لِتُوَلِّيَنَّ

ओम श्री साई आनंददाय नमः। ओम श्री साई आर्तत्राण परायणाय नमः।

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. దేవీ నవరాత్రులలో 9 రోజులు అమ్మవారిని దుర్గా లక్ష్మీ సరస్వతిగా ఆరాధిస్తాం. అయితే ఈ పండుగను జరుపుకునే అసలైన పద్ధతి ఏది, భగవంతుణ్ణి ఎలా ప్రార్థించాలి అనే అంశాలను భగవాన్ బాబా వారు 1988 దసరా నవరాత్రి వేడుకలలో 2వ రోజు అక్టోబర్ 14వ తేదీన పూర్ణచంద్ర సభామండపంలో వారి దివ్యోపన్యాసం ద్వారా భక్తులకు అందించారు. ఈనాటి మన ప్రేమామృతం కార్యక్రమంలో ఆ ఉపన్యాసాన్ని విందాము.

0: ప్రేమస్వరూపులారు. సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్, అన్ని శిరస్సులు, అన్ని నేత్రములు, అన్ని పాదములు అతనివి. ప్రతి ప్రాణి పరమాత్మని ప్రతిబింబమే. ఈ ప్రకృతి మాతృస్వరూపుణి. ఈ ప్రపంచమునందు ఏ ఒక్క వస్తువు కూడాను పరమాత్మది కానిది లేదు. సమస్త పదార్థములు పరమాత్మ స్వరూపములే. విశ్వం విష్ణుస్వరూపం. విష్ణు ఈ ప్రపంచము భగవంతుని విశాలమైనటువంటి వ్యక్తి స్వరూపము. మానవుడు భగవంతుని ప్రకృతి స్వరూపంగా దర్శిస్తూ కూడాను భగవంతుడు కనిపించలేదని బాధపడుతున్నాడు. పశ్చన్నపిచా నపశ్యతి మూఢో, వీడే నిజమైనటువంటి మూఢుడు. భగవంతుని ప్రత్యక్ష రూపమైనటువంటి ప్రకృతిగా చూచుచూ భగవంతుని చూడలేదని భావించటము, ఇదే పెద్ద మూఢత్వము. ప్రపంచమునందు అనేక రూపనామములతో కూడినటువంటి వస్తువులను చూచుచున్నాడు మానవుడు. ఇవి అన్నీ కూడాను కేవలం భిన్న స్వరూపములుగా విశ్వసిస్తున్నాడు మానవుడు. కానీ సత్యతత్వాన్ని గుర్తించుకోవడానికి ప్రయత్నించటం లేదు. నిత్య సత్యమైనటువంటి ప్రకృతిని అసత్యంగా భావించి సత్యమైనటువంటిది ఏదియో ఈ మిథ్యమైనదే కలదని విశ్వసిస్తున్నాడు. ఈ జగత్తునందు సత్యమైనది ఒకటిని అసత్యమైనది మరొకటని రెండు పదార్థములు లేవు. దృష్టి దోషము చేత మానవుడు ఒకే వస్తువును భిన్నత్వంగా దర్శిస్తూ ఉన్నాడు. ఒక విత్తనము భూమిలో నాటినప్పుడు ఆ విత్తనము తన స్వరూపాన్ని శిథిలము గావించుకొని గొప్ప వృక్షంగా రూపొందుతున్నది. ఈ వృక్షమునందు అనేక కొమ్మలు, రెమ్మలు, ఆకులు, పువ్వులు, కాయలు అనేక రూపనామములతో మనకు దర్శింపచేస్తున్నాయి. కానీ ఈ భిన్న రూపములకు ఆధారమైనటువంటిది విత్తనం ఒక్కటేనటువంటి సత్యాన్ని గుర్తించినప్పుడే ఏకం సత్ప్రాభుదావదంతి అనేటువంటి సత్యాన్ని మనం అర్థం చేసుకున్న వారమవుతాం. ఉన్నది ఒక్కటే అయినప్పటికీ అనేక మంది అనేక రూపముల చేత అనేక నామముల చేత అనుభవిస్తున్నాడు. చిత్రంబులు త్రైలోక్య పవిత్రంబులు, వనజలాల చిత్రంబులు, ముని జన వన పౌత్రంబులు, విష్ణుదేవు చారిత్రంబులు అనింది భాగవతం. సృష్టి చిత్రంబులెంత విచిత్రమయ్యా! ఈ సృష్టి యొక్క చిత్రములను గుర్తించుకోవటం అందరికీ సాధ్యము కాదు. ప్రకృతి పరమాత్మ స్వరూపమనేటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తులకు మాత్రమే ఈ సత్యాన్ని కొంతవరకు అర్థం చేసుకోగలరు. నేను నేను అనేటువంటి అహంకారం తనలో చేరినంత వరకు, నాది నాది అనేటువంటి మమత్వం హృదయంలో ఉండినంత వరకు సర్వవ్యాపకత్వమైనటువంటి సచ్చిదానంద స్వరూపమును గుర్తించడానికి వీలు కాదు. నేను నాది అనేటువంటిది సర్వము భగవత్స్వరూపమే అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. యద్భావం తద్భవతి. ఎవరెవరి భావమును పురస్కరించుకొని ఆ భగవంతుడు ఆ భావస్వరూపాన్ని అందిస్తుంటాడు. కనుక ఈ ప్రకృతి యందు ఉండినటువంటి సమస్త పదార్థములు కూడాను భగవంతుని భిన్న స్వరూపములుగానే మనము విశ్వసించడము అత్యవసరము. ఈ ప్రకృతి యందు సృష్టిస్థిత లయములకు కూడాను ఈ యొక్క శక్తులే ఆధారము. ఈ ప్రకృతిలో ఇచ్చాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అనేటువంటి భిన్న రూపములు ధరించి దుర్గ, సరస్వతి, లక్ష్మి అనేటువంటి స్వరూపంతో దర్శింపచేస్తున్నాయి. ప్రకృతి మాతృస్వరూపిణి. ఏ దేశమునందైనా కూడాను ప్రకృతిని తల్లిగానే భావిస్తూ ఉంటారు. ఏ దేశం వారైనా కూడాను మాతృదేశమనే చెప్తున్నారు, కానీ పితృదేశమని పలకటం లేదు. కనుక ఈ మాతృదేశమునందు ప్రధానమైనటువంటి ఒక తత్వము శక్తి. మానవుని యందు శారీర మానసిక ఆధ్యాత్మిక తత్వమునందు దివ్యత్వమనేటువంటి శక్తిని ప్రసరింపచేసేటువంటిదే ఈ యొక్క శక్తి స్వరూపిణి. ఇలాంటి శక్తి యొక్క తత్వము సర్వులు ఎందుకు ఉన్నదనేటువంటి సత్యాన్ని నిరూపించడానికి కొన్ని ఉదాహరణములు. పురాణములందు ఒక చక్కని ఆదర్శవంతమైనటువంటి కథ కలదు. ఒకనొక సమయమునందు వ్యాసుల వారికి కోపం వచ్చింది. అన్నపూర్ణ అయినటువంటి పార్వతిని కాశీలో దూషించాడు. అప్పుడు ఈశ్వరుడు వ్యాసుల వారిని కాశి నుంచి తరమగొట్టాడు. ఈ వియోగం చేత దీక్షను పూని తాను ఒక నూతనమైనటువంటి పట్టణమును నిర్మించినాడు. గంగను వెళ్లి ప్రార్థించినాడు. గంగ, ఈ నూతన పట్టణంలో చుట్టూ నీవు గంగస్వరూపము ధరించి ఇటు ప్రవహించాలి అన్నాడు. గంగ చెప్పింది, వ్యాస నీకేమైనా మతిపోయినదా? పార్వతి హృదయాన్ని నొప్పించి గంగను ప్రార్థించినంత మాత్రమున నేను వేరు, ఈ పార్వతి వేరు, స్త్రీలు వేరుగా భావిస్తున్నావా? జగత్తునందు కల సమస్త స్త్రీలు కూడాను పార్వతి స్వరూపులే. కేవలము మానవుడు నేను పురుషుడనేటువంటి భ్రాంతికి లొంగి అహంకారం చేత తన యొక్క భావంను కృత్రిమంగా ఉపయోగపరుచుకుంటున్నాడు. కాని నిజమునకు ఇతను పురుషుడు కాదు, ప్రకృతిమయుడే. ఈ ప్రకృతి వెండి, బంగారు, రత్నములు, ఇంకా అనేక విధమైనటువంటి యొక్క విలువైనటువంటి యొక్క ఇవన్నీ కూడాను ఈ మట్టి స్వయంగానే, మట్టి రూపకంగానే, మట్టి మయంగానే గోచరిస్తూ ఉన్నాయి. పురుషుడు, స్త్రీలు, చెట్లు, గుట్టలు, క్రిమికీటకాదులు సర్వం కూడాను మట్టిమయంగానే ఉంటున్నాయి. ఈ ప్రకృతి యందు పుట్టినటువంటి సమస్త పదార్థములు కూడాను ప్రకృతిమయములే కాని అన్యమయములు కావు. అయితే ఇక్కడ కొన్ని విధములైనటువంటి యొక్క ఆదర్శములను మనం కొంతవరకు గుర్తించాలి. పాండవాగ్రజుడైనటువంటి ధర్మజుడు, అర్జునుడు కృష్ణునికు అతి ప్రీతి స్నేహితుడు, వీరు అత్యంత సన్నిహితుడు, ప్రేమ పాత్రులు. అయినప్పటికీ వారు ఎన్నో పర్యాయములు కృష్ణుని ప్రార్థించినప్పటికీ కృష్ణుడు వారి ప్రార్థనలు అంగీకరించి ప్రత్యక్షము కాలేదు. ఏ క్షణమునందైనా సరియే ద్రౌపది హే కృష్ణ అని ప్రార్థించిన తక్షణమే కృష్ణుడు తక్షణమే ప్రత్యక్షమయ్యేటువంటి వాడు. దీని యొక్క అంతరార్థం ఏమిటి? స్త్రీలు ప్రార్థించిన తక్షణమే భగవంతుడు ప్రత్యక్షం కావటము, పురుషులు ప్రార్థించినప్పటికీ అక్కడ ఏ విధమైనటువంటి జవాబులు ఇవ్వకుండటము, దీనిలో ఉన్నటువంటి అర్థనార్థాన్ని మనం కొంతవరకు ఆలోచించాలి. స్త్రీలు ప్రకృతి స్వరూపులు, వారు ప్రకృతి నుండి ఆవిర్భవించినటువంటి వారమని, వారు స్త్రీలు అనేటువంటి ప్రకృతికి సంబంధించినటువంటి నామంలే వారు ఉచ్చరిస్తుంటారు. ప్రకృతి యందు ఉద్భవించి వీడు నేను ప్రకృతికి విరుద్ధమైనటువంటి యొక్క పురుషుడను అనేటువంటి పదంతో అహంకారంతో విర్రవీగుతున్నాడు. ప్రకృతిమైనటువంటి యొక్క పదమును ఉపయోగించుకోవటం చేతనే, ఆ అహంకార కారణం చేతనే భగవంతుడు అక్కడ ప్రత్యక్షం కాలేకపోతున్నాడు. ప్రతి మానవుడు కూడాను ప్రకృతిని అనుసరించక తప్పదు. ఇది ప్రకృతి యొక్క ధర్మము. ఈ ధర్మమును ఎట్టి మానవుడైన కూడాను అనుసరించవలసినదే. ప్రపంచములో ఏ మానవుడు కూడాను ఏ పదార్థమును కూడాను తన వెంట తీసుకుని రాలేదు. ఏ మానవుడు కూడాను తిరిగి వెళ్లే సమయంలో ఆ పదార్థమును వెంట కొనిపోడు. ఈ విధమైనటువంటి శాసనము కూటి పేద మొదలు కోటీశ్వరులకు సమంగానే అందించినటువంటిది ఈ ప్రకృతి. కూటి పేద ఈ జగత్తును ఏ విధమైనటువంటి స్థితిలో వదిలిపోతున్నాడో, కోటీశ్వరుడు కూడాను అదే స్థితిలో ఈ జగత్తును వదిలిపోతున్నాడు. కనుక ఇక్కడ ఎట్టి భేదములు కూడాను లేక ప్రకృతి శాసనమును సర్వులు కూడాను అనుసరించవలసినది అనేటువంటి సత్యాన్ని నియమింపబడినది. అయితే మానవుని యొక్క మనస్తత్వము దీనికి విరుద్ధంగా గోచరిస్తూ ఉంటుండాలి. నీరు పల్లమునకు పారటమే ఒక దాని స్వభావము. దీని ఒక స్థిరమైనటువంటి పాత్రలో నింపినప్పుడే అటు ఇటు కదలక ఈ జలం ఉండగలదే కాని, లేకుండినా అది నిరంతరం కూడాను పల్లమునకే పారుతూ ఉంటుంటుంది. అదే విధముగానే మనసు కూడాను నిరంతరం కూడాను ఏదో ఒక విధమైనటువంటి పల్లమునకే ప్రవహిస్తూ ఉంటుంటుంది, ప్రసరిస్తూనే ఉంటుంటుంది. స్థిరమైనటువంటి యొక్క దీనిలో నింపినప్పుడే ఏ విధంగా కూడాను ఇది అటు ఇటు పదకుండా కూడాను ఉండటకు వీలవుతుంది. ఈ మనస్సుకు రెండు విధములైనటువంటి యొక్క ప్రవాహములు ఉంటున్నవి. ఒకటి కామ సంబంధమైనటువంటి యొక్క ప్రవాహం, రెండవది ఇది కాంచను అనగా ధన సంబంధమైనటువంటి యొక్క ప్రవాహము. ఈ ప్రవాహమునకు ప్రక్కనే మనం ఎట్టి నూతులు మనం త్రొవినప్పటికీ ఈ ప్రవాహం జలమే ఇందులో ప్రవేశిస్తుంటుంది. ఈ నూతులలోని జలమును తగ్గించటము ఎక్కించటం కూడాను చేస్తుంటాది ఈ ప్రవాహము. ప్రవాహ జలము తగ్గిపోయినప్పుడు నూతులలోని జలమును కూడాను తాను లాక్కుంటుంది. ప్రవాహములో జలము అధికమైనప్పుడు నూతులలోని జలము కూడాను అధికం కావిస్తుంటాది. మానవుని యొక్క తత్వం ఈ రెండు ప్రవాహములకు కూడా అతి దూరంగా ఉండేటువంటి యొక్క స్థితిని కావించే నిమిత్తమే ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గాన్ని అందిస్తూ వచ్చారు. సత్యమైనటువంటి యొక్క తత్వాన్ని గుర్తించుకునే నిమిత్తమై, పవిత్రమైనటువంటి చరిత్రను అందించే నిమిత్తమై, సాత్వికమైనటువంటి కర్మలు ఆచరించే నిమిత్తమై, కాలముచే మారక, చరిత్రచే మాయక, ప్రళయముచే తరగక, తోడుచే పెరగక, ఏ సత్యమైతే ఉన్నదో ఆ సత్యమునకు శాంతి స్వరూపమైనటువంటి ఏ భారతీయ ధర్మం అనేటువంటి దాన్ని కూడాను నిరూపిస్తూ వచ్చింది. ఈ ధర్మమునకు నిజాయితులే దీని సహజమైనటువంటి యొక్క స్థానములని కూడాను నిరూపిస్తూ వచ్చింది. కనుక భగవంతుని పొందుటకు ఈ నీతి నిజాయితీలే ముఖ్యమైనటువంటి మార్గములు. అయితే ఈ నీతి నిజాయితీలు కూడాను ప్రకృతి ద్వారానే మనకు
1: లభ్యమవుతాయి.
0: జగత్తులో సమస్త పదార్థములు కూడాను పరమాత్మ స్వరూపమనే మనం విశ్వసించాలి. కూడాను భగవాత్ని యొక్క స్వరూపములుగానే మనం విశ్వసించాలి. కామ క్రోధములు కానీ రాగద్వేషములు కానీ ఆవిర్భవించడానికి అవకాశం ఉండదు.
1: అన్ని పదార్థములు కూడాను ఒక్కటే అయినప్పుడు దీనిపైన ద్వేషము కానీ ఏక రాగము కానీ ఉండటకు వీలు లేదు.
0: మానవుని యొక్క రూపనామములు వేరువేరుగా ఉండవచ్చును, కాని నిజతత్వము దివ్యత్వము అందులో ఒక్కటి. పొట్టేలు కొమ్మలు వంకరిగా ఉంటుంటాయి, పోట్లాడే సమయంలో అది చక్కగానే ఉంటుంటాయి. అదే విధంగానే సర్వ మానవుల యొక్క స్వరూపములు కూడాను భిన్న భిన్నంగా కనిపిస్తుంటాయి. వారి ముఖములు కూడాను వేరువేరుగా రూపొందుతుంటాయి, కాని అందులోని యొక్క ఆత్మతత్వం ఒక్కటిగానే ఉంటుండాలి.
1: సముద్రములో అసంఖ్యాకములైనటువంటి అలలు ప్రారంభమవుతుంటాయి.
0: ఒక అల ఉండినట్టు మరొక అల మనకు కనిపించదు. వచ్చిన అల అంత్యమవుతుంటాది, మరి కొత్త అల ప్రారంభమవుతుంటాది. ఎన్ని అలలు లేచినప్పటికీ ఈ అన్నింటి ఎందు ఉండినటువంటి యొక్క జలము ఒక్కటే అనేటువంటి సత్యాన్ని ఈ జగత్తు మనకు నిరూపిస్తూ ఉంటుండాలి. అదే విధముగానే ఈ ప్రకృతి ఎందు ఒక దివ్యత్వమైనటువంటి యొక్క శక్తి సర్వవ్యాపకత్వమై ఉంటుండాలి. అలాంటి ప్రకృతి తత్వాన్ని మనం మొట్టమొదట అర్థం చేసుకోవాలి.
1: ప్రకృతినే సాధించలేనటువంటి యొక్క మానవుడు ఇంక దేనిని సాధించగలడు?
0: ప్రకృతిని అర్థం చేసుకునే నిమిత్తమే మానవత్వం మనకు ప్రాప్తించినటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించాలి. దీనిని వేదాంత పరిభాషలో నిన్ను నీవు తెలుసుకోమని చెప్పని ఉపదేశిస్తూ ఉండాలి.
1: ఈ జగత్స్వరూపుడు
0: నిన్ను నీవు తెలుసుకుంటేవా జగత్తునంతా గుర్తించినటువంటి వాడవుతావు. కనుక మొట్టమొదట ఈ జగత్తును మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. అతనే జగదీశుడు. అతనందు ఉండినటువంటి ఒక మహా చైతన్య పురుషుడు ఒక్కడే ఆనందుడు. ప్రతి పదార్థమునందు కూడాను అస్థి భాతి ప్రియమనేటువంటిది సమంగానే ఉంటున్నాయి. అనిత్యము అశాశ్వతమైనటువంటి రూపనామములే మనకు వేరువేరుగా గోచరిస్తున్నాయి. అనిత్యము అశాశ్వతమైనటువంటి రూపనామములే మనం ఆధారం చేసుకుని నిత్య సత్య నిర్మలమైనటువంటి యొక్క అస్థి భాతి ప్రియమును మనం విసర్జిస్తున్నాం. ఇదే ఈనాడు మనం పట్టినటువంటి పెడ మార్గము. ఈ మార్గమును ఏనాడు మనం ఉల్లంఘించి సక్రమమైన మార్గంలో మనం ప్రవేశపెడదము, ఆనాడే సర్వేశ్వరత్వం కూడాను అర్థం చేసుకున్న వారమవుతాం. ప్రేమ స్వరూపులారా, ఈ పరమాత్మ తత్వంగా మనం విశ్వసించాలి. పరమాత్ముడు ఎక్కడో ఉంటున్నాడనేటువంటి యొక్క సులభమైనటువంటి యొక్క తత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నం చేయటం వ్యర్థమవుతుంది. కనుక సర్వ జీవుడు కూడాను సర్వేశ్వర స్వరూపులుగానే మనం విశ్వసించాలి. కనుకనే ఈ శరణ నవరాత్రులు యందు కేవలం 9 దినములు కూడాను ఈ పవిత్రమైనటువంటి ప్రకృతి తత్వాన్ని చక్కగా విపులంగా బోధించే నిమిత్తమై ఏర్పడినటువంటివి. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. క్రియాశక్తి అనగా లక్ష్మి సంపత్తు. ఈ సంపత్తు సర్వ విధములైనటువంటి సంపత్తు, సకలేశ్వరీ స్వరూపమైనటువంటి సంపత్తు. మానవుని ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడాను ఒక సంపత్తే. మానవుని యొక్క అంగుకు చైతన్యం కూడాను ఒక సంపత్తే. మానవుని యొక్క చూపులు కూడాను సంపత్తే. మానవుని యొక్క మాటలు కూడాను సంపత్తే. ఇవన్నీ కూడాను ఐశ్వర్య స్వరూపములే. అతన్ని ఈశ్వరుడు అని పేరు పెట్టారు. సకలైశ్వర్య స్వరూపుడే ఈశ్వరుడు అని. ఆ వాస్యం విధం సర్వం, అటువంటి ఈశ్వరుడు సర్వత్రా ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం ఈనాడు గుర్తించాలి. జ్ఞానశక్తి అదే సరస్వతి. ఈ సరస్వతి అనేటువంటిది ఎక్కడ ఉన్నది? ఏదో బ్రహ్మపత్ని అని అనుకుంటున్నాము. ఈ బ్రహ్మ ఎక్కడున్నాడు? కేవలము సత్వరజో తమాగుణముల యొక్క స్వరూపాలే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. శారీరధారులుగా ఏనాడు ఎవరు కూడా ఎప్పుడు కూడా చూడలేదు. కనుకనే ప్రకృతి అనేటువంటిది త్రిగుణాత్మకమైనటువంటి యొక్క స్వరూపము. అదే త్రిమూర్తి స్వరూపము అన్నారు. శబ్ద బ్రహ్మమయీ, చరాచరమయి, జ్యోతిర్మయి, వాగ్మయి, నిత్యానందమయి, పరాత్మయమయి, మాయా శ్రీమయి. ఇట్టి అష్టైశ్వర్య స్వరూపంతో కూడినటువంటి యొక్క శక్తి ఈ ప్రకృతి యొక్క స్వరూపము. ఈమె అన్ని విద్యలను కూడా నేర్పుతున్నది. ఈ సరస్వతి వాహనం ఏమిటి అని మనకు ఇంతవరకు విచారించినప్పుడు ఇది హంస వాహనం అంటాము. హంస అనగా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పక్షి అని మనం భావిస్తున్నాము. స్వరూపుని అయితే ఈ వాక్కే సరస్వతి. ఇదే వేదస్వరూపము. వేదస్వరూపమైనటువంటి వాక్కు మన నుంచి వచ్చే సమయంలో ఉచ్ఛ్వాస నిశ్వాసమును ఆధారం చేసుకుని వస్తుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసములు లేక మనం మాటను ఉచ్చరించడానికి వీలు కాదు. కనుక ఉచ్ఛ్వాస నిశ్వాసములే దీనిని సోహం అనేటువంటిది హంసగా రూపొందింపజేసుకుని ఈ సోహం అనేటువంటి హంసనెక్కి వాక్ అనే సరస్వతి మన నుండి వెలువడుతుండాలి. కనుక సరస్వతి ఎక్కడనో లేదు, మన ఉచ్ఛ్వాస నిశ్వాసంలోనే ఉంటుండాలి సరస్వతి. కనుక దుర్గా లక్ష్మి సరస్వతి అనేటువంటిది మన దేహస్వరూపంలో అనేటువంటి ఒక దీంట్లో అంతర్భూతంగా ఉంటున్నాయి, అగమ్య గోచరంగా ఉంటున్నాయి.
2: దుర్గా లక్ష్మి అండ్ సరస్వతి ఆర్ ఫౌండ్ ఇన్ అవర్ ఓన్ బాడీ.
0: ఆ శక్తి మనలో లేకపోతే మనము చూడలేము, వినలేము, మాట్లాడలేము, నడవలేము, చేయలేము. కనుక మన కన్న తల్లి మన యొక్క విద్యను ఏ విధంగా మనకు గర్పుతూ ఉన్నదో అదే విధముగానే ఈ సరస్వతి అనేటువంటి యొక్క దేహ తల్లి కూడాను మనకు అన్ని విద్యలను అభ్యసింపచేస్తున్నది. ముగ్గురు తల్లుల బిడ్డనే ముద్దైనటువంటి మానవుడు. ఈ ముగ్గురు తల్లులు కూడాను మనకు ప్రత్యేకంగా లేరు, మన ఎందే ఉంటున్నారు. గుప్తంగా, అవ్యక్తంగా మనలో దాగి ఉన్నటువంటి యొక్క ఈ శక్తులను మనం వ్యక్తీకరింప చేసినప్పుడే మనం ఒక వ్యక్తులుగా తయారవుతాం. ఎంతవరకు శక్తులను మనం వ్యక్తీకరింప చేసుకోలేమో అంతవరకు మనం వ్యక్తులు మనం చెప్పడానికి అర్హతనే లేవు. వ్యక్తి తల్లి మన నడకను చక్కగా చేపట్టి నేర్పుతుండాలి. ఏ విధంగా మనం ఆహారం తీసుకోవాలని అన్నప్రాసితోపల చాలా మెత్తని పదార్థమును మనకు అందించి అన్నమును భుజింపడానికి నేర్పుతుండాలి. మాటలు మనకు నేర్పుతుండాలి తల్లి. మొదటి మాట అమ్మా అప్ప అనేటువంటి మాటను నేర్పుతుండాలి. చెప్పినది తల్లి, నడకను నేర్పినటువంటిది తల్లి, ఆహారము దించడానికి నేర్పినటువంటిది తల్లి, అన్ని విద్యలు నేర్పినటువంటిది మొదటి తల్లి మాత్రము. అందువల్లనే వేమని కూడాను చిన్న పదములతో చెప్పాడు, తల్లిదండ్రుల పైన దయలేని పుత్రుండు పుట్టనేలా వాడు గిట్టనేల. పిల్లలోని చెదులు పుట్టదా గిట్టదా?
2: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ గెటింగ్ చిల్డ్రన్ హూ డు నాట్ నో హౌ టు లవ్ అండ్ రెస్పెక్ట్ దేర్ ఓన్ మదర్ అండ్ ఫాదర్.
0: తల్లి తండ్రులనే మనము ఈశ్వర పార్వతులుగా మనం విశ్వసించాలి, వారిని సేవించాలి. వారినే ప్రసన్నులు గావించలేనటువంటి యొక్క అశక్తులము ఇంకా భగవంతుని ఏ రీతిగా ప్రసన్నులు గావించగలము? కనుక మనం ఈనాడు నేర్చుకోవలసినటువంటిది ప్రాకృతమైనటువంటి యొక్క నిత్య జీవితంలో మనకు అసత్యమైనటువంటి అత్యవసరమైనటువంటి యొక్క మార్గాల్లోపల మనము సత్య మార్గాన్ని అవలంబించాలి, ఆదర్శ మార్గాన్ని నిరూపించాలి. భగవంతుణ్ణి కూడాను మనము ఒక శక్తి స్వరూపంగా విశ్వసించినప్పుడు అతన్ని కూడాను మనం సాధించడానికి తగినటువంటి శక్తి మనలో ఆవిర్భవిస్తుంది. ఇప్పుడు కేవలము ఒక మాతృప్రేమలోనే ఆవిర్భవిస్తున్నాయి. తల్లి పైన బిడ్డకు, బిడ్డ పైన తల్లికి అన్యోన్యమైనటువంటి అనురాగంగా ఉండినప్పుడే ఈ శక్తి అనేటువంటిది రెండింటి ద్వారా ఆవిర్భవిస్తుంది. రెండు చేతులు ఏ విధంగా మనం కలిపి ఈ విధంగా రుద్దినప్పుడు అందులో ఒక వేడి మనకు ఆవిర్భవిస్తుంది. అదే మన శక్తి, అదే మన కరెంటు, అదే మన యొక్క భావము, అదే మన యొక్క జ్యోతి. తల్లి ప్రేమల మధ్య అన్యోన్యమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని, వాత్సల్యాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి. మీకు రామాయణం నందు ఇట్టి చక్కని ఆదర్శం ఒకటి ఉన్నది. సీత వాల్మీకి ఆశ్రమంలో ఉంటున్నది, నిరంతరము రామచింతనే చేస్తున్నది. తమ బిడ్డలైనటువంటి యొక్క లవకుశులు కూడాను తల్లి యొక్క ఆజ్ఞ శిరసా వహించి తల్లి ప్రేమ లోపల, తల్లి ఒడి లోపలనే సర్వ విద్యలను అభ్యసిస్తున్నారు. ప్రతి విషయం నందు కూడాను తల్లిని అండగా నించుకొని తల్లిని సంతోషపెట్టే భావం చేత వారు నిత్య జీవితం గడుపుతూ ఉన్నారు. దగ్గర నేర్చిన విద్యలన్నీ కూడా తల్లికి అప్పే చెప్పేటువంటి వారు. తల్లి కూడా వారికి ఎన్నో విధమైనటువంటి గుణపాఠంలో నేర్పేటువంటిది. శ్రీరామచంద్రుడే వారితో యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు ఈ లవకుశులు చేసినటువంటి యొక్క మహాత్యాగం ఏమిటి? తల్లిని స్మరించినారు. మా జానకీ దేవి సాధ్వి అని ఇతడు ఈ అస్త్రమును మోర్చనందుగాక అని ఆ తల్లిని స్మరించి అస్త్రం వేశాడు. తండ్రి అయినటువంటి శ్రీరామచంద్రుడు కూడాను మూర్చబడ్డాడు, కాని కొడుకులైనటువంటి తల్లి భక్తి కలిగినటువంటి యొక్క కొడుకుల యొక్క ప్రతాపము జగత్వ్యాప్తి గావించింది. మాతృభక్తి ఎందు ఉండేటువంటి యొక్క ఈ పవిత్ర శక్తి యొక్క దివ్యత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. కనుక మాతృశక్తి లోపల ఇట్టిది అట్టిది ఇంతది అంతది అని ఎవరు కూడాను నిర్ణయించడానికి సాధ్యం లేదు. కనుక మనము జన్మించినటువంటి దేశము, కనిపించినటువంటి తల్లిని నేత్రములుగా మనం విశ్వసించి జనని జన్మభూమిని కూడాను మనము సేవించడానికి తగినటువంటి శ్రద్ధను మనం అభివృద్ధి గావించుకోవాలి. ఈ దేశభక్తి కాని మాతృభక్తి కాని లేకపోతే మనం మానవులమే కాము. తన యొక్క ఒడిలో పెట్టుకున్నటువంటిది ఈ యొక్క దేశము, తన యొక్క పొట్టలో నింపుకున్నటువంటిది ఈ దేహ తల్లి. కనుక రెండు విధములైనటువంటి యొక్క ఈ నేత్రములు కూడాను మన యొక్క శాస్త్రములుగా భావించినప్పుడే ఇది సరి అయినటువంటి యొక్క భక్తి ప్రపత్తులుగా మారుతుంది. కేవలం భక్తి భక్తి భక్తి అని చెప్పినని కేవలం ఏదో కొన్ని సాధనలు చేసినంత మాత్రమే ఇది భక్తిగా రూపొందవు. సర్వజీవులు ఎందుండినటువంటి యొక్క మాతృభక్తిని కూడా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. మన దేహంలో అందుండినటువంటి ఎనర్జీ ఈ శక్తి అంతా కూడాను దుర్గస్వరూపిణిగా మనం విశ్వసించాలి. దీనిని మనం వృథా చేయకూడదు. తల్లిని మనం వ్యర్థం చేసినటువంటి వారం అవుతాం. శక్తి అంతా కూడా అనేకంగా వ్యర్థమవుతుండాలి. కనుక చూపులను చల్లని చూపులుగా మనం చూడాలి. మన మాటలలో ఈ శక్తి అంతా కూడా అనేకంగా వ్యర్థమవుతుండాలి. మన మాటలలో పవిత్రమైనటువంటి చల్లనైనటువంటి మాటలుగా మనము ఇతరులను ఆనంద పెట్టేటువంటి మాటలుగా మనం వినియోగించాలి. మన తలంపుల్లో కూడా అనేక విధమైనటువంటి శక్తి వ్యర్థమవుతుండాలి. కనుకనే ఈ శక్తిని మనం వ్యర్థము గావించకుండా ఉండేటువంటి నిమిత్తమై, సార్థము గావించుకునేటువంటి నిమిత్తమై ఈ పూజలను మనం ప్రారంభించాము. ప్రధానమైనటువంటి ప్రార్థన, ఓ తల్లి, నా శరీరమునందు సర్వశక్తి స్వరూపుడిగా ఉండినటువంటి యొక్క ఓ దుర్గా, నా శక్తులను నీవు సక్రమమైనటువంటి మార్గంలో, పవిత్రమైన మార్గంలో, సదుపయోగమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టమని ప్రార్థించాలి. ఇంకా మనం తినేటువంటి యొక్క ఆహారము పెట్టకూడను, లక్ష్మి స్వరూపిణియే. మనం ఏ మెతుకు కూడాను మనం వ్యర్థం చేయకూడదు. మనం ఎంత అవసరమో అంత భుజించాలి. మనం కూడాను మనం ఎంత అవసరమో అంతనే వినియోగించుకోవాలి. ట్యాప్ లో కావలసినంత నీరు వస్తున్నది కానీ ఇష్టం సుచ్చినట్టుగా మనం వినియోగించరాదు. ఈ పంచభూతములు కూడాను లక్ష్మి స్వరూపమే. శబ్ద స్పర్శ రూప రస గంధములు, లైట్ కూడాను మనం దుర్వినియోగం చేయరాదు. శబ్దమును కూడాను మనం దుర్వినియోగం చేయరాదు. ఎవరితో మనం మాట్లాడాలని భావిస్తున్నామో వారు నీవు మాత్రమే వినాలి, కానీ ఈ పదములు మరొకరు వినకుండా ఉండేటువంటి రీతిగా అంత మృదు మధురంగా నీవు వాడాలి. కొంతమంది రూములో మాట్లాడుతుంటే బజారుకు వినిపిస్తుంటారు. ఈ విధమైన శబ్దాన్ని మనము దుర్వినియోగపరిచినటువంటి వారమవుతాం. మన యొక్క తల్లి ప్రేమను మనం వ్యర్థము గావించుకున్న వారమవుతాం. వేద వేదాంగములు వల్లే వేసియున్న, పద్య గద్యములను పాడగలిగియున్న, చిత్తశుద్ధి లేకుండా చెడును వాడు. ఎన్ని గ్రంథములు చదివి ప్రయోజనమేమిటి? ఎన్ని వేదాంతములు ఉచ్చరించి ప్రయోజనమేమిటి? ఇందులో ఒక్కటైనా కూడా మనం ఆచరిస్తున్నామా? ఆచరించలేనటువంటి విద్యలన్నీ కూడా కేవలము అవిద్యలుగానే రూపొందుతాయి. తెలుసుకున్న విషయాన్ని మనం ఆచరణలో పెట్టాలి. దీనిని పురస్కరించుకుని సీనింగ్ ఆన్ డిజైర్స్ అనేటువంటిది సాయి సంస్థల్లో ప్రారంభించాము. డోంట్ వేస్ట్ ఫుడ్. ఫుడ్ ఈజ్ గాడ్. ఆ ఫుడ్ వల్లనే మన హెడ్, హెడ్ వల్లనే గాడ్ తత్వాన్ని మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. ఒకనాడు మనం భోజనం చేయలేకపోతే మన హెడ్ పని చేయలేదు. రెండు మూడు దినాలు అదే విధంగానే మనం ఆచరించినామంటే అన్నం తినకుండా మన జ్ఞాపక శక్తి కూడా నశించిపోతుండాలి. కనుక మన హెడ్ను నిలబెట్టేది ఫుడ్డే. ఈ హెడ్ను సక్రమ మార్గంలో చేర్చేటువంటి ఎవరు? అతనే గాడ్. కనుకనే డోంట్ వేస్ట్ ఫుడ్. ఇంకా రెండవది డోంట్ వేస్ట్ మనీ. ఈ ధనము, ఈ ధనము లక్ష్య స్వరూపం. దుర్వినియోగం చేసినటువంటి ధనము కేవలం ఒక విధమైనటువంటి యొక్క వ్యర్థమైనటువంటిదని. ఇంకా భగవత్ స్వరూపం అనేటువంటిది కాలమే. కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలప్రమ్నాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః, కాలనియమితాయ నమః. అంత కాలమే. కరుపుని డోంట్ వేస్ట్ టైం. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్ అన్నారు. మన జీవితమే వ్యర్థమైపోతుంది. ఇంకా దివ్యమైనటువంటి యొక్క దుర్గాశక్తి, డోంట్ వేస్ట్ ఎనర్జీ. చెడ్డ చూపులు, చెడ్డ మాటలు, చెడ్డ వినికిడి, చెడ్డ తలంపులు, చెడ్డ పనులు చేయకుండా ఉండటం, దీంట్లోనే మన యొక్క శక్తిని అంతా దారబోసుకుంటున్నాం. ఇవన్నీ కూడా దైవ స్వరూపములే. కనుక దైవాన్ని మనం వ్యర్థము గావించుకున్నప్పుడు మన జీవితమే వ్యర్థమైపోతుంది. వీటిని వ్యర్థము గావించకుండా సార్థకము గావించుకునేటువంటి మార్గాన్ని మనం ఈనాడు కనిపెట్టాలి. కనిపెట్టినటువంటి మంచి దాన్ని మనం ఆచరించాలి, ఆచరించిన దాన్ని అనుభవించాలి, అనుభవించిన దాన్ని పెంచుకోవాలి, పెంచుకున్న దాన్ని 10 మందికి పంచుకోవాలి. ఇది మానవుని ప్రధానమైనటువంటి కర్తవ్యం. ఈ విధమైనటువంటి యొక్క ప్రకృతి శక్తులను మనం కొంతవరకు ఆరాధన చేత మన వశం గావించుకున్నప్పుడు అది యోగ చిత్తవృత్తి నిరోధక. భారతదేశమునందు మహనీయులైనటువంటి ఋషులందరూ కూడాను ఈ విధమైనటువంటి యొక్క సక్రమైన మార్గంలో తమ శక్తులంతా కూడాను సద్వినియోగం చేసుకోవటం చేతనే దైవత్వాన్ని వారు చూడగలిగారు. ఏ జగత్తునకంతా చాటినారు. వేదాహవేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసరస్తాత్ అని లోకానికి చాటారు. ఏమిటి ఆ భగవంతుణ్ణి, ఆ మహా తేజస్వరూపుడైనటువంటి మహాపురుషుణ్ణి మేము తెలుసుకున్నాం. మేము తెలుసుకున్నాం ఎక్కడ తెలుసుకున్నాము? తమస్సు అనేటువంటి యొక్క అజ్ఞానముకు ఆవరణున్నటువంటి మహాపురుషుని తెలుసుకున్నామన్నారు. మనలో ఈనాడంతా తమస్సే. ఈ తమస్సు దాటినప్పుడే మనం తపస్సుగా మారిపోతుంది. కనుక నేను నాది అనేటువంటి అజ్ఞానం నుండి మనం సాధ్యమైనంత వరకు దూరమైపోయి తానే అంతా నేనే అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. ఇది బైబిల్ నందు కూడాను జీసస్ అనేక విధములుగా కూడాను చాటుతూ వచ్చాడు. కొంతకాలము సాధన చేశాడు. ఐఆమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు. నేను భగవంతుని యొక్క దూతను అన్నాడు. అతను దూత మాత్రమే కాని భగవంతుని యొక్క నేత కాదు. నేను ఒక సర్వెంటు, నేను ఒక పనిముట్టును, నేను ఒక ఇంద్రియమును, నేను ఒక కణమును అని కూడా భావిస్తూ వచ్చాడు. క్రమక్రమేణా తనలో ఉండేటువంటి యొక్క శక్తిని అంతా సద్వినియోగపరచుకోవటం చేత కొంతకాలమైన తర్వాత ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్ అన్నాడు. నేను ఆ భగవంతుని బిడ్డనే అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్నాడు. సన్ ఆఫ్ గాడ్ అంటే తండ్రి కొడుకు, తండ్రికి కొడుకు కొంత సన్నిహిత సంబంధం చేరిపోతుంది. కానీ నేను సన్నగా ఉండినంత వరకు కూడాను తండ్రి యొక్క ఆజ్ఞను శిరసావహించాలి కదా. మేమిద్దరు కూడా ఒకటే అయ్యేటువంటి ఏ మార్గము అని విచారణ చేస్తూ వచ్చాడు. 12 సంవత్సరంలో ఎడారిలో పోయి కూర్చున్నాడు. తండ్రి కొడుకు, తండ్రి కొడుకు, తండ్రి కొడుకు అని ఈ రెండింటి యొక్క సంబంధాన్ని గుర్తించుకుంటూ వచ్చేసి కట్టగలిపటికీ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడు. ఈ ఏకత్వం అనేటువంటి యొక్క అద్వైతంలో ప్రవేశించాడు. ఈ విధమైనటువంటి దివ్యత్వాన్ని పొందగలుగుతూ వచ్చాడు. పర్షియన్ లాంగ్వేజ్ లోపల కూడా మహమ్మదీయులు కూడా అదే రీతిగా చేస్తూ వచ్చారు. నేను భగవంతుని యొక్క సృష్టిలో ఒక అణువుగా నేను ఉంటున్నాను, తేజోవంత ప్రకాశంలో నేను ఒక పురుగుగా ఉంటున్నాను, అతని తేజస్సులో జీవిస్తున్నాను కాని నేను స్వతసిద్ధంగా లేను. కనుకనే వారు ఐ ఆమ్ ఇన్ ది లైట్ అన్నారు. కొంతకాలము నేను ఈ జ్యోతిలో ఉంటున్నాను, నేను ఈ జ్యోతిలో ఉంటున్నాను, కానీ ఈ జ్యోతిలో ఉండడానికి నాలో కూడా ఒక జ్యోతి ఉండాలి కదా అని ఒక విధమైన దాని విచారణ ప్రారంభమైపోయింది. మహమ్మద్ జీ యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాడు. కొంతకాలం జరిగిన తర్వాత ది లైట్ ఈజ్ ఇన్ మీ అని సత్యాన్ని గుర్తించాడు. తనను ఆ లైట్, తాను లైట్లు, ఈ రెండింటి యందు ఉండటం వల్ల నేను దేవుణ్ణిలో, దేవుడు నాలో, నేను దేవుణ్ణిలో, దేవుడు నాలో అని రెండింటి యొక్క సమత్వము చేర్చుకుంటూ రావటం వల్ల ఐఆమ్ ది లైట్ అని అనిపించాడు. ప్రతి మతము కూడాను తమ యొక్క గమ్యాన్ని గుర్తించుకునే నిమిత్తమై మార్గములు వేరువేరైనప్పటికీ గమ్యం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ వచ్చారు. ఈనాటి మానవ హృదయములు చాలా సంకుచితమైనటువంటివిగా ఉండటం చేతను, స్వార్థము స్వప్రయోజనంతో నిండిపోవటం చేతను కేవలం మత కలహములు అనేటువంటిది పెరిగిపోయి భగవంతుని కూడా ఒక విధమైనటువంటి యొక్క పార్టీ లీడర్ గా భావించుకోవడానికి పూనుకుంటూ వచ్చారు. భగవంతునికి సంపూర్ణ శరణాగతుడైనటువంటి వానికే నిజమైనటువంటి భగవత్ తత్వం కూడా అర్థమవుతుంది. ఇంతవరకు కూడా ఈ సత్యం వారు గుర్తించడానికి వీలు కాదు. కనుక ప్రేమ స్వరూపులారా, భగవంతుడు మనయందే ఉంటున్నాడు, సమస్త శక్తులు మనయందే ఉంటున్నవి, సమస్తమైనటువంటి యొక్క తేజస్సు మనయందే ఉంటున్నది. ఇది కేవలము మానవ ఆకారమే కాని దివ్యమైన స్వరూపము. ఇది ఇహము కాదు, ఇహలోకము కాదు, జీవలోకము కాదు, ఇది దేవలోకము అనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించి వర్తించండి. అదే మీరు ఈ సత్యాన్ని తెలుసుకున్నటువంటి వారు అవుతారు, మీరే సత్యస్వరూపులు అవుతారు. ఈ రెండింటిని సమన్వయం గావించేటువంటిది ప్రేమ ఒక్కటే. ప్రేమను పెంచుకోండి, పెంచుకొని 10 మందికి పంచుకోండి. ప్రేమ ముదిత మనసికో.

ఇంతవరకు మీరు ఈనాటి మన ప్రేమామృతం కార్యక్రమంలో 1988 దసరా వేడుకలలో 2వ రోజు అక్టోబర్ 14వ తేదీన భగవాన్ అందించిన దివ్యోపన్యాసాన్ని విన్నారు.

నా తల్లి, తండ్రి, గురువు, దైవం, సర్వమైన శ్రీ సాయిరాముని దివ్య చరణారవిందములకు శతకోటి నమస్సుమాంజల్లు. స్వామి తల్లి అయి ప్రేమిస్తారు, తండ్రి అయి బాధ్యతలు నిర్వర్తిస్తారు, గురువై దారి చూపిస్తారు, దైవమై రక్షిస్తారు. ఇది మనందరి జీవితాల్లో మనం తెలుసుకున్నటువంటి సత్యం. స్వామివారి కళాశాలలో 1974 సంవత్సరం ఆగస్టు 20వ తేదీన మొట్టమొదటిసారిగా నేను తెలుగు ఉపాధ్యాయునిగా అడుగుపెట్టాను. అడుగుపెట్టాక స్వామితో ఎంతో వింత అయినటువంటి అనుబంధం మాది. ఇప్పటి వరకు అది కొనసాగుతూనే ఉంది. మరి స్వామి పుట్టు పండుగ సందర్భంగా ఏ రకమైనటువంటి అనుభవాలున్నాయో చెప్పమంటే వాటిని మాత్రమే ఇక్కడ చెప్పవలసి వస్తుంది. 1975 సంవత్సరం, అంటే నేను చేరాక ఒక మొదటి సంవత్సరం, తర్వాత ఒక సంవత్సరం మాత్రమే నాకు అనుభవం ఉంది అప్పటికి. 75 సంవత్సరం ఇక్కడికి వచ్చాం. స్వామివారి 50వ జన్మదినోత్సవ సందర్భం అది. అప్పుడు ప్రిన్సిపల్ అయినటువంటి డాక్టర్ హేమలత గారు మమ్మల్ని అందరినీ తీసుకుని ఇక్కడికి వచ్చారు. స్వామివారి పుట్టినరోజు వేడుకల కోసం మేము నవంబర్ 2వ తేదీ అనుకుంటాను వచ్చేసాం అందరం. రాగానే మరుసటి రోజు స్వామి మాకందరికీ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూ ఇచ్చి మేమందరం వెళ్లి లోపల కూర్చోగానే అన్నారు, బంగారు మీరంతా వచ్చేశారా, నాకు చాలా ఆనందంగా ఉంది, ఏమిటో పనులన్నీ అటు ఇటుగా ఉన్నాయి, ఏ పని సక్రమంగా జరగలేదు, మీరందరూ వచ్చేశారు, నాకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది, ఇంకా పనులన్నీ జరిగిపోతాయని నిశ్చింతగా ఉంది అన్నారు. ఈ మాట వినగానే నాకు అనిపించింది, ఒక ఇంట్లో ఒక పెళ్లి పెట్టుకుని ఒక పెళ్లి పెద్ద పిల్లలు, కొడుకులు, బిడ్డలు అంతా వాళ్ల రాక కోసం ఎదురుచూసి వాళ్ళు రాగానే మీరంతా వచ్చేసారు, నాకు చాలా ఆనందం, చాలా సంతోషం, ఇంకా మీరొచ్చాక నా బరువు బాధ్యత అంతా మీ నెత్తి మీద పెట్టి నిశ్చింతగా హాయిగా ఉంటాను అన్నట్లు తండ్రి మాట్లాడతాడు చూడండి, ఓ ఇంట్లో పెళ్లి పెద్ద అలాగ మాట్లాడుతున్నారు స్వామి అనిపించింది. స్వామి యొక్క కనుసన్నతో అన్నీ జరిగిపోతాయి కదా, మరి స్వామి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అనిపించింది నాకు అక్షణం. స్వామివారు సంకల్పిస్తే చాలు, సర్వమైన కార్యాలన్నీ రూపుదాల్చి అన్నీ సఫలీకృతం అవుతాయి. స్వామివారి భౌతిక ఉపాధి యొక్క తదనంతరం కూడా వారి సేన ఏ విధంగా పనిచేస్తోందో మనం గమనించవచ్చు. కాబట్టి ఆయన సంకల్పంతో ఇన్ని జరిగిపోతుంటే స్వామి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని నా అజ్ఞానపూరితమైనటువంటి మనస్సుకి అక్షణంలో అనిపించింది. కానీ తర్వాత ఆలోచిస్తే అనిపిస్తుంది నాకు, నా కార్యక్రమంలో మీకు పాలు పంచుకోవడానికి ఇంత భాగస్వామ్యం ఇస్తున్నాను, ఈ భాగస్వామ్యాన్ని మీరు ఆనందంగా అనుభవించండి అని మనకు ఒక ఉత్సాహపూరితమైనటువంటి చేయూతను అందించటానికి, మనం వారి కార్యక్రమంలో మన వంతు కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించటానికి వారు ఒక ఉత్సాహపూరితమైనటువంటి ఒక చేయూతను అందించడానికి అలా మాట్లాడారని తర్వాత అనిపించింది నాకు. ఆ రోజు అయిపోయింది, స్వామి అన్ని చెప్పారు, ఏమేం కార్యక్రమాలు చేయాలో ఆ ఇంటర్వ్యూలు అన్ని చెప్పారు, పుస్తకాలు అమ్మే పని, తర్వాత క్యాంటీన్ కూపన్లు అమ్మే పని, ఇలాంటి పనులన్నింటినీ చెప్పి ఇవన్నీ మీరు పంచుకోండి అని చెప్పారు. ప్రిన్సిపల్ గారు అందరినీ పిలిచి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పనిని ఏర్పాటు చేశారు. ఆ రకంగా నా వంతుగా నాకు పుస్తకాలు అమ్మేటటువంటి బాధ్యత వచ్చింది. కొంతమంది పిల్లలతో నేను పుస్తకాలు అమ్మాలి, స్వామి అంటే ట్రస్ట్ పబ్లికేషన్స్ అన్ని నేను అమ్మాలి. ఆ పుస్తకాలన్నీ తీసుకుని అక్కడ వెనకల ఇప్పుడున్న భవనాలు, అంతస్తులు అక్కడ ఉండేటటువంటివి కాదు, అక్కడ ఒక షెడ్స్ ఉండేవి. ఆ షెడ్స్ లో మేమందరం అమ్మటానికి వెళ్లాం. అక్కడ ఆ షెడ్ రెండు భాగాలుగా విభజితమై ఉంటుంది. ఒకవైపు నుంచి మగపిల్లలు, అప్పుడు ఆ రోజుల్లో వైట్ ఫీల్డ్ లో మాత్రమే కాలేజీ ఉండేది, ఆ వైట్ ఫీల్డ్ పిల్లలు వచ్చి అక్కడ అటువైపు అమ్ముతున్నారు, మేము ఇటువైపున ఈ ఒకవైపుగా మేము అమ్ముతున్నాము. అమ్మాయిలు పెట్టుకుని నేను ఇంకొక టీచరు మేము ఇద్దరం కలిసి అందరం కలిసి అమ్ముతున్నాం పుస్తకం. పిల్లలు అన్నారు, మేడం పొద్దున్నే వచ్చేసాం మనం, స్వామి దర్శనం అంతా మిస్ అయిపోయాం ఈరోజు, స్వామి దర్శనం ఉంటే ఎంత బాగుండేది కదా, ఇంక ఈ రోజు నుంచి రోజు ఇదే పనే మనకు, కేవలం సాయంత్రం దర్శనం తప్ప మనకేం దొరకదు కదా అన్నారు. అమ్మ డ్యూటీ చాలా ముఖ్యమైనటువంటిది, మన విధి మన కర్తవ్యాలు మనం నిర్వర్తించాలి అని వాళ్ళకి ఏదో సమాధాన పరిచయం. అంతలో ఇంతలో అమ్ముతూ ఉన్నాం మేము. ఆ రోజుల్లో స్వామి ఎర్రటి కారులో వచ్చేవారు. నేను తల ఉంచుకుని గుంపంతా కూడి ఉన్నారు, అందరూ భక్తులందరూ చాలా మంది చాలా పెద్ద గుంపుగా వచ్చారు, అందరూ పుస్తకాలు అడుగుతున్నారు, మేమంతా తీసిస్తున్నాము. నేను తల ఉంచుకుని పుస్తకాలన్నీ ఏరి ఇస్తున్న సమయంలో పిల్లలు అన్నారు, నా విద్యార్థులు అన్నారు, మేడం స్వామి కారు వెళ్తోంది అన్నారు. నేను తల ఎత్తి చూసే లోపల స్వామి కారు ఒక్క నిమిషంలో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే స్వామి ఉన్నారన్న విషయం కూడా మేము గమనించడానికి వీల్లేనంత తొందరగా ఆ కారు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన ఒక 10-15 నిమిషాల తర్వాత మేమంతా నించుని అమ్ముతున్నాము. స్వామి కారు వెళ్లిన 10-15 నిమిషాలకు 4 చీరలు,
ఒక్కొక్కళ్ళు కూర్చోవడానికి, టీచర్లు కూర్చోవడానికి చైర్లు, తర్వాత ఆ వైపు అబ్బాయిలు అమ్ముతున్నారు, ఈ వైపు అమ్మాయిలు అమ్ముతున్నారు, మధ్యలో ఒక తెరలు అన్ని వచ్చేసాయి అన్నమాట. సేవాదళ వాళ్ళు వచ్చి తెరలు కట్టేశారు, టీచర్లందరూ కూర్చోవడానికి చైర్లు వచ్చేసాయి. ఇవంతా ఒక్క నిమిషంలో స్వామి కారు అలా ఒక్కసారి పాస్ అయి వెళ్ళింది. స్వామి ఒక్క క్షణంలో అన్నింటినీ చూశారు. ఒక్క నిమిషంలో ఇవన్నీ ఏర్పాట్లు జరిగిపోయాయి అన్నమాట. అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, స్వామి యొక్క అతి సూక్ష్మమైనటువంటి పరిశీలన దృష్టి చాలా గొప్పది. ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా పరిశీలనాత్మకంగా చూసేవారు స్వామి. అతి చిన్న విషయం నుంచి పెద్ద విషయం దాకా వారు తీసుకున్న జాగ్రత్త నాకు కనిపించింది ఆ సందర్భంలో. ఇది 75వ సంవత్సరంలో స్వామిది జరిగినటువంటి, స్వామి యొక్క 50వ బర్త్డే సందర్భంగా జరిగినటువంటి ఒక సంఘటన, నాకు గుర్తుండిపోయినటువంటి సంఘటన ఇది. తర్వాత 1985లో 60వ బర్త్డే సందర్భంగా మేమంతా కలిసి ఒక నాటకం వేశాం, జంతునాం నరజన్మ దుర్లభం అని. ఆ నాటకంలో ఇతివృత్తం ఏమంటే, భిన్న దేవతలకు భిన్న భిన్న వాహనాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు గణేశునికి ఎలక అనుకోండి, అలాగే సుబ్రహ్మణ్య స్వామికి నెమలి, అమ్మవారికి సింహం, ఇలాగా అన్నింటినీ ఆయా దేవతల వాహనాలు, అలాగే నైరుతికి వాహనం నరుడు, ఇలా అన్ని దేవతల వాహనాలని తీసుకుని అన్ని దేవతల వాహనాలు కంటే మానవుడు నేను చాలా గొప్పవాడంటాడు. కానీ ఆ దేవతల వాహనాలన్నీ కలిసి ఆ నరుడితో అంటాయి, నీ గొప్పతనం ఏముంది, నీలో స్వార్థం, చాలా స్వప్రయోజనం, అవకాశవాదం ఇలాంటివన్నీ నీకు చాలా బలంగా ఉన్నాయి, మాలో అలాంటివన్నీ లేవు అంటూ ఆ పశువులన్నీ కూడా పశుపక్ష్యాదుల్లో ఉండేటటువంటి గొప్ప గుణాలని ఏకరు పెట్టి మానవుని తిరస్కరించడం జరుగుతుంది. ఆఖరికి మానవుడు తన లోపం తెలుసుకోవడం జరుగుతుంది. ఈ రకంగా ఒక నాటకం రాశాం మేమంతా. ఆ నాటకం వేసి అది నాటకం స్వామి ముందు వేయాలనేటటువంటి సంకల్పంతో మేము వచ్చాం. అప్పుడు వస్తే స్వామికి వ్యక్తిగతంగా స్వామికి ఆడపిల్లలు స్టేజ్ ఎక్కి వాళ్ళ స్త్రీత్వం అనేది పదుగురి కళ్ల ముందు పడటం అనేది స్వామికి కొంత నచ్చేది కాదు. అందుకనే ఏమో చాలా తక్కువగా ఉండేటటువంటివి మాకు స్టేజ్ ఎక్కి ఏ రకమైనటువంటి ప్రదర్శనలు ఇవ్వడానికి స్వామి నుంచి అనుమతి లభించడం అనేది కొంచెం కష్టంగా ఉండేది ఆ రోజుల్లో. అలాంటిది హేమలత మేడం గారు, అంటే మా ప్రిన్సిపల్ గారు ఆవిడ, తెలుగు డిపార్ట్మెంట్ హెడ్ కూడా ఆవిడ ఆ రోజుల్లో, ఆవిడ స్వామి రాగానే స్వామికి చెబుదాం ఈ విషయము, మనం ఇలా నాటకం తయారై వచ్చామన్నటువంటి విషయం అని చెప్పి స్వామితో చెప్పారు. స్వామి, మేము విధంగా ఒక నాటకం తయారై చేసుకుని వచ్చాము, అందులో అమ్మాయిలు ఎవ్వరూ బయటికి కనపడరు స్వామి అని చెప్పారు. ఎందుకంటే స్వామి అనుమతి లభిస్తుంది అనేటటువంటి ఒక నమ్మకంతో ఆవిడ, అమ్మాయిలు ఎవ్వరూ బయటకు కనపడరు స్వామి తింటే, అలాగా ఎలాగ కనపడరు, ఎలాగ చేశారు అని అడిగారు. అందరూ ఒక్కొక్కళ్ళు ఆయా పశువుల యొక్క వేషధారణలో మునిగిపోయి ఉంటారు స్వామి, ఎవ్వరూ కనపడరు, ఒక్క నరుడు తప్ప ఇంకెవ్వరూ కనిపించరు, దాని ఇతివృత్తం ఇది స్థూలంగా అంటూ స్వామికి అంతా వివరణాత్మకంగా చెప్పారు. చెప్తే స్వామి చాలా ఆనందించారు. ఆనందించి, ఇప్పుడే నేను చూస్తాను రిహార్సల్స్, ఒక ఒకసారి పూర్ణచంద్ర ఆడిటోరియంలో అందరు పిల్లలందరూ నమ్మనండి, ఎలా వేస్తారో ఏంటో చూస్తానని అడిగారు. అంటే మేమంతా కలిసి అక్కడికి వెళ్ళాం. వెళితే స్వామి అక్కడ వచ్చి చూసి చాలా ఆనందించి, ఆ రోజు స్వీట్స్ అన్ని తెప్పించి, స్వామి రూమ్ లో ఉన్నటువంటి స్వీట్స్ రకరకాలైనటువంటివి, ఎప్పుడు నేను జీవితంలో తిని చూడలేదు అలాంటివి, అలాంటి రకరకాలైనటువంటి తీపి పదార్థాలన్నీ తెప్పించి ఇచ్చి స్వామి చాలా విలక్షణంగా ఒక మాట మాట్లాడారు. స్వీట్స్ కి తీపులు అనేవారు, అది కేవలం రాయలసీమలో మాత్రమే ఉన్నటువంటి పదం అది. తీపులు అన్ని బాగున్నాయా, తిన్నారా అన్నారు. నేను అప్పటికి బాగా ఆస్వాదిస్తూ ఆనందిస్తూ ఉన్నానమాట వాటిని. నాకు అప్పుడు చాలా నచ్చింది, ఎందుకంటే నేను రాయలసీమ దాన్ని, స్వామి రాయలసీమ సంబంధించినటువంటి వారు, తీపులు చాలా బాగున్నాయి స్వామి అని అన్నాను. అన్న తర్వాత అన్ని అందరికీ పెట్టి చాలా సంతృప్తిగా అందరు తినే వరకు ఉన్నారు, ఉండి ఇది వేయండి అన్నారు. మేము శాంతివేదిక మీద వేసాము దాన్ని, శాంతివేదిక మీద వేశాక దాన్ని, ఇది అది తెలుగులో రాశాను అప్పుడు నేను. ఆ తెలుగులో స్వామి అన్నారు, ఇది తెలుగులో ఉంటే కంటే కూడా ఇంగ్లీష్లో ఉంటే బాగుంటుంది, ఎందుకంటే చాలా మంది విదేశీయులు వచ్చున్నారు, అందరికీ అర్థం అవ్వాలి ఇది, ఎందుకంటే మానవుని యొక్క అల్పత్వం ఏమిటో తెలియాలి, మానవుని కంటే కూడా పశువులే శ్రేష్టమైనటువంటివి, నరజన్మ దుర్లభమైన మానవుడు పాడు చేసుకుంటున్నాడు దీన్ని అని ఈ విషయాన్నంతా అప్పటికప్పుడు ఇంగ్లీష్లో రాయించి దాన్ని ఆ రోజుల్లో సైక్లోస్టైల్ చేయించేవారు, ఆ సైక్లోస్టైల్ చేయించి పేపర్లు అన్ని కలిపి అందరికీ పంచిపెట్టండి అని చెప్పారు. అలాగే పంచిపెట్టాము కూడా అందరికీ, కనీసం దానికి దాని యొక్క సారాంశం అందరికీ అర్థమవుతుంది అనేటటువంటి ఉద్దేశంతో. ఇలాగ స్వామి ఎన్నో అవకాశాలు ఇచ్చారు మా అందరికీ కూడా, చాలా రకాల అవకాశాలు ఇచ్చారు. అంటే మన కళలు కానీ, మనకున్నటువంటి కాస్తో కూస్తో ప్రతిభ కానీ అది ఆయన ముందు ప్రదర్శించుకోవటానికి చాలా మంచి అవకాశాలు ఇచ్చారు. ఇవి ఈ రెండింటిలో నేను గమనించింది ఏమిటి అంటే, స్వామి గురువుగా మనకు ఒక మార్గం చూపించిపోవటం అనేది. తర్వాత ఇంకొక 2 బర్త్డేస్లో నాకున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి అనుభవం ఒకటి ఉంది. 1998వ సంవత్సరంలో నేను ఇక్కడ అనంతపురం కాలేజీ డార్మెంటరీలో పడుకొని ఉన్నాను రాత్రి. ఆ సందర్భంలో నాకు ఒక కళ వచ్చింది. నాకు అప్పటికి నా తండ్రిని పోగొట్టుకొని ఉన్నాను నేను.
ఆ కళ ఏమి అంటే, దాంట్లో నేను మా నాన్నగారు మా అమ్మగారు కలిసి మా ఊళ్ళో ఒక ఒక దారి వెంబట వెళ్తూ ఉండేవాళ్ళం. మా నాన్నగారు చనిపోయాక మా అమ్మ అనేవారు, చూసావు నాన్నగారు చనిపోయారు కానీ మన ఇద్దరం మాత్రం ఉన్నాం, అన్ని అలాగే ఉంటాయి కానీ మనుషులు మాత్రం ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతారు అని మా అమ్మ అంటూ ఉండేది. అప్పటికి మా అమ్మ ఉన్నారు ఇంకా అప్పటికి, కానీ నా కళలో నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను, నేను అనుకుంటున్నాను మా అమ్మ కూడా లేదు నాకు అని అనుకుంటూ, చాలా నైతికమైనటువంటి బలం నాకు మా అమ్మ, ఆ నైతికమైన బలం కూడా నాకు లేదు అనుకుంటూ వెళ్తున్నాను ఆ కళలో. వెనక్కు తిరిగి చూశాను, స్వామి కనిపించారు నాకు. అది తెల్లవారు లేచి, ఇంకా అది మా తెల్లవారుతూ ఉండగా వచ్చినటువంటి కళ ఇది. ఆ కళ తలుచుకోగానే నాకు చాలా దుఃఖం, విపరీతమైనటువంటి ఆవేశం, దుఃఖం చాలా పొంగులాగా వచ్చాయన్నమాట. నా విద్యార్థిని, ఈరోజు నాతో పాటు కొలిగైనటువంటి అమ్మాయికి ఆ ప్రఫుల్ల కన్నా ఈ విషయం చెప్పాను, చూడు ఎందుకు ఇలా వచ్చింది, స్వామి ఎంత దయారహితంగా ప్రవర్తిస్తున్నారు, ఎందుకు ఇలాంటి కళ వచ్చింది నాకు. పైగా మరుసటి రోజు తెల్లవారితే బర్త్డే సందర్భం అది, అందుకని ఇలాంటి సందర్భంలో ఇలాంటి కళ వచ్చింది ఏమిటి నాకు అని చాలా బాధపడ్డాను, చాలా దుఃఖిస్తున్నాను, చాలా లోపల ఉన్నటువంటి దుఃఖం అంతా పొంగుకొని వస్తోంది నాకు. అప్పుడు అమ్మ అయింది, మేడం ఇలాంటి కళలు వస్తే చాలా మంచి జరుగుతుంది, ఎందుకంటే మా అమ్మ మరణించినట్టు అనుకుంటున్నారు కానీ మరణం అనేది మీకు కళలో చూపించబడలేదు కదా, ఎందుకు అలా అనుకుంటున్నారు అంది అమ్మాయి. అన్న తర్వాత మేము ఇద్దరం కలిసి దర్శనానికి వెళ్ళాం, వెళ్ళి కూర్చున్నాం, స్వామి వచ్చారు. ఆయన అక్కడ చూస్తున్నాను, స్వామి దర్శనానికి బయలుదేరి వస్తున్నారు, పూర్ణచంద్ర ఆడిటోరియం నుంచి వస్తున్నారు స్వామి. చూస్తుంటే నాకు చాలా దుఃఖం, బాధ వెల్లువలాగా వస్తున్నాయన్నమాట. స్వామిని బాగా ఒక రకంగా తిట్టుకుంటున్నానని చెప్పాలి, తిట్టుకోకూడదు కానీ ఎవరిని తిట్టుకుంటాం, భగవంతుని తప్ప ఇంకెవరిని తిట్టుకోలేం కదా, ప్రపంచంలో ఎవరిని తిట్టుకుంటూ ఊరుకోరు కదా, అందుకని భగవంతుని స్వామిని తిట్టుకుంటూ ఉన్నాను, స్వామి ఎందుకు ఇలా చేస్తున్నావు, చరిత్రలో ఏమైనా దాఖలాలు ఉన్నాయా, నువ్వు బాగుపరిచిన దాఖలాలు ఎవరికైనా ఉన్నాయా, ఎవరిని బాగుపరిచిన దాఖలాలు ఉన్నాయి, కాబట్టి నీ భక్తులైన వాళ్ళు ఇలా బాధపడుతూనే ఉండాలి అనుకుంటూ చాలా రకాలుగా అనుకుంటున్నాను నేను. స్వామి అలా వచ్చారు, స్వామి దగ్గరకు వచ్చేటప్పటికీ దుఃఖం ఎవరు చూడకూడదని నేను తల ఉంచుకుని అలా దుఃఖిస్తున్నాను. ఆ పక్కన నా అమ్మాయి చెప్పింది, మేడం వెనకన అమ్మాయి అక్షింతలు పెట్టుకుని ఉంది పుట్టినరోజు సందర్భంగా, ఆ అమ్మాయి మీద ఏం వేశారో గానీ ఆ అక్షింతలని తీసిచ్చి మీ నెత్తిన వేశారు మొత్తం స్వామి, నేను చూశాను, కాబట్టి మీరు దుఃఖించాల్సిన పని లేదు, బాధపడాల్సిన పని లేదు, మీ అమ్మగారికి ఏమీ కాదు అని చెప్పింది. ఇది 1998 బర్త్డే సందర్భంగా జరిగినటువంటిది. తర్వాత 1999 మా అమ్మ నవంబర్ 28 చనిపోయింది. ఆ సంవత్సరంలో జరగరానివన్నీ జరిగిపోయింది, ఆవిడ చనిపోయింది. ఆవిడ అంటే నేను అనుకుంటాను ఒక సంవత్సరం ముందు ఒక మానసికంగా ఒక సిద్ధపరిచారు నన్ను ఆయన, ఆ తర్వాత నేను చాలా తొందరగా తట్టుకోగలిగాను, బయటకు రాగలిగాను. నాకు ఆ బర్త్డే సందర్భంగా 1999 స్వామి బర్త్డే టైంలో వెళ్తున్నారు. ఆసారి కాన్వెంట్ పిల్లలందరూ కలిసి చాలా గొప్పగా స్వామి వెనకల ప్రొసెషన్లో వస్తున్నారు, రకరకాల నృత్య ప్రదర్శనలు ఇస్తూ స్వామి వెంట వస్తున్నారు. స్వామి చాలా కోలాహల ప్రియుడిలాగా, స్వామిని కోలాహల ప్రియ అయిన మహా అంటారు, చాలా కోలాహల ప్రియుడిలాగా ఉన్నారు స్వామి. ఆ రోజు విపరీతమైన కోలాహలం ఉంది, ఆ కోలాహలం మధ్యలో వస్తున్నారు స్వామి. నేను అక్కడ కాలేజ్ వాళ్ళ బ్లాక్ లో కూర్చున్నాను. అలా వెళ్తున్న స్వామి అంత ప్రొసెషన్లోనూ ఒక మాట నా వైపు చాలా దయగా, ఆయన కళ్ళల్లోంచి కరుణ, ఆ జాలి, ప్రేమ అలా పొంగుకొని వస్తున్నాయి. అది నేను ఒకటి 2-3 సందర్భాల్లో మాత్రమే నేను దాన్ని అనుభవించాను. నేను ఆ రోజు అలా అంత పొంగి పొరులుతున్నాయి వారి కళ్ళ నుంచి, అలా చూశారు నన్ను. ఆ చాలా ఆనందపడిపోయాను. ఆసారి మాకు మంచి గద్వాల చీరలు ఇచ్చారు స్వామి, ఆ గద్వాల చీరలు కట్టుకున్నాము. చాలా ఆనందం, నాకు చాలా నచ్చింది ఆ చీర, నేను అది కట్టుకుని ఆనందంగా ఉన్నాను. స్వామి నన్ను చాలా ప్రేమగా చూశారని చాలా ఆనందపడిపోయాను. ఈ దర్శనం నుంచి వెళ్లి వెళ్ళంగానే అక్కడ ఉన్నటువంటి మన టెలిఫోన్ బ్లాక్ వెళ్ళి మా అమ్మగారికి ఫోన్ చేశాను, అమ్మ నేను చాలా ఆనందంగా ఉన్నాను, చాలా సంతోషంగా ఉన్నాను, ఇలా స్వామి మంచి చీర ఇచ్చారు, నన్ను చాలా ప్రేమగా చూశాను, నువ్వు చాలా ఆనందంగా ఉన్నావు కదా, ఆనందంగా ఉన్నావు కదా, చాలా అంతే అంది మా అమ్మ. నాకు తెలీదు, ఆమెకు తెలీదు, ఇంకొక 5 రోజుల్లో ఆమె వెళ్ళిపోతుంది అన్నటువంటి సత్యం. ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, స్వామి చేసేటటువంటి ఒక సూచన ప్రతిదీ కూడా మనల్ని బాగుపరచడానికి, మనల్ని గట్టిపరచడానికి, జీవితంలో ఉన్నటువంటి చేదు నిజాల్ని గట్టిగా ఎదుర్కోవడానికి మాత్రమే అయి ఉంటాయి. ఎప్పుడు కూడా అది ఆయన తత్కాలంలో మనకు కష్టం అనిపించవచ్చు, తత్కాలంలో బాధ అనిపించవచ్చు, దాన్ని మనం స్వీకరించలేకపోవచ్చు, కానీ అది స్వీకరించేలాగు చేస్తారు, జీవితం యొక్క చేదు నిజాల్ని మనం తట్టుకునేలాగు చేస్తారు, మనల్ని గట్టిపరుస్తారు, మనల్ని సక్రమమైన మార్గంలో ఉంచుతారు, మనల్ని అలా ముందుకు నడిపిస్తారు. ఇవి ఈ సత్యాన్ని నేను క్షణక్షణము వారి దగ్గర తెలుస్తూనే ఉంటుంది, మనకు ఉన్నావు కదా చాలు అంతే అంది మా అమ్మ. నాకు తెలీదు, ఆమెకు తెలీదు, ఇంకొక 5 రోజుల్లో ఆమె వెళ్ళిపోతుంది అన్నటువంటి సత్యం. ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, స్వామి చేసేటటువంటి ఒక సూచన ప్రతిదీ కూడా మనల్ని బాగు

నేను క్షణక్షణము వారి దగ్గర తెలుస్తూనే ఉంటుంది మనకు. అయినా సరే మనం ఒక మాట పునశ్చరణ చేసుకున్నప్పుడు ఇంకొంచెం బలపడుతుంది దాని యొక్క ఆ నమ్మకం కానివ్వండి, అదనండి, అవన్నీ బలపడేటటువంటి అవకాశం ఎక్కువ. అందుకని ఇలాంటి ఒక చిన్న చిన్న నాలుగు, అంటే పుట్టినరోజు సందర్భంగా అన్నారు కాబట్టి ఆ పుట్టినరోజు సందర్భంగా ఉన్న ఒక నాలుగు అనుభవాల్ని నేను మీ ముందంచడం జరిగింది. ఇలాంటి అవకాశం నాకు ఇచ్చినటువంటి గ్లోబల్ రేడియో సాయి వారికి, దాని యొక్క అథారిటీస్కి, అందరికీ కూడా నేను చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ముగిస్తున్నాను.

0: సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్యబోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: జీవితము చాలా విలువైనటువంటిది, పవిత్రమైనటువంటిది మరియు జీవించతగినటువంటిది. మానవ జీవితంలో ప్రధానంగా ఉండవలసినటువంటిది మానవత. మానవత లేకుండా పోతే మానవుడే కానేరడు. మానవత అనగా ఏమిటి? మానవత్వంలో ఉన్న దివ్యత్వం ఏమిటి? మానవుని యొక్క గమ్యం ఏమిటి? మానవుని యొక్క లక్ష్యం ఏమిటి? ఈ విధమైన ప్రశ్నలు సాధారణంగా మానవుడు వేసుకోవటం లేదు. మానవుడు జగత్తునందు పుట్టి, పెరిగి, చదివి, సంపాదించి సుఖశాంతులతో జీవితం గడపాలని అనుకుంటున్నాడు. కాని మానవుడు ఆశించినట్టి ఆనందము ఈ ప్రాకృతమైన జగత్తునందు ఉన్నదా లేదా అందుకోగలుగుతున్నాడా అంటే తాత్కాలికమైన సంతోషము కలగవచ్చు. మానవుడు మాత్రం శాశ్వతమైన ఆనందాన్ని అనుభవించాలని ఆశిస్తున్నాడు.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా? ప్రతి వ్యక్తి తన జీవితమును సార్థకము చేసుకునుటకు శక్తి వంచన లేకుండా తన విద్యుక్త ధర్మమును తాను నెరవేర్చవలెను. మానవ రూపమున జన్మించినందుకు విధి నిర్వహణ ద్వారా నీ రుణము తీర్చుకునవలెను. తినుటకు త్రాగుటకు ఈ ప్రపంచమునకు మనం రాలేదు. జీవించుటకు మనం తిని త్రాగవలెను, కాని తిని త్రాగుటకు జీవించరాదు. మనమందరము ప్రేమ మార్గం ద్వారా అత్యున్నతమైన గమ్యాన్ని చేరవలసి ఉంది. అదే భగవద్ దర్శనము. మానవ జన్మనెత్తినందుకు మన శరీరమును, శక్తిని, ప్రావీణ్యతను ఇట్టి గమ్యము చేరు నిమిత్తము ఉపయోగించుటయే మనకు ఉత్తమ కర్తవ్యం. అయితే ఒక ప్రశ్న అడగవచ్చు, భగవంతుడెవరు? అతడెక్కడుంటాడు? ఎవరైనా చూశారా? దీనిని వివరించడానికి ఒక కథ ఉంది. కాషాయ వస్త్రములు ధరించిన ఒక సన్యాసి నిరీశ్వరవాదులకు ప్రసిద్ధికెక్కిన ఒక గ్రామానికి వెళ్లాడు. అతని దుస్తులు చూడగానే అతనిని హేళన చేయుట కొరకు ఒక గుంపు చేరారు. అందు ఒకడు అతనితో, మాకు భగవంతుణ్ణి చూపించగలవా అని ప్రశ్నించాడు. అట్లే చూపించదను అని చెప్పి తన అలసట తీర్చుకునుటకు కొంచెం పాలు తెప్పించమని వారిని కోరాడు. పాలు తెచ్చి ఇవ్వగా ఆ పాత్రను చేతులలో ఉంచుకుని తదేక దృష్టితో ఆ పాలవైపు చూడసాగాడు. విసుగు చెంది పాలవైపు ఎందుకంతసేపు చూస్తున్నావని అడిగారు వాళ్లు. పాలలో వెన్న ఉన్నదందురు కదా, అది ఎక్కడ ఉందో చూస్తున్నాను అని అతడు సమాధానమిచ్చాడు. అతడు వెర్రివాడన్న ఉద్దేశంతో, ఈమాత్రం తెలీదా, పాలు కాచాలి, చల్లార్చాలి, తోడు పెట్టాలి, పెరుగు కావాలి, అప్పుడు ఆ పెరుగును చిలికి వెన్నను వేరు చేయాలి, అప్పుడు వెన్న కనపడుతుంది అన్నాడందులో ఒకడు పరిహసిస్తూ. అదే మీ ప్రశ్నకు సమాధానం. పాలల్లో వెన్నవలే అతడు సర్వవ్యాపి. మీరు భగవంతుని చూడవలనన్న అనేక సాధనలు చేయాలి, అప్పుడు కనపడతాడు, ఇప్పుడు కాదు అని అతడు సమాధానమిచ్చాడు. సాధనకు ప్రధానమైంది ప్రేమ. ప్రేమరహితమైన సాధన ద్వారా కనపడునది దైవము కాదు, దెయ్యము. దీనిని మరికొంత వివరిస్తాను అని స్వామి ఇలా తెలిపారు. ఇప్పుడు బొంబాయి ఆకాశవాణి వారు ప్రసారం చేస్తున్న శబ్ద తరంగాలు గాల్లో ఉన్నాయి. ఇదే సమయంలో ఢిల్లీలోనూ, ప్రపంచంలో మరెన్నో కేంద్రముల వారు ప్రసారం చేస్తున్న శబ్ద తరంగాలు కూడా ఈ గాలిలోనే ఉన్నాయి. కాని వాటిని మనం వినలేము, చూడలేము. మన వద్ద రేడియో ఉన్నట్లయితే ఏ కేంద్ర ప్రసారాన్ని వినదల్చామో ఆ కేంద్రము వైపు ముళ్ళు తిప్పినచో ఆ కేంద్రము నుండి వచ్చు తరంగాలు వినగలుగుతాం. అది సంగీతం కావచ్చు, వార్తలు కావచ్చు, మరి ఏ కార్యక్రమమైనా కావచ్చు. ఇక్కడ అక్కడ అంతటా ఉన్న భగవంతుణ్ణి మంత్రముల ద్వారా స్పష్టంగా గుర్తించవచ్చు. రేడియో యంత్రముతో కేంద్రము వైపు శృతి చేసినట్లే మంత్రముతో ప్రేమయను కేంద్రముపై ముళ్ళు ఉంచినప్పుడు గాలి అంతటా వ్యాపించి ఉన్న శబ్ద తరంగములను వినగలిగినట్లే సర్వవ్యాపకుడైన భగవంతుని కూడా కనుగొనగలం. సరి అయిన కేంద్రం వైపు జాగ్రత్తగా ముళ్ళు తిప్పి న్యూస్ వినదలుచుకున్నప్పుడు కూడా వినవచ్చును. లేదా వినపడునది న్యూస్ కాదు, న్యూసెన్స్. అదేవిధంగా ప్రేమయను కేంద్రం వైపు మంత్రమును ప్రయోగించిననే దైవమును కనుగొనవచ్చును. లేని ఎడల కనపడేది దెయ్యమే. కాబట్టి ప్రేమ ఒక్కటే భగవంతుని అనుగ్రహమును పొందుటకు ఉత్తమమైన మార్గం. నీ స్వంత సోదరీ సోదరులను నీ వెట్లు దగ్గరకు చేర్చుకునేదవో ప్రతి వారిని అట్లే చేరదీసి వారి ఎడల శ్రద్ధా బాధ్యతలను వహింపుము. నిజముగా కార్మికుని జీవితం చాలా విలువైనది, ప్రధానమైనది. కర్మ, భక్తి, జ్ఞానములు భగవంతుని చేర్చునట్టు మార్గమున మూడు ఘట్టాలు. చిత్తశుద్ధితో, పరుల ఎడల గౌరవంతో, భక్తితో చేసిన కర్మ ప్రధానమైంది. శరీరము, మనస్సు ఎంత సన్నిహితముగా నుండునో యజమాని, కార్మికుడు
అంత సన్నిహితముగా ఉండవలను. యజమాని హృదయము, కార్మికుడు శరీరము వంటివాడు. శరీరములేక హృదయము, హృదయములేక శరీరము ఉండజాలవు. రెండూ ఒకదానికొకటి అవసరం. యజమాని సేవకుల సంబంధం తండ్రి బిడ్డల సంబంధం వంటిదిగా ఉండాలి. అటువంటి ఆదరానురాగము సహజముగా ఉండి భ్రాతృత్వ వాతావరణముతో కార్మికులు పనిచేసిన పరస్పర సహాయ సహకారములతో పరిశ్రమ వృద్ధిగాంచును. యజమాని సేవకులు అన్యోన్య భావంతో శాంతి సంతోషాలను పొందగలరు. కార్మికులకేవేని సమస్యలు బాధించుచున్నా వాటిని యాజమాన్యం ఎదుట ఉంచి సమరస భావంతో పరిష్కరించుకోవాలి. కోపోద్రేకంతో ఈర్ష్యాద్వేషాలని రెచ్చగొట్టకొనకుండా వారి వారి బాధ్యతలను గుర్తించి పరిష్కరించుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఈ సాంఘిక సంక్షేమ భవనాన్ని ఇప్పుడే ప్రారంభించాను. నెలకొక పర్యాయము, అంతకంటే తరచుగా పక్షానికో వారానికో ఒక్కసారి మీరందరూ ఇక్కడ సత్సంగము కొరకు గాని, భజన కొరకు గాని, ఆధ్యాత్మిక కార్యకలాపముల కొరకు గాని సమావేశము కావలెనని నా అభిమతము. కార్మికుల బిడ్డలకిక్కడే ఒక పాఠశాలను ఏర్పాటు చేసి క్రమశిక్షణ, భగవద్భక్తి, సచ్చీల సంపద వారిలో అభివృద్ధి అగునట్లు చూడగోరుచున్నాను. క్రమశిక్షణ మానవుని ప్రతి ప్రయత్నమందునూ అత్యంత అవసరమైన పరికరము. క్రమశిక్షణతో మెలిగినప్పుడే మానవుడు ఏమైనా సాధించి జీవితాన్ని సార్థకం చేసుకుంటాడు. మీ అందరితోనూ ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ నూతన సంవత్సరం మీ అందరి హృదయములను శాంతి ఆనందములతో నింపగలదని ఆశిస్తూ ఆశీర్వదిస్తున్నాను అని స్వామి ఆనాడు కమానీ సంస్థ యొక్క యాజమాన్యానికి, అందు పనిచేయువారికి అనుగ్రహించిన దివ్య సందేశం.

1971 జనవరి 1వ తేదీ బొంబాయి భక్తులకు వినూతన చైతన్యంతో ప్రారంభమైన నూతన సంవత్సర శుభదినం. ఆ సాయంత్రం ధర్మక్షేత్ర ఆవరణలో జనసముద్రం అంచులు దాటి పెళ్ళుబికింది. ఆనాటి బహిరంగ సభలో స్వామి ఉపన్యసించారు. స్వామి సన్నిధానంలో ఉన్నప్పుడు జాన్ హిస్లాప్ వద్ద కాగితం కలం సిద్ధంగా ఉంటాయి. బాబా బోధించు ఆధ్యాత్మిక విషయాలను గురించి నోట్స్ రాసుకోవడం ఆయనకు అలవాటు. పాశ్చాత్య దేశములో పుట్టి పెరిగి విద్యనభ్యసించి ఏ జాతికి చెందని నా వంటి వానికి స్వామి ఎడల కలిగెడు భావమేమి అను తన ప్రశ్నకు తానే సమాధానం రాస్తూ ఇలా రాశారు. స్వామి హృదయాధిపతి, ఎన్నో సంవత్సరాలుగా నా హృదయంలో పేరుకుపోయిన కాఠిన్యాన్ని తొలగించారు. మనస్సును నిర్మలము నూతనము ఆనందమయం కావించారు. స్వామి దైవత్వం అవేద్యము అనన్యము, మానవుడి మేధాశక్తికి అతీతమైన మాయ. స్వామి పరమోత్తమమైన గురువు, మానవాళికి ముక్తి మార్గ నిర్ణేత. నాటి సభలో స్వామి నూతన సంవత్సరాది సందేశముగా విశ్వమానవ సౌభ్రాతృత్వమే లక్ష్యంగా కృషి చేస్తూ సమస్త జనులకు సుఖశాంతులను భగవంతుడు ప్రసాదించాల్సిందిగా నిత్యమూ ప్రార్థించాలని ఉపదేశించి స్వామి అందరినీ ఆశీర్వదించారు. బాలవికాస్ తరగతులలో చేరిన చిన్న పిల్లలకు నాటకములు, పురాణేతిహాసములలోని కథలు చెప్పుట, స్వామి ప్రవచనములు, పద్యపఠనము, నామ సంకీర్తన మొదలైన కార్యక్రమములు నిత్యము ఉండును. స్వామి దివ్య సన్నిధానము వలన కలిగిన ఆనందోత్సాహములతో ఆ పసిపిల్లలు నాటకములలో వారి వారి పాత్రలయందు లీనమయ్యుండగా వారికి ప్రేక్షకులకు ఆనంద బాష్పములు రాలెడివి. వారి హావభావములలోని సహజత్వము ప్రహ్లాదుని జ్ఞప్తికి తెచ్చుచుండెను. ఒక విద్యార్థి సాయికృష్ణుని పక్కన నిలబడి భగవద్గీత పఠించుచూ పారవస్యమున భావోద్వేగముతో కన్నుల నీరు కారుచుండగా రోదించెను. బాలవికాస సంస్థల కార్యకలాపములను గురించి సత్యసాయి బాలవికాస్ యందలి పిల్లలు వారి హృదయములందు సత్యసాయి నివసించుచున్నాడని వారే తెలుసుకొనవలెను. ఇందలి ఉపాధ్యాయునులు కూడా ఈ పవిత్రమైన బాధ్యతను సాయిరాముని పూజగా భావించాలి. ఆ పసిపిల్లల హృదయములందు సాయి ఉన్నాడన్న భావ చైతన్యమును ఏ విధముగా అభివృద్ధి చేయవలెనో, ఎట్టి కార్యక్రమములు వారి మనస్సులను వికసింపజేయునో అన్న విషయాలను ఉపాధ్యాయునులు పరిశీలిస్తూ ఉండాలి. ఈ పిల్లలను దైవోన్ముఖులుగా తీర్చిదిద్ది ఈ ఉపాధ్యాయునులు సమాజానికి సాటిలేని సేవ చేస్తున్నారు. ఈ మనోభావములతో పెరిగే పిల్లలు ఈ పవిత్రమైన వాతావరణమును వారి గృహములందు పరిసరములందు ప్రవేశపెట్టి సంస్కరించగలరని స్వామి పలికారు. సేవా సంస్థల సభ్యులనుద్దేశించి మాట్లాడుతూ స్వామి సేవా సాధన యొక్క ప్రాధాన్యతను గూర్చి వివరించి అదే భగవత్ సాక్షాత్కారమునకు ముఖ్యాధారమని అన్నారు. ఆడంబర ప్రదర్శనలు ప్రచారము వద్దని హెచ్చరించారు. భగవంతుని లీలలు మననము చేసుకునుచూ భగవన్నామమును స్మరిస్తూ ప్రేమయనే గొలుసుతో భగవంతునితో బంధమేర్పరచుకొనవలెననియు, అట్లు కాక అవిశ్వాసముతో నిర్లక్ష్యంగా భగవంతుని స్మరించిన అట్టి గొలుసు తెగిపోవునని స్వామి చెప్పారు. జనవరి 7వ తేదీన వైకుంఠ ఏకాదశి, వైకుంఠము యొక్క ద్వారములు తెరుచుకొను దినము. పర్వదినముల అంతరార్థము తెలుపుటకే స్వామి ఉత్సవాలను జరిపేవారు. ఆ రోజున అఖండ నామ సంకీర్తనానంతరం ఏకాదశి యొక్క అంతరార్థాన్ని బోధించారు స్వామి. ఎప్పుడు దశేంద్రియములు పరస్పరానుబంధంతో దైవోన్ముఖమగునో అప్పుడు ఏకాదశి అనడి భగవంతుని చేరు ద్వారములు ఆహ్వానించుచూ తెరుచుకొనునని స్వామి వివరించారు. బొంబాయి నుండి తిరుగు వెళ్లు దినమున స్వామి సేవాదళ్ సభ్యులనుద్దేశించి, ద్వేషము అసూయ అనడు కారుమేఘములు నిన్ను చుట్టినప్పుడు, నీవు విశ్వసించినవారు నీ దరిచేరక నిన్ను విడిచిపెట్టినప్పుడు, ఒక్క క్రమశిక్షణే నీకు రక్ష, కరుణ అనే శిలువ మీద నీ అహంకారమును బలియిచ్చి నీ శక్తి సామర్థ్యములతో ఇతరులకు సేవ చేయి. నీవు ఎట్టి కార్యములందు నిమగ్నుడవై ఉన్నప్పటికీ నామస్మరణ
జపధ్యానముల ద్వారా అహంకారమును విసర్జించుమని స్వామి బోధించారు. ప్రవర్తనయందు వేషభాషలయందు నిరాడంబరత్వము ఉండవలెనని, ఇతరుల పట్ల నీ ప్రవర్తనలోనూ ధరించే వస్త్రముల ఎన్నికలోనూ సభ్యతా సంస్కారములు లేకపోయినట్లయినా తోటి మానవులకు నీవు దూరమవుతావు అని హెచ్చరించి, వేషభాష ప్రవర్తనల విషయంలో ఇలా ఉండుట స్వామికి ఇష్టమేనా అనే ప్రశ్నను వేసుకొనుటయే వాటికి గీటురాయి అని తెలిపారు స్వామి. స్వామి బొంబాయిలో ఉన్నప్పుడు స్వామి స్థాపించిన అఖిల భారత విద్వన్ మహాసభ యొక్క మహారాష్ట్ర శాఖ వారు స్వామి ప్రసంగములలోని ప్రబోధములను ఒక గ్రంథ రూపమున ప్రచురించి స్వామికి అంకితం చేశారు. ఆ సభకు అధ్యక్షులుగా ఉన్న శ్రీ సావంత్, ఆ గ్రంథము భగవంతుని దరిచేరు మార్గమును వెలుగు చూపుతుంది అని అన్నారు. మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ అధ్యక్షుడైన శ్రీ పాగే ధర్మక్షేత్రమున ఆ గ్రంథమును స్వామికి సమర్పిస్తూ, నేను స్వామి పాదపద్మముల వద్ద కూర్చుండి అనేక ఆధ్యాత్మిక విషయాలను గురించి ప్రశ్నించగా దయతో సమాధానములను అనుగ్రహించారు స్వామి. నాతో పాటు మరికొందరు భక్తులు కూడా ప్రశ్నలు వేసి సమాధానాల్ని పొందారు. ఈ గ్రంథములో ఈ ప్రశ్నోత్తరములు పొందుపరచబడినవి అని తెలిపారు. ఆ గ్రంథావిష్కరణ సందర్భంగా స్వామి, ఈ గ్రంథము అజ్ఞానాంధకార కూపమున చిక్కుకున్న వారికి వెలుగు చూపగలదు. భక్తుని జీవితంలో స్థూలముగా మూడు దశలు ఉన్నవి. మొదటిది తవైవాహం, అనగా నేను నీవాడను అని స్థితి. ఈ దశలో భక్తుడు దైవమునకు సంపూర్ణ శరణాగతుడగును. రెండవ దశ మమైవాహం, అనగా నీవు నావాడవు. ఈ స్థితిలో భక్తుడు తానే భగవంతుని యొక్క ప్రత్యేకాభిమానమునకు పాత్రుడని భావించును. మూడవ దశ త్వమేవాహం, అనగా నీవే నేను, నీవే ఉన్నావు, నేను లేను. ఈ స్థితిలో భక్తుడు తనతో సహా సర్వత్రా భగవంతుడినే దర్శించునని స్వామి బోధించారు.

స్వామి జీవితంలోని మరిన్ని విశేషాలతో మళ్లీ కలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి రాసి పంపగలరని కోరుతున్నాం. సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. ఈనాటి మన కార్యక్రమంలో శ్రీ కస్తూరి గారిచే ఆంగ్లంలో రచించబడిన లవింగ్ గాడ్ పుస్తకం యొక్క తెలుగు అనువాద గ్రంథమైన శ్రీ సత్యసాయి ప్రేమ సుధాశ్రవంతి పుస్తక పఠన కార్యక్రమంలో 11వ భాగాన్ని ఇప్పుడు మీరు వింటారు. ఈ పుస్తక పఠనం చేసిన వారు శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్.

శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో తన దివ్య తత్వాన్ని మూర్ఖులకు అజ్ఞానులకు తెలియజేయకూడదు అని చెబుతూ, ఈ పరమ రహస్యమైన విషయం భక్తి విశ్వాసాలు లేనివారికి, భగవంతునియందు నమ్మకం లేనివారికి, సేవ చెయ్యడంలో పరమార్థాన్ని గ్రహించలేనివారికి చెప్పవద్దని ఆదేశించారు. గుహ్యాత్ గుహ్యతరం జ్ఞానం అంటున్నారు. సత్యమీ రహస్యాలన్నింటినీ మించిన రహస్యం అనే గొప్ప సత్యాన్ని బాబా ఇక్కడ ఈ షెడ్లో బహిరంగంగా అటూ ఇటూ పచార్లు చేస్తూ నీకూ నాకూ అందరికీ తెలిసేలా ఎలుగెత్తి చాటారు అని శ్రీ రత్నయ్య గారు అన్నారు. ఇది నాకు విచిత్రంగా ఉంది అన్నారాయన. ఇంతలో మా సంభాషణలో మరో వ్యక్తి కల్పించుకుని, ఈ యువకుడు మట్టిగోడలతో ఉన్న పూరింట్లో చుట్టూ కొండలతో ఆక్రమించిన ఈ కుగ్రామంలో మట్టిలో మాణిక్యంలా జన్మించాడు. ఈ నేలపై ఈ నది ఒడ్డున ఆడిపాడిన ఈ మాణిక్యం ఇప్పుడు తన అసలు కాంతులతో ప్రకాశిస్తోంది. ఈ కుగ్రామం భూతల స్వర్గంగా రూపొందుతుందని ఎవరం ఊహించాం అన్నారు. సృష్టికర్త సృష్టిభర్త అయిన ఈ బాబా చేసిన ఈ కొత్త ప్రకటన మాలో నూతన సంచలనాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కలుగజేసింది. స్వామి పట్ల మా దృక్పథం దివ్యమైన నూతన పంథాలో ప్రయాణించేలా, స్వామిని మరింత దగ్గరగా అర్థం చేసుకునేలా చేసింది. మేమంతా ఇలా రాత్రివేళ బయటకు వెళ్లడం, వెన్నెల్లో మళ్లీ మళ్లీ తరచి తరచి మాలో మేము చర్చించుకోవటం, సరికొత్త జ్ఞానాన్ని పొంది నూతన ఉత్సాహంతో తిరిగి రావటం అంతా బాబాకి తెలియని సంగతేమీ కాదు కదా. తలగడకు తల ఆంచుకుని పడుకుని ఆలోచిస్తున్న నా తలంపుల్లో భగవద్గీత శ్లోకం ఒకటి మెదిలింది. ఒక వ్యక్తి ఎంతో అద్భుతమైన ఆశ్చర్యకరమైన విషయంగా దీన్ని చూస్తాడు, అలాగే మరో వ్యక్తి ఎంతో అద్భుతమైన ఈ విషయం గురించి మాట్లాడతాడు, మరొకడు ఎంతో అద్భుతమైన ఈ విషయం గురించి వింటాడు. కాని నిజానికి ఇది అసలు ఏమిటో ఎవ్వరూ అర్థం చేసుకోలేదు. నేను బాబాని చూశాను, నేను బాబాతో మాట్లాడాను, ఆయన నాతో మాట్లాడారు. ఎందరి ద్వారానూ స్వామి గురించి, స్వామి అద్భుత మహిమ గురించి విన్నాను. కాని స్వామి వీటన్నింటికంటే అతీతమైన, మానవ మేధకు అందని అద్భుతమూర్తి. ఇనుపమంచంలో ముడుచుకొని పడుక్కున్న ఈ మానవాకృతి దాల్చిన వ్యక్తి సకల విశ్వాన్ని తనలో ఇముడ్చుకున్న పరమాత్మ అనే సత్యాన్ని తెలుసుకోవటం నాకు సాధ్యమా? నా విశ్వాసం నాకు ఈ పరమ సత్యాన్ని గ్రహించడానికి తోడ్పడుతుందా? మందిరంలో బాబా దివ్య సన్నిధిలో కాలం గడపటమంటే అది భారతీయ సాంప్రదాయాన్ని, హిందూ ధర్మ మౌలిక సూత్రాలను గురించిన విజ్ఞానాన్ని సముపార్జించుకోవటమే. బాబా మనకు పవిత్రమైన ప్రేమను బోధిస్తారు. ఒకసారి తిరుచనాపల్లికి దగ్గరగా ఉన్న గ్రామం నుండి ఒక పిల్లవాడి తల్లిదండ్రులు తమ 5 ఏళ్ల బాబును బాబాచేత అక్షరాభ్యాసం చేయించటం కోసం తీసుకువచ్చారు. వారు ప్రార్థించిన దానికంటే కూడా బాబా ఎక్కువగా అనుగ్రహించారు. ప్రాచీన సంప్రదాయం ప్రకారం జరిపించవలసిన కొన్ని విధులు వారు ఇంకా నిర్వర్తించాల్సి ఉందని బాబా అన్నారు. బాబుకి ముండనకర్మ చేయించి తలస్నానం చేయించారు. తరువాత తమ హస్తచాలనంతో ఒక బంగారు తీగను సృష్టించి దానికి ఒకవైపున సూది మొనవలే చేసి హిందూ బాలురకు తప్పనిసరిగా చేయవలసిన చెవులు కుట్టించే కార్యక్రమం అంటే చౌలం అనే విధిని చేయించారు. అప్పుడు ఆ పిల్లాడిని ఒళ్ళో కూచోబెట్టుకుని కుడిచేతిని పట్టుకుని ఓంకారం రాయించి అక్షరాభ్యాసం చేశారు. అన్ని ధ్వనులు ఉత్పన్నమయ్యేది ఓంకారం నుండే కదా. మానవ స్వరపేటిక నుండి ధ్వని ఉత్పన్నమై గొంతు నుండి ఓంకారంగా బయలుదేరి పెదవుల నుండి ఉచ్చరింపబడుతుంది. ఈ అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నేను స్వయంగా చూసే అవకాశం లభించింది. ఆ రోజుల్లో బాబా బెంగుళూరు వచ్చినప్పుడు తరచుగా భక్తుల ఇళ్లకు వస్తూ ఉండేవారు. నేను, మా ఆవిడ, మా అమ్మ కూడా ఒక్క అవకాశం కూడా పోగొట్టుకోకూడదని ప్రయత్నం చేసేవాళ్లం. ఆయన పాదాలను స్పృశించాలని ఆతృతతో ఉన్న మమ్మల్ని వందలాది మంది చుట్టూ మూగి ఉన్నప్పటికీ కూడా ఒక్క చిరునవ్వుతోనూ, చెయ్యి ఊపి సైగ చెయ్యడం ద్వారానూ
దగ్గరకు రమ్మని పిలిచేవారు. చీఫ్ కమర్షియల్ సూపరింటెండెంట్ గారైన శ్రీ పున్నయ్య ఇంట్లో స్వామి ఎక్కువగా బస చేస్తూ ఉండేవారు. పూర్ణయ్య గారి సతీమణి అయిన శ్రీమతి నాగమణి అమ్మ కూడా బాబా భక్తుల పట్ల చాలా దయతో వ్యవహరించేవారు. బాబా అక్కడ ఉన్నన్ని రోజులు ఈ ఇల్లు భక్తుల కోసం తెరవబడి ఉండేది. బాబా అక్కడి నుండి పుట్టపర్తి గాని మరే ప్రదేశమైనా కాని వెళ్లిపోయినప్పటికీ ఆమె భక్తులతో గంటల కొద్దీ, స్వామి అక్కడ ఉన్నప్పుడు ఆయన చూపిన అద్భుతాల గురించి, గొప్ప సంఘటనల గురించి చాలా ఉత్సాహంతో తరచుగా చెప్తూ ఉండేది. బాబా దివ్యత్వాన్ని గురించిన సంఘటనలు ఆవిడ వివరిస్తూ ఉంటే వినాలని ఉత్సాహంతో మేము తరచూ వాళ్ళింటికి వెళ్తూ ఉండేవాళ్లం. ఆ అద్భుతమూర్తి లీలలు ఆయన పట్ల మాకున్న భక్తి విశ్వాసాలను ఇంకా ప్రగాఢంగా చేసేవి. అలా ఎన్ని విన్నా తనివి తీరేది కాదు. మనసంతా ఆనందంతో నిండిపోయి ఇంకా ఇంకా వినాలి అనే కుతూహలం కలుగుతూ ఉండేది. ఒకసారి బాబా బెంగుళూరులో చించోలీరాణి సోదరీమణుల ఇంటికి వచ్చారు. బాబా మమ్మల్ని వాళ్ల డ్రాయింగ్ రూంలోకి ఆహ్వానించారు. చిన్న సోదరి సీతమ్మ మైసూర్ మహారాణి కాలేజీలో బీఏ డిగ్రీ పరీక్ష రాసినప్పుడు నాకు శిష్యురాలు. బాబా వాళ్లతో కన్నడంలో మాట్లాడుతూ ఉండటం వల్ల వారి సంభాషణ నేను బాగా అర్థం చేసుకోగలిగాను. ఆ ఇద్దరు అక్కచెల్లెళ్ల భర్తలు చనిపోయారు. పెద్ద సోదరి రాజమ్మ ఒక కూతుర్ని పోగొట్టుకుంది. ఇంకా ఆవిడికి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉన్నారు. ఈ అక్క చెల్లెళ్లకు వృద్ధురాలైన ఒక తల్లి ఉంది. హైదరాబాద్లో రజాకర్ల ఉద్యమం ఉన్మత్తంగా చెలరేగి ఉన్నప్పుడు బాబా తాను పెద్ద సోదరి అయిన చించోలీరాణి ఇంట్లో గడిపిన కాలం గుర్తు చేసుకున్నారు. రాణిని ఆయన తన సంకల్పంతో కాపాడిన ఎన్నో సంఘటనల్ని వివరించారు. ఆయన షిరిడీలో ఉన్నప్పుడు చించోలీ రాజాకు ఆయన పట్ల ఉన్న ప్రగాఢమైన భక్తిని గురించి వివరించారు. మానవతా దృష్టితో పేద ప్రజానీకానికి, ఆర్తులకు సేవ చేస్తూ అతను వెలుబుచ్చిన భక్తి విశ్వాసాలను వివరించారు. తరువాత సంభాషణ శరణాగతి పొందటాన్ని గురించి, భగవంతునికి అంకితమవడం గురించి మళ్ళింది. భగవంతుని శరణాగతి పొందటం గురించి మాట్లాడటం తేలికే, కాని మీరు నిజంగా సర్వస్వ శరణాగతిని చేస్తున్నారా? ఇంద్రియాలకు వశమైపోయిన మీరు ఇంకా ఉన్నతమైన ఆదర్శానికి అంకితమయ్యే స్థితిలో లేరు అన్నారు బాబా. మీ మనసును మీరు స్వాధీనపరుచుకోలేదు. అది మిమ్మల్ని పరిపరి విధాలుగా పరిభ్రమించేటట్లు చేస్తుంది. రావణునకు 10 తలకాయలున్నాయి. ఒక్కొక్క తల ఒక్కొక్క విధంగా పనిచేస్తున్నప్పుడు పరమేశ్వరుణ్ణి శరణాగతి వేడటం ఎలా సాధ్యమవుతుంది? శివుడిని అతను స్థానభ్రంశం చెయ్యడానికి ప్రయత్నించాడు అంటే అందులో ఆశ్చర్యమేముంది అంటూ బాబా నా వైపుకి తిరిగి, రావణుడు చేసిన పెద్ద పొరపాటు ఏమిటో తెలుసా అని అడిగారు. నేను వెంటనే సమాధానం చెప్పలేకపోయాను. తన ప్రశ్నకు తనే సమాధానం చెబుతూ బాబా ఇంకా ఇలా అన్నారు, ప్రకృతి యజమాని నుండి ప్రకృతిని దొంగిలించటమే అతను చేసిన పెద్ద పొరపాటు. ఈనాడు మీ శాస్త్రజ్ఞులు చేస్తున్న తప్పు ఇదే. భూమి నుండి నాగటి చాలులో దొరికిన భూజాత సీత. సీత అంటే ప్రకృతి. రావణుడు ఈ ప్రకృతిని దొంగిలించాడు. ఈనాటి శాస్త్రజ్ఞులు కూడా ప్రకృతిని తమ స్వార్థం కోసం విచ్చలవిడిగా ఉపయోగిస్తూ ప్రకృతిని తాము లొంగదీసుకోగలిగామని, జయించగలిగామని గర్వపడుతున్నారు. రావణుడు ప్రకృతికి ప్రభువైన రాముణ్ణి గౌరవించలేదు. అలాగే నేటి విజ్ఞానం కూడా ప్రకృతిని గాయపరచటానికి, అవమానించడానికి భయపడటం లేదు. ప్రకృతి భర్తయైన యజమానిని గుర్తించడం లేదు. ఈ మాటలు వింటుంటే నాకు బాబా వ్యక్తిత్వం యొక్క మరోవైపు చూస్తున్నట్టు అనిపించింది. సమకాలీన మానవజాతి పరిస్థితిని అర్థం చేసుకోవటంలో ఆయన చూపే అరుదైన, స్పష్టమైన, న్యాయమైన పద్ధతి నాకు గోచరించినట్లయింది. చించోలీరాణి పెద్ద సోదరి కుమారునితో బాబా మాట్లాడారు. అతను భారత రక్షక భట దళంలో ఆఫీసరుగా సెలెక్ట్ అయి మౌంట్ అబూలో ప్రత్యేక శిక్షణ పొందుతున్నాడు. అతనికి విద్యుక్త ధర్మాన్ని బోధిస్తూ బాబా ఎన్నో గీతాశ్లోకాలను ఉదహరించారు. మార్గదర్శియై సరైన బాటలో నడిచేలా చెయ్యమని,
తనను ఎల్లవేళలా కాపాడుతూ ఉండమని అతను బాబాను ప్రార్థించినప్పుడు బాబా ఇలా అన్నారు, "అది నా కర్తవ్యం. శరణు కోరిన వారినందరినీ కాపాడటం నా విధ్యుక్త ధర్మం. మానవునికి ఆకలిని ఏర్పరిచిన నాకు అతని ఆకలి తీర్చి కడుపు నింపటం ధర్మం. మొక్కను నాటిన నాకు నీరు పోసి పోషించడం కూడా కర్తవ్యమే కదా." బాబా యొక్క విశ్వరూపాన్ని ప్రదర్శించే ఈ సందేశాన్ని విని నేను నిర్ఘాంతపోయాను. తన ఖజానా నిండుగా ఉన్నదని, ఎవరేది కోరినప్పటికీ ఇవ్వటానికి తాను సిద్ధమని షిరిడీసాయి అన్నారని నేను సాయి సచ్చరిత్రలో చదివాను. అప్పట్లో నా స్నేహితులతో అదంతా అబద్ధం, మోసం అన్నాను. కాని బాబా నా యొక్క సిద్ధాంతాలు ఎంత తప్పో రుజువు చేస్తున్నారు. అలా మిగతా భక్తుల ఇళ్లలో స్వామితో గడిపినప్పుడల్లా నాకు బాబాను మా ఇంటికి ఆహ్వానించాలనే కోరిక తీవ్రతరం అవుతూ ఉండేది. కాని బాబా మన ప్రార్థనకు కరిగిపోయి అనుగ్రహించవలసిన వరమే కాని ఊరికే మన ఇళ్లకు రారు అని నేను గ్రహించాను. ఒకసారి బసవన గుడిలో ఒకరింట్లో స్వామి బస చేసినప్పుడు అమ్మ ధైర్యం చేసి బాబాను మా ఇంటికి తప్పక రావాలని ఆహ్వానించింది. "తప్పక వస్తాను, తప్పక వస్తాను" అని 3 సార్లు ఆశీర్వదించి అనుగ్రహించారు. కాని ఎప్పుడూ ఆయన సంకల్పం ఎప్పుడో అప్పుడు, కాని వస్తానని స్వామి అనుగ్రహించటం మాకు ఓదార్పుగా అనిపించింది. 1948లో బాబా జన్మదినోత్సవానికి, 1949లో ఫిబ్రవరి నెలలో శివరాత్రికి మేము పుట్టపర్తి వెళ్లాము. సుమారు 100 మంది భక్తుల సమక్షంలో ఈ ఉత్సవాలు నిరాడంబరంగా జరుపబడేవి. బాబా గ్రామ ప్రజలందరినీ అనుగ్రహించి దీవిస్తూ ఉండేవారు. జన్మదినన్నాడు ఘనంగా ఇవ్వబడే విందు ముఖ్యభాగమైతే, శివరాత్రి నాడు రాత్రి జాగరణ, భజన ముఖ్యంగా ఉండేది. మరికొద్దిసేపటిలో లింగం ఆవిర్భవిస్తుంది అనగా బాబా పగటివేళ తాను గడిపే గదిలోకి వచ్చేశారు. ఆ పవిత్రమైన సందర్భంలో అక్కడ కొద్దిమంది ముఖ్యులతో పాటు ఆ అద్భుతాన్ని చూడడానికి వచ్చిన ప్రజలు కూడా ఉన్నారు. బెల్లం తయారీకి శివరాత్రి ప్రారంభోత్సవం కాబట్టి గ్రామస్థులంతా బళ్ల నిండా చెరకు వేసుకుని వచ్చి ఉన్నారు. వారంతా తాము తయారు చేయబోయే బెల్లంకు ఎక్కువ ధర పలకాలని, దిగుబడి బాగా ఉండాలని ఆశీర్వదించమని ప్రార్థించడం కోసం వేచి ఉన్నారు. బెంగళూరు నగర పొలిమేర ప్రాంతంలో ఒక మూల ఊరికి దూరంగా చిన్న ఇల్లు కట్టుకుని అందులో నివసించడం ప్రారంభించాం. నేను పనిచేసే కాలేజీకి చేరాలంటే 3 మైళ్లు ఎండనక వాననక నడవాల్సి వచ్చేది. 1949 జూలైలో ఒకసారి బ్రహ్మాండమైన వర్షం కురిసింది. కార్పొరేషన్ ఆఫీస్ దగ్గరకు వచ్చేటప్పటికీ చెవులు చిల్లులు పడేలా ధ్వనిచేస్తూ పెద్ద ఉరుము ఉరిమింది. అప్పటికే స్థలం లేకుండా ఆవులు, కుక్కలు, గాడిదలు, మనుషులు అంతా గుమిగూడి ఉన్న ఒక ప్రదేశంలో నేను కూడా తలదాచుకున్నాను. యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఊళ్ళో ఉన్నారని తెలిసింది. ఆయన్ను కలిసి ఎలాగైనా, ఎంత దూరమైనా సరే యూనివర్సిటీకి సంబంధించిన కాలేజీకి నేను ఉండే చోటుకు దగ్గర్లో ఉండేలా బదిలీ చెయ్యమని అభ్యర్థించడానికి గట్టిగా నిర్ణయించుకున్నాను. అక్కడ నుండి వానజల్లులో తడుస్తూ గబగబా కాలేజీకి నడక ప్రారంభించాను. ఆ రోడ్డు దాటగానే ఉన్న సెంట్రల్ కాలేజీలోనే ఆ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఉన్నారని తెలిసినా నాకు క్లాసు ఉండడంతో గబగబా కాలేజీకి వెళ్లాను. ప్రిన్సిపల్ అయిన డాక్టర్ తిరుమలాచారి గుమ్మంలోనే నా కోసం ఎదురుచూస్తూ నిల్చుని, "కంగ్రాట్స్, బాబా నిన్ను అనుగ్రహించారు. యూనివర్సిటీ నుండి ఆర్డర్ ఇప్పుడే వచ్చింది. దావణగేరే ఇంటర్మీడియట్ కాలేజీకి నిన్ను ప్రిన్సిపల్గా చేశారు. రేపు గురువారమే చేరాలి. అది కూడా గురువారం అంటే స్వామి ప్రత్యేకంగా అనుగ్రహించే రోజు" అని అభినందించారు. ఇప్పుడే అక్కడికి ఒక తంతిని పంపి రాత్రి రైల్లో 9 గంటలకు బయలుదేరితే రేపు ఉదయం 7 గంటలకల్లా అక్కడికి చేరుకోవచ్చు అని చెప్పారు. మొట్టమొదటి ఇంటర్వ్యూలోనే నా ఉద్యోగం, హోదా, అంతస్తు, జీతం అంతా పెరుగుతాయని బాబా ఇచ్చిన హామీ ఇప్పుడు నిజమైంది. బాబా సంకల్పం వల్లే ఇదంతా జరిగింది. బాబాకు ప్రత్యేకంగా ప్రీతికరమైన గురువారం నాడే నేను దావణగేరే వెళ్లి
ఓకే నంబియార్ నుండి పదవీ బాధ్యత స్వీకరించాను. ఆయన తల నుండి ఆనందంగా దింపేసుకున్న ముళ్ల కిరీటాన్ని నేను ధరించాను. అక్కడ కాలేజీ ఆవరణ అంతా కూడా ముఠా తగాదాలు, కులమత విద్వేషాలు మొదలైన క్షుద్రమైన విషయాలతో ఉద్రిక్తతతో నిండి ఉన్నదని, అప్పటికే వైస్ ఛాన్సలర్ ఆ కాలేజీ వాతావరణాన్ని చక్కబరిచేందుకు నలుగురిని వరుసగా అక్కడికి ప్రిన్సిపల్ పదవికి బదిలీ చేశారని, వారు ఆ ప్రయత్నంలో విఫలం కావడం చేత ఏడాదికి ఒకరిని మార్చాల్సి వచ్చిందని, ఒకవేళ నేను వెళ్లాక కూడా ఇదే పరిస్థితి కొనసాగితే నన్ను కూడా అక్కడి నుండి బదిలీ చేసి ఇక ఆ కాలేజీని శాశ్వతంగా మూసెయ్యదలుచుకున్నారని తెలిసింది. ఇదేమంత ఆహ్లాదకరమైన విషయం కాకపోయినా బాబా స్వయంగా పంపించి ఉండటం చేత ఈ ముళ్లన్నీ కూడా పూలరేకులుగా మారుతాయనే విశ్వాసంతో ఉన్నాను. నా కార్యాలయంలో బాబా పటాన్ని పెట్టుకున్నాను. ఏ సంతకం పెట్టాల్సి వచ్చినా, ఏ పని చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ ఆర్డరు జారీ చేసినా ముందుగా వెయ్యబోయే ప్రతి అడుగు కూడా బాబా పటం ముందు నిలబడి ప్రార్థించి వారి అనుగ్రహంతోనే ప్రారంభించేవాడిని. సాయి ప్రేమమంత్రం ప్రభావంతో ఒక వర్గం విద్యార్థులకు విద్య పట్ల ఉన్న ద్వేషాన్ని పోగొట్టగలిగాను. ఆ మంత్రంతోనే దావణిగేరే హరిజన క్వార్టర్స్లో సేవా బీజాన్ని నాటగలిగాను. ఆ పట్టణంలో ఒక వెజిటబుల్ ఆయిల్ కర్మాగారం ఉంది. ఎందుకంటే అక్కడ వేరుశనగ పంట అధికం, పత్తి బాగా పండే నల్లరేగడి నేల కావడం చేత పత్తి పంట కూడా అధికం. అందువల్ల అక్కడ 3 కాటన్ మిల్స్ కూడా ఉన్నాయి. ఒక పెద్ద హరిజనవాడ ఉండేది. 10 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పు ఉన్న ఒక గుడిసె హరిజనులచే రామమందిరంగా మలచబడింది. ఆ గుడిని మా కళాశాల సేవా కేంద్రంగా ఎన్నుకున్నాం. అక్కడే స్తంభాలను పాతి ఒక నెట్ కట్టి ఒక వాలీబాల్ కోర్టు ఏర్పాటు చేసుకున్నాం. అప్పటి నుండి మా కాలేజీ కుర్రాళ్లు హరిజన బాలురు చేయి చేయి కలిపి ఆడుతూ పాడుతూ ఆనందంగా గడిపేవారు. సంఘంలోని ఒక ఛాందస వర్గం వారు గోలపెట్టిన మా కాలేజీ పిల్లల ఆదర్శం, ఐక్యత ముందు వారి వాదన నిలవలేదు. మేము రామమందిరం గోడలపై బొమ్మలతో సహా వార్తా విశేషాలను అంటించేవాళ్లం. అక్కడి వృద్ధులకు ఆ వార్తలన్నీ వివరించి చెప్పేవాళ్లం. భజనలు, సంగీత కచేరీలు, చర్చలు, నాటకాలు ఇలా అనేక విధాలుగా ఏర్పాటు చేసుకుని ఆనందంగా కాలక్షేపం చేస్తూ ఉండేవాళ్లం. ఎవరైనా ప్రముఖులుగాని మంత్రివర్యులుగాని కాలేజీకి వచ్చినప్పుడు వారి చేత ఆ మందిరం వద్ద ఉపన్యాసం ఇప్పించేవాళ్లం. కొంతమంది మున్సిపాలిటీ కౌన్సిలర్లకు ఈ కార్యక్రమాలు నచ్చలేదు. ఇదంతా వట్టి ప్రదర్శన అని, బూటకమని, కాలేజీ మ్యాగజైన్స్ కోసం కేటాయించిన ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నామని దుష్ప్రచారం చేసేవారు. కాని మా విద్యార్థులు వాళ్ల దుర్బుద్ధికి నవ్వుకొని వారి మీద కూడా కొన్ని ప్రదర్శనలు ఇస్తూ ఉండేవాళ్లు. మున్సిపాలిటీ కౌన్సిలర్ల పిల్లలే కొంతమంది మా జట్టులో ఉండటం వల్ల పెద్ద పెద్ద ఉన్నతాధికారులను ఆ ప్రదర్శనకు ఆహ్వానితులుగా రావటం వల్ల మున్సిపాలిటీ వాళ్లు తప్పనిసరిగా ఆ హరిజన కాలనీ రోడ్లన్నీ వెడల్పు చేయించి మురుగునీటి పారుదల ఏర్పాట్లు చేసి ఆ కాలనీ వాళ్లకు వాళ్లు చేసిన అన్యాయాలకు బదులుగా ప్రత్యేక శ్రద్ధ వహించి కాలనీ అంతా బాగు చేయించవలసి వచ్చింది. దావణిగేరే కేంద్రంలోనూ, దగ్గరే ఉన్న మల్లదహల్లి గ్రామాల్లో కూడా నేను నా హరికథా కాలక్షేపాలు కొనసాగించాను. కాలేజీ ప్రిన్సిపల్గా నా అధికారం ఆఖరి రోజున ఆ హరిజన కాలనీలో నందనార్ కథాకాలక్షేపం ఏర్పాటు చేయించాను. నందనార్ అంటే 15వ శతాబ్దికి చెందిన ఒక హరిజన భక్తుడు. బ్రాహ్మణ పూజారుల చేత స్వయంగా చిదంబరంలోని శివాలయంలోనికి ఆహ్వానించబడిన గొప్ప భక్తుడు. ఈ కార్యక్రమం మైసూరు ప్రభుత్వ విద్యాశాఖామాచ్యుల అధ్యక్షతన రామమందిరం వద్ద నిర్వహింపబడింది. నేను మరొక నూతన గ్రామీణ పథకాన్ని కూడా తయారు చేశాను. కాలేజీ విద్యార్థి బృందం దానికి నాయకత్వం వహించింది. సంచార విద్యా విషయక ప్రదర్శనను ఏర్పాటు చేశాం. పెద్దవాళ్ల కోసం 150, పిల్లల కోసం 150 చిత్రపటాలను తయారు చేసి ఆ బొమ్మల ద్వారా ఎన్నో వైజ్ఞానిక విషయాలను తెలియజెప్పేవాళ్లం. అలాగే ప్రయోగశాలకు సంబంధించిన 120 భౌతిక రసాయన శాస్త్రాలకు సంబంధించిన ప్రయోగాలను వాళ్లకు చేసి చూపించడం ద్వారా వాళ్లలో ఆసక్తిని, కుతూహలాన్ని రేకెత్తించగలిగేవాళ్లం. ఆల్చిప్పలు, నత్తగుళ్లలు, శంఖాలు, పగడపు శాఖలు, పక్షిగూళ్లు, నెమలి ఈకలు ఇలాంటివన్నీ మేము పెద్ద పెద్ద పెట్టెల్లో పెట్టుకుని బస్సులోనో ఎడ్లబళ్లలోనో ప్రయాణిస్తూ
ఆ చుట్టుపక్కల గ్రామాల్లో తిరుగుతూ ఉండేవాళ్లం. పాఠశాల హాలులో ప్రదర్శన ఏర్పాటు చేయటం, సరైన ఎత్తులో పటాలను వేలాడదీయటం, విద్యార్థులతో ప్రయోగాలు చేయించటం, అంతేకాకుండా తోవ పొడవునా తోరణాలు జెండాలు కట్టి పెద్ద పెద్ద బ్యానర్లు కట్టి అలంకరించేవాళ్లు. మాతో పాటు తీసుకువెళ్లిన ఒక డప్పు వాయిద్యాన్ని ఒక స్కౌట్ విద్యార్థి గేటు దగ్గర నిలబడి వాయిస్తూ ఉంటే గ్రామంలోని స్త్రీ పురుషులు పిల్లలు అంతా వేరువేరు వరుసల్లో వచ్చి హాల్లో వినోద విజ్ఞాన ప్రదర్శన్ని తిలకించి ఆనందించేవాళ్లు. ఉపాధ్యాయులను కూడా విద్యా వ్యతిరేక కార్యకలాపాల నుండి మళ్లించవలసి వచ్చింది. ప్రతి 15 రోజులకు ఒకసారి ఉద్యోగులంతా తమ తమ కుటుంబాలతో కలిసి సరదాగా ఒక దగ్గర గడిపే ఏర్పాట్లు చేయటానికి ప్రయత్నించాను. వంతుల వారీగా ఒకరి తర్వాత ఒకరింట్లో ఈ విందులు ఏర్పాటు చేయబడుతూ ఉండేవి. ఈ విధానం వారిలో సోదరభావాన్ని పెంపొందింపజేసేందుకు దోహదం చేసింది. అతి త్వరలోని ఎంతో ఉత్సాహభరితమైన వాతావరణం ఏర్పడటమే కాకుండా ఒకరితో ఒకరు పోటీ పడుతూ రకరకాల వంటకాలు చేసుకువచ్చి సరదాగా విందులు ఏర్పాటు చేసుకునేవాళ్లం. దావణిగెరేకి 10 మైళ్ల దూరంలో బొంబాయి ప్రెసిడెన్సీ, సుమారు 30 మైళ్ల దూరంలో మద్రాసు ప్రెసిడెన్సీ ఉండేవి. ఈ 2 ప్రెసిడెన్సీలు కూడా బాగా జనసమ్మర్దం కలిగి మైసూరు రాష్ట్రంతో వాణిజ్యపరంగానూ సాంస్కృతిక పరంగానూ సన్నిహిత సంబంధాలు కలిగి ఉండేవి. బొంబాయి మద్రాసు ప్రెసిడెన్సీల పరిధిలో వచ్చే దావణగెరేకి చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో కన్నడ భాష మాట్లాడే ప్రజల సంఖ్య చెప్పుకోదగ్గదిగా ఉండేది. నేను మా ఉపాధ్యాయ బృందంతో ఈ గ్రామాల్లో పర్యటించి కన్నడ కళలు సంస్కృతికి భాషాభివృద్దికి కృషి సలిపిన పండితులు సాహితీవేత్తలు గొప్ప గొప్ప మహాపురుషుల జీవితాలపై కన్నడ భాషలో ప్రసంగించేవాళ్లం. ఈ పథకాన్ని మరింతగా విస్తృతం చెయ్యాలని మా ఉపాధ్యాయ బృందం ఉత్సాహపడటం గమనించాను. మేమంతా కలిసి సాంస్కృతిక సంఘాలుగా ఏర్పడి దావణగెరే నుండి హుబ్లీ వరకు గల రైలు మార్గంలో ఉన్న ప్రతి పట్టణంలోనూ, గదగ్ హోస్పేట్ రహదారిలో ఉన్న ప్రతి పట్టణంలోనూ కూడా విస్తృతంగా పర్యటించాం. 1954 ఏప్రిల్ నెలలో ప్రభుత్వ శాసనం ప్రకారం నేను 55 సంవత్సరాలు నిండగానే పదవీ విరమణ చేసి దావణగెర నుండి బాబా వద్దకు వచ్చినప్పుడు బాబాతో, స్వామి, ఎంతో క్లిష్టమైన పరిస్థితులు నెలకొని ఉన్న ప్రాంతంలో కూడా 5 సంవత్సరాల పాటు ఎంతో ఆనందంగా హాయిగా గడపగలగడానికి మీ ఆశీస్సులే కారణం. నేను వచ్చేస్తున్నప్పుడు రైల్వే స్టేషన్లో ఎందరో విద్యార్థులు హరిజనులు వచ్చి వీడ్కోలు చెప్పి పూలదండలతో ముంచెత్తి వారి ఆప్యాయతతో ఉక్కిరిబిక్కిరి చేశారు అని చెప్తుంటే బాబా వెంటనే, చాలా సంతోషం, బాగుంది అంటూ తన హస్తచాలనంతో తులసిమాలను సృష్టించారు. అది చూడటానికి 4 అంగుళాలు పొట్టిగా అనిపించినా స్వామి నా మెడలో ఆ మాలను వేసినప్పుడు అది సరిగ్గా సరిపోయింది. మన ప్రతి అడుగు బాబా గమనిస్తూ తన సహాయాన్ని మనకు అందిస్తూ మనకు అప్పగించిన కార్యాన్ని చక్కగా నిర్వర్తించగాని కానుకలతో అనుగ్రహించి ప్రోత్సహిస్తారు. ఆయన కరుణా కటాక్షం వల్లనే మనం ఆయా కార్యక్రమాలను నిర్వహించినప్పటికీ మన కృషి వల్లనే అదంతా జరిగినట్లుగా అభినందిస్తూ ఉంటారు. ప్రిన్సిపల్ పదవీ బాధ్యత నుండి విరమించటానికి ముందు ఇంకా ఎన్నో అద్భుతమైన సంఘటనలు జరిగాయి. స్వామి బెంగుళూరు వస్తారు అనగానే మా అమ్మాయి ఎప్పటికప్పుడు నాకు సమాచారం అందిస్తూ ఉండటం వల్ల బాబా ఎక్కడ బస చేసినప్పటికీ దర్శించుకోవటానికి, వారిని మా ఇంటికి రమ్మని ఆహ్వానించటానికి అవకాశం కలిగేది. నాకు గుర్తున్నంత వరకు స్వామితో అహంభావపూరితంగా ఉపయోగించిన మొదటి మాట అదే, మా ఇల్లు. ఓహో, అది మీ ఇల్లా, అలాగా అన్నారు ఆశ్చర్యంగా స్వామి. వెంటనే, కాదు కాదు స్వామి, అది నీ ఇల్లే. ఆ ఇంటిలోని అణువణువు, అందులోని వ్యక్తులు అంతా నీవే అని మొరపెట్టుకున్నాను. అప్పుడు స్వామి గట్టిగా, నా ఇంటికి ఆహ్వానించడానికి నువ్వెవరు? నేను నీ ఇంటా బయట నా ఇష్టం వచ్చినట్లు ఎక్కడైనా ఉంటాను, నువ్వెవరు అడగడానికి అన్నారు. ఒకానొక సందర్భంలో అంతా వినాయక చవితి పండుగ జరుపుకుంటున్నాం. నేను నా భార్య మా అమ్మ అంతా కలిసి బెంగుళూరులో ఉన్నాం. స్వామి మా ఇంటికి రావటానికి అంగీకరించారు. అలాగే మరికొంతమంది ఇళ్లకు కూడా వస్తానని స్వామి చెప్పినట్లు తెలిసింది. బాగా పొద్దెక్కేదాకా స్వామి కోసం హృదయపూర్వకంగా నిరీక్షిస్తూ ఉండి
సుమారు 5 గంటల సమయంలో మేమంతా 1 డజన్ మందిమి నిరాశతో, దుఃఖంతో, ఎర్రబడ్డ కళ్లతో, తడారిపోయిన గొంతుకలతో స్వామి వద్దకు వెళ్లి వారి పాదాలపై పడ్డాం. స్వామి ఈ దృశ్యాన్నంతా వినోదంగా తిలకిస్తూ, నేను ఇచ్చిన మాట ఎప్పుడూ తప్పను. నేను ఇచ్చిన మాట ప్రకారం మీ అందరి ఇళ్లకు వచ్చాను. మీ అందరికీ ఒక సూచన కూడా ఇచ్చాను. మీ ఇళ్లలో నా పటానికి వేసిన దండ 2 ముక్కలై కింద పడిందా లేదా చెప్పండి అన్నారు. నిజమే, అందరి ఇళ్లల్లోనూ ఒకే సమయంలో ఈ సంఘటన జరిగింది. మా ముఖాలు ఆనందంతో వెలిగిపోయాయి. కృతజ్ఞతతో స్వామి పాదాలంటి నమస్కరించుకున్నాం. 1950లో పుట్టపర్తిలో దసరా ఉత్సవాలు జరగలేదు. అందుకు కారణం, స్వామి సూచనలకు అనుగుణంగా 2 సంవత్సరాలుగా రూపుదిద్దుకుంటున్న ప్రశాంతి నిలయం స్వామివారి 25వ జన్మదినోత్సవం నవంబర్ 23, 1950 పూర్తయింది. దీని ప్రారంభోత్సవానికి భారీ ఎత్తున ఉత్సవ కార్యక్రమాలు ఏర్పాటు చేయబడ్డాయి. స్వామి అవతార కార్యక్రమాల్లో ప్రశాంతి నిలయ నిర్మాణం ఒక ముఖ్యమైన ఘట్టం. నేను ఉత్సవాలకు 1 రోజుల ముందుగానే పుట్టపర్తి చేరుకుని హైదరాబాదు, వెంకటగిరి, మద్రాసు, సేలం, ఇంకా బెంగుళూరు మొదలైన ప్రాంతాల నుండి వచ్చిన సోదరులతో కలిసి గ్రామ పారిశుద్ధ్య కార్యక్రమాల్లోనూ, మందిరం నుండి ప్రశాంతి నిలయానికి మధ్య ఊరేగింపు కొనసాగే 2 ఫర్లాంగుల తోవు పొడుగున స్వాగత తోరణాలు కట్టే ఏర్పాట్లు చెయ్యటంలోనూ పాలు పంచుకున్నాను. ఆ మార్గం చిన్న కాలువ, పచ్చని పొలాలు, పొదలగుండా సాగింది. ఆ నిర్మాణ కార్యక్రమంలో భాగం వహించిన బెంగుళూరుకు చెందిన ఒక ఇంజనీరు అక్కడ ఉన్న ఒక పొదను చూపిస్తూ, అందునుండి బాబా బొత్తాయిలు, యాపిల్స్ కోసి భక్తులకు ఇస్తూ ఉండేవారని చెప్పాడు. అంటే నిర్మాణ కార్యక్రమ పర్యవేక్షణకు భక్తులతో కలిసి ప్రశాంతి నిలయానికి వెళ్లినప్పుడు తనకు ఇష్టమైన విస్కీ స్వామి ఆ పొదలో నుండి తీసి ఇస్తే బాగుండునని తాను అనుకునేవాడినని ఏమాత్రం సిగ్గుపడకుండా అతను చెప్పాడు. ఆ ఉదయం అక్కడ వేలాది మంది ప్రజలు చేరారు. బెంగుళూరు నుండి వచ్చిన పువ్వుల కళాకారులు అద్భుతంగా, అతి సుందరంగా స్వామి పల్లకీని అలంకరించి సిద్ధం చేశారు. దట్టంగా గులాబీలు, మల్లెలు కూర్చిన దండల వరుసలతో ఆ పల్లకీ అత్యద్భుతంగా అలంకరించబడింది. బంగారు జరీపనితో నగిషీలు చెక్కబడ్డ పట్టు బాలీసులపై స్వామి ఆసీనులు కాగానే భక్తులు పల్లకీని భుజంపై ఎక్కించుకుని ఊరేగింపుగా బయలుదేరారు. బాబా అపూర్వమైన రీతిలో నిలయం వైపుకు తరలారు. ఒకవైపు బ్యాండు వాయిద్యాలు మోగుతుండగా మరొకవైపు భక్తులు ఎలుగెత్తి చేసే భజన పాటలతో ఊరేగింపు కొనసాగింది. అందరి కళ్లు భూమిపై శాంతిని స్థాపించి సత్సంకల్పాలను నెలకొల్పడానికి అవతరించిన ఆ దివ్య సుందరమూర్తిపై నిలిచి ఉన్నాయి. పరమశివుని త్రినేత్రాన్ని సూచిస్తూ అద్భుతంగా వెలుగుతున్న ఒక కాంతివంతమైన గుర్తును బాబా నొసటిపై చాలామంది చూడగలిగారు. పూలమాలల నుండి పూరేకులు తెంపి అరచేతి నిండా నింపుకుని స్వామి పల్లకీ ఇరువైపులా విలాసంగా జల్లుతుండటం గమనించాను. కాని ఆ పూరేకులు భూమిపైకి లేదా భక్తుల శిరస్సుపైకి చేరగాని అవి పూలరేకుల్లా కాకుండా ఒకవైపు బాబా, మరొకవైపు షిరిడీబాబా చిత్రపటాలున్న వెండి బిళ్లలుగా మారిపోతున్నాయి. కేవలం వెండి బిళ్లలే కాదు, లాకెట్లే కాదు, అవి ఉంగరాలు, చాక్లెట్లు, జీడిపప్పులు, కిస్మిస్ పళ్ళు, ఇలా అవి ఏరుకున్న ప్రతి వ్యక్తికి ఎన్నో రకాలుగా అద్భుతము, ఆశ్చర్యకరమూ అయిన కానుకలుగా లభించాయి. ఆ విధంగా ఉత్తరం నుండి దక్షిణం దాకా దివ్యత్వాన్ని వర్షిస్తూ ఆ ఊరేగింపు కొనసాగింది. పల్లకీ భూమిని తాకబోయే ముందు భక్తుల హర్షధ్వానాల మధ్య బాబా పల్లకీ మోస్తున్నవారిని కొద్దిగా ఆగమని ఒక పెద్ద కుప్పలాగా ఉన్న పూరేకులను బయటకు వెదజల్లారు. ఆశ్చర్యం, అవి గులాబీ పూరేకులు కావు, మల్లెపూరేకులూ కావు, వృక్షశాస్త్రానికి అందని ఏ పూజాతి రేకులో స్వర్గం నుండి ముద్రించబడినవా అన్నట్లు మెరిసిపోతూ ఉన్న వెండి నాణాలుగా అవన్నీ కింద పడ్డాయి. వాటన్నిటిమీద బాబా రూపం స్పష్టంగా ముద్రించబడి ఉంది. అంతేకాక, భయం ఎందుకింకా, నేనుండగా మీ చెత్త, వై ఫియర్ వెన్ ఐఎమ్ హియర్ అన్న అక్షరాలు స్పష్టంగా ఎన్నో భారతీయ భాషల్లోనూ, ఆంగ్లంలోనూ చెక్కబడి ఉన్నాయి.
భయం నుండి విముక్తిని కలిగించి శాంతి ప్రసాదిస్తానని హామీ ఇస్తూ సాయి శకం ఉదయించినట్లు మాకు తెలియవచ్చింది. గులాబీ పూరేకులు కావు, మల్లెపూరేకులూ కావు. వృక్షశాస్త్రానికి అందని ఏ పూజాతిరేకులో స్వర్గం నుండి ముద్రించబడినవా అన్నట్లు

శాంతి ప్రసాదిస్తానని హామీ ఇస్తూ సాయిశకం ఉదయించినట్లు మాకు తెలియవచ్చింది. ప్రత్యేకంగా ప్రశాంతి నిలయ ప్రారంభోత్సవ సమారోహాన్ని వీక్షించటానికై వచ్చిన ఇంజనీర్లు ఆ సామూహిక సమ్మోహన ప్రభావంలో పడటం ఇష్టంలేక వారి తర్కాన్నే సమర్థించుకుంటూ ఆ నాణాలను ఏరుకోవడానికి సందేహించారు. నేను ఏరుకున్న రెండు నాణాలను వారి చేతికిచ్చి పరీక్షించి నిజం తెలుసుకోమని చెప్పాను. కాని వారు తమ శుష్క సిద్ధాంతాల మాయలోనే ఉండి స్వామి దివ్యత్వాన్ని గుర్తించే అదృష్టానికి నోచుకోలేకపోయారు.

ఇంతవరకు మీరు శ్రీ కస్తూరి గారిచే ఆంగ్లంలో రచించబడిన లవింగ్ గాడ్ గ్రంథం యొక్క తెలుగు అనువాద గ్రంథమైన శ్రీ సత్యసాయి ప్రేమ సుధాశ్రవంతి యొక్క పుస్తక పఠనం కార్యక్రమంలో 11వ భాగాన్ని విన్నారు. ఈ పుస్తక పఠనం చేసిన వారు శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్.

శివశంకర సిద్ధాంత శేఖర హర బం హర బం బం బం బోలో.

ప్రేమ సత్య ఆనంద శాంతి ధర్మ ఆనంద సత్య ఆ

کی بابت ماں باپ کی لاگ میں کو ٹوٹ میں

మధుర మధుర మురళి ఘనశ్యామ మధుర మధుర మురళి మధుర మధుర మురళి ఘనశ్యామ మధుర మధుర

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీరు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ మొదటి వార్షికోత్సవ సందర్భంగా అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల 6వ భాగం యొక్క పునఃప్రసారాన్ని వింటారు.
1: ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి గ్లోబల్ హార్మనీ తెలుగు ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలకి మా శ్రోతలందరికీ మరోసారి స్వాగతం పలుకుతున్నాము. ఇంతవరకు మీరు సాయి కుల్వంత్ సభామండపంలో వేదపఠనం, ఆ తరువాత మహబూబ్ నగర్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల పర్తియాత్రను పురస్కరించుకుని వారు అందించిన అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాన్ని విన్నారు. ఈరోజు ఉదయం 6 గంటల నుండి ఇప్పటి వరకు జరిగిన అన్ని కార్యక్రమాలు స్వామి దివ్యానుగ్రహ ఆశీస్సులతో ఎంతో ఆనందంగా ముందుకు వెళ్తున్నాయి. కార్యక్రమం మనం నిర్వహిస్తున్నాము అనుకున్నంత వరకు లోటుపాట్లు జరుగుతాయి. కానీ ఎప్పుడైతే మనం అన్యథా శరణం నాస్తి అని అన్నీ స్వామికి సమర్పిస్తామో అప్పుడు ఆయనే మన జీవిత సారథి అయి మన గమ్యానికి చేరుస్తారు. ఈనాటి ఈ ప్రసారాల్లో తదుపరి కార్యక్రమం కుమారి శివాని వీణావాద్యం. కుమారి శివాని వయస్సు కేవలం 11 సంవత్సరాలే అయినా స్వామి దయవలన తన వీణావాద్యం ఎంతో మధురంగా ఉంటుంది. కుమారి శివాని స్వామి పాదాల చింత సమర్పించనున్న ఆణిముత్యాలను ఇప్పుడు విందాము.

మీరు ప్రస్తుతం రేడియో సాయి గ్లోబల్ హార్మనీ తెలుగు ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈ ప్రత్యక్ష ప్రసారాలు ఉదయం 6 గంటల నుండి మొదలైనాయి. ఈ సందర్భం రేడియో సాయి తెలుగు ప్రసారాలు తొలి వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించబడుతున్నాయి. అయితే ఇంతవరకు మీరు కుమారి ముదిగొండ శివాని స్వామి పాదాల చెంత సమర్పించిన వీణావాద్యాన్ని విన్నారు. కుమారి శివానికి స్వామి అనుగ్రహ ఆశీస్సులు దండిగా ఉండాలని, అంతేకాకుండా స్వామి చెంత తన వీణావాద్యాన్ని గావించే అవకాశాలు మరెన్నో లభించాలని కూడా వారిని ప్రార్థిస్తున్నాము. ఈరోజు మా కార్యక్రమాల్లో తదుపరి కార్యక్రమం నిర్వహించే ముందర ఒక 2 నిమిషాలు స్వామి భజన విందాము.

0: అది 2004 సెప్టెంబర్ 13వ తేదీ. విశాఖపట్నం నుండి ఒక భజన బృందం ప్రశాంతి నిలయానికి వచ్చారు. స్వామి పాదాల చింత సమర్పించాలని ఎంతో ప్రేమతో ఒక భక్తి గీత సుమమాలను వారు తీసుకుని వచ్చారు. స్వామి ఆ భక్తి భావ గీత సుధను విన్నాక అందులో ఒక సభ్యుని పిలిచి, ఎవరు రాశారు ఈ పాటలు అని అడిగారు. వారికి తెలియనట్లుగా అప్పుడు ఆ రచయిత ముందుకు వచ్చి, స్వామి నేను నిమిత్త మాత్రుణ్ణి, స్వామే రాయించారు అన్నారు. స్వామి ఈ జవాబుకి తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ, నీవు నా పరీక్ష పాస్ అయ్యావు అన్న రీతిలో, అందుకే నువ్వు అలా అనుకుంటున్నావు, అనుకుంటూ రాశావు కాబట్టే అవి అంత బాగున్నాయి అన్నారు. ఆ రచయిత ఈనాడు శ్రీ సత్యసాయి కవితామృతం పేరిట మన సాయి భగవానుడు రచించిన ఆణిముత్యాల్లోని ఆంతర్యాన్ని గురించి మనందరికీ తెలియపరుస్తారు. ఇప్పటికే ఆయన గురించి అందరికీ అర్థమై ఉంటుంది. అవునండి, ఆయనే మన ఎంఎస్ ప్రకాష్ రావు గారు. వారు స్వామి చిరకాల భక్తులే కాక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల్లో సాంస్కృతిక సమన్వయకర్తగా తమ సేవలను అందిస్తున్నారు. ఓవర్ టు ఎంఎస్ ప్రకాష్ రావు గారు.
1: ఓం శ్రీ సాయిరాం. మన ప్రియతమ భగవాన్ శ్రీచరణాలకు అనంతకోటి ప్రణామాలు. శ్రోతలందరికీ ప్రేమపూర్వక సాయిరాం. అవతారాలన్నీ మానవజాతిని ఉద్ధరించడానికే అవతరించిన శ్రీ సత్యసాయి అవతార విశిష్టత ఏమిటంటే, మానవజాతి ఉద్ధరణకి సంహారాన్ని కాక సంస్కరణని ఎంచుకోవడం. వేదవేదాంగాలు పుక్కిటపట్టిన శంకర భగవత్పాదులు తన భగవద్గీతా భాష్యంతో కాక ఆధ్యాత్మికత ఇమిడ్చి రచించిన స్తోత్రాలతోనే సామాన్యులకు దగ్గరయ్యారు. దీనికి భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అన్న ద్వాదశ మంజరికా స్తోత్రం గొప్ప ఉదాహరణ. అదేవిధంగా భగవాన్ తన సంస్కరణను మనసుకు హత్తుకునే గీతాల ద్వారా, పద్యాల ద్వారా, ప్రబోధాల ద్వారా, అన్నిటిని మించి ఆదర్శవంతమైన ఆచరణ ద్వారా సాధించారు. ఈనాడు కులమత భేదాల్ని, పేద గొప్ప తేడాల్ని మరిచిపోయి సత్యసాయి భక్తులు నిస్వార్థంగా సమాజ శ్రేయస్సు కోసం పాటుపడుతున్నారంటే అది స్వామి అనుగ్రహించిన సంస్కారం. ఇంతటి సంస్కారాన్ని మానవ జాతిలో తేగలిగిన వారి గీతాల్లో గొప్పతనం ఏమిటి? ఒక్కమారు పరిశీలిద్దాం. మృదు మధురము సలళితము అయిన పదప్రయోగం, పామరునికి కూడా అర్థమయ్యే సరళమైన భాష, హృదయానికి సూటిగా హత్తుకునే భావసంపద, గీత రచనకు వారు ఎంచుకున్న నేపథ్యం లేదా వాతావరణం, ఈ నాలుగు అద్భుతమైన లక్షణాలతో బాబావారి కవితాశ్రవంతి అమృతఝరిగా జాలువారింది, సుధా మధురిములు చిందించింది. భగవాన్ కవితాశ్రవంతిలో కొన్ని ఉదాహరణలు పరిశీలిస్తే ఈ సత్యం అర్థమవుతుంది. ముందుగా మనలో ఆధ్యాత్మిక చైతన్య స్ఫూర్తిని నింపగల బాబావారి గీతం, సత్యధర్మ శాంతి ప్రేమలతో నిత్య జీవన యాత్ర సాగించు, ఆ గీతాన్ని విందాం.

తెలుగు నేల వ్యవసాయ నేపథ్యం గల రైతు బిడ్డలకు పుట్టినిల్లు. అందుచేత వ్యవసాయానికి సంబంధించిన వాతావరణాన్ని, పదప్రయోగాన్ని చేసి ఆధ్యాత్మిక వ్యవసాయానికి అద్భుతమైన సూచనలిచ్చారు స్వామి. ఈ గీతం పల్లవిలో జీవితం సుఖశాంతులతో గడవాలంటే మానవుడు ఏం చెయ్యాలో సామాన్యునికి కూడా అర్థమయ్యే రీతిలో స్వామి ఎలా సూచించారో చూడండి. దైనందిన జీవితం సత్య ధర్మ శాంతి ప్రేమలనే పునాదిపైనే సాగాలి. మానవ ధర్మాన్ని గుర్తించి అలా చేసినప్పటికీ కూడా జయాపజయాలు మాత్రం దైవానుగ్రహంపైనే ఆధారపడి ఉంటాయని తెలుపుతూ, మానవ ధర్మానికి దైవానుగ్రహానికి ఉన్న అవినాభావ సంబంధాన్ని ఎంత స్పష్టంగా, సూటిగా, ఎంత సరళమైన భాషలో వివరించారో చూడండి. తన అనుగ్రహాన్ని ప్రసాదించడానికి పేద గొప్ప అనే తేడా కూడా పరిగణించడు భగవంతుడు. అందుకే భక్తితో నిరంతరం భగవంతుణ్ణి తలుచుకుంటూ భగవదర్పితంగా మన దైనందిన కార్యక్రమాలు చేస్తూ ఉంటే జనక మహారాజు వంటి రాజయోగికి లభించిన మోక్షం నీకు కూడా లభిస్తుందని, భగవంతుడు తరతమత భేదాలు పాటించడని అతి సులభగ్రాహ్యంగా చెప్పారు స్వామి. మంచి సాధన ఎలా ఉండాలి? వివేకమనే చర్ణాకోలతో సద్గుణాలనే కాడి ఎద్దుల్ని అదుపు చేస్తూ నీ హృదయ క్షేత్రాన్ని దున్నాలి. అలా నీ హృదయాన్ని సుక్షేత్రంగా మార్చి ప్రేమ అనే విత్తనాన్ని నాటు, ధైర్యమనే ఎరువు వేయి, భక్తి అనే వర్షాన్ని కురిపించు. అప్పుడు బ్రహ్మానందం అనే పంట పండుతుంది అంటారు స్వామి. నిరక్షరాస్యుడైన పేదరైతు కూడా ఈ భావాన్ని అర్థం చేసుకుని ఆచరించి హలం ఒకచేత కలం ఒకచేత పట్టిన పోతన్న కాగలడు. పామరునికి కూడా అర్థమయ్యే ఉదాహరణనిస్తూ వారికి కొట్టిన పిండైన వ్యావహారిక భాషలోనే ఈ గీతాన్ని రచించారు భగవాన్. ఈ జన్మకు కారణం కర్మ, ఇది ప్రకృతి ధర్మం. ఉత్తమ జన్మకు కారణమయ్యే నామస్మరణ సాధనే భక్తునికి ఉండవలసిన మంచి లక్షణం. హరేర్నామం హరేర్నామం హరేర్నామైవ కేవలం కలో నాశ్చేవ నాశ్చేవ నాశ్చేవ గతిరణ్యథ అన్న సూక్తిని అరటిపండు ఒలిచినట్టు చెబుతారు స్వామి. కష్టసుఖాలు మన భావన మాత్రమే, ఇష్టపడి చేస్తే ఎటువంటి కష్టమైనా సుఖంగానే తోస్తుంది. పట్టుదలతో భగవంతుని పాదాలు సేవిస్తే ఎటువంటి కష్టం నుండైనా గట్టెక్కించడానికి దైవం సిద్ధంగా ఉంటాడు. ఎందుకంటే ఆయన కరుణకు ప్రతిరూపం. మొదటి ప్రయత్నంలోనే దేవుని పాదాలు గట్టిగా పట్టుకోండి. ఎన్ని బాధలు పడ్డా భగవచ్చింతన మాత్రం మానకండి. అప్పుడు ఆ కరుణామూర్తి మీ హృదయాన్ని వదిలి వెళ్ళగలడా అని ఎంత కరుణరసభరితంగా చెప్పారో చూడండి స్వామి. ఇలా సులభగ్రాహ్యమైన భాష, ఉత్తేజపరిచే భావం విశ్వవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల్ని నామస్మరణ పట్ల ఉత్తేజపరిచి నిత్యం నామస్మరణలో పాల్గొనేటట్టు ప్రోత్సహించే కదా. అందుకే స్వామి కవితాచరి రసజ్ఞ మనోజ్ఞమైన మధుర ప్రవాహం. స్వామి దివ్య లేఖనం నుండి వెలువడిన మరొక అణుపుచ్చం శివశివ ఎనరాధ అన్న గీతాన్ని వినండి.

మానవుణ్ణి సరైన సాధనతో మాధవుని వైపు నడిపించగలిగేవి మనస్సు, ఇంద్రియాలు. ఆ మనస్సును, ఇంద్రియాలను ఏ విధంగా మనం అధీనంలో ఉంచుకోవాలో, మన సాధనకు వాటిని ఎలా వినియోగించుకోవాలో ఎంతో ప్రేమతో మనం అర్థం చేసుకోగల స్థాయికి దిగివచ్చి ఈ గీతంలో సూచించారు స్వామి. కమలాక్షు నచ్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ అన్న భాగవత పద్యంలోని భావాన్ని చిన్న చిన్న పదాలతో మనకు అర్థమయ్యే రీతిలో ఎంత చక్కగా చెప్పారో చూడండి. మనకన్నీ చింతలే. పుట్టుట ఒక చింత, భూమి నుండుట చింత, సంసారమొక చింత, చావు చింత, బాల్యమంతయు చింత, వార్ధక్యం ఒక చింత, జీవించుటొక చింత, చెడుపు చింత, కర్మలన్నీయు చింత, కష్టమ్ములొక చింత, సంతతమొక చింత, వింత చింత, సర్వచింతలు బాపిడు సాయీసు ప్రేమను గునుడు ఇకనైన జనుడార కోర్కెమీరా అంటారు స్వామి. అందుచేత హాయిగా ఆనందంగా శివనామస్మరణం చేసుకుంటూ మీ చింత నుండి బయటపడకూడదా? శివసాయి స్వరూపుడైన భగవాన్ శ్రీ సత్యసాయిని దర్శించుకుని మంచి చెడులు నిర్ణయించుకుని ఆచరించే విచక్షణ జ్ఞానాన్ని సంపాదించుకోకూడదా బంగారు అని ఈ గీతం పల్లవిలో లలితమైన పదాలతో సున్నితంగా సూచించారు స్వామి. ప్రాపంచికమైన సుఖభోగాల కోసం ఒళ్లు మరిచి తిరుగుతున్నావు, ఓ మనసా, నీకు సిగ్గులేదా? సుఖభోగాల కోసం అల్లల్లాడిపోతున్న నీకు చివరికి మిగిలేదేమిటో తెలుసా అని సూటిగా ప్రశ్నిస్తారు స్వామి. అలా ప్రేమగా మందలించకపోతే మన మనసు మారుతుందా? ఈ మందలింపులో కన్నతల్లి లాలన పాలన సూచించే పదాల పొందిక కనిపిస్తుంది మనకి. ఇక జ్ఞానేంద్రియాల గురించి ముచ్చటిస్తూ, ఓ చెవులారా, మీకు గాని వారికి గాని ప్రయోజనం చేకూర్చని ఊరివారి మాటలన్నీ శ్రద్ధగా వినటానికి సిద్ధపడతారే, ఏం బావుకుందామని? సాయి అవతారం ముచ్చటలు ముద్దుగా చెబుతుంటే చక్కగా వినయంగా వినకూడదా? కృష్ణనామ సంకీర్తనం చేయకూడదా అంటూ ఎంతో ప్రేమగా సలహా ఇస్తున్నారు స్వామి ఈ గీతంలో. సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అంటారు. భగవంతుడు మనకు ప్రసాదించిన గొప్ప వరం కళ్ళు. చూడకూడని దృశ్యాలు చూసి అపురూపమైన ఈ వరాన్ని మనం దుర్వినియోగం చేసుకుంటున్నాం. అందుకే స్వామి, మీకు ఏ విధంగానూ ఉపయోగపడిన సినిమాలు మాటిమాటికే చూస్తారే, ఎంత చూసినా మీకు తనివి తీరదా? కనులారా, ఒక్క క్షణం దైవదర్శనం చేసుకోవడం అంత కష్టమా? ఆలోచించండి అని ప్రశ్నిస్తారు. అంటే మీ దృష్టిని దైవం వైపు మళ్లించి సద్వినియోగం చేసుకోండి అని నర్మగర్భంగా మళ్లీ మళ్లీ వినాలనే కుతూహలం రేకెత్తించేలా ముద్దు ముద్దుగా ఎంత చక్కగా చెప్పారో చూశారు కదా. మనకి కీర్తైనా అపకీర్తైనా సంపాదించేవి మన మాటలే. అందుకే మితభాష అతిహాయి, అతిభాష మతిహాని అని స్వామి సూక్తి. అందుకే ఓ నాలుక, అవినీతి గురించి అందరితో మాట్లాడడం నీ గౌరవం తెస్తుందా? శ్రీకృష్ణ పరమాత్మ నామస్మరణం నీకు అవమానమా అని ప్రేమగా మందలిస్తారు స్వామి. అంటే మన నాలికను నిరంతరం భగవన్నామ సంకీర్తనతో పునీతం చేసుకోవాలని సద్గురువుగా చక్కని హితబోధ చేశారు. పనీ పాటాలేని సునకల్లా అలిసిపోయేలా ఎందుకు తిరుగుతారు బంగారు? భగవత్ కథలను వినిపించే సత్సంగానికి వెళ్లడానికి ఒక్క క్షణమైనా నీకు సాధ్యం కాదా అని ప్రశ్నిస్తారు స్వామి. అంటే సత్సంగానికి వెళ్లే సన్మార్గంలో మీ నడక సాగించండి అని సున్నితంగా కన్న తండ్రిలా హృదయానికి హత్తుకునేలా బోధించి చేయి పట్టి నడిపిస్తున్నారన్నమాట. మీకిష్టమైన చెడ్డ పనులు చేయటానికే భగవంతుడు మిమ్మల్ని సృష్టించాడా? ఒక్క క్షణం ఆలోచించండి. కాలం గడిచిపోయింది, ఇప్పటికైనా తెలివి తెచ్చుకుని ఊపిరి ఉన్నంత వరకు హరిపూజ చేయండి అని యశోద బాలకృష్ణుడికి బోధించినంత మృదువుగా హెచ్చరిస్తారు బాబా. భక్తిరస ప్రపూర్ణమైన భజనలు చేస్తాం, విన్నవి కన్నవి మంచి కథలు చెప్తాం, ఏం ప్రయోజనం? అవి ఆచరించడమే విజ్ఞుల లక్షణం. పెద్దలు నడిచిన బాటను మనము అనుసరిస్తే కేవలం సుఖమే కాదు, సుఖాల మూట దొరుకుతుంది బంగారు అంటారు స్వామి. కఠోరమైన సాధన చేస్తే కాని లభించని దైవదర్శనం ఏ సాధన చేయనవసరం లేకుండా సుందరమూర్తి శ్రీ సత్యసాయి బాబా వారిని దివ్యదర్శనం మనకు లభించింది, ఇంకా లభిస్తూనే ఉంది. సర్వేశ్వరుడైన శ్రీ సత్యసాయి ఎదురుగా ఉంటే జీవం లేని విగ్రహాలకు మొక్కుతూ జీవితం వృధా చేసుకుంటారా? దేవుణ్ణి ఎదురుపెట్టుకుని దర్శించలేకుండా ఉన్నావు బంగారు అని తానే పిలిస్తే పలికే దైవం అని తెలియజేశారు స్వామి. ఈ గీతంలో దైవాన్ని తెలుసుకుని, వారి దివ్యదర్శనం చేసుకుని, ఆరాధించి, వారి బోధనలు విని మన జీవితాన్ని తరింపచేయవలసిన మనస్సు, ఇంద్రియాల్ని సద్వినియోగం చేసుకుని దైవానుగ్రహం పొందండి అనే హితబోధను సంటిబిడ్డకు తల్లి బోధించినంత ప్రేమతో సున్నితంగా చిన్న చిన్న పదాలతో గోరుముద్దలు తినిపించినట్టుగా ఈ గీతంలో రచించారు స్వామి. సామాన్యునికి అర్థమయ్యేదే సాహిత్యం, మానవులలో మార్పు తెచ్చేదే కవిత్వం,
మానవుణ్ణి సన్మార్గంలో నడిపించేదే కవిత్వం. అలాంటి అమృతతుల్యమైన కవిత్వాన్ని సృష్టించిన సృష్టికర్త భగవాన్ శ్రీ సత్యసాయి. ఈ గీతాలలో కోట్లాది మంది మనస్సుల్ని మార్చారు. దీనజనుల సేవలో జీవితం సార్థకం చేసుకునేటట్లు పరివర్తన తెచ్చి దైవం వైపు నడిపించారు భగవాన్ శ్రీ సత్యసాయి. లలితమైన పదాలు మనస్సు హత్తుకునే భావాలతో పాటు సునిశ్చితమైన హాస్యం కూడా స్వామి కవిత్వంలో వినిపిస్తుంది. దయచేత ధన్యులు కావలరా అన్న గీతం దీనికి గొప్ప ఉదాహరణ. ఆ గీతాన్ని విందాం.

సాధకుల్లో అప్పుడప్పుడు తన సాధనతో భగవంతుడికి చేరువవుతున్నాననే సాత్వికమైన అహంకారం తలెత్తుతూ ఉంటుంది. అటువంటి సాత్విక అహంకారాన్ని త్రుంచటానికి స్వామి అసురుడైనా భూసురుడైనా అఖండ తెలివి కలవారైనా దయచేత ధన్యులు కావలేరా అని బోధించి ఆ అహంకారానికి అడ్డుకట్ట వేస్తారు. ఎంతటి గొప్ప సాధకుడైనా తన సాధనలో సఫలీకృతం కావాలంటే భగవంతుని దయవల అది సాధ్యమవుతుంది. సాధకునిలో అహంకారాన్ని త్రుంచటం కవిత్వానికి ఎంత గొప్ప ప్రయోజనం ఆలోచించండి. మీరు గొప్ప విద్వాంసులు కావచ్చు, గొప్ప పాటలు పాడవచ్చు, కొండ గుహల్లో తపస్సు చేయవచ్చు, నిష్ఠతో జపం చేయవచ్చు, అయినా సరే ఆ జపతపాల ఫలితం మాత్రం దైవానుగ్రహం వల్ల మాత్రమే లభిస్తుందని ఈ గీతంలో హెచ్చరిస్తారు స్వామి. దీనివల్ల నా సాధనను అనుక్షణం భగవంతుడు గమనిస్తున్నాడు ఎరుక సాధకుడిది ఏర్పడినై ఆ సాధన సక్రమంగా కొనసాగించగలుగుతాడు. తన కవిత్వాన్ని సాధకుణ్ణి సన్మార్గంలో పెట్టడానికి ఒక సాధనంగా స్వామి ఉపయోగించుకున్నారు. నామాలు, ఊర్ధ్వపుండ్రాలు మత సంప్రదాయాలుగా ధరించి, గడ్డాలు పెంచి, కాషాయ వస్త్రాలు ధరించి, గొప్పగా యోగాభ్యాసాలు చేసి, మెడనిండా రుద్రాక్షమాలలు, తులసిమాలలు ధరించి, నిరంతరం జపమాలలు తిప్పుతూ గొప్ప భక్తులం అనుకుంటారు కొందరు. అలాంటి వారిలో కనువిప్పు కలిగించడానికి వారిని విమర్శించకుండా సునిశ్చితమైన హాస్యం జోడించి వాళ్లలో జ్ఞానోదయం కలిగించారు స్వామి. భగవంతుడి దగ్గరికి తీసుకువెళ్లదు బంగారు ఇట్లాంటి వేషాలన్నీ. అంతఃసాధన ముఖ్యం, అప్పుడే తన దయచేత మిమ్మల్ని ధన్యులు చేస్తాడు అని చక్కని చమత్కారాన్ని తన కవిత్వంలో ఆవిష్కరించారు స్వామి. బాగుగా గడ్డాలు పెంచినా గాని, పట్టెనామములు పెట్టినా గాని, కాషాయ వస్త్రములు కట్టిన గాని, కంఠమాల ధరించిన గాని, గడగడమని జపమాల తిప్పిన కడకు నియొద్దకు రావలే గాని దయచేత ధన్యులు కావలేరా అంటారు స్వామి. భగవంతుడికి బాహ్యంగా దగ్గరగా ఉంటే చాలదు, మానసికంగా దగ్గర కావాలి. అప్పుడే వారి దయచేత ధన్యులు అవుతామని స్వామి హెచ్చరిస్తారు గీతంలో. భక్తితో భగవంతుణ్ణి సేవించిన, పుట్టపర్తి వచ్చిన, ఆడంబరంగా పూజలు చేసిన, భూమిపై ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ తిరిగిన సాయి దగ్గరికి చేరుకోలేవు. త్యాగం చేత, అచంచల విశ్వాసము, నిరంతర చింతన, ఆజ్ఞాపాలన చేతన మాత్రమే దయకు పాత్రుడు అవుతావు, దయచేత ధన్యుడు అవుతావు అని నిజమైన సాధన భగవంతుని పట్ల ఎరుకతో మనఃపూర్వక ప్రార్థనతో చేయాల్సుమా అని సాధకుణ్ణి చేయి పెట్టి నడిపించడానికి ఉద్దేశించిన అపురూపమైన అనన్యమైనటువంటి గీతం ఇది. ప్రత్యక్షరము మానవుల్లో భక్తి చైతన్యాన్ని, అచంచల విశ్వాసాన్ని, సాధనలో పటిష్టతని చిగురింపచేసిన స్వామి కవితా సౌరభాలు, శిరోధార్యాలు, చిరస్మరణీయాలు, అనుసరణీయాలు. ఇంతటి గొప్ప కవితా ప్రసాదాన్ని మనకు అనుగ్రహించిన అమృత ప్రేమమూర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ జై సాయిరాం.

ఇంతవరకు శ్రీ సత్యసాయి కవితామృతం ఎంఎస్ ప్రకాశ్రావు గారి విశ్లేషణ విన్నారు. సమర్పించిన వారు సాయికృష్ణ. ధన్యవాదాలు సాయికృష్ణ. ఓం శ్రీ సాయిరాం. బంగారు కిరణాలు గంగావతరణాలు మా స్వామి చరణాలు మధుకణాలు, అజ్ఞాన హరణాలు ఆనంద భరణాలు మా సత్య చరణాలు మణిగణాలు, కాంతి ప్రసరణాలు శాంతి సంక్రమణాలు మా సాయి చరణాలు మంత్రణాలు, దివికలంకరణాలు భువికి వితరణాలు మా స్వామి చరణాలు మార్గణాలు, చారుధార్మిక మంగళ తోరణాలు మత్సరగ్రస్త రాక్షస మారణాలు, పరమతత్వార్థ వరభద్ర వారణాలు ప్రభువు చరణాలు శరణాలు రక్షణాలు. చిరునవ్వుల వెనెల్లు కురిపించే చల్లని స్వామి, పలుకల ముత్యాలు చిరుకు ప్రేమమూర్తి, భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంతకోటి ప్రణామాలు. రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వక సాయిరాం. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా మా స్వామి చరణాలు మధుకణాలు, అజ్ఞాన హరణాలు ఆనంద భరణాలు మా సత్య చరణాలు మణిగణాలు, కాంతి ప్రసరణాలు శాంతి సంక్రమణాలు మా సాయి చరణాలు మంత్రణాలు,

0: శ్రోతలందరికీ ప్రేమపూర్వక సాయిరాం. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా శ్రీ సత్యసాయి దివ్య పాద సన్నిధి ప్రశాంతిలని నుండి సమర్పిస్తున్న ప్రత్యేక ప్రత్యక్ష తెలుగు ప్రసారాలలో భాగంగా ఇప్పుడు ప్రేమ ప్రభంజనం నాటిక వింటారు. సమర్పణ శ్రీ సత్యసాయి బాల వికాస్ చిన్నారులు పుట్టపర్తి. ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్న రేడియో సాయి బృందం సభ్యుడు ఎంఎస్ ప్రకాశ్రావు. ప్రేమ ప్రభంజనం నాటిక వినండి.
1: కావ్య, సౌజన్య, రాజు, దినేష్ ఇలా రండి. చారిత్రక స్థలాలైన హైదరాబాద్ కో, హంపీ కో, విహారయాత్రకు కాక ప్రశాంతి నిలయానికి మిమ్మల్ని ఎందుకు తీసుకువచ్చానో చెబుతాను.
2: చెప్పండి మాస్టారు.
1: ఈనాడు మన దేశమే కాదు, ప్రపంచమంతా అశాంతిలో అలజడులతో అతలాకుతలమవుతుంది. ఇది మీ అందరికీ తెలుసు. అశాంతితో అలమటిస్తున్న మానవ జాతి సుఖశాంతులతో వర్ధిల్లాలి. అందరి ముఖాలలో చిరునవ్వులు చిందాలి. కులమత భేదాలు మరచి అందరూ ఒకే కుటుంబంలా జీవించాలి.
2: అవును మాస్టారు, అలాంటి ప్రపంచం కోసం ఎందరో కవులు, కళాకారులు, నాయకులు కలలు కన్నారు.
1: కలలు కన్న మాత్రం చేత ప్రపంచం మారిపోదు కదా. దానికి నిండు మనస్సుతో, ప్రేమ, త్యాగభావాలతో కృషి చేయాలి.
3: అలా కృషి చేయాలంటే వారు మహానుభావులు, మహర్షులు, అవతార పురుషులు అయి ఉండాలి.
1: నిజం రాజు, ప్రేమరాజ్యమే రామరాజ్యమని బోధించి తన అవ్యాజ ప్రేమని అందరికీ పంచి ప్రేమ సేవ మేళవించిన సేవలు చేపట్టి మానవులంతా ఒకే కులం, మానవ కులం, అందరిది ఒకే భాష, హృదయ భాష, అందరిది ఒకే మతం, ప్రేమ మతమని బోధించి కుల, మత, భాష, దేశ విభేదాలు మర్చిపోయి మానవులందరినీ ఒకే కుటుంబంగా మార్చిన అవతార పురుషుని జన్మస్థలానికి మనం విహారయాత్రకొచ్చాం.
2: ఆ అవతార పురుషులు ఎవరు మేస్తారు?
1: భగవాన్ శ్రీ సతీసాయి బాబా వారు.
2: వారా? ఈ పుట్టపర్తిలోనే పుట్టారా?
1: అవును. అదుగో చూడండి, భగవాన్ బాబావారు పుట్టిన పుణ్యస్థలం, ఆ శివాలయం ఉన్న ప్రదేశమే. ఆ ప్రదేశాన్ని భక్తిభావంతో స్పర్శించండి. ఆ ధూళిని శిరస్సును ధరించండి.
3: దానివల్ల లాభమేమిటి మేస్తారు?
1: రాజు, ఈ గాలిలో సత్యం ఉంది, ఈ ధూళిలో ధర్మం ఉంది. ఈ మట్టిని శిరస్సున ధరిస్తే మనలో కూడా సద్భావాలు పల్లవిస్తాయి.
3: నిజమా?
1: అవును. మన పవిత్ర భారతదేశంలో రాముని పాదధూళి రాయిని మహాపతివ్రతగా మార్చలేదా దినేష్?
3: మార్చింది మాస్టారు, నిజమే.
1: రండి, ఈ శివాలయంలో నమస్కరించుకుందాం.

0: ఈశ్వరానుగ్రహ ప్రాప్తిరస్తు.
1: బాబా వారి తండ్రి పెదవెంకమరాజు గారు, తల్లి ఈశ్వరమ్మ గారు నివసించిన ఇల్లు ఇక్కడే ఉండేది. సత్యసాయిని బాలకృష్ణునిగా భావించిన కరణం సుబ్బమ్మ గారి ఇల్లు ఆ పక్కనున్నదే. కృతజ్ఞతకు బాబావారు ప్రతిరూపం. బాలకృష్ణునిగా భావించి తన ఆలనా పాలనా చూసిన కరణం సుబ్బమ్మ గారిని పునర్జీవితురాలని చేసి ఆమె నోటిలో తులసి తీర్థాన్ని పోసారు బాబా.
2: చనిపోయిన వారిని బ్రతికించారా?
1: ఏం ఆశ్చర్యంగా ఉందా? కానీ ఇది అక్షరాల నిజం. అది అవతార పురుషుని లక్షణం.
3: బాబా ఎప్పుడు పుట్టారు మాస్టారు?
4: నేను చెప్పనా మాస్టారు?
1: ఎవరమ్మా నువ్వు?
4: పుట్టపర్తి హై స్కూల్ విద్యార్థులం. వీరంతా మా స్నేహితులు. హారిక, రోషిణి, ధరణి, నిత్య, గోపాల్.
1: అలాగే చెప్పమ్మా.
4: బాబా ఏ పదార్థాన్నైనా అక్షయం చేయగలరు. అందుకే అక్షయనామ సంవత్సరంలో పుట్టారు. ఆయన శివశక్తి స్వరూపుడు. అందుకే శివునికి ఇష్టమైన కార్తీక సోమవారం నాడు జన్మించారు. ఆయన ఆదిశేషునిపై పవలించిన అనంత పద్మనాభుడు. అందుకే పొత్తిళ్లలో ఉన్నప్పుడే నాగశాయిగా దర్శనమిచ్చారు.
1: ఎంత చక్కగా చెప్పావమ్మా.
2: నా పేరు హారిక మాస్టారు. బాబా చిత్ర విచిత్రమైన లీలలు ప్రదర్శించిన చిత్రావతి నదీ తీరానికి వెళ్దాం. పదండి, మేం రోజూ చిత్రావతి తీరంలో పాటలు పాడుకుంటూ ఉంటాం.
3: ఏం పాటలక్కా?

0: బాబా పదస్పర్శతో పునీతమైన ఈ చిత్రావతి నదికి నమస్కరించండి.
1: అదిగో చూడండి, ఆ గుట్ట మీద ఉన్నదే కల్పవృక్షం.
2: అది చింత చెట్టు కదా.
1: అవును కావ్య, ఆ చింత చెట్టు నుండే రకరకాల పనులను సృష్టించి తన తోటి విద్యార్థులకు ఇచ్చేవారు బాబా.
2: ఆశ్చర్యపోకండి, ఆ గుట్ట మీద చంద్రోదయ సమయంలో ఒకరోజు స్వామి తన దివ్య సుందర ముఖాన్ని ఆ చంద్రునిలో చూపించారు.
0: చంద్రునిలోనా? తాను సర్వాంతర్యామినని బాబా నిరూపించారన్నమాట.
3: అవతార పురుషులు ఇన్ని మహిమలు చూపిస్తారా మాస్టరు?
0: వారు మహిమలు ప్రదర్శించారు. వారి ప్రతి మాట మంత్రము, వారి ప్రతిచేత ఒక మహిమ.
4: రండి మాస్టారు, ఇదే భర్తిసాయి దర్శనమిచ్చిన ప్రశాంతి నిలయం.
5: అదిగో ఎదురుగా విఘ్ననాయకుడైన వినాయకుడు. ఆ గణపతికి నమస్కరించండి.

0: మాస్టారు, ఈ పక్క విశాలమైన హాలు కనిపిస్తుంది, అదే భగవాన్ ప్రతినిత్యం భక్తులకు దర్శనమిచ్చిన సాయి కుల్వన్ సభా మండపం.
1: అదుగో పాలరాతితో దగదగా మెరిసిపోతూ రంగురంగుల రోజా పూలతో అలంకరింపబడిన వేదిక చూశారా? అదే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య సమాధి. అందరూ నమస్కరించండి.
2: ఇక్కడ ఏ కార్యక్రమాలు జరిగేవమ్మా?
0: ఈ వేదిక మీద నుండే బాబా తమ దివ్య ప్రేమ సందేశాన్ని విశ్వవ్యాప్తంగా వినిపించారు, సేవాభావాన్ని చిగురింపజేశారు, విశ్వాన్ని ప్రేమనందనంగా మార్చారు.
1: అంతేకాదు, మృదు మధురమైన నామ సంకీర్తనతో మానవాళి హృదయాలలో భక్తి చైతన్యాన్ని మేల్కొలిపారు.
3: అపురూపమైన త్యాగభావాన్ని మానవాళి హృదయంలో నాటారు. అన్నిటినీ మించి కష్టాల కడిలిలో సమస్యల వలయంలో చిక్కుకుని సాయి అని ప్రార్థించిన వారిని ఓయి అని పలికి ఆదుకుని పిలిచిన పలికే దైవం శ్రీ సత్యసాయి అని కీర్తింపబడ్డారు.
4: 180 దేశాలలో కుల మత దేశ వర్గ విభేదం లేకుండా కోట్లాది మంది చేత దివి నుండి భువికి దిగివచ్చిన దైవంగా ఆరాధింపబడ్డారు.
0: బంగారు శిఖరాలతో మెరిసిపోతున్న భవనమే యజుర్మందిరం. స్వామి ఆ యజుర్మందిరంలోనే ఉండేవారు. వేద పురుషుడైన భగవాన్ నివసించిన మందిరం కాబట్టి దానికి యజుర్మందిరమని స్వామి నామకరణం చేశారు.
1: దానికి ఎదురుగా ఉన్నదే పూర్ణచంద్ర సభా మండపం, ఆసియాల్లోకెల్లా పెద్ద కళావేదిక. అందులో సుమారు 10,000 మంది ఆసీనులు కావడానికి అవకాశం ఉంది. ఇక్కడ వేదవిశిష్టతను బోధించే ప్రశాంతి విద్వన్ మహాసభలు, వేద పురుష సప్తాహ యజ్ఞాలు నిర్వహించారు స్వామి. అదిగో కుల్వన్ సభా మండపంలో భగవాన్ అవతార వైభవాన్ని కీర్తిస్తున్నారు, వినండి.

0: అక్క, ఆ కొండ మీద ఎవరి దేవాలయం అది?
1: అది దేవాలయమే అనుకోవాలి. దాన్ని హెరిటేజ్ మ్యూజియం అంటారు. సర్వ మతముల సారమే సాయి మతము అంటారు బాబా. అందుకే మతాలు, ఆ మత ప్రవక్తల బోధనలు, వారి పుణ్యక్షేత్రాల వైభవం అన్ని కళ్లకు కట్టినట్టు చూపించే మ్యూజియం అది. ఆ వైభవం చూస్తే భగవాన్ మత సమైక్యతకు ఎంత కృషి చేశారో అర్థమవుతుంది.
0: అన్ని మతాలను ప్రేమతో అక్కున చేర్చుకున్నారు కాబట్టి వివిధ మతాలకు చెందిన వారు బాబాను దైవంగా భావించి దర్శిస్తున్నారు. మత సామరస్యానికి అద్భుతమైన ఉదాహరణ భగవాన్ శ్రీ సత్యసాయి.
2: మానవాళి అంతా ఒకే కులం అన్న వారి బోధనల్ని అక్షరాల ఆచరించి చూపించారన్నమాట.
3: అవును, మా స్వామి అందుకే నా జీవితమే నా సందేశమన్నారు.
1: మాస్టారు, అదిగో అటు చూడండి, ఆ విశాలమైన మైదానమే హిల్వ్యూ స్టేడియం. ఇక్కడే విద్యార్థులు ఆటలాడుకుంటారు. స్వామి జన్మదినోత్సవానికి లక్షల్లో వచ్చే భక్తులకు ఇక్కడే దర్శనమిచ్చేవారు. నిత్య, విద్యాగిరి గురించి నువ్వు చెప్పు.
4: అందరు దేవతామూర్తుల్ని, మత ప్రవక్తల విగ్రహాల్ని స్థాపించారు, చూసారా? అదే విద్యాగిరి. ఆ కొండ శిఖరాన ఆంజనేయుని విగ్రహాన్ని పెట్టారు, అదిగో చూసారా?
0: అవును, చాలా అందంగా ఉంది.
4: అందమే కాదు, దీనిలో అంతరార్థం కూడా ఉంది. నిస్వార్థ సేవకు ఆంజనేయుడు ప్రతీక. సేవ చేసిన వారికి బాబా ఎంత గౌరవం ఇస్తారో దీన్ని చూస్తే అర్థమవుతుంది.
0: అంటే బాబా చేపట్టిన ప్రతి పనిలోనూ ఎంతో అంతరార్థం ఉందన్నమాట.
4: అవును, ఉంది, ఉంటుంది కూడా. అందుకే అవతార పురుషుడిగా వారు ఆరాధింపబడ్డారు.
0: చైనా నిర్మాణాన్ని పోలిన ఈ భవనం ఏమిటమ్మా?
1: దీని పేరు చైతన్య జ్యోతి. భగవాన్ అవతారమూర్తి అని తెలిపే వారి జీవిత విశేషాల్ని, వారి బోధనల్ని, బాబా జీవితంలో జరిగిన అనేక అద్భుతాల్ని కళ్లకు కట్టినట్టు చూపించే అద్భుతమైన మ్యూజియం ఇది.
4: తరతరాలకి బాబా జీవిత విశేషాలన్నీ, జరిగినవి జరిగినట్టు చూపించడమే దీని ఉద్దేశం.
0: ఎంత అద్భుతంగా ఉంది! ఇది చూస్తుంటే బాబా వారిని ప్రత్యక్షంగా చూసినట్టు, వారి మాటలు వింటున్నట్టు అనుభూతి కలుగుతుంది.
1: అదిగో సరస్వతీదేవి విగ్రహంతో ముచ్చటి గొలిపే ఆ భవనమే శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం. ఆ ఎదురుగా ఉన్నవి ఈశ్వరమ్మ హైస్కూల్, సత్యసాయి ప్రాథమిక పాఠశాల.
3: అది అక్షరాల సరస్వతీ నిలయం, చదువుల తల్లి కొలువై ఉండే విద్యాలయం.
2: అక్క, బాబా ఆధ్యాత్మిక ప్రబోధాలు చేయాలి కదా, మరి వారు కూడా విద్యా సంస్థలు ఎందుకు పెట్టారు?
1: మంచి ప్రశ్న వేశావు సౌజన్య. దీనికి స్వామి మంచి సమాధానమిచ్చారు. బంగారు, ఈనాడు విద్య వ్యాపారంగా మారిపోయింది. కేవలం చదువు తప్ప మానవతా విలువలని, మన దేశ సంస్కృతిని బోధించడం లేదు.
3: అందుచేత మన సంస్కృతిని, మానవతా విలువల్ని బోధించి ప్రతి విద్యార్థిని ఒక వివేకానందుడిగా మార్చడానికే ఈ విద్యా సంస్థలు స్థాపించారు బాబా.
0: బాబా వారిది ఎంత గొప్ప ఆలోచన! అయితే అక్క, ఇక్కడ నాకు ఒక సందేహం వస్తోంది.
3: ఏమిటది?
0: బాబా వారు ఆశించినట్టుగా ఇక్కడ చదువుతున్న విద్యార్థులు నిజంగా వివేకానందులుగా మారుతున్నారా?
5: వారు మారటమే కాదు, తమ సాటి వారికి, తోటి వారికి నిస్వార్థ సేవలు చేసి వారిని కూడా వివేకానందులుగా మార్చటానికి కృషి చేస్తున్నారు. దీన జనులకు వారు నిర్వహించే వైద్య శిబిరాలు యువతలో సేవా చైతన్యాన్ని నింపుతున్నాయి. వారు చేపట్టే కార్యక్రమాలు చూస్తే బాబా తన అవతార లక్ష్యాన్ని సాధించడానికి ఎన్ని వేల మంది ప్రహ్లాదును సృష్టించారో తెలుస్తుంది.
0: అమ్మా, విద్య వ్యాపారంగా మారిందన్నావు, నిజమే. మరి ఇక్కడ డబ్బుతో ప్రమేయం లేదా?
3: లేదు మాస్టారు, ఇక్కడ సత్యసాయి విద్యా సంస్థలో ఒక్క రూపాయి కూడా ఫీజు వసూలు చేయరు.
2: కేజీకి కూడా వేలు వేలు విరాళాలు వసూలు చేస్తున్న ఈ కాలంలో యూనివర్సిటీకి కూడా ఫీజులు లేవా? ఆశ్చర్యమే.
3: అదే స్వామి గొప్పతనం సౌజన్య. మానవులు చేయలేని అద్భుతాలు చేసి చూపించిన వారే అవతార పురుషులు. స్వామి సృష్టించిన మరొక అద్భుతం చూద్దాం, రండి

0: ఇదే అద్భుతం. శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి 100 కోట్ల ఖర్చుతో నిర్మించారు.
1: ఇది ఆసుపత్రి దివి నుండి భువికి దిగిన నందనవనంలో ఉంది.
0: స్వామి చేసిన అద్భుతాలన్నీ ఇలాగే ఉంటాయి. వారేది చేసినా ఆదర్శంగా చేసేవారు.
2: ఈ భవనాన్ని చూడడానికి 2 కళ్ళు చాలవక్క. ఇది ఆసుపత్రిలా లేదు, దేవాలయంలా ఉంది.
3: అవును, అమెరికాలోని ఇంజనీర్లు ఇది దేవాలయంలా కనిపించడమే కాదు, ఇది రోగుల్ని దైవాలా సేవించే ఆధునిక దేవాలయం అన్నారు.
0: అవును, ఇక్కడ డాక్టర్లు, విద్యార్థులు, సేవాదళ సభ్యులు రోగుల్ని ఆత్మ బంధువులు కంటే మిన్నగా ఆదరిస్తారు. ఒకసారి ఈ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న వారు జీవితాంతం ఈ అనుభవాన్ని మర్చిపోలేరు.
3: ఇక్కడే చేసే వైద్య సేవలకి, ఆపరేషన్లకి 1 రూపాయి కూడా ఫీజు వసూలు చెయ్యరు. ఎంత ఖరీదైన ఆపరేషన్ అయినా ఉచితమే, మందులు, భోజనాలు కూడా.
1: నిజమా? నమ్మశక్యం కాకుండా ఉంది.
3: కానీ నమ్మాలి మాస్టారు, కళ్ళ ఎదుట కనిపిస్తున్న ప్రత్యక్ష సత్యం.
1: అన్నిటికంటే గొప్ప విషయం చెప్పనా మాస్టారు, ఈ ఆసుపత్రి కేవలం ఉచితంగా వైద్యం చేయడానికే కాదు, ఇక్కడ వైద్యం చేయించుకుని నయమైన వారు, ఇక్కడి డాక్టర్లు, సేవాదళ సభ్యులు, విద్యార్థులు ప్రేమతో చేసే సేవకు ప్రభావితులై దైవభక్తులు నిస్వార్థ సేవా తత్పరులుగా మారి వెళ్లాలి. అది బాబా వారి ఆశయం.
4: ఆరోగ్యాన్ని అందించడమే కాక వారిలో మానసిక పరివర్తన తీసుకురావడం వారి ఉద్దేశం అన్నమాట.
1: తమ అవతార లక్ష్యం నెరవేర్చేందుకు బాబా విద్య, వైద్యాన్ని ఎంచుకున్నారన్నమాట.
4: అంతేకాదు కావ్య, అన్నిటినీ మించిన సాధనం దీనజనుల సేవ.
1: అవును, ఆంధ్ర రాష్ట్రంలో 1500 గ్రామాలకు మద్రాసు మహానగరానికి మంచినీరిచ్చి వారి దాహార్తిని బాపారు, రోగాల బారిన పడకుండా కాపాడారు.
0: తల్లి తండ్రి లేని అనాథల్ని తానే తల్లి తండ్రి అయ్యి ఆదరించి ఉచిత వసతి, భోజన సదుపాయాలు ఏర్పాటు చేసి చక్కగా చదివిస్తున్నారు.
4: చదివించడమే కాదు, ఆటలలో, పాటలలో, విద్యా వినయాలలో, వేద పఠనంలో మేటి విద్యార్థులుగా తీర్చిదిద్దుతున్నారు.
1: ఎంత అమూల్యమైన సేవ.
2: ఈ దీనజన సేవ పుట్టపర్తిలోనే చేస్తున్నారా?
1: కాదు, విశ్వవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో, దేశాల్లో దీన జనోర్ధరణ జరుగుతోంది.
4: భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా మన పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు బాబా సత్యసాయి పాఠశాల స్థాపించారు.
0: మారుమూల ప్రాంతాలలో పనిచేసే శక్తి లేక, ఆదరించే ఆత్మీయులు లేక, కాలేకడుపులతో జీవోత్సవాలు బ్రతుకుతున్నా నిస్సహాయాలకు అన్నపూర్ణ అమృత కలశాలనిచ్చి వండిన ఆహారాన్ని అందించి లక్షలాది దీనజనులను ఆదుకుంటున్నారు.
5: అంటే బాబావారు కష్టాల కడలిలో మునిగి ఉన్న వారిని, కన్నీళ్లతో అలమటించేవారిని ఎక్కడున్నా తన ఆపన్న హస్తం అందించి ఆదరిస్తున్నారన్నమాట.
1: అవును, మానవాళికి సేవ చేయడానికి అవతరించిన దైవం శ్రీ సత్యసాయి బాబా 12 ఏళ్ల పసివయసులో మండుటెండలో కావడితో నీళ్లు మోసి అందరికీ పంచారు. తనకు పెట్టిన భోజనాన్ని ఆకలితో అలమటించే నిరుపేదకు అందజేశారు.
4: వారు చేసిన సేవలు తలుచుకుంటే మనస్సు కరిగిపోతోంది. ప్రజల కోసం ఇన్ని అద్భుతమైన సేవలందించిన బాబా ఇప్పుడు మన మధ్య లేరు.
1: లేరని అనకండి మాస్టారు, బాబా తన శరీరానికే పరిమితం కానని, విశ్వవ్యాపినని ఎన్నో మార్లు తెలియజేశారు.
4: వారు అవతారం చాలించిన తర్వాత కూడా దేశ దేశాల్లో అనేక అద్భుతాలు జరగడం, వారు దర్శనమయ్యడం జరుగుతూనే ఉంది. సాయి అని ఆవేదనతో పిలిస్తే ఓయి అని పలికి వారు ఆదుకుంటూనే ఉన్నారు.
1: నిజమా?
0: అవును మాస్టారు, హృదయపూర్వకంగా భగవాన్ బాబాని సర్వేశ్వరుడని నమ్మి చూడండి. వారు దర్శనమిస్తారు, అనుగ్రహిస్తారు, ఆశీర్వదిస్తారు.
4: అలా జరుగుతుందని మీరు చెప్తూ ఉంటే నాకు నమ్మకం కలుగుతోంది. కానీ బాబా ఇంత పెద్ద ఆసుపత్రులు, విద్యా సంస్థలు స్థాపించారే, ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది సేవా కార్యక్రమాలు తలపెట్టారే, ఇవన్నీ ఎవరు నిర్వహిస్తారు? బాబా లేని ఈ ప్రశాంతి నిలయానికి ఎవరు వస్తారు అని ప్రజలు సందేహపడుతున్నారు. దానికేం సమాధానమిస్తాం?
1: ఇలాంటి సందేహాలు మీ వంటి పెద్దలకు రాకూడదు. రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలు, భగవద్గీత, ఉపనిషత్తులు చదివితే ఇలాంటి సందేహాలు రావు.
4: ఎప్పుడు ధర్మం క్షీణిస్తుందో అప్పుడు తాను అవతరిస్తానని శ్రీకృష్ణ భగవానుడు చెప్పలేదా?
1: నిజమేననుకోండి.
0: అనుకోవడం కాదు, నిజం. శ్రీరామచంద్రుడు సరయు గమనం చేసినప్పుడు రామరాజ్యాన్ని ఎవరు పరిపాలిస్తారు అని సందేహించారు. కుశలవడు రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించారు.
6: త్రేతలో అవతారం చాలించిన రాముణ్ణి ఈనాడు కూడా దైవంగా ఆరాధిస్తున్నారు.
1: రాముడు, కలిలో కబీర్, రామదాసు, త్యాగరాజస్వామి మొదలైన భక్తుల్ని ఆదుకోలేదా? కన్న తల్లిలా రక్షించలేదా? రాముడు మన మధ్య లేడని, ప్రార్థిస్తే పలకడని ఎవరైనా అనుకున్నారా? దృఢ విశ్వాసం రాముణ్ణి మన దగ్గరికి రప్పిస్తుంది, సాక్షాత్కరింపజేస్తుంది. తెలుసా కావ్య?
7: సౌజన్య, ద్వాపరయుగంలో అవతరించిన కృష్ణుణ్ణి దైవంగా ఎవరైనా ఆరాధించారా? పాండవులు, కుంతి, ద్రౌపది, గోపికలు వంటి భక్తులు తప్ప కలియుగంలో ఆ సేతు హిమాచల పర్యంతం శ్రీకృష్ణ పరమాత్మను నేటికీ దైవంగా ఆరాధిస్తూనే ఉన్నారు.
6: శ్రీకృష్ణ భగవానుడు ప్రవచించిన భగవద్గీతను ఎంతో పవిత్రంగా పారాయణ చేస్తున్నారు, గీతా బోధనల్ని ఆచరిస్తున్నారు. కన్నమదాసు, మీరా, తుకారాం వంటి మహాభక్తులు ప్రత్యక్షంగా శ్రీకృష్ణ పరమాత్ముని అనుగ్రహ ఆశీస్సులు అందుకున్నారు, తరించారు.
1: చాలా బాగా చెప్పావు. నేటికి కృష్ణ అని ప్రార్థించిన వారి కష్టాలను తీరుస్తూనే ఉన్నాడు. మరి కలియుగ వైకుంఠమైన తిరుమలలో ఏనాడో శిలగా మారిన శ్రీనివాసుడు ప్రతినిత్యం కోట్లాది భక్తుల కొంగు బంగారంగా కోరికలు తీరుస్తూనే ఉన్నాడు. అవిశ్రాంతంగా కోట్లాది భక్తులు తిరుమలలో శ్రీనివాసుని దర్శనం చేస్తూనే ఉన్నారు. మరి శ్రీనివాసుడు మన మధ్య నడియాడుతున్నట్టే కదా.
3: 2000 సంవత్సరాల క్రితం జీసస్ ను శిలువ వేశారు. నేటికి కోట్లాది భక్తుల ప్రార్థనలు ఆ ప్రభువు వింటూనే ఉన్నాడు, వారిని ఆదుకుంటూనే ఉన్నాడు. అందుచేత విశ్వవ్యాప్తంగా యేసు ప్రభు ఉనికిని భక్తులు అనుభవిస్తూనే ఉన్నారు.
5: షిరిడీ సాయినాథుడు 90 సంవత్సరాల క్రితం సమాధిలో శయనించిన కోట్లాది భక్తులకు సమాధి నుండి సమాధానమిస్తూనే ఉన్నాడు. సాయినామ సంకీర్తనతో జగతిలో అనువనువు పులకిస్తూనే ఉంది.
1: మాస్టారు, ఏ అవతారమైనా ఇంతే. ఆ రాముడే, ఆ కృష్ణుడే, ఆ గోవిందుడే, ఆ ప్రభువే, ఆ సాయినాథుడే, భగవాన్ శ్రీ సత్యసాయిని కోట్లాది భక్తుల నమ్మకం. వారి నమ్మకాన్ని, వారి అనుభవాల్ని మీరు కాదనగలరా?
4: అంటే వారిప్పటికీ దర్శనమిస్తున్నారా? భక్తులు చేపట్టి నడిపిస్తున్నారా?
7: నిస్సందేహంగా. భగవాన్ విద్యాసంస్థలో చదువుకున్న విద్యార్థులు కింగ్డమ్ ఆఫ్ సత్యసాయి పేరుతో దీనుల సేవయే దీనానాథుని సేవని సేవా మార్గాన్ని అనుసరిస్తున్నారు.
5: నేటి సమాజంలో కరువైపోయిన నీతి నిజాయితీల్ని పాటిస్తూ ఆదర్శ పౌరులుగా దేశాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్నారు. లక్షలాది మంది సత్యసాయి సంస్థల సభ్యులు దీనుల సేవయే జీవన వేదంగా, బాబా ప్రేమయే పరమావధిగా భావించి గ్రామ సేవలలో దీనజనుల సేవలో తరిస్తున్నారు.
1: లక్షలాది మంది డాక్టర్లు, ఇంజనీర్లు వంటి నిస్వార్థ సేవాభావం గల ప్రతిభావంతులతో అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల ఆర్మీని నిర్మించారు బాబా. ఇది వారు చేయిపట్టి నడిపించడం కాదా? అనుగ్రహ వర్షం కురిపించడం కాదా?
7: అయితే ఇంతకు ముందులాగే ఈ సేవా పథకాలు కొనసాగుతాయన్నమాట.
6: ఇంతకు ముందులా కాదు, అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో కొనసాగుతున్నాయి. గ్రామ సీమలలో వేలాది గ్రామాలు సాయి సాయి అనే దివ్యనామంతో ప్రతిధ్వనిస్తున్నాయి. భగవాన్ సృష్టించింది ప్రేమ తరంగం కాదు, ప్రేమ ప్రభంజనం. అది విశాల విశ్వాన్ని చుట్టుముట్టింది.
1: భూమి ఆకాశం ఉన్నంత వరకు శ్రీ సత్యసాయి దీన జనార్దన సాగుతూనే ఉంటుంది. వారి జీవితాలలో ఆశాజ్యోతులు వెలుగుతూనే ఉంటాయి. బాబా ప్రభుల ప్రతిక్షణము ప్రతి మనసును తట్టి మానవత్వం వైపు నడిపిస్తూనే ఉంటుంది.
4: కోట్లాది హృదయాలలో సేవా జ్యోతిగా వెలుగుతున్న బాబాను ఈనాటికైనా దర్శించుకునేందుకు వచ్చాం. మనదింత భాగ్యం చూసారా? కావ్య, సౌజన్య, రాజు, దినేష్, మనం పరిపూర్ణ ప్రేమావతార మూర్తిని దర్శించుకునేందుకు వచ్చామన్నమాట. అర్థమైందా?
7: బాబా కథ వింటూ ఉంటే వారి బోధనలను విని ఆచరించి తరించాలన్న ఉత్సాహము, సత్సంకల్పం కలుగుతున్నాయి.
2: బాబా అద్భుత లీలలు వింటూ ఉంటే వారి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించలేదనే బాధ కలుగుతోంది. మాస్టారు,
1: దిగులు పడకు సౌజన్య. సాయి కుల్వన్ సభా మండపంలో ప్రతి అణువు సత్యసాయి పాదస్పర్శతో పునీతమైంది. ఆ పవిత్ర ప్రదేశంలో నిశ్శబ్దంగా కూర్చో, ఓం శ్రీ సాయిరాం అనే పంచాక్షరి మహామంత్రాన్ని జపించు. వారి దివ్య సుందర రూపం నీ కనుల ముందు సాక్షాత్కరిస్తుంది.
7: మృదు మధురంగా సాగే ఆ నామ సంకీర్తన విను, భక్తిభావంతో నీ హృదయం పరవశిస్తుంది.
3: బాబా వారి మహాసమాధిని దర్శించు, నీ జన్మ ధన్యమవుతుంది.
6: ఆ సమాధిని స్పర్శించి భక్తితో చేతులు జోడించు, భగవాన్ బాబా నీ కనుల ఎదుట సాక్షాత్కరిస్తారు.
5: వారి పాదపద్మాలకు నమస్కరించు, వారు నీ చేయి పట్టి నిన్ను సన్మార్గంలో నడిపిస్తారు.
4: సన్మార్గమును వీడి చరించు వారలా పట్టి కాపాడుటే వ్రతము నాకు అన్నారు బాబా.
1: బాబాను కొలిచి వారిని దర్శించి వారి నామ సంకీర్తన గానం చేసి వారి దివ్య సందర్శనం చేసి వారి అమృత వాకులు విని ఎంతో మంది నాస్తికులు ఆస్తికులుగా మారారు. పైసా విదల్చని వారు పరమ త్యాగమూర్తులై దాన ధర్మాలు చేస్తున్నారు. కన్న తల్లిని కూడా ఆదరించని కఠినాత్ములు సైతం గ్రామ సేవయే రామసేవని పరుగులు తీస్తున్నారు. సత్యసాయి భక్తులంటే త్యాగానికి ప్రేమభావానికి సేవాభావానికి ప్రతీకులుగా అందరూ భావిస్తున్నారంటే అది బాబా అనుగ్రహం, వారి ఆశీస్సులు.
4: బాబా ఆశీస్సులు మా పిల్లలు కూడా అందారని మీరు కూడా స్వామిని ప్రార్థించండి.
1: తప్పక మాస్టారు. పదండి సాయి కుల్వన్ సభా మండపానికి శ్రీ సత్యసాయి ప్రేమామృత ధారలు ఎలా కురిసాయో గానం చేస్తున్నారు. విందాం, తరిద్దాం, రండి.

0: ఆహా, పుట్టపర్తి అంటే స్వామికి ఎనలేని ప్రేమ. అంతేకాదు, పిల్లలంటే కూడా స్వామికి ఎల్లలు లేని ప్రేమ. అయితే ఈ శుభదినాన రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ప్రథమ వార్షికోత్సవం నాడు పుట్టపర్తిపై పుట్టపర్తి బాలవికాస్ చిన్నారులు మనకి ఇంత అద్భుతంగా అందించిన ప్రేమ ప్రభంజనం నాటిక విని తప్పకుండా స్వామి ఎంతో ఆనందించుంటారు అనడంలో అతిశయోక్తి లేనేలేదు. ఆనందించడమే కాదండోయ్, ఈ బాలవికాస్ చిన్నారులందరిపై తమ దివ్య మాతృ ప్రేమ సుధలను, అనుగ్రహ జలును కురిపిస్తారని ఆశిస్తున్నాం. ఈ నాటికను రచించి రూపకల్పన అందించింది మరెవరో కాదు, మన ఎంఎస్ ప్రకాశ్రావు గారు. ఈనాటి ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాలలో తదుపరి స్వామి చెప్పిన 5Ds పై కుమారి అర్పిత, కుమారి నందిని, కుమారి సాయి ప్రీతి పాల్గొంటున్న ఒక చర్చా గోష్ఠి. ఓవర్ టు కుమారి అర్పిత.
1: రేడియో సాయి తెలుగు ప్రసారాల ప్రత్యక్ష వార్షికోత్సవం సందర్భంగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నాం.

0: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మములకు శతకోటి ప్రణామాలు సమర్పిస్తూ శ్రోతలందరికీ సాయిరాం. స్వామి బాటని అనుసరిస్తున్న మన సాయి భక్తులకి అందులో ఉన్న ప్రాముఖ్యత తెలియంది కాదు. సాయి మార్గంలో పయనించే వారి ఆనందం అంతులేనిది. అటువంటి ఆనందం మనం పొందాలని స్వామి ఎన్నో బోధనలు ఇచ్చారు. ఆ బోధనలలోంచి ఒక ఆణిముత్యం మీద ఇవాళ మనం చర్చిద్దాం. నాతో పాటు నా స్నేహితురాళ్లైన నందిని, ప్రీతి ఈ చర్చలో పాల్గొంటున్నారు. సాయిరాం నందిని.
1: సాయిరాం అర్పిత.
0: సాయిరాం ప్రీతి.
2: సాయిరాం అర్పిత, ఇవాళ మనం ఏ విషయంపై చర్చిస్తాము?
0: టాపిక్ చెప్పే ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఏదైనా ఒక లక్ష్యం సాధించాలంటే మనలో ఎలాంటి లక్షణాలు ఉండాలి?
2: ముందుగా ఆ లక్ష్యాన్ని సాధించాలి అని దృఢంగా నిశ్చయించుకోవాలి.
0: నందిని, మరి నువ్వేమంటావు?
1: ఆ లక్ష్యానికి కట్టుబడి ఉండాలి.
2: అర్పిత, మనకి ఏ లక్షణాలు కావాలో తెలుసుకునే ముందు ఆ లక్ష్యం సరి అయినదో కాదో కూడా చూసుకోవాలి కదా.
0: చాలా చక్కగా చెప్పావు ప్రీతి. అసలు మన లక్ష్యమే తప్పైతే మనం ఎంత కృషి చేసినా తప్పటడుగే వేస్తాం. ఇవాళ మనం చర్చించే విషయం మీరు చెప్పిన జవాబులతోనే ముడిపడి ఉంది. లక్ష్యాన్ని సాధించాలన్న దృఢ నిశ్చయం అంటే డిటర్మినేషన్, లక్ష్యానికి కట్టుబడి ఉండడం అంటే డెడికేషన్, లక్ష్యం సరి అయినదో కాదో చూసుకోవడం అంటే డిస్క్రిమినేషన్. ఇవన్నీ వింటుంటే స్వామి చెప్పిన ఏ బోధన మీకు గుర్తొస్తున్నది?
1: ఇవి స్వామి చెప్పిన 5 Ds లోకే వస్తాయి. డెడికేషన్ అంటే అంకితం, డివోషన్ అంటే భక్తి, డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ, డిస్క్రిమినేషన్ అంటే విచక్షణ, డిటర్మినేషన్ అంటే దృఢ నిశ్చయం. అవే మన 5 Ds.
0: కరెక్ట్ గా చెప్పావు నందిని. ఇప్పుడు మనం డెడికేషన్ అంటే అంకితంతో మొదలు పెడదాం. అసలు అంకితం అంటే ఏమిటి?
2: అంకితం అంటే అర్పణ. దేవుడికి ఏదైనా సమర్పిస్తే దాన్ని అర్పణం అంటాం.
0: అర్పణ గురించి మాట్లాడుకునేటప్పుడు మనం 2 విషయాలు తెలుసుకోవాలి. మొదటిది, అసలు మనం దేవుడికి ఏమిటి అర్పిస్తున్నామో తెలుసుకోవాలి. రెండవది, ఆ అర్పణ ఎలా చేయాలో తెలుసుకోవాలి. ఇప్పుడు మనం మొదటి దాని గురించి మాట్లాడుకుందాం.
1: అసలు మనం దేవుడికి ఏమిటి అర్పించగలం? దేవుడిది కానిది మన దగ్గర ఏముందని అర్పించడానికి?
2: అవును, సృష్టిలో ఉన్న ప్రతిదీ భగవంతుడిదే కదా. మరి అన్నీ అతనివే అయినప్పుడు మనం ఇవ్వగలిగేదేముంది?
0: ఒకవేళ మనం ఎవరి దగ్గరైనా ఒక వస్తువు తీసుకుంటే అది తిరిగిచ్చేటప్పుడు ఎలా తీసుకున్నామో అలాగే ఇస్తాం, కాని దాన్ని పాడు చేసి ఇవ్వం కదా. అలాగే దేవుడు మనకిచ్చిన ఈ జీవితాన్ని స్వచ్ఛంగానే తిరిగివ్వాలి, కాని కలుషితం చేసి కాదు.
1: అంతే కదా అర్పిత, మనం స్వామికి ఒక పువ్విచ్చినా మంచి పరిమళంతో ఉండి ఇస్తామే కాని వాడిపోయినది ఇవ్వం కదా. అలాగే మనల్ని మనం సమర్పించుకునే ముందు ఒక్కసారి చెక్ చేసుకోవాలి, దేవుడికి సమర్పించుకోగలిగేంత స్వచ్ఛంగా మనం ఉన్నామా లేదా అని.
2: సరే, మొదటిది అయిపోయింది, మరి రెండోది? అదే, ఆ అర్పణ ఎలా చేసేది?
0: ఇప్పుడే నందిని చెప్పింది కదా, ఆ అర్పణ స్వచ్ఛంగా ఉండాలి. గాని మనెవ్వరం స్వచ్ఛంగా లేం.
2: అవును, మన ఇంద్రియాలతో ఇన్ని చెడ్డ పనులను చేస్తుంటే స్వచ్ఛత ఎక్కడి నుంచొస్తుంది?
1: అయితే మనం ఎప్పటికీ స్వచ్ఛంగా మారలేమా?
0: ఎందుకు మారలేము? కానీ దానికి ఒక మార్గం ఉంది, అదే సాధన.
1: కాని సాధన చేయడం చాలా కష్టం కదా.
0: ఏమీ కాదు. అసలు సాధన అంటే ఏమిటనుకుంటున్నారు? ఒకటి చెప్పు నందిని, దేవుడి పేరు తలుచుకోవడం ఏమైనా కష్టమా?
1: కానే కాదు, స్వామి అని తలుచుకోవడంలో కష్టం ఏముంది
0: కదా. అదే మరి సాధనంటే. ఈ కలియుగంలో నామస్మరణకు మించిన సాధన లేదని స్వామి చెప్పారు.
2: కాని నామస్మరణ స్వచ్ఛతతో ఎలా ముడిపడి ఉంది?
0: భగవంతుడి పేరు మనం నిరంతరం స్మరిస్తూ ఉంటే దేవుడు ఎల్లప్పుడూ మన పక్కనే ఉన్నాడన్న భావన కలుగుతుంది. విష్ణుమూర్తి నారద మహామునికి కూడా చెప్పింది ఇదే, మద్భక్తాః యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద. అంటే నా భక్తులు ఎక్కడైతే గానం చేస్తూ ఉంటారో నేనక్కడే తిష్ట వేసుకుని కూర్చొని ఉంటానని. అలా భగవంతుడు మన పక్కనే ఉన్నాడని అనిపిస్తే ఎప్పుడూ తప్పు పనులు చెయ్యం, దానివల్ల స్వచ్ఛంగా ఉండగలం.
1: అలా అయితే సేవ కూడా ఒక రకమైన సాధనే. అన్ని చెడు లక్షణాల్లోకి అతి హానికరమైన మన అహంకారాన్ని సేవతోనే తొలగించచ్చు.
2: అవును, ఆ అహంకారాన్ని వదిలేయడానికి సేవకన్నా మార్గం ఇంకొకటి ఉంటుందా? మనం సేవ చేసినంతసేపు ఇది చేసేది మనం కాదు స్వామి అని గుర్తుపెట్టుకోవాలి. ఈ భావన మనలో కలిగించుకోగలిగితే అహంకారం అన్నదే ఉండదు.
0: అదొక్కటే కాదు ప్రీతి, ఎవరికైనా మనం సేవ చేసేటప్పుడు వాళ్లకి సహాయం చేస్తున్నామన్న భావనలో మాత్రం ఉండకూడదు. ఆ సేవని స్వామికి చేస్తున్నాం అనుకుని అర్పించాలి.
2: అర్పిత, ఒక సందర్భంలో స్వామి సేవ గురించి ఏం చెప్పారో తెలుసా? ఏ రీతిగా సేవ చెయ్యాలని ఒక భక్తుడు స్వామిని అడిగినప్పుడు స్వామిలా అన్నారట, సర్వ్ అంటల్ సర్వీస్ బికమ్స్ యువర్ నేచర్. అంటే సేవ మన స్వభావం అయ్యేంత వరకు చెయ్యమని చెప్పారు. దాన్ని బట్టి చూస్తుంటే మనం ఇంకా మొదటడుగు కూడా వెయ్యనట్టే.
1: నిజమే, మనం చేసే సేవ మనలో మార్పు తీసుకురావాలి, అప్పుడే ఆ సేవకి అర్థం ఉంటుంది. మనం సేవ చేసే ముందు ఎలా ఉన్నామో చేసిన తర్వాత కూడా అలానే ఉంటే మనం ఏమీ నేర్చుకోనట్టే.
0: సరే, ఇప్పటి వరకు అర్పణ అంటే ఏమిటి, అది ఎలా చెయ్యాలో మాట్లాడుకున్నాం. ఆ అర్పణ చెయ్యడానికి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం ఏమిటో ఇప్పుడు చూద్దాం. డెడికేషన్ కి నమ్మకమే పునాది. ఆ నమ్మకం లేకపోతే ఎప్పుడూ సందేహం కలుగుతూనే ఉంటుంది. అలా ఉన్నప్పుడు మనల్ని మనం ఎప్పటికీ మనస్ఫూర్తిగా దేవుడికి అంకితం చేసుకోలేం. నమ్మకం అనేది మూడు స్థాయిలలో ఉంటుంది: భక్తి, ప్రపత్తి, శరణాగతి. మొదటి స్థాయి భక్తి. ఈ స్థాయిలో ఉన్న మనిషికి దేవుడి పట్ల కొంతవరకే భక్తి ఉంటుంది. అంటే తనకి కష్టం రాకుండా ఉన్నంతసేపే దేవుణ్ణి నమ్ముతాడు. ఏ క్షణమైతే కష్టం వస్తుందో ఆ క్షణం దేవుడిపై తనకి ఉన్న నమ్మకం సడిలిపోతుంది. అంటే తన భక్తి తాత్కాలికమైనదే కాని శాశ్వతమైనది కాదన్నమాట. ఇక రెండవ స్థాయి ప్రపత్తి. ఈ స్థాయిలో ఉన్న భక్తుడికి భగవంతుడిపై భక్తి ఉంటుంది, కాని అన్ని వేళల్లోనూ భగవంతుడు ఆదుకుంటాడు అన్న సంపూర్ణ విశ్వాసం ఉండదు. జీవితంలో వచ్చే కష్టాలన్నింటినీ దేవుడు పెట్టే పరీక్షలని అనుకుంటాడు. ఆ కష్టాన్ని అనుభవించి దుఃఖపడతాడు. ప్రాణాంతకమైన పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే భగవంతుడి పాదాల రక్షణ కోసం ఆశ్రయిస్తాడు. కరుణామయుడైన భగవంతుడు ఆ భక్తుడిని ఆదుకుంటాడు. ఇక ఆఖరినొచ్చేది సర్వస్య శరణాగతి, అంటే కంప్లీట్ సరెండర్. ఈ స్థాయిలో ఉన్న భక్తుడికి కష్టం అంటే ఏమిటో తెలీదు. సుఖం దుఃఖం, గెలుపు ఓటమి, ఆనందం బాధ అన్నిటినీ సమభావంతో స్వీకరిస్తాడు. ఏదైనా కూడా అది భగవంతుని వరప్రసాదమనే నమ్ముతాడు. అటువంటి భక్తుడిని భగవంతుడు తన బిడ్డలా భావించి అన్ని వేళల్లోని కన్న తల్లిలా, కంటికి రెప్పలా కాపాడుతాడు.
2: అవును, ఎంతో గొప్ప భక్తుడైన త్యాగరాజుల వారి భక్తి కూడా ఇలాంటిదే. తంజావూరు మహారాజు త్యాగరాజుల వారిని తన సభలో పాడమన్నప్పుడు త్యాగరాజుల వారు ఒక్కటే ప్రశ్నించారు, నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా అని. రాముని పట్ల అతనికి ఎంత భక్తి నమ్మకం లేకపోతే ఆ మహారాజు ఇచ్చిన ఐశ్వర్యాలన్నీ కాదని రామతారక మంత్రాన్ని స్మరిస్తూ ఉండిపోతారు.
1: అమ్మో, అంత అపారమైన నమ్మకం ఉండడం చాలా కష్టమేమో కదా.
0: కష్టమా? సరే నందిని, నాకొక విషయం చెప్పు. నువ్వు భోజనం చేయాలంటే మీ అమ్మగారు నీకు పాడైపోయినవి పెడతారా, లేక అప్పుడే వేడిగా ఉండినవి పెడతారా?
1: పాడైపోయినవి ఎందుకు పెడతారు, వేడిగా ఉన్నవే పెడతారు.
0: అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? ఒకవేళ నీ మీద కోపం వచ్చినప్పుడు అలా పెట్టొచ్చు కదా.
1: ఏమీ కాదు, ఎంత కోపం ఉన్నా సరే అలా ఎప్పుడూ చెయ్యరు. ఎందుకంటే నా మీద వచ్చే కోపం కన్నా ప్రేమే చాలా ఎక్కువ. మా అమ్మగారికి నేనంటే చెప్పలేనంత ప్రేమ.
0: చూసావా, ఒక తల్లి ప్రేమ తన పిల్లలకి చెడు వస్తువునివ్వడానికి ఎప్పుడూ ఒప్పుకోదు. ఇక్కడ మనం ఒక్క తల్లి గురించే మాట్లాడుతున్నాం, మరి మన స్వామిది 1000 తల్లుల ప్రేమ. అలాంటప్పుడు స్వామి మనకి చెడు చేస్తారా? ఏది ఏమైనా స్వామి ఎప్పటికీ నాకు చెడు చెయ్యరు అన్న గట్టి నమ్మకాన్ని పెట్టుకోవాలి.
2: అవును, తన ప్రేమని సందేహిస్తే ఒక తల్లి ఎంత బాధపడుతుంది. అలాగే మన స్వామి కూడా. జీవితంలో ఎన్నో చిన్న చిన్న సమస్యలు వస్తాయి, అంత మాత్రానికే మనం స్వామిని ప్రేమనే అనుమానిస్తానే. అది స్వామికి ఎంత బాధని కలిగిస్తుందో మనం ఎప్పుడైనా ఆలోచించావా?
1: అవును, నిజమే ప్రీతి. నేనొకటి నిశ్చయించుకున్నాను, ఇవాల్టి నుంచి నాకు ఏ బాధ కలిగినా సరే, ఎంత కష్టం వచ్చినా సరే, స్వామి నన్ను ఎందుకింత బాధ పెడుతున్నావు, నా మీద నీకు ప్రేమ లేదా అని స్వామిని ప్రశ్నించడం మానేస్తాను.
0: ఎంత చక్కగా చెప్పావో నందిని. మనందరం కూడా ఈ ఒక్క విషయం గ్రహించగలిగితే స్వామిని ఎప్పుడూ బాధ పెట్టాం. కష్టాలొచ్చిన ప్రతిసారి అడుగు తడబడుతుందంటే ఎలా అవుతుంది? స్కూల్లోని పరీక్ష రాస్తేనే కదా మనం ఆ పాఠం ఎంత బాగా నేర్చుకున్నావో మనకి తెలిసేది. ఇది కూడా అంతే. మనం నమ్మకం అనే పాఠాన్ని ఎంత బాగా అర్థం చేసుకున్నామో మనకి అర్థమవడం కోసం. ఎందుకంటే స్వామికి మన నమ్మకం గురించి ముందే తెలుసు. సో కేవలం మనకి అర్థమవడం కోసమే స్వామి కష్టం అనే చిన్న పరీక్షను పెడతారు. ఆ పరీక్షలో మనం డిస్టింక్షన్ లో పాస్ అవ్వాలని స్వామి ఎంత వేచి చూస్తారో తెలుసా? మరి దాని పట్ల మనకి ఎంత బాధ్యత ఉన్నట్టు.
1: అందుకే ఆ బాధ్యతని గ్రహించి భక్తికి ప్రపత్తుల స్థాయి నుంచి శరణాగతి స్థాయికి మనం ఎదిగే ప్రయత్నం చెయ్యాలి. ఎందుకంటే శరణాగతి భక్తికి శిఖర స్థాయి గనుక. అసలు భక్తి అంటే ఏమిటి? భక్తి అంటే చాలా మంది చాలా రకాలుగా అనుకుంటారు. కొంతమందికి పూజలు భజనలు చేస్తే అదే భక్తి అని అనుకుంటారు. మరికొందరు సేవనే భక్తిగా భావిస్తారు. ఇంకొంతమంది అయితే నమ్మకమే భక్తి అనుకుంటారు. ఇన్ని అభిప్రాయాల మధ్యన అసలు భక్తి అంటే ఏమిటో మనకి ఎలా తెలిసేది? కాబట్టి భక్తి అంటే ఏమిటో నేరుగా స్వామి మాటల్లోనే విందాం.
3: ఉంటారు, ధ్యానాలు చేస్తూ ఉంటారు, మౌనాలు ఉంటూ ఉంటారు, పూజలు చేస్తూనే ఉంటారు, అఖండ భజనలు ఆరాధనలు జరుపుతూనే ఉంటుంటారు. కానీ ఎన్ని జరిపినప్పటికీ కూడాను గుణముల మాత్రం శుద్ధి లేకుండా పోతే అవన్నీ వ్యర్థమే. ఆధ్యాత్మిక సాధన లోపల సర్వజన సమాన ప్రేమ, ఈ విశ్వమాన ప్రేమను అభివృద్ధి
4: పరిచినామంటే
0: ఈ చరణం 2 times
3: వారు నిజంగా భక్తులు కూడా కాదు. పూజలు చేయటము, వ్రతములు చేయటము, ధ్యానములు చేయటము, భజనలు చేయటము, జపములు చేయటము, ఇవన్నీ కొన్ని మంచి కర్మలుగా మనం భావించవచ్చు, సత్కర్మలు చెప్పవచ్చును. అంతేకాని భక్తి అని మాత్రం చెప్పడానికి అర్హత లేదు. భక్తి అనేది ఎప్పుడంటే అందరి ఎందు తన ఆరాధన దేవత ఉంటున్నాడు అనేటువంటి విశ్వాసమును బలపరిచి, కొంతవరకు ఆ బలము లేకుండా ఉన్నంత వరకు కూడాను ఏదో తనలో తనకు కలిగినటువంటి యొక్క ఈ అసూయ భావాలంతా కూడాను అణగదొక్కుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడే దీనినే భూతదయ అంట. ఇలాంటి భూతదయను మనం పెంచుకున్నప్పుడే సర్వభూతాంతరాత్మ అనేటువంటి యొక్క పరమాత్మకు అనుగ్రహం కలిగి అతని యొక్క కరుణ ఇతనిపైన కరుగుతుంది, కదులుతుంది. అంతేకాని ఆ సర్వభూతముల యొక్క దయ అనేటువంటి దాన్ని మన హృదయంలో లేకుండా వినిపోతే ఏమీ ప్రయోజనం లేదు.
0: ఆహా, స్వామి గొంతుకు వింటే ఎంత ఆనందంగా ఉందో
2: కదా. స్వామి ఎంత సులువుగా చెప్పారో. ప్రతి మనిషిలోనూ భగవంతుణ్ణి చూడగలిగితే అదే భక్తి అన్నారు స్వామి. స్వామి చెప్పిన ఈ మాటని మనం ఆచరించాలి. ఎందుకంటే ఆచరణ లేకుండా భక్తి ఎప్పుడూ సంపూర్ణం కాదు.
1: ఇలాగే మనం ప్రతిరోజు స్వామి బోధనలు అనుసరిస్తే అది మనకి ఖచ్చితంగా అలవాటైపోతుంది. ఆ అలవాటే క్రమశిక్షణకు దారితీస్తుంది. అసలు క్రమశిక్షణకి ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయో తెలుసా?
2: అవును, సూర్యుడు ఉదయించడం, అస్తమించడం, ఋతువులు మారడం, ఇలా ప్రకృతిలోని ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.
0: నిజమే, చిన్నప్పటి నుంచి మనం ఈ టైంకి తినాలి, ఈ టైంకి పడుకోవాలి అని మన తల్లిదండ్రులు ఎందుకు నేర్పిస్తారు? ఎందుకంటే మన శరీరం కూడా ఒక పద్ధతికి అలవాటు పడి ఉంది కాబట్టి. ఆ క్రమం తప్పితే మన శరీరం కూడా స్వీకరించదు. సమయానికి భోజనం చెయ్యకపోతే మన ఆరోగ్యం దెబ్బతింటుంది. అప్పుడు కూడా ఒక పద్ధతి ప్రకారంగా మందులు వేసుకుంటేనే మనకి నయమవుతుంది. చూసారా, ప్రతి చిన్న విషయం పద్ధతి ప్రకారమే నడుస్తున్నది.
1: క్రమశిక్షణ అన్నది ఒక మొక్క చుట్టూ కంచె వేయడం లాంటిది. ఆ కంచె ఎలాగైతే మొక్కల్ని జంతువుల నుంచి కాపాడుతుందో అలాగే మన క్రమశిక్షణ కూడా మనల్ని చెడు ప్రభావాల నుంచి రక్షిస్తుంది. క్రమశిక్షణలలో రెండు రకాలున్నాయి, శారీరక క్రమశిక్షణ, మానసిక క్రమశిక్షణ. శారీరక క్రమశిక్షణ అంటే మనం రోజూ పాటించే పద్ధతులను, నియమాలను, చేసుకున్న అలవాట్లు, ఇవన్నీ శారీరక క్రమశిక్షణలోకి వస్తాయి. మానసిక క్రమశిక్షణ అంటే మన బుద్ధిని సరైన మార్గంలో పెట్టుకోవడం. దానికి విచక్షణ అంటే డిస్క్రిమినేషన్ ఎంతో అవసరం.
0: అయితే ఆ విచక్షణ మనలో ఉన్నట్టు మనకెలా తెలుస్తుంది? అది మన మనస్సాక్షి వల్లనే తెలుస్తుంది. ఏది తప్పో ఏది ఒప్పో నిర్ణయించే జ్ఞానం మన మనస్సాక్షి ఇస్తుంది. దాన్ని బట్టి ఏది మంచో ఏది చెడో మనకు ముందే అర్థమవుతుంది. మంచి చెడ్డలంటే ఏమిటో అది చెప్పడానికి చాలా రకాలున్నాయి, కాని మనం ఇలా చెప్పుకుందాం. స్వామికి బాధ కలిగించకుండా ఉండే ఏ పనైనా మంచి పనే. అదే స్వామికి బాధ కలిగిస్తే అది చెడ్డ పనవుతుంది. అందుకని మంచి చెడ్డలను గ్రహించి మంచికే కట్టుబడి ఉండాలన్న దృఢ నిశ్చయం మనకుండాలి.
2: స్వామి బాటలో నడవాలన్న డిటర్మినేషన్ మనకుండాలి. మన పట్టుదలే స్వామి పట్ల మనకుండే ప్రేమని, భక్తిని వ్యక్తం చేస్తుంది. అయితే మనం ఇందాక చెప్పుకున్నట్లు స్వామి పట్ల మన ప్రేమ స్వచ్ఛమైనదే అయితే మనం చెడు మార్గం వైపు ఆకర్షింపబడము.
0: ఈనాడు మనం ఈ చర్చ ద్వారా ఒకటే నేర్చుకున్నాం. మనసునందు భగవంతునిపై భక్తిని పెంచుకొని తద్వారా క్రమశిక్షణతో మనం వ్యవహరిస్తూ విచక్షణతో ఏది మంచో ఏది చెడో తెలుసుకొని ఆపై మంచిని మాత్రమే మనం గ్రహించి ఆచరించాలన్న దృఢ నిశ్చయంతో మన ఈ జీవితాలని స్వామి దివ్య పాదాల చెంత సమర్పించుకోవాలి.

0: స్వామి, మా ఈ ప్రార్థనను మన్నించి దయతో అనుగ్రహించి మీరు బోధించిన ఈ 5 గుణములను అలవర్చుకొని ఆచరణలో పెట్టి మీ దివ్యోద్యమంలో పనిముట్లుగా మారే శక్తిని ప్రసాదించమని కోరుతున్నాము. శ్రోతలందరికీ సాయిరాం.
1: ఇంతవరకు మీరు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా శ్రోతలకు అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారంలోని 6వ భాగం యొక్క పునఃప్రసారాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. సాయి భక్తుల జీవితం, సాయిరాముని సందేశం అన్న అంశంపై శ్రీ కోటా శివకుమార్ గారిచే నిర్వహింపబడిన చర్చాగోష్ఠి మూడవ భాగం ఇప్పుడు మనం విందాం.

0: ఉండగా యుద్ధం చేసిన తర్వాత సాయంత్రం యుద్ధం నుంచి వెనకాలకు వస్తున్నారు రథసారథి కృష్ణుడు, రథంలో ఉన్న రథికుడు అర్జునుడు. అయితే ఆ రోజు అర్జునుడు కూడా చాలా బ్రహ్మాండంగా భీష్ముడితో యుద్ధం చేసి తను చేయగలిగాడు ఇంత చక్కగా అని కొంత తనలో అతిశయం కలుగుగా కాస్త గర్వంతో ప్రోటోకాల్ బట్టి మొదట శిబిరం దగ్గరికి వచ్చిన తర్వాత మొదట దిగవలసింది రథం నడిపే సారథి, తర్వాత రథకుడు దిగాలి అన్న భావంతో కృష్ణుని దిగమన్నాడట. అయితే కృష్ణుడు అంటాడట, లేదు అర్జున మొదట నువ్వు దిగాలంటాడు. అంటే అర్జునుడు అట్లా కాదు, కృష్ణ మొదట సారథి దిగాలి కాబట్టి నువ్వు దిగు అంటే, ఈ విధంగా కొంతసేపు జరిగిన తర్వాత కృష్ణుడు ఇంకా చాలా గట్టిగానే గద్దించి చెప్పాట, అర్జున తొందరగా దిగు నేను చెప్తున్నాను, దిగి లోపలికి వెళ్ళన్నాడు. అంటే అర్జునుడు ఇంకేమీ చెప్పలేకపోయాడు. దిగి అక్కడ నుంచుంటే మళ్ళీ కృష్ణుడు అన్నాడు, కాదు దూరంగా లోపలికి వెళ్ళిపో అని చెప్పడం. అప్పుడు అర్జునుడు వెళ్ళిపోతే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కృష్ణుడు వెంటనే ఆ రథం నుంచి దూకేసిగానే అంతవరకు అక్కడ చక్కగా ఉన్న రథము ఒక్కసారి భగ్గుమని మంటలతో మండిపోయింది మొత్తం. అర్జునుడికి ఏం అర్థం కాలేదు. అప్పుడు కృష్ణుడు అర్జున్ దగ్గరికి వచ్చి తన సహజ కరుణభావంతో అతని చుట్టూరా చేయి వేసి అన్నట్ట, చూడు అర్జున, ఈరోజు భీష్ముడు వదిలినటువంటి బ్రహ్మాస్త్రాలు అగ్నేయాస్త్రాలు ఎంత శక్తివంతమైనవంటే అవి రథంతో పాటు నిన్ను ఎప్పుడో కాల్చేసేవి. అయితే నా కరుడుతో వాటిని నా శక్తితో వాటిని నా కాలు కింద అదిమి పెట్టాను. అందువల్ల నేను గనక ముందర దిగి ఉంటే రథం నుంచి నువ్వేమయ్యేవాడివో నువ్వు ఊహించుకోవచ్చు అంటే అర్జునుడు కన్నీరు కారుస్తూ స్వామి పాదాల మీద పడ్డాడట. ఈ విషయం స్వామి చెప్తూ ఒక విషయం మనకి చెప్పింది కూడా రహస్యం ఏమిటంటే, భగవంతుడు ఏమి చేసినా ఏమి బోధించినా కూడా అంది మన మంచి కోసమే. రథం నడిపేవాళ్లగా మనకు కనిపించవచ్చు, కానీ మన జీవితం అనే రథాన్ని ఆయన సారథ్యం తీసుకుని ముందుకు వెళ్తున్నప్పుడు ఎక్కడా కూడా అహంకారము అన్నదానికి తావివ్వకుండా ఆయన చెప్పిన మాటను ప్రతి నిమిషము ప్రతి క్షణము కూడా గుర్తుపెట్టుకుని మసులుకోవాల్సిన అవసరం. అయితే స్టూడెంట్స్ లాగా అక్కడ ఇన్స్టిట్యూట్ లో ఉన్నప్పుడు ఒక కాలేజ్ పెట్టి సెక్యులర్ ఎడ్యుకేషన్ అన్న పేరుతో డిగ్రీలు ఇప్పించిన స్వామి, అంతకన్నా గొప్ప విషయం, అంతకన్నా ఎంతో గొప్ప విషయమైనది పరావిద్య స్వామి అందరు స్టూడెంట్స్ కి ఇవ్వడం జరిగింది. అయితే ఇది వేదం ద్వారా వేదాంతం ద్వారా కాకుండా చిన్న చిన్న మాటలతో రోజు మసులుకునే విషయాల్లో ఎన్నో విధాలుగా స్వామి చెప్పారు స్టూడెంట్స్ కి. అవన్నీ కొంత ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాము, ఈ నలుగురు కూడా చెప్పడం జరిగింది కొన్ని విషయాలు అనుభవాల ద్వారా. అయితే వాటిని తీసుకుని మనం కార్యోన్ముఖులుగా అర్జునులుగా ముందరికి వెళ్లి చేయవలసిన కార్యక్రమం ఏమిటి, ఈ సత్యసాయి గీత అన్నది మనం తీసుకున్న ఈ ఉద్యమం ఏ విధంగా మనం జరుగుతున్నప్పుడు ఒక పాత్ర వహించాలి, మన జీవితాల్ని ధన్యం చేసుకుని వేరే వారికి వీలైనంత వరకు ఏ విధంగా సేవ చేసుకోవాలి అన్న అంశాలపైన ఇప్పుడు మాట్లాడదామండి. మొట్టమొదటిగా సర్వోత్తముడు గారు, మీరు స్వామి బోధలు స్వామి చెప్పిన విషయాలు ఎన్నో వినుంటారు, ఎన్నోసార్లు స్వామి ఇచ్చిన స్ఫూర్తితో చాలా సేవలు చేశారు, ఇది విషయం నాకు తెలుసు. అయితే ఇక ముందు వెళ్తున్నప్పుడు ఎటువంటి భావనతో మన సేవ చేయాలి, ఏ భక్తుడైనా సరే ఏ విధంగా భావించాలి, ఎలా ముందరికి నడవాలి అన్న విషయం గురించి కొంచెం చెప్తారా?
1: సరేనండి, ఇందాక మీరు చెప్పినట్టుగా నిమిత్త మాత్రం భవసవ్య సాచి అని శ్రీకృష్ణ భగవానుడు ఏ విధంగా అయితే అర్జునుడు బోధించాడో అదేవిధంగా మనం కూడా స్వామి చేత పనిముట్లు అని అనుకుని ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ప్రతి దాంట్లో కూడా విజయం ఖచ్చితంగా ఉంటుంది. ఇంకోటి ఆ విజయాన్ని కూడా మనకి మనం అట్రిబ్యూట్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఇంకా ఫలితం ఉంటుందని చెప్పి స్వామి పదే పదే చెప్పడం జరిగింది. అదేవిధంగా స్వామి ఒక చిన్న ఉదాహరణగా చెప్తూ, ఒక వ్యక్తి ఒక ఊళ్ళోపల బాగా నీటి ఎద్దడి ఉంది, వారికి నీళ్లు ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఒక మంచి ఉద్దేశంతో ఒక బావిని తవ్వించాడు. తద్వారా ఊళ్ళో వాళ్ళందరూ కూడా మంచి నీళ్లు అందజేయడం జరిగింది. అయితే స్వామి ఏం చెప్పారంటే, ఈ వ్యక్తి అరే నా వల్ల నేను ఇప్పుడు ఈ యొక్క బావిని తవ్వించడం వల్ల ఇంతమందికి వాటర్ వచ్చింది అని చెప్పి భావించినట్లయితే, అదే బావిలో పొరపాటున ఎవరన్నా ఒక వ్యక్తి అటు వెళ్తూ చిన్నపిల్లవాడో వ్యక్తో జంతువు ఏదో దాంట్లో పడింది అనుకోండి, పడ్డప్పుడు అది చనిపోతే దానికి వచ్చే దుష్కర్మ కూడా ఇతనే అనుభవించాలి. ఎందుకంటే మంచితనాన్ని మంచి కానీ చెడు కానీ రెండు భగవంతుడి ద్వారా ప్రాప్తిస్తున్నాయి, మన్ని పనిముట్టుగా భగవంతుడు చేసుకున్నాడు, అది మన అదృష్టంగా భావించాలి తప్ప దానికి మనం కర్తృత్వం వహించడం వల్ల మనం ఏం చేస్తున్నాం అంటే దాంట్లో వచ్చే మంచి చెడులు కూడా మనమే వహిస్తున్నాం. సో అందుకు స్వామి ఏం చెప్తారంటే నిష్కామ కర్మ అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా స్వామి ఏది చేసినా కూడా అదేవిధంగా స్వామి చెప్తూ వచ్చారు, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అంటూ ఆయన జీవిత పర్యంతరం 25 సంవత్సరాలు కూడా నిష్కామ కర్మ, ఏది చేసినా స్వామికి ఏ విధమైన ఇది కూడా లేకుండా చేసేవారు స్వామి. అందుకే చెప్పారు స్వామి, నా నిస్వార్థంతో ఏది సంకల్పించినా కూడా అది పరిపూర్తి కావడానికి కారణం ఏంటంటే నేను నిస్వార్థంగా ఎదురు వ్యక్తికి మంచి జరగాలనే ఉద్దేశంతో చేస్తాను. ఈ ఉద్దేశంతో చేస్తే ఈవెన్ మీరైనా సరే దీన్ని సాధించవచ్చు అని చెప్పారు. సూపర్ స్పెషాలిటీస్ హాస్పిటల్ భగవాన్ బాబా స్థాపించిన సందర్భంగా స్వామి పిల్లలతో చెప్పారు, నేనే కాదు ఈ సంకల్పం మీరు చేసుకున్నా సరే అది ఖచ్చితంగా నిలబడుతుంది, ఎందుకంటే ఇది ఇతరులకు మంచి జరగాలి అనే తత్సంకల్పంతో మీరు స్టార్ట్ చేయండి, ఖచ్చితంగా మీరు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రతి ఒక్కరు కూడా స్టార్ట్ చేయొచ్చు అని చెప్పారు స్వామి. సో అంత సింపుల్ గా ప్రతి విషయాన్ని చాలా మనకి అరటిబండి ఒలిచిపెట్టినట్టుగా స్వామి చెప్తూ రావడం జరిగింది. నిజంగా చెప్పాలంటే మనం ఆ రోజుల్లో అక్కడ విద్యాభ్యాసం చేసిన రోజుల్లో మనం యూనివర్సిటీలో నేర్చుకున్న దానికంటే కూడా అక్కడ పోర్టుగోలో స్వామి చెప్పేదే నిజంగా మన జీవితాన్ని ఈ రోజు నడిపిస్తుందని చెప్పడానికి నాకు ఏ విధమైన సందేహం లేదు. స్వామి చెప్పినట్టుగా ఇహమున సుఖీంప హేమతారక విద్య, పరమున సుఖీంప బ్రహ్మ విద్య అని చెప్పారు స్వామి. సో ఆ విధమైన పరవిద్యని మనందరి కూడా మనకే కాదు మన ద్వారా 10 మందికి స్వామి ఒకరికి చెప్తున్నారంటే అది స్వామి ఒకరికి చెప్తున్నట్టు కాదు, చుట్టుపక్కల అందరికీ కూడా చెప్తున్నట్టు. తద్వారా వారు వెళ్లి వేరే వాళ్ళతో షేర్ చేసుకుంటారు, అంటే ఇంతమందిని కూడా స్వామి ఈ యొక్క దీని ద్వారా రీచ్ అవుతున్నారు. ఉదాహరణకి మనకి రాహుకాలం ఉందనుకోండి స్వామి, రాహుకాలం అంటే ఏంటి? ఓసారి పోర్టుగల్లో అడుగుతూ వచ్చారు. రాహుకాలంలో ఆ టైం లోపల సూర్యుడి నుంచి వచ్చే బ్యాడ్ రేస్ భూమి మీద పడుతుంటాయి, కాబట్టి ఆ సందర్భంలో మనం మంచి కార్యం గాని మంచిది గాని తలపెట్టకుండా ఉంటే బాగుంటుంది, ఎందుకంటే రేసెస్ బ్యాడ్ రేసెస్ పడుతుంటాయి కాబట్టి మన ఆలోచనలో కూడా దాని ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. అదే విధంగా లైన్ లో వస్తుంటే ఒక భక్తుడితో అన్నారు, స్వామి ఈ రోజు నేను ఊరికి వెళ్తున్నానంటే నేడు అష్టమి రేపు నవమి ఎల్లుండి వెళ్ళి ఉన్నారు. అంటే అతను అసలు ఒక్కడికనే కాదు స్వామి, ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఆ యొక్క సందేశం. సో ఏది చెప్పినా కూడా 10 మందికి ఉపయోగపడేలా అందరికీ అందుబాటులో ఉండేలా స్వామి చెప్తూ రావడం జరిగింది.
0: అంటే ఇక్కడ ఒక విషయము మన సంస్కృతిలోంచి మనం పాటించవలసిన విషయాలు కూడా, అంటే మూఢంగా ఏదో నమ్మి చేయడం కాకుండా, ఎందుకంటే స్వామి కొన్ని మనము పూజా కార్యక్రమాలు అవి గంట ఉన్నవి అటువంటివి కూడా మనం చూసామండి, దాని అనవసరమైనవన్నీ కుదించేసి ఎంత కావాలో అంతే చేయడం మనం చూసాం స్వామి. కాకపోతే నిజంగా దేనికైతే యూనివర్సల్ గా క్రియేషన్ లో దానికి నెగిటివ్ ఎఫెక్ట్స్ వైబ్రేషన్స్ అనేవి ఉన్నాయో స్వామికి తెలుసు కాబట్టి అవి మాత్రం కొన్ని స్వామి ఆచరించి మనకి ఇవి అందివ్వడం జరిగింది. తన ఆచరించినట్టు ఒక నాటకం ఆడారు ఈ రాహుకాలాలు ఇవన్నీ తన కూడా చేసినట్టు నాటకం ఆడారు.
1: సో దట్ ఎందుకంటే స్వామి మై లైఫ్ ఇస్ మై మెసేజ్ అన్నారు కాబట్టి ఆయన చేసి తద్వారా మనకు ఆదర్శంగా ఆయన నిరూపించడం జరిగింది. అదేవిధంగా ఒకసారి కొడైకెనాల్ లో స్వామి నారాయణ సేవ చేయాలని చెప్పి తలంచారు. మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా అక్కడ నారాయణ సేవ కార్యక్రమం సాయిశ్రుతిలో చేయడం జరిగింది. అదంతా అయిపోయిన తర్వాత స్వామి దాదాపు 1 గంట 2 గంటలు అవుతుంది. ఆ సమయంలో స్వామి కార్లో బయలుదేరి వెనకాల జీపులో మళ్లీ వస్త్రాలు తర్వాత ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా వేసుకుని పిల్లలు తీసుకుని వెళ్లి ప్రతి స్ట్రీట్ లో వెళ్లి అక్కడ ఉండే బెగ్గర్స్ అందరు కూడా అక్కడ ఉండే నారాయణులందరూ కూడా స్వామి స్వయంగా వాళ్ళందరూ కూడా ఇచ్చి రావడం జరిగింది. తద్వారా స్వామి చెప్పారంటే ఈ రోజు మనం నారాయణ సేవ చేస్తున్నాం అనే విషయం ఒకటి వాళ్ళకి తెలియకపోవచ్చు, రెండు తెలిసినా కూడా రాలేని వాళ్ళు ఎంతో మంది ఉంటారు. సో కాబట్టి ఏది చేసినా కూడా పరిపూర్ణమైన మనస్తో చేయాలి, నిస్వార్థంగా చేయాలి, అందరికీ రీచ్ కావాలి అనేది క్లియర్ గా స్వామి ఒక లెసన్ మనకి దాని ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ విధంగా స్వామి ఏది చేసినా సరే దాంట్లో నిగూఢార్థాలు నిగూఢమైన మర్మాలు ఇవన్నీ ఇట్లాంటివి ఎన్నో కూడా మన అందరికీ కూడా బోధపడేలా అట్ ది సేమ్ టైం ప్లస్ అందరూ ఆచరణ యోగ్యంగా ఆచరించే విధంగా స్వామి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మన పర్సనల్ సాధన విషయంలో కూడా స్వామి సత్యసాయి సేవ ఆర్గనైజేషన్స్ ద్వారా భక్తులందరికీ కూడా ఇచ్చిన ఒక మంచి ఇదేంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా పర్సనల్ సాధనలో ఒక 5 విషయాలని ఖచ్చితంగా వాళ్ళు గుర్తుపెట్టుకోవాలని, ప్రతిరోజు జపధ్యానాలు చేయడం, అదేవిధంగా సాయి లిటరేచర్ చదవడం, ప్లస్ ఇతరుల గురించి చెడుగా మాట్లాడకపోవడం, పరోక్షంగా కాని ప్రత్యక్షంగా కాని ఈ ఏదైనా కూడా స్వామి దానికి ఒప్పుకునేవారు కాదు. అదేవిధంగా ప్రేమతో మృదు మధురంగా ఎదుటి వాళ్ళలో ఒక శాంతి రావాలి తప్ప వాళ్ళలో ఆవేదన గాని లేదా ఉద్వేగం రాకూడదు, ఆ విధంగా మాట్లాడాలని చెప్పి స్వామి చెప్తుండేవారు. అదేవిధంగా సీలింగ్ అండ్ డిజైర్స్ అనేది ఒక గొప్ప వరం భగవాన్ బాబా సత్సాయి భక్తులందరికీ ఇచ్చింది, ఎందుకంటే మన కోరికలను ఎప్పుడైతే మనం అదుపులో పెట్టుకుంటామో ఆటోమేటిక్ గా మనకి కష్ట నష్టాలు కూడా మనం దూరంగా అయినట్టు లెక్క, ఎందుకంటే కోరికలు ఎప్పుడైతే ఉంటాయో ఆటోమేటిక్ గా వాటికి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అన్ని కూడా మనం వాటికి రెడీగా ఉండాలి. సో వీటిని అదుపులో పెట్టుకోవడం ద్వారా ఆటోమేటిక్ గా మనం వాటి నుంచి కూడా మనం రక్షించబడతాం.
0: అండ్ మీరు చెప్పిన 5 కూడా స్వామి మనకి ప్రసాదించిన నవసూత్ర నియమావళి అన్న దాంట్లో
1: నవసూత్ర నియమాల్లో పర్సనల్ సాధనలో భాగంగా స్వామి చెప్పిన 5, మిగిలినవి ఫ్యామిలీ సాధన తర్వాత సొసైటీ పరంగా స్వామి చెప్పిన విషయాలు. సో 5 కూడా పర్సనల్ గా మనం అందరం కూడా పాటించాల్సిన విషయాలు పాటించదగ్గవి. ఇదే కాకుండా స్వామి ప్రతి చిన్న విషయం కూడా అంటే మనం నిద్ర లేచిన మొదలుకొని పడుకునే వరకు మనం ఏ విధంగా ప్రవర్తించాలనేది కూడా స్వామి చెప్పారు తెలియజేయడం జరిగింది. ఎట్లాగంటే మనం బ్రహ్మ ముహూర్తంలో లేవాలి, బ్రహ్మముహూర్తంలో లేవడం వల్ల ఆ టైంలో చాలా ప్రశాంతత ఉంటుంది, మనం ఏ చేసినా కూడా దాని ఎఫెక్ట్ చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పారు. అదేవిధంగా స్నానం ఎప్పుడు చేయాలి, దేవతా స్నానం, ఋషి స్నానం, మనిషి స్నానం అంటూ టైమ్స్ 3-4 వరకు దేవ ఋషి స్నానం, 4-5 వరకు దేవతా స్నానం, 5-6 వరకు మనిషి స్నానం, ఆ తర్వాత రాక్షస స్నానం అని చెప్పారు స్వామి. అంటే 6 తర్వాత ఎవరు స్నానం చేసినా అది రాక్షస స్నానంతో సమానం, అంటే దాని ఎఫెక్ట్ ఆ విధంగా ఉంటుంది. 3-4 ఋషి స్నానం ఎందుకంటే చాలా ప్రశాంతమైన టైం అది, చాలా బ్రహ్మముహూర్తం అంటే ఒక అద్భుతమైన ఇది, ఆ సమయంలో స్నానం చేయడం వల్ల నీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి. సో ఈ విధంగా స్నానంతో మొదలు పెట్టుకుని ప్రతి విషయం కూడా, ఈవెన్ మనం బ్రషింగ్ దగ్గర నుంచి స్వామి చెప్పడం జరిగింది. స్వామి చెప్పారు నేను తిన్న ప్రతిసారి కూడా, నా ఆరోగ్యానికి కారణం ఏంటంటే నేను తిన్న ప్రతిసారి కూడా బ్రష్ చేసుకుంటాను చెప్పారు స్వామి. విద్యార్థుల మెడికల్ క్యాంప్స్ అయిన సందర్భంగా ఈ డెంటల్ దాని గురించి ప్రస్తావిస్తూ స్వామి, ఒరే నా ఆరోగ్యానికి కారణం ఏంటంటే నేను తిన్న ప్రతిసారి బ్రష్ చేసుకుంటాను.
0: పరమాత్మ తను అందరికీ చెప్పగలిగి ఉండి మీరు చెయ్యండి రా అని కాకుండా తను తన ఎగ్జాంపుల్ తను చేస్తున్నట్టు
1: చేస్తూ మన ఎగ్జాంపుల్ గా. సో ఆ విధంగా చేయడం వల్ల మీకు ఆరోగ్యం బాగుంటుంది. ప్రతి చిన్న విషయం, అదే మీరు భోజనం చేసేటప్పుడు బ్రహ్మార్పణం చదువుకోండి. బ్రహ్మార్పణం ఎప్పుడైతే నువ్వు చదువుతావో అది ఆటోమేటిక్ ప్రసాదంగా అయిపోతుంది. సో ప్రసాదంలో ఏ విధమైన దోషాలను కూడా అది దాని దోషం నివారణ చేస్తుంది. ఈవెన్ ఆహారం నియమాలు స్ట్రిక్ట్ గా వెజిటేరియన్ తీసుకోండి, ఏ విధమైన ఇవి తీసుకోకండి మీరు. సో శాకాహారం తిన్నమ దాని వల్ల ఎఫెక్ట్స్ ఏంటి, మైండ్ మీద ఏ విధంగా ఎఫెక్ట్ ఉంటుంది, నీ దినచర్యలో ఏ విధంగా ఉంటుంది. సో ప్రతి చిన్నది కూడా అడ్డిపండి నుంచి పెట్టినట్లుగా దినచర్య మొత్తం కూడా, స్టార్ట్ ద డే విత్ లవ్, స్పెండ్ ద డే విత్ లవ్, ఎండ్ ద డే విత్ లవ్, దట్ ఈస్ ద వే టు గాడ్. ఎంటైర్ డే యూ ఫిల్ యువర్ సెల్ఫ్ విత్ ది లవ్, దట్ విల్ టేక్ యూ టు గాడ్. ఈజియెస్ట్ వే ఫర్ టేకింగ్ ఎ పర్సన్ టు గాడ్ ఈస్ లవ్, దట్ ఈస్ వాట్ భగవాన్ సెడ్. అండ్ ఆయన చెప్పడమే కాదు, చేసి చూపించాలి. ఆయన కంప్లీట్ గా మూర్తి భావించిన ప్రేమతత్వం భగవాన్ బాబా. సో ఆయన ప్రతి దినచర్యలో ఈ విధంగా, ఎంతమంది భక్తులు వచ్చినా సరే, ఈవెన్ సూర్యచంద్రులకి ఏమైనా రెస్ట్ ఉండేదేమో కానీ మనం చూసాం స్వామి కొన్ని ఏళ్లు ఈ చెస్ట్ ఒక గత 4-5 సంవత్సరాలు వదిలిపెట్టే సూర్యచంద్రులకన్నా రెస్ట్ ఉందేమో కానీ స్వామికి రెస్ట్ లేదు. ఈవెన్ 4-5 సంవత్సరాలు కూడా రెస్ట్ ఉండదు, ఎందుకంటే వీళ్ళందరూ వెళ్లి ప్రతి యాక్టివిటీ స్వామి చూడాల్సిందే, ప్రత్యక్షంగా స్వామి చూసేవారు. ప్రతి కన్స్ట్రక్షన్ గానీ, ప్రతి యాక్టివిటీ గానీ, ప్రతి ఫంక్షన్ గానీ, ఇది ఇట్లుండాలి. ఈవెన్ మొన్న 85th బర్త్డే సందర్భంగా స్వామి భక్తులకు ఎక్కడ భోజనాలు పెడుతున్నారు, ఎప్పుడు కూడా స్వామి దృష్టి భక్తుల మీదే. చాలా మంది అనుకుంటారు విఐపీ చదివిదని, ఎప్పుడు కాదు, భక్తుల మీదే స్వామి దృష్టి. కారణం భక్తులకు ఎక్కడ పెడుతున్నారు భోజనాలు అని చెప్పి స్వామి స్వయంగా కారు వేసుకుని వెళ్లి వెనకాల మొత్తం ఎక్కడైతే భక్తులకి అరేంజ్ చేశారో అవన్నీ కూడా కారులో మొత్తం తిరిగి సంతృష్టులయ్యి వాళ్ళతో బాగుంది ఏర్పాట్లు అని చెప్పి మరి స్వామి వెళ్ళడం జరిగింది. అంటే అంత మైన్యూట్ గా స్వామి స్పందిస్తారు ప్రతి విషయంలో కూడా. సో
0: ఇన్ఫాక్ట్ మీరు అన్నట్టు గత 2-3 సంవత్సరాలు కాక గత సంవత్సరంలో చూసినా కూడా ఈ స్వామి జీవితాంతం ఇది చేస్తూనే ఉన్నారు. ఎంత ఫిజికలీ స్వామి ఎనర్జీ లేనట్టు వీక్ గా ఉన్నట్టు చూపెట్టినా కూడా ఆ చేతులు ఒక పేపర్ ను కూడా పట్టుకోవాలని అటువంటి శక్తి కూడా లేదు అనుకున్న టైంలో కూడా రాసిన ప్రతి లెటర్ అందరూ ఎదురుకుండా కూర్చుని పై నుంచి కింద వరకు చదవడం లాంటి ఒక ప్రక్రియ చేసి దాని ద్వారా ఎన్నో విషయాలు, ఎన్నో రిజల్ట్స్ స్వామి చేస్తారు. ఏంటంటే అంతమందికి అక్కడ కూర్చుని ఎంతసేపు దర్శనం ఇవ్వడం, ఆ రాసిన వాళ్ళకి నేను చదువుతున్నాను సుమా అని చెప్పడం, అన్ని విషయాలు తెలిసిన ఇటువంటి ఎన్నో విషయాలు ఒకే చర్య ద్వారా స్వామి చేయడం జరుగుతుంది. డాక్టర్ నరేంద్ర చౌదరి గారు చక్కని ఒక ఎక్స్పీరియన్స్ చెప్తారండి. ఆయన ఒకసారి స్వామి ఇంటర్వ్యూ రూమ్ లోకి తీసుకెళ్లి మాట్లాడుతున్నప్పుడు ఆయన చూస్తే ఆయన స్వామి కాలు మొత్తం కమిలిపోయిందట. ఏమిటి స్వామి ఇలా ఉంది అంటే అన్నారట, ఏం లేదు, డోర్ స్టాప్ అప్పుడప్పుడు చూసుకోలేం కదా, డోర్ స్టాప్ లో పడిపోయింది నా కాలు అందుకని కమిలిపోయింది అని. అంటే ఆయనకి ద్రవించిపోయింటారు స్వామి మీరు ఇమీడియట్ గా, ఒక భక్తుడు ఆయన ఆర్తి అన్నట్ట, స్వామి మీరేమో అంగీ మొత్తం వేసుకుంటారు, మీరు ఇప్పుడు దర్శనానికి వెళ్తారు, భక్తులందరూ మీ పాదాలు పట్టుకుంటారు కాబట్టి దర్శనం వదిలేసేయండి స్వామి, మానేసేయండి, అందరూ ఆ పాదాలు పట్టుకుంది వాళ్ళకి తెలియదు మీకు ఉందని అందుకని ఒకసారి సార్ స్వామి కళ్ళెర చేశారు టైం మీద, కళ్ళెర చేసి అన్నట్ట దర్శనం ఇచ్చేది నువ్వా నేనా, నా కోసం వాళ్ళందరూ వచ్చి కూర్చుంటారు, నాకేమైనా పర్వాలేదు కానీ వాడికి దర్శనం ఇవ్వాలి అని. ఇటువంటి ప్రేమ స్వామి మీరు అంటున్నప్పుడు నాకు ఈ విషయం గుర్తొచ్చు.
1: నిజంగా అండి, ప్రేమ స్వరూపులు, ఖచ్చితంగా స్వామి ప్రేమ స్వరూపులు. ఆయన జీవితాంతం అదే చేశారు, ప్రతి భక్తుల్ని కూడా ఒక ప్రేమ స్వరూపంగా వారు తయారు చేశారు. ఈ రోజున సత్సాయి సేవా ఆర్గనైజేషన్స్ కానీ, సాయి భక్తులు కానీ ప్రపంచ వ్యాప్తంగా చేస్తున్న సేవలన్నీ కూడా వారి స్ఫూర్తితోనే, ఖచ్చితంగా స్వామి స్ఫూర్తితో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. దానికి కారణం లవ్. స్వామి చెప్పారు నేను చేస్తున్న బిగ్గెస్ట్ మెరాకిల్ ఏంటంటే లవ్ అని చెప్పారు
0: స్వామి.
1: సో ఆయన నిజంగా ఆ విధమైన దీంతో, ప్లస్ ఇంకోటి ఏంటంటే వ్యక్తిగతంగా మనం ఈ ప్రేమతత్వంలో ఈ స్వామి చూపించిన దీంట్లో మనం కనుక ముందుకు వెళ్ళినట్లయితే మన ద్వారా మన కుటుంబం, మన కుటుంబం ద్వారా మనం ఉండే సొసైటీ ద్వారా నేషన్ ద్వారా ప్రపంచం, ఈ విధంగా ఇది మీది కూడా మరి స్వామి చెప్పింది. ఈ విధమైన రిఫార్మేషన్ మొత్తం దీంట్లో రావాలి అని అంటే ముఖ్యంగా వ్యక్తి
0: మొదలవుతుంది.
1: సో కాబట్టి వ్యక్తిగా మనం ఏ విధంగా మసలుకోవాలి అనేది స్వామి ప్రతి చిన్న విషయం కూడా మనకి దైనందిన జీవితంలో చేయాల్సిన విషయాలతో సహా వారు మనకి తెలియజేయడం
0: జరిగింది.
1: వాటి ప్రకారం మనం నడుచుకున్నట్లయితే మనం ఖచ్చితంగా ఫ్రమ్ ఐ టు బి జర్నీ ఫ్రమ్ ఐ టు బి ఐట్ ఇస్ వాట్ భగవాన్ సేస్.
0: అంటే వ్యక్తి నుంచి మొదలై సమాజం వరకు
1: ఈ
0: విధంగా ట్రాన్స్ఫర్మేషన్, పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం, సాధన కోసం భగవంతుడు ప్రతి అవతారంలోనూ ఎన్నో విషయాలు చెప్పి ఉపనిషత్తులు వేదాంతము ఇంత వాంగ్మయంలో ఎన్నో విషయాలు పెట్టినా కూడా మనం చూసుకుంటే ఇప్పుడు భగవద్గీతలో 12వ అధ్యాయంలో భక్తి యోగంలో చెప్పిన విషయాలన్నీ ఇప్పుడు ఈయన సర్వతముడు గారు చెప్పిన 5 పాయింట్లలో కవర్ అయినట్టు చూస్తాం. అనుద్విక గర్వం వాక్యం లాంటివి చెప్పినవన్నీ కూడా ఆ సంస్కృతము ఆ పద్యాలు చదివి అర్థం చేసుకునే టైము తత్వం ఎవరికి లేవు కాబట్టి వాటిని చాలా చిన్న చిన్న వాక్యాల్లో పెట్టి అందరికీ అర్థమయ్యే రూపంలో ఈ అవతారం తీసుకొచ్చి ఈ విధంగా మన పాట మన జీవితంలో పాటు చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు, ఆపర్చునిటీ. అయితే అందుకే ఈ 5 సూత్రాలు ఈయన చెప్పినవి మాత్రం మన జీవితంలో పెట్టుకుని మనం ఆచరణ చేసుకోవడం మన డ్యూటీ. స్వామి ఇచ్చిన ఆపర్చునిటీ మనం చేసుకోవాల్సింది మన డ్యూటీ. చేసుకుంటూ ముందరికి వెళ్తే మనము వ్యక్తిగత లెవెల్ నుంచి సమాజానికి వెళ్లే ముందర మనకి కుటుంబం, మన చుట్టూరా ఉన్న ఇమీడియట్ సొసైటీ మనకు కుటుంబం. ఈ కుటుంబంలో కూడా ఒక వైబ్రేషన్, పాజిటివ్ వైబ్రేషన్ తీసుకురావడం చాలా అవసరం స్వామి చెప్పారు. అటువంటి విషయాలు ఏ విధంగా మనం ముందరికి తీసుకెళ్లొచ్చు స్వామి ఆశయాలు బట్టి అని తెలుసుకోవడానికి ఎంఆర్కే ప్రసాద్ గారిని అడుగుదాము. కుటుంబ సాధన ఏ విధంగా ఉండాలి ప్రసాద్?
2: స్వామి, మై లైఫ్ ఈజ్ ఎ మెసేజ్ అని చెప్పడం, యువర్ లైఫ్ షుడ్ బి మై మెసేజ్ అని చెప్పడం మనం విన్నాం. కుటుంబ పరంగా మనం చేయాల్సిన కార్యక్రమాలు ఒక ఆదర్శంను నింపాలి. అంటే ఎట్లా అంటే, తల్లిదండ్రులు అంటే పేరెంట్స్ షుడ్ నాట్ ఫైట్ అమాంగ్స్ ఈచ్ అదర్. ఇట్ ఈస్ ద ఫస్ట్ లెసన్ దట్ వీఆర్ గివింగ్ టు ద చిల్డ్రన్. ఇంకొకటి ఏమంటే, స్వామి ఎప్పుడైతే మనం నా మెసేజ్ మీరు అలా బయట తీసుకెళ్లాలి, బయట పంచాలి అనుకున్నప్పుడు అని చెప్పినప్పుడు మనకి మన మీద చాలా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ మన మీద ఉంది. ఒకటి, ఫస్ట్ మనం స్వామి చెప్పిన విధంగా ఫ్యామిలీ అనేది ఒక యూనిట్ కింద తీసుకున్నప్పుడు ఫ్యామిలీ బాగుపడాలి అంటే అందరూ ప్రేమతో ఒక డైనింగ్ టేబుల్ మీద కూర్చుని భోజనం చేసే పరిస్థితి తీసుకురావాలంటే మంచి అవగాహన ఫస్ట్ ఒకటి మనం అలవాటు చేసుకోవాలి.
0: చక్కని మాట చెప్తున్నారు ప్రసాద్ గారు, ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్ అని అంటారు. ఇదే విషయాన్ని మీరు
2: వెరీ కరెక్ట్, వెరీ కరెక్ట్. ఇక్కడ మనం ఫస్ట్ మన పిల్లలు ఎలా బిహేవ్ చేయాలి అనుకున్న మనం అనుకుంటున్నప్పుడు ఫస్ట్ మనం ఎలా బిహేవ్ చేసాం, మన స్టూడెంట్స్ ఉన్న లైఫ్ లో, స్టూడెంట్ లైఫ్ లో మనం స్వామి దగ్గర నేర్చుకున్నవి ఎలా అలవర్చుకున్నామో అలాంటివే మనం రెప్లికేట్ చేసి మన పిల్లల దగ్గర మనం నేర్పిస్తున్నామా లేదా అనేది ఫస్ట్ స్టెప్ టు గెట్ ఇన్ టు ఎ బెటర్ ఫ్యామిలీ. ఇక్కడ ఏమవుతుందంటే, స్వామి చెప్పారు ఎలా నడవాలి, ఎలా ఉండాలి, ఎలా కట్టుకోవాలి, బట్ట ఎలా కట్టుకోవాలి, ఎలాగ మీరు తీర్చిదిద్దుకోవాలి, మీ లైఫ్ ఎలాగ మలుచుకోవాలి, ఇన్ని మనం చూసాం, విన్నాం, నేర్చుకున్నాం. ఇప్పుడు అది కాని మనం మన పిల్లలకి మనం తెలియజేసి వాళ్ళని మంచి పద్ధతిలో అలవాటు చేయగలిగితే దానికన్నా మించిన మెసేజ్ మనం పాస్ చేసిందంటూ ఏమి ఉండదు ఇంకా. అలాగే ఇప్పుడు మన పిల్లలు బాల వికాసకి వెళ్తున్నారు లేదా, ఆర్ వి మేకింగ్ దెమ్ కంఫర్టబుల్? బాల వికాస్ తీసుకెళ్లి వాళ్ళకి విద్యా బుద్ధులతో పాటు వాళ్ళ లైఫ్ స్కిల్స్ మనం ఏ విధంగా మనం వాళ్ళకి నేర్పించగలుగుతున్నాం అనేది మనం ఫస్ట్ ఒకటి మనం చూసుకోవాలి. 2, స్పిరిచువలిజం ఎంతవరకు మన ఫ్యామిలీలో మనం అలవాటు చేసుకుంటున్నాం? ఆర్ వి ప్రేయింగ్ టుగెదర్ ఇన్ ఫ్యామిలీ అనేది ఒకటి మనం తప్పక అలవాటు చేసుకోవాలి. అలాగే ఎప్పుడైతే ఈ ఫ్యామిలీని మనం కానీ కాపాడుకొని పైకి తీసుకురాగలిగామంటే, అంటే బెటర్ పేరెంటింగ్ చేయగలిగామంటే మనం సంఘానికి మంచి పిల్లల్ని మనం పంపిస్తున్నాం. అంటే స్వామి మెసేజ్ ఉన్న పిల్లల్ని పంపిస్తున్నాం. ఫర్ ద నెక్స్ట్ 25 ఇయర్స్ వీళ్ళు వారి పిల్లల్ని తీసుకొచ్చేంత అంత టైంలో మనం మంచి సొసైటీకి మంచి అందజేస్తున్నామని నా భావన.
0: చక్కని మాట చెప్పారండి. నిజమైన వారసత్వం అంటే ఇదేనేమో, ఒక ప్రతి పేరెంట్ కూడా యువదగ్గ వారసత్వము ఒక వాల్యూనే కాని వారి సంపద కాదన్న మాట చక్కగా గోచరించింది మీరు చెప్పిన దాంట్లో. అంటారండి, 2 పాయింట్లు మీరు ఫ్యామిలీ గురించి చెప్పారు. స్వామి భోజనం చెయ్యరు ఎక్కువ, చేస్తే గనక ఎప్పుడు కూడా ఒక్కరూ తిన్నట్టు ఎవరూ చూడలేదు. స్వామి తను కూర్చుని తింటే గనక ఒక నలుగురిని చుట్టుపక్కల కూర్చోబెట్టుకుని వాళ్ళని తినిపిస్తూ తను తింటారు. ఇది ఒక ఎగ్జాంపుల్, పర్సనల్ ఎగ్జాంపుల్, ఫ్యామిలీగా ఎట్లా ఉండాలి అని చెప్పడానికి. రెండోది, స్వామి తన జీవితంలో ఎక్కువ టైం పిల్లలకి స్పెండ్ చేశారు. దీని ద్వారా మనకి రెండవది బాల వికాస్ అన్న విషయం కూడా బోధించారు. అంటే మనం అందరం కూడా చేయవలసిన పని ఏమిటంటే, మన నెక్స్ట్ జనరేషన్ పైన మనం ఫోకస్ పెట్టుకుని వారికి చక్కని వాల్యూస్ వస్తున్నాయా లేదా అనేది మనం చూసుకోకపోతే ఎవరు చూసుకోవాలి. కాబట్టి ఈ విషయం కూడా బాల వికాస్ ద్వారా అందరూ చక్కగా సాయి భక్తులు అనుకున్న వాళ్ళందరూ ప్రతి సమితిలోనూ ప్రతి ఏ ప్లేస్ లో డిస్టిక్ట్ లో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా బాల వికాస్ సంస్థ ఒకటి అక్కడ రూపొందుతోందా, దాన్ని ఏ విధంగా పెంచాలి అనేది చాలా గట్టి నిర్ణయం తీసుకుని ముందరికి తీసుకెళ్లాలండి. ఇది భవితవ్యానికి సాయి ఆర్గనైజేషన్స్ ఇచ్చే ఒక వరం.
2: ఇక్కడ ఒక సన్నివేశంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటుందంటే, బాల వికాస్ ని ఎలా వృద్ధి చేయాలి అనే ఆలోచనలో ఉన్నప్పుడు ఖైరదాబాద్ సేవా సమితి, సత్సాయి సేవా సమితి ఖైరదాబాద్ లో ఒక చిన్న ప్రక్రియ ఒకటి స్టార్ట్ చేశాం. ఎట్లాంటిదంటే, ఇంతమంది పిల్లలు ఉన్నారు ఖైరదాబాద్ ఏరియాలో, వాళ్ళకి ఎలాగ బాల వికాసం తీసుకురావాలి, వాళ్ళందరినీ బాల వికాసం తీసుకొచ్చి వాళ్ళని ఎలాగ అలవాటు చేయాలి, వాళ్ళకి మంచి విద్యాబుద్ధులు విద్యతో పాటు బుద్ధుల్ని కూడా ఎలాగ మనం మార్చగలగాలి అని ట్రై చేస్తున్నాము సంవత్సరం కాలం నుంచి, కానీ వీలు కాలేదు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో చేసిన ప్రయత్నం ఏంటంటే, ఒక బ్రోషర్ లాగా తయారు చేసి దాంట్లో ఇప్పుడు ఎగ్జిస్టింగ్ సర్కమ్స్టెన్సెస్ లో ఉన్న పిల్లలు ఎలా ఉన్నారు, టీవీల్లోనూ సినిమాల్లోనూ మునిగిపోయి తల్లిదండ్రులను లెక్క చేయక, వాళ్ళు చెప్పిన ఏది కూడా వినక ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అనేది ఒకటి ఒక ఫస్ట్ పేజ్ మీద డిపిక్ట్ చేస్తూ, సెకండ్ పేజ్లో ఇంత దీని కంప్లీట్లీ విరుద్ధంగా ఉన్న బాల వికాస పిల్లలు ఎలా ఉంటారు అనే కొన్ని సన్నివేశాలు, కొన్ని ఫోటోగ్రాఫ్స్ ని వాళ్ళకి డిపిక్ట్ చేస్తూ, ఇటువంటి బాల వికాస్ పిల్లలకి ఎంత అవసరము అని ఒక పేరెంట్స్ ఒక లెటర్ లాంటిది ఒకటి అంటే థర్డ్ పేజ్లో పెట్టి, ఫోర్త్ పేజ్లో మీరు బాల వికాసం చేర్పించాలంటే పిల్లలకి ఈ బ్రోషర్ చూసి అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి వాళ్ళ దగ్గర తీసుకొచ్చితే వాళ్ళకి బాల వికాస్ క్లాసెస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అని చెప్పి ఒక చిన్న క్యాంపెయిన్ స్టార్ట్ చేశాం.
0: ఇలాగ మీరు చెప్పగా నేను విన్నానండి, ఈ చేసేది కూడా ఇదివరకు బాల వికాస్ లోకి వెళ్లిన పిల్లలు, యూత్,
2: అంతకుముందు అంటే బాల వికాస్ అలుమ్నై వాళ్లే చేస్తున్నారు ఇదంతా. ఎందుకంటే వాళ్ళు మారి కొత్త తరం వాళ్ళని కూడా మార్చుకోవాలి అనే తాపత్రయంతో చేస్తున్నట్టుగా అనిపించింది.
0: అంటే వాళ్ళు పొందిన అనుభూతిని 10 మందికి
2: పంచాలని. సో ఇట్లాంటివి మనం కానీ కంటిన్యూ చేస్తే ఒక రాబోయే ఒక సంవత్సర కాలంలో అట్లీస్ట్ ఒక ఆ ఖైరదాబాద్ సమితి నుంచి ఒక 50 నుంచి 100 మంది పిల్లల్ని మనం తీర్చిదిద్దగలిగితే దీంట్లో ఉన్న వాల్యూ ఇంకెక్కడా కనిపించదని నాకు అనిపిస్తుంది.
0: చాలా మంచి మాట చెప్పారండి. ఈ సిచ్యువేషన్ లో నేను అందరికీ శ్రోతలందరికీ చెప్పాల్సింది ఏంటంటే, ఖైరతాబాద్ అని ఏ ప్లేస్ గురించి అయితే ఎంఆర్కే ప్రసాద్ గారు చెప్పారు, ఆ మొత్తము సమితికి కన్వీనర్ గా ఎంఆర్కే ప్రసాద్ గారు ఉన్నారు. వారి అధ్వర్యంలో ఈ బాల వికాస్ ఇనిషియేటివ్ జరుగుతోంది. స్వామి అనుగ్రహం వల్ల ఇది చక్కగా సాగి ఎన్నో సమితులు, అన్ని సమితులు, అన్ని డిస్టిక్స్ లోనూ ఇదే కార్యక్రమం మళ్లీ ఇంకా పెద్ద పెట్టిన జరగాలని ఆశిస్తున్నాం. చాలా థ్యాంక్స్ అండి ఎంఆర్కే ప్రసాద్ గారు విషయం షేర్ చేస్తారు. అయితే మనం వ్యక్తిగత సాధన గురించి మాట్లాడుకున్నాము, కుటుంబంలో మన రెస్పాన్సిబిలిటీ, మన ధర్మం ఏమిటనే దాని గురించి మాట్లాడుకున్నాము. ఇంకా కొంచెం ముందరికి వెళ్తే, స్వామి మనకి ఇచ్చారు ఒక చక్కని ప్లాట్ఫామ్ ఇచ్చారు, దీన్ని సత్యసాయి ఆర్గనైజేషన్ అని అంటాము. సంస్థ ద్వారా మనము ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ కావచ్చు, నలుగురికి ఏ విధంగా ఉపయోగపడచ్చు అన్న విషయము సంస్థలో ఎన్నో సంవత్సరాలుగా సేవ చేస్తున్న ఎమ్మెల్యే స్వామి గారిని అడుగుదాం. స్వామి గారు, సంస్థ ద్వారా మన సాధన ఏ విధంగా కొనసాగించాలి, ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి?
3: మొట్టమొదటిసారిగా స్వామి భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి అనేటువంటిది స్థాపించి, ఈ సంస్థ ద్వారా ప్రపంచవ్యాప్తంగా స్వామి చెప్పేటువంటి మానవతా విలువల్ని అందరికీ తెలియజేసేలాగా, అందరూ కూడా లవ్ ఆల్ సర్వ్ ఆల్ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అనేటువంటి 4 వేదాలని అందరికీ తెలియచెప్పేలాగా, సేవా కార్యక్రమాల్లో అందరూ పాలు పంచుకునేలాగా అనేక అనేక అనేక సదుపాయాలని మనకి కలిగించారు సత్యసాయి సేవా సంస్థ ద్వారా. శ్రీ సత్యసాయి సేవా సమితుల ద్వారా శ్రీ సత్యసాయి సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకం అనేటువంటి సేవా కార్యక్రమం, శ్రీ సత్యసాయి సంచార వైద్యశాల అనేటువంటి కార్యక్రమం, శ్రీ సత్యసాయి జాతీయ నిత్య నారాయణ సేవా పథకం అనేటువంటి కార్యక్రమం, శ్రీ సత్యసాయి దీన జనోద్ధరణ పథకం అనేటువంటి కార్యక్రమం, నారాయణ సేవా కార్యక్రమాలు, బాల వికాస్ కార్యక్రమాలు, ఇవన్నీ కూడా సంస్థలో చేరినటువంటి సభ్యులు అందరూ కూడా మహిళలు, పురుషులు, యువకులు, యువతలు, యువతులు, పిల్లలు అందరూ కూడా, బాలబాలికలు అందరూ కూడా పాలు పంచుకుని ఈ కార్యక్రమాలన్నీ కూడా స్వామిపై మిక్కిలి ప్రేమతో స్వామి చూపించినటువంటి బాటలో నడుస్తున్నారు. శ్రీ సత్యసాయి యూనివర్సిటీలో చదువుకున్న పూర్వ విద్యార్థులం అందరం కూడా స్వామి ఆశీస్సులతో స్వామి సన్నిధిలో ఎన్నో మెడికల్ క్యాంప్స్ నిర్వహణ చేయడం జరిగింది. ఒకసారి ఒక రాష్ట్రం వాళ్ళు సేవాదళ సభ్యులు స్వామి దగ్గరికి వచ్చి, స్వామి, పుట్టపర్తి చుట్టుపక్కల గ్రామాలన్నింటిలో కూడా మెడికల్ క్యాంప్స్ చేద్దామనుకుంటున్నాం, తమ అనుమతి ప్రసాదించండి అని అడిగితే స్వామి ఏం చెప్పారంటే వాళ్ళకి, నా పిల్లలు మొదలుపెట్టి మెడికల్ క్యాంప్స్ వైద్య సేవా శిబిరాలు నిర్వహిస్తున్నారు, మీరు మీ మీ ప్రదేశాల్లో చేసుకోండి, నా పిల్లలు ఇక్కడ చేస్తారు అని. దీన్ని బట్టి స్వామికి పూర్వ విద్యార్థులు గాని ప్రస్తుతం చదువుకుంటున్న విద్యార్థులు గాని ఎవరి మీదైనా సరే ఎంతటి వెయ్యి తల్లుల ప్రేమ ఉందో ఎప్పటికప్పుడు మాకందరికీ కూడా అవగతమవుతూ ఉంటుంది. ఈ మెడికల్ క్యాంప్స్ లో అందరం కూడా పాలు పంచుకుని స్వామి అనుగ్రహ ఆశీస్సుల్ని ఎల్లప్పుడూ పొందుతూ ఉండేవారు.
4: చెప్ప విషయం, మెడికల్ క్యాంప్స్ అనే కాకుండా స్వామి అన్నది అంటే గ్రామ సేవా కార్యక్రమాలు, అంటే మా పిల్లలు ఆల్రెడీ గ్రామ సేవా కార్యక్రమాలు అంటే వివిధ రకాలైన సేవలు అందిస్తున్నారు అక్కడ అని చెప్పి చెప్పడం జరిగింది.
3: జస్ట్ అవును సార్. తర్వాత ఈ 16 సంవత్సరాలుగా పూర్వ విద్యార్థులం అందరం కలిసి స్వామి దగ్గర ప్రతి జనవరి 1కి స్వామి సన్నిధిలో స్వామి సన్నిధిలో పండుగ జరుపుకుంటున్నాం. ఒకసారి స్వామి అందరికీ ఇంటర్వ్యూ ప్రసాదించి భజన హాల్లో ప్రతి ఏడాది 1-2 తారీఖులు జనవరి 1-2 తారీఖులు ఇక్కడికి వచ్చి పండగ చేసుకుని ఆనందంగా గడిపి వెళ్ళండి అని చెప్పి చెప్పడం జరిగింది స్వామి. ఆ విధంగా 2009 సంవత్సరంలో ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అయిన శ్రీనివాసన్ గారి చేత స్వామి అందరికీ కూడా పూర్ణచంద్ర హాల్లో ప్రత్యేక సంభాషణ కార్యక్రమాన్ని ప్రసాదించారు. ఆ సందర్భంగా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అయిన శ్రీనివాసన్ గారు స్టూడెంట్స్ అందరినీ కూడా ఆర్గనైజేషన్ తోటి వచ్చి జాయిన్ అవ్వమని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి అందరూ కూడా అన్ని రాష్ట్రాల్లో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సత్యసాయి సేవా సంస్థల్లో ఆఫీస్ బేరర్స్ గా చేరడం జరిగింది. చేరిన తర్వాత సేవా కార్యక్రమాల్లో అనేక విధాలుగా, ఇంతకు ముందర ఆఫీస్ బేరర్స్ గా అయిన తర్వాత కూడా స్వామి సేవా కార్యక్రమాల్లో అనేక విధాలుగా పాల్పంచుకుంటూ స్వామి చూపించినటువంటి బాటలో నడుస్తున్నారు. ఈ విధంగా సేవా కార్యక్రమాలు సత్యసాయి సేవా సంస్థ ద్వారా జరుగుతున్నాయండి.
0: జరుగుతూనే ఉంటాయి. స్వామి గారు, ఎమ్మెల్యే స్వామి గారు పూర్వ విద్యార్థి, ఇంతకుముందు సంస్థల్లో గాంధీనగర్ జోన్ కి కోఆర్డినేటర్ కన్వీనర్ గా ఉన్నారు. ప్రస్తుతానికి రేడియో సాయి తెలుగు డివిజన్ కి ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఎన్నో గొప్ప కార్యక్రమాలు, ఈ కార్యక్రమం జరుగుతున్నది కూడా ఆయన ఆధ్వర్యంలో జరుగుతోంది. కాబట్టి అదేవిధంగా ఇక్కడ సర్వోత్తముడు గారు మనకి ఈ ప్యానెల్లో ఉన్న ప్రశాంతి నగర్ అని, శివం ఏ జోన్ లో ఉందో అదే ప్రశాంతి నగర్ కి కన్వీనర్ గా ఉన్నారు. ఇవి ఈ ఆర్గనైజేషన్ రెస్పాన్సిబిలిటీస్ ఏ విధంగా ఉన్నా కూడా స్వామిని హృదయంలో పెట్టుకుని ప్రతి నిమిషము కూడా ఈ సమితి మాది, ఈ జోన్ మాది అనుకోకుండా ఆర్గనైజేషన్ లో ఎక్కడైనా రాష్ట్ర వ్యాప్తంగా, ఎక్కడికైనా ప్రపంచవ్యాప్తంగా అవసరమైతే ఎక్కడికైనా వెళ్లి ఏ సేవన చేయడానికి రెడీగా అందరూ ఉన్నారండి. అటువంటి ఇది ఒక్క స్టూడెంట్స్ కి పరిమితం అని నేను అనట్లేదు. స్వామి ఎవరి జీవితాలైతే ఒకసారి టచ్ చేశారు, ఒక యూత్ కానివ్వండి, ఒక భక్తుడు కానివ్వండి, ఎటువంటి వారైనా కూడా ప్రతి సేవ చేయడానికి వారు ఉద్యుక్తులవుతున్నారు. ఎమ్మెల్యే స్వామి గారు, చివరిగా ఒక ప్రశ్న, ఇప్పుడు ఇంతవరకు చాలా పెద్ద పెట్టిన ఇటువంటి సర్వీస్ యాక్టివిటీస్ ఇవన్నీ అవుతూనే ఉన్నాయి సంస్థలు, ఇప్పుడు ఇక ముందు జరగబోయే దాంట్లో నాకనిపిస్తుంది రెట్టించిన ఉత్సాహంతో స్వామికి మనందరము ఈ బాధ్యత తీసుకుని స్వామికి అప్పగించాలి అన్న తత్వంతో అందరూ యువత ఆర్గనైజేషన్ లో ప్రతి మెంబర్ ఇంకా ఎక్కువగా చేస్తారని నాకు అనిపిస్తుంది, మీరేమంటారు?
3: తప్పకుండానండి. ఈ సేవా కార్యక్రమాలు మొదలు పెట్టిన దగ్గర నుంచి ఇంతింతై వటుడింతైలాగా శాఖోపశాఖలుగా అన్ని దేశాల్లోనూ వ్యాప్తి చెందాయి. స్వామి చూపించినటువంటి బాట అందరూ కూడా ఆ బాటలోనే పయనిస్తే అది నల్లేరుపై బండి నడకలాగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు, ఇంకా ద్విగుణీకృతం అవుతాయి, ఇంకా ఇంకా ఇంకా సహస్రంగా ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయని నా భావన అండి. సర్వోత్తములు గారు మీరేమంటారు?
4: ఒక విషయం అండి, స్వామి చాలా ఏళ్ల క్రితం ఒకసారి కస్తూరి గారు స్వామి దగ్గరికి వచ్చి కర్ణాటకలో ఒక ప్రదేశంలో ప్రతి ఇంటికి వెళ్తే ప్రతి ఇంటా స్వామి ఫోటో ఉందిట. చాలా ఆనందంతో స్వామి దగ్గరికి వచ్చి వారు చెప్పారు, స్వామి ప్రతి ఇంటా కూడా మీరున్నారు, మీరు వెలిశారు, ప్రతి ఇంట్లో కూడా ఉన్నారు ఇక్కడ ఆ ప్రదేశంలో అని చెప్తే స్వామి చెప్పారట, ఇల్లు కాదు ఇంచి ఇంచి స్వామిమయమవుతుంది ఫ్యూచర్ లో అని చెప్పి స్వామి చెప్పడం జరిగింది. ప్రత్యక్షంగా ఈనాడు ఈ టీవీ మాధ్యమాలు అనుకోండి లేదా ఏదన్నా అనుకోండి, అది స్వామి సంకల్పమే. వాటి ద్వారా ఈరోజు చిన్న పిల్లవాడి దగ్గర మొదలుకొని స్వామి అంటే ఏంటో తెలుసు, స్వామి ప్రాజెక్ట్స్ ఏంటో తెలుసు, స్వామి ఏ విధంగా ప్రేమని పంచారు అనేది ప్రతి ఒక్కళ్ళు చిన్న పిల్లవాడు మొదలుకొని పెద్దవాళ్ల వరకు ఈవెన్ నాస్తికులతో సహా స్వామి అంటే ఈ రోజున ఒక గౌరవం అనేది గౌరవం ఏర్పడింది. సో కాబట్టి ముందు ముందు రోజుల లోపల ప్రస్తుతం ఉన్న ఆర్గనైజేషన్ కాకుండా వీరందరూ కూడా ఈ కొత్త వాళ్ళు ఎవరైతే ఈ రోజున స్వామిని తెలుసుకున్నారో వీరందరూ కూడా ముందుకు వచ్చి స్వామి యొక్క ప్రాజెక్ట్స్ లో పార్టిసిపేట్ చేయడం, స్వామి ఆర్గనైజేషన్ లో చేరడం ఇవన్నీ కూడా జరగబోతున్నాయి. కాబట్టి ఇంకా ద్విగుణీకృతమైన దీంతో ఈ యొక్క కార్యక్రమాలు ముందుకు వెళ్తాయని చెప్పి నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా స్వామి కూడా సూక్ష్మ రూపంలో 1962 చెప్పారు, నేను కారు గాని ఏరోప్లేన్ గాని ఏమీ నేను ఉపయోగించను, ఫ్యూచర్ లోపల నేను ఎక్కడ తలుచుకుంటే అక్కడ ప్రత్యక్షమయ్యి ఆ విధమైన ఇస్తానని చెప్పి చెప్పారు స్వామి. అదేవిధంగా సాయికులవంతాలు టాప్ ఏదో సరిపోదు, ఆకాశమే నాకు దీనిగా ఉంటుందని చెప్పి చెప్పారు నా భక్తులకి. సో ఆ విధమైన రోజులు ముందు ముందు మనం చూడబోతున్నాం. స్వామి సర్వవ్యాప్తమైన స్వామి రూపంలో అదేవిధంగా ప్రతి హృదయంలో స్వామి ఈ రోజును వెలిగించిన జ్యోతుల ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సత్సాయి ఉద్యమం లోపల ప్రవేశించి వారందరూ కూడా ఈ యొక్క ఉద్యమాన్ని స్వామి యొక్క మిషన్ ని ముందుకు తీసుకెళ్ళడానికి దోహదపడతారని చెప్పి నేను భావిస్తున్నానండి.
5: సార్సక్కగా ఉందండి. మీరనేది బమ్మెర పోతన గారు చెప్పిన ఇందు గలడు అందు లేడని సందేహం వలదు అన్నది ఇప్పటికన్నా ఎక్కువగా ఎప్పుడూ మనం ఎవరు చూసుండకపోవచ్చు అన్న ఒక నిజం చూస్తాం. ప్రతి చోట స్వామి నిండిపోయి, విశ్వంతో స్వామి నిండిపోయి, అన్ని చోట్ల అన్ని పనులు ఇంతమంది ద్వారా తానే చేస్తూ చేయిస్తూ ఈ ఉద్యమం ఇంకా ముందరికి వెళ్తూ ఉంటుంది. ఇది చాలా చాలా స్ఫూర్తినిచ్చే విషయం అండి. ఇక ముందరికి వెళ్దాము. స్వామి గారు మీరేదో విషయం,
3: కోట గారు మీరు రాసినటువంటి ఆ పాట ఒక్కసారి పాడితే ఈ సందర్భంగా విశ్వమంతది అది చాలా సందర్భానుసారంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఒక్కసారి 2 లైన్లు దయచేసి.

ఓం శ్రీ సాయిరామ్. రేడియో సాయి శ్రోతలకు అందరికీ జై సాయిరామ్. ఒకప్పుడు స్వామి ఒక చిన్న కథ ద్వారా మనకి ఎంతో నిగూఢమైన విషయం చెప్పారు. మహాభారత యుద్ధం అవుతోందిట. 10వ రోజు దగ్గర పడింది. భీష్ముడు రోజురోజుకి తన ప్రతాపం పెంచుతున్నాడు. ప్రతిరోజు 10 రోజుల వరకు అపజయం పాండవులదే అవుతోంది. అటువంటి ఒక సమయంలో ఆ రోజు భీష్ముడు ఎంతో ప్రతాపం

0: ఈ విస్తారం ఇంకా ఇలా అవుతున్నాం ఏంటంటే, మన తెలిసిన భువనము ఇదే, మనం అనుకుంటున్నది ఎర్త్ అని ఒకటి అనుకుంటున్నాం. స్వామికి భువనం అనేది చతుర్దశ భువనం, స్వామి భువనాలే కాబట్టి ఈ భువనాలు అన్ని స్వామి ప్రేమ అట్లా విస్తరించి అందులో మనము ఆ ప్రవాహంలో అలా వెళ్తూ వెళ్తూ ఎన్నాళ్లు ఆ విధంగా కొట్టుకుంటూ ప్రవహించినా కూడా అది ఆనందమే.
1: కాబట్టి అనుకుంటా అండి, స్వామి లోకా సమస్త సుఖినోభవంత అనే దాన్ని సమస్త లోకా సుఖినోభవంత అని చెప్పి స్వామి దీన్ని మార్పు చేసడం జరిగింది. ఇది ఎగ్జాక్ట్ గా మీరు ఏదైతే చెప్తున్నారో దానికి పర్ఫెక్ట్ గా స్వామి చూపించిన ఇదే అనుకుంటున్నాను.
0: చాలా బాగుంది, చాలా చక్కని సండి.
2: ఒక మనకు మహా అదృష్టం ఏంటంటే, స్వామి దేవుడు అని తెలుసుకుని స్వామితో ఆడి పాడి స్వామిని అనుభవించిన వాళ్లను భక్తుడు అనే ఒక కొటేషన్ లో మనం దాంట్లో ఉన్నాం. కొంతమందికి అదృష్టం లేదేమో అనిపిస్తుంది, ఎందుకంటే విగ్రహారాధన చేసిన వాళ్ళందరికీ ఆ ఛాన్స్ దక్కలేదు. ఆ దేవుడితో
1: ప్రత్యక్షంగా భగవంతుడితో
2: మనకి ఆ అదృష్టం ఉందని అనిపిస్తుంది. స్వామి ఆ అనుగ్రహాన్ని మనకు ప్రసాదించేందుకు మనందరం సరదా కృతజ్ఞులుగా ఉండాలని.
1: బహుశా నేను అనుకోవడం, స్వామి చెప్పినట్లు మనం పూర్వకాలం లోపల అంటే రామావతారంలో వానరులు గాను కృష్ణావతారంలో గోపికలు గాను ఉండి ఉండొచ్చు. అందుకే స్వామి ఆ పద్యంలో కూడా

0: గొనగవచ్చే అంటూ చెప్పినట్టుగా నిజంగా బహుశా మనం ఆ యుగాల్లో మనం ఉండింటాం. అందుకే స్వామి అదృష్టాన్ని మనందరి కూడా
1: కలిగి స్వామి దగ్గర మనం అందరం స్వామి భక్తులు అయిన వాళ్ళందరూ కూడా ఒకప్పుడు ఆత్మబంధువులే. అందుకనే మళ్లీ మళ్లీ మనం స్వామి దగ్గరే ఉంటాము, మళ్లీ ప్రేమ సాగర్ దగ్గర మళ్ళీ కలుసుకుందాం.
2: మీరు చెప్పిన మాటలండి అసలు భాగవతంలో చెప్పిన ప్రతి విషయంతో సరిపోతుంది. భాగవతంలో శ్రీమద్ భాగవతంలో చెప్తారు పోతన గారు, ఒక్క నిమిషం పాటు కలిగిన దర్శనం కోసం నారదుడు ఆయన ఎంతో తబిబ్బు అయిపోయి మళ్లీ అది అంతర్ధానం అయిపోతే అయ్యో ఆ దర్శనం మళ్లీ కలగట్లేదే అని కింద పడి కొట్టుకుని నేలపైన కొట్టుకుని ఏడ్చాట. అయితే అశరీరవాణి పలుకుతుంట, నీకు సాకారంగా జరగవలసిన దర్శనం ఇంతే, ఇప్పటికి నువ్వు మళ్లీ ఆజన్మాంతము ఆ నామస్మరణ చేస్తూ ఉంటే తర్వాత నీకు సామీప్యము సారూప్యము అన్ని కలుగుతాయి అని చెప్పడం జరిగింది అని నారదుడికి పూర్వవృత్తాంతం భాగవతంలో చెప్పింది. అది నారద మహర్షి వంటి వారికి. తర్వాత ఈ కలియుగంలో మనం వస్తే మనకి ఒక కొన్ని శతాబ్దాల ముందర ఉన్న రామదాసు త్యాగరాజు వారు వాళ్ళు చూసుకుంటే వారి జీవితాంతం భగవత్ అన్వేషణలో వాళ్ళు గడిపారు, ఇంకా అన్ని వద్దనుకున్నారు. అటువంటి వారికి అవతారము ప్రత్యక్ష దర్శనం అనేది ప్రతి మినిట్ లేకపోయింది, ఇది ఆలోచించవలసిన విషయం అండి. అటువంటి వారు ఏం చేశారంటే వాళ్ళు వారి భక్తి అన్న ఒక గొప్ప శక్తితో నిరాకార తత్వాన్ని వాళ్ళు ఏ రూపం అనుకున్నారో ఆ రూపంలోకి సాకారం కొన్ని నిమిషాలు మాత్రం చేసుకోగలిగారు. వారి జీవితాలు చూసుకుంటే వారందరికీ దర్శనం జరిగింది. అయితే వారు ఏ రూపం అనుకుంటే రాముడు అనుకుంటే రాముడు, కృష్ణుడు అనుకుంటే కృష్ణుడు రూపాల్లో దర్శనం అంటూ జరిగిందని చెప్తారు. అయితే వారి శక్తితో వారి నిరాకారాన్ని భక్తి అనే శక్తితో నిరాకార తత్వాన్ని సాకారం చేసుకోగలిగారు. ఇది కలియుగంలో జరిగిన విషయం. ఇక మనోదృష్టం సంగతి మనం ఏం చెప్పుకోవాలండి, మనకి సాకారంగా మనం ఎదురుకుండా నడయాడుతూ వెళ్లిన ఒక శక్తి, ఆ శక్తిని మనము వారు సజీవ నిర్జీవాన్ని సజీవం చేసుకుని నిరాకారాన్ని సాకారం చేసుకుంటే మనం చేయవలసింది సాకారంగా సజీవంగా మనకి దొరికిన విషయాన్ని ఇక పోగొట్టుకోకూడదు. పోగొట్టుకోకుండా మన హృదయంలోని పెట్టుకుని ఆ భావన అదే విధంగా భావిస్తూ ముందరికి వెళ్లాలి, తరతరాలకి వచ్చే జనరేషన్స్ కి అందివ్వాలి తప్ప ఇది ఏదో యాజతికంగా జరిగిందని మాత్రం అనుకోకూడదు. ఇది చాలా గొప్ప విషయం మీరు చెప్పారు అండి ప్రసాద్ గారు. సురేష్ గారు, మనకి ఇప్పుడు జరగబోయే స్వామి ఉద్యమంలో కార్యక్రమాల్లో చాలా గొప్ప రెస్పాన్సిబిలిటీ ఉంది. సంఘంలో మనం ప్రతి ఒక్కళ్ళము ఒక స్వామి చేతిలో పనిముట్టులాగా చేయవలసిన పనులు ఎన్నో ఉన్నాయనిపిస్తుంది. సరే వ్యక్తిగత సాధన మనకి స్వామి ఇచ్చారు, ఒక కుటుంబంలో ఏ విధంగా మసలుకోవాలి అనేది చెప్పారు, అట్లాగే మనము అందరం కలిసి కట్టుగా చేసుకోవడానికి ఒక సత్సాయి ఆర్గనైజేషన్ ఇచ్చారు, బ్రహ్మాండమైన యాక్టివిటీస్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కాకుండా మనందరం మన ఆలోచన దృక్పథం ఏ విధంగా ఉండాలి, సంఘంలో మనం ఒక మెంబర్ అయినందుకు ఆ సంఘం వైపు మన దృక్పథము, మనం ఏ విధంగా దానికి సర్వ్ చేయొచ్చు, మన జీవితం ఏ విధంగా ఆ విధంగా సాఫల్యం చేసుకోవచ్చు అనే విషయాలపైన మీరు కొద్దిగా షేర్ చేస్తారు.
3: సరేమండి, ఒక రెండు మూడు సన్నివేశాలు స్వామి చెప్పిన మాటలే నాకు గుర్తుకు వస్తున్నాయి. ఒక సన్నివేశంలో అబౌట్ ఒక 2 ఇయర్స్ బ్యాక్ సమ్ టైమ్ అరౌండ్ 2007 ఇద్దరు స్టూడెంట్స్ వేరు వేరు సన్నివేశాల్లో స్వామిని ప్రే చేయడం జరిగింది. స్వామి వాళ్ళు ఏదో బిజినెస్ ఇష్యూ లోపల స్వామిని స్వామి ఎలా చేయాలి ఏంటి మీ అనుగ్రహం కావాలని కోరడం జరిగితే ఈ రెండు సన్నివేశాల్లో స్వామి వాళ్ళని ఏమడిగారంటే సంతోషమ్మ గారు చేయండి అనుగ్రహం ఉంది అని చెప్పి స్పిరిచువాలిటీ అంటే ఏంటి అని అడగడం జరిగింది. అంటే సడన్ గా స్వామి బిజినెస్ లోంచి స్పిరిచువాలిటీలోకి వెళ్లి స్పిరిచువాలిటీ ఏంటి అని అడిగితే వీళ్ళు స్వామి వైపే చూస్తూ ఉండిపోయారు. ఎందుకంటే మనం చెప్పే కంటే స్వామి చెప్తేనే బాగుంటుంది అన్న ఉద్దేశంలో వీళ్ళు ఉన్నారు. ఉంటే స్వామి అప్పుడు ఇలా చెప్పారన్నమాట, బంగారు మీరు కాఫీ తాగుతారు, కాఫీ కలుపుకుని చక్కగా దాన్ని ఒక గ్లాస్ లోంచి ఇంకో గ్లాస్ లోకి పోసుకుని కాఫీ చల్లార్చుకుని తాగుతారు, అది ఎంత సింపులో ఎంత ఈజీయో కాఫీ తాగడం, స్పిరిచువాలిటీ కూడా అంతే ఈజీ అన్నారు. అంటే ఎలా స్వామి అన్నారు వీళ్ళు, అంటే స్వామి అన్నారు చూడండి మీరు కాఫీ కలిపేటప్పుడు దాంట్లో షుగరు తర్వాత దాంట్లో కాఫీ పౌడర్ వేస్తున్నారు, వేసి చక్కగా తిప్పుతున్నారు కాఫీ కప్లో, ఆ సమయంలో మీరు ఏవో ఆలోచనలు పెట్టుకోకుండా మనసులో సాయిరాం సాయిరాం సాయిరాం అని ఒక నామస్మరణ చేసుకుంటూ ప్రేమగా దాన్ని కలిపి వాళ్ళకి అవతల వాళ్ళకి అందజేస్తే వాళ్ళది తాగినప్పుడు వాళ్ళల్లో కూడా ఆ ప్రేమతత్వము ఆ యొక్క నామస్మరణ యొక్క పవర్ వాళ్ళకి వెళ్తుంది. దట్ ఈస్ వాట్ ఈస్ స్పిరిచువాలిటీ. స్పిరిచువాలిటీ అంటే ఏదో ఊరికే మనం ధ్యానంలో కూర్చొని చేయడమే కాదు, మనం చేసే ఒక ప్రతి ఒక్క పని కూడా స్వామి నామస్మరణ చేసుకుంటూ స్వామియే చేపిస్తున్నారని దాన్ని ఒక మనసులో పెట్టుకుని చేయడం ద్వారా అది ఒక స్పిరిచువల్ వర్క్ కింద మారిపోతుంది అని చెప్పి స్వామి చెప్పడం జరిగింది. అలాగే ఇంకొక సన్నివేశంలో స్వామి ఒకసారి ఈ పూర్వం రోజుల్లో స్వామి సేవాదళ క్యాంప్స్ ఆర్గనైజ్ చేసినప్పుడు పుట్టపర్తిలో మాట్లాడుతూ ఉండేవారు, వాళ్ళకి ఒక డౌట్ క్లియర్ చేస్తూ స్వామి ఇలా చెప్పారు, బంగారులు మీరందరూ ఇళ్లలో వంట వండుకుంటూ ఉంటారు, ఒక హౌస్ వైఫ్ చపాతి ఒత్తుతున్నప్పుడు చపాతీని రౌండ్ గా ఒక ముద్దలాగా చేసి దాన్ని ఒత్తడం జరుగుతుంది, దాన్ని ఒత్తుతూ ఒత్తుతూ ఉంటే రౌండ్ గా పెద్దగా మారిపోతుంది చపాతి, ఒక ఉండ ఒక పెద్దగా మారిపోతుంది. అట్లాగే మన హృదయాలు కూడా అట్లా ఒత్తి పనిచేసేటప్పుడు అంటే కిచెన్ లో ఉండి అలా పనిచేసేటప్పుడు మనము స్ప్రే చేసుకోవాలంట. ఏమని, స్వామి నా హృదయం కూడా ఈ చపాతీలాగా బ్రాడ్ హార్టెడ్ అవ్వాలి, నా హృదయం కూడా దీనిలాగా విస్తారణంగా ఉండాలి, విశాలంగా పెరగాలి అని చెప్పి మనం ప్రే చేసుకుంటూ ఆ వంట కనుక వండినట్టయితే ఆ వంట సేవించిన వాళ్ళకు కూడా ఆ మంచి వాళ్ళకు కూడా అబ్బుతుంది అని స్వామి చెప్పడం జరిగింది. అలాగే ఇంకొక సన్నివేశంలో స్వామి ఒక డిస్కోర్స్ ఇచ్చారు మన పునశ్చంద్ర ఆడిటోరియంలో అబౌట్ 1985-86 సంవత్సరంలో. చెప్తూ ఇలాగన్నారు, మన ప్రేమతత్వం ఎట్లా ఎక్స్పాండ్ అవుతుంది స్వామి చెప్పారన్నమాట. అప్పుడు చిన్న పిల్లవాడు పుట్టినప్పుడు తల్లిని ప్రేమిస్తున్నాడంట, ఎందుకంటే తల్లి ఆ చిన్న పిల్లవాడికి ద ఫస్ట్ పర్సన్. తల్లిని ప్రేమిస్తుంటే తల్లి ఏం చెప్తుంది, పక్కన ఫాదర్ ని చూపించి తండ్రిని చూపించి పలానా ఆయన మీ తండ్రి అంటే ఆ పిల్లవాడు ఆ తండ్రిని ప్రేమించడం మొదలు పెడతారు. ఫస్ట్ తల్లి, తండ్రి, అలాగా బ్రదర్స్, సిస్టర్స్, అంకుల్స్, ఆంట్స్, ఇలాగా ఆ పిల్లవాడు ఒకళ్ళ నుంచి ఒకళ్ళని ప్రేమిస్తూ పెరుగుతాడు. కొంతకాలానికి పెద్దగైన తర్వాత పెళ్లి చేసుకుంటాడు, పెళ్లి చేసుకున్నప్పుడు భార్యని ప్రేమించడం మొదలు పెడతాడు. అలాగే భార్యను ప్రేమిస్తుండగా ఇన్లాస్ ఉంటారు, ఇన్లాస్ ని ప్రేమించడం మొదలు పెడతాడు. ఇంకా కొంతకాలానికి పిల్లలు పుడతారు, వాళ్ళని ప్రేమించడం మొదలు పెడతారు. ఇంకా కొంతకాలానికి తన గ్రాండ్ ఫాదర్ అయిపోతాడు, వాళ్ళకి అంటే పిల్లలకి ఇంకా పిల్లలు పుట్టినప్పుడు తన గ్రాండ్ ఫాదర్ అవుతాడు. ఇప్పుడు ఒక మనం ఆ పిల్లవాడు చిన్నప్పటి నుంచి ఎలా పెరిగాడో అని మనం ఆలోచిస్తే కంటిన్యూస్ గా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని ప్రేమిస్తూ పెరుగుతున్నాడు ఈ పిల్లవాడు. స్వామి అది చెప్తూ వచ్చి ఇలాగా మన ప్రేమను మనం విస్తరించుకోవాలి, మన లవ్ ఎక్స్పాండ్ అవ్వాలి, ఇది మనం గ్రహించుకోవాలి. మనం ఊరికే పెరగట్లేదు ఈ ప్రపంచం లోపల, మనం ప్రేమిస్తూ పెరుగుతున్నాం అందరినీ, ఆ ప్రేమను ఇంకా దృఢంగా మనం పెంచుకుంటూ పోవాలి అని చెప్పి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. సో ఈ మూడు సన్నివేశాల్లో ఇప్పుడు నేను మాట్లాడిన వాటిల్లో స్పిరిచువాలిటీ అంటే మన నుంచి సెపరేట్ గా వేరేది ఏదో ఒకటి ఉందని అనుకునే కంటే మనం చేసుకునే ప్రతి పని లోపల అదే మనకి స్వామిని తలుచుకుంటూ దాన్ని మనం చేయగలిగితే, నామస్మరణతో చేయగలిగితే అదే కొంతవరకు స్పిరిచువాలిటీ కింద మారిపోతుందని మనకి చెప్పడం జరిగింది. సాయిరాం,
2: చాలా బాగుందండి. సురేష్ గారు, సర్వ కర్మాచరణ భగవత్ప్రీత్యర్థం అని స్వామికి స్పిరిచువాలిటీ సింప్లిఫైడ్ చేసి చూపెడతారు. అలాగే ఈ భవసాగరాన్ని దాటడానికి సేవా ప్రేమ అన్న రెండు రెక్కలు మనం పెట్టుకుంటే ఎగురుతూ వెళ్లిపోవచ్చు అని చెప్తారు. ఎవరో కవి చెప్పినట్టు ఇది స్వామికి చాలా బాగా వర్తిస్తుంది. ఆశయాన్ని ఆచరణకు జత చేసిన దేవ, ఆదర్శం అడుగడుగున శృతి చేసిన ప్రభువ అని స్వామిని వర్ణించారు. తను చేసి ఆచరించి, అవసరం తనకి లేకపోయినా ఆచరించి మనకు ఒక ఆదర్శం నిలిపిన మన స్వామిని ఎన్ని విధాలు మనం మాట్లాడుకుంటే సత్యసాయి గీతని మనము అవగాహన చేసుకోగలం. అయితే మీ అనుభవాలు, మీలో ఉన్న ఆలోచనలు ఎంతో ఆతిథ్యతో ఆనందంతో పంచడానికి రేడియో సాయి స్టూడియోకి విచ్చేసినందుకు మీ నలుగురికి కూడా ఎంతైనా కృతజ్ఞతలండి. సర్వతముడు గారు, ఎంఆర్కే ప్రసాద్ గారు, సురేష్ గారు, స్వామి గారు, మరల సమయం దొరికినప్పుడు మీరు వచ్చి స్వామితో మీకున్న అనుభవాలు పంచుకుంటారని ఆశిస్తున్నాము. శ్రోతలందరూ విన్నారు కదా స్వామికి భక్తులకి మధ్య ఉన్న గాథలు అనంతం. అవి మనకి చెప్పుకోవడానికి సమయం స్వామి మళ్లీ మనకి ఇస్తారని ఆశిస్తున్నాము. మరలా రేడియో సాయి ద్వారా ఈ మాటలు చెప్పుకునేంత వరకు సెలవు. సాయిరాం.
1: సరే,
0: సరే,
4: జై సాయిరాం.

ఇప్పటిదాకా సాయి భక్తుల జీవితం, సాయిరాముని సందేశం అన్న అంశంపై శ్రీ కోటా శివకుమార్ గారిచే నిర్వహింపబడిన చర్చాగోష్ఠి మూడవ భాగం మనం విన్నాం. ఇది రేడియో సాయి హైదరాబాద్ స్టూడియో వారి సమర్పణ.

ఓం శ్రీ సాయిరాం. అధ్యాత్మ విద్యా విద్యానాం. విద్యలన్నింటిలోకి ఆత్మవిద్యే ప్రధానం. ప్రాపంచిక విద్య పారమార్థిక విద్యను జోడించి నేటితరం యువతీ యువకులను సన్మార్గంలో నడిపిస్తున్నది సత్యసాయి విద్యా ఉద్యమం. నేటి శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థలు ఇప్పటికీ ఎన్నో వేల మంది విద్యార్థులను ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దింది. సమాజ అభ్యుదయానికి, దేశ ప్రాపంచిక శాంతికి అటువంటి విద్యార్థులే అవసరమని స్వామి ప్రబోధ. మరి ఈ విద్యా ఉద్యమానికి నాంది 1968లో స్వామి ప్రారంభించిన అనంతపురం శ్రీ సత్యసాయి మహిళా కళాశాల అన్నది గమనార్హం. ఈ సంవత్సరం అనంతపురం కళాశాల స్వర్ణోత్సవం జరుపుకుంది. ఇది మనందరికీ ఎంతో ఆనందభరితమైన వేడుక. స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా కళాశాల నాంది ప్రస్తావన, కళాశాల భవన నిర్మాణం, భవన ప్రారంభోత్సవం, అభివృద్ది సోపానాలు, ఉపాధ్యాయుల, విద్యార్థుల, ఇతర సిబ్బందుల అనుభవాలు, ఇంకా మరెన్నో అనుసంధాన అనుభవాలను శ్రోతలందరికీ అందిస్తూ రేడియో సాయి తెలుగు బృందం జూలై 20, 21వ తేదీల్లో ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలను పలు శీర్షికలలో సమర్పించింది. వాటి పునఃప్రసారాన్ని శ్రోతలకు ఇప్పుడు అందిస్తున్నాం. స్వామి కాలేజీలో పనిచేయటం తమపై చూపిన ప్రభావం, నేర్చుకున్న విషయాలు, పొందిన అనుభవాలు గురించి ప్రస్తుతం అనంతపురం మహిళా కళాశాలలో పనిచేస్తున్న లెక్చరర్స్తో రేడియో సాయి తెలుగు బృందం జూలై 21వ తేదీన ముచ్చటించింది. ఆ కార్యక్రమ పునఃప్రసారాన్ని ఇప్పుడు మీకు అందిస్తున్నాం, వినండి.

0: స్వామి విద్యాసంస్థలు విద్యార్థులకే కాదు బోధకులకు కూడా శిక్షణా సంస్థలే. స్వామి కాలేజీలో పనిచేయటం తమపై చూపిన ప్రభావం గురించి, తాము నేర్చుకున్న విషయాల గురించి, వారు పొందిన అనుభవాల గురించి ప్రస్తుతం అనంతపురం మహిళా కళాశాలలో పనిచేస్తున్న లెక్చరర్స్తో ముచ్చటిద్దాం. అనంతపురం మహిళా కళాశాలలో లెక్చరర్స్గా సేవలందిస్తున్న ద్వారకారాణిగారు, ప్రఫుల్లగారు, గీతా బాలగారు ఈరోజు మనతో మాట్లాడటం కోసం రేడియో సాయి స్టూడియోలో ఉన్నారు. మీ అందరికీ రేడియో సాయి తరఫున, మన శ్రోతలందరి తరఫున హార్దిక స్వాగతం అమ్మా. మన శ్రోతలకి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుంటారా ద్వారకారాణి గారు?
1: నేను చాలా అదృష్టజీవి అనేసి ఎప్పుడూ భావిస్తాను. ఎందుకంటే మా అమ్మ గారు తన పెండ్లకు ముందే స్వామి దగ్గర వచ్చినారు, కాబట్టి నా జీవితం అంతా స్వామి మయమే అని నేను భావిస్తాను. మా అమ్మకి మా అమ్మ పేరు గిరిజ, గిరిజమ్మ అని పిలుస్తారు. మా నాన్నగారు సి బ్రహ్మరేశ్వరరావు. మా ఫాదరు జబల్పూర్ లో ఉద్యోగం చేసేవాళ్ళు. అప్పుడు నేను పుట్టినాను. పుట్టిన తర్వాత మా తల్లిదండ్రి స్వామి దగ్గర పుట్టుపర్తి తీసుకుని వచ్చారు. నౌ దిస్ వాజ్ ఇన్ ద ఇయర్ ఇన్ ఎర్లీ 50s. అప్పుడు స్వామిని అంతా వేడుకునేవాళ్ళు, స్వామి పేరు పెట్టండి, చౌలు కుట్టండి, అన్నప్రాసం చేయండి, అక్షరాభ్యాసం చేయండి. సో ఇవన్నీ నేను చాలా అదృష్టము స్వామి దగ్గర నుంచి డైరెక్ట్ గా పొందుకున్నాను. ఈ కళాశాలలో ఎట్లా ప్రవేశం అయిందంటే, నేను ఎంఎస్సీ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు 1971, అప్పుడు మా అమ్మగారికి గురు పుట్టినమ్మకి పుట్టుపర్తి రావాలా అని ఒక కోరిక వచ్చింది. బట్ ఫ్యామిలీని వదిలిపెట్టి రావాలా, మేము 5 మంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరికీ స్వామి పేరు పెట్టినారు, స్వామి ఆశీర్వాదం. అట్లాంటిది మా మదర్ ఒక విష్ వచ్చింది మా మదర్కి, స్వామి దగ్గర పోవాలా గురు పూర్ణిమ ఫంక్షన్ కి. సరే మాకు ఎగ్జామ్స్ ఉంది కదా, నేను ఇంట్లో అండ్ ద ఎల్డెస్ట్ డాటర్, సో తన పైన అంతా పని పడుతుంది కదా టు టేక్ కేర్ మా తమ్ముళ్ళు చెల్లెలను చూసుకునేది అని వెనక్కి వేసింది. వద్దమ్మా, ఈ ఎగ్జామ్ చాలా సార్లు పోస్ట్పోన్ అయింది, నువ్వు వెళ్ళరా, అందరూ వీల్ మేనేజ్ అనేసి చెప్పినాను. సరే మా అమ్మ పుట్టుపర్తి వచ్చినారు గురు పూర్ణిమ ఫంక్షన్ కి 1971. పుట్టుపర్తి వస్తానే ఇంకా స్వామి గురు పూర్ణిమ అనంతపురంలో చేసుకుంటాము, కాలేజ్ ఇనాగ్రేషన్, మీరు అందరూ కాలేజ్కి వెళ్ళండి అనేసి అనంతపుర్ పంపించినారు. సో అనంతపుర్ వచ్చేసి కాలేజ్ వచ్చేసి అక్కడ సేవా కార్యక్రమాలు, బియ్యం వేరేది, పూలు కట్టేది, అవన్నీ జరుగుతూ ఉంటే ఆ అనుభవంలో ఉన్నప్పుడు కాలేజ్ ఇనాగ్రేషన్ రోజు అనుకున్నారు, నా కూతురు ఈ కాలేజ్ లో పనిచేస్తే ఎంత బాగుంటుంది అనేసి ఒక స్మాల్ విష్ షీ ఎక్స్ప్రెస్డ్. స్వామితో ప్రార్థన చేసుకుంది, ఇంటికి వెనక్కి తిరిగి వచ్చినప్పుడు నాతో చెప్పింది, ఇంక నీ పరీక్షలు అయిపోతా ఉన్నాయి కదా, స్వామి కాలేజ్కి అప్లై చేయి. నేను అప్పటికే బీఆర్సి తర్వాత కాన్పూర్ ఐఐటీలో ఇంటర్వ్యూ అట్లా అంతా ఇచ్చింది, బికాస్ ఐ హ్యాడ్ డన్ మై ఎంఎస్సీ ఇన్ అప్లైడ్ ఫిజిక్స్ ఫ్రమ్ అన్ ఇంజనీరింగ్ కాలేజ్. సో ఆఫ్ కోర్స్ అప్లికేషన్ ఏమో వేసినాను స్వామి కాలేజ్కి వేసేసి. బట్ మా ఫాదర్ ఏమో ఫర్దర్ ఎడ్యుకేషన్ ఉండాలా అనేసి ఒక సైంటిఫిక్, బికాజ్ ఫిజిక్స్ లో చేస్తున్నాను కాబట్టి ఒక సైంటిఫిక్ ప్లేస్ లో వర్క్ చేయాలా అనేసి అతని అభిప్రాయం ఆ టైంలో. వన్ డే సడన్లీ ఇన్ ఫిబ్రవరి ఐ గెట్ అ టెలిగ్రామ్. ఎవరి దగ్గర నుంచి అంటే మిస్ ముఖర్జీ దగ్గర నుంచి, ఏమంటే వెంటనే రావాలా, దేర్స్ అ వేకెన్సీ ఇన్ ఫిజిక్స్, వెంటనే బయలుదేరి రావాలా. సరే మా అమ్మను అడిగినాను, అమ్మ ఏం చేయమంటావు, అక్కడ పోమంటావా, ఇక్కడ పోమంటావా, ఎట్లా, నీ ఇష్టం, నువ్వు డిసైడ్ చేసుకోను. మా ఫాదర్ దగ్గర పోయి అడిగితే అతను ఇట్లాగే చెప్తున్నారు, నీకేమనిపిస్తుందో నువ్వు ఆ విధంగా చెయ్యి. సరే ఐ టుక్ ద డిసిషన్, ఇంకా చదువేందుకు స్వామి దగ్గర పోయి స్వామి కాలేజ్ లో చేసుకుంటాం. సో ఈ స్ట్రేట్ గేమ్ నెక్స్ట్ డే ఐ హ్యాడ్ టు ట్రావెల్. వచ్చేసినాం అనంతపురం. వచ్చేసి ఎవరు నన్ను రిసీవ్ చేసుకోవాల్సిందే లోకల్ వాళ్ళు, బట్ వాళ్ళు ఎవరు కనపడలేదు. సో నేరుగా ఒక రిక్షా తీసుకుని అప్పటికి స్వామి కాలేజ్ చాలా దూరం అనిపించేది ఆ కాలంలో, ఎందుకంటే ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ వరకు ఏమీ ఉండేవి కాదు. ఎప్పుడైతే ఆ స్వామి బిల్డింగ్ కమలం కనిపించిందో ఒక హాయితనం వచ్చేసింది స్వామి కాలేజ్ అనేసి ఒక సంతోషపడిపోయి కాలేజ్ లోపల ఎంటర్ అయినాను. నాకు ఫస్ట్ ఒక ఇంగ్లీష్ లెక్చరర్ సుధానాయర్ మేడం కనిపించినారు, పుష్ప మేడం కనిపించినారు. సరే మళ్ళీ డిపార్ట్మెంట్ కి ప్రిన్సిపల్ ఆఫీస్ కి అట్లా వెళ్ళాను. సో దట్ వాజ్ మై బిగినింగ్ స్వామి కాలేజ్ లో ప్రవేశం కావటానికి.
0: ఇది ఏ సంవత్సరంలోనమ్మా?
1: 1972 ఫిబ్రవరి.
0: 72 ఫిబ్రవరిలో అప్పుడు జాయిన్ అయ్యారు.
1: అప్పుడు జాయిన్. సో హార్డ్లీ 20. ఎప్పుడైతే ఆ స్వామి బిల్డింగ్ కమలం కనిపించిందో ఒక హాయితనం వచ్చేసింది స్వామి కాలేజ్ అనేసి ఒక సంతోషపడిపోయి కాలేజ్ లోపల

0: 1972 ఫిబ్రవరిలో అప్పుడు జాయిన్ అయ్యారు.
1: అప్పుడు జాయిన్ సో ఐ వాజ్ హార్డ్లీ 20 ఇయర్స్ అండ్ నాకు ఎంత ఈ రోజు ఎంత ఆనందం అయితుంది అంటే, స్వామి ఆ రోజు ఎట్లా చూసుకున్నారు, నాకు పేరు పెట్టిన రోజు ఎట్లా చూసుకున్నారు, నా జీవితం ఎట్లా చేసుకున్నారు, అవంతా ఒక అద్భుతమైన ఒక కథలాగా అనిపిస్తుంది ఈ రోజు కూర్చొని చూస్తున్నా.
0: చాలా సంతోషం అమ్మా. ఇంత ఇంతకాలం నుంచి స్వామితో ఇంత అనుబంధాన్ని పెంచుకున్న మీతో మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. ఇవాళ
1: ఇంకొక మాట చెప్పాలంటే, కాలేజ్ చేరిన వెంటనే ఒక సంవత్సరం తర్వాత న్యాచురలీ పేరెంట్స్ పెళ్లి చేయాలని చూస్తూ ఉంటారు. సో మా ఫాదర్ ఒక 3 ప్రపోజల్ స్వామి దగ్గర తీసుకొని వచ్చారు అండ్ ఆ ఫొటోస్ అంతా స్వామికి చూపించి, స్వామి మనం మామూలుగా మనం ఏ విధంగా డిస్కస్ చేస్తాము ఆ విధంగా డీటెయిల్స్ అంతా అడిగి చేసి ఈ ఒక ఫోటో చూపించి, మా హస్బెండ్ ఫోటో చూపించి, ఈ అబ్బాయితో పెళ్లి చేస్తే మన అమ్మాయి మన దగ్గర ఉంటుంది అని స్వామి చెప్పారు. సో నాచురలీ ఐ గాట్ మ్యారీడ్ టు మిస్టర్ హరిబాబు. అండ్ ఆ రోజు అతను వేరే ఎక్కడో పనిచేసేవాళ్ళు, స్వామి అనుగ్రహంతో ఈ గాట్ ట్రాన్స్ఫర్ టు అనంతపూర్, ఇంకా ఆ రోజు నుంచి ఇంకా అనంతపూర్ లోనే ఉన్నారు. సో ఇది ఇంకొక లక్ అనిపిస్తుంది, దట్ స్వామినన్నీ ఇక్కడే అనంతపూర్ లో పెట్టుకున్నారు. వేరేజ్ మా ఫ్రెండ్స్ కొంతమంది అనంతపూర్ లో పుట్టిన పెరిగిన వాళ్ళు, వాళ్ళు అనంతపూర్ వదిలేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది. వాళ్ళు ఎప్పుడు నన్ను చెప్పేవాళ్ళు, నీవు ఎక్కడి నుంచి జబల్పూర్ నుంచి వచ్చి నువ్వు స్వామి దగ్గర ఇక్కడ ఉండిపోయినావు, సో అది స్వామి అనుగ్రహం నా పైన అని చాలా.
0: పేరు పెట్టడం నుంచి పెళ్లి చేయడం దాకా అంతా స్వామి చేతే చేంజ్
1: చేంజ్ పెళ్లి అయిన తర్వాత ఇప్పుడు వరకు ఇంకా స్వామే, ముందును స్వామే అని.
0: చాలా సంతోషం అమ్మా. ప్రఫుల్ల గారు మీరు చెప్తారా అండి.
2: నేను మొట్టమొదట స్వామిని నా 9వ సంవత్సరంలో చూశాను. అప్పుడు స్వామి మన కళ్యాణ మంటపం కట్టే సందర్భంలో అనంతపురంలో టవర్ క్లాక్ నుండి బ్రిడ్జ్ మీద ఉత్సవం వెళ్తుందన్నమాట. చుట్టుపక్కల వాళ్ళందరూ సాయిబాబా వస్తున్నారు, సాయిబాబా వస్తున్నారు అన్నారు. అంతకుముందు నాకు సాయిబాబా గురించి తెలీదు, ఆ పేరు వినలేదు కూడాను. ఎందుకంటే మా నాన్నగారు శివభక్తి పరాయణులు, నిత్యం రుద్రాభిషేకాలు చేసేటువంటి వాళ్లే, అమ్మ కూడా అట్లాగే. అయితే స్వామి గురించిన పరిచయం మాత్రం కుటుంబంలో లేదు. అప్పుడు పరిగెత్తుకుంటూ, చిన్నదాన్ని కదా, పరిగెత్తుకుంటూ ఇల్లు బ్రిడ్జికి దగ్గరగా ఉందన్నమాట, అందుకు పరిగెత్తుకుంటూ వెళ్లాను, స్వామిని చూశాను. ఏదో ఆనందం నాకు తెలియదు, ఇది ఆనందం అనే సంగతి కూడా నాకు తెలియదన్నమాట. తర్వాత ఒక శివరాత్రి రోజు మా ఇంటి ఓనరు ఈరోజు పాలల్లో రాత్రి సాయిబాబా కనిపిస్తాడు అని చెప్పారన్నమాట. వెన్నెల్లో పెడితే సాయిబాబా కనిపిస్తారు. నిజంగానే పాలగిన్నె తీసుకుని పోయి వెన్నెల్లో బయట పెట్టానన్నమాట. అదే బయటికి తీసుకుని వెళ్తే సాయిబాబా అక్కడ కనిపిస్తారు. ఆ వెన్నెల ఎంత ఉంటుంది చిన్న శివరాత్రి ముందు, అంత తక్కువ వెన్నెల ఉంటుంది కదా, కనిపించలేదు. ఏదో నీడలు కనిపిస్తున్నాయి, అదేదో బాధ. ఏదో సాయిబాబా కనిపిస్తారన్నారు, సాయిబాబా కనిపించలేదు. ఆ తర్వాత నేను 6వ క్లాస్లో ఉన్నప్పుడు స్వామి కాలేజీలో సైన్స్ ఫెయిర్ ఒకటి పెట్టారు. నేను చదువుతున్న స్కూల్ విద్యారణ్య ఓరియంటల్ హై స్కూల్లో చదివేదాన్ని. అందరూ కూడా ముందు రోజు సైన్స్ ఫెయిర్ కని వెళ్లారు. మాకు తెలిసిన వాళ్లు నేను నిన్ను విడిగా తీసుకుపోతా, లేవే వీళ్లతో వద్దు అన్నారు. తర్వాత 2వ రోజు పొద్దున్నే స్కూల్ ఎగ్గొట్టేసి మా ఫ్రెండ్, నేను వాళ్ల ఫ్రెండ్, వాళ్ల పక్కింటి ఆవిడ, అందరు కలిసి రిక్షాలో కాలేజ్ దగ్గరకు వచ్చాము. కానీ లోపల ప్రవేశించాము, ఇంకా అప్పుడు 6వ క్లాస్ అన్నమాట. నాకు ఎదురుకుండా సరస్వతి విగ్రహం కనిపిస్తోంది. లోపలికి నేరుగా వెళ్లిపోయాం ముగ్గురు, ఆ పెద్ద ఆవిడ, మేమిద్దరం కూడాను. అయితే లో ఒక లెక్చరర్ వచ్చి, మీరు ఇక్కడ రావడానికి వీల్లేదు, ఇప్పుడు స్వామి రెస్ట్ తీసుకుంటున్నారు, మీకు దర్శనం ఇయ్యరు అని చెప్పి పంపించేశారు. చాలా నిరాశ అయింది. కానీ ఆ క్షణంలో నేను నిర్ణయించుకున్నాను, చదివితే ఈ కాలేజీలోనే చదవాలి అని. ఆ తర్వాత మా నాన్నగారు

0: ಕೂಡ ಉನ್ನ ಚಕ್ಕಟ್ಟಿ ಕ್ರಮಶಿಕ್ಷಣವನ್ನ ರಕ್ಷಣ ಉನ್ನ ಕಾಲೇಜೀ ಸತ್ಯಸಾಯಿಬಾಬಾ ಕಾಲೇಜಿ ಕಾಬಟ್ಟಿ ಮಾ ನಾನ್ನ ಕೂಡ ನನ್ನು ಆ ಕಾಲೇಜ್ ಲೋ ಸೇರ್ಸಡಾನಿಕೆ ಇಷ್ಟಪಡ್ಡರು. ತರ್ವಾತ 1979లో నేను మొట్టమొదటిసారి కాలేజీలో అడుగు పెట్టాను. ఇంటర్మీడియట్ కోర్స్ అలా ఇది బహుశా జన్మాంతర రుణమో స్వామి అనుగ్రహం విపరీతంగా ఉండడం వల్ల కుటుంబంలో ఎవ్వరూ కూడా సాయిబాబా అన్న పేరు విన్నవాళ్లు కాదు, స్వామి భక్తులు కాదు. నన్ను అలా లాక్కుని తర్వాత క్రమంగా కుటుంబాన్ని దగ్గర చేర్చుకున్నారు స్వామి.
1: చాలా సంతోషం అమ్మా. సో స్వామి అనంతపురం కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుకున్నారు, ఆ తర్వాత డిగ్రీ కూడా అక్కడే చదివారు.
0: డిగ్రీ తర్వాత ఎంఏ తెలుగు, మధ్యలో పెళ్ళయ్యి 2 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత మళ్లీ ఎంఏకి చేరాను. ఆ తర్వాత మళ్లీ గ్యాప్, పిల్లాడు అప్పటికి పెళ్ళయింది, పిల్లాడు, మళ్లీ పీహెచ్డీకి జాయిన్ అయ్యాను. ఈ విధంగా 1979 నుంచి 1993 వరకు నేను
1: స్వామివారి కాలేజీలో విద్యార్థిని
0: విద్యార్థినిగా ఉన్నాను. ఇప్పుడు కూడా నేను విద్యార్థినినే చెప్పాలంటే.
1: మనందరం ఎప్పటికీ విద్యార్థులు.
0: తర్వాత 1984లో పెళ్ళయ్యాక మా వారికి అంత భక్తి భావం ఏమీ లేదు నిజంగా, కానీ నాకు కొంచెం బాధ అనిపించింది. అంటే అప్పటికి అనుభవం ఉన్న ఇంట్లో అటువంటి వాతావరణం లేకపోయినా అత్తింటికి వచ్చిన తర్వాత కూడా దాన్ని భరించలేకపోయాను, అట్లా వ్యతిరేకతను భరించలేకపోయాను. కానీ ఎప్పుడు ఇంతవరకు మా వారు ఎప్పుడు ఏమీ చెప్పలేదు, కానీ ఎప్పుడు ఏం జరిగిందో తన విషయంలో ఇంతవరకు నాకు తెలియదు. కానీ స్వామి అనుగ్రహం ఏంటంటే ఒకరోజు పువ్వు కోసి తెచ్చి స్వామి ఫోటో మీద పెట్టారు. ఇంకప్పటి నుంచి నాకు పరమానందం. ఈ రోజు తను ప్రతిదానికి స్వామి ఉన్నారు కదా అని నాకే ధైర్యం చెప్తారు.
1: చాలా బాగుందమ్మా, చాలా సంతోషం. మరి ఇప్పుడు మన గీతా బాలగారు ఏం చెప్తారో కూడా విన్నాము.
2: సాయిరామండి. నేను, నా పేరు గీతా బాల, నేను ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ లో మన కాలేజీలోనే వర్క్ చేస్తున్నాను. చదివిందేమో ఇంటర్మీడియట్ మాత్రమే మన కాలేజీలో, తర్వాత డిగ్రీ జాయిన్ అయ్యాను ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ ఇన్స్టిట్యూట్ కింద. కానీ మనకు ఆ వయసులో ఇదేదో స్ట్రిక్ట్, మనకి చేత కాదు. మేము 4 మక్కజల్లెళ్ళు అయితే 3 ఇక్కడ చదువుకున్నారు, అందరూ డిగ్రీ కూడా కంప్లీట్ చేస్తున్నారు. బట్ నేను వచ్చేసరికి కడగొట్టు చెడగొట్టు అన్నట్టు లాస్ట్ కదా. అందులో చిన్నతనంలోనే నాన్నగారు పోయారు. సో నేను అక్కడ చదవను అంటే మా అమ్మ ఇంకా యాక్సెప్ట్ చేసి బయట చేర్పించారు. బట్ ఎట్లానో స్వామి తెచ్చుకున్నారు, అదంతా ఒక పెద్ద స్టోరీ అవుతుంది. కాకపోతే స్వామిని చాలా చిన్న వయసు నుంచే చూశాను. మా నాన్నగారు అయితే కమ్యూనిస్ట్, పక్కా కమ్యూనిస్ట్. కానీ ఎప్పుడు అమ్మను దేవుళ్ళు గాని పూజలు గాని చేయొద్దనేవాళ్ళు కాదు. పండగలు అట్లా ఉంటే తను కూడా వంటింట్లో హెల్ప్ చేసేవాళ్ళు. మాది చాలా పెద్ద కుటుంబం, జాయింట్ ఫ్యామిలీ, 16 ఉండేవాళ్ళం ఇంట్లో. కానీ ఎప్పుడు మా అమ్మంతకు మా అమ్మ భగవద్గీత చదువుకుంటేనే వంట చేసేది, మా నాన్న ఆమె కూడా హెల్ప్ చేసేవాళ్ళు, అట్లా ఉండేది. కాకపోతే స్వామి ఎప్పుడు కూడా చాలా సార్లు అంటే కాలేజ్ కు ఎన్ని విజిట్స్ చేసినారు ఫస్ట్ లో కన్స్ట్రక్షన్ అప్పుడు, దాంట్లో దాదాపుగా సగం పైన సార్లు మా పెదనాన్నగారింటికి వచ్చారు, అంటే అమ్మ అక్క వాళ్ళ ఇంటికి.
1: వారి పేరండి
2: పట్టాభిరాములు గారు, వెరీ ఓల్డ్ డివోటీ.
3: ఇక్కడ ఒక మాట చెప్పొచ్చా?
1: చెప్పండి ద్వారకారాణి గారు.
3: ఏమంటే గీతా బాల గారు వాళ్ళ పెద్దనాన్న గురించి, పట్టాభి గారు గురించి చెప్తా ఉంటే మా అదృష్టం ఏమంటే మేము జస్ట్ పెండ్లైనాక ఈ కమలానగర్ లో పట్టాభి గారి ఇంటి పక్కనే హౌస్ తీసుకున్నాం. సో ఒకరోజు పట్టాభి గారు వాళ్ళ భార్య అమ్మ పైన నుంచి మెదపైన నుంచి పిలిచి, రాణి నేను కాలేజ్ నుంచి జస్ట్ రిటర్న్ అయినాను, ఇంకా కాళ్ళు చేతులు కడుక్కుంటా ఉంటే పైన నుంచి పిలిచి స్వామి వస్తున్నారు ఇంటికి, మీరు వస్తారా అనేసి పలికింది. మేము ఇంతవరకు పెళ్ళైనాక వెంటనే జాబ్ జాయిన్ అయిపోయినా. సో అది ఏమైందో ఏమో, ఆ రోజు మా హస్బెండ్ ఎప్పుడు 5 తర్వాతే వచ్చేవాళ్ళు ఇంటికి ఆఫీస్ నుంచి. ఆ రోజు జస్ట్ అమ్మ ఇట్లా పిలిచినారు, అతను ఫ్రంట్ డోర్ రింగ్ చేస్తే ఇంకా అతను వచ్చేస్తున్నారు. ఇక్కడ స్వామి వస్తున్నారు అమ్మ చెప్పినారు, పోతామంటే వెంటనే చెట్లు కడుక్కొని వెళ్ళాము. అండ్ దిస్ ఇస్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ద సిటీ, కమలానగర్ ఏరియా. అంటే మేము పోయినామో లేదో ఒక పెద్ద కార్, వైట్ కార్ వచ్చింది, దాంట్లో స్వామి దిగినారు, మేము పక్కనే ఉన్నాం. వెంటనే స్వామి నన్ను చూసి మా హస్బెండ్ ని షోల్డర్ పైన బాగా ప్యాట్ చేసి, ఇతను ఎవరు అనుకున్నావు, ఇతను బ్రహ్మరేశ్వరరావు అల్లుడు అని స్వామితో పాటు పట్టాభి గారి ఇంట్లో తీసుకుపోయి ఇంకా ఆ రోజు స్వామితో హిజ్ ఫస్ట్ దర్శన్ ఆఫ్ స్వామి, దిస్ వాజ్ ద ఫస్ట్ దర్శన్. ఇంకా స్వామితో పాటు బొబ్బట్లు భోజనం గీజనం అంతా చేసుకుని దట్ ఈస్ అ బ్యూటిఫుల్ మెమరీ వీ హ్యావ్ విత్ గీతా బాతాస్ తజ్ఞాన్ గారు వాళ్ళ ఇంట్లో.
1: చూసారా, ఒక నలుగురు భక్తులు కలిసి కూర్చుంటే ఎన్నేసి విషయాలు బయటకు వస్తూ ఉంటాయో, ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక రకంగా ఇంకొకరితో స్వామి అలా మనల్ని కనెక్ట్ చేసే ఉంచుతారు, అది మనం మాట్లాడుకున్నప్పుడే బయటకు వస్తుంది.
2: సో చాలా చిన్నతనంలో వచ్చేవాళ్ళు, స్వామి వస్తే ఒక పండగ వాతావరణం, పెద్దమ్మ వాళ్ళ ఇంటి ఇల్లంతా ఆరెంజ్ కర్టన్స్ అయిపోతాయి. అంటే ఐ యూస్ టు సీ దట్ గ్రాండియర్ గొప్పగా ఉంటుంది. స్వామి దేవుడు అన్నది నాకు అప్పట్లో రిజిస్టర్ కాలేదు. అందరం పోతాం, భజనలు చేస్తాం, మంచి ఫుడ్ పెడతారు, మా పెద్దమ్మ గ్రాండ్ గా రెడీ. సో ఐ వాజ్ వెరీ స్మాల్, మేబీ థర్డ్ క్లాస్ సెకండ్, అప్పటి నుంచే స్వామి వస్తే ఓకే. చాలా మంది రోడ్ బ్లాక్ అయిపోయేది. సో ఎప్పుడు స్వామి అనంతపూర్కి వచ్చినా మేము మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లే వాళ్ళము, అందరం భజన భోజనాలు అవన్నీ చేసుకుని మా నాన్నగారు గారు కూడా వచ్చేవాళ్ళు. కాకపోతే హీ వాంట్స్ టు ఇంటర్వ్యూ స్వామి, హీ వాంట్స్ టు పుట్ ద క్వశ్చన్. నాకు తెలిసి స్వామి అని అడిగేవాళ్ళంటే ఏం డబ్బులు ఉన్న వాళ్ళకైనా మీరు లింగాలు ఇవ్వడము అట్లాంటివి అని. సో తర్వాత స్వామిని ఒకసారి సందర్భంలో అడిగారంట, స్వామి ఆడపిల్లలు ఇంతమంది ఉన్నారు కదా, ఎక్కడెక్కడ ఏదో చేస్తున్నారు, అనంతపూర్లో లేడీస్ కు కాలేజ్ ఎందుకు కట్టకూడదు అని. అంటే వాట్ ఐ హర్డ్, నాకు చాలా చిన్నతనంలోనే మా నాన్నగారు చనిపోయినారు, మా అమ్మ ద్వారా అయితేనేమి, మా మేనమామల ద్వారా అయితేనే విన్నది స్టోరీ. తర్వాత జ్వాలనయ్య గారు కూడా ఒక సందర్భంలో నేను కాలేజ్ చేరిన తర్వాత చెప్పినారు, మీ నాన్న ఇట్లా అడిగారు ఆ రోజు. సో తర్వాత ఇమ్మీడియట్ గా స్వామి సరే ఎవరైనా అడ్మినిస్ట్రేటివ్ థింగ్స్ అవన్నీ చూస్తే లక్ష్మీదేవమ్మ గారితో మాట్లాడి, జ్వాలనయ్య సార్ తో మాట్లాడి. సో ఆ ఒక్క రీజన్ వల్ల మమ్మల్ని అందరి బీయింగ్ ఏ కమ్యూనిస్ట్ అయినా అందరినీ అనంతపూర్లో స్వామి కాలేజీలోనే చదివించినారు మా నాన్న. హీజ్ అ సోషలిస్ట్, హీఈస్ డూయింగ్ సో మచ్ అండ్ చాలా మంచి పనులు చేస్తున్నారు సమాజానికి, కాబట్టి అందరూ మీరు ఎక్కడనే చదువుకోవాలి, నో మనకు అనంతపూర్లో ఉంటూ ఒక ఆడపిల్లలకు ఒక కాలేజ్ ఉంది కదా అని. తర్వాత చాలా సార్లు అట్లా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో చూడడము, ఇంటర్మీడియట్ అందరూ ఇక్కడ చదువుకున్నారు కాబట్టి ఆటోమేటిక్ గా నా ఇంటర్మీడియట్ కూడా సత్సాయి కాలేజీలోనే చేసినాను.
1: అది ఏ సంవత్సరంలో?
2: 1980-82 నేను జాయిన్ అయిన తర్వాత ఇన్స్టిట్యూట్ కింద అడ్మిషన్ కూడా వచ్చింది, ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ గా జాయిన్ అయిపోయాను. బట్ వాట్ ఎవర్ మే విత్ ద రీజన్స్ వెళ్ళిపోయాను బయటికి. తర్వాత ఒక 1 మంత్ కోల్డ్ వార్ అనమాట, రోజు అన్నం తినకుండా పడుకునేదాన్ని. ఎందుకంటే నలుగురే సెలెక్ట్ అయినాం బీఏలో. స్వామి అప్పుడు బస్సులు కూడా రన్ చేయడం తగ్గించేసినారు, ఆర్టీసీ బస్ కోసం వెయిట్ చేయాలి, వచ్చేసరికి లేట్ అయిందంటే క్లాసెస్ స్టార్ట్ అయ్యేవి. దట్టు తెలుగు మీడియం స్టూడెంట్, ఇంగ్లీష్ మీడియం అర్థమయ్యేది కాదు, చాలా ఇన్ఫీరియర్ గా ఫీల్ అయ్యేదాన్ని. కాంప్లెక్స్ డెవలప్ చేసుకుని ఈ నెట్తో మొత్తానికి బయటకు వెళ్ళిపోయినాను. తర్వాత అదే పెద్దనాన్న వాళ్ళతో ఫంక్షన్స్ అంటే పుట్టబర్తికి రావడం, బర్త్డేస్ అట్లా చూడడము జరిగేది. నేను ఈ ప్రాసెస్ లో పీజీ అయిపోయింది, మళ్ళీ ఒక కాలేజీలో లెక్చరర్ గా జాయిన్ అయినాను ప్రైవేట్ కాలేజీలో. అక్కడికి మన పుట్టబర్తి అమ్మాయిలు ఉండేవాళ్ళు స్టూడెంట్స్ గా. ఒకసారి అమ్మాయి ఫోర్స్ ఉంది, మేడం మీరు ఒకసారి పుట్టబర్తికి రండి, స్వామి 70th బర్త్డేకి విల్ గో హెయ్యూ స్టేడియం లో జరుగుతుంది అంతా. సో అప్పుడు చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత స్వామి దగ్గర నుంచి చూడడం, ఎందుకంటే ఈ లోపు మా పెద్దనాన్న గారు చనిపోయినారు, స్వామి అనంతపురం రావడం తగ్గిపోయింది, వాళ్ళ ఇంటికి రావడం అన్ని. సో 80s తర్వాత ఇట్ వాజ్ ఆల్మోస్ట్ నిల్. మేమెప్పుడు వస్తే చూసేవాళ్ళం తప్ప అనంతపూర్ రావడం ఆ క్లోజ్ ఇవన్నీ తగ్గిపోయినాయి అనమాట. తర్వాత పర్సనల్ లైఫ్ లో ఏదో కొంచెం డిస్టర్బెన్సెస్ రావడము, మిరాక్యులస్ గా అసలు స్వామి ఎట్లా తీసుకున్నారో నీ కాలేజీలో లెక్చరర్ గా జాయిన్ అయిపోవడం, అదొకటి చెప్పాలంటేనే మీ 2 అవర్స్ ప్రోగ్రామ్ చేసి సరిపోదు. తర్వాత జరగడం అందరం, అంటే నేను ఇంటర్వ్యూలో కూడా రిజిస్ట్రార్ గారితో అడిగితే మా ఇంట్లో అదైతే అందరూ చదువుకున్నారు కానీ ఐ డోంట్ నో వెదర్ ఐఎమ్ ఏ డివోటీ ఆర్ నాట్, బట్ ఐఎమ్ నాట్ అగెన్స్ట్ స్వామి అని చెప్పిన, అంటే ఏదో అది ఒక గొప్పతనం లాగా. బట్ ఆఫ్టర్వర్డ్స్ ఎవ్రీడే నేను చెప్పొచ్చు, ఎవ్రీడే హీ వాజ్ ఇన్ మై లైఫ్ గైడింగ్ మీ, గార్డింగ్ మీ, ఎవ్రీథింగ్. ఎవ్రీడే ఒక ఎక్స్పీరియన్స్.
1: మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారమ్మా స్వామి?
2: 1980
1: ఇంటర్వ్యూ, సారీ ఇంటర్మీడియట్.
2: ఇమ్మీడియట్ గా డిగ్రీ 83 ఇన్స్టిట్యూట్ ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ జాయిన్ అయ్యి 1 మంత్ ఉండి తర్వాత టీసీ తీసుకుని వెళ్ళడం జరిగింది.
1: ఇప్పుడు మరి లెక్చరర్
2: గా 20 ఇయర్స్ ఇది, 20th ఇయర్. 1998 డిసెంబర్ ఐ హావ్ జాయిన్, ఇది 20th ఇయర్. సో అకాడమిక్ గా కానీ పర్సనల్ లైఫ్ లో కానీ ఫిజికల్ గా కానీ మెంటల్ గా అన్ని రకాలుగా కూడా స్వామి చాలా, అంటే ఇంట్లో ఎవరు అగెనిస్ట్ కాదు అన్నవాళ్ళు కానీ ఎవరైనా అట్లాంటి వాళ్ళు కూడా దే స్టార్టెడ్ కమింగ్ టు పత్తి. మేం సిస్టర్స్ అందరం అంతా చాలా ఇష్టం స్వామి అంటే, ఎవరికి వాళ్ళకి పర్సనల్ లైఫ్ లో ఉన్నారు కాబట్టి అన్నవాళ్ళు మాత్రం ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు కదా, అట్లాంటిది దే ఆర్ ఆల్సో కమింగ్. ఏదైనా దూరం ఎక్కడో వాళ్ళ దగ్గర ఫస్ట్ లోనే పోవాలి, ముందర కూర్చోవాలి, స్వామి ఉన్నప్పుడైనా ఎక్కడో వెనకల నుంచి చూసేసి దర్శనం చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు, అంతే అట్లా ఉండేది. సో ఆ రకంగా స్వామి, నేను కరెక్ట్ గా స్వామిని ఫీల్ అయింది మాత్రం, అంటే నాకు దేవుడు హీఈస్ ఎవ్రీథింగ్ అనిపించింది మాత్రం ఫ్యాకల్టీగా జాయిన్ అయిన తర్వాతనే. ఎన్ని రకాలుగా అంటే ఎవ్రీడే ఐ కెన్ టెల్ వన్ ఎక్స్పీరియన్స్ అట్లా ఉంది.
1: మీరు ముగ్గురు కూడా మోర్ దెన్ 40 ఇయర్స్, 40 సంవత్సరాలు పైగా స్వామితో, ఇంకా పైగానే పై మాటే స్వామితో కలిసి జీవిస్తూ వస్తున్నారు. స్వామి మీ జీవితాల్లో మీ చిన్నతనం నుంచే ఉన్నారు. మరి ఇన్ని సంవత్సరాల అనుబంధంలో మీరు మర్చిపోలేని సంఘటన, మీ మీద చాలా చెరగని ముద్ర వేసి ఎన్నో ఉంటాయి, కానీ వాటిల్లో మీ మనసుకి బాగా దగ్గరగా ఉన్న సంఘటన స్వామితో ఏమైనా షేర్ చేసుకుంటారమ్మా మన భక్తులందరితో?
3: నాకు చాలా సంఘటనలు ఉన్నాయి, ఏది చెప్పాలా, ఏది ముఖ్యమో, ఏది చిన్నది అని తెలియకపోతా ఉంది. సో పెద్ద క్వశ్చన్. చాలా విషయాలు గుర్తొస్తాయి, బట్ సమ్ ఛాలెంజింగ్ ఇష్యూస్ ఏమంటే, ఒకసారి మన కాలేజ్ లో ఉన్నప్పుడు అస్తమానం హాలిడే వస్తే ఏమైనా వస్తే వచ్చేసేవాళ్ళం అందరూ పుట్టపర్తికి వచ్చేసేవాళ్ళం. బట్ నాకే ఒక సంసారము, అత్త మామ అందరూ ఉండేసరికి ఇట్ వాజ్ నాట్ సో ఫ్రీ దట్ ఐ కుడ్ కమ్. సో చాలా బాధ వేసేది, ఏంటి ఇట్లా అయిపోయింది, మా ఫ్రెండ్స్ అందరూ వెళ్లారు పుట్టపర్తికి, స్వామి అక్కడ ఇంటర్వ్యూ ఇస్తా ఉంటారు, నేను ఇక్కడ వంట చేసుకుని నేను ఇక్కడ ఉన్నాను అని చాలా బాధ వేసేది. సో ఒకసారి పోయినప్పుడు ఐ వాజ్ లక్కీ, అప్పుడు స్వామి పిలిచినారు, ఇంటర్వ్యూకి పిలిచినారు. స్వామి పక్కనే చైర్ పక్కనే కూర్చొని ఉన్నాను. అప్పుడు ఎంతో అందరూ ఏమేమో అడుగుతున్నారు స్వామిని, స్వామి పలుకుతా ఉన్నారు, ఆన్సర్ చేస్తున్నారు, ఇంకేమి అడగండి అడగండి అనేసి చెప్పేవాళ్ళు స్వామి. సో నేను గట్టిగా మనసు చేసుకుని, స్వామి నాకు ఈ బాధ ఉంది స్వామి, ఏమంటే నేను ఎప్పుడంటే ఎప్పుడు అందరిలాగా నేను స్వామి దగ్గర రాలేకపోతున్నాను, చాలా బాధ వేస్తుంది స్వామి, నేను ఏం చేయాలా స్వామి అని చెప్తే ఎంత చక్కగా అంటున్నారు, స్వామి పక్కన కూర్చుంటే ఒకటే కాదు, స్వామిని మనసులో తెలుసుకున్నది గొప్ప. నువ్వు వంట చేసేటప్పుడు, వెజిటబుల్స్ కట్ చేసేటప్పుడు, కాయగూరలు కట్ చేసేటప్పుడు నీ ఈగో అంతా కట్ చేసుకో, చపాతి రోల్ చేసేటప్పుడు నీ మనసు అంతా ధారాళం చేసుకుని దాన్ని ఆ ప్రేమని అందరిలో పంచుకో, ఆ విధంగా చేసుకుంటే గొప్ప. మా స్వామి దగ్గర పక్కన కూర్చునేది కాదు, స్వామిని మనసులో పెట్టుకునేది అది మోర్ ఇంపార్టెంట్ అనేసి స్వామి ఒకసారి అట్లా చెప్తున్నారు.
1: చాలా బాగుందమ్మా ఈ మాట విన్న మన శ్రోతలు ఎంతో మంది ఎంతో సంతోషిస్తూ ఉంటారు ఈ క్షణంలో. ఎంతో మంది ఎంత దూరంలో ఉంటారు, వారు పుట్టపర్తి రావాలన్నా కూడా ఎన్నో సంవత్సరాలకు ఒక్కసారి రాగలుగుతూ ఉండుంటారు. మీరు చెప్పి, స్వామి చెప్పారు అని మీరు చెప్పిన ఈ మాట వాళ్ళకి ఎంత సంతోషాన్ని ఇస్తుందో తలుచుకుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ప్రఫుల్ల గారు మీరు కూడా ఏమైనా చెప్తారా?
4: 1993లో నా పీహెచ్డీ అయిపోయింది. ఆ కాన్వకేషన్లో నా దురదృష్టమేమో, స్వామి చేతుల మీదుగా నేను సర్టిఫికెట్ అందుకోలేకపోయాను. కారణాలేవో మనకు తెలియదు, కానీ చాలా అంటే చాలా బాధేసింది. ఎందుకంటే నేను పూర్తిగా మానసికంగా శారీరకంగా సంసిద్ధంగా అక్కడ నిలుచుకున్నాను, కాన్వకేషన్ స్టూడెంట్స్తో పాటుగా నేను కూడా ఉన్నాను. కానీ ఆ రాకపోవడం, ఎందుకంటే ఒక్క చిన్నదైన స్వామి దగ్గర అందుకోవడం అన్నది చాలా గొప్ప విషయం. అది ఎందుకంటే స్వామిని చాలా, ఆ సమయంలో సర్టిఫికెట్ అందుకుంటున్నావు అంటే స్వామిని చాలా దగ్గరగా చూడొచ్చు, పాద నమస్కారం చేయొచ్చు, ఇదన్నమాట అత్యాశ. అది కాకపోతే ఆ రోజు దొరకలేదు, చాలా చాలా బాధేసింది. ఎందుకంటే ఎప్పటి నుంచో అనుకుంటున్న కోరిక అది, అది తీరలేదు. రెండవ రోజు అప్పటి ప్రిన్సిపల్, నా గైడ్ కూడా హేమలత మేడం, రామ్మ ఇట్లా నా పక్కన వచ్చి కూర్చో అన్నారు. నేను వెనక లైన్లో కూర్చున్నాను, మేడం ముందొచ్చి కూర్చోమన్నారు. అక్కడ కూర్చున్న వాళ్ళు కూడా చాలా సహృదయంతో పక్కన జరిగి నాకు మేడం పక్కన చోటు ఇచ్చారు. స్వామి దర్శనానికి వచ్చారు. వచ్చాక మేడం చెప్పారు, స్వామి ఈ అమ్మాయి తెలుగులో పీహెచ్డీ పూర్తి చేసింది అని. నేనేమీ ఆశించలేదు, ఇంకా ఆ క్షణంలో పూర్తి నిరాశలో ఉన్నాను. ఆ సందర్భంలో స్వామికి నమస్కారం చేసుకోవడం ఒకటే నాకు తెలుసు, స్వామి ముఖం కూడా చూడలేదు నేను, స్వామి పాదాల మీద చేతులు పెట్టుకుని నమస్కారం చేసుకుంటున్నాను. స్వామి నా తల మీద చేయి పెట్టారు. స్వామి ఎంతసేపు పెట్టారో నాకు తెలియదు, నేను ఎంతసేపు ఉన్నానో నాకు తెలియదు. ఈ రోజుకు కూడా ఆ సన్నివేశం తలుచుకుంటే ఆ సుతిమెత్తని పాదాలను స్పృశించడం మాత్రమే గుర్తొస్తుంది, స్వామి నా తల మీద చేయి పెట్టడం మాత్రమే గుర్తొస్తుంది. ఏం జరిగింది అన్నది నాకు తర్వాత తెలియదు.
1: అది చాలా బాగుందమ్మా. భగవంతుడితో గడిపేది ఒక్క క్షణం చాలు ఒక జీవితాన్ని
4: నిజమే
1: ధన్యం చేసుకోవడం.
4: అది బహుశా ఒక్క క్షణమే, ఎందుకంటే దర్శనానికి వస్తున్న స్వామి ఎంతసేపు ఉంటారు నా ముందర,
1: కానీ ఒక్క క్షణమే సంవత్సరాలుగా గుర్తుండిపోయింది.
4: ఆహా, ఎంతో సేపు ఉన్నట్టు నా అనుభవం కూడా. స్వామి ఒక్క క్షణమే ఉండుంటారు కానీ ఎంతో సేపు ఉన్నట్టు నాకు అనిపించింది. అది నాకు జన్మలో మర్చిపోలేని అనుభవం.
1: చాలా బాగుందమ్మా. మరి గీతా బాలగారు ఏం చెప్తారో కూడా విందాం.
2: మనం ప్రార్థిస్తేనే భగవంతుడు మన దగ్గరికి వస్తాడు, మనకు అడిగితేనే వరాలిస్తాడు అన్నది అస్సలు నేను నమ్మను. ఎందుకంటే నాకు దేవుడిని అడిగితే ఇస్తాడు అని తెలియనప్పుడు కూడా దేవుడు చాలా చేసినాడు, అది మన భగవంతుడు స్వామి. ముఖ్యంగా నా జీవితంలో రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్, చాలా మిరకల్స్ లేకపోతే ఎక్స్పీరియన్సెస్ ఉన్నప్పటికీ రెండు బాగా లైఫ్ లో గుర్తుపెట్టుకోదగ్గవి జరిగాయి. ఒకటి అడిగితే జరిగింది, ఒకటి అడగకుండానే జరిగింది. మిడ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ టైంలో, అంటే కాలేజ్కి వెళ్లేటప్పుడు మనం హడావిడిగా ఉంటాము, టైం అయిపోతూ ఉంటుంది, టైంకు పోవాలి, సైన్ చేయాలి, ఇవన్నీ కొన్ని ప్రెషర్స్ ఉంటాయి, టెన్షన్. సో దిస్ ఇస్ ఇన్ 2008 or 2007. వస్తున్నాను కాలేజ్కి, సప్తగిరి సర్కిల్ అనేది మాకు ఊర్లో చాలా సెంటర్, చాలా ట్రాఫిక్ ఉంటుంది. అక్కడ ఒక చిన్న లైన్ నుంచి బైక్ లో ఇంకొక అబ్బాయి, నేను కెనటిక్ హోండాలో వస్తున్నాను, బైక్ లో ఇంకొక అబ్బాయి వచ్చేసి స్ట్రైట్ గా, ఐ వాజ్ గోయింగ్ వర్టికల్, హారిజాంటల్ వచ్చి నన్ను కొట్టేసినాడు, పడిపోయినాను. ఆల్మోస్ట్ ఫాస్ట్ గా వచ్చే మొత్తం ట్రాఫిక్ అంతా వెనకాల ఇంకా సడన్ బ్రేక్స్ తో ఆగాల్సి ఉంటుంది. రైట్ సైడ్ పడిపోయినా, స్కూటర్ నా హ్యాండ్ మీద ఉంది, నా కాల్ మీద ఉంది, లెఫ్ట్ హ్యాండ్ తో స్కూటర్ ని పక్కకు జరిగి లేపి కూర్చొని కాలేజ్కి వెళ్ళిపోయినాను. ఐ వాజ్ బ్లాంక్. మా క్లర్క్ అడిగినారు ఏమైతుంది, కొంచెం నిదానంగా రావచ్చు కదా, నేను మంచినీళ్ళు ఒకరు తెచ్చిచ్చినారు, అదేంది సంతకం చేసేసినాను. తొందరగా క్లాస్లోకి వెళ్ళిపోయినాను ఎగ్జామ్ దీని తర్వాత. ఐ రియలైజ్డ్ నన్ను లేపినారు సంబడి ఫుల్డ్. తర్వాత పిఎల్ రాణి అని ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ లో ఉంది, తన దగ్గరికి వెళ్ళిన రాణి ఇక్కడ చూడు, ఐ కెన్ సెన్స్ అండ్ ఫీల్, అవి ఉన్నాయి, ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయన్నమాట. ఈజ్ ఇట్ సో ఈజీ, నేను ఒక 100 kgs ఉన్న స్కూటర్ ని, వెయిట్ ఉన్న స్కూటర్ ని లెఫ్ట్ హ్యాండ్ తో పైకి లేసి మరీ దాని మీద నార్మల్ గా ఏమి జరిగట, అంత ట్రాఫిక్ లో వెనక వాళ్ళ ఎవరు ఒకరికొకరు ఏమి హిట్ చేయకోకుండా నార్మల్ గా వెళ్ళిపోవడం, అంటే నేను స్వామి అడగలేదు, ఏమి అడగలేదు, జస్ట్ పడిపోయినాను. అది ఎట్లా జరిగిందో అంతే, నన్ను ఇట్లా లేపేసినారు లెఫ్ట్ హ్యాండ్. ఐ కెన్ సీ దట్ ప్రెషర్ అండ్ వెంటనే కొంతసేపు బ్లాంక్ గా ఉన్నా, ఏదో జరిగింది అనేది తెలుసు కానీ, అంటే నాకేం కాకుండా కాలేజ్కి వచ్చేసిన టైంకి వచ్చినాను. బట్ ఎగ్జామ్ డ్యూటీ చేస్తున్నంతసేపు ఐ వాజ్ రికలెక్టింగ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఏం జరిగింది అంత అనుకుంటే, స్వామి ఇంకెవ్వరూ లేదు ఆ రోజుకి, నేనే కాదు మేజర్ భయ వెనక కూడా అన్ని జరగాల, ఎందుకంటే నేను సడన్ గా ఆపితే నా వెనకాల వాళ్ళు కూడా సడన్ గా ఆపాలి. అదే ఇట్స్ పీక్ అవర్, 8:40, 9:00 మధ్య స్కూల్ బస్సులు అన్ని ఉంటాయి. సో హూ ఎల్స్, స్వామి నేను అడిగానా, అడగలేదు, సేవ్ చేసినారు కదా. సో అడిగితేనే చేస్తారు, నాస్తికులకు చెయ్యరు, ఆస్తికులకే చేస్తారనే అబద్ధం. ఎవరెవరు అమ్మ అడిగితేనే అన్నం పెడుతుంది, చిన్న పాపకు లేదు కదా. సో నెలల పిల్ల లేకపోతే 1 year 2 year బాయ్కి అసలు వాళ్ళకి ఆగలేదో తెలియదు, కానీ టైంలీ అమ్మ పెడతా వస్తుంది. సో అడిగితేనే మన అవసరాలకు తగ్గట్టు మనకేమి ఎప్పుడు ఏది అవసరం అది ఇచ్చేవాడు భగవంతుడు. దట్ ఈస్ వన్. సెకండ్ థింగ్, ఒకసారి తెలిసి తెలియక మనం ఏదో చేస్తుంటాం, ఎవరో ఫ్రెండ్స్ కష్టాల్లో ఉన్నారు అంటే ఈవెన్ వితౌట్ ఆస్కింగ్ సమ్ పెద్దవాళ్ళని కూడా అడగకుండా మనం సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. నాకన్నా జూనియర్ ఒక అబ్బాయి, 5 years జూనియర్. ఒకసారి ఇంకొక మన కాలేజీలో వచ్చే ముందు నేను వేరే కాలేజ్లో వర్క్ చేసేదాన్ని, అక్కడ కరెస్పాండెంట్ వచ్చేసి ఎక్స్ ప్రెసిడెంట్ సంజీవ్ రెడ్డి గారి, ఆమె కూడా వెరీ స్ట్రిక్ట్, మగవాళ్ళతో మాట్లాడేది అవి ఉండదు గర్ల్స్ కాలేజ్. సో అబ్బాయి కాలేజ్ దగ్గరకు వచ్చినాడు, నీతో కొంచెం పని ఉంది అన్నాడు. నా భయం ఎంతసేపు, ఆమె ఎక్కడ చూస్తుంది, అందరు చూస్తారని ఏంటి అంటే, దీని మీద ఒక సంతకం పెట్టేసి నేను మళ్లీ మాట్లాడతాను అన్నాడు. సంతకం పెట్టి పంపించినాను, తర్వాత అది మర్చిపోయినాను. ఒక 2 years అయింది, ఇంటికి నోటీసులు వచ్చినాయి. ఏమి అంటే ష్యూరిటర్ గ్యారంటర్ గా నేను సైన్ చేసినాను దాని మీద, 1 lakh rupees కి. నేను ఇంకా అప్పటికి రెగ్యులరైజ్డ్ లెక్చరర్ కూడా కాదు, ఆమె డిపెండెంట్ ఆన్ మై బ్రదర్స్. సో న్యాచురల్ గా అన్న వల్ల కోపం వస్తుంది. మా పెద్దన వెరీ ప్రిన్సిపల్డ్, రాత్రి 10 గంటలప్పుడు పొరపాటున మనం రోడ్ రాంగ్ రూట్ లో పోయినా కూడా హీ విల్ స్టాప్ మీ అండ్ గివ్ మీ ఎ బిగ్ లెక్చర్. అంత ప్రిన్సిపల్డ్, అసలు ఎంత తెలివి లేకుండా ఎట్లా చేసినావు, ఎవరు నమ్ముతారు నువ్వు, ఏమీ తెలియకుండా చేసినావు అంటే. దట్ టూ వాజ్ అ బాయ్, సొసైటీ ఉంది ఏది కానీ మాట్లాడడానికి. సో యాక్చువల్గా అన్న నాతో మాట్లాడడం మానేసినాడు, హీ వాజ్ అ లాయర్, మా బ్రదర్ ఇన్ లా లాయర్, మా ఇంట్లో నలుగురు లాయర్స్ ఉన్నారు, కానీ అందరు కూడా నేను ఏదో తప్పు చేసినాను అన్నట్లు. కోర్టుకు నాకు అతి ముఖ్యమైన లైఫ్ లో దానికే నేను కోర్టు అటెండ్ కాలేదు. కోర్టుకు అటెండ్ కాకుండానే స్వామి నా లైఫ్ ని సెటిల్ చేసినాడు. అట్లాంటిది ఈ కేసు కోసం నేను కోర్టు పోలే, నలుగురు ముందు నేను నిలబడాలి, చెప్పాల్సి ఉంటది, అసలు నేను ఏమి చేయలేదు దాంట్లో నాది ఏమి. సో ఒకరోజు పుట్టుబడికి వెళ్ళినాను ధ్వజస్తంభం ముందర, మన సర్వదమ్మ స్థూపం, నేను ధ్వజస్తంభం అని అంటాను. అక్కడ ఐ క్రైడ్ అవుట్ స్వామి, నేను తెలిసి ఏం చేయలేదు, దిస్ ఈజ్ నాట్ మై ఫాల్ట్, నీవు తప్ప నన్ను ఇంకెవరు రక్షించలేరు. జస్ట్ ఐ క్రైడ్, అంతే, దర్శనం కూడా చేసుకున్నా లేదు, వెళ్ళిపోయినాను. తర్వాత సో అండ్ సో డేట్ ఐ హావ్ టు గో టు ద కోర్ట్. మా బ్రదర్ ఇన్ లా వాళ్ళ జూనియర్ కప్పగించినారు, బికాస్ మా అన్న సపోర్ట్ చేయనప్పుడు మా బ్రదర్ ఇన్ లా సపోర్ట్ చేస్తే హీ విల్ ఫీల్ బ్యాడ్. సో ఆయన జూనియర్ ని పంపించినారు, అతను పోయినాడు కోర్టుకు. కోర్టులో వాళ్ళు చెప్పినారు సో అండ్ సో డేట్ వచ్చింది ఈమె సంతకం, ఆఫీస్కి వచ్చి సైన్ చేసిపోయింది అన్నారు. నేను ఆ ష్యూరిటీ దీని మీద వాళ్ళు చెప్పిన డేట్ కి నేను కొడైకెనాల్ లో నా ఎంఫిల్ ఎగ్జామ్ రాస్తున్నా, హూ ఎల్స్ కెన్ డూ దిస్. వాళ్ళు ఇంకే డేట్ చెప్పినా కూడా నేను అయిపోతాను. వాళ్ళు ఈ పలానా డేట్ కి తను మా ఆఫీస్కి వచ్చి సైన్ చేసింది అని చెప్పినారు. నేను అవుట్ ఆఫ్ స్టేషన్, నా హాల్ టికెట్ ఉంది, ఎవ్రీథింగ్ ప్రూఫ్స్ ఉండే డేట్ చెప్పించినారు స్వామి. స్వామి తప్ప ఎవరైనా చేయగలరా ఇది, ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేదు. 81 lakh నేను కట్టాల్సిన చోట 1000 ఆయనకు గిఫ్ట్ ఇచ్చినాను జూనియర్ కంతే. ఎవరు సపోర్ట్ చేయని టైంలో గాడ్ కేమ్ టు మై రెస్క్యూ. మన వాళ్ళు సపోర్ట్ చేయకూడదని కాదు, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ప్రిన్సిపల్స్. ఏంటిది ఇంత ఫూలిష్ గా ఎట్లా చేస్తావు చదువుకొని, ఎకనామిక్స్ లెక్చరర్ నాకు తెలీదు, గ్యారంటర్ గా నేను ఉంటే ఏమైతుందో తెలీదు. అసలు నాకు వాడు ఎంతసేపు, ఆమె కరెస్పాండెంట్ వస్తుంది కదా తొందర సైన్ చేసిపోదాం. ఆ లోపల ఆ కాలేజ్ వదిలిపెట్టి స్వామి కాలేజ్లో చేరిపోయినాను. 98 లో చేరిన, ఇది 96-97 లో జరిగింది. ఈ కోర్టు కేసు ఇదంతా తెలిసేసరికి 2003-2004. ఐ వాజ్ నాట్ ఈవెన్ అన్ అర్నింగ్ మెంబర్ ఫైనాన్షియల్, ఐ వాజ్ ఇంకా కన్సాలిడేటెడ్ పే మీద ఉన్నాను, నేనే అన్నవాళ్ళ మీద డిపెండెంట్. సో ఐ వాజ్ ఇన్ ట్రామా. ఇంతే నేను స్వామిని అడిగింది, స్వామి నేను ఏ తప్పు చేయలేదు, ప్లీజ్ హెల్ప్ మీ. వ్రతాలు చేయలేదు, పారాయణలు చేయలేదు, సచ్చరితలు చదవలేదు, ఉపవాసాలు ఉండలేదు. హీ నోస్ వెన్ టు డూ వాట్ టు డూ, ఎవరికి ఏది ఎప్పుడు
1: రిప్యూట్.
2: నిజంగా సో
1: మీరు చెప్తుంటే చాలా నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి.
2: ఎగ్జాక్ట్లీ, వెన్ ఎవర్ ఐ థింక్ అట్లాంటివి, ఆ స్కూటర్ ది అలాంటి ఇన్సిడెంట్. నాకు ట్రాఫిక్, అసలు కాలేజీ పోయి ఏమి దోచలేదు నాకు. కూర్చుంటే క్లర్క్, ఇప్పటికీ సుబ్బలక్ష్మి అని క్లర్క్ ఉండదమ్మా, ఇట్లయితే అయిపోతావు, ఏమైతుంది, ఒక హాఫ్ డే లీవ్ అవుతుంది అంతే కదా, ఎందుకు ఇంత టెన్షన్. కానీ ఏదో జరిగింది, నేను చాలా డిస్టర్బ్డ్. సరే, క్లాస్ లో ఇన్విజిలేషన్ చేసేటప్పుడు ఏమి జరిగింది, అవును నాకు ఎందుకు ఇక్కడ నొప్పి ఇంతగా ఉంది, చాలా పెయిన్ వస్తా ఉంది, అంటే అలాంగ్ విత్ ద స్కూటర్ నా హ్యాండ్ ని లేపితే అది ఎవరికి చెప్పినా అది మనకు మనం ఎక్స్పీరియన్స్ కావాలి అంతే. చాలా ఇట్లాంటివి ఎన్నో. అసలు
0: గీత, మీరు స్కూటర్ అని చెప్తుంటే నా స్కూటర్ విషయం కూడా గుర్తొస్తాం
2: నాకు. అందరికీ ప్రతి ఒక్కరికి జరుగుతుంటే, ఓన్లీ థింగ్ వీఆర్ నాట్ రిలేటింగ్ దెమ్, అది స్వామి వల్ల ఇది ఇట్లా జరిగింది, అది చేసుకుంటే మాత్రం రోజు గడవదు, అయిపోతాను.
1: స్వామి భక్తుల్లో ఏ ఒక్కరిని కదిపినా కూడా ఒక భాగవతం అవుతుందమ్మా, ప్రతి ఒక్కరికి ఒక భాగవతం ఉంది స్వామితో.
3: సో ట్రూ.
1: మరి ఇన్ని సంవత్సరాలుగా స్వామి అనుగ్రహాన్ని, ఆయన ఆశీస్సుల్ని అనుభవిస్తున్నారు, ఆయనతో కలిసి ఆనందంగా మీ జీవితాన్ని జీవిస్తూ ఇంకొక 10 మందికి స్వామి విలువల్ని నేర్పించే చాలా గౌరవనీయమైన వృత్తిలో మీరున్నారమ్మా. ముగ్గురు కూడా సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లో మీరు లెక్చరర్స్ కింద ఇప్పుడు పనిచేస్తున్నారు. ద్వారకారాణి గారు ఫిజిక్స్ లెక్చరర్ కింద, అలాగే ప్రఫుల్ల గారు తెలుగు సంస్కృతం లెక్చరర్, అండ్ గీతా బాల గారు ఎకనామిక్స్ ఈ సబ్జెక్ట్స్ మీరు టీచ్ చేస్తూ వస్తున్నారు. నిన్నటి నుంచి మన అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవ సంబరాలని మేము కూడా చేసుకుంటున్నాం మీతో పాటు మన స్టూడియోలో. నిన్నటి నుంచి కొన్ని కార్యక్రమాలని, ప్రత్యక్ష ప్రసారాలని మేము చేస్తూస్తున్నాం. దానిలో భాగంగా ఎంతో మందితో ఇంటర్వ్యూలు, వారు చెప్పిన అనుభవాలు అనుభూతులు ఇవన్నీ మేము కూడా వినడం జరిగింది. అటువంటి ఒక సందర్భంలో స్వామి ఇచ్చిన దివ్యోపన్యాసం ఇనాగురేషన్ రోజు విన్నామమ్మా. అందులో స్వామి చాలా క్లియర్ గా ఈ కాలేజ్ నేను అసలు ఎందుకు పెడుతున్నాను అనే విషయాన్ని చాలా క్లియర్ గా చెప్పారనమాట. అటువంటి ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో స్వామి ఇది స్టార్ట్ చేశారు కాలేజీని. మరి ఆ లక్ష్య సాధనలో మీరందరూ చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు వస్తున్న జనరేషన్ స్టూడెంట్స్ కానీ లేదు మీ పూర్వ విద్యార్థులకు కానీ స్వామి ఆశయాల్ని మీరు ఎలా నేర్పిస్తున్నారు, వాటిని ఫాలో అవటానికి వాళ్లకు కావలసిన కాన్ఫిడెన్స్ ని ఎలా ఇస్తున్నారు, ఈ విషయమై మన శ్రోతలతో ఏమైనా చెప్తారా?
3: తప్పకుండా. నమ్మ వన్ ఏమంటే స్వామి ఎప్పుడు అన్నారు, బట్ స్వామి సబ్జెక్టు మీరు చెప్తారా లేదా అనేసి, మీరు ఫిజిక్స్ చెప్తారు కెమిస్ట్రీ చెప్తారు, స్వామి సబ్జెక్ట్ చెప్తారా లేదా అనేసి. స్వామి సబ్జెక్ట్ ఏమంటే స్వామి చెప్పింది ఇవి అన్ని, డిసిప్లిన్, డ్యూటీ, డివోషన్, డిటర్మినేషన్, అన్ని వాల్యూస్, ఆల్ హ్యూమన్ వాల్యూస్ ఎన్నెన్నో స్వామి కాలేజ్ పెట్టింది దేనికోసం. ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీ చెప్పేది ఒట్టి మనం ఒక ఏదో చూపించి స్వామి కాలేజీకి రప్పించుకుంటాము, స్వామి ఒక డిగ్రీ ఇస్తారు. బట్ యాక్చువల్లీ స్వామీజీ ఇంటెన్షన్ ఏమి, ఈ ఆడపిల్లని ఒక మంచి ఐడియల్ సిటిజన్స్ గా చేయాలనేసి. రేపు వచ్చేసి వాళ్ళ ఐడియల్ మదర్ గా తయారు కావాలా, వాళ్ళ ముందు ముందు పిల్లలకి ఎంత బాగా పైకి తీసుకురావాలంటే ద హోల్ సొసైటీ, ద హోల్ నేషన్ హ్యాస్ టు డెవలప్ ఇన్ దాట్ ఫ్యాషన్. సో మాకేమనిపిస్తుంది యాజ్ అ టీచర్స్ స్వామీస్ ఇన్స్టిట్యూట్, స్వామి ప్రతిసారి చెప్తారు మా పిల్లల్ని బాగా చూసుకోవాలా, బాగా పైకి తీసుకురావాలని. కాబట్టి ప్రతి ఒక్క దాంట్లో, వెదర్ ఇట్ ఈస్ ఇన్ ద క్లాస్, వెదర్ ఇట్ ఈస్ అవుట్ సైడ్ ద క్లాస్, మరి అదే పనిగా వాళ్ళకి చెప్పాలని కాదు, బట్ అవసరాలు బట్టి సిచ్యువేషన్స్ బట్టి చెప్తుంటాం. ఒక్కొక్కసారి ఏమైతుందంటే, ఆఫ్కోర్స్ వాల్యూ ఇంటిగ్రేషన్ ఇన్ ద క్లాస్ తర్వాత వస్తాము, బట్ ఒక్కొక్కసారి క్లాస్ లో పిల్లలు టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ద సెమిస్టర్ లేదంటే క్లాసెస్ వద్దు మేడం ఈరోజు స్వామి గురించి
5: చెప్పండి అని మాత్రమే అడుగుతారు, మేడం ఈరోజు ప్లీజ్ క్లాస్ వద్దు మేడం స్వామి గురించి చెప్పండి.
3: అప్పుడు ఏదేదో ఒక్కొక్క ఇన్సిడెంట్, ఒక్కొక్క స్టోరీ వదులుతా ఉంటాం. సో అవన్నీ, సో దాంట్లో ఎన్నో గిట్టి ఆడపిల్లలకి చాలా ఇంపార్టెంట్, తర్వాత జీవితంకి చాలా ఇంపార్టెంట్ అనేసి ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఇది ఒక సమ్వేర్ ఇన్ ద 80s జరిగింది. మనకి కుల్వంత్ హాల్ ఉండలేదు ఆ టైంలో, అంతా ప్రశాంతి మందిర్ ఇసుక పైన డివోటీస్ కూర్చునేవాళ్ళు. స్వామి దర్శనం టైంకి మ్యూజిక్ స్టార్ట్ అయితేనే ఇంటర్వ్యూ రూమ్ నుంచి బయటకు వచ్చారు. సో సమ్మర్ అనుకుంటాను, ఇట్ వాజ్ వెరీ హాట్. అట్లా ఆ ఇసుక పైన ఆ వేడిలో కూర్చున్నప్పుడు స్వామి బయటకు వచ్చారు. స్ట్రేట్ గా మేము టీచర్స్ కూర్చుండే లైన్ లోకి వచ్చి నా దగ్గర స్ట్రేట్ గా వచ్చేసి, మీ భర్త ఎక్కడున్నారు అని అడిగినారు స్వామి. అడిగితే విత్ ఆల్ మై ఇన్సెన్స్ నేను అన్నాను, స్వామి తను వాళ్ళ అమ్మ నన్ను చూసేకి గుందకలు వెళ్లారు స్వామి అనేసి చెప్పినారు. స్వామి ఎంత దగ్గరగా నించుకున్నారంటే, స్వామి గౌన్ నా చీర టచ్ అవుతాను అంత పాదాలు దగ్గరగా ఉన్నాయి, అంత ప్రేమతో అడిగినారు స్వామి. నేను ఎప్పుడైతే ఈ ఆన్సర్ ఇచ్చినాను, స్వామి తన వాళ్ళ అమ్మ నాయనతో చూసేకి గుందకలకు వెళ్లారు స్వామి అంటే, వెంటనే రెండు స్టెప్స్ బ్యాక్ తీసుకొని చెయ్యి మీద, చెయ్యి ఎదురు మీద పెట్టుకొని, స్వామి ఏమి నీకు మా అత్త మామ అని చెప్పాక అయ్యేలేదా అని కోప్పడినారు అనేసి ఒక లాగా చేసి ఒక టూ స్టెప్స్ ముందుకెళ్ళిపోయినారు. బట్ స్వామి ఒక ప్రేమ స్వరూపం కదా, ఆ కోపం క్షణికమై వెంటనే ఒక స్టెప్ వెనక్కి తీసుకొని, రేపు రమ్మని చెప్పు అని చెప్తూ, అప్పుడు నెక్స్ట్ డే వస్తే మమ్మల్ని ఒక ఇంటర్వ్యూ రూమ్ లో ఇంటర్వ్యూ కాల్ పిలిచి, అదొక బ్యూటిఫుల్ స్టోరీ ఆల్ టుగెదర్. సో క్లాస్ లో నేను ఈ ఎపిసోడ్ చెప్పినప్పుడు ది ఇంపార్టెన్స్ ఆఫ్ పెండ్లైన తర్వాత మన అత్త మామని, మన ఫ్యామిలీస్ ని, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ ని ఏ విధంగా మన వాళ్ళు అనేసి మనం దగ్గర తీసుకొని వస్తామో అప్పుడు మనకి ఎంత ప్రేమ ఆప్యాయం అవన్నీ ఉంటాయి. సో మా స్టూడెంట్స్ చాలా మంది ఇప్పుడు వచ్చినారు కదా, కొంతమంది అట్లాగా పెండ్లైన తర్వాత పార్టీలో కలిసినప్పుడు అదన్న, మేడం ఆ రోజు మీరు మాకు ఇన్సిడెంట్ చెప్తున్నారు కదా మేడం, మాకు ఎప్పుడైతే మా అత్తగారితో ప్రాబ్లమ్ నేను ఆ ఇన్సిడెంట్ గుర్తు పెట్టుకుంటాను మేడం అని చెప్తూ అప్పుడు వాళ్ళకి ఆ ప్రాబ్లం ఆ సిచ్యువేషన్ సాల్వ్ అయిపోతుందంట. సో అప్పుడు నాకు ఒకటి, ఓహో స్వామి నాకు ఒకటే కాదు స్వామి మన పిల్లల జనరేషన్స్ కి ఈ రోజు ఆ అమ్మాయి మన స్పీచ్ ఇచ్చిన అమ్మాయి చెప్పింది, స్వామి గురుదక్షిణ అడిగినారు, ఏం గురుదక్షిణ, మీ అత్త వాళ్ళని సంతోషంగా పెట్టండి. ఆమె చెప్పకపోవచ్చు బట్ అహం మంచి అమ్మాయి ఇచ్చినారు నా కుటుంబంలో అని అనుకుంటే స్వామికి తెలిసిపోతుంది. సో స్వామికి కావాల్సిందేది టు హోల్ ద ఫ్యామిలీ టుగెదర్. అప్పుడే ఒక సొసైటీ స్టేబుల్ సొసైటీ, హ్యాపీ సొసైటీ, పీస్ఫుల్ సొసైటీ అయితే
1: అద్భుతంగా ఉందమ్మా.
2: స్వామి నా జీవితంలో ఇంకొక మంచి గిఫ్ట్ ఇచ్చినారని చెప్పేసి మా అమ్మ స్వామి దగ్గర. సో చాలా విషయాలు స్వామి చెప్పినారు, చాలా పుస్తకాల్లో మనం స్వామి చెప్పిన కథలు, నీతి కథలు, చిన్న కథలు అన్ని చాలా వింటాం, చాలా లెసన్స్. దేవుని దయవల్ల అవన్నీ నేను స్వామి దగ్గరకు వచ్చేసరికి అమ్మ దగ్గర వినేసి వచ్చినాను. మా అమ్మ వరేషియస్ రీడర్, బాగా భాగవతం అన్ని నోటి చేతి మీదనే ఉండేది ఆమెకు. అట్లనే ఉపవాసాలు వ్రతాలు ఆ టైప్ కాదు తను, చాలా ప్రాక్టికల్ మనిషి. సో పిల్లలకు పాఠాలు చెప్పేటప్పుడు ప్రతి సందర్భానికి ఒక చిన్న కథ, శ్రద్ధ కొలది విద్య అంటే ఒక గురువు దగ్గర కొంతమంది శిష్యులు ఉంటారు, చదువుకుంటా ఉంటారు, కానీ మామూలుగానే కదా శిష్యుల్లో కొంతమంది ఇంటెలిజెంట్స్ ఉంటారు, ఇంట్రెస్టింగ్ స్టూడెంట్స్ ఉంటారు, కొంతమంది అటు ఇటు కాని వాళ్ళు ఉంటారు, కొంతమంది డల్ వాళ్ళు ఉంటారు. సో ఆ కాలంలో చదవాలి అంటే గురువు పత్తి చెప్పిన పనులన్నీ చేస్తూ గురువుకు తీరిక దొరికి విద్యను బోధించినప్పుడు వీళ్ళు నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఆటోమేటిక్ గా గురువు కూడా తెలిసిపోతుంది ఎవరికి ఇంట్రెస్ట్ ఉందా ఎవరికి లేదా అనేది. ఒక శిష్యుడు ఉండేవాడు ఆ గురువు దగ్గర, బాగా చదువుకొని స్వామి గురుపతిని చెప్పిన పనులన్నీ త్వర త్వరగా చేసేసుకుని ఎప్పుడు టైం దొరుకుతుందా ఎప్పుడు కూర్చొని చదువుకుందామా అని. సో గురువు ఎప్పుడు కోట్ చేస్తాడు, వాడిని చూసి నేర్చుకోండి మీరు ఇట్లా. ఆటోమేటిక్ గా చదవని వాళ్ళకి వీడంటే జలస్ అయిపోతుంది, వీడు చదువుతా చదవటం వల్ల కదా మనకు అందరికీ ఇంత ప్రాబ్లం వస్తా ఉంది, వీడిని చదవకుండా డిస్టర్బ్ చేసేవాళ్ళు. ఆ కాలంలో నూనె దీపాలతో చదువుకునేవాళ్ళు. సో ఆ దీపం మారిపోయడము లేకపోతే చిన్నగా చేయడము ఏదట్లా. ఒకసారి ఇంకా వీళ్ళ బాధ భరించలేక వాడు దూరంగా వెలుగు కనిపిస్తా ఉంటే వెళ్లి చదువుకుంటాడు. అక్కడ ఎక్కడ అది ఏం ప్రదేశము ఏమి కాదు, అక్కడ వెలుగు ఉంది నేను ఇక్కడ చదువుకోగలను అని వెళ్తాడు. వెళ్తే తీరా చూస్తే అది ఒక శ్మశానము, అక్కడ ఒక బాడీ కాలుతా ఉంటుంది, ఆ వెలుతురులో చదువుకుంటా ఉంటాడు. అప్పుడు సరస్వతి చాలా ప్లీజ్ అయ్యి వచ్చి వాడి నోటి మీద బీజాక్షరాలు రాస్తుంది. అయినాక ఇంటికి వస్తాడు, ఆశ్రమానికి వస్తాడు. మరుసటి రోజు గురుపత్ని భోజనం వడ్డిస్తా ఉంటే అమ్మ ఏమి ఈ రోజు చేదుగా ఉంది వంట అంటాడు. ఆమెకు ఆశ్చర్యం అవుతుంది, రోజు పెట్టే వంటనే రోజు వేసినట్టే వేప నూనె వేసినాను, ఒక్క మాట కూడా మాట్లాడకుండా తినేవాడు, ఈ రోజు ఎందుకు గాను అమ్మ వంట చేదుగా ఉంది అంటున్నాడు. అప్పుడు గురువుకు చెప్తుంది మాట, ఎందుకని తను ఇట్లా చెప్తున్నాడు అంటే గురువు ధ్యానంలో తెలుసుకుంటాడు వాడికి సరస్వతి సాక్షాత్కారం అయ్యింది, అందుకనే ఇన్ని రోజులు వాడికి చదువు తప్ప వేరే ధ్యాస లేదు కాబట్టి శ్రద్ధ కొలది, వాడి విద్య నేర్చుకోవాలి, ఈ రోజు సంపూర్ణ విద్యావంతుడు అయినాడు కాబట్టి వాడికి ఇవన్నీ తెలుస్తా ఉన్నాయని ఆశీర్వాదం చేస్తాడు. సో ఏమి ఇట్లాంటి కథలు శ్రద్ధ కొలది, మీకు శ్రద్ధ ఉంటే మీరు నేర్చుకోగలుగుతారు. రెండోది వచ్చేసి పిల్లలకి స్వామి ఎన్నో చెప్పినారు మనకు సీలింగ్ ఆన్ డిజైర్స్, నేను ఎకనామిక్స్ చెప్తాను ఆటోమేటిక్ గా మనకున్న ప్రాబ్లం అన్లిమిటెడ్ వాంట్స్ లిమిటెడ్ మీన్స్. పుట్టపర్తిలో మనకు లేనిది ఏముంది చెప్పండి, రాయల్ లైఫ్. ఇక్కడ లోపలికి వస్తే ఆశ్రమంలో బేకరీ ఉంది, నార్త్ ఇండియన్ క్యాంటీన్ ఉంది, ఎఫ్సి ఉంది, అన్ని ఉన్నాయి. ఎందుకని స్వామి మనకు ఆశ్రమం అంటూ ఇన్ని రకాల ఫెసిలిటీస్ ఇచ్చినారు, కంఫర్ట్స్ ఇచ్చినారు అని ఒకరోజు కూర్చొని ఆలోచించుకున్నాను. అంటే ఏమీ దొరకనప్పుడు నువ్వు ఉపవాసాలు ఉండడం గొప్ప కాదు, అన్నీ ఉన్నా నీకు ఏం కావాలో అవి మాత్రమే, స్టోర్స్ దొరుకుతూ ఉంది, నీకు కావాల్సినవన్నీ అక్కడ ఉన్నాయి, ఏమైనా కొనుక్కోవచ్చు, కానీ లిమిటెడ్ గా నీ అవసరానికి మాత్రమే తీసుకొని వస్తాయి. స్వామి స్ట్రెస్టింగ్ అస్, మనకి ఇన్ని పెట్టి మనం ఎంత మాత్రం ఆయన బోధనలు వింటున్నాము, ఎంత మాత్రం మనం సీలింగ్ ఆన్ డిజైర్ కి కట్టుబడి ఉన్నాము అని పెట్టడానికి ఒక టెస్ట్ ఏమో అనిపిస్తుంది. ఏ ఇక్కడ పోతాం ఎఫ్సీలో తినొస్తాము, అక్కడ పోతాం బేకరీ పోతాం, ఐస్ క్రీమ్లు అంటాం, ఇది అంటాం, ఇది లేనిది లేదు, అన్ని ఉన్నా మనం ఎట్లా ఉంటాం. ఏమీ లేకుంటే ప్రతి ఆశ్రమంలో ఉన్నట్లే ఏదో కందమూలాలు ఇచ్చో ఇంకోటి చూడండి, నేను కూడా తపస్సు చేసుకుంటాను. కానీ ఇన్ని ఇచ్చి కూడా స్వామి తన డివోటీస్ ఎట్లా ఉంటారు, ఎట్లా మారుతారు, వాళ్ళని వాళ్ళు ఎట్లా తెలుసుకుంటారు అని చేయడానికి ఉంటుంది అని చెప్తా ఉంటాను పిల్లలకి. సో మనకి ఇక్కడ స్టోర్స్ ఉందమ్మా కాలేజీలో, హాస్టల్లో చేయని వంట లేదు, కానీ మీరు ప్రొద్దాకా స్టోర్స్ పోయి కొనుక్కొని తిరాల్సిన అవసరం లేదు, మనకు దొరికే ఫుడ్ ప్రసాదంతో సమానము. ఇంకా కొన్ని సందర్భాల్లో మనకు ప్రతిదానికి మనం పిల్లలు గ్రంబుల్ చేస్తాం అంటే పొద్దున్నే లేయాలా, సుప్రభాతం పోవాలా, అది ఏదో చిన్న చిన్నవి ఉంటాయి. సో ఇక్కడ నేర్చేసుకుంటారు. హాలిడేస్ అంటేనే రాత్రి పొద్దున్న 10 గంటలకు లేస్తారు, టీవీల దగ్గరనే టిఫిన్లు తింటారు, రాత్రి 1 గంట వరకు టీవీలు చూస్తారు, ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో దిస్ ఇస్ నాట్ ద లైఫ్. దానికోసం మనం సత్యసాయిలో చదవడం. ఈ డిగ్రీ ఇంతకన్నా మంచి డిగ్రీ ఎక్కడైనా వస్తుంది. ఇంకా గొప్ప ప్రొఫెసర్లు, ఇంకా మంచి డెడికేటెడ్ టీచర్స్ ఉండింటారు. యు ఆర్ నాట్ హియర్ ఫర్ దాట్, నాట్ ఫర్ గెట్టింగ్ డిగ్రీ. అలాంగ్ విత్ ద డిగ్రీ యు ఆర్ గెట్టింగ్ సమ్ ట్రైనింగ్ టు ఫేస్ ద లైఫ్. మనం స్టాటిస్టిక్స్ క్లాస్ లో ఒక ప్రాబ్లం చెప్పిస్తాం, ఒక ఫార్ములా చెప్పి ఒక ప్రాబ్లం ఇస్తాం, ఎగ్జామ్ లో అదే ప్రాబ్లం వస్తుందా? రాదు. వాళ్ళు వేరే ప్రాబ్లం సాల్వ్ చేయాలి బేస్డ్ ఆన్ దిస్ ఫార్ములా. సో వాట్ ఎవర్ ట్రైనింగ్ వీఆర్ గెట్టింగ్, ఇటువంటి సిచ్యువేషన్ రేపొద్దున కాకపోయినా నీకు పేషెన్స్ అని కానీ, అండర్స్టాండింగ్ అని, అకామిడేటింగ్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్ కానీ, ఇవన్నీ నేర్చుకోవడానికి మనకు హాస్టల్ లైఫ్ కానీ, స్వామి పెట్టిన ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. సో మీరు ఇవన్నీ మీరు సందర్భానుసారంగా మనం టీచ్ చేసేటప్పుడు దానికి తగ్గట్టు చెప్తూ, స్వామి టీచింగ్స్ చెప్తూ వస్తున్నాం. ఎందుకంటే స్వామినే ఇస్తాడేమో మనకు, అది ఎట్లా చెప్పాలి, హౌ వీ నీడ్ టు, ఆయన గైడెన్స్. మనం కోరినా కోరకపోయినా ఆయన కావాలనుకున్న రిజల్ట్ వచ్చేంత వరకు మనం ఉపయోగం చేసుకుంటారు మన ద్వారా. వీఆర్ జస్ట్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్, దట్ వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. నాకు ఏమీ తెలియదు, ఆయన మన ద్వారా తనకు కావాలనుకున్న రిజల్ట్ పిల్లల నుంచి తెచ్చుకుంటున్నారు. దానికి మనం ఒక ఇన్స్ట్రుమెంట్స్, నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ.
3: గీత వల్ల చెప్పినట్టు ఎన్నో అవకాశాలు ఇస్తారు స్వామి. యాక్చువల్లీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లో చూస్తామంటే అకాడమిక్స్ ఏ ఉంటాయి, పాఠాలు, ఎగ్జామ్స్, అంతగా అయితే కొన్ని ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. బట్ స్వామి మన కాలేజ్ లో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, డ్రామా, డాన్స్, పాటలు అవన్నీ కాకుండా ఒకటి యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ అనేది పెట్టారు. ఇది కాకుండా గ్రామ సేవ ఉండేది. ఈ ప్లాట్ఫామ్స్ అన్నిట్లో ఏం తెలుస్తుందంటే స్వామికి కావాల్సిన వాల్యూస్ అన్ని వికసిస్తాయి స్టూడెంట్ లో.
2: గివింగ్ ట్రైనింగ్ అంతే, ఇవన్నీ ట్రైనింగ్ పీరియడ్.
3: ఇట్స్ అ ట్రైనింగ్ పీరియడ్. ఇప్పుడు గీత చెప్పినట్టు ఒక స్టూడెంట్ కి ఒక ఎట్లాగా భక్తిభావం ఉండాలా, ట్రెడిషనల్ గా ఉండాలా, మోడర్స్ గా ఉండాలా. స్వామి చాలా సార్లు కట్టు బట్టు జుట్టు గురించి మాట్లాడినారు. హౌ వి ఇన్సిస్ట్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ద హాస్టల్? చీర్ఫుల్ గా ఉండాలా, ఎప్పుడు స్మైలింగ్ గా ఉండాలా, అవసరం ఉన్నప్పుడు ఒక షైనెస్ ను ఉండాలా. అట్లా అది కాకుండా స్వామి మనకి స్పోర్ట్స్ మీట్ లో ఏం
2: ఏ సిచ్యువేషన్ వచ్చినా ఫేస్ చేస్తే అట్లా. మనం లేడీసే కానీ మన లైఫ్ సెల్ఫ్ రిలయంట్, మనకు కావాల్సిన మనం చేయగలిగిన కెపాసిటీ ఉండాలి. రేపు ఎవరికైనా హెల్ప్ చేయగలిగిన శక్తి, నాకు డ్రైవింగ్ వచ్చు, నా ఒక్కదానికే కాదు, రేపు ఎవరికైనా సిక్ అనుకోని ఐ కెన్ టేక్ దెమ్ టు ద హాస్పిటల్. అట్లనే నేను ఆడపిల్లను, నేను డ్రైవింగ్ ఎందుకు నేర్చుకోవాలో, నాకు అవసరం లేదు ఎవరో, అలా కాదు. మనల్ని మనం ఆడపిల్లలంతా అనంతపూర్లో దే ఆర్ ట్రైన్డ్ ఫర్ దట్ టు ఫేస్ ద వరల్డ్, టు ఫేస్ ద డిఫికల్టీ. అట్లని వాళ్ళ జీవితాలంతా డిఫికల్టీస్ ఉంటాయనో ఇంకోటో ఇంకోటో, ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఫేస్ కలిగే ట్రైనింగ్ త్రూ ఆల్ దీస్ థింగ్స్ వస్తాయి.
3: సో దీస్ ఆర్ సమ్ బ్యూటిఫుల్ సిచ్యువేషన్స్ దట్ స్వామి హ్యాస్ గివెన్. సో ఈ సందర్భంగా మామూలుగా మాకు స్పోర్ట్స్ మీట్ అయినప్పుడు రకరకాల ఐటమ్స్ చేసేవాళ్ళం. పోల్స్ మాక్ పిడి సాయిమణి మేడం అనే ఉండేవాళ్ళు, అండ్ షీ యూజ్ టు మేక్ ఆల్ ద ఎఫర్ట్స్ 20 feet పైన పోల్స్ పైన పిల్లలు కల, రోప్స్ పైన యోగాసనాలు
2: చేయాలి,
3: హైట్ పైన సాయిరాం సాయిరాం సాయిరాం చెప్పుకుంటూ స్వామే కాపాడతారు అనేసి అంత ధైర్యంగా ట్రైనింగ్ ఇచ్చారు. స్వామి ఎంత సంతోషపడే వాళ్ళంటే ఐటమ్స్ చూసి ఒక సంతోషం స్వామి ఫేస్ లో చేస్తా ఉంటే, ఆ సంతోషం చూసి మాకు సంతోషం, ఒక ప్రోత్సాహం, ఒక ఎంతూసియాజము అదంతా. సో ప్రతిసారి ఒక మనకి వెరైటీ ఆఫ్ ఐటమ్స్ కావాలంటే ఒకసారి ఏదో చిన్నగా మేము మోటార్ సైకిల్ ఐటమ్ స్టార్ట్ చేస్తున్నాం. మోటార్ సైకిల్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఇంకా వీళ్ళ దగ్గర బారో చేయాలా, వాళ్ళ దగ్గర బారో చేయాలా, ఏదో అంతా కూడి ఒక ఫస్ట్ ఇయర్ 2 మోటార్ సైకిల్స్, నెక్స్ట్ ఇయర్ 4 మోటార్ సైకిల్స్. అట్ దిస్ జంక్షన్ నేను ఒక రియల్లీ రెసిప్రొకేట్ ఒకసారి మాకు నాసిక్ నుంచి ఒక సేవాదళ అతను వస్తే మా అమ్మగారు ఊరికే చెప్తున్నారు, వీళ్ళు కాలేజ్ లో మోటార్ సైకిల్ ఐటమ్ చేస్తున్నాను, మోటార్ సైకిల్ దొరికేది కష్టం అని. ఇతని పేరు మురళి అనేసి, హీస్ అ గుడ్ సేవాదళ మెంబర్. అతను ఎందుకు మా సేవాదళ చెప్తామనేసి నాసిక్ నుంచి సమ్ 6 మోటార్ సైకిల్స్ తీసుకుని వచ్చారు. అండ్ స్వామి ఎప్పుడైతే పిల్లలు మోటార్ సైకిల్స్ చేసేవాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు, మంచి ధైర్యము, మంచి ఇది అట్లా. ఒకసారి అంటే ప్రతిసారి ఏమై స్పోర్ట్స్ మీట్ ముందు ఏదన్నా ఇట్లా డేంజరస్ ఐటమ్ చేయాలంటే స్వామిని వచ్చి పర్మిషన్ తీసుకోవాలి. సో ఒక సంవత్సరం వచ్చేసి స్వామి నేను సాయిఫండి మేడం పంపించారు, ప్రిన్సిపల్ హేమలత గారు మమ్మల్ని ఇద్దరిని పంపించి సరే స్వామిని అడిగేసరండి మోటార్ సైకిల్ మళ్ళీ చేస్తాం. సరే వచ్చి స్వామి దగ్గర లైన్ లో కూర్చొని అడిగితే స్వామి అనుకుని ఆ చేయండి పంపారు, తప్పకుండా చేయండి తప్పకుండా చేయండి. అండ్ యూ వోంట్ బిలీవ్ 1 వీక్ తర్వాత స్వామి మన చిరంజీవి గారు ద్వారా 6 brand new మోటార్ సైకిల్స్, సుజుకి బైక్స్, బ్యూటిఫుల్ బ్లాక్ కలర్, అవి కాలేజ్ కి పుట్టుపర్తి నుంచి కాలేజ్ కి డైరెక్ట్ గా పంపించిన. హార్ట్స్ వర్ సో ఫుల్. ఏమంటే స్వామి ఎంత ఎంతోజియాజం స్వామికి, స్వామి ఎంత మగపిల్లలకు బైక్లు ఇవ్వలేదు, మగపిల్లలకి బైక్లు ఇవ్వలేదు కానీ ఆడపిల్లలు పంపించినారు. సో దిస్ ఇస్ జస్ట్ వన్ ఇన్స్టెంట్ టు షో దట్ స్వామి ఇస్ జస్ట్ నాట్ ఆస్కింగ్ గర్ల్స్ టు డూ భజన్, సేవా, వెజిటబుల్ కటింగ్, రంగోలీ, ఇవన్నీ కాదు. అన్ని విధాలు అన్ని విద్యలు రావాలి స్టూడెంట్స్ కి. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఫీచర్స్.
5: అదే మన కాలేజ్ లో ఈ స్పోర్ట్స్ మీట్ ఒకటి, గ్రామ సేవ ఒకటి, సెల్ఫ్ రిలయన్స్ ఒకటి. ఇది అంటే మామూలుగా విలువలు క్లాస్ రూమ్ లోనే చెప్పాలని లేదు, ఇక్కడ ఈ కార్యక్రమాల వల్ల స్టూడెంట్ టీచర్లకు చాలా దగ్గర సంబంధం ఏర్పడుతుంది. అప్పుడు క్లాస్ లోనే కాకుండా క్లాస్ బయట తల్లి పిల్లలకు లాగా సంబంధం వల్ల తల్లి ఎట్లా పిల్లలకు బోధిస్తుందో అట్లా మంచి మాటలతో చక్కగా చెప్పే అవకాశం ఉంది. ఇటువంటి అవకాశం బహుశా ఇంకెక్కడెక్కడెక్కడా ఉండదు.
2: కనిపించను మీరింట్లో ఉండే టైం చాలా తక్కువ, టీచర్స్ తో ఎక్స్పెండ్ చేసే టైమే చాలా ఎక్కువ. కాబట్టి మేమేదో మా పాఠం చెప్పినాం పోయినాం అనేది కాదు, మిమ్మల్ని కరెక్ట్ చేస్తాం, మీకు ఇష్టం ఉన్నా లేకున్నా కరెక్ట్ చేస్తాం. 10 సార్లు వింటే ఒక్కసారన్నా అది మైండ్ లెక్
3: పోతుంది.
2: వీఆర్ నాట్ హియర్ టు టీచ్ యూ, వీఆర్ హియర్ టు ప్రీచ్ యూ. డెఫినెట్ గా నేర్పించేకే ఉన్నాము, నేర్పిస్తాం. కాలు షేక్ చేసినా చెప్తాం, అది తప్పు అంటాము. గోల్డ్ దొరికినా తప్పు అంటాం. ప్రతిదీ అమ్మ దగ్గర ఉంటే అమ్మ చెప్తాది. సో మేము ఊరికే చూసి చూడటం బ్లైండ్ గా వెళ్ళిపోలేము కదా. తప్పు అని తెలిసినప్పుడు తప్పు అని చెప్తాం. వాళ్ళు ఎంతవరకు దాన్ని వింటారు లేదో అనేది రిపీటెడ్ గా చెప్తాం. ఏదో ఒక రోజు బహిమని వెళ్ళలేక మొదలు పెడతారు. సో దట్ విల్ హెల్ప్ దెమ్.
5: టీచర్ క్లాస్ లోకి లోపలికి వెళ్ళంగానే స్టూడెంట్లు నేర్చుకోవాలి. అది ఒక్కొక్కసారి పిల్లలు ఏదో ధ్యాసల్లో ఉంటారు, కానీ ఒక్కటే చెప్పేది మాకు గౌరవం ఇవ్వాల్సిన పనుల. అక్కడున్న ఒక చైర్ ఒకటి ఉంటుంది, దానికి గౌరవం ఇవ్వండి. స్వామి తల్లి తండ్రి గురువు దైవం అన్నారు కాబట్టి మీరు ఆ చైర్కి ఒకటి ఇచ్చినా పర్వాలేదు. ఎందుకంటే ఇక్కడి నుంచి వెళ్లిన తర్వాత ఎట్లో కూర్చోవడం, తర్వాత క్లాస్ రూమ్ లో కూర్చునే విషయం కూడాను స్వామి చాలా పద్ధతిగా ఉంటారు. క్లాస్ రూమ్ అన్న తర్వాత క్లాస్ రూమ్ లాగే ఉండాలి, అది ఏ రెస్ట్ రూమ్ లాగా ఉండకూడదు. క్లాస్ లో కూర్చున్నప్పుడు స్వామి ధ్యానానికి ఎట్లా కూర్చుంటారు, క్లాస్ రూమ్ లో కూడా అట్లాగే కూర్చోవాలన్నది స్వామి చెప్పేవాళ్ళు అన్నమాట. నిటారుగా కూర్చోవడం, దానివల్ల ఏకాగ్రత వస్తుంది. ఏకాగ్రత వల్ల పిల్లలు చక్కగా చెప్పిన విషయాన్ని గ్రహించగలుగుతారు. ఇదొకటి. తర్వాత క్లాస్ రూమ్ లో ఉన్నప్పుడు కూడాను వాళ్ళు కాన్సన్ట్రేట్ చెయ్యలేకపోతే కారణం తెలుసుకుని, ఎందుకంటే స్వామి ఒకసారి హేమలత మేడం గారు స్వామి వచ్చినప్పుడు స్వామి మనకు 96% రిజల్ట్ వచ్చింది అని చెప్పారన్నమాట. అప్పుడు స్వామి ఇంకా అంటే 96 మంది సంతోషంగా ఉన్నారు, ఇంకా 4 బాధగా ఉన్నారు. అప్పుడు ఇది ఎట్లా ఆనందించదగ్గ విషయం అవుతుందన్నారు. అంటే ప్రతి వాళ్ళు కూడాను ప్రతి వాళ్ళు క్లాస్ లో పాఠాలు విని మంచి మార్కులు తెచ్చుకోవడం. అందుకని క్లాస్ లో వినడం లేదు అంటే దానికి కారణం టీచర్ కనుక్కోవాల్సి ఉంటుంది. అనారోగ్యము, మరో కారణము, ఇంట్రెస్ట్ లేకపోవడము, ఏదో. కాబట్టి ఆ క్షణంలోనే వాళ్ళని అట్లా సరిచేస్తే తర్వాత ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పిల్లలు కొంచెం అందరూ ఒకలాగే ఉండరు కాబట్టి కొంచెం త్వరగా గ్రహించే వాళ్ళుంటారు, మరికొందరేమో చాలా నిదానంగా గ్రహించే వాళ్ళుంటారు. స్వామి కలిసిమెలిసి పెరుగుదామంటారు. అందుకు మేము ఒక ఆలోచన చేసేదేమంటే బాగా చదివే పిల్లలు క్లాస్ లో ప్రతి వాళ్ల దగ్గర కూర్చుని మనం చెప్పలేం. మన దగ్గర వచ్చిన వాళ్ల దగ్గర మన దగ్గర మేడం నాకు ఈ డౌట్ ఉంది అంటే మనం సందేహాలు తీర్చగలం. కొందరు దానికి రావడానికి కూడా భయపడే వాళ్ళుంటారు.
4: ఎందుకంటే విద్యార్థులు రకరకాలు, అందుకని ఆ కలిసిమెలిసి చదువుదాం, కలిసిమెలిసి తిరుగుదామన్నారు, కలిసిమెలిసి చదువుదామని. నేను బాగా చదవగలిగిన పిల్లను ఒకళ్ళొక్కళ్ళు, విద్యార్థులైతే ఒకళ్ళొక్కళ్ళు భయం లేకుండా షేర్ చేసుకుంటూ నాకు ఇది అర్థం కాలేదు, నాకు అది అర్థం కాలేదు, అట్లా కలిపి చదివించడాలు కూడా ఉంటుంటాయి. ఇది ఎందుకు అంటే స్వామిని సంతోష పెట్టడం కోసం.
3: దీని నుంచి షేరింగ్ అండ్ కేరింగ్ యాటిట్యూడ్ అది వస్తుంది. సో విచ్ ఇస్ అగైన్ ఇంపార్టెంట్ ఇన్ ద ఫ్యూచర్ లైఫ్.
4: తర్వాత క్రమశిక్షణ అన్నది స్వామి మన కాలేజీలో లోపల ప్రవేశించంగానే ఒక బోర్డు ఉంటుంది స్వామి ఫోటోతో పాటు ఒకటి, అందులో ఈ కాలేజీలో మాధ్యమం ఏమంటే క్రమశిక్షణ. కాబట్టి ప్రతి విషయంలో కూడాను, ఎందుకంటే క్రమశిక్షణ ఉంటే విద్యార్థిగా కానీ రేపు పొద్దున్న తల్లిగా కానీ లేక ఇంకో కంపెనీలో ఉద్యోగస్తురాలిగా కానీ ఆ క్రమశిక్షణ వల్లే వాళ్ళు సరి అయిన జీవితాన్ని సంతోషంగా సుఖంగా జీవితాన్ని గడపగలరు. ఎప్పుడైతే ఆ క్రమశిక్షణ కొంచెం తేడా వస్తే మనసంతా కల్లోలం అయిపోతుంది. అందుకే స్వామి ఎప్పుడూ చెప్పేవాళ్లు కదా, సద్గుణంబులు సద్బుద్ధి సత్య నిరతి భక్తి క్రమశిక్షణ కర్తవ్య పాలనంపు నేర్పునదే విద్య నేర్వవలయం. అందుకు ఆ క్రమశిక్షణలో భాగంగా ఓసారి పిల్లల కుర్చీ లాగేస్తున్నారు, ముందుకు లాగేస్తున్నారు, ఆ కిర్ కిర్ కిర్ కిర్ శబ్దాలు వస్తున్నాయి, చాలా వినడానికి చిరాకుగా ఉంది. ఒక్కసారిగా ఎత్తి పెట్టలేరా అన్నాను. కానీ ఆ చిన్న విషయము తర్వాత ఒక విద్యార్థి ప్రభావితురాలై తర్వాత వచ్చి, మేడం నేను జన్మలో మర్చిపోను మేడం, పని చేసేటప్పుడు శ్రద్ధగా పని చెయ్యాలి అన్నది నేర్చుకున్నాను అని చెప్పిందన్నమాట.
3: గీత ప్రఫుల్ల, ఒక్కొక్కసారి నేను అనుకుంటాను స్వామి మన బిల్డింగ్ ని రౌండ్ బిల్డింగ్ చేస్తున్నారు. చూడండి, ఏ బాయ్స్ ప్రశాంతి నగర్ క్యాంపస్ లేదు, అట్లాగా వైట్ ఫీల్డ్ క్యాంపస్ లేదు, ముద్దన్నవి క్యాంపస్ లేదు, మన అనంతపూర్ కాలేజ్ ఆడపిల్లల కాలేజ్ మాత్రం రౌండ్ బిల్డింగ్. సో ఇది ఎందుకు అనేసి నేను చాలా సార్లు ఆలోచిస్తాను. ప్రతిరోజు కాలేజ్ ఎంటర్ అయితేనే స్వామి మమ్మల్ని అందరినీ ఎంత సంరక్షణగా పెట్టుకున్నారు, ర్యాపింగ్ హస్ ఇన్ హిస్ లవ్ అండ్ ఎంప్రేస్ అనేది ఫస్ట్ అనిపిస్తుంది. ఆడపిల్లలు అందరినీ అంత ప్రేమతో అంత అనురాగంతో పెట్టుకున్నారు. ఇంకో పాయింట్ ఏమనిపిస్తుందంటే మనం వాల్యూస్ గురించి డిస్కస్ చేస్తున్నాం, సో పిల్లలకి అన్ని రకాల వాల్యూస్ రావాలా రైట్, దాంట్లో ఇంత ఇంతకే అనుకున్నాం, వాళ్ళకి డిసిప్లిన్ ఉండాలా, డివోషన్ ఉండాలా, భక్తిభావం ఉండాలా, మోడెస్టీ ఉండాలని నేను రిపీట్ చేస్తాను, బట్ దీస్ ఆర్ ద థింగ్స్ స్వామి స్ట్రెస్డ్ ఆన్. పైగా కరేజ్ ఉండాలా, బోల్డ్నెస్ ఉండాలా, సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎట్లా మాట్లాడాలా, ఎట్లా సిచ్యువేషన్ ని సాల్వ్ చేయాలా, దాన్ని మళ్ళీ ప్రాబ్లం గా చేయకుండా సొల్యూషన్ కరెక్ట్ దారిలో ఎట్లా తీసుకోవాలి, ఇవన్నీ స్వామి ఆడపిల్లలకి కంప్లీట్ క్యారెక్టర్ రౌండ్ అప్ నాలెడ్జ్ ఉండాలా, ఆల్ రౌండ్ ఇది ఉండాలా అనేసి ఎప్పుడు అనిపిస్తుంది. ఈ రౌండ్ బిల్డింగ్ పెట్టింది దానికోసం అని.
2: ఒక అమ్మాయి ఫస్ట్ ఇయర్ బెంగాలీ గర్ల్ శాంతినీ దేవ్, షీ కేమ్, షీ జాయిన్డ్, హాలిడేస్ అయిపోతానే అడుగుతాం మనం సెమిస్టర్ హాలిడేస్, నా ఏం చేసినారు హాలిడేస్ లో అంతా. ఫస్ట్ వన్ అవర్ నేను అందరినీ అడుగుతాను హాలిడేస్ లో ఏం చేసినారు, సో దట్ వాళ్ళని కొంచెం
4: పిల్లలు.
2: సో ఈ అమ్మాయి చెప్పింది, మేడం ఐ ఎయిట్ ఫిష్. ఎందుకు అంటే నేను ఇక్కడ ఉన్న సెమిస్టర్ది తిన్నాను, హాలిడేస్ తిన్నాను, మళ్లీ ఉండబోయే సెమిస్టర్ది కూడా తిన్నాను. ఓకే, దాని గురించి డిస్కషన్ ఏం పెద్ద చేయలేదు. అలాంటి అమ్మాయి త్రూ ద టీచింగ్స్ ఆఫ్ స్వామి, పిల్లలు, పియర్ గ్రూప్, మనం క్లాస్ లో చెప్పే వాల్యూస్ అవి విని ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి షీ బికేమ్ వెజిటేరియన్. నన్ ఆఫ్ అస్ టోల్డ్ హర్ టు లీవ్ ద హ్యాబిట్స్, దట్ ఈస్ వాట్ అందరం ఇక్కడ నేర్చుకునేది. వచ్చే ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, వెదర్ యు విల్ ఆర్ యు ఆర్ నాట్, మనలో ఏదో మార్పు జరుగుతుంది ఫైనల్ గా. అలాంటిది స్వామి సిస్టమ్. టీచర్స్ లో కూడా అందరిలోనూ నేనెంతో మారిపోయినాను, ట్రాన్స్ఫర్మేషన్ నా నుంచే స్టార్ట్, నాకు తెలుస్తుంది కాబట్టి నేను పిల్లలకు చెప్పగలుగుతాను, దిస్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్, దిస్ ఈజ్ హౌ ఐ యూస్ టు బి. అన్ని మనము ప్రతిదీ మన ఎక్స్పీరియన్స్ తో నేర్చుకోలేము. మన ఎక్స్పీరియన్స్ నేర్చుకోవాలంటే జీవితం చాలదు. కొన్ని కొన్ని పెద్దవాళ్ళు చెప్పినవి వేరే వాళ్ళే. అమ్మ చెప్తుంది కాలే గిన్నె ముట్టుకోవద్దు, చేయి కాలుతుంది, లేదు చూస్తా అంటే నీ చేయి కూడా కాలుతుంది. సో వీ హ్యావ్ టు లిసన్ కొన్ని. సో అట్లా టీచర్స్, కొలీగ్స్, సీనియర్స్ కొలీగ్స్ వాళ్ళందరి దగ్గర విన్నవే అగైన్ వీ విల్ షేర్. పిల్లలకు కూడా చాలా ఉంటాయి, వాళ్ళు ప్రేయర్ టాక్స్ లో ఇస్తారు, అవి ఇస్తారు. ఓన్లీ థింగ్ సమ్ టైమ్స్ దే విల్ ఫర్గెట్, సమ్ టైమ్స్ దే మే నాట్ రిలేట్. మనం చెప్పి చూడు, దీని వల్ల ఇది రిజల్ట్ ఉంటుంది, ఇట్లా మాట్లాడడం ఒకటే కదా, దీన్ని మనం ప్రాక్టీస్ కూడా చేస్తే బాగుంటుంది. సో ఆ మేడం అనేది 24 అవర్స్ వీ విల్ నాట్ టీచ్ ఓన్లీ ద వాల్యూస్, వాళ్ళతో సరదాగానే ఉంటాము, అట్ ద సేమ్ టైమ్ ఎప్పుడు అవసరం కాంటెక్స్చువల్ గా వాట్ స్వామి వాంట్స్, వాట్ స్వామి ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్ అనేది చెప్పడం జరుగుతుంది.
1: గీతాబాల గారు, మీరు ప్రఫుల్ల గారు స్వామి కాలేజ్ లోనే చదువుకున్నారు, మీరు పూర్వ విద్యార్థులు కూడా.
5: అవును,
1: మీరు 2 సంవత్సరాలు, మీరు దాదాపు 10 సంవత్సరాలు అమ్మా
2: అన్ని
1: పిహెచ్డి దాకా,
5: 5, 2, 7, 3, 10 సంవత్సరాలు.
1: మరి మీరు చదువుకున్న విద్యా సంస్థలోనే మీరు ఇప్పుడు లెక్చరర్స్ గా పనిచేస్తున్నారు ఇద్దరు. ఆ ట్రాన్సిషన్ ఎలా జరిగింది? మీరు నేర్చుకున్నవి ఇప్పుడు అంటే మీరు చదువుకున్నప్పుడు ఉన్న జనరేషన్ కి ఇప్పుడు వచ్చే జనరేషన్ స్టూడెంట్స్ కి మధ్యలో ఏమైనా తేడా మీకు అబ్జర్వ్ చేశారా? ఉంటే అది ఎటువంటిది, అంటే పాజిటివ్ గా పాజిటివ్ సైడ్ లోనే ఉందని మనం ఆశిద్దాము, దాని గురించి ఏమైనా చెప్తారా?
2: స్వామి ఏం చెప్పేవాళ్ళు, టీచర్ ఇస్ అ ట్యాంక్, వచ్చే వాటర్ నాలెడ్జ్ అదేని కదా. మాకు చెప్పిన టీచర్స్ అంతా చాలా డెడికేటెడ్, దే ఆర్ డైరెక్ట్లీ మోల్డెడ్ బై స్వామి. వాళ్ళు మౌల్డ్ చేయబడి వాళ్ళ దగ్గర మేము నేర్చుకున్నాం. సో అది కొంచెం లిక్విడేట్ అయింది మా దగ్గరకు వచ్చేసరికి, ఎందుకంటే మేము డైరెక్ట్ గా స్వామి దగ్గర నుంచి కాదు, మేం మళ్ళీ జనరేషన్ కు చెప్తున్నాము అంటే. సో ద సేమ్ ఇంటెన్సిటీస్ ల్యాకింగ్, కానీ ఆ బుక్కులు చదవడం వల్ల అయితేనే, మళ్లీ మళ్లీ వీళ్ళ నుంచి వినడం వల్ల అయితేనేమి పిల్లలకు. మేం చదువుకున్నప్పుడు సిచ్యువేషన్ ఇస్ టోటలీ డిఫరెంట్ అండి, టోటలీ డిఫరెంట్. అప్పుడు డే స్టూడెంట్స్ ఉండేవాళ్ళు, అసలు వాళ్ళు ఉండేవాళ్ళు, ఎవరు కూడా ఇంత ఓరియంటేషన్ ఉండేది కాదు.
0: అచ్చంగా డివోటీస్
2: అనేది ఏమీ లేదు, చెప్తున్నా కదా మా బ్యాక్గ్రౌండ్. కానీ అందరం చదువుకున్నాం, అక్కడ చదువుకోవడం సత్యసాయి కాలేజీలో సీట్ వస్తే ఒక అదృష్టం, అక్కడ చదువుకుంటే ఒక అక్కడ మంచి డిసిప్లిన్ ఉంటుంది. స్వామి
0: కేవలం
2: చాలా మంది
0: కాలేజీలో,
2: ఆ కాలంలో కూడా స్వామి గురించి పెద్దగా తెలియకుండా మా అమ్మాయి సెక్యూర్డ్ గా ఉంటుంది ఆ కాలేజీలో చదివితే అని పంపించిన పేరెంట్స్ నాకు తెలుసు. అనంతపూర్లోనే ఉమెన్స్ కాలేజ్ ఉండగా వేరే కాలేజీలకు ఎందుకు పంపించాలా అని కూడా చదివించినారు. కానీ అందరం కూడా ఇప్పుడు ఈ రోజు 68 నుంచి వచ్చినారు, చాలా మంది సీనియర్ టీచర్స్ నుంచి తెచ్చుకున్న నేర్చుకున్న వాల్యూస్ గురించే మాట్లాడతారు. ఈ రోజు హేమాన్ ఒక అమ్మాయి కనిపించింది, 16 ఇయర్స్ బ్యాక్ షీ వాజ్ మై స్టూడెంట్, మ్యామ్ టుడే ఐఎమ్ టీచర్ బికాస్ ఆఫ్ యూ, యూ ఇన్స్పైర్డ్. నాకు ఆశ్చర్యం, నేను నిన్ను కూడా ఇన్స్పైర్ అంటే నేను కూడా ఇన్స్పైర్ చేయగలనా? నేను స్టిల్ ఐఎమ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్స్పైర్డ్ బై అదర్స్. ఆ అమ్మాయి చెప్తాను, లేదు మేడం ఆ రోజు ఆ క్లాస్ లో అసలు వదలట్లేదు, నేను వెళ్ళాలి ప్రఫుల్ల మేడం అక్కడ వెయిట్ చేస్తున్నారంటే, మేడం వెయిట్ వెయిట్ వెయిట్ అమౌంట్ టెల్, మళ్ళీ మీరు నాకు కనిపించారు. సో ఒక 2-3 ఇన్సిడెంట్స్ 16 ఏళ్ల క్రితం క్లాస్ లో జరిగినవి చెప్పినా ఆ అమ్మాయి మతికి పెట్టుకుంది. సో దిస్ ఇస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద టీచర్స్ హు ఆర్ ట్రైన్ బై స్వామి. వాళ్ళ నుంచి ట్రైన్ నుంచి ఏదో కొంచెం మేము తెలుసుకున్నాం కాబట్టి మేము
3: ఈ విషయంలో మా చెప్తాను. ఏమంటే ఆ ముందు 70s నుంచి అప్పుడు స్వామి చాలా సార్లు వచ్చేవాళ్ళు కాలేజ్కి. సో మంచి, సో నేను జాయిన్ అయిన సంవత్సరం 72లో జూలై మంత్ అంటే 8th జూలై రౌండ్ అబౌట్ స్వామి 5 రోజులు ఉన్నారు, 5 రోజులు. అండ్ కాలేజ్ జరుగుతూ ఉంటుంది, స్వామి ఉంటారు, స్వామి టీచర్స్ తో పలుకుతారు, గెస్ట్ తో పలుకుతారు, స్టూడెంట్స్ తో పలుకుతారు, మార్నింగ్ ఈవినింగ్ భజన్స్ ఉంటాయి అవన్నీ. వన్ సిట్యుయేషన్ ఏమంటే, కాలేజ్ డే సెలబ్రేషన్స్ ఉండేది. సో స్వామి విల్ పర్సనలీ గో టు ది ఆడిటోరియం, అక్కడ అంతా సర్క్యా పెట్టినారా లేదా, టేబుల్ పైన టేబుల్ క్లాత్ నీట్ గా స్ట్రేట్ గా వేసినారా లేదా, మైక్ సరిగ్గా పెట్టినారా, పాట్స్ సరిగ్గా ఉన్నాయా లేదా, డెకరేషన్ ఎట్లా ఉంది, ఇవన్నీ స్వామి సొంతంగా పోయి సూపర్వైజ్ చేసేవాడు. సో మేం టీచర్ ఏం లెసన్స్ నేర్చుకున్నాము, ఏదన్నా పని చేసినప్పుడు మనం పిల్లలకు చెప్పేస్తాము వెళ్ళండి చేయండి అట్లా అని, బట్ ఇట్ షుడ్ బి అవర్ రెస్పాన్సిబిలిటీ టు గో అండ్ సూపర్వైజ్. అది స్వామి నేర్పించింది. ఇది అదొకటే కాదు, ఇంకొక విషయం, పూర్ణచంద్ర ఆడిటోరియం లో ఒకసారి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతా ఉంది మన యాన్యువల్ స్పోర్ట్స్ డే తర్వాత. సో ఇంతకు చెప్తున్నాను కదా, సైమని మేడం ఫిజికల్ డైరెక్టర్, షీ అండ్ ఐ వాజ్ గివెన్ ద డ్యూటీ టు అసిస్ట్ టు అరేంజ్ ద ప్రైసెస్. సో ఇది పూర్ణచంద్ర ఆడిటోరియం లో ఈ ప్రైసెస్ అంతా, రైట్ సైడ్ గర్ల్స్ ప్రైసెస్, లెఫ్ట్ సైడ్ బాయ్స్ ప్రైసెస్. సో ఆ రోజుల్లో స్వామి హ్యాడ్ స్టార్టెడ్ స్టేయింగ్ ఇన్ ద పూర్ణచంద్ర ఆడిటోరియం. మేము మార్నింగ్ 5:30-6 అట్లా వెళ్ళి అంతా పెట్టేసి, అంతా చక్కగా నీట్ గా అంతా బాగుందా అనేసి పెడుతున్నాం. సడన్ గా కర్టెన్ ఓపెన్ అయినట్టు అనిపించింది. వెనక్కి తిరిగి చూస్తే స్వామి. ఇట్ వాజ్ హార్డ్లీ 7 o'clock. ఆశ్చర్యం అయిపోయింది మాకు, ఒక సంతోషము ఒక ఆశ్చర్యము, స్వామి ఇక్కడ స్టేజ్ పైన వచ్చేసినారు అనేసి. సరే ఆ సంతోషంతో స్వామి నమస్కారం చేసుకుని స్వామి తిరిగి ఆ ప్రైజెస్ పెట్టింది అయితే అంతా చూస్తున్నారు పైనుంచి కింది వరకు. చూసేసి ఒక ప్రైజ్ తీసుకుని స్వామి ఎంత బ్యూటిఫుల్ గా ఎంత సాఫ్ట్ గా ఎంత జెంటల్ గా ఈ కప్పు ఇక్కడ పెడితే బాగుంటుంది కదా అనేసి అన్నారు. అంటే దట్ ఎస్థెటిక్ సెన్స్, దట్ ప్రొపోర్షనాలిటీ సెన్స్, దట్ అరేంజ్మెంట్ సెన్స్, అది నువ్వు పోనీ స్వామి డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా ఈ కప్ తీసేసి ఇక్కడ పెట్టండి బాగుంటుంది. కాదు, ఇది ఇక్కడ పెడితే బాగుంటుంది కదా అనేసి అంత బ్యూటిఫుల్ గా, అంటే ఇన్ని విషయాలు ఎన్ని మాటలో మనం ఎన్ని నేర్చుకోవచ్చు అనేసి ఒకరికి చెప్పేటప్పుడు ఎట్లా చెప్పాలా ఒకరికి అంటే ఇంప్రెషన్.
2: దేవతలు వరాలు ఇస్తారని స్వామి ఎప్పుడు చెప్తా ఉంటారు డిస్కోర్స్.
3: ఎంత జెంటల్ గా ఈ కప్పు ఇక్కడ పెడితే బాగుంటుంది కదా అనేసి అన్నారు. అంటే దట్ ఎస్థెటిక్ సెన్స్,

0: అంటే ఇంప్రెషన్,
1: మాటలకు మధ్యలై దేవతలు వరాలు ఇస్తారని స్వామి ఎప్పుడు చెప్తా ఉంటారు డిస్కోర్సెస్.
0: కెన్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ పర్సనల్ సూపర్విషన్, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ యూనివర్సిటీ చేస్తాను, టీచర్స్ అరేంజ్ చేస్తా ఉన్నారు, స్టూడెంట్స్ హెల్ప్ చేస్తాను. బట్ స్వామి బీయింగ్ ద ఫౌండర్ ఛాన్సలర్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్, హీ కమింగ్ డౌన్ టు దిస్ లెవెల్ అండ్ సూపర్వైజింగ్ థింగ్స్, దట్స్ అ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. ఐ థింక్ మన టీచర్స్ అందరికీ, ఐ థింక్ వీ హ్యావ్ ఓన్లీ టేకెన్,
1: దట్స్ వాట్ వీ నీడ్ టు లెర్న్ అండ్ వీ నీడ్ టు పాస్ ఆన్. సో సీనియర్స్ ట్రైన్ స్వామి చేతుల ద్వారా ట్రైన్ అయిన వాళ్ళు ఇంకా స్టిల్ దే ఆర్ ఎగ్జిస్టింగ్ అండ్ దే ఆర్ టీచింగ్, దే ఆర్ హెల్పింగ్. వాళ్ళ దగ్గర నుంచి మేము తెలుసుకునేకి, వాళ్ళని అబ్జర్వ్ చేసి నేర్చుకునేవి ఉన్నాయి. సో దట్ వీఆర్, ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. జయమ్మ మేడం నుంచి శారదా వాళ్ళు షారద, సో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఫోర్ జనరేషన్స్ అయిపోయింది.
0: తర్వాత ఇంకొక అడ్వాంటేజ్ ఏమంటే, స్వామి ఆ రోజు చాలా వచ్చేవాళ్ళు కాబట్టి ఇంటరాక్షన్స్ ఎక్కువ ఉండేది, పర్సనల్ ఇంటరాక్షన్. ఒక చూపు, ఒక నవ్వు, దట్ ఇట్ సెల్ఫ్ ఫిల్స్ ద హార్ట్ ఆఫ్ అ పర్సన్. సో డిస్కోర్సెస్ ఇచ్చేవాళ్ళు. ఒకసారి జస్ట్ ఎగ్జామ్ ముందు వచ్చినారు. సో ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యక ముందు, ఆ రోజుల్లో మేము ఎస్వీ యూనివర్సిటీ కింద ఉండేవాళ్ళు. సో స్వామి ఎగ్జామ్ ముందు వచ్చినారు అండ్ హీ సెట్ ఆడిటోరియం అరేంజ్ చేయండి డిస్కోర్స్. సో అందరూ స్టూడెంట్స్ టీచర్స్ అందరూ వెళ్ళాం. ఆ డిస్కోర్స్ లో స్వామి కంప్లీట్ గా ఎగ్జామినేషన్ గురించి మాట్లాడారు. స్టూడెంట్స్ ని అడిగినారు, మీరు ఎగ్జామ్ లో రాస్తారా చదువుతారా? సో స్టూడెంట్స్ అందరూ, స్వామి మేము రాస్తాం, అందుకని మీరు ఊరికి చదువుకూడదు, రాసి చదువుకోవాలా.
1: ఇది సేమ్ ఫర్ బృందావన్ బాయ్స్ కి ఇంటర్వ్యూ కూడా, వీడియో కూడా ఉంది మనకు, స్వామి చెప్తున్నారు కోఆర్డినేషన్ ఉండాలి,
0: రాసి చదువుకోవాలి. నెక్స్ట్ థింగ్ ఏమంటే, హీ డైరెక్ట్లీ టోల్ ద టీచర్స్ ఏమంటే, స్పెల్లింగ్ మిస్టేక్స్ కరెక్ట్ చేయాలా, వాళ్ళ రైటింగ్ బాగుందా లేదా అని చూసుకోవాలా. ఈ బాధ్యత అంతా టీచర్స్ ది. సో అంటే అట్లా చిన్న చిన్న చిట్కాలు ఎన్నో స్వామి మనకి ఇస్తున్నారు. అండ్ ఐ ఫీల్ సో గ్రేట్ఫుల్ టు రేడియో సాయి దట్ ఇట్ హాస్ డాక్యుమెంటెడ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ డూయింగ్ సచ్ అ గ్రేట్ జాబ్ ఆఫ్ డిసిమినేటింగ్ ఆల్ దిస్ ద డిస్కోర్సెస్, వండర్ఫుల్ డిస్కోర్సెస్ ఆఫ్ స్వామి.
2: ద్వారకారాణి మేడం చెప్పినట్టు రాయడం చాలా ప్రధానం పిల్లలకు. మా టీచర్లు రన్నింగ్ నోట్స్ రాసుకోమనేవాళ్ళు, ఇప్పట్లాగా జిరాక్సులు లేవు ఆ రోజుల్లో, కాబట్టి మేము చచ్చినట్టుగా రాసుకోవాల్సింది. అదే అది నాకు విద్యార్థిగా ఒక మంచి అభ్యాసం అని
1: చెప్తారు కదా, 10 సార్లు చదివే కన్నా ఒకసారి రాయడంలో పర్ఫెక్షన్ వస్తుంది అని.
2: అందుకే ఈ రోజుకు కూడా నేను నోట్సులు ఇవ్వను, వాళ్ళు క్లాస్ లో నేనేం చెప్తున్నానో అప్పుడు రాసుకోవాల్సిందే అనమాట. ఎందుకంటే స్వామి చెప్పారు, ఇప్పుడు మేడం కూడా చెప్పారు కదా, పరీక్షల్లో రాయాలంటే ఆ జిరాక్స్ మిషన్ వచ్చి రాయట్లేదు. ఇదే మాటే చెప్తాను నేను, జిరాక్స్ మిషన్ రాయదు. తర్వాత మీరు అక్కడ యుద్ధకాలే శస్త్రాభ్యాస అని మీరు ఆ క్షణంలో చదువుకుంటే రాదు, కాబట్టి మీరు రాసుకుంటే మీకు వస్తుంది. ఇదే మాటే చెప్తుంటాను అన్నమాట. తర్వాత నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు కొంచెం వాదనలు ఎక్కువ చేసేదాన్ని, అది క్రమంగా అది స్వామి దగ్గర కాలేజీలో ఉండడం వల్ల క్రమ పరిణామంలో కొంచెం చొరవ ఎక్కువగా చూపేదాన్ని. క్రమక్రమంగా స్వామి బోధనల వల్ల నాలో ఎక్కువ చొరవ తీసుకోవడం, దాన్ని ఇంగ్లీష్ వాళ్ళు అగ్రెసివ్ అంటారేమో తెలియదు, అటువంటిది వాదించడం అన్నది నాకు పోయింది. ఇప్పుడు పిల్లలకు కూడాను ఒకటే మాట, ఎందుకంటే స్వామి చెప్పారు, స్వామి విషయమై స్వామి గురించి మీరు ఎవరితో వాదించొద్దండి అని. స్వామి గురించి ఒక్కటే కాకుండా ఏ విషయమే వాదించకపోతే మనశ్శాంతి ఉంటుంది
0: అనిపించింది.
1: ఇక్కడ స్వామి చెప్పే పాయింట్ మనం ఒకటి గుర్తు చేసుకోవాలి, యూ కెనాట్ ఒబ్లైజ్ ఎవ్రీబడి బట్ ఆల్వేస్ యూ కెన్ స్పీక్ ఒబ్లైజింగ్లీ. అదే మనకు తెలుగులో మాటలకు మగ్నులై దేవతలు వరాలు ఇస్తారు, హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు రాక్షసులు అని తెలుసు, వాళ్ళు తపస్సు చేస్తే వినాశనానికే వాళ్ళు వరాలు అడుగుతున్నారని తెలుసు. మళ్ళీ దేవుడు ఎందుకు ఇస్తున్నాడు? ఇంద్రుడు చంద్రుడు అంటే దేవుడే పడిపోతాడు, నువ్వు నేను ఎంత సో మంచిగా మాట్లాడు, తీయగా మాట్లాడు, నీకు కావాల్సిన ఇంగ్లీష్ వాళ్ళు మనకు నేర్పించిన బ్యూటిఫుల్ వర్డ్స్ అవే, ప్లీజ్ సారీ థ్యాంక్ యూ, అంతే కదా. సో అదే స్వామి మనకు చెప్తున్నారు మంచిగా మాట్లాడమని, ఒబ్లైజింగ్ గా నీకు కావాల్సిన పని నువ్వు చేయించుకో కానీ మంచిగా మాట్లాడు. మాట్లాడడం వల్ల అమ్మో అమ్మో ఎట్లా హౌ యు ఆర్ డెలివరింగ్ అనేది కూడా

0: At the same time, Swami cast 12 faces
1: పెట్టండి,
0: స్మైలింగ్ ఫేసెస్ పెట్టండి. దాంతో ఎంతో
2: చక్ మీ టీచర్స్ గురించి చాలా గొప్పగా చెప్పారమ్మా ప్రఫుల్ల గారు, గీతా బాల గారు. ఒక మంచి టీచర్ చాలా బాగా చెప్పగలిగితే ఒక గొప్ప టీచర్ చాలా బాగా చేసి చూపిస్తారట. మరి మీకు ఉన్న రోల్ మోడల్స్ మీ టీచర్స్ అందరూ అలా వాళ్ల లైఫ్ లో స్వామి చెప్పినవన్నీ ప్రాక్టీస్ చేసి మీకు చూపించారు కాబట్టి మీరు నేర్చుకుని మీ విద్యార్థులకి చూపిస్తున్నామని వారికి మీ ఆ క్రెడిట్ అంతా వారికి ఆ తర్వాత స్వామికి ఇచ్చారు. మరి ఇప్పుడు గీతాబాల్ గారు ఒక చిన్న ఇన్సిడెంట్ షేర్ చేసుకున్నారు, అలాగే ప్రఫుల్ల గారును ద్వారకారాణి గారు కూడా వారి పూర్వ విద్యార్థులు వారి దగ్గరికి వచ్చి మన స్వామి సంస్థలో నేర్చుకున్న విద్యా సంస్థలో నేర్చుకున్న విలువలు జీవితంలో వారికి ఎలా ఉపయోగపడ్డాయి, వారికే కాకుండా వారి పరిసరాలకు కూడా వారి చుట్టుపక్కల ఉన్న వారికి కూడా ఎలా అవి ప్రభావితం చేశాయి అనే ఇన్సిడెంట్స్ మీతో మీ పూర్వ విద్యార్థులు షేర్ చేసుకున్నవి ఏమైనా ఉంటే మన శ్రోతలు కూడా విని సంతోషిస్తారు.
1: ఒక అమ్మాయి మన డిగ్రీ అయిపోయిన తర్వాత ఎంబీఏ చేరడానికి వెళ్ళిందని, ఎంబీఏలో సాధారణంగా మనకిక్కడ స్వామి చెప్పినటువంటి విషయాలు ఎన్నో పనికొస్తాయి. మేనేజ్మెంట్ అంటేనే స్వామి మనకు ట్రైనింగ్ ఇస్తున్నదంతా మేనేజ్మెంట్, మ్యాన్ మేనేజ్మెంట్. ఇక్కడున్న విలువలతో తర్వాత మన పాఠాలు, మన తరగతిలో చెప్పినటువంటి పాఠాలు, తర్వాత ఆ అమ్మాయి సంస్కృతం స్టూడెంట్ కావడం వల్ల సంస్కృతం శ్లోకాల గురించి అవన్నీ కూడాను తనకు ఆ విలువలు, స్వామి చెప్పినటువంటి విలువలు, క్లాసులో తను నేర్చుకున్నటువంటివి అవన్నీ కూడా చాలా ఎంబీఏ క్లాసుల్లో చాలా చాలా ఉపయోగపడ్డాయని, ఇటువంటి వాతావరణంలో చదవడం తన అదృష్టం అని ఒక అమ్మాయి ఒకసారి చెప్పింది. నాకు చాలా సంతోషం అనిపించింది.
3: ఒకసారి ఇక్కడ మేడం ఒకటి గుర్తొచ్చింది, ఒక అమ్మాయి ఉండింది, క్లాస్ జరుగుతా ఉంది, ఎకనామిక్స్ మేజర్ క్లాస్, వాళ్ళు చిట్స్ ఏదో పాస్ చేసుకున్నారు, ఫైనల్ గా తీసుకుని చూసాం, బోరింగ్ ఎకనామిక్స్ క్లాస్, ఇంకా ఎంతమంది టైం, దట్ వాజ్ ద థింగ్. సో ఖచ్చితంగా ఎప్పుడైనా మనకు డోసు నిద్ర రావచ్చు, ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, ఏదైనా ఉండొచ్చు. మనం వాళ్ళ మీద రియాక్ట్ అయ్యి బయటికి పంపించడం వల్ల వీఆర్ నాట్ గోయింగ్ టు గెట్, ప్లస్ వాళ్ళకి ఒక నెగిటివిటీ వస్తుంది. సో అక్కడికి చెప్పడం ఆపేసి వాళ్ళతో పాటు ఏదో స్వామి ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుని క్లాస్ కంటిన్యూ అయిపోయింది. ఒక 1 వీక్ వదిలేసి తర్వాత ఒకరోజు కూర్చోబెట్టుకున్నాం, తప్పదు నీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు మేజర్ తీసుకోమని నోబడీ ఫోర్స్డ్ యూ, ఎందుకు నువ్వు మేజర్ తీసుకున్నావు, తీసుకున్నావా ఇంకా తప్పదు, నీకు డిగ్రీ అంటూ రావాలి కాబట్టి చదువుకోవాలా అని స్వామి టీచింగ్స్ అవి ఇవి చెప్పేసరికి ఫైనల్ గా తను పీజీ ఎకనామిక్స్ చేసి టీచర్ గా ఎకనామిక్స్ టీచ్ చేస్తూ బెంగళూరులో ఉంది. ఎప్పుడు చెప్తుంది మేడం, బోరింగ్ క్లాస్ బికేమ్ మై లైఫ్ అని. మేడం అన్నట్లు అందరూ ఒక్కలాగా ఉండరు కదా, ప్లస్ ఒకే మూడ్స్ లో కూడా ఉండరు. మనం వీ హ్యావ్ టు వాళ్ళ మూడ్స్ కి వాళ్ళ ఇంట్రెస్ట్ కి, ఒక క్లాస్ పోయిందనుకున్నా మళ్ళీ రికవర్ చేసుకోవాలి, ఆ టైంలో వాళ్ళకి తగ్గినట్టు మనం చేస్తేనే మనం ముందు పోగలం.
1: ఈ తరంలో ఒక్కొక్కళ్ళే పిల్లలు ఉండడం వల్ల వాళ్ళకి ముద్దు ఎక్కువ,
3: కాన్సన్ట్రేషన్
1: కూడా టీచర్ల నుండి
3: అటెన్షన్ కావాలి వాళ్ళకి. పేరెంట్స్ దగ్గర ఎట్లాంటి అటెన్షన్ ఉందో అదే అటెన్షన్ దే విల్ ఎక్స్పెక్ట్ హియర్.
2: ఇంకొకసారి ఏమవుతుందంటేనండి, ఇద్దరు పేరెంట్స్ వర్క్ చేస్తూ ఉండడం వల్ల
3: వాళ్ళకి అటెన్షన్ ఇవ్వక
2: అటెన్షన్ తక్కువ
1: అవుతుంది,
2: అదంతా వాళ్ళ టీచర్స్ ద్వారా పొందాలనే అనుకుంటున్నాను.
3: అసలు ఒక అమ్మాయి చెప్పింది, నేను 5 సెమిస్టర్స్ లో ఒక్క పేరెంట్స్ మీటింగ్ కూడా మా పేరెంట్స్ మిస్ కాలేదు మేడం, అది ఒక ప్లస్ పాయింట్. అంటే ఎంత హౌ ఇంపార్టెంట్, మీరు చూస్తే నన్ను ఏం పట్టించుకోరు అనే ఉద్దేశం అట్లా ఉంటుంది.
0: నేను ఒక ఇన్సిడెంట్ స్వామితో జరిగింది షేర్ చేస్తాను స్టూడెంట్స్ తో పాటు. ఏమంటే ఒకసారి స్వామి వచ్చినప్పుడు మా కామన్ రూమ్ అనేది ఒకటి ఉంటుంది కాలేజ్ లో, సో స్వామి అక్కడ ఇంపార్టెంట్ గెస్ట్ వాళ్ళందరితో మాట్లాడతారు. సో ఒకసారి స్వామి టీచర్స్ అందరినీ పిలిచినారు స్వామి మాట్లాడతారనేసి. సో ఆ ఓబుల్ టేబుల్ ఒకటి ఉంటుంది, సో దాని సోఫాలో కూర్చొని స్వామి ఆ టేబుల్ చుట్టూరు అందరూ టీచర్స్ దగ్గర కూర్చున్నాం. దిస్ ఇస్ అబౌట్ లైక్ సమ్వేర్ ఇన్ ద 80s. సో అప్పుడే మనకి కొన్ని స్టాఫ్ క్వార్టర్స్ ఒక 4 కట్టినారు. సో కొన్ని 3 క్వార్టర్స్ లో దాంట్లో ప్రిన్సిపల్ డాక్టర్ హిమలత ఉండేవాళ్ళు, వేరే ఫ్యామిలీ టీచర్స్, ఇంకో క్వార్టర్స్ లో 7-9 మెంబర్స్ టీచర్స్ అన్మ్యారీడ్ టీచర్స్ ఉండేవాళ్ళు. సో అందరూ ఉన్నాము ఈ కాంగ్రిగేషన్ లో. అండ్ దెన్ స్వామి కూర్చున్నాక ఏం సమాచారం చెప్పండి అనేసి ఇంకా మొదలు పెడతారు కాన్వర్సేషన్. అండ్ అందరూ ఎంత ఫ్రీగా ఉండేవాళ్ళు అంటే స్వామితో, కొంతమంది పర్సనల్ ప్రాబ్లం, కొంతమంది స్వామి దగ్గర పోయి చెవుల్లో మాత్రం స్వామికి మాత్రం తెలియాలా ఇంకెవరు తెలియకూడదు, కొంతమంది ఓపెన్, అట్లా అంతా హాస్టల్ వార్డెన్స్ వాళ్ళైతే హాస్టల్ ప్రాబ్లమ్స్ కాలేజ్ ప్రాబ్లమ్ అంతా చెప్పుకుంటా ఉంటే దిస్ గ్రూప్ ఆఫ్ టీచర్స్ ఈ ఫోర్త్ క్వార్టర్స్ లో ఉండేవాళ్ళు. దాంట్లో ఒక టీచరు, స్వామి మా క్వార్టర్స్ కష్టంగా ఉంది స్వామి అనేసి దే రేసిస్ట్. స్వామి ఎంత ఏమి ఏమి కష్టము స్వామి, మేము 9 మంది ఉన్నాము స్వామి, అందరికీ వంట చేయాలా స్వామి, తర్వాత హేర్ధో సమ్ దేవర్ ఆల్ క్రిబ్బింగ్ అనమాట స్వామి, మాకి కష్టంగా ఉంది స్వామి, కష్టంగా ఉంది స్వామి. స్వామి అంతా ఎంతో పేషెన్స్ తో ఎంతో ప్రేమతో అందరిది ప్రాబ్లమ్స్ విన్నారు. విన్న తర్వాత ఒక పెద్ద ఘోషణ ఏమంటే, స్వామి అన్నారు ప్రేమ అభిమానం ఉంటే ఒక రూఫ్ కింద 100 పీపుల్ ను జీవించవచ్చు, అండ్ వన్ రూఫ్ ఈవెన్ 100 పీపుల్ కెన్ స్టే ఇఫ్ దేర్స్ లవ్ అండ్ అండర్స్టాండింగ్ అంత చెప్పి ఇంకా ప్రశాంతం అయిపోయింది మొత్తం స్టాఫ్ సభ.
3: స్వామి
0: సో ఈ ఇన్సిడెంట్ స్టూడెంట్స్ తో నేను షేర్ చేస్తాను. So there are some girls who get back and then tell me how they live in joint families. So joint families lo naturally unnalannappudu ento inka itlante values they become more predominant, and they have always said how this one lesson of eating together, being together, living together, taking care of grandparents, grand uncles, little children in the house, idanta with that one formula madam, love and understanding, ee okka formula tho mem jeevitham haayiga jarpistunnam, everyone in the house is happy with us, endukante we use this shastram of love and understanding. So that's the beauty of our God.
2: Chala baa chepparandi swami cheppina instructions lo manam ye okkati teeskuni follow aina jeevitham
3: happyga jarigina untundante nala maharaju adavula daggara unnappudu dhanalakshmi vachindanta nenu vellipothunnanu selavu pichinandi pommannaranta so then ashtalakshmi lo meeta 7 mandi kuda followed he said happily meeru velrandi ani last ku dhairyalakshmi vachindanta nenu veltanante mimmalni chusukone kada vallandarni bommannanu meeru velthe etla ante she stayed back one after the other andari ashtalakshmulu vachi ఉన్నారు. అట్లా స్వామి ఒక మెసేజ్ మనం ఫాలో అయితే మిగతావన్నీ ఆటోమేటిక్ గా మనం కంటిన్యూ చేస్తాం. ఏదైనా ఒక్కటి నేను పిల్లలకి చెప్తాను, మీరు ఒకటి కూడా మంచిది నేర్చుకోదండి, మీలో ఉన్న ఒక్క బ్యాడ్ క్వాలిటీ వదిలేయండి, ఆటోమేటిక్ గా ఇట్ విల్ గివ్ స్పేస్ టు లర్న్ సంథింగ్ న్యూ. మనలో ఈ వీటిలో పెట్టుకుని కొత్త నేర్చుకోవాలంటే ఎక్కడి నుంచి నేర్చుకుంటాం, నేనైతే అదే చేస్తానమ్మో, సో యూ ఆల్సో ప్రాక్టీస్ దట్. మనం అందరము ఎవరం దేవుళ్ళం కాదు, అందరిలో మైనస్లు ఉంటాయి, అట్లా అట్ ద సేమ్ టైం ప్లస్లు ఉంటాయి, ఏవి ఎక్కువ ఉన్నాయి ఏవి తక్కువ ఉన్నాయి, లెట్ అస్ రైట్ డౌన్ ఏం మొహమాట మొదలు ఎవరితో షేర్ చేసిన ఒక్కటి మాత్రమే పెట్టుకో, అదొక్కటి నువ్వు గెట్టడే, ఆటోమేటిక్ గా ఆ స్పేస్ లో స్వామి మంచి బుద్ధులు ఇచ్చేస్తాడు.
2: చాలా బాగుందండి. ఇంకొక ప్రశ్న లెక్చరర్స్ అందరికి, గురువులందరికీ, స్వామి ఎన్నోసార్లు మనతో చెప్పడం మనం విన్నామండి, ఆధ్యాత్మ విద్యా విద్యానామ్ అని, అంటే మనం చదువుకునే ఈ చదువులు సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా మనల్ని ఒక వేరే స్థాయికి తీసుకెళ్లడానికి కేవలం మెట్లు మాత్రమే కానీ ఇవి మార్గం కాదు, అక్కడికి వెళ్లడానికి ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ అంతే అని చెప్పడం విన్నాము. స్వామి అయితే మనకి కావలసిన జీవిత పాఠాలన్నింటినీ చాలా సులువుగా నేర్పించేస్తారు, చిన్న కథ అంటారు అందులో జీవితం అంత గొప్ప సత్యం ఉంటుంది. మరి మీరు గురువులు కాబట్టి ఇటువంటి స్పిరిచువల్ కాన్సెప్ట్స్ ని, స్పిరిచువల్ ప్రిన్సిపల్స్ ని మీరు టీచ్ చేస్తున్న సబ్జెక్ట్స్ లో ఎలా అంతర్లీనంగా స్టూడెంట్స్ కి చెప్పే అవకాశం ఉంది, ఉందా, ఉంటే అది ఏ విధంగా చెప్పొచ్చు?
3: ఇందాక అన్నాం కదా చిన్న చిన్న కథల ద్వారా సందర్భానుసారంగా చెప్పడమే అంతే. ఒక అమ్మాయికి ఇలా చెప్తేనే అర్థమవుతుంది, అది మళ్ళీ అందరికీ అప్లై చేయడానికి కూడా ఉండదు. సో డిపెండింగ్ అపాన్ ద సిచ్యుయేషన్ నీట్ స్వామి మనకు పుంఖాను పుంఖలుగా ఇచ్చినారు, సో దాంట్లో నుంచి ఏదో ఒకటి మనకు పనికి వస్తుంది,
2: ఏదో ఒకటి ఏ సబ్జెక్ట్ లో అయినా చేర్చి చెప్పచ్చు అంటారు.
3: మా ఎకనామిక్స్ వాళ్ళు అయితే సీలింగ్ అండ్ డిజర్స్ తీసుకుంటాము, దాని మీద ఎంతైనా చెప్పేస్తాము. ఎక్కువ లీజర్ కావాలనుకున్నా అది మంచిది కాదు ఆరోగ్యానికి అని చెప్తాను మేడం. ఎందుకంటే స్వామి సీలింగ్ అని అది కూడా సీలింగ్ చేసుకోవాలి మనము, సో లీజర్ కూడా ఎక్కువ ఉండకూడదు మనకు.
1: ఇక నాది పూర్తిగా సాహిత్యం, సాహిత్యం రసోవై సహ అన్నారు కాబట్టి అవకాశం అవసరం ఉన్నప్పుడల్లా కూడాను ఏదో ఒక విషయం స్వామి చెప్పిన విషయం అక్కడ అందించడం, తర్వాత పాఠాన్ని కంటిన్యూ చేయడం అవుతుంటుంది. ఎందుకంటే సాహిత్యం మొత్తంగా విలువలతో కూడినటువంటిది. పైగా ఇంతకుముందు గీత బాలగారు చెప్పినట్టు ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగేందుకు అవకాశం ఇచ్చేటువంటిదే సాహిత్యం కాబట్టి స్వామి బోధనలన్నీ కూడాను మన సాహిత్యంలో ఉండనే ఉంటున్నాయి. మనకు పాఠాలు కూడాను స్వామి చెప్పినటువంటి పద్యాల్లో నుంచి, తర్వాత స్వామి చెప్పిన ఉపన్యాసాలు మనం పాఠాలుగా కూడా పాఠ్యాంశాలుగా కూడా పెట్టుకున్నాము కాబట్టి మాకు ఇంకా సులభం అవుతుంది అట్లా చెప్పడం.
3: మనకున్న ఈ అవేర్నెస్ క్లాసెస్ ఇవన్నీ కూడా చాలా హెల్ప్ చేస్తాయి.
2: అంటే ఈ ప్రశ్న నేను మిమ్మల్ని ఎందుకు అడిగానంటేనమ్మా, మన సత్యసాయి విద్యా సంస్థలో మీరు గురువులుగా పనిచేస్తున్నారు, మన సిలబస్ కానీ మన పాఠ్యాంశాలు కానీ స్వామి విలువలకు దగ్గరగా ఉంటాయి, డీమ్డ్ యూనివర్సిటీ కాబట్టి. మన భక్తుల్లో ఎంతో మంది టీచర్స్ గా లెక్చరర్స్ గా పనిచేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. మనం మేము వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్లలో కొంతమంది ఇలా ఒక చిన్న మోరల్ లెసన్ లాగా 5 మినిట్స్ ఒక పీరియడ్ లో పెట్టుకుని ఒక చిన్న కథ చెప్పడం ఇలాంటివి మొదలు పెట్టారు. ఎందుకంటే వారు పనిచేస్తున్న విద్యా సంస్థలన్నీ ఎక్కడెక్కడో ఏవేవో సంస్థల్లో పనిచేస్తూ ఉంటారు. ఈ ప్రశ్న నేను మిమ్మల్ని ఎందుకు అడిగానంటే వాళ్లకు కొద్దిగా క్లారిటీ వస్తుంది. ఎటువంటి సబ్జెక్ట్నైనా మనం ఒక చిన్న స్పిరిచువల్ కాన్సెప్ట్ ని ఎలా దానిలో ఇంటర్ట్వైన్ చేసి చెప్పొచ్చు అనే ఐడియా వాళ్లకు కూడా వస్తే వారి ద్వారా ఎంతో మంది విద్యార్థులకి కొంత మంచి జరుగుతుందనే ఉద్దేశంతో మిమ్మల్ని ఈ ప్రశ్న అడిగానన్నమాట.
0: అఫ్కోర్స్ స్వామి పదే పదే చెప్పేవాళ్ళు సబ్జెక్ట్ టీచ్ చేసే తప్పుడే మనం ఫ్యామిలీ ఇంటిగ్రేషన్ జరగాలి. సో ఇది చాలా ఇప్పుడు ప్రఫుల్ల మేడం చెప్పినట్టు వాళ్ళ సబ్జెక్ట్ లో కొంచెం ఈజీ అనిపిస్తుంది, బట్ మా లాంటి సబ్జెక్టు ఫిజిక్స్ లో ఇది చెప్పాలంటే ఇట్ ఈస్ ఛాలెంజింగ్. బట్ విత్ స్వామీస్ గ్రేస్ ఐ థింక్ వీ కెన్ రియల్లీ డూ వండర్స్. సో ఇప్పుడు కొనుక్కుని చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి క్లాస్ లో, యాజ్ అండ్ వెన్ ఇట్ కమ్స్ అప్పటికప్పుడు ఆ పాయింట్ బయటకు వస్తుంది అండ్ వీఆర్ ఏబుల్ టు ఇంటిగ్రేట్ ఇట్. జస్ట్ ఒక పాయింట్ ఇప్పుడు నేను స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ చెప్తాం. సో దీంట్లో స్వామి ఐన్స్టీన్ ఇచ్చింది ఇది స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. స్వామి ఒకసారి డిస్కోర్స్ లో ఐన్స్టీన్ ది ఒక కథ చెప్పినారు. ఏం కథ, సైన్స్ గురించి ఏం కాదు, బట్ హౌ ఐన్స్టీన్ బికమ్ ఎ ఫేమస్ మ్యాన్ అండ్ ఒక క్వీన్ ఐన్స్టీన్ ని ఇన్వైట్ చేస్తుంది వాళ్ళ కింగ్డమ్ వచ్చేసి అండ్ టు ఆనర్ హిమ్. సో ఐన్స్టీన్ అతనికి ఒక వయలిన్ అనేది ఇష్టము, ఒక బ్యాగ్ తగిలించుకొని ట్రైన్ లో వెళ్తారు. అక్కడ స్టేషన్ దిగినప్పుడు ఆ క్వీన్ హ్యాస్ సెంట్ హిమ్ అ బిగ్ కార్ అండ్ మనుషులందరినీ పంపిస్తుంది టు రిసీవ్ ఐన్స్టీన్ అండ్ బ్రింగ్ హిమ్ టు ద కింగ్డమ్. బట్ ఐన్స్టీన్ ఏమి హాయిగా దిగి ఏదో నడుచుకుంటూ ఎక్కడుంది కింగ్డమ్ అనేసి నడుచుకుంటూ వెళ్ళిపోతారు. అప్పుడు స్వామి చెప్తారు ఐన్స్టీన్ లో ఎంత హ్యూమిలిటీ ఉండేది, అతను ఏమి క్వీన్ మాకు ఇది పంపిస్తుంది అనేసి అనుకోలేదు, హాయిగా తినేసి చక్కగా నడుచుకొని వెళ్ళిపోతారు. అట్లాంటి హ్యూమిలిటీ ఉండాలి, ఆ ట్రూలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ విల్ బి ఫిల్డ్ విత్ హ్యూమిలిటీ. విద్యా
1: విద్యాతి
0: వినయం అనేసి. సో అంటే అంత గొప్ప వాళ్ళు అయినాను, అప్పటికే అతను అంత ఫేమస్ అయిపోయినారు, బట్ అంత హంబుల్ గా ఉండేవాళ్ళు. సో ఇట్లాంటి లెసన్స్ స్వామి చెప్పేవాళ్ళు నేర్చుకోవాలని. సో క్లాస్ లో ఇప్పుడు ఎప్పుడు ఐన్స్టీన్ కథ వస్తుంది, నేను రిలేటివిటీ పాఠం చెప్పినప్పుడు వస్తుంది. సో అట్లాగే అంటే అఫ్ కోర్స్ వీ కెన్ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, బట్ జస్ట్ టు యాడ్ వన్ మోర్, ఇప్పుడు ఎలక్ట్రిసిటీ చెప్తాను. ఇప్పుడు స్వామి అంటారు కరెంటు ఈ వైర్ లో నుంచి పోతాంది, మైక్ లో నుంచి వెళ్తాంది, మనకు కనిపిస్తుంది ఆ కరెంటు, కనపడదు. సో అట్లాగే దేవుడు అన్ని చోట్ల ఉంటారు, మనకు కనపడదు, బట్ వీ షుడ్ హ్యావ్ సమ్ రిసీవర్. ఎప్పుడైతే మన మనసుని మనం ట్యూన్ చేసుకుంటామో అప్పుడు మనం వీ కెన్ ఫీల్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. సో ఇట్లా ఎగ్జాంపుల్స్ వచ్చినప్పుడు
3: అసలు మన అదృష్టానికి స్వామి లిటరేచర్ చాలా ఉంది. చదివితే ఎలాంటి వాళ్ళనే మనం విన్నాము, డిస్కోర్సెస్ వింటున్నాం కాబట్టి ఏదో చదువుతున్నాం. అట్లనే మిగతా వాళ్ళు ఎవరైతే వాళ్ళు కూడా స్వామి వాల్యూస్ ని కానీ జనరల్ వాల్యూస్, స్వామి వాల్యూస్ అంటే స్వామి ప్రత్యేకంగా అందరికీ మంచి జరిగేవే చెప్పినారు స్వామి కూడా. సో అవి ఎలాంటి సనాతన సారథి కాబట్టి. సో స్వామి లిటరేచర్ చదవడం అన్నది ఒకటి అలవాటు చేసుకుంటే ఎలాంటి టీచర్ అయినా వాటిని ఇన్కార్పొరేట్ చేసి చెప్పగలదు. సందర్భానుసారంగా స్వామి ఇచ్చేస్తాడు ఏది మనం కోట్ చేయగలుగుతాము. దానికోసం ఏదో ప్రిపేర్ అయ్యి ఆలోచించుకోవాల్సి, జనరల్ గా మనం చదువుతూ ఉంటే ఇట్ విల్ బి హియర్ అకార్డింగ్ టు ద కాంటెక్స్ట్ ఇట్ విల్ కమ్ అవుట్.
0: జస్ట్ ఇంకో ఎగ్జాంపుల్ జస్ట్ ఇస్తాను. క్లాసికల్ మెకానిక్స్ సెకండ్ ఇయర్ కి చెప్పేటప్పుడు ఒక డాంపింగ్ ఫోర్స్ సింపుల్ హార్మోనిక్ మోషన్ అనేది ఒక చాప్టర్ ఆసిలేషన్స్ వస్తుంది. దాంట్లో ఈ డాంపింగ్ ఫోర్సెస్ అంటే పెండులం అల్లాడుతూ ఉంటే కాసేపు అయినాక అది ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోతుంది? ఎయిర్ రెసిస్టెన్స్ ఉంటుంది అవన్నీ. సో దాంట్లో షార్ప్నెస్ ఆఫ్ రెసిస్టెన్స్ అవన్నీ వస్తాయి. సో ఈ డాంపింగ్ కి కారణం ఏమి? రెసిస్టివ్ ఫోర్సెస్. సో పిల్లల్ని నేను నెక్స్ట్ క్వశ్చన్ వేస్తాం. ఇప్పుడు మీరు చదువుతా ఉంటారు ఇదంతా మీ ఎగ్జామినేషన్ మీ లైఫ్ లో మీకు మంచి పీక్ పర్ఫార్మెన్స్ రావాలంటే వాట్ ఆర్ ద డాంపింగ్ ఫోర్సెస్? వాళ్ళు కథ కథ వాళ్ళే చెప్పేస్తారు. మేడం లేజినెస్, మేడం స్లీప్, మేడం నాట్ బీయింగ్ ఆనెస్ట్, మేడం ఇది అన్ని వరుసగా వాళ్ళే చెప్పేస్తారు. సో మనకి ఎగ్జాంపుల్ ఏమొచ్చేసింది, మీ డాంపింగ్ ఫోర్సెస్ అన్నిటినీ తగ్గించినారంటే మీ షార్ప్నెస్ ఆఫ్ రెసిస్టెన్స్, మీ పర్ఫార్మెన్స్ లెవెల్స్ దే విల్ బికమ్ వెరీ గ్రేట్. సో అట్లాగా స్వామి కొన్ని ఐడియాస్ అంతా మనకి అప్పుడు ఇస్తా ఉంటారు.
3: యాక్చువల్ గా పూర్ణ మేడం ప్రిన్సిపల్ గా ఉన్నప్పుడు ప్రతి ఒక్క టీచర్ ని రాయమన్నారు వాల్యూస్ రిలేటెడ్ కొన్ని. సో అప్పుడు కూడా లిటరేచర్ స్వామి లిటరేచర్ చదవడం జరిగింది దానికి తగ్గట్టుగా.
2: ఈ ప్రశ్న అడిగిన గురువులు టీచర్స్ ఈ ప్రోగ్రాం వింటున్నారని, వాళ్లకి మీ సమాధానం ద్వారా మంచి సూచన గైడ్ లైన్ దొరికిందని మనందరం ఆశిద్దాం. లేదన్నా కూడా మేము వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తామండి ఈ లింక్ గురించి, మీరు చెప్పిన సమాధానం గురించి. ఇది చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అమ్మా, ఎందుకంటే ఆ ఆలోచన వచ్చిన వారికి అది ఎలా ఆచరించాలనే మార్గం కనిపిస్తే దే విల్ ఫీల్ వెరీ హ్యాపీ.
3: మనకు ముందు పురాణ కాలం కానీ లేకపోతే గురుకులం సిస్టమ్ లో కానీ ఉంది ఇది. వాళ్ళు సబ్జెక్ట్ సబ్జెక్ట్ రూపంగా చెప్పలేదు, రిలేట్ చేసి చెప్పినారు కథల ద్వారా, ఎక్స్పీరియన్సెస్ ద్వారా. సో అదే సిస్టమ్ మనం ఫాలో కావచ్చు. కాబట్టి మనకు ట్రెజర్ ఉంది, స్వామి లిటరేచర్ అనే ట్రెజర్ ఉంది. సో దాని ద్వారా ఇంకా ఈజీ అవుతుంది మనకు.
0: అంటే స్వామి ఆల్సో ఇస్ టు ఇన్సిస్ట్ సెపరేట్ గా చెప్పకుండా థ్రూ ద సబ్జెక్ట్, ఫిజిక్స్ లో, కెమిస్ట్రీలో, మ్యాథ్స్ లో, అంటే సబ్జెక్ట్ ద్వారానే మీరు వాల్యూస్ ఇంటిగ్రేట్ చేయాలని పదే పదే.
3: అట్లాంటప్పుడు అది పర్మనెంట్ గా ఉంటుంది. వాల్యూని వాల్యూగా చెప్తే ఇప్పుడు వింటాం అప్పుడు మర్చిపోదాం, సబ్జెక్ట్ ద్వారా వింటే ఇట్ విల్ బి దేర్.
1: స్వామి చెప్పారు కదా ఈ కళాశాలలో జీవశాస్త్రంతో పాటు ప్రకృతిని గురించి కూడా పరిచయం చేయడం జరుగుతుంది, భౌతిక శాస్త్రంతో పాటుగా ఆధ్యాత్మిక విద్య బోధించడం జరుగుతుంది అని స్వామే చెప్పారు.
2: చాలా బాగుందమ్మా. అమ్మా మీరు ముగ్గురు ఇంతకు ముందరే మనం అనుకున్నట్టు 4 దశాబ్దాలకు పైగా స్వామితో కలిసి ఉండటం, స్వామి విద్యా సంస్థలో మన రాణిగారు అయితే 46 సంవత్సరాల అమ్మా, ఇప్పటికే 46 సంవత్సరాలుగా సత్యసాయి విద్యా సంస్థలో స్వామిని సేవించుకుంటున్నారు. మీ అందరికీ కూడా 2011 ముందర ఎటువంటి సందేహాలున్నా, లేదు ఎలాంటి క్వశ్చన్స్ అయినా, క్లారిఫికేషన్స్ కావాలన్నా స్వామి దగ్గరికి వెళ్లి స్వయంగా స్వామి నుంచి సూచనలు తీసుకునే అదృష్టం భాగ్యం దక్కింది. మరి 2011 తర్వాత అది ఏ విధంగా జరుగుతూ?
3: నేను ఇప్పుడు చేరేటప్పటికే స్వామి దగ్గరికి క్లోజ్నెస్ తగ్గింది. అంటే ఇచ్చిన మాస్ ఇంటర్వ్యూస్ మొత్తం టీచర్స్ కి, అవుట్ గోయింగ్ బ్యాచ్ కి. నాలాంటి వాళ్లకు స్వామి దగ్గర పర్సనల్ ఇంటర్వ్యూస్ పొందడం అనేది నాకు ఒకటి కూడా లేదు. కానీ ఐ ఆల్వేస్ యూస్ టు కనెక్ట్ స్వామి ఫిజికల్ గా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ త్రూ ద చిట్స్. ఏదైనా డెసిషన్ కావాలి, ఐఎమ్ ఇన్ డైలమా, లేకపోతే నాకు పర్మిషన్ కావాలి అంటే ఐ ఆల్వేస్ ఫీల్ దట్ ఐ కెన్ కనెక్ట్ స్వామి త్రూ ద చిట్స్. రాసేసి ఆయన ముందర పెట్టి ప్రేయర్ చేసుకుని తీసుకుని ఐ విల్ స్టిక్ ఆన్ టు దట్. ప్రాబిలిటీ లాగా 3 టైమ్స్ వేసుకొని, 5 టైమ్స్ వేసుకొని ఎన్నిసార్లు ఎక్కువ వస్తే అది చేయను, ఒకేసారి తీస్తాను వాట్ ఎవర్. ఒకసారి 75th బర్త్డే అప్పుడు అక్టోబర్ లో గ్రామ్ సేవ తర్వాత దసరాకు మామూలుగా మేము ఇంట్లో బట్టలు పెట్టుకుంటాం, అమ్మ ఒక్కళ్లే ఉన్నారు, పెద్దలకు బట్టలు పెట్టాలి, ఒక్కళ్లే పని చేసుకోలేరు అనేసి వెళ్లాలనుకున్నా. కానీ ఆ రోజు స్వామి అడిగినారు ఎంతమంది వచ్చింది, నంబర్ అడిగినారంటే స్వామి చీరలు ఇస్తారు, స్వామి చీరలు ఇస్తారంటే పక్కన పోవడం అన్నది సమస్య లేదు. కానీ నాకు ఇంటికి పోవాలి, అమ్మ ఒక్కతే ఉంది కదా అన్న ఫీలింగ్. సరే రూమ్కి వచ్చిన డామెట్రీలో చిట్స్ వేసుకున్నాను, గో అని వచ్చింది, తీసుకున్నాను, లగేసి వెళ్ళిపోతున్నా. కామర్స్ లెక్చరర్ ఫ్యాకల్టీ ఎదురు వస్తున్నారు, రాధాకుమారి స్వామి నంబర్ అడిగినారు, యూ వాంట్ గో అని. ఆయనే చెప్పినారు చిట్ వచ్చింది, ఎస్ ఐఎమ్ గోయింగ్ అన్న. పోయినాను, మరీ ఓవర్ కాన్ఫిడెన్స్ కదా, స్వామి ఈవినింగ్ చీరలు ఇచ్చేసినారు. ఓకే మేబీ నాకు లేదేమో లేదు స్వామి నోట్స్ కదా అనుకున్నాను. పండగ అయిపోయింది, 75th బర్త్డేకి అందరం వచ్చినాం, ఇక్కడే ఉన్నాం. ఒకరోజు దర్శన్ గ్రౌండ్ లో స్వామి అనౌన్స్ చేయించారు, ఏమి అంటే అందరికి స్వామి చీరలు ఇస్తారు అని. ఇంకా ఆ రోజు స్వామి డిస్ట్రిబ్యూట్ చేసినారు, అనిల్ కుమార్ సార్, చిరంజీవి గారు, పబ్లిక్ వాజ్ లైక్ దిస్. అటువైపు చూస్తే వైజాగ్ టీచర్స్ కూర్చున్నారు, స్వామి అక్కడ కూడా ఇచ్చినారు. అప్పుడే రియలైజ్ అరే స్వామి 75th బర్త్డేకి అందరూ కట్టుకుంటే నేను ఒక్కతే మిస్ అయిపోతానే, నాకు చీరలేదే అని. సో ఈ లోపల ఇటువైపు అనమాట స్వామి యజుర్మందిర్ నుంచి వస్తారు, అక్కడ కూర్చున్నాము. ఈ లోపల పిల్లలు మ్యామ్ మ్యామ్ దట్ సైడ్ స్వామి ఈస్ గివింగ్, అక్కడ రాణి మేడం, కోమలం మేడం వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళకి అటువైపు ఇస్తున్నారు స్వామి. కానీ స్వామి వరండాలో ఉన్నారంటే మనం నిల్చుకొని పోతే బాగుండదు కదా, ఇంకా పిల్లల మధ్యలో చేసుకో చేసుకున్న వెసక పుష్ప మేడం రిటర్న్ ఇచ్చేస్తారు. శుభలక్ష్మి అక్క, ప్రఫుల్ల మేడం అందరూ కూడా అప్పుడు మిస్ అయిన వాళ్ళందరికీ ఆనంద కల. ఇంకా అప్పుడు ఫస్ట్ టైం ఎఫెక్ట్, అంతవరకు ఫిలాసఫీ మాట్లాడినాను, స్వామి ప్రాప్తం అంటే వస్తుంది లేకపోతే లేదు. వెరీ ఫస్ట్ టైం ఐ ఫెల్ట్, నాకు తెలియకనే కంట్లో నీళ్ళు వచ్చేసినాయి, అరే అందరికీ స్వామి ప్రసాదం వచ్చింది నాకు లేదా అని. దెన్ పుష్పడు ఎక్కడ పోయినా ఇంతసేపు అన్నారు, మేము అక్కడ కూర్చున్నాను అండి. దెన్ షీ వెంట్ టు స్వామి అండ్ షీ టోల్డ్ మేడం స్వామి ఇంకొకళ్ళు వెళ్ళిపోయినారంటే స్వామి లుక్ దట్ మీ అండ్ హీ పిక్డ్ వన్ సారీ అండ్. సో అది చీర వచ్చింది ఎందుకంటే ఆ రోజు నువ్వు వెళ్ళమంటే వెళ్ళాను, నో అంటే ఉండిపోయేదాన్ని కదా. దట్ ఈస్ హౌ ఐ విల్ కనెక్ట్. నా వరకు నేను పిల్లలకు కూడా అందరూ అన్ని డిపార్ట్మెంట్స్ లో కూడా పిల్లలు 108 చిట్లు పెట్టుకుని ఉంటారు, మెసేజ్లు పొద్దున్న రాగానే మెసేజ్ పిక్ చేస్తారు. చాలా యాప్ట్ గా డోంట్ బంక్ ఫుడ్ అనే దగ్గర నుంచి ఉంటుంది, కీప్ యువర్ రూమ్ క్లీన్, లేకపోతే డోంట్ బీ సో టూ మెస్సీ, అట్లాంటివన్నీ కూడా ఉంటాయి. సో ఐ ఫీల్ దట్ దట్ ఈస్ ద వే వీ క్యాన్ కనెక్ట్. నేనైతే అలాగే కనెక్ట్ అవుతున్నాను, నా పిల్లలకు కూడా అలాగే చెప్తా. చాలా వరకు వీఆర్ గెట్టింగ్ ద ఆన్సర్స్ అని అనిపిస్తుంది నాకు, ఐ బిలీవ్ వెరీ స్ట్రాంగ్లీ. సో స్వామి ఉన్నప్పుడు, తర్వాత వీళ్లకున్న అదృష్టం మాకు లేదు. అఫ్ కోర్స్ ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు బీ ఇన్ స్వామిస్ కాలేజ్, కానీ మేడం వాళ్ళకి అన్ని దొరికినంత పర్సనల్ ఇంటర్వ్యూస్ కానీ అవి ఏమీ దొరకలేదు. అఫ్ కోర్స్ పాద నమస్కారాల వరకే మాది పరిమితము, కానీ అప్పటి నుంచి కూడా స్వామి ఫిజికల్ గా ఉన్నప్పుడైనా ఇప్పుడైనా నేను ఓన్లీ త్రూ చిట్స్. ఏం కారు కొనుక్కోవాలి స్వామి, ఈ ఇల్లు కలర్ ఏం కొట్టించాలి స్వామి, చిట్స్ ప్రతి ఒక్కటి, ప్రతి చిన్నది, వెదర్ ఐ కెన్ స్టే హియర్ ఆర్ గో అవుట్, నాకు వచ్చేసిన చిట్.
0: Well, I have a very distinct example to quote for this. Meek cheppinattu before 2011 em ainnanu swam daggara padagatocche vallam cheppe vallam ledante maak cheppe kaakunna ante principal ki cheppi warden jayamma madam cheppi adigiche vallu antha swam college lo pan chesin daniki adu adbhutamaina anugraham ankonne vallam manam. It used to be so beautiful. So one incident in 2007 was swam nan principal chesnaru of the campus. So okka sari em ayindante BA department lo Dr. Lulla anesi one retired teacher am undeval. So amke about 70 years, just 68-69 atla undedi. సో ఒకరోజు మనం అందరూ పత్తికొచ్చినాము. పత్తికొచ్చే ముందే ఆమె కొంచెం షీ వాజ్ ఫీలింగ్ హెవీ ఇన్ ద చెస్ట్, సరే అనేసి టీచర్స్ వచ్చేసి హాస్పిటల్ తీసుకెళ్లారు. తీసుకెళ్లి వెనక్కి వచ్చేసరికి వాళ్ళేమో మీరు సూపర్ స్పెషాలిటీలో హాస్పిటల్లో చూపించాలా మేడం అనేసి చెప్తున్నారు. సరే నెక్స్ట్ డే షీ వెంట్, ఇట్ కేమ్ బ్యాక్ సీరియస్ హార్ట్ ప్రాబ్లం. దెన్ స్వామికి చెప్పాలా అనేసి ఆ స్వామి ఇంటర్ బయటకు నించుకొని, లుల్లా మేడం నేను ఇద్దరు నించుకొని స్వామి బయటకు వస్తానే చెప్పినాం, స్వామి ఇట్లా ఇట్లా ఉంది ఇట్లా ఇట్లా, ఏం లేదు చూస్తాము అని చెప్పేసి. నెక్స్ట్ డే షీ అగైన్ రిటర్న్ బ్యాక్, యాంజియోగ్రామ్ అదంతా చేస్తున్నారు. సో ఆ రిపోర్ట్స్ అంతా తీసుకుని మళ్ళీ వచ్చినారు, మళ్ళీ నించుకున్నాం. నించుకుంటే ఇంకా అక్కడ అంతా విని అక్కడ డాక్టర్ చౌదరి కూర్చున్నారు. ఆ రోజుల్లో హీ యూజ్డ్ టు కమ్ ఫ్రమ్ యుఎస్ అండ్ పర్ఫార్మ్ డూ హిస్ సేవ ఇన్ ద హాస్పిటల్, కార్డియాలజిస్ట్. స్వామి జస్ట్ అంతా ఇని జస్ట్ టర్న్ టువర్డ్స్ హిమ్, పిలిచి అతన్ని ఆమె ఆపరేషన్ చేసేసే రేపు అంతే. తర్వాత మాకేం తెలుసునంటే ఆ రోజు ఈవినింగ్ డాక్టర్ చౌదరి అక్కడ కూర్చొని స్వామికి నేను యుఎస్ ఫ్లైట్ నా టికెట్ బుక్ అయింది, ఆ రోజు ఈవినింగ్ హీ వాజ్ సపోజ్ టు గెట్ బ్యాక్ టు యుఎస్. స్వామి ఈ మాట చెప్తున్నారు, హీ క్యాన్సల్డ్ హిస్ టికెట్, స్టేడ్ బ్యాక్ నెక్స్ట్ డే. నెక్స్ట్ డే ఆమె ఆపరేషన్ చేసేసి వెళ్ళారు. ఇదంతా అంటే సమ్మన్ హ్యాస్ టు సైన్, ఆ సైన్ చేసేకి వాళ్ళు ఇంత వాళ్ళను ఇంకా వచ్చేకి టైం కాలేదు, అంటే వీలు పడలేదు, బరోడా నుంచి రావాల్సింది. స్వామి ఒక్క మాట, ఒక పెద్ద హార్ట్ ఆపరేషన్ అట్లా జరిగిపోయింది, రైట్? నో టెన్షన్, నో మనీ, మీన్స్ నథింగ్ ఇన్వాల్వ్ ఎక్సెప్ట్ స్వామీస్ లవ్ అండ్ గ్రేస్. అంత బ్యూటిఫుల్ గా, సరే దట్ ఈస్ అవర్ ఫార్చ్యూన్ అంత ఇది అనుకుని, దట్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ ది ఎపిసోడ్. దిస్ సంథింగ్ హ్యాపెన్ ఐ థింక్ 2007 and 2010 మధ్యలో. నా పోస్ట్ 2011 ఐ వాజ్ స్టిల్ ద డైరెక్టర్ ఆఫ్ ద క్యాంపస్. మా ఆఫీస్ లో ఒక అటెండర్ విజయ అనేది ఉండేది. ఒకరోజు ఆమె సాయంత్రం వచ్చేసి, మేడం నిన్న సాయంత్రం ఏదో బాగలేకుండా ఉంటే డాక్టర్ దగ్గర పోయినాను, అదేదో బ్రెస్ట్ లో ఏదో సిస్ట్ ఉన్నాయి, ఏదో ఇంకా కొంచెం ముందు చూపించుకుంటే బాగుంటుంది అనేసి అన్నారు మేడం. ఏం చేయమంటారు మేడం అట్లా? ఫస్ట్ స్వామి హాస్పిటల్ పోమ్మా, జిహెచ్ పో, అక్కడ పోయి టెస్ట్ చేయించుకుని రా అనేసి నెక్స్ట్ డే లీవ్ ఇచ్చి పంపించేస్తాను. సరే అక్కడి నుంచి వెనక్కి వచ్చేసరికి షీ టోల్ మీ దట్ డాక్టర్ ఉమా హెస్ టోల్ దట్ హైదరాబాద్ అన్నా బెంగళూరు అన్నా వెళ్ళాలా ఈ కేసుకి. సో నేను ఐ కాల్ బ్యాక్ డాక్టర్ ఉమా అండ్ సెడ్, ఏం ఉమా వాట్ ఈస్ అ ప్రాబ్లం అని. లేదు మేడం, ఆ జిహెచ్ లో దీని గురించి ఏం లేదు, సో తప్పకుండా షీ హ్యాస్ టు గో ఇదర్ టు హైదరాబాద్ ఆర్ టు బెంగళూర్. సరే ఫోన్ పెట్టేస్తున్నాము. నా బై దిస్ టైమ్ వీఆర్ ఆల్ గెస్సింగ్ వాట్ ద కేసెస్. షీ ఈస్ అన్ అటెండర్, వాళ్ళ హస్బెండ్ అటెండర్, వాళ్ళ కూతురు డెలివరీకి వచ్చింది. ఇన్ అనదర్ వీక్ ద డెలివరీ హ్యాస్ టు టేక్ ప్లేస్. సో ఏదో మనసు అనిపించింది, స్వామి చేర చూస్తున్నాను, స్వామి వేర్ ఆర్ యూ? మీరు ఉండింటే వెంటనే సాయంత్రం వచ్చేసి స్వామి అడిగేవాళ్ళు ఏం చేయాలా, స్వామి మార్గం చూపించేవాళ్ళు, ఏం చేయమంటారు స్వామి అనేసి ప్రే చేస్తాను. ఐ గేవ్ బ్యాక్ అ కాల్ టు డాక్టర్ ఉమా, ఏం చేయమంటా ఉమా, వాట్ ఈస్ యువర్ ఫీలింగ్, వాట్ షుడ్ వీ డూ, ఎట్లా గైడ్ చేస్తాం, నీకు తెలుసు కదా తన అటెండర్ అట్లా అనేసి. తను చెప్పింది, మేడం ఇక్కడ జిహెచ్ లో ఏం చేసేయట్లేదు మేడం, బట్ ఓకే ఇఫ్ యూ ఆస్కింగ్ ఫర్ సమ్ సజెషన్ ఐ విల్ ఆస్క్ యూ టు కన్సల్ట్ డాక్టర్ నరసింహన్ హూ ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ద మొబైల్ క్లినిక్ అండ్ ఫోన్ నంబర్ ఇస్తాను, మీరు మాట్లాడండి మేడం, కావాలంటే రిపోర్ట్స్ ఇది అడిగితే పంపిస్తారు. సరే మై నెక్స్ట్ ఫోన్ కాల్ వాజ్ టు డాక్టర్ నరసింహన్. ఐ డోంట్ నో హిమ్, ఐ హావ్ నెవర్ మెట్ హిమ్. ఇట్లా ఇట్లా కేసు ఉంది అని చెప్పినాం. మేడం రిపోర్ట్స్ పంపించండి. సార్ హైదరాబాద్ పంపిమంటారా? నో, యు ఫస్ట్ సెండ్ మీ ద రిపోర్ట్స్. రిపోర్ట్స్ స్కాన్ చేసేసి మెయిల్లో పెట్టినాం. దెన్ హీ గెట్స్ బ్యాక్ టు వన్ లోకల్ డాక్టర్, డాక్టర్ సతీష్, అండ్ గివ్స్ హిమ్ సమ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ టెల్స్ మీ యూ టెల్ దిస్ లేడీ టు గో అండ్ మీట్ హిమ్. సో తను పోయి అతను ప్రిలిమినరీ టెస్ట్ ఏదో వాళ్ళ నర్సింగ్ హోమ్ లో అంతా చేయిస్తారు. టు కట్ ద స్టోరీ షార్ట్, ద మొబైల్ క్లినిక్ కేమ్ విత్ ఇన్ 2 డేస్. షీ హ్యాడ్ టు అండర్గో ఆపరేషన్, పేరు మర్చిపోయినాను, బట్ హర్ బ్రెస్ట్ వాజ్ రిమూవ్డ్. దిస్ ఆపరేషన్ డస్ నాట్ టేక్ ప్లేస్ ఇన్ జిహెచ్, బట్ డాక్టర్ నరసింహన్ బ్రాట్ అన్ ఆంకాలజిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్ టు పుట్టపర్తి అండ్ ఈ ఆపరేషన్ జరిగింది. అవర్ విజయ బెంగళూరు పోయి పని ఉండలేదు, హైదరాబాద్ పోయి పని ఉండలేదు. స్వామి మొత్తం తీసుకొని ఇక్కడ చేయించినారు. నా దట్ వాజ్ నాట్ ద ఎండ్ ఆఫ్ ఇట్. ఈ ఆపరేషన్ బ్రెస్ తీసేస్తున్నారు, ఇదైనాక షీ హ్యాడ్ టు అండర్గో కీమోథెరపీ అండ్ ఇదంతా చాలా కాస్ట్లీ ప్రాసెస్. సో వాట్ నెక్స్ట్. సరే స్వామి విల్ గివ్ యూ అ సొల్యూషన్, అందరూ కలుస్తాము అందరూ చేస్తాము అనేసి అనుకుంటా ఉంటేనే డాక్టర్ నర్సింహన్ కాల్డ్ అప్, ఆమె ఆరోగ్యశ్రీ కార్డ్ ఉందా, చూస్తే లేదు. సరే అల్టిమేట్లీ ఏం చేస్తున్నారంటే హీ హాజ్ పుట్ హర్ ఆన్ ద సిఎంస్ ఏదో ఒక బెనిఫిషరీ కింద వేసేస్తున్నారు. అండ్ ఫ్రమ్ దెన్ ఆన్వర్డ్ షీ హ్యాడ్ టు ఓన్లీ గో టు హైదరాబాద్, బస్ మనీ మాత్రం పే చేయాల, బట్ నాట్ అ సింగిల్ నాయక్ పైసా ఆన్ హర్ ట్రీట్మెంట్. దట్ ఈస్ హర్ స్టోరీ పోస్ట్ 2011. స్వామి సిట్టింగ్ విత్ అస్ గెట్టింగ్ ఆల్ దిస్ టన్ ఆంకాలజిస్ట్ కమ్స్ ఫ్రమ్ హైదరాబాద్ అండ్ ట్రీట్స్ హియర్. నా దీనికంటే నాకైతే ఇంకా ఆశ్చర్యం వేసేసి కండ్రుల్లో నీళ్ళు వచ్చేసి స్వామికి ఒక లెటర్ రాసి అక్కడ పెట్టినాను, స్వామి నువ్వు ఎక్కడ అన్ని చోట్ల ఉన్నావు స్వామి, యు ఆర్ సో మచ్ విత్ అస్ దట్ టుడే ఆల్సో యు విల్ హెల్ప్ అస్, యుల్ గైడ్ అస్, యుల్ టేక్ కేర్ ఆఫ్ అస్, దాంట్లో సంశయం అనేది లేదు అని తెలుస్తుంది.
2: ఇటువంటి విషయాలు ఇప్పుడు స్వామిని ఫిజికల్ ఫామ్ లో చూసి ఉన్న భక్తులకి, స్వామిని ఫిజికల్ ఫామ్ లో చూడని భక్తులకు కూడా ఇలాంటి విషయాలు ఈ సమయంలో వినడం చాలా ఇంపార్టెంట్ అమ్మా, చాలా అవసరం. స్వామి మీ ద్వారా చాలా మంచి విషయం చెప్పించారు ఇవాళ. ఇంకొక ప్రశ్న అడుగుతానమ్మా మిమ్మల్ని, సత్యసాయి విద్యా సంస్థలో అడ్మిషన్ దొరికి అక్కడ చదువుకోవడం అనేది ఎన్ని జన్మల పుణ్యమో నాకు తెలీదు, నాకు అదృష్టం లేకపోయింది, కానీ చాలా అదృష్టం ఉంటే కానీ అది జరగదు. కానీ ప్రతి తల్లిదండ్రులు వారు భక్తులు అయినా అవ్వకపోయినా కూడా, అలాగే ప్రతి గురువు తన విద్యార్థులు, ఆ గురువులు భక్తులు అయినా అవ్వకపోయినా, అంటే మన స్వామి గురించి తెలిసి ఉన్నది ఉండకపోయినా అని నా ఉద్దేశం, పిల్లలు డిసిప్లిన్డ్ గా ఉండాలని అందరూ కోరుకుంటారు. అటు తల్లిదండ్రులు కానీ ఇటు టీచర్స్ కానీ క్రమశిక్షణతో ఉండాలి, కొన్ని విలువల్ని జీవితంలో కొన్ని విలువల్ని నేర్చుకుని పాటించాలనే ఈ ఇద్దరు కూడా కోరుకుంటారు సమానంగా. మరి మీరు ఈ క్రమశిక్షణని, మానవతా విలువల్ని బయట విద్యా సంస్థల్లో గురువులు వారి పిల్లలకి, వారి విద్యార్థులకు కానీ తల్లిదండ్రులు వారి పిల్లలకు కానీ ఎఫిషియెంట్ గా ఎఫెక్టివ్ గా నేర్పించే సూచనలు మీరు ముగ్గురు ఒక్కొక్క సూచనగా ఇస్తే ఉపయోగపడుతుందమ్మా, అందరికీ ఉపయోగంగా ఉంటుంది.
0: ఐ బేసిక్లీ థింక్ దట్ మనం పాటించేది లైఫ్ లో మన నడక ద్వారా, మనం మీన్స్ ద వే వీ కండక్ట్ ఇన్ ఆర్ లైఫ్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అది చూసి పిల్లలు చాలా గ్రహిస్తారు, వెదర్ ఇట్ ఈస్ కమింగ్ ఇన్ టైమ్ టు ద క్లాస్, ద వే వీ టాక్, ద వే వీ టాక్ విత్ ఎల్డర్స్, ద వే వీ టాక్ విత్ యంగ్స్టర్స్. చిన్నపిల్లలైనా వాళ్ళకి ఒక రెస్పెక్ట్ ఇవ్వాల, ఒక లవ్ అండ్ అఫెక్షన్ ఇవ్వాల. సో ఐ థింక్ నో వాకింగ్ ద టాక్ దట్ స్వామి హ్యాస్ గివెన్ హస్ దట్ బికమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దాన్ని చూసుకొని పిల్లలు చాలా గ్రహిస్తారు. సో మచ్ సో దట్ మన నేను ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఫస్ట్ ఇయర్ లో ఒక అమ్మాయి వస్తుంది, we see her as it is, third year vachese amaiki english maatladedinu sarkya raadu, bhayam bhayanga untindi, eppudu oka inferiority complex pettukoni untindi, but swami works through them in such a way, entha subtle form lo work chestaru with the help of teacher, with the help of peer group. ఏమన్నా చెప్పండి, దట్ అట్ ది ఎండ్ ఆఫ్ 3 ఇయర్స్ అట్లాంటి అమ్మాయి వచ్చేసి ఆడిటోరియంలో 500+ పీపుల్ ముందర ఒక ప్రేయర్ టాక్ ఇస్తుంది 15-20 మినిట్స్. అండ్ ఐ సిట్ బ్యాక్ ఇన్ ద ఆడిటోరియం వాచింగ్ దిస్ గర్ల్, ఎక్కడి నుంచి ఈ ధైర్యం వచ్చింది, ఎక్కడి నుంచి ఇంగ్లీష్ మాట్లాడేది వచ్చింది, ఎక్కడి నుంచి ఈ స్మైల్ వచ్చింది, ఎక్కడి నుంచి ఈ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇట్ ఈస్ ఓన్లీ వాట్ భగవాన్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ హ్యాస్ గివెన్. And for that, we have to all work together. If work together, Kurinji, oga incident chaptanu, if you don't mind, and if you are not running short of time. It has happened in the Kulwanthal, oga sports meet tarvata, prize distribution day it was, or one day before. Swami andarki inka sports meet ayin tarvata, oga excitement. Swami vastaru, item bagundi, idi ledu, poplin, item bag lekunda ante Swami cheppese vallu. Atla, ఆ ఎక్సైట్మెంట్ అంతా జరుగుతా ఉంటే స్వామి బ్రాట్ లాట్ ఆఫ్ గిఫ్ట్స్ స్మాల్ చిల్డ్రన్ కి, స్కూల్ చిల్డ్రన్ కి, పెన్సిల్ బాక్సెస్, టాయ్స్, ఇవి అవి అంతా ఇంకా చాలా బండిల్స్ బండిల్స్ లో వచ్చేస్తాయి. సో అట్లాగా దీంట్లో డిస్ట్రిబ్యూషన్ లో నేను ఎక్కడో వెనక్కిపోతా ఉంటే ఎవరో వచ్చి స్వామి పిలుస్తా అన్నారు. ఐ వాజ్ స్టిల్ ద డైరెక్టర్ ఆఫ్ ద క్యాంపస్ అప్పుడు. సో పిలుస్తానని చెప్తే ముందుకు పోయినాను. స్వామి కుల్వంతాల్ సెంటర్ లో హీ వాజ్ సీటెడ్. స్వామి చేతిలో ఒక వెల్వెట్ బ్యాగ్ ఉన్నింది అండ్ సమ్ బాయ్స్ వాజ్ సిట్టింగ్. స్వామి ఎంతమంది స్పోర్ట్స్ మీట్ కి పనిచేస్తున్నారు? ఐ గేవ్ ద టోటల్ నంబర్. ఆ రోజుల్లో 63 ఎంత ఉంటే నంబర్ చెప్పినాను. ఐ మే నాట్ బి కరెక్ట్ విత్ నంబర్స్ బట్ టోటల్ నంబర్ ఆఫ్ టీచర్స్, ఎంతమంది టీచర్స్ పనిచేస్తున్నారు స్పోర్ట్స్ మీట్ గురించి అని చెప్తే కరెక్ట్ గా ఆ నంబర్ చెప్పినాను స్వామికి. స్వామి దగ్గర కూర్చుని కరెక్ట్ గా చెప్పు ఎంతమంది పనిచేస్తున్నారు. రిపీటెడ్ ద నంబర్. స్వామి ఇంతమంది అట్లా అనేసి తర్వాత స్వామి ఆ మెల్లగా ఆ వెల్ఫేర్ బ్యాగ్ నుంచి ఏదో తీస్తున్నారు. దిస్ వాజ్ 2010 ఇఫ్ ఐ రిమెంబర్ 2009 మేబీ. సో అది తీసేకి ఏదో కష్టపడతా ఉంటే అక్కడ బాయ్స్ లేస్తున్నారు, మళ్ళీ వాళ్ళని వద్దనేస్తున్నారు. మళ్ళీ ఇంకా హీ పుట్ హిజ్ హ్యాండ్ టువర్డ్స్ మీ. సో ఏదో నా హెల్ప్ తీసుకొని తీయాలనేసి దేవునికి ఎవరు ఏం హెల్ప్ చేసేది అంటే జస్ట్ ప్రటెన్షన్ అనేసి ఒక మనోభావం ఏమి అనేసి అట్లా తీస్తా ఉంటే దాని నుంచి ఒక బ్యూటిఫుల్ సిల్వర్ కప్ తీసినారు, మంచి సాలిడ్ గా విత్ 4 స్టాండ్ తీసేసి చెప్పు కరెక్ట్ గా నంబర్ చెప్పు ఎంతమంది పనిచేస్తున్నారు స్పోర్ట్స్ మీట్ కి. ఐ రిపీటెడ్ ద నంబర్. నువ్వు కరెక్ట్ గా చెప్పటం లేదు. లేదు స్వామి అందరూ చేస్తున్నారు స్వామి అనేసి ఎంతో ప్రార్థించిన. మళ్ళీ స్వామి స్వామి ఇంతో అంతా అందరూ చేస్తున్నారు స్వామి ఇంతో అంతా అందరూ చేస్తున్నారు. దెన్ ఈ సెడ్ ఆ వాయిస్ ని ప్లేట్స్ లో అవన్నీ తీసుకున్నా ఇదే అందరికి అనేసి డిస్ట్రిబ్యూట్ చేయమన్నారు. సో ఈ ఒక లెసన్ లో ఏంటి, మరి అందరూ కలిసిమెలిసి పనిచేయాలి రైట్. ఇంతో అంతా సరే పర్వాలేదు బట్ వీ హ్యావ్ టు ఆల్ వర్క్ టుగెదర్ ఫర్ స్వామీస్ మిషన్. దట్ వాజ్ అ బ్యూటిఫుల్ థింగ్ వెర్ హీ డింట్ లీవ్ లూజ్ ఇట్. దిస్ వెంట్ ఆన్ ఫర్ 4-5 టైమ్స్ అండ్ నే ఐ డెంట్ వాంట్ టు గివ్ ఐ డెంట్ నో ఆల్సో బికాస్ అందరూ మనం చేసుకుని కొంతమంది యాక్టివ్ గా ఫీల్డ్ లో ఉంటారు, కొంతమంది మ్యూజిక్ లో ఉంటారు, కొంతమంది ఐటమ్ యాక్సెసరీస్ చేసే దాంట్లో ఉంటారు, కొంతమంది కామెంటరీలో ఉంటారు, కొంతమంది మ్యాచ్ పాస్ ప్రాక్టీస్ లో ఏదో ఒక విధంగా ఎక్కువ పని తక్కువ పని ఉండొచ్చు నో డౌట్. బట్ గీతా వాళ్ళ మేడం షాపింగ్ ఇన్ఛార్జ్ గా ఉంటారు, ప్రఫుల్ల మేడం ఏదో కామెంటరీ రాసేకుంటారు అండ్ ప్లస్ యాక్సెసరీస్ అంతా బిల్డప్ చేసేకి ఆ విధంగా ఏదో ఒకటి ఆల్ ఆఫ్ అస్ పార్టిసిపేట్ టుగెదర్. బట్ స్వామి వాజ్ సో క్లియర్ దట్ ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ టు వర్క్. యాక్చువల్లీ ఫస్ట్ స్పోర్ట్స్ మీద గుర్తొస్తా ఉంటే స్వామి అడిగినారు, ఆ రోజుల్లో అంత యాక్టివ్ పార్టిసిపేషన్ ఉండేది కాదు. కొంతమంది టీచర్స్, ఇట్ వాజ్ హార్డ్లీ సమ్ 7-8 టీచర్స్ ఉపాధి, స్వామి వాళ్ళను మాత్రం పిలిచి చీరలు ఇచ్చినారు. మీన్స్ హీ వాజ్ షోయింగ్ దాట్ యూ హ్యావ్ టు ఆల్ వర్క్ టుగెదర్. నెక్స్ట్ ఇయర్ ఇంకొంచెం ఇంక్రీజ్ అయినారు. ఇన్ 3rd ఇయర్ కి అందరూ ఆహా స్వామి వాన్స్ ఆల్ ఆఫ్ అస్ టు వర్క్ టుగెదర్ అనేసి నో వి గాట్ ఆర్ లెసన్స్.
3: God only is showing the way by giving incentive, getting the work. So manam enta kabatte pillalaku o grade ichukunte gifts istam ee roju ki, that we are continuing, not that they cannot purchase kani adhe edho oka incentive bhagavantu nerpichinadu mem practice chestanu.
0: Atlage gram seva, this gram seva ki entha mandi full ga chesaru, full ga chesaru ante all the 10 days ఆల్ ది 10 డేస్ చేసిన వాళ్ళకే చీరలు ఇచ్చినారు అంటే అంత. సో నెక్స్ట్ ఇయర్ కి ఇంకా కొంతమందికి ఎంతూసియాజం వచ్చి, దిస్ ఆర్ ఇస్ యునో వెరీ సటిల్ వేస్ ఆఫ్ టీచింగ్. మీరు వచ్చి చేయండి అట్లాగని కాదు, బట్ వెరీ వెరీ సటిల్ అండ్ బ్యూటిఫుల్ వేస్ ఆఫ్ హ్యాండ్లింగ్ యూనో. అందుకే నేను చాలా సార్లు అనుకున్నా స్వామి కంటే అడ్మినిస్ట్రేటర్ ఇంక ఎవరు ఉండొచ్చు, అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్. దట్ ఈస్ వండర్ఫుల్ లెసన్ వి లెర్న్ ఫ్రమ్ భగవాన్.
1: పైగా టీచర్లు ఎట్లా ఉంటే స్టూడెంట్లు కూడా అట్లాగే ఉంటారు. ఎట్లా తల్లిని చూసి బిడ్డను చూడంటారు, గురువులు కూడా తమన్ మాటలతో చెప్పాల్సిన పనులే. ఎట్లా నడుచుకుంటున్నారు ఆ విధంగానే పిల్లలు కూడా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. మనం ఒకటి చేస్తూ వాళ్లను మనం లేట్గా క్లాస్కి వెళ్లి నువ్వు టైంకి రాలేదు అంటే వాళ్లలో వాళ్లైనా మాట్లాడుకుంటారు, ఈ మేడం క్లాసుకి టైంకి రాకుండా మనల్ని మాట్లాడుతారు.
3: ఒక డాక్టర్ ఏం చేసినా పట్టించుకోరు, ఒక లాయర్ ఏం చేసినా, ఒక టీచర్ పర్సనల్ లైఫ్ ప్రైవేట్ లైఫ్ రెండు కావాలి, ఎందుకంటే విఆర్ మోడల్స్. అది చాలా జాగ్రత్త. చాలా ఏళ్లు నేను టీచింగ్ ప్రొఫెషన్ లోకి రావాలనుకోలేదు, ఎందుకంటే యాజ్ ఎ స్టూడెంట్ 3 ఇయర్స్ ఒక క్లాస్ బైకౌట్ చేసిందాన్ని నేను, ఆ సార్ నచ్చక, ఆయన టీచింగ్ నచ్చక. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్. మనం సాటిస్ఫై చేయాలంటే ఇది మన కప్ ఆఫ్ టీ కాదు అనుకున్నాం, కానీ భగవంతుడు తీసుకొచ్చినాడు ఏదో.
1: కానీ స్వామి చెప్పారు, ఒక స్టూడెంట్ చెడిపోతే వాడు మాత్రమే చెడిపోతాడు, కానీ ఒక టీచర్ చెడిపోతే మొత్తం విద్యార్థి వర్గం అంతా కూడా చెడిపోతుంది, దాని నుంచి సమాజం చెడిపోతుంది. కాబట్టి బోధనా విషయంలో, బోధనా వృత్తిలో ఉన్నవాళ్లు తప్పనిసరిగా అన్ని విషయాల్లోనూ చాలా జాగ్రత్తగా, అంటే ఎన్ని కళ్ళు చూస్తుంటాయో అన్ని కళ్లల్లోనూ అంత జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఆచరతీతి ఆచార్య అని, అందుకు మనం ఏం చేస్తామో పిల్లలు కూడా అదే చేస్తారు. కాబట్టి ప్రతి విషయంలో కూడా, ప్రతి నడక, మేడం చెప్పినట్టు కట్టుబొట్టు జుట్టు దగ్గర నుండి మాట తీరు కూడా, ప్రవర్తన మాట తీరు అన్ని కూడాను స్వామి మార్గంలో స్వామి చెప్పినట్టుగా మనం నడుచుకుంటే స్వామి కళాశాల ఇంకా ఇంకా వృద్ధి చెందుతుంది అని నా అభిప్రాయం అండి.
2: అలాగే మీరందరూ చెప్పినట్టు టీచింగ్ బై ఎగ్జాంపుల్ మనం చేసి చూపిస్తే బహుశా అది చూసి ప్రతి కళాశాల స్వామి కళాశాల లాగానే అన్ని విద్యార్థులు నేర్చుకుంటారేమో, అందరు టీచర్స్ స్వామి టీచర్స్ లాగానే ఉంటే
1: తప్పకుండా. అవును తప్పక.
0: దీనికోసం ఒక ఉదాహరణ కనగా, నేను ఫస్ట్ చేరినప్పుడు 1972లో చేరినప్పుడు, యాక్చువల్లీ నా బీఎస్సీ నేను ఐ డిడ్ ఫ్రమ్ సెంట్ అలోషియస్ కాలేజ్ జబల్పూర్, అండ్ ఆ రోజుల్లో ఇట్ వాజ్ కన్సిడర్డ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజెస్. ఇట్ వాజ్ అ కో ఎడ్యుకేషన్ కాలేజ్, బట్ ఎంత స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళు అంటే నో బాయ్ కుడ్ టీచ్ అ గర్ల్, నో స్టూడెంట్ ఆర్ టీచర్ కుడ్ పార్టిసిపేట్ ఇన్ అ స్ట్రైక్. స్ట్రైక్ వర్ ర్యాంపెంట్ దోస్ డేస్. తర్వాత హోల్ జబల్పూర్ యూనివర్సిటీలో మా రిజల్ట్స్ చాలా చాలా బాగుండేది, సో మచ్ సో దట్ మెరిట్ లిస్ట్ 10 స్టూడెంట్స్ పేర్లు అనౌన్స్ చేసేవాళ్ళు. ఆల్మోస్ట్ 7 to 8 స్టూడెంట్స్ విల్ బీ ఫ్రమ్ అవర్ కాలేజ్ ఇన్ ఈచ్ స్ట్రీమ్, వెదర్ ఇట్ ఇస్ సైన్స్ ఆర్ ఆర్ట్స్. అంత డిసిప్లిన్ ఉండేది, ఇట్స్ మిషనరీ కాలేజ్. సరే, కథ ఏమిటంటే నేను ఇక్కడ 72లో జాయిన్ అయినప్పుడు నేను ఫిబ్రవరిలో వచ్చినాను అని చెప్తున్నాను కదా, సో బిట్వీన్ ఫిబ్రవరి అండ్ ద ఫస్ట్ సమ్మర్ కోర్స్ విచ్ ఐ అటెండెడ్ 72, ఈ టైంలో స్వామి నాతో ఒకసారి మాట్లాడలేదు. ఐ యూజ్ టు గో ఆఫెన్. మా ఫాదర్కి లెటర్ రాసేదాన్ని, ఏమంటే స్వామి నన్ను మర్చిపోయినారు, మీరు స్వామికి లెటర్ రాయండి, నేను ఇక్కడ ఉన్నాను అనేసి. ఏమంటే నేను చెప్పుకోవచ్చు కదా స్వామితో నేను వచ్చినాను అని, బట్ సమ్ ఫీలింగ్ ఇన్ మీ దట్ స్వామి షుడ్ టాక్ టు మీ, ఆ ఫీలింగ్ ఒకటి చాలా ఉండేది. సరే, ఈ సమ్మర్ కోర్స్ అయిపోయింది, 1 లాంగ్ సమ్మర్ కోర్స్. ఇంతాక ఒక స్టూడెంట్ సమ్మర్ కోర్స్ లో స్వామి చిన్న చిన్న ఫొటోస్ ఇచ్చినారు లాస్ట్ డే ఇంటర్వ్యూలో, దట్ ఈవెన్ ఐ కాట్ ఇచ్చేటప్పుడు చూసి ఇచ్చినారు, బట్ ఏం పలకలేదు, ఏం మాట్లాడలేదు. వెన్ ఐ వెంట్ హోమ్ హాలిడే సమ్మర్ కోర్స్ అయినాక జబల్పూర్ ఇంటికి వెళ్ళిపోయినాం. ఇంటికి వెళ్తే నెక్స్ట్ డే ఒక స్టూడెంట్ ఆఫ్ ద బృందావన్ క్యాంపస్ అబ్బాయి వచ్చినాడు జబల్పూర్ నుంచి, ఒక అబ్బాయి, మేము ఇంట్లో బాబు అని పిలిచేవాళ్ళం, ఆ అబ్బాయి పేరు ప్రభాకర్ సంథింగ్, రైట్. సో అతను వచ్చినాడు, వస్తే సమ్మర్ కోర్స్ బాగా జరిగింది కదా దీది అనేసి అంతా మాట్లాడు. తర్వాత మా ఫాదర్ చెప్తున్నారు, అంకల్ అంకల్ స్వామి మీ గురించి దీది గురించి మాట్లాడు. ఏం మాట్లాడినారు స్వామి నేను ఉన్నట్టే తెలీదు అని. ఇట్ సీమ్స్ అంటే ఆ త్రై బృందానికి ముందు పాత బిల్డింగ్ ఉండేది స్వామిది వైట్ ఫీల్డ్ లో. సో అక్కడ స్టూడెంట్స్ వైట్ ఫీల్డ్ కాలేజ్ స్టూడెంట్స్ ఎప్పుడంటే అప్పుడు స్వామి దగ్గర పోయేది, బైక్ రూమ్ పోయేది వచ్చేది, అవన్నీ జరిగేది. సో ఒకరోజు స్వామి కిందకు వచ్చేటప్పుడు ఈ అబ్బాయి కలుసుకున్నా, ఏమి నీ పేరేమి ఎక్కడి నుంచి వచ్చినావు అంటే జబల్పూర్ అన్నారు. ఓహో అని మా ఫాదర్ ప్రేర్ బ్రహ్మేశ్వర వాలూరు నుంచా అంటే అవును స్వామి, అతను మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ స్వామి అనేసి అన్నారు. వాళ్ళ కూతురు మా కాలేజ్ లో చదువుకొని ఇప్పుడు మా కాలేజ్ లో లెక్చరర్ గా ఉంది అనేసి అన్నారు. అంటే అబ్బాయి అనుకుని, లేదు స్వామి తను స్వామి కాలేజ్ లో చదువులేదు స్వామి, అయితే ఇప్పుడు లెక్చరర్ గా ఉంది అని చెప్పినా. లేదు లేదు స్వామి అన్నారు, తను మన కాలేజ్ లో చదివి మన కాలేజ్ లోనే పనిచేస్తా ఉంది అని చెప్తే, ఈ అబ్బాయికి హీ వాజ్ షూర్ ఐ డిడ్ంట్ స్టడీ ఇన్ స్వామీస్ కాలేజ్, హీ వాజ్ అ ఫస్ట్ స్టూడెంట్ టు కమ్ టు స్వామీస్ కాలేజ్ ఐ థింక్. లేదు స్వామి రాణిదీది అక్కడ చదువులేదు, అంతా జబల్పూర్ లో చదువుకుంది అనేసి. సెంట్రల్ ఆఫీసర్స్ లో బీఎస్సీ చేసినాను, ఎంఎస్సీ ఏమో గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ లో అప్లైడ్ ఫిజిక్స్ లో చేసుకున్నాను. హీ వాజ్ 100% షూర్ ఐ డిడ్ంట్ స్టడీ ఇన్ స్వామీస్ కాలేజ్. సరే థర్డ్ టైం రిపీట్ చేస్తున్నాడు, ఫోర్త్ టైం రిపీట్ చేసేసరికి స్వామి పదే పదే లేదు తను నా కాలేజ్ లో చదివి నా కాలేజ్ లో టీచ్ చేస్తాను, ఇంకా హీ కాన్ గో ఆన్ ఆర్గ్యూయింగ్ విత్ స్వామి, ఇంకా నోరు మూసుకొని. అప్పుడు స్వామి మా అమ్మ నంజమ్ గారి గురించి మాట్లాడి, హౌ వీ యూస్ టు కమ్ టు స్వామి ఎవ్రీ వెకేషన్, వీ యూస్ టు కమ్ హుంట్లీ టు పుట్టపర్తి అండ్ బాస్క్ ఇన్ స్వామీస్ గ్రేస్, అవన్నీ స్వామి ఆ అబ్బాయితో అంతా డిస్క్రైబ్ చేసి మా అమ్మ గురించి చెప్పి అంతా చేసి, అండ్ దెన్ హీ టుక్ హిస్ పార్థి నమస్కారం అండ్ కేమ్. ఇదంతా చెప్తా ఉంటే నాకనిపించింది, నేను అక్కడ స్వామి ముందర ఫిబ్రవరి నుంచి మే 30th వరకు ఉంటే నాకు ఒక్క మాట స్వామి నువ్వు వచ్చినావా అని నేను చెప్పలేదు అనేసి ఇంకా ఒక లాఘ కంట్రోల్లో అఫ్ కోర్స్ మళ్ళీ జూలైలో హ్యావ్ టు అపియర్ ఫర్ అ రెగ్యులర్ ఇంటర్వ్యూ డాక్టర్ భగవంత్ అదంతా అయినప్పుడు ఇంకా అప్పుడు మన టీచర్స్ అందరికీ పిలిచి ఒకసారి స్టాఫ్ మీటింగ్ ఏదో ఉంటే మళ్ళీ నన్ను అందరు టీచర్స్ కి ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు, వీళ్ళు వీళ్ళ అమ్మమ్మ గురించి మా అమ్మ గురించి అట్లా అనేసి. బట్ ఇట్ టుక్ హౌ మెనీ డేస్, సో మెనీ మంత్స్. నా పాయింట్ ఇక్కడ ఏమంటే, మీరు అన్నారు కదా ప్రతి కాలేజ్ అట్లా అయిపోవాలా, ప్రతి కాలేజ్ లో స్వామి ఇది రావాలి. సో ఆ రోజుల్లోనే స్వామి హీ ప్రూవ్డ్ దట్ ఎనీ కాలేజ్, సో మచ్ సో నేను చెప్తాను మీకు, ఆ కాలేజ్ లో ఒక అబద్ధం మాట్లాడితే టీసీ ఇచ్చి పంపించేసా. వీ షు హ్యావ్ వన్ వెరీ స్ట్రిక్ట్ ప్రొఫెసర్, ప్రిన్సిపల్ ఆఫీస్ పోయి టీసీని రికార్డ్ రాయకుండా ఉంటే నిజం చెప్పు, అబద్ధాలు మాత్రం చెప్పదు. అంత ప్రిన్సిపల్స్, సో వెర్ ఎవర్ స్వామీస్ ప్రిన్సిపల్స్ ఇస్ దేర్ దట్ ఈస్ స్వామీస్ కాలేజ్. సో యూ వెరీ రైట్లీ సెడ్ అన్ని కాలేజెస్ అట్లా అయిపోయినాయంటే ఎంత ఆనందంగా ఉంటుంది, ప్రతి కాలేజ్ విల్ బి స్వామీస్ కాలేజ్, ఆల్ టీచర్స్ విల్ బి స్వామీస్ టీచర్స్.
2: చాలా బాగుందమ్మా, మీరు మొదలు పెట్టినప్పుడేమో స్వామి పక్కన కూర్చుంటేనే స్వామితో కలిసి ఉన్నట్టు కాదు, స్వామి చెప్పిన మాట వింటూ ఎక్కడున్నా స్వామితో కలిసి ఉన్నట్టే అని చెప్పారు. ఇప్పుడు స్వామి ప్రిన్సిపల్స్ ని ఫాలో అయ్యేది, ఏ కాలేజీ అయినా స్వామి కాలేజే, అవి ప్రాక్టీస్ చేసేవాళ్లు ప్రతి వాళ్లు స్వామి దగ్గర చదువుకున్నవారే అని ఎంతో ఆనందంగా ఉంది వింటూ ఉంటే. నేను ఒక 10 నిమిషాల ముందరే అనుకుంటాను మీతో అన్నాను, స్వామి కాలేజ్ లో చదువుకునే అదృష్టం నాకు దొరకలేదు, స్వామి నాకు ఆ భాగ్యం ఇవ్వలేదని. కానీ ముగ్గురు గురువుల్ని నా ముందర కూర్చోబెట్టి ఒక గంట సేపట్లోనూ మీరు నేను అక్కడ చదువుకుంటే ఎంత ఆనందం నాకు కలిగేదో అంత ఆనందాన్ని ఇచ్చారు, అలాగే మన శ్రోతలందరూ కూడా మీ మాటలు విని అంత ఆనందాన్ని అనుభవించారని నాకు గట్టి నమ్మకం.
0: ఈరోజు ఇంకో పాయింట్ చెప్పలేమనుకుంటాను అన్నట్టే, ఇంతమంది స్టూడెంట్స్ మేము టీచర్స్ చూస్తా ఉంటే ఎంత సంతోషంగా ఉంది,
3: మీ ఆనందమైంది. మీరు కాసేపు మాతో మా స్టూడెంట్స్ మధ్య తిరిగితే
0: స్టోరీ టు టెల్ that how they are implementing Swami's ideals in their offices, in their teaching, in their family, household and all. Family. The two talks mein morning innaru chusnaru vallu entento pedda padalu padavallo vellintaru, but one thing that when they have Swami in their heart they are doing wonderful jobs. Entha baga work and Swami, they are taking it forward. That itself, our example can think, they are proofs సాలిడ్ ప్రూఫ్స్ ఆర్ స్టూడెంట్స్ ఆర్ సాలిడ్ ప్రూఫ్ దట్ యు నో స్వామి
3: ఎడ్యుకేషనల్ మిషన్ ఒకవైపు, ఆ కాలేజ్ నుంచి బయటకు వచ్చిన స్టూడెంట్స్ ఒకవైపు పెడితే ఇట్స్ మ్యాచింగ్,
0: ఇట్స్ వండర్ఫుల్ మ్యాచ్. ఇంకోటి ఏమంటే ఈ రోజు స్వామి శారీస్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు కదా గీత ప్రభుల, ఇదంతా సమ్ యెల్లో శారీస్ అట్లా, వీళ్ళంతా ఏమి వీఆర్ కాలింగ్ ఇట్ ద గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్. సో ఈ రోజు అందరూ గోల్డ్ కలర్ శారీస్, యెల్లో కలర్ శారీస్ వేసుకోవాలా, డెకరేషన్ అంతా యెల్లోగా ఉంది, వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేసిన శారీస్ యెల్లోగా ఉంది. సో నాకు వచ్చి ఈ ప్యాకెట్ ఇస్తే ఎదురుగా చీఫ్ గెస్ట్ షీ ఓపెన్డ్ ఆ బ్యాగ్, ఐ సా యెల్లో శారీ. ఈ యెల్లో శారీ చూస్తానే ఒక బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ గుర్తొచ్చేసింది. ఏమంటే ఆ రోజుల్లో స్వామి చేతితో ఇచ్చేవాళ్ళు. స్వామి ఒక్కో టీచర్ కి దగ్గర వచ్చి, మేము లేచిపోయే పని లేదు, స్వామి మా దగ్గర వచ్చి ఇచ్చేవాళ్ళు.
1: కలర్లు కూడా చూసేవాళ్ళు,
0: డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్.
1: గురు పూర్ణిమ
0: కలర్ గురించే కథ ఏమంటే, సమ్ టైమ్స్ ఇట్ విల్ బి ఆల్ యూనిఫామ్ సారీ, సమ్ టైమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్. సో కొంతమంది టీచర్స్ కి ఒక కలర్ ఇస్తే, స్వామి నాకు వేరే కలర్ కావాలంటే, స్వామి సో లవింగ్లీ సో చేంజ్ చేసి ఇచ్చేవాళ్ళు. నాకేమంటే స్వామి ఏది ఇస్తే దట్ ఈస్ అన్ అక్సెప్టెన్స్, అదే ప్రసాదం అంక. బట్ దాట్ డే స్వామి కొన్ని బనారసీ చీరలు తీసుకుని వచ్చారు ప్రఫుల్ల. సో దాంట్లో డిఫరెంట్ కలర్స్, ఏమంటే ఆరెంజ్ కలర్, డార్క్ పింక్ కలర్, లైట్ పింక్ కలర్, లైట్ యెల్లో, డార్క్ యెల్లో, అన్ని అంతా ఇట్లా బయటకు వస్తున్నప్పుడు స్వామి నాకు ఈ ఆరెంజ్ ఈ యెల్లో మాత్రం ఇవ్వద్దాను స్వామి, చాలా బ్రైట్ గా ఉంది. నేను అంతవరకు ఆ బ్రైట్ యెల్లో వేసుకునేదాన్ని కాదు. సో అట్లా మనసులో ఒకటి వచ్చింది, స్వామి వచ్చినారు ఇంకా ఇస్తా అన్నారు, కొంతమంది చేంజ్ చేసుకున్నారు. కరెక్ట్ గా నా దగ్గర వచ్చేసరికి ఒక మంచి బ్రైట్ యెల్లో గోల్డెన్ యెల్లో సారీ నాకు ఇచ్చినారు. సరే స్వామికి దండం పెట్టుకుని, ఇది స్వామి ప్రసాదం అని స్వామి ప్రార్థన నమస్కారం తీసుకుని సంతోషపడ్డాను. ఆల్దో ఐ డిడ్ వాంట్ దట్ కలర్, స్వామి రెండు పాదాలు ముందుకేసి వెనక్కి వచ్చి, ఇది మంచి కలర్ కట్టుకో అని చెప్తున్నారు. సో ఈ రోజు అంత డిస్ట్రిబ్యూషన్ ఎలా సారీస్ అయితా ఉంటే నాకు అదే మాట గుర్తొచ్చింది, స్వామి అందరికి చెప్తాను చెప్తా అన్నారు, ఇది ఒక శుభమైన కలర్, పసుపు కలర్ ఇది, అంత అదే మాట మంచి కలర్ కట్టుకోండి అనేసి పిల్లలందరికీ చెప్పాలని అనుకుంటా ఉన్నాను.
2: సో అమ్మా స్వామి ఎన్నోసార్లు అన్నారు నా స్టూడెంట్స్ అయినా ప్రాపర్టీ అని. మీరు చెప్తున్న ఈ మాటలన్నీ వింటూ ఉంటే స్వామి దగ్గర చదువుకుని బయటికి వెళ్లిన స్టూడెంట్స్ వాళ్ల జీవితాల్ని ఎలా గడుపుతున్నారు, అందరినీ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా ఎలా ప్రభావితం చేస్తున్నారు అనేది చూస్తుంటే, అలాగే స్వామి అంటారు మీ లైఫ్ నా మెసేజ్ కావాలి అన్నారు.
0: ఎగ్జాక్ట్లీ
2: వాళ్ళు ఆ వాక్యానికి తగినట్టు, స్వామి చెప్పిన మాటకి తగినట్టు ఉండడమే స్వామికి మనం ఇచ్చే గురుదక్షిణ ఏమో అనిపిస్తుంది. మీతో ఈ రోజు మాట్లాడితే నాకు మీకు ఎలా ధన్యవాదాలు చెప్పాలనేది కూడా అర్థమవటం లేదు. ఒక్కొక్కసారి వి బికమ్ స్పీచ్ లెస్. స్వామిని చూసినప్పుడు ఎలా మనకి నోట్లోంచి మాట రాదో అలాంటి పరిస్థితిలో ఉన్నా ఈ రోజు నేను ఇంత ప్రేమను, స్వామి ప్రేమను మీ దగ్గర నుంచి అనుభవిస్తున్నాం ఇవాళ, అదొక్కటే చెప్పగలను నేను. ఇంత సమయాన్ని మన రేడియో సాయి శ్రోతలందరి కోసం మీరు ఈ రోజు ఇంత బిజీగా ఉండి కూడా వచ్చి ఇంత సమయాన్ని మాకు ఇచ్చినందుకు శ్రోతలందరి తరఫున, రేడియో సాయి వారి తరఫున మీకు మా ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ సో మచ్.
1: అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు.
0: కృతజ్ఞతలు.

ఇంతవరకు మీరు అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవం సందర్భంగా జూలై 20-21వ తేదీల్లో రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాల్లో 5వ భాగం విన్నారు. ఈ కార్యక్రమంలో 6వ భాగాన్ని రేపు మీరు వింటారు. అంతవరకు సెలవు. సాయిరాం.

0: ఓం శ్రీ సాయిరాం. భగవద్గీతపై భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయిబాబా వారు ఇచ్చిన ఉపన్యాస పరంపరలో 10/9/84 నాడు చెప్పిన నీతి కథను బాల వికాస్ విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించడానికి అనువుగాను నీతి బోధకంగానూ ఉంటుందన్న భావంతో ఇది భగవాన్ సంకల్పం అన్న ఆనందంతో చతుష్పాద మహాసభ అన్న పేరుతో నాటికగా మలచటమైనది. బాబా వారి ఆశీస్సులను అర్థిస్తూ
1: చతుష్పాద మహాసభ.

0: దేవుడ్రా, నాకు ఉన్నట్టుండి మాయమైపోయింది. ఎటు పోయింటుందబ్బా?
1: నువ్వు ఒట్టి పశువురా, చక్కని ఛాన్స్ పోగొట్టావు.
0: నోరు అదుపులో పెట్టుకో. పశువేమిట్రా, అలాగేనా మాట్లాడేది?
1: మరి లేకపోతే ఏమిట్రా, వేటకొచ్చేవాడైనా అదిగోరా పులి, ఇదిగోరా నక్క అంటూ పెద్దగా అరుస్తారా? నువ్వు అలా అరవబట్టి అవి ఎలర్ట్ తప్పించుకున్నాయిరా.
0: ఓరిదద్దమ్మా, వాటికి మన భాష తెలుసా ఎలర్ట్ అవడానికి? దీన్ని బట్టి తెలుస్తోంది ఎవరు పశువు.
1: నువ్వు ఒట్టి పశువు కాదురా, పశువున్నర పశువువి. వాటికి భాష తెలియాలిట్రా ఎలర్ట్ అవ్వటానికి. నీ అరుపుల గొడవకే ఎలర్ట్ అయిపోయినారా తెలివి తక్కువ వెధవ.
0: ఒరేయ్ నువ్వు,
1: నువ్వు మళ్ళీ నోరెత్తావంటే చంపుతాను. అజ్ఞాని, అడ్డగాడిద, బావురు పిల్లి.
0: ఒరేయ్ ఒరేయ్ ఆగరా, అరణ్యంలో ఒక్కడిని వదిలి వెళ్లిపోతావురా? జిత్తులు మారినక్క.
1: నేను జిత్తుల మారినక్కనైతే నువ్వు కుక్క, పిల్లి, పంది అన్నీ కలిసిన పెద్ద మృగానివి.
0: ఒరేయ్ రాము రాము రాము. నక్క, కుక్క, పిల్లి, పంది అన్నీ కలిసి అడవి మృగానివి. వాళ్ల మాటలు వింటుంటే చిర్రెత్తుకొస్తున్నది. అడవి మృగంట, అక్కడికి వాళ్లేదో గొప్ప వాళ్లైనట్టు. వాళ్ల బొంత గొప్ప, పక్కనే పొదలో దాక్కుంటే కనుక్కోలేకపోయారు దద్దమ్మలు. అసలు ఈ మనుషులు ఏ రకంగా గొప్పో తేల్చుకుంటారు. ఇక్కడ ఈ మారుమూల అరణ్యంలో మా మానాన మేం బతుకుతుంటే మమ్మల్ని వేటాడి చంపుతారు. అది వాళ్లకు వినోదంట, వాళ్ల బొంద వినోదం. ఎవరి గురించైనా చెడ్డగా చెప్పాలంటే వాడొట్టి గాడిద, జిత్తుల మారి నక్క, కుక్క అని హీనంగా మాట్లాడతారు. అసలు మానవ ఐక్యత లేక వీళ్లు ఇలా చెలరేగిపోతున్నారు. గాని మేమంతా ఒక్కటైతే ఈ మనుషుల పని ఇంతే సంగతులు. అవును, ఎవరో ఎందుకు అందరినీ ఒక్క తాటి మీదకు తీసుకొచ్చే ప్రయత్నం నేనే ఎందుకు చేయకూడదు? నాది ఎంత గొప్ప బుర్రా. ఆలస్యం అమృతం విషమన్నారు, అందుకని ఇప్పుడే కార్యక్రమం మొదలు పెడతాను. గజరాజు ఇటే వస్తున్నాడు, కాస్త విచారం నటిస్తాను.
1: ఏమిటి నక్కబావా, ఎప్పుడూ లేనిది విచారంగా ఉన్నావు.
0: ఏం చెప్పను గజరాజా, నా విచారం వల్ల మన అరణ్యంలోని జంతుజాలం గురించి.
1: ఇప్పుడు మన జంతుజాలానికి ఏమైంది?
0: మానవులు మనల్ని చాలా హీనంగా చూస్తున్నారు. మానవుల కంటే మనం ఏ రకంగా తక్కువ?
1: అవును నిజమే, మానవుల ప్రవర్తన నన్ను చాలా బాధిస్తోంది. మమ్మల్ని చంపి మా దంతాలతో వ్యాపారం చేసి కోట్లకు పడగలెత్తుతున్నారు. చర్మంతో బొమ్మలు తయారు చేసి అమ్ముకుని విలాసవంతంగా బతుకుతున్నారు. పెద్ద పెద్ద బంగళాలలో, భవనాలలో దంతాలతో ఉన్న మా తలలను గోడలకు అలంకరించి తమ గొప్పతనాన్ని చాటుకుంటున్నారు.
0: అవును గజరాజా, నువ్వు చెప్పినవన్నీ వింటుంటే గుండె తరుక్కుపోతున్నది. అందుకనే మనం అందరం కలిసి ఆ మానవుల గొప్పతనం ఏమిటో తేల్చాలి.
1: నువ్వు చెప్పింది ముమ్మాటికి నిజం. నక్క బాబా, నీకంటే తెలివిగలవాడు మన అరణ్యంలో ఎవరున్నారు? అందుకని నువ్వే ఏదన్నా ఆలోచన చేయి. వస్తాను నక్క బావా.
0: అడుగు మృగరాజు. అదేమిటి అటెటో వెళ్తున్నాడు? మెల్లిగా ఈయనను నా త్రోవలోకి లాక్కురావాలి. మృగరాజా, మృగరాజా! హా పవయ్యా, నీ గాండ్రింపులు అవతల ముప్పు ముంచుకొస్తుంటేను.
1: ముప్పా?
0: నీ గాండ్రింపులతో మమ్మల్ని భయపెట్టడమే గాని ఆ మానవులేమో మనల్ని చాలా హీనంగా చూస్తున్నారు.
1: ఎవరు నన్ను హీనంగా చూస్తోంది చెప్పు, వాళ్ల పని పడతాను.
0: బావా, నీకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ.
1: ఈ మృగరాజుతో వేళాకోళాలా?
0: అబ్బా అది కాదు మృగరాజా, అసలు విషయం విను. ఆ మానవులు వినోదం అంటూ వేటంటూ అడవిలోని జంతువులను వెంబడించి నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపుతున్నారు కదా. మృగరాజులని మీ జాతినేమైనా వదులుతున్నారా? మిమ్మల్ని చంపి చర్మం ఒలిచి.
2: ఆపనీయాధిక ప్రసంగం, అసలు విషయం చెప్పు.
0: వాళ్ల ఆగడాలను ఎలా అంతమొందించాలో ఆలోచించాలి.
2: మనదంతా ముక్కుసూటి వ్యవహారం. ఆ ఎత్తులు జిత్తులు నువ్వు ఆలోచించి చెప్పు, నేను అమలు పరుస్తాను. వస్తా.
0: మృగరాజా, ఆ మాత్రం భరోసా ఇచ్చావు చాలు, ఇహ నే నడిపిస్తా చూడు. ఈ మనుషుల అంతు తేలుస్తాను.
3: ప్రియాతి ప్రియమైన మిత్రులారా, మానవులు మనపై చూపిస్తున్న ఆధిక్యత గురించి కొంతకాలంగా మీ అందరితో చర్చిస్తూ వచ్చాను. కానీ ఈ మహారణ్యంలో ఎందరితో చర్చించినా కొందరు మిగిలిపోతూనే ఉంటారు. అందుకని అందరి అభిప్రాయాలు తెలుసుకోవాలంటే మనం సంఘటితమై ఒక సభ జరుపుకోవాలి.
1: ఏం సభ అది?
3: చతుష్పాద మహాసభ.
1: ఆ సభలో ఏం చర్చిస్తాం?
3: అదే, ఆ అంశాలనే ఇప్పుడు నిర్ణయించాలి.
2: మానవులు తల్లి గర్భం నుండి పుట్టిన వారే. మనము తల్లి గర్భం నుండి పుట్టిన వారమే. కాని వాళ్లకు మానవులని, మనకు జంతువులని వేరువేరు పేర్లెందుకుండాలి? అందువల్ల వాళ్లను కూడా జంతువులని పిలవాలి, లేకపోతే మనల్ని కూడా మానవులని పిలవాలి. ఈ విషయాన్ని మనం ముందుగా చర్చించాలి.
4: ఇహ రెండవ విషయం, మానవుడు జ్ఞానవంతుడని, జంతువులు అజ్ఞానంతో కూడినవని మనకొక చెడ్డ పేరున్నది. కాని నా ఉద్దేశ్యములో మానవులు మనకంటే ఏ రకంగానూ జ్ఞానవంతులు కారు. కనుక ఇరువురికి ఒకే జ్ఞానము అన్నదానిని మనం స్థిరం చేసుకోవాలి.
5: మనం క్రూరులమని, తాను సాత్వికుడనని మానవుడు చాటుకుంటున్నాడు. మనలను క్రూరంగా కాల్చి చంపి మన మాంసాన్ని ఆహారంగా తీసుకునేవాడు సాత్వికుడెలా అవుతాడు? మనం అనవసరంగా ఎవరి జోలికి పో, మన జోలికి ఎవరైనా వచ్చినప్పుడు ఆత్మరక్షణ కోసం ఎదిరిస్తాం. కనుక మానవుల కన్నా మనమే సాత్వికులమన్న సత్యాన్ని మనం ప్రపంచానికి చాటాలి.
3: మనం చర్చించవలసిన అంశాలు చక్కగా తయారైనాయి. మరి మహాసభను ఎప్పుడు ఏర్పాటు చేసుకుందాం?
4: ఈ మహారణ్యంలో నివాసముంటున్న వేల వేల జంతు మిత్రులందరికీ విషయం తెలియచేయడానికి సమయం కావాలి. గనుక వచ్చే నెల ఇదే రోజున ఇక్కడే ఇదే సమయానికి మనం సమావేశమవుదాం.
1: మరి సభకు అధ్యక్షుడెవరు?
3: అదిగో ఆ తటాకం పక్కన గుహలో తపస్సు చేసుకుంటున్నాడే ముని, ఆయనే మనకు అధ్యక్షుడు.
5: చతుష్పాద జంతువుల మహాసభకు ద్విపాది అయిన మానవుడు అధ్యక్షుడా?
6: మానవుల మీదకు దండయాత్రకు సిద్ధమవుతూ మానవుడినే సభాధ్యక్షుడిగా పెట్టుకోవడం ఎంతవరకు సమంజసం?
3: అక్కడే ఉంది అసలు విషయం. మనుషులకు మనకు కదా గొడవ. ఆ మనుషులతో ఉండలేకరే కదా ఈ మునులందరూ అరణ్యాలకు వచ్చి మన మధ్య హాయిగా తిరుగుతూ తపస్సు చేసుకుంటున్నారు. అంటే దానర్థమేమిటి? మనుషులు హానికరమైన వాళ్లు, మనం సాధు ప్రాణనమనే కదా. అందుకని ఓ మనిషినే మన మహాసభకు అధ్యక్షుడిగా పెట్టుకుని ఈ విషయాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం.

0: ఈనాటి చతుష్పాద మహాసభకు విచ్చేసిన మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. నిజంగా మన జంతువుల యందుండే శౌర్య సాహసములు, తెగింపు, పరాక్రమం, పటుత్వం మానవుల యందు లేనేలేవు. నేను మృగరాజునైనప్పటికీ అన్యాయ అక్రమ అనాచారములలో అడుగు పెట్టలేదు. ఆకలైనప్పుడు మాత్రమే ఏదో భుజిస్తాను. వ్యర్థంగా నేను ఏ ప్రాణిని తినటం లేదు. ఈ ధైర్యం, ఈ సాహసం, ఈ నీతి నియమాలు మానవుల యందు కనిపించుటలేదు. కనుక మనము మానవుల కంటే ఎంతో గొప్పవారం. మానవులు నా మోకాలంతలేరు. ఆకారంలో నాది గొప్ప ఆకారం. ఇక తెలివి విషయానికి వస్తే నాది గజ తెలివి.
1: ధైర్య సాహసాలకు మృగరాజు పెట్టింది పేరైతే, ఆకారానికి తెలివితేటలకి గజరాజు మరో పేరు. మరి ఆ మాటకొస్తే ఈ శునకరాజు ఏమన్నా తక్కువ తిన్నాడా?
0: విశ్వాసమనే మహాగుణంలో మానవుడు నా ముందు దిగదుడుపే.
1: మానవుడు తన యజమానిని హింసించడానికి ప్రయత్నిస్తున్నాడు. తన యజమానిపై కుట్ర పన్ని హింసకు పాల్పడుతున్నాడు. తిన్నింటి వాసాలు లెక్కబెట్టడంలో వారికి వారే సాటి. కృతజ్ఞత లేనేలేదు. నన్ను పెంచుతున్న యజమాని శిక్షించినా విశ్వాసంగానే ఉంటాను.
0: వెనక నుంచి గోతులు తీయటం మా జాతిలో లేనేలేదు.
2: బాగుంది. చాలా కాలం నుంచి మీ అందరితో కలిసి అరణ్యంలో నివసిస్తున్న వాడిని. మీ అందరి గుణగణాలు నాకు తెలుసు.
3: అధ్యక్ష, అన్నీ తెలుసున్నవారు కనుక మా గుణగణాల ముందు మానవుల గుణగణాలు ఏపాటివో వివరించమని కోరుతున్నాను.
2: తప్పకుండా. ఓ మృగములారా, మీరు చెప్పిన విషయములు సత్యములే. మానవుడు ఎదురుగా నమస్కరిస్తాడు, వెనుకకు పోయి దూషిస్తాడు. ఎదురుగా ప్రశంసించి వెనుకగా పోయి హతమార్చటానికి ప్రయత్నిస్తాడు. అయితే జంతువుల కంటే మానవులలో ప్రత్యేకత ఒకటి ఉంది. మానవుడు ప్రయత్నిస్తే ఎటువంటి క్రూరత్వమును గాని ఎటువంటి దుర్గుణమును గాని మార్చుకొనగలడు. ప్రయత్నము చేత పరివర్తన పొందే శక్తి మానవుని ఒక్కనికే ఉన్నది. దానిని జ్ఞానమంటారు. ఎట్టి ప్రయత్నము చేసినప్పటికీ మృగములందు పరివర్తన పొందే శక్తి లేదు. విచక్షణ, వివేకం, పరివర్తన, ఇవే మానవులకు పశువులకు ఉన్న భేదం.
3: స్వామి, మీరు చెప్పినది వాస్తవమే. కాని వారికి మార్చుకునే శక్తి ఉన్నప్పటికీ వారు మార్పు చెందడం లేదని నా అభిప్రాయం.
2: చక్కని మాట చెప్పావు నక్క బావ. మానవుడు పుట్టింది మానవుడుగా తను చాలించటానికి కాదు, తనలో అంతర్గతముగా వ్యాపించి ఉన్న భగవత్ శక్తిని తెలుసుకుని మానవోత్తముడుగా, మహిమాన్వితుడుగా, మహాత్ముడుగా, పరమాత్మగా పరిణామము చెంది మహోన్నత స్థితికి చేరుకోవాలి. కాని నేటి మానవుడు ప్రాపంచిక అశాశ్వత విషయ వాసనల ద్వారా ఆశామోహములని పంజరంలో చిక్కుకునిపోతున్నాడు. వరప్రసాదంగా లభించిన జ్ఞాన నిధిని సద్వినియోగపరచుకుని మార్పు చెందని మానవుడు ముమ్మాటికి మానవుడుగా పిలవబడడానికి అనర్హుడు. మృగముల కంటే హీనుడు, అధమాధముడు. ఆ ఆవేదనతోనే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు

0: النار.
1: నిశ్శబ్దం నిశ్శబ్దం. జ్ఞానహీనుడైన మానవుడు
2: జంతువుల కన్నా అధముడు, జంతువుల కన్నా అధముడు.
1: పరమాత్మ నెరుగని మానవుడు
2: పశువుల కంటే హీనుడు.

sleep, my life. No reason for love, no reason for love, no birth.

ప్రేమ సత్య ఆనంద శాంతి ధర్మ ఆనంద ప్రేమ సత్య ఆనంద

మధుర మధుర మురళి ఘనశ్యామ మధుర మధుర మురళి మధుర మధుర మురళి ఘనశ్యామ మధుర మధుర

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. దేవీ నవరాత్రులలో 9 రోజులు అమ్మవారిని దుర్గా లక్ష్మీ సరస్వతిగా ఆరాధిస్తాం. అయితే ఈ పండుగను జరుపుకునే అసలైన పద్ధతి ఏది, భగవంతుణ్ణి ఎలా ప్రార్థించాలి అనే అంశాలను భగవాన్ బాబావారు 1988 దసరా నవరాత్రి వేడుకలలో 2వ రోజు అక్టోబర్ 14వ తేదీన పూర్ణచంద్ర సభామండపంలో వారి దివ్యోపన్యాసం ద్వారా భక్తులకు అందించారు. ఈనాటి మన ప్రేమామృతం కార్యక్రమంలో ఆ ఉపన్యాసాన్ని విందాము.

0: ప్రేమస్వరూపులారు. సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్. అన్ని శిరస్సులు, అన్ని నేత్రములు, అన్ని పాదములు అతనివి. ప్రతి ప్రాణి పరమాత్మని ప్రతిబింబమే. ఈ ప్రకృతి మాతృస్వరూపుణి. ఈ ప్రపంచమునందు ఏ ఒక్క వస్తువు కూడాను పరమాత్మది కానిది లేదు. సమస్త పదార్థములు పరమాత్మ స్వరూపములే. విశ్వం విష్ణుస్వరూపము.
1: విష్ణు
0: ఈ ప్రపంచము భగవంతుని విశాలమైనటువంటి వ్యక్తి స్వరూపము. మానవుడు భగవంతుని ప్రకృతి స్వరూపంగా దర్శిస్తూ కూడాను భగవంతుడు కనిపించలేదని బాధపడుతున్నాడు. పశ్చన్నపిచా నపశ్యతి మూఢో. వీడే నిజమైనటువంటి మూఢుడు. భగవంతుని ప్రత్యక్ష రూపమైనటువంటి ప్రకృతిగా చూచుచూ భగవంతుని చూడలేదని భావించటము, ఇదే పెద్ద మూఢత్వము. ప్రపంచమునందు అనేక రూపనామములతో కూడినటువంటి వస్తువులను చూచుచున్నాడు మానవుడు. ఇవి అన్నీ కూడాను కేవలం భిన్న స్వరూపములుగా విశ్వసిస్తున్నాడు మానవుడు. కాని సత్యతత్వాన్ని గుర్తించుకోవడానికి ప్రయత్నించటం లేదు. నిత్య సత్యమైనటువంటి ప్రకృతిని అసత్యంగా భావించి సత్యమైనటువంటిది ఏదియో ఈ మిథ్యమైనదే కలదని విశ్వసిస్తున్నాడు. ఈ జగత్తునందు సత్యమైనది ఒకటిని అసత్యమైనది మరొకటని రెండు పదార్థములు లేవు. దృష్టిదోషము చేత మానవుడు ఒకే వస్తువును భిన్నత్వంగా దర్శిస్తూ ఉన్నాడు. ఒక విత్తనము భూమిలో నాటినప్పుడు ఆ విత్తనము తన స్వరూపాన్ని శిథిలము గావించుకొని గొప్ప వృక్షంగా రూపొందుతున్నది. ఈ వృక్షమునందు అనేక కొమ్మలు, రెమ్మలు, ఆకులు, పువ్వులు, కాయలు అనేక రూపనామములతో మనకు దర్శింపచేస్తున్నాయి. కానీ ఈ భిన్న రూపములకు ఆధారమైనటువంటిది విత్తనం ఒక్కటేనేటువంటి సత్యాన్ని గుర్తించినప్పుడే ఏకం సత్ప్రాభూదావదంతి అనేటువంటి సత్యాన్ని మనం అర్థం చేసుకున్న వారమవుతాం. ఉన్నది ఒక్కటే అయినప్పటికీ అనేక మంది అనేక రూపముల చేత అనేక నామముల చేత అనుభవిస్తున్నాడు. చిత్రమ్ములు త్రైలోక్య పవిత్రములు. వనజలాల చిత్రమ్ములు, ముని జన వన పౌత్రములు, విష్ణుదేవు చారిత్రమ్ములు అనింది భాగవతం. సృష్టి చిత్రమ్ములెంత విచిత్రమయ్యా. ఈ సృష్టి యొక్క చిత్రములను గుర్తించుకోవటం అందరికీ సాధ్యము కాదు. ప్రకృతి పరమాత్మ స్వరూపమనేటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తులకు మాత్రమే ఈ సత్యాన్ని కొంతవరకు అర్థం చేసుకోగలరు. నేను నేను అనేటువంటి అహంకారం తనలో చేరినంత వరకు, నాది నాది అనేటువంటి మమత్వం హృదయంలో ఉండినంత వరకు సర్వవ్యాపకత్వమైనటువంటి సచ్చిదానంద స్వరూపమును గుర్తించడానికి వీలు కాదు. నేను నాది అనేటువంటిది సర్వము భగవత్స్వరూపమే అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. యద్భావం తద్భవతి. ఎవరెవరి భావమును పురస్కరించుకొని ఆ భగవంతుడు ఆ భావస్వరూపాన్ని అందిస్తుంటాడు. కనుక ఈ ప్రకృతి యందు ఉండినటువంటి సమస్త పదార్థములు కూడాను భగవంతుని భిన్న స్వరూపములుగానే మనము విశ్వసించడము అత్యవసరము. ఈ ప్రకృతి యందు సృష్టిస్థితి లయములకు కూడాను ఈ యొక్క శక్తులే ఆధారము. ఈ ప్రకృతిలో ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అనేటువంటి భిన్న రూపములు ధరించి దుర్గా, సరస్వతి, లక్ష్మి అనేటువంటి స్వరూపంతో దర్శింపచేస్తున్నాయి. ప్రకృతి మాతృస్వరూపిణి. ఏ దేశమునందైనా కూడాను ప్రకృతిని తల్లిగానే భావిస్తూ ఉంటారు. ఏ దేశం వారైనా కూడాను మాతృదేశమనే చెప్తున్నారు, కాని పితృదేశమని పలకటం లేదు. కనుక ఈ మాతృదేశమునందు ప్రధానమైనటువంటి ఒక తత్వము శక్తి. మానవుని యందు శారీర మానసిక ఆధ్యాత్మిక తత్వమునందు దివ్యత్వమనేటువంటి శక్తిని ప్రసరింపచేసేటువంటిదే ఈ యొక్క శక్తి స్వరూపిణి. ఇలాంటి శక్తి యొక్క తత్వము సర్వుల యందు కూడా ఉన్నదనేటువంటి సత్యాన్ని నిరూపించడానికి కొన్ని ఉదాహరణములు. పురాణములందు ఒక చక్కని ఆదర్శవంతమైనటువంటి కథ కలదు. ఒకనొక సమయమునందు వ్యాసుల వారికి కోపం వచ్చింది. అన్నపూర్ణ అయినటువంటి పార్వతిని కాశీలో దూషించాడు. అప్పుడు ఈశ్వరుడు వ్యాసుల వారిని కాశీ నుంచి తరమగొట్టాడు. ఈ వియోగం చేత దీక్షను పూని తాను ఒక నూతనమైనటువంటి పట్టణమును నిర్మించినాడు. గంగను వెళ్లి ప్రార్థించినాడు. గంగ, ఈ నూతన పట్టణంలో చుట్టూ నీవు గంగస్వరూపము ధరించి ఇటు ప్రవహించాలి అన్నాడు. గంగ చెప్పింది, వ్యాస నీకేమైనా మతిపోయినదా? పార్వతి హృదయాన్ని నొప్పించి గంగను ప్రార్థించినంత మాత్రమున నేను వేరు, ఈ పార్వతి వేరు, స్త్రీలు వేరుగా భావిస్తున్నావా? జగత్తునందుకలా సమస్త స్త్రీలు కూడా పార్వతి స్వరూపులే. కేవలము మానవుడు నేను పురుషుడు అనేటువంటి భ్రాంతికి లొంగి అహంకారం చేత తన యొక్క భావంను కృత్రిమంగా ఉపయోగపరుచుకుంటున్నాడు. కాని నిజమునకు ఇతను పురుషుడు కాదు, ప్రకృతిమయుడే. ఈ ప్రకృతి వెండి, బంగారు, రత్నములు, ఇంకా అనేక విధమైనటువంటి యొక్క విలువైనటువంటి యొక్క ఇవన్నీ కూడాను ఈ మట్టి స్వయంగానే, మట్టి రూపకంగానే, మట్టి మయంగానే గోచరిస్తూ ఉన్నాయి. పురుషుడు, స్త్రీలు, చెట్లు, గుట్టలు, క్రిమికీటకాదులు సర్వం కూడాను మట్టిమయంగానే ఉంటున్నాయి. ఈ ప్రకృతి యందు పుట్టినటువంటి సమస్త పదార్థములు కూడాను ప్రకృతిమయములే కాని అన్యమయములు కావు. అయితే ఇక్కడ కొన్ని విధములైనటువంటి యొక్క ఆదర్శములను మనం కొంతవరకు గుర్తించాలి. పాండవాగ్రజుడైనటువంటి ధర్మజుడు, అర్జునుడు కృష్ణుడుకు అతి ప్రీతి స్నేహితుడు. వీరు అత్యంత సన్నిహితులు, ప్రేమ పాత్రులు. అయినప్పటికీ వారు ఎన్నో పర్యాయములు కృష్ణుని ప్రార్థించినప్పటికీ కృష్ణుడు వారి ప్రార్థనలను అంగీకరించి ప్రత్యక్షము కాలేదు. ఏ క్షణమునందైనా సరియే ద్రౌపది హే కృష్ణ అని ప్రార్థించిన తక్షణమే కృష్ణుడు తక్షణమే ప్రత్యక్షమయ్యేటువంటి వాడు. దీని యొక్క అంతరార్థం ఏమిటి? స్త్రీలు ప్రార్థించిన తక్షణమే భగవంతుడు ప్రత్యక్షం కావటము, పురుషులు ప్రార్థించినప్పటికీ అక్కడ ఏ విధమైనటువంటి జవాబులు ఇవ్వకుండటము, దీనిలో ఉన్నటువంటి అర్థనార్థాన్ని మనం కొంతవరకు ఆలోచించాలి. స్త్రీలు ప్రకృతి స్వరూపులు, వారు ప్రకృతి నుండి ఆవిర్భవించినటువంటి వారమని, వారు స్త్రీలు అనేటువంటి ప్రకృతికి సంబంధించినటువంటి నామంలే వారు ఉచ్చరిస్తుంటారు. ప్రకృతి యందు ఉద్భవించియు వీడు నేను ప్రకృతికి విరుద్ధమైనటువంటి యొక్క పురుషుడను అనేటువంటి పదంతో అహంకారంతో విర్రవీగుతున్నాడు. ప్రకృతమైనటువంటి యొక్క పదమును ఉపయోగించుకోవటం చేతనే, ఆ అహంకార కారణం చేతనే భగవంతుడు అక్కడ ప్రత్యక్షం కాలేకపోతున్నాడు. ప్రతి మానవుడు కూడాను ప్రకృతిని అనుసరించక తప్పదు. ఇది ప్రకృతి యొక్క ధర్మము. ఈ ధర్మమును ఎట్టి మానవుడైన కూడాను అనుసరించవలసినదే. ప్రపంచంలో ఏ మానవుడు కూడాను ఏ పదార్థమును కూడాను తన వెంట తీసుకుని రాలేదు. ఏ మానవుడు కూడాను తిరిగి వెళ్లే సమయంలో ఆ పదార్థమును వెంట పడిపోడు. ఈ విధమైనటువంటి శాసనము కూటిపేద మొదలు కోటీశ్వరులకు సమంగానే అందించినటువంటిది ఈ ప్రకృతి. కూటిపేద ఈ జగత్తును ఏ విధమైనటువంటి స్థితిలో వదిలిపోతున్నాడో, కోటీశ్వరుడు కూడాను అదే స్థితిలో ఈ జగత్తును వదిలిపోతున్నాడు. కనుక ఇక్కడ ఎట్టి భేదములు కూడాను లేక ప్రకృతి శాసనమును సర్వులు కూడాను అనుసరించవలసినది అనేటువంటి సత్యాన్ని నియమింపబడినది. అయితే మానవుని యొక్క మనస్తత్వము దీనికి విరుద్ధంగా గోచరిస్తూ ఉంటుండాలి. నీరు పల్లమునకు పారటమే ఒక దాని స్వభావము. దీని ఒక స్థిరమైనటువంటి పాత్రలో నింపినప్పుడే అటు ఇటు కదలక ఈ జలము ఉండగలదే కాని లేకుండినా అది నిరంతరం కూడాను పల్లమునకే పారుతూ ఉంటుంటుంది. అదే విధముగానే మనసు కూడాను నిరంతరం కూడాను ఏదో ఒక విధమైనటువంటి పల్లమునకే ప్రవహిస్తూ ఉంటుంటుంది, ప్రసరిస్తూనే ఉంటుంటుంది. స్థిరమైనటువంటి యొక్క దీనిలో నింపినప్పుడే ఏ విధంగా కూడాను ఇది అటు ఇటు పదలకుండా కూడాను ఉండటకు వీలవుతుంది. ఈ మనస్సుకు రెండు విధములైనటువంటి యొక్క ప్రవాహములు ఉంటున్నవి. ఒకటి కామ సంబంధమైనటువంటి యొక్క ప్రవాహం, రెండవది ఇది కాంచను అనగా ధన సంబంధమైనటువంటి యొక్క ప్రవాహము. ఈ ప్రవాహమునకు ప్రక్కనే మనం ఎట్టి నూతులు మనం త్రొవ్వినప్పటికీ ఈ ప్రవాహం జలమే ఇందులో ప్రవేశిస్తుంటుంది. ఈ నూతులలోని జలమును తగ్గించటము ఎక్కించటం కూడాను చేస్తుంటాది ఈ ప్రవాహము. ప్రవాహ జలము తగ్గిపోయినప్పుడు నూతులలోని జలమును కూడాను తాను లాక్కుంటుంది. ప్రవాహములో జలము అధికమైనప్పుడు నూతులలోని జలము కూడాను అధికం కావిస్తుంటాది. మానవుని యొక్క తత్వం ఈ రెండు ప్రవాహములు కూడా అతి దూరంగా ఉండేటువంటి యొక్క స్థితిని కావించే నిమిత్తమై ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గాన్ని అందిస్తూ వచ్చారు. సత్యమైనటువంటి యొక్క తత్వాన్ని గుర్తించుకునే నిమిత్తమై, పవిత్రమైనటువంటి చరిత్రను అందించే నిమిత్తమై, సాత్వికమైనటువంటి కర్మలు ఆచరించే నిమిత్తమై, కాలముచే మారక, చరిత్రచే మాయక, ప్రళయముచే తరుగక, తోడుచే పెరగక, ఏ సత్యమైతే ఉన్నదో ఆ సత్యమునకు శాంతి స్వరూపమైనటువంటిది భారతీయ ధర్మం అనేటువంటి దాన్ని కూడాను నిరూపిస్తూ వచ్చింది. ఈ ధర్మమును నిజాయితులే దీని సహజమైనటువంటి యొక్క స్థానములని కూడాను నిరూపిస్తూ వచ్చింది. కనుక భగవంతుని పొందుటకు ఈ నీతి నిజాయితీలే ముఖ్యమైనటువంటి మార్గములు. అయితే ఈ నీతి నిజాయితీలు కూడాను ప్రకృతి ద్వారానే మనకు
1: లభ్యమవుతాయి.
0: జగత్తులో సమస్త పదార్థములు కూడాను పరమాత్మ స్వరూపమనే మనం విశ్వసించాలి. కూడాను భగవంతుని యొక్క స్వరూపములుగానే మనం విశ్వసించాలి. కామ క్రోధములు కాని రాగద్వేషములు కాని ఆవిర్భవించడానికి అవకాశం ఉండదు. అన్ని పదార్థములు కూడాను ఒక్కటే అయినప్పుడు దీనిపైన ద్వేషము కాని ఏక రాగము కాని ఉండటకు వీలు లేదు. మానవుని యొక్క రూపనామములు వేరువేరుగా ఉండవచ్చును, కాని నిజతత్వము దివ్యత్వము అందులో ఒక్కటి. పొట్టేలు కొమ్మలు వంకరిగా ఉంటుంటాయి, పోట్లాడే సమయంలో అది చక్కగానే ఉంటుంటాయి. అదే విధంగానే సర్వ మానవుల యొక్క స్వరూపములు కూడాను భిన్న భిన్నంగా కనిపిస్తుంటాయి. వారి ముఖములు కూడాను వేరువేరుగా రూపొందుతుంటాయి, కాని అందులోని యొక్క ఆత్మతత్వం ఒక్కటిగానే ఉంటుండాలి. సముద్రములో అసంఖ్యాకములైనటువంటి అలలు ప్రారంభమవుతుంటాయి. ఒక అల ఉండినట్టు మరొక అల మనకు కనిపించదు. వచ్చిన అల అంత్యమవుతుంటాది, మరి కొత్త అల ప్రారంభమవుతుంటాది. ఎన్ని అలలు లేచినప్పటికీ ఈ అన్నింటి ఎందు ఉండినటువంటి యొక్క జలము ఒక్కటే అనేటువంటి సత్యాన్ని ఈ జగత్తు మనకు నిరూపిస్తూ ఉంటుండాలి. అదే విధముగానే ఈ ప్రకృతి ఎందు ఒక దివ్యత్వమైనటువంటి యొక్క శక్తి సర్వవ్యాపకత్వమై ఉంటుండాలి. అలాంటి ప్రకృతి తత్వాన్ని మనం మొట్టమొదట అర్థం చేసుకోవాలి. ప్రకృతినే సాధించలేనటువంటి యొక్క మానవుడు ఇంకా దేనిని సాధించగలడు? ప్రకృతిని అర్థం చేసుకునే నిమిత్తమే మానవత్వం మనకు ప్రాప్తించినటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించాలి. దీనిని వేదాంత పరిభాషలో నిన్ను నీవు తెలుసుకోమని చెప్పని ఉపదేశిస్తూ ఉండాలి. ఈ జగత్స్వరూపుడు నిన్ను నీవు తెలుసుకుంటేవా జగత్తునంతా గుర్తించినటువంటి వాడవుతావు. కనుక మొట్టమొదట ఈ జగత్తును మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. అతనే జగదీశుడు. అతనందు ఉండినటువంటి ఒక మహా చైతన్య పురుషుడు ఒక్కడే సత్తి చిత్ ఆనందుడు. ప్రతి పదార్థమునందు కూడాను అస్థి భాతి ప్రియమనేటువంటిది సమంగానే ఉంటున్నాయి. అనిత్యము అశాశ్వతమైన రూపనామములే మనకు వేరువేరుగా గోచరిస్తున్నాయి. అనిత్యము అశాశ్వతమైన రూపనామములే మనం ఆధారం చేసుకుని నిత్య సత్య నిర్మలమైనటువంటి యొక్క అస్థి భాతి ప్రియమును మనం విసర్జిస్తున్నాము. ఇదే ఈనాడు మనం పట్టినటువంటి పెడ మార్గము. ఈ మార్గమును ఏనాడు మనం ఉల్లంఘించి సక్రమమైన మార్గంలో మనం ప్రవేశపెడదము, ఆనాడే సర్వేశ్వరత్వం కూడాను అర్థం చేసుకున్న వారమవుతాం. ప్రేమ స్వరూపులారా, ఏ పరమాత్మతత్వంగా మనం విశ్వసించాలి. పరమాత్ముడు ఎక్కడో ఉంటున్నాడనేటువంటి యొక్క సులభమైనటువంటి యొక్క తత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నం చేయటం వ్యర్థమవుతుంది. కనుక సర్వజీవుడు కూడాను సర్వేశ్వర స్వరూపులుగానే మనం విశ్వసించాలి. కనుకనే ఈ శరణ నవరాత్రులు యందు కేవలం 9 దినములు కూడాను ఈ పవిత్రమైనటువంటి ప్రకృతి తత్వాన్ని చక్కగా విపులంగా బోధించే నిమిత్తమే ఏర్పడినటువంటివి. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. క్రియాశక్తి అనగా లక్ష్మి, సంపత్తు. ఈ సంపత్తు సర్వ విధములైనటువంటి సంపత్తు, సకలేశ్వరి స్వరూపమైనటువంటి సంపత్తు. మానవుని ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడాను ఒక సంపత్తే. మానవుని యొక్క అంగుకు చైతన్యం కూడాను ఒక సంపత్తే. మానవుని యొక్క చూపులు కూడాను సంపత్తే. మానవుని యొక్క మాటలు కూడాను సంపత్తే. ఇవన్నీ కూడా ఐశ్వర్య స్వరూపములే. అతన్ని ఈశ్వరుడు అని పేరు పెట్టారు. సకలైశ్వర్య స్వరూపుడే ఈశ్వరుడు అని. ఆ వాస్యం విధం సర్వం, అటువంటి ఈశ్వరుడు సర్వత్రా ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం ఈనాడు గుర్తించాలి. జ్ఞానశక్తి, అదే సరస్వతి. ఈ సరస్వతి అనేటువంటిది ఎక్కడ ఉన్నది? ఏదో బ్రహ్మపత్ని అని అనుకుంటున్నాము. ఈ బ్రహ్మ ఎక్కడున్నాడు? కేవలము సత్వరజో తమాగుణముల యొక్క స్వరూపాలే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. శారీరధారులుగా ఏనాడు ఎవరు కూడా ఎప్పుడు కూడా చూడలేదు. కనుకనే ప్రకృతి అనేటువంటిది త్రిగుణాత్మకమైనటువంటి యొక్క స్వరూపము, అదే త్రిమూర్తి స్వరూపము అన్నారు. శబ్ద బ్రహ్మమయ్యి, చరాచరమయ్యి, జ్యోతిర్మయీ, వాగ్మయి, నిత్యానందమయ్యి, పరాత్మయమయ్యి, మాయా శ్రీమయి. ఇట్టి అష్టైశ్వర్య స్వరూపంతో కూడినటువంటి యొక్క శక్తి ఈ ప్రకృతి యొక్క స్వరూపము. ఈమె అన్ని విద్యలను కూడా నేర్పుతున్నది. ఈ సరస్వతి వాహనం ఏమిటి అని మనకు ఇంతవరకు విచారించినప్పుడు, ఇది హంస వాహనం అంటాము. హంస అనగా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పక్షి అని మనం భావిస్తున్నాము. స్వరూపుని అయితే ఈ వాక్కే సరస్వతి. ఇది వేదస్వరూపము. వేదస్వరూపమైన వాక్ మన నుంచి వచ్చే సమయంలో ఉచ్ఛ్వాస నిశ్వాసమును ఆధారం చేసుకుని వస్తుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసము లేక మనం మాటను ఉచ్చరించడానికి వీలు కాదు. కనుక ఉచ్ఛ్వాస నిశ్వాసములే దీనిని సోహం అనేటువంటిది హంసగా రూపొందింపజేసుకుని, ఈ సోహం అనేటువంటి హంసనెక్కి వాక్ అనే సరస్వతి మన నుండి వెలువడుతుండాలి. కనుక సరస్వతి ఎక్కడనో లేదు, మన ఉచ్ఛ్వాస నిశ్వాసంలోనే ఉంటుండాలి సరస్వతి. కనుక దుర్గా లక్ష్మి సరస్వతి అనేటువంటిది మన దేహస్వరూపములైనటువంటి ఒక దీంట్లో అంతర్భూతంగా ఉంటున్నాయి, అగమ్య గోచరంగా ఉంటున్నాయి.
1: దుర్గా లక్ష్మి అండ్ సరస్వతి ఆర్ ఫౌండ్ ఇన్ అవర్ ఓన్ బాడీ.
0: ఆ శక్తియే మనలో లేకపోతే మనము చూడలేము, వినలేము, మాట్లాడలేము, నడవలేము, చేయలేము. కనుక మన కన్న తల్లి మన యొక్క విద్యను ఏ విధంగా మనకు గడుపుతూ ఉన్నదో అదే విధముగానే ఈ సరస్వతి అనేటువంటి యొక్క దేహ తల్లి కూడాను మనకు అన్ని విద్యలను అభ్యసింపచేస్తున్నది. ముగ్గురు తల్లుల బిడ్డనే ముద్దైనటువంటి మానవుడు. ఈ ముగ్గురు తల్లులు కూడాను మనకు ప్రత్యేకంగా లేరు, మన ఎందే ఉంటున్నారు. గుప్తంగా, అవ్యక్తంగా మనలో దాగి ఉన్నటువంటి యొక్క ఈ శక్తులను మనం వ్యక్తీకరింప చేసినప్పుడే మనం ఒక వ్యక్తులుగా తయారవుతాం. ఎంతవరకు మనం వ్యక్తీకరింప చేసుకోలేమో అంతవరకు మనం వ్యక్తులు అని చెప్పడానికి అర్హతనే లేవు. వ్యక్తి సల్లి మన నడకను చక్కగా చేపట్టి నేర్పుతుండాలి. ఏ విధంగా మనం ఆహారం తీసుకోవాలని అన్నప్రాసితోపల చాలా మెత్తని పదార్థమును మనకు అందించి అన్నమును భుజింపడానికి నేర్పుతూ ఉండాలి. మాటలు మనకు నేర్పుతుండాలి తల్లి. మొదటి మాట అమ్మా అప్ప అనేటువంటి మాటను నేర్పుతుండాలి. నేర్పినది తల్లి, నడకను నేర్పినటువంటిది తల్లి, ఆహారమును దించడానికి నేర్పినటువంటిది తల్లి, అన్ని విద్యలు నేర్పినటువంటిది మొదటి తల్లి మాత్రము. అందువల్లనే వేమని కూడాను చిన్న పదములతో చెప్పాడు, తల్లిదండ్రులపైన దయలేని పుత్రుండు పుట్టనేల వాడు గిట్టనేల. పుట్టలోని చెదులు పుట్టదా గిట్టదా?
1: వాట్ ఈస్ ది యూస్ ఆఫ్ గెటింగ్ చిల్డ్రన్ హూ డు నాట్ నో హౌ టు లవ్ అండ్ రెస్పెక్ట్ దర్ ఓన్ మదర్ అండ్ ఫాదర్.
0: తల్లి తండ్రులనే మనము ఈశ్వర పార్వతులుగా మనం విశ్వసించాలి, వారిని సేవించాలి. వారినే ప్రసన్నులు గావించలేనటువంటి యొక్క అశక్తులము ఇంకా భగవంతుని ఏ రీతిగా ప్రసన్నులు గావించగలము? కనుక మనం ఈనాడు నేర్చుకోవలసినటువంటిది ప్రాకృతమైనటువంటి యొక్క నిత్య జీవితంలో మనకు అసత్యమైనటువంటి అత్యవసరమైనటువంటి యొక్క మార్గాల్లోపల మనము సత్య మార్గాన్ని అవలంబించాలి, ఆదర్శ మార్గాన్ని నిరూపించాలి. భగవంతుణ్ణి కూడాను మనము ఒక శక్తి స్వరూపునిగా విశ్వసించినప్పుడు అతన్ని కూడాను మనం సాధించడానికి తగినటువంటి శక్తి మనలో ఆవిర్భవిస్తుంది. కేవలము ఒక మాతృప్రేమలోనే ఆవిర్భవిస్తున్నాయి. తల్లి పైన బిడ్డకు, బిడ్డ పైన తల్లికి అన్యోన్యమైన అనురాగంగా ఉండినప్పుడే ఈ శక్తి అనేటువంటిది రెండింటి ద్వారా ఆవిర్భవిస్తుంది. రెండు చేతులు ఏ విధంగా మనం కలిపి ఈ విధంగా రుద్దినప్పుడు అందులో ఒక వేడి మనకు ఆవిర్భవిస్తుంది. అదే మన శక్తి, అదే మన కరెంటు, అదే మన యొక్క భావము, అదే మన యొక్క జ్యోతి. తల్లి ప్రేమల మధ్య అన్యోన్యమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని, వాత్సల్యాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి. మీకు రామాయణం నందు ఇట్టు చక్కని ఆదర్శం ఒకటి ఉన్నది. సీత వాల్మీకి ఆశ్రమంలో ఉంటున్నది, నిరంతరము రామచింతనే చేస్తున్నది. తమ బిడ్డలైనటువంటి యొక్క లక్కుశులు కూడాను తల్లి యొక్క ఆజ్ఞను శిరసా వహించి తల్లి ప్రేమ లోపల, తల్లి ఒడి లోపలనే సర్వ విద్యలను అభ్యసిస్తున్నారు. ప్రతి విషయం నందు కూడాను తల్లిని అండగా నిలుచుకొని తల్లిని సంతోషపెట్టే భావం చేత వారు నిత్య జీవితం గడుపుతూ ఉన్నారు. దగ్గర నేర్చిన విద్యలన్నీ కూడాను తల్లికి అప్పే చెప్పేటువంటి వారు. తల్లి కూడా వారికి ఎన్నో విధమైనటువంటి గుణపాఠములు నేర్పేటువంటిది. శ్రీరామచంద్రుడే వారితో యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు ఈ లవకుశులు చేసినటువంటి యొక్క మహాత్యాగం ఏమిటి? తల్లిని స్మరించినారు. మా జానకీ దేవి సాధ్వీ అని ఇతడు ఈ ఆశ్రమను మోచ్చనందుగాక అని. సీత వాల్మీకి ఆశ్రమంలో ఉంటున్నది, నిరంతరము రామచింతనే చేస్తున్నది. తమ బిడ్డ యొక్క లవకుశులు కూడాను తల్లి యొక్క ఆజ్ఞ శిరసా వహించి తల్లి ప్రేమ లోపల, తల్లి సర్వ విద్యలను అభ్యసిస్తున్నారు. ప్రతి విషయం నందు కూడాను తల్లిని అండగా సంతోషం.

0: నీ మాజానకి దేవి సాధ్వియని ఇతడు ఈ అస్త్రమును మోచ్చనందుగాక అని ఆ తల్లిని స్మరించి అస్త్రం వేచాడు. తండ్రి అయినటువంటి శ్రీరామచంద్రుడు కూడాను మూర్చబడ్డాడు, కానీ కొడుకులైనటువంటి తల్లి భక్తి కలిగినటువంటి కొడుకుల యొక్క ప్రతాపము జగత్ వ్యాప్తిగా ఆవించింది. మాతృభక్తి ఎందు ఉండేటువంటి యొక్క ఈ పవిత్ర శక్తి యొక్క దివ్యత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. కనుక మాతృశక్తి లోపల ఇట్టిది అట్టిది ఇంతది అంతది అని ఎవరు కూడాను నిర్ణయించడానికి సాధ్యం లేదు. కనుక మనము జన్మించినటువంటి దేశము, నడిపించినటువంటి తల్లిని క్షేత్రములుగా మనం విశ్వసించి జనని జన్మభూమిని కూడా మనము సేవించడానికి తగినటువంటి శ్రద్ధను మనం అభివృద్ధి గావించుకోవాలి. ఈ దేశభక్తి కాని మాతృభక్తి కాని లేకపోతే మనం మానవులమే కాము. తన యొక్క ఒడిలో పెట్టుకున్నటువంటిది ఈ యొక్క దేశము, తన యొక్క పొట్టలో నింపుకున్నటువంటిది ఈ దేహ తల్లి. కనుక రెండు విధములైనటువంటి యొక్క ఈ నేత్రములు కూడాను మన యొక్క శాస్త్రములుగా భావించినప్పుడే ఇది సరి అయినటువంటి యొక్క భక్తి ప్రపత్తులుగా మారుతుంది. కేవలం భక్తి భక్తి భక్తి అని చెప్పినని కేవలం ఏదో కొన్ని సాధనలు చేసినంత మాత్రమే ఇది భక్తిగా రూపొందవు. సర్వజీవులు ఎందుండినటువంటి యొక్క మాతృభక్తిని కూడా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. మన దేహంలో అందుండినటువంటి ఎనర్జీ ఈ శక్తి అంతా కూడాను దుర్గస్వరూపిణిగా మనం విశ్వసించాలి. దీనిని మనం వృథా చేయకూడదు. తల్లిని మనం వ్యర్థం చేసినటువంటి వారం అవుతాం. శక్తి అంతా కూడా అనేకంగా వ్యర్థమవుతుండాలి. కనుక చూపులను చల్లని చూపులుగా మనం చూడాలి. మన మాటలలో ఈ శక్తి అంతా కూడా అనేకంగా వ్యర్థమవుతుండాలి. మన మాటలలో పవిత్రమైనటువంటి చల్లనైనటువంటి మాటలుగా మనం ఇతరులను ఆనంద పెట్టేటువంటి మాటలుగా మనం వినియోగించాలి. మన తలంపుల్లో కూడా అనేక విధమైనటువంటి శక్తి వ్యర్థమవుతుండాలి. కనుకనే ఈ శక్తిని మనం వ్యర్థము గావించకుండా ఉండేటువంటి నిమిత్తమై, సాప్తము గావించుకునేటువంటి నిమిత్తమై ఈ పూజలను మనం ప్రారంభించాము. ప్రధానమైనటువంటి ప్రార్థన, ఓ తల్లి, నా శరీరం నందు సర్వశక్తి స్వరూపుడిగా ఉండినటువంటి యొక్క ఓ దుర్గా, నా శక్తులను నీవు సక్రమమైనటువంటి మార్గంలో, పవిత్రమైన మార్గంలో, సదుపయోగమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టమని ప్రార్థించాలి. ఇంకా మనం తినేటువంటి యొక్క ఆహారము ఇంతకూడను లక్ష్మి స్వరూపిణియే. మనం ఏ మెతుకు కూడాను మనం వ్యర్థం చేయకూడదు. మనం ఎంత అవసరమో అంత భుజించాలి. తమను కూడాను మనం ఎంత అవసరమో అంతనే వినియోగించుకోవాలి. ట్యాప్ లో కావలసినంత నీరు వస్తున్నది కానీ ఇష్టం సుచ్చినట్టుగా మనం వినియోగించరాదు. ఈ పంచభూతమును కూడాను లక్ష్మి స్వరూపమే. శబ్ద స్పర్శ రూప రస గంధములు, లైట్ను కూడాను మనం దుర్వినియోగం చేయరాదు. శబ్దంను కూడాను మనం దుర్వినియోగం చేయరాదు. ఎవరితో మనం మాట్లాడాలని భావిస్తున్నామో వారు నీవు మాత్రమే వినాలి, కానీ ఈ పదములు మరొకరు వినకుండా ఉండేటువంటి రీతిగా అంత మృదు మధురంగా నీవు వాడాలి. కొంతమంది రూముల్లో మాట్లాడుతుంటే బజారుకు వినిపిస్తుంటారు. ఈ విధమైన శబ్దాన్ని మనము దుర్వినియోగపరిచినటువంటి వారం అవుతాం. మన యొక్క తల్లి ప్రేమను మనం వ్యర్థము గావించుకున్న వారం అవుతాం.
1: వేద వేదాంగములు వల్లే వేసియున్న, పద్య గద్యములను పాడగలిగియున్న చిత్తశుద్ధి లేకున్న చెడును వాడు. ఎన్ని గ్రంథములు చదివి ప్రయోజనమేమిటి? ఎన్ని వేదాంతములు ఉచ్చరించి ప్రయోజనమేమిటి? ఇందులో ఒక్కటైనా కూడా మనం ఆచరిస్తున్నామా? ఆచరించలేనటువంటి విద్యలన్నీ కూడా కేవలము అవిద్యలుగానే రూపొందుతాయి. తెలుసుకున్న విషయాన్ని మనం ఆచరణలో పెట్టాలి. దీనిని పురస్కరించుకుని సీనింగ్ ఆన్ డిజైర్స్ అనేటువంటిది సాయి సంస్థల్లో ప్రారంభించాము. డోంట్ వేస్ట్ ఫుడ్. ఫుడ్ ఈజ్ గాడ్. ఆ ఫుడ్ వల్లనే మన హెడ్, హెడ్ వల్లనే గాడ్ తత్వాన్ని మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. ఒకనాడు మనం భోజనం చేయలేకపోతే మన హెడ్ పని చేయలేదు. రెండు మూడు దినాలు అదే విధంగానే మనం ఆచరించినామంటే అన్నం తినకుండా మన జ్ఞాపశక్తి కూడా నశించిపోతుండాలి. కనుక మన హెడ్ను నిలబెట్టేది ఫుడ్డే. ఈ హెడ్ను సక్రమ మార్గంలో చేర్చేటువంటిది ఎవరు? అతనే గాడ్. కనుకనే డోంట్ వేస్ట్ ఫుడ్. ఇంకా రెండవది, డోంట్ వేస్ట్ మనీ. ఈ ధనము, ఈ ధనము లక్ష్య స్వరూపం. దుర్వినియోగం చేసినటువంటి ధనము కేవలం ఒక విధమైనటువంటి యొక్క వ్యర్థమైనటువంటిదని. ఇంకా భగవత్ స్వరూపం అనేటువంటిది కాలమే. కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలప్రమ్నాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః, కాలనియమితాయ నమః. అంత కాలమే. కనుకనే డోంట్ వేస్ట్ టైం. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్ అన్నారు. మన జీవితమే వ్యర్థమైపోతుంది. ఇంకా దివ్యమైనటువంటి యొక్క దుర్గాశక్తి, డోంట్ వేస్ట్ ఎనర్జీ. చెడ్డ చూపులు, చెడ్డ మాటలు, చెడ్డ వినికిడి, చెడ్డ తలంపులు, చెడ్డ పనులు చేయకుండా ఉండటం, దీంట్లోనే మన యొక్క శక్తిని అంతా దారబోసుకుంటున్నాం. ఇవన్నీ దైవ స్వరూపములే. కనుక దైవాన్ని మనం వ్యర్థము గావించుకున్నప్పుడు మన జీవితమే వ్యర్థమైపోతుంది. వీటిని వ్యర్థము గావించకుండా సార్థకము గావించుకునేటువంటి మార్గాన్ని మనం ఈనాడు కనిపెట్టాలి. కనిపెట్టినటువంటి మంచి దాన్ని మనం ఆచరించాలి. ఆచరించిన దాన్ని అనుభవించాలి. అనుభవించిన దాన్ని పెంచుకోవాలి. పెంచుకున్న దాన్ని 10 మందికి పంచుకోవాలి. ఇది మానవుని ప్రధానమైనటువంటి కర్తవ్యం. ఈ విధమైనటువంటి యొక్క ప్రకృతి శక్తులను

కొంతవరకు ఆరాధన చేత మన వశం గావించుకున్నప్పుడు అది యోగ చిత్తవృత్తి నిరోధక. భారతదేశమునందు మహనీయులైనటువంటి ఋషులందరూ కూడాను ఈ విధమైనటువంటి యొక్క సక్రమైన మార్గంలో తమ శక్తులంతా కూడాను సద్వినియోగం చేసుకోవటం చేతనే దైవత్వాన్ని వారు చూడగలిగారు. ఏ జగత్తును కంతా చాటినారు. వేదాహవేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసరస్తాత్ అని లోకానికి చాటారు. ఏమిటి ఆ భగవంతుణ్ణి, ఆ మహా తేజస్వరూపుడైనటువంటి మహాపురుషుణ్ణి మేము తెలుసుకున్నాం. మేము తెలుసుకున్నాం ఎక్కడ తెలుసుకున్నాము? తమస్సు అనేటువంటి యొక్క అజ్ఞానం యొక్క ఆవరణ ఉన్నటువంటి మహాపురుషుణ్ణి తెలుసుకున్నామన్నారు. మనలో ఈనాడంతా తమస్సే. ఈ తమస్సు దాటినప్పుడే మనం తపస్సుగా మారిపోతుంది. కనుక నేను నాది అనేటువంటి అజ్ఞానం నుండి మనం సాధ్యమైనంత వరకు దూరమైపోయి తానే అంతా నేనే అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. ఇది బైబిల్ నందు కూడాను జీసస్ అనేక విధములుగా కూడాను చాటుతూ వచ్చాడు. కొంతకాలం సాధన చేశాడు. ఐ ఆమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు. నేను భగవంతుని యొక్క దూతను అన్నాడు. అతను దూత మాత్రమే కాని భగవంతుని యొక్క నేత కాదు. నేను ఒక సర్వెంటు, నేను ఒక పనిముట్టును, నేను ఒక ఇంద్రియమును, నేను ఒక కణమును అని కూడా భావిస్తూ వచ్చాడు. క్రమక్రమేణా తనలో ఉండేటువంటి ఒక శక్తిని అంతకు సద్వినియోగపరచుకోవటం చేత కొంతకాలమైన తర్వాత ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్ అన్నాడు. నేను ఆ భగవంతుని బిడ్డనే అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్నాడు. సన్ ఆఫ్ గాడ్ అంటే తండ్రి కొడుకు, తండ్రికి కొడుకు కొంత సన్నిహిత సంబంధం చేరిపోతుంది. కానీ నేను సన్నుగా ఉండినంత వరకు కూడాను తండ్రి యొక్క ఆజ్ఞను శిరసావహించాలి కదా. మేమిద్దరు కూడా ఒకటే అయ్యేటువంటి ఏ మార్గము అని విచారణ చేస్తూ వచ్చాడు. 12 సంవత్సరంలో ఎడారిలో పోయి కూర్చున్నాడు. తండ్రి కొడుకు, తండ్రి కొడుకు, తండ్రి కొడుకు అని ఈ రెండింటి యొక్క సంబంధాన్ని గుర్తించుకుంటూ వచ్చేసి కట్టగలిపటికి ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడు. ఈ ఏకత్వం అనేటువంటి యొక్క అద్వైతంలో ప్రవేశించాడు. ఈ విధమైనటువంటి దివ్యత్వాన్ని పొందగలుగుతూ వచ్చాడు. పర్షియన్ లాంగ్వేజ్ లోపల కూడాను మహమ్మదీయులు కూడా అదే రీతిగా చేస్తూ వచ్చారు. నేను భగవంతుని యొక్క సృష్టిలో ఒక అణువుగా నేను ఉంటున్నాను. తేజోవంత ప్రకాశంలో నేను ఒక పురుగుగా ఉంటున్నాను. అతను తేజస్సులో జీవిస్తున్నాను కానీ నేను స్వతసిద్ధంగా లేను. కనుకనే వారు ఐఆమ్ ఇన్ ది లైట్, ఐఆమ్ ఇన్ ది లైట్ అన్నారు. కొంతకాలము నేను ఈ జ్యోతిలో ఉంటున్నాను, నేను ఈ జ్యోతిలో ఉంటున్నాను, కానీ ఈ జ్యోతిలో ఉండడానికి నాలో కూడా ఒక జ్యోతి ఉండాలి కదా అని ఒక విధమైన దాని విచారణ ప్రారంభమైపోయింది. మహమ్మద్ దీని యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాడు. కొంతకాలం జరిగిన తర్వాత ది లైట్ ఈజ్ ఇన్ మీ, ది లైట్ ఈజ్ ఇన్ మీ అని సత్యాన్ని గుర్తించాడు. తనను ఆ లైటు, తాను లైట్లో, ఈ రెండింటి ఎందు ఉండటం వల్ల నేను దేవుణ్ణిలో, దేవుడు నాలో, నేను దేవుణ్ణిలో, దేవుడు నాలో అని రెండింటి యొక్క సమత్వము చేర్చుకుంటూ రావటం వల్ల ఐఆమ్ ది లైట్ అని అనిపించాయి. ప్రతి మతము కూడాను తమ యొక్క గమ్యాన్ని గుర్తించుకునే నిమిత్తమై మార్గములు వేరువేరైనప్పటికీ గమ్యం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ వచ్చారు. ఈనాటి మానవ హృదయములు చాలా సంకుచితమైనటువంటివిగా ఉండటం చేతను, స్వార్థము స్వప్రయోజనంతో నిండిపోవటం చేతను కేవలం మత కలహములు అనేటువంటిది పెరిగిపోయి భగవంతుని కూడాను ఒక విధమైనటువంటి యొక్క పార్టీ లీడర్ గా భావించుకోవడానికి కొనుక్కుంటూ వచ్చారు. భగవంతునికి సంపూర్ణ శరణాగతుడైనటువంటి వానికే నిజమైనటువంటి భగవత్ తత్వం కూడా అర్థమవుతుంది. ఇంతవరకు కూడా ఈ సత్యం వారు గుర్తించడానికి వీలు కాదు. కనుక ప్రేమ స్వరూపులారా, భగవంతుడు మనయందే ఉంటున్నాడు, సమస్త శక్తులు మనయందే ఉంటున్నవి, సమస్తమైనటువంటి యొక్క తేజస్సు మనయందే ఉంటున్నది. ఇది కేవలము మానవ ఆకారమే కాని దివ్యమైన స్వరూపము. ఇది ఇహము కాదు, ఇహలోకము కాదు, జీవలోకము కాదు, ఇది దేవలోకము అనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించి వర్తించండి. అదే మీరు ఈ సత్యాన్ని తెలుసుకున్నటువంటి వారు అవుతారు. మీరే సత్యస్వరూపులు అవుతారు. ఈ రెండింటినీ సమన్వయం గావించేటువంటి ప్రేమ ఒక్కటే. ప్రేమను పెంచుకోండి, పెంచుకొని 10 మందికి పంచుకోండి. ప్రేమ ముదిత మనసికో.

ఇంతవరకు మీరు ఈనాటి మన ప్రేమామృతం కార్యక్రమంలో 1988 దసరా వేడుకలలో 2వ రోజు అక్టోబర్ 14వ తేదీన భగవాన్ అందించిన దివ్యోపన్యాసాన్ని విన్నారు.

0: సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: జీవితము చాలా విలువైనటువంటిది, పవిత్రమైనటువంటిది మరియు జీవించతగినటువంటిది. మానవ జీవితంలో ప్రధానంగా ఉండవలసినటువంటిది మానవత. మానవత లేకుండా పోతే మానవుడే కానేరడు. మానవత అనగా ఏమిటి? మానవత్వంలో ఉన్న దివ్యత్వం ఏమిటి? మానవుని యొక్క గమ్యం ఏమిటి? మానవుని యొక్క లక్ష్యం ఏమిటి? ఈ విధమైన ప్రశ్నలు సాధారణంగా మానవుడు వేసుకోవటం లేదు. మానవుడు జగత్తునందు పుట్టి పెరిగి చదివి సంపాదించి సుఖశాంతులతో జీవితం గడపాలని అనుకుంటున్నాడు. కాని మానవుడు ఆశించినట్టి ఆనందము ఈ ప్రాకృతమైన జగత్తునందు ఉన్నదా లేదా అందుకోగలుగుతున్నాడా అంటే తాత్కాలికమైన సంతోషము కలగవచ్చు. మానవుడు మాత్రం శాశ్వతమైన ఆనందాన్ని అనుభవించాలని ఆశిస్తున్నాడు.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా? ప్రతి వ్యక్తి తన జీవితమును సార్థకము చేసుకునుటకు శక్తి వంచన లేకుండా తన విద్యుక్త ధర్మమును తాను నెరవేర్చవలెను. మానవ రూపమున జన్మించినందుకు విధి నిర్వహణ ద్వారా నీ రుణము తీర్చుకునవలెను. తినుటకు త్రాగుటకు ఈ ప్రపంచమునకు మనం రాలేదు. జీవించుటకు మనం తిని త్రాగవలెను, కాని తిని త్రాగుటకు జీవించరాదు. మనమందరము ప్రేమ మార్గం ద్వారా అత్యున్నతమైన గమ్యాన్ని చేరవలసి ఉంది. అదే భగవద్ దర్శనము. మానవ జన్మనెత్తినందుకు మన శరీరమును, శక్తిని, ప్రావీణ్యతను ఇట్టి గమ్యము చేరు నిమిత్తము ఉపయోగించుటయే మనకు ఉత్తమ కర్తవ్యం. అయితే ఒక ప్రశ్న అడగవచ్చు, భగవంతుడెవరు? అతడెక్కడుంటాడు? ఎవరైనా చూశారా? దీనిని వివరించడానికి ఒక కథ ఉంది. కాషాయ వస్త్రములు ధరించిన ఒక సన్యాసి నిరీశ్వరవాదులకు ప్రసిద్ధికెక్కిన ఒక గ్రామానికి వెళ్లాడు. అతని దుస్తులు చూడగానే అతనిని హేళన చేయుట కొరకు ఒక గుంపు చేరారు. అందు ఒకడు అతనితో, మాకు భగవంతుణ్ణి చూపించగలవా అని ప్రశ్నించాడు. అట్లే చూపించదను అని చెప్పి తన అలసట తీర్చుకునుటకు కొంచెం పాలు తెప్పించమని వారిని కోరాడు. పాలు తెచ్చి ఇవ్వగా ఆ పాత్రను చేతులలో ఉంచుకుని తదేక దృష్టితో ఆ పాలవైపు చూడసాగాడు. విసుగు చెంది పాలవైపు ఎందుకంతసేపు చూస్తున్నావని అడిగారు వాళ్లు. పాలలో వెన్న ఉన్నదందురు కదా, అది ఎక్కడ ఉందో చూస్తున్నాను అని అతడు సమాధానమిచ్చాడు. అతడు వెర్రివాడన్న ఉద్దేశంతో, ఈమాత్రం తెలీదా, పాలు కాచాలి, చల్లార్చాలి, తోడు పెట్టాలి, పెరుగు కావాలి, అప్పుడు ఆ పెరుగును చిలికి వెన్నను వేరు చేయాలి, అప్పుడు వెన్న కనపడుతుంది అన్నాడందులో ఒకడు పరిహసిస్తూ. అదే మీ ప్రశ్నకు సమాధానం. పాలల్లో వెన్నవలే అతడు సర్వవ్యాపి. మీరు భగవంతుని చూడవలనన్న అనేక సాధనలు చేయాలి, అప్పుడు కనపడతాడు, ఇప్పుడు కాదు అని అతడు సమాధానమిచ్చాడు. సాధనకు ప్రధానమైంది ప్రేమ. ప్రేమరహితమైన సాధన ద్వారా కనపడునది దైవము కాదు, దెయ్యము. దీనిని మరికొంత వివరిస్తాను అని స్వామి ఇలా తెలిపారు. ఇప్పుడు బొంబాయి ఆకాశవాణి వారు ప్రసారం చేస్తున్న శబ్ద తరంగాలు గాల్లో ఉన్నాయి. ఇదే సమయంలో ఢిల్లీలోనూ, ప్రపంచంలో మరెన్నో కేంద్రముల వారు ప్రసారం చేస్తున్న శబ్ద తరంగాలు కూడా ఈ గాలిలోనే ఉన్నాయి. కాని వాటిని మనం వినలేము, చూడలేము. మన వద్ద రేడియో ఉన్నట్లయితే ఏ కేంద్ర ప్రసారాన్ని వినదల్చామో ఆ కేంద్రము వైపు ముళ్ళు తిప్పినచో ఆ కేంద్రము నుండి వచ్చు తరంగాలు వినగలుగుతాం. అది సంగీతం కావచ్చు, వార్తలు కావచ్చు, మరి ఏ కార్యక్రమమైనా కావచ్చు. ఇక్కడా అక్కడా అంతటా ఉన్న భగవంతుణ్ణి మంత్రముల ద్వారా స్పష్టంగా గుర్తించవచ్చు. రేడియో యంత్రముతో కేంద్రము వైపు శృతి చేసినట్లే మంత్రముతో ప్రేమయను కేంద్రముపై ముళ్ళు ఉంచినప్పుడు గాలి అంతటా వ్యాపించి ఉన్న శబ్ద తరంగములను వినగలిగినట్లే సర్వవ్యాపకుడైన భగవంతుని కూడా కనుగొనగలం. సరియైన కేంద్రం వైపు జాగ్రత్తగా ముళ్ళు తిప్పి న్యూస్ వినదలుచుకున్నప్పుడు కూడా వినవచ్చును. లేదా వినపడునది న్యూస్ కాదు, న్యూసెన్స్. అదేవిధంగా ప్రేమయను కేంద్రం వైపు మంత్రమును ప్రయోగించిననే దైవమును కనుగొనవచ్చును. లేని ఎడల కనపడేది దెయ్యమే. కాబట్టి ప్రేమ ఒక్కటే భగవంతుని అనుగ్రహమును పొందుటకు ఉత్తమమైన మార్గం. నీ స్వంత సోదరీ సోదరులను నీ వెట్లు దగ్గరకు చేర్చుకునేదవో ప్రతి వారిని అట్లే చేరదీసి వారి ఎడల శ్రద్ధా బాధ్యతలను వహింపుము. నిజముగా కార్మికుని జీవితం చాలా విలువైనది, ప్రధానమైనది. కర్మ, భక్తి, జ్ఞానములు భగవంతుని చేర్చునట్టు మార్గమున మూడు ఘట్టాలు. చిత్తశుద్ధితో, పరుల ఎడల గౌరవంతో, భక్తితో చేసిన కర్మ ప్రధానమైంది. శరీరము, మనస్సు ఎంత సన్నిహితముగా నుండునో యజమాని, కార్మికుడు
అంత సన్నిహితముగా ఉండవలను. యజమాని హృదయము, కార్మికుడు శరీరము వంటివాడు. శరీరములేక హృదయము, హృదయములేక శరీరము ఉండజాలవు. రెండూ ఒకదానికొకటి అవసరం. యజమాని సేవకుల సంబంధం తండ్రి బిడ్డల సంబంధం వంటిదిగా ఉండాలి. అటువంటి ఆదరానురాగము సహజముగా ఉండి భ్రాతృత్వ వాతావరణముతో కార్మికులు పనిచేసిన పరస్పర సహాయ సహకారములతో పరిశ్రమ వృద్ధిగాంచును. యజమాని సేవకులు అన్యోన్య భావంతో శాంతి సంతోషాలను పొందగలరు. కార్మికులకేవేని సమస్యలు బాధించుచున్న వాటిని యాజమాన్యం ఎదుట ఉంచి సమరస భావంతో పరిష్కరించుకోవాలి. కోపోద్రేకంతో ఈర్ష్యాద్వేషాలని రెచ్చగొట్టకొనకుండా వారి వారి బాధ్యతలను గుర్తించి పరిష్కరించుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఈ సాంఘిక సంక్షేమ భవనాన్ని ఇప్పుడే ప్రారంభించాను. నెలకొక పర్యాయము, అంతకంటే తరచుగా పక్షానికో వారానికో ఒక్కసారి మీరందరూ ఇక్కడ సత్సంగము కొరకు గాని, భజన కొరకు గాని, ఆధ్యాత్మిక కార్యకలాపముల కొరకు గాని సమావేశము కావలెనని నా అభిమతము. కార్మికుల బిడ్డలకిక్కడే ఒక పాఠశాలను ఏర్పాటు చేసి క్రమశిక్షణ, భగవద్భక్తి, సచ్చీల సంపద వారిలో అభివృద్ధి అగునట్లు చూడగోరుచున్నాను. క్రమశిక్షణ మానవుని ప్రతి ప్రయత్నమందును అత్యంత అవసరమైన పరికరము. క్రమశిక్షణతో మెలిగినప్పుడే మానవుడు ఏమైనా సాధించి జీవితాన్ని సార్థకం చేసుకుంటాడు. మీ అందరితోనూ ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ నూతన సంవత్సరం మీ అందరి హృదయములను శాంతి ఆనందములతో నింపగలదని ఆశిస్తూ ఆశీర్వదిస్తున్నాను అని స్వామి ఆనాడు కమానీ సంస్థ యొక్క యాజమాన్యానికి, అందు పనిచేయువారికి అనుగ్రహించిన దివ్య సందేశం.

1971 జనవరి 1వ తేదీ బొంబాయి భక్తులకు వినూతన చైతన్యంతో ప్రారంభమైన నూతన సంవత్సర శుభదినం. ఆ సాయంత్రం ధర్మక్షేత్ర ఆవరణలో జనసముద్రం అంచులు దాటి పెళ్ళుబికింది. ఆనాటి బహిరంగ సభలో స్వామి ఉపన్యసించారు. స్వామి సన్నిధానంలో ఉన్నప్పుడు జాన్ హిస్లాప్ వద్ద కాగితం కలం సిద్ధంగా ఉంటాయి. బాబా బోధించు ఆధ్యాత్మిక విషయాలను గురించి నోట్స్ రాసుకోవడం ఆయనకు అలవాటు. పాశ్చాత్య దేశములో పుట్టి పెరిగి విద్యనభ్యసించి ఏ జాతికి చెందని నా వంటి వానికి స్వామి ఎడల కలిగెడు భావమేమి అను తన ప్రశ్నకు తానే సమాధానం రాస్తూ ఇలా రాశారు. స్వామి హృదయాధిపతి. ఎన్నో సంవత్సరాలుగా నా హృదయంలో పేరుకుపోయిన కాఠిన్యాన్ని తొలగించారు. మనస్సును నిర్మలము నూతనము ఆనందమయం కావించారు. స్వామి దైవత్వం అవేద్యము అనన్యము, మానవుడి మేధాశక్తికి అతీతమైన మాయ. స్వామి పరమోత్తమమైన గురువు, మానవాళికి ముక్తి మార్గ నిర్ణేత. నాటి సభలో స్వామి నూతన సంవత్సరాది సందేశముగా విశ్వమానవ సౌభ్రాతృత్వమే లక్ష్యంగా కృషి చేస్తూ సమస్త జనులకు సుఖశాంతులను భగవంతుడు ప్రసాదించాల్సిందిగా నిత్యమూ ప్రార్థించాలని ఉపదేశించి స్వామి అందరినీ ఆశీర్వదించారు. బాలవికాస్ తరగతులలో చేరిన చిన్న పిల్లలకు నాటకములు, పురాణేతిహాసములలోని కథలు చెప్పుట, స్వామి ప్రవచనములు, పద్యపఠనము, నామ సంకీర్తన మొదలైన కార్యక్రమములు నిత్యము ఉండును. స్వామి దివ్య సన్నిధానము వలన కలిగిన ఆనందోత్సాహములతో ఆ పసిపిల్లలు నాటకములలో వారి వారి పాత్రలయందు లీనమయ్యుండగా వారికి ప్రేక్షకులకు ఆనందబాష్పములు రాలెడివి. వారి హావభావములలోని సహజత్వము ప్రహ్లాదుని జ్ఞప్తికి తెచ్చుచుండెను. ఒక విద్యార్థి సాయికృష్ణుని పక్కన నిలబడి భగవద్గీత పఠించుచూ పారవస్యమున భావోద్వేగముతో కన్నుల నీరు కారుచుండగా రోదించెను. బాలవికాస సంస్థల కార్యకలాపములను గురించి సత్యసాయి బాలవికాస్ యందలి పిల్లలు వారి హృదయములందు సత్యసాయి నివసించుచున్నాడని వారే తెలుసుకొనవలెను. ఇందలి ఉపాధ్యాయునులు కూడా ఈ పవిత్రమైన బాధ్యతను సాయిరాముని పూజగా భావించాలి. ఆ పసిపిల్లల హృదయములందు సాయి ఉన్నాడన్న భావచైతన్యమును ఏ విధముగా అభివృద్ధి చేయవలెనో, ఎట్టి కార్యక్రమములు వారి మనస్సులను వికసింపజేయనో అన్న విషయాలను ఉపాధ్యాయునులు పరిశీలిస్తూ ఉండాలి. ఈ పిల్లలను దైవోన్ముఖులుగా తీర్చిదిద్ది ఈ ఉపాధ్యాయునులు సమాజానికి సాటిలేని సేవ చేస్తున్నారు. ఈ మనోభావములతో పెరిగే పిల్లలు ఈ పవిత్రమైన వాతావరణమును వారి గృహములందు పరిసరములందు ప్రవేశపెట్టి సంస్కరించగలరని స్వామి పలికారు. సేవా సంస్థల సభ్యులనుద్దేశించి మాట్లాడుతూ స్వామి సేవా సాధన యొక్క ప్రాధాన్యతను గూర్చి వివరించి అదే భగవత్ సాక్షాత్కారమునకు ముఖ్యాధారమని అన్నారు. ఆడంబర ప్రదర్శనలు ప్రచారము వద్దని హెచ్చరించారు. భగవంతుని లీలలు మననము చేసుకునుచూ భగవన్నామమును స్మరిస్తూ ప్రేమయనే గొలుసుతో భగవంతునితో బంధమేర్పరచుకొనవలెననియు, అట్లు కాక అవిశ్వాసముతో నిర్లక్ష్యంగా భగవంతుని స్మరించిన అట్టి గొలుసు తెగిపోవునని స్వామి చెప్పారు. జనవరి 7వ తేదీన వైకుంఠ ఏకాదశి. వైకుంఠము యొక్క ద్వారములు తెరుచుకొను దినము. పర్వదినముల అంతరార్థము తెలుపుటకే స్వామి ఉత్సవాలను జరిపేవారు. ఆ రోజున అఖండ నామ సంకీర్తనానంతరం ఏకాదశి యొక్క అంతరార్థాన్ని బోధించారు స్వామి. ఎప్పుడు దశేంద్రియములు పరస్పరానుబంధంతో దైవోన్ముఖమగునో అప్పుడు ఏకాదశి అనడి భగవంతుని చేరు ద్వారములు ఆహ్వానించుచూ తెరుచుకొనునని స్వామి వివరించారు. బొంబాయి నుండి తిరుగు వెళ్లు దినమున స్వామి సేవాదళ్ సభ్యులనుద్దేశించి ద్వేషము అసూయ అనడు కారుమేఘములు నిన్ను చుట్టినప్పుడు, నీవు విశ్వసించినవారు నీ దరిచేరక నిన్ను విడిచిపెట్టినప్పుడు, ఒక్క క్రమశిక్షణే నీకు రక్ష, కరుణ అనే సిలువ మీద నీ అహంకారమును బలియిచ్చి నీ శక్తి సామర్థ్యములతో ఇతరులకు సేవ చేయి. నీవు ఎట్టి కార్యములందు నిమగ్నుడవై ఉన్నప్పటికీ నామస్మరణ
జపధ్యానముల ద్వారా అహంకారమును విసర్జించుమని స్వామి బోధించారు. ప్రవర్తనయందు వేషభాషలయందు నిరాడంబరత్వము ఉండవలెనని, ఇతరుల పట్ల నీ ప్రవర్తనలోనూ ధరించే వస్త్రముల ఎన్నికలోనూ సభ్యతా సంస్కారములు లేకపోయినట్లయినా తోటి మానవులకు నీవు దూరమవుతావు అని హెచ్చరించి, వేషభాష ప్రవర్తనల విషయంలో ఇలా ఉండుట స్వామికి ఇష్టమేనా అనే ప్రశ్నను వేసుకొనుటయే వాటికి గీటురాయి అని తెలిపారు స్వామి. స్వామి బొంబాయిలో ఉన్నప్పుడు స్వామి స్థాపించిన అఖిల భారత విద్వన్ మహాసభ యొక్క మహారాష్ట్ర శాఖ వారు స్వామి ప్రసంగములలోని ప్రబోధములను ఒక గ్రంథ రూపమున ప్రచురించి స్వామికి అంకితం చేశారు. ఆ సభకు అధ్యక్షులుగా ఉన్న శ్రీ సావంత్, ఆ గ్రంథము భగవంతుని దరిచేరు మార్గమును వెలుగుచూపుతుంది అని అన్నారు. మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ అధ్యక్షుడైన శ్రీ పాగే ధర్మక్షేత్రమున ఆ గ్రంథమును స్వామికి సమర్పిస్తూ, నేను స్వామి పాదపద్మముల వద్ద కూర్చుండి అనేక ఆధ్యాత్మిక విషయాలను గురించి ప్రశ్నించగా దయతో సమాధానములను అనుగ్రహించారు స్వామి. నాతో పాటు మరికొందరు భక్తులు కూడా ప్రశ్నలు వేసి సమాధానాల్ని పొందారు. ఈ గ్రంథములో ఈ ప్రశ్నోత్తరములు పొందుపరచబడినవి అని తెలిపారు. ఆ గ్రంథావిష్కరణ సందర్భంగా స్వామి, ఈ గ్రంథము అజ్ఞానాంధకార కూపమున చిక్కుకున్న వారికి వెలుగు చూపగలదు. భక్తుని జీవితంలో స్థూలముగా మూడు దశలు ఉన్నవి. మొదటిది తవైవాహం, అనగా నేను నీవాడను అని స్థితి. ఈ దశలో భక్తుడు దైవమునకు సంపూర్ణ శరణాగతుడగును. రెండవ దశ మమైవాహం, అనగా నీవు నావాడవు. ఈ స్థితిలో భక్తుడు తానే భగవంతుని యొక్క ప్రత్యేకాభిమానమునకు పాత్రుడని భావించును. మూడవ దశ త్వమేవాహం, అనగా నీవే నేను, నీవే ఉన్నావు, నేను లేను. ఈ స్థితిలో భక్తుడు తనతో సహా సర్వత్రా భగవంతుడినే దర్శించునని స్వామి బోధించారు.

స్వామి జీవితంలోని మరిన్ని విశేషాలతో మళ్లీ కలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి రాసి పంపగలరని కోరుతున్నాం. సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. ఈనాటి మన కార్యక్రమంలో శ్రీ కస్తూరి గారిచే ఆంగ్లంలో రచించబడిన లవింగ్ గాడ్ పుస్తకం యొక్క తెలుగు అనువాద గ్రంథమైన శ్రీ సత్యసాయి ప్రేమ సుధాశ్రవంతి పుస్తక పఠన కార్యక్రమంలో 11వ భాగాన్ని ఇప్పుడు మీరు వింటారు. ఈ పుస్తక పఠనం చేసిన వారు శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్.

శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో తన దివ్యతత్వాన్ని మూర్ఖులకు అజ్ఞానులకు తెలియజేయకూడదు అని చెబుతూ, ఈ పరమ రహస్యమైన విషయం భక్తి విశ్వాసాలు లేనివారికి, భగవంతునియందు నమ్మకం లేనివారికి, సేవ చెయ్యడంలో పరమార్థాన్ని గ్రహించలేనివారికి చెప్పవద్దని ఆదేశించారు. గుహ్యాత్ గుహ్యతరం జ్ఞానం అంటున్నారు. సత్యమీ రహస్యాలన్నింటినీ మించిన రహస్యం అనే గొప్ప సత్యాన్ని బాబా ఇక్కడ ఈ షెడ్లో బహిరంగంగా అటూ ఇటూ పచార్లు చేస్తూ నీకూ నాకూ అందరికీ తెలిసేలా ఎలుగెత్తి చాటారు అని శ్రీ రత్నయ్య గారు అన్నారు. ఇది నాకు విచిత్రంగా ఉంది అన్నారాయన. ఇంతలో మా సంభాషణలో మరో వ్యక్తి కల్పించుకుని, ఈ యువకుడు మట్టిగోడలతో ఉన్న పూరింట్లో, చుట్టూ కొండలతో ఆక్రమించిన ఈ కుగ్రామంలో మట్టిలో మాణిక్యంలా జన్మించాడు. ఈ నేలపై ఈ నది ఒడ్డున ఆడిపాడిన ఈ మాణిక్యం ఇప్పుడు తన అసలు కాంతులతో ప్రకాశిస్తోంది. ఈ కుగ్రామం భూతల స్వర్గంగా రూపొందుతుందని ఎవరం ఊహించాం అన్నారు. సృష్టికర్త సృష్టిభర్త అయిన ఈ బాబా చేసిన ఈ కొత్త ప్రకటన మాలో నూతన సంచలనాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కలుగజేసింది. స్వామి పట్ల మా దృక్పథం దివ్యమైన నూతన పంథాలో ప్రయాణించేలా, స్వామిని మరింత దగ్గరగా అర్థం చేసుకునేలా చేసింది. మేమంతా ఇలా రాత్రివేళ బయటకు వెళ్లడం, వెన్నెల్లో మళ్లీ మళ్లీ తరచి తరచి మాలో మేము చర్చించుకోవటం, సరికొత్త జ్ఞానాన్ని పొంది నూతన ఉత్సాహంతో తిరిగి రావటం అంతా బాబాకి తెలియని సంగతేమీ కాదు కదా. తలగడకు తల ఆంచుకుని పడుకుని ఆలోచిస్తున్న నా తలంపుల్లో భగవద్గీత శ్లోకం ఒకటి మెదిలింది. ఒక వ్యక్తి ఎంతో అద్భుతమైన ఆశ్చర్యకరమైన విషయంగా దీన్ని చూస్తాడు, అలాగే మరో వ్యక్తి ఎంతో అద్భుతమైన ఈ విషయం గురించి మాట్లాడతాడు, మరొకడు ఎంతో అద్భుతమైన ఈ విషయం గురించి వింటాడు. కాని నిజానికి ఇది అసలు ఏమిటో ఎవ్వరూ అర్థం చేసుకోలేదు. నేను బాబాని చూశాను, నేను బాబాతో మాట్లాడాను, ఆయన నాతో మాట్లాడారు. ఎందరి ద్వారానూ స్వామి గురించి, స్వామి అద్భుత మహిమ గురించి విన్నాను. కాని స్వామి వీటన్నింటికంటే అతీతమైన, మానవ మేధకు అందని అద్భుతమూర్తి. ఇనుపమంచంలో ముడుచుకొని పడుక్కున్న ఈ మానవాకృతి దాల్చిన వ్యక్తి సకల విశ్వాన్ని తనలో ఇముడ్చుకున్న పరమాత్మ అనే సత్యాన్ని తెలుసుకోవటం నాకు సాధ్యమా? నా విశ్వాసం నాకు ఈ పరమ సత్యాన్ని గ్రహించడానికి తోడ్పడుతుందా? మందిరంలో బాబా దివ్య సన్నిధిలో కాలం గడపటమంటే అది భారతీయ సాంప్రదాయాన్ని, హిందూ ధర్మ మౌలిక సూత్రాలను గురించిన విజ్ఞానాన్ని సముపార్జించుకోవటమే. బాబా మనకు పవిత్రమైన ప్రేమను బోధిస్తారు. ఒకసారి తిరుచనాపల్లికి దగ్గరగా ఉన్న గ్రామం నుండి ఒక పిల్లవాడి తల్లిదండ్రులు తమ 5 ఏళ్ల బాబును బాబాచేత అక్షరాభ్యాసం చేయించటం కోసం తీసుకువచ్చారు. వారు ప్రార్థించిన దానికంటే కూడా బాబా ఎక్కువగా అనుగ్రహించారు. ప్రాచీన సంప్రదాయం ప్రకారం జరిపించవలసిన కొన్ని విధులు వారు ఇంకా నిర్వర్తించాల్సి ఉందని బాబా అన్నారు. బాబుకి ముండనకర్మ చేయించి తలస్నానం చేయించారు. తరువాత తమ హస్తచాలనంతో ఒక బంగారు తీగను సృష్టించి దానికి ఒకవైపున సూది మొనవలే చేసి హిందూ బాలురకు తప్పనిసరిగా చేయవలసిన చెవులు కుట్టించే కార్యక్రమం అంటే చౌలం అనే విధిని చేయించారు. అప్పుడు ఆ పిల్లాడిని ఒళ్ళో కూచోబెట్టుకుని కుడిచేతిని పట్టుకుని ఓంకారం రాయించి అక్షరాభ్యాసం చేశారు. అన్ని ధ్వనులు ఉత్పన్నమయ్యేది ఓంకారం నుండే కదా. మానవ స్వరపేటిక నుండి ధ్వని ఉత్పన్నమై గొంతు నుండి ఓంకారంగా బయలుదేరి పెదవుల నుండి ఉచ్చరింపబడుతుంది. ఈ అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నేను స్వయంగా చూసే అవకాశం లభించింది. ఆ రోజుల్లో బాబా బెంగుళూరు వచ్చినప్పుడు తరచుగా భక్తుల ఇళ్లకు వస్తూ ఉండేవారు. నేను, మా ఆవిడ, మా అమ్మ కూడా ఒక్క అవకాశం కూడా పోగొట్టుకోకూడదని ప్రయత్నం చేసేవాళ్లం. ఆయన పాదాలను స్పృశించాలని ఆతృతతో ఉన్న మమ్మల్ని వందలాది మంది చుట్టూ మూగి ఉన్నప్పటికీ కూడా ఒక్క చిరునవ్వుతోనూ, చెయ్యి ఊపి సైగ చెయ్యడం ద్వారానూ
దగ్గరకు రమ్మని పిలిచేవారు. చీఫ్ కమర్షియల్ సూపరింటెండెంట్ గారైన శ్రీ పున్నయ్య ఇంట్లో స్వామి ఎక్కువగా బస చేస్తూ ఉండేవారు. పూర్ణయ్య గారి సతీమణి అయిన శ్రీమతి నాగమణి అమ్మ కూడా బాబా భక్తుల పట్ల చాలా దయతో వ్యవహరించేవారు. బాబా అక్కడ ఉన్నన్ని రోజులు ఈ ఇల్లు భక్తుల కోసం తెరవబడి ఉండేది. బాబా అక్కడి నుండి పుట్టపర్తి గాని మరే ప్రదేశమైనా కాని వెళ్లిపోయినప్పటికీ ఆమె భక్తులతో గంటల కొద్దీ, స్వామి అక్కడ ఉన్నప్పుడు ఆయన చూపిన అద్భుతాల గురించి, గొప్ప సంఘటనల గురించి చాలా ఉత్సాహంతో తరచుగా చెప్తూ ఉండేది. బాబా దివ్యత్వాన్ని గురించిన సంఘటనలు ఆవిడ వివరిస్తూ ఉంటే వినాలనే ఉత్సాహంతో మేము తరచూ వాళ్ళింటికి వెళ్తూ ఉండేవాళ్లం. ఆ అద్భుతమూర్తి లీలలు ఆయన పట్ల మాకున్న భక్తి విశ్వాసాలను ఇంకా ప్రగాఢంగా చేసేవి. అలా ఎన్ని విన్నా తనివి తీరేది కాదు. మనసంతా ఆనందంతో నిండిపోయి ఇంకా ఇంకా వినాలి అనే కుతూహలం కలుగుతూ ఉండేది. ఒకసారి బాబా బెంగుళూరులో చించోలీరాణి సోదరీమణుల ఇంటికి వచ్చారు. బాబా మమ్మల్ని వాళ్ల డ్రాయింగ్ రూంలోకి ఆహ్వానించారు. చిన్న సోదరి సీతమ్మ మైసూర్ మహారాణి కాలేజీలో బీఏ డిగ్రీ పరీక్ష రాసినప్పుడు నాకు శిష్యురాలు. బాబా వాళ్లతో కన్నడంలో మాట్లాడుతూ ఉండటం వల్ల వారి సంభాషణ నేను బాగా అర్థం చేసుకోగలిగాను. ఆ ఇద్దరు అక్కచెల్లెళ్ల భర్తలు చనిపోయారు. పెద్ద సోదరి రాజమ్మ ఒక కూతుర్ని పోగొట్టుకుంది. ఇంకా ఆవిడికి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉన్నారు. ఈ అక్క చెల్లెళ్లకు వృద్ధురాలైన ఒక తల్లి ఉంది. హైదరాబాద్లో రజాకర్ల ఉద్యమం ఉన్మత్తంగా చెలరేగి ఉన్నప్పుడు బాబా తాను పెద్ద సోదరి అయిన చించోలీరాణి ఇంట్లో గడిపిన కాలం గుర్తు చేసుకున్నారు. రాణిని ఆయన తన సంకల్పంతో కాపాడిన ఎన్నో సంఘటనల్ని వివరించారు. ఆయన షిరిడీలో ఉన్నప్పుడు చించోలీ రాజాకు ఆయన పట్ల ఉన్న ప్రగాఢమైన భక్తిని గురించి వివరించారు. మానవతా దృష్టితో పేద ప్రజానీకానికి, ఆర్తులకు సేవ చేస్తూ అతను వెలుబుచ్చిన భక్తి విశ్వాసాలను వివరించారు. తరువాత సంభాషణ శరణాగతి పొందటాన్ని గురించి, భగవంతునికి అంకితమవడం గురించి మళ్ళింది. భగవంతుని శరణాగతి పొందటం గురించి మాట్లాడటం తేలికే, కాని మీరు నిజంగా సర్వస్వ శరణాగతిని చేస్తున్నారా? ఇంద్రియాలకు వశమైపోయిన మీరు ఇంకా ఉన్నతమైన ఆదర్శానికి అంకితమయ్యే స్థితిలో లేరు అన్నారు బాబా. మీ మనసును మీరు స్వాధీనపరుచుకోలేదు. అది మిమ్మల్ని పరిపరి విధాలుగా పరిభ్రమించేటట్లు చేస్తుంది. రావణునకు 10 తలకాయలున్నాయి. ఒక్కొక్క తల ఒక్కొక్క విధంగా పనిచేస్తున్నప్పుడు పరమేశ్వరుణ్ణి శరణాగతి వేడటం ఎలా సాధ్యమవుతుంది? శివుడిని అతను స్థానభ్రంశం చెయ్యడానికి ప్రయత్నించాడు అంటే అందులో ఆశ్చర్యమేముంది అంటూ బాబా నా వైపుకి తిరిగి, రావణుడు చేసిన పెద్ద పొరపాటు ఏమిటో తెలుసా అని అడిగారు. నేను వెంటనే సమాధానం చెప్పలేకపోయాను. తన ప్రశ్నకు తనే సమాధానం చెబుతూ బాబా ఇంకా ఇలా అన్నారు, ప్రకృతి యజమాని నుండి ప్రకృతిని దొంగిలించటమే అతను చేసిన పెద్ద పొరపాటు. ఈనాడు మీ శాస్త్రజ్ఞులు చేస్తున్న తప్పు ఇదే. భూమి నుండి నాగటి చాలులో దొరికిన భూజాత సీత. సీత అంటే ప్రకృతి. రావణుడు ఈ ప్రకృతిని దొంగిలించాడు. ఈనాటి శాస్త్రజ్ఞులు కూడా ప్రకృతిని తమ స్వార్థం కోసం విచ్చలవిడిగా ఉపయోగిస్తూ ప్రకృతిని తాము లొంగదీసుకోగలిగామని, జయించగలిగామని గర్వపడుతున్నారు. రావణుడు ప్రకృతికి ప్రభువైన రాముణ్ణి గౌరవించలేదు. అలాగే నేటి విజ్ఞానం కూడా ప్రకృతిని గాయపరచటానికి, అవమానించడానికి భయపడటం లేదు. ప్రకృతి భర్తయైన యజమానిని గుర్తించడం లేదు. ఈ మాటలు వింటుంటే నాకు బాబా వ్యక్తిత్వం యొక్క మరోవైపు చూస్తున్నట్టు అనిపించింది. సమకాలీన మానవజాతి పరిస్థితిని అర్థం చేసుకోవటంలో ఆయన చూపే అరుదైన, స్పష్టమైన న్యాయమైన పద్ధతి నాకు గోచరించినట్లయింది. చించోలీరాణి పెద్ద సోదరి కుమారునితో బాబా మాట్లాడారు. అతను భారత రక్షక భట దళంలో ఆఫీసరుగా సెలెక్టై మౌంట్ అబూలో ప్రత్యేక శిక్షణ పొందుతున్నాడు. అతనికి విద్యుక్త ధర్మాన్ని బోధిస్తూ బాబా ఎన్నో గీతాశ్లోకాలను ఉదహరించారు. మార్గదర్శియై సరైన బాటలో నడిచేలా చెయ్యమని,
తనను ఎల్లవేళలా కాపాడుతూ ఉండమని అతను బాబాను ప్రార్థించినప్పుడు బాబా ఇలా అన్నారు, "అది నా కర్తవ్యం. శరణు కోరిన వారినందరినీ కాపాడటం నా విధ్యుక్త ధర్మం. మానవునికి ఆకలిని ఏర్పరిచిన నాకు అతని ఆకలి తీర్చి కడుపు నింపటం ధర్మం. మొక్కను నాటిన నాకు నీరు పోసి పోషించడం కూడా కర్తవ్యమే కదా." బాబా యొక్క విశ్వరూపాన్ని ప్రదర్శించే ఈ సందేశాన్ని విని నేను నిర్ఘాంతపోయాను. తన ఖజానా నిండుగా ఉన్నదని, ఎవరేది కోరినప్పటికీ ఇవ్వటానికి తాను సిద్ధమని షిరిడీసాయి అన్నారని నేను సాయి సచ్చరిత్రలో చదివాను. అప్పట్లో నా స్నేహితులతో అదంతా అబద్ధం, మోసం అన్నాను. కాని బాబా నా యొక్క సిద్ధాంతాలు ఎంత తప్పో రుజువు చేస్తున్నారు. అలా మిగతా భక్తుల ఇళ్లలో స్వామితో గడిపినప్పుడల్లా నాకు బాబాను మా ఇంటికి ఆహ్వానించాలనే కోరిక తీవ్రతరం అవుతూ ఉండేది. కాని బాబా మన ప్రార్థనకు కరిగిపోయి అనుగ్రహించవలసిన వరమే కాని ఊరికే మన ఇళ్లకు రారు అని నేను గ్రహించాను. ఒకసారి బసవన గుడిలో ఒకరింట్లో స్వామి బస చేసినప్పుడు అమ్మ ధైర్యం చేసి బాబాను మా ఇంటికి తప్పక రావాలని ఆహ్వానించింది. "తప్పక వస్తాను, తప్పక వస్తాను" అని 3 సార్లు ఆశీర్వదించి అనుగ్రహించారు. కాని ఎప్పుడు? ఆయన సంకల్పం ఎప్పుడో అప్పుడు. కాని వస్తానని స్వామి అనుగ్రహించటం మాకు ఓదార్పుగా అనిపించింది. 1948లో బాబా జన్మదినోత్సవానికి, 1949లో ఫిబ్రవరి నెలలో శివరాత్రికి మేము పుట్టపర్తి వెళ్లాము. సుమారు 100 మంది భక్తుల సమక్షంలో ఈ ఉత్సవాలు నిరాడంబరంగా జరుపబడేవి. బాబా గ్రామ ప్రజలందరినీ అనుగ్రహించి దీవిస్తూ ఉండేవారు. జన్మదినన్నాడు ఘనంగా ఇవ్వబడే విందు ముఖ్యభాగమైతే, శివరాత్రి నాడు రాత్రి జాగరణ, భజన ముఖ్యంగా ఉండేది. మరికొద్దిసేపటిలో లింగం ఆవిర్భవిస్తుంది అనగా బాబా పగటివేళ తాను గడిపే గదిలోకి వచ్చేశారు. ఆ పవిత్రమైన సందర్భంలో అక్కడ కొద్దిమంది ముఖ్యులతో పాటు ఆ అద్భుతాన్ని చూడడానికి వచ్చిన ప్రజలు కూడా ఉన్నారు. బెల్లం తయారీకి శివరాత్రి ప్రారంభోత్సవం కాబట్టి గ్రామస్థులంతా బళ్ల నిండా చెరకు వేసుకుని వచ్చి ఉన్నారు. వారంతా తాము తయారు చేయబోయే బెల్లంకు ఎక్కువ ధర పలకాలని, దిగుబడి బాగా ఉండాలని ఆశీర్వదించమని ప్రార్థించడం కోసం వేచి ఉన్నారు. బెంగుళూరు నగర పొలిమేర ప్రాంతంలో ఒక మూల ఊరికి దూరంగా చిన్న ఇల్లు కట్టుకుని అందులో నివసించడం ప్రారంభించాం. నేను పనిచేసే కాలేజీకి చేరాలంటే 3 మైళ్లు ఎండనక వాననక నడవాల్సి వచ్చేది. 1949 జూలైలో ఒకసారి బ్రహ్మాండమైన వర్షం కురిసింది. కార్పొరేషన్ ఆఫీసు దగ్గరకు వచ్చేటప్పటికీ చెవులు చిల్లులు పడేలా ధ్వనిజేస్తూ పెద్ద ఉరుము ఉరిమింది. అప్పటికే స్థలం లేకుండా ఆవులు, కుక్కలు, గాడిదలు, మనుషులు అంతా గుమిగూడి ఉన్న ఒక ప్రదేశంలో నేను కూడా తలదాచుకున్నాను. యూనివర్సిటీ రిజిస్ట్రారు ఊళ్ళో ఉన్నారని తెలిసింది. ఆయన్ను కలిసి ఎలాగైనా, ఎంత దూరమైనా సరే యూనివర్సిటీకి సంబంధించిన కాలేజీకి నేను ఉండే చోటుకు దగ్గర్లో ఉండేలా బదిలీ చెయ్యమని అభ్యర్థించడానికి గట్టిగా నిర్ణయించుకున్నాను. అక్కడ నుండి వానజల్లులో తడుస్తూ గబగబా కాలేజీకి నడక ప్రారంభించాను. ఆ రోడ్డు దాటగానే ఉన్న సెంట్రల్ కాలేజీలోనే ఆ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఉన్నారని తెలిసినా నాకు క్లాసు ఉండడంతో గబగబా కాలేజీకి వెళ్లాను. ప్రిన్సిపల్ అయిన డాక్టర్ తిరుమలాచారి గుమ్మంలోనే నా కోసం ఎదురుచూస్తూ నిల్చుని, "కంగ్రాట్స్, బాబా నిన్ను అనుగ్రహించారు. యూనివర్సిటీ నుండి ఆర్డర్ ఇప్పుడే వచ్చింది. దావణగేరే ఇంటర్మీడియట్ కాలేజీకి నిన్ను ప్రిన్సిపల్గా చేశారు. రేపు గురువారమే చేరాలి. అది కూడా గురువారం, అంటే స్వామి ప్రత్యేకంగా అనుగ్రహించే రోజు" అని అభినందించారు. ఇప్పుడే అక్కడికి ఒక తంతిని పంపి రాత్రి రైల్లో 9 గంటలకు బయలుదేరితే రేపు ఉదయం 7 గంటలకల్లా అక్కడికి చేరుకోవచ్చు అని చెప్పారు. మొట్టమొదటి ఇంటర్వ్యూలోనే నా ఉద్యోగం, హోదా, అంతస్తు, జీతం అంతా పెరుగుతాయని బాబా ఇచ్చిన హామీ ఇప్పుడు నిజమైంది. బాబా సంకల్పం వల్లే ఇదంతా జరిగింది. బాబాకు ప్రత్యేకంగా ప్రీతికరమైన గురువారం నాడే నేను దావణగేరే వెళ్లి
ఓకే నంబియార్ నుండి పదవీ బాధ్యత స్వీకరించాను. ఆయన తల నుండి ఆనందంగా దింపేసుకున్న ముళ్ల కిరీటాన్ని నేను ధరించాను. అక్కడ కాలేజీ ఆవరణ అంతా కూడా ముఠా తగాదాలు, కులమత విద్వేషాలు మొదలైన క్షుద్రమైన విషయాలతో ఉద్రిక్తతతో నిండి ఉన్న తంతిని పంపి రాత్రి రైల్లో 9 గంటలకు బయలుదేరితే రేపు ఉదయం 7 గంటలకల్లా అక్కడికి చేరుకోవచ్చు అని చెప్పారు. మొట్టమొదటి ఇంటర్వ్యూలోనే నా ఉద్యోగం, హోదా, అంతస్తు

కులమత విద్వేషాలు మొదలైన క్షుద్రమైన విషయాలతో ఉద్రిక్తతతో నిండి ఉన్నదని, అప్పటికే వైస్ ఛాన్సలరు ఆ కాలేజీ వాతావరణాన్ని చక్కబరిచేందుకు నలుగురిని వరుసగా అక్కడికి ప్రిన్సిపల్ పదవికి బదిలీ చేశారని, వారు ఆ ప్రయత్నంలో విఫలం కావడం చేత ఏడాదికి ఒకరిని మార్చాల్సి వచ్చిందని, ఒకవేళ నేను వెళ్లాక కూడా ఇదే పరిస్థితి కొనసాగితే నన్ను కూడా అక్కడి నుండి బదిలీ చేసి ఇక ఆ కాలేజీని శాశ్వతంగా మూసెయ్యదలుచుకున్నారని తెలిసింది. ఇదేమంత ఆహ్లాదకరమైన విషయం కాకపోయినా, బాబా స్వయంగా పంపించి ఉండటం చేత ఈ ముళ్లన్నీ కూడా పూలరేకులుగా మారుతాయనే విశ్వాసంతో ఉన్నాను. నా కార్యాలయంలో బాబా పటాన్ని పెట్టుకున్నాను. ఏ సంతకం పెట్టాల్సి వచ్చినా, ఏ పని చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ ఆర్డరు జారీ చేసినా ముందుగా వెయ్యబోయే ప్రతి అడుగు కూడా బాబా పటం ముందు నిలబడి ప్రార్థించి వారి అనుగ్రహంతోనే ప్రారంభించేవాడిని. సాయి ప్రేమమంత్రం ప్రభావంతో ఒక వర్గం విద్యార్థులకు విద్య పట్ల ఉన్న ద్వేషాన్ని పోగొట్టగలిగాను. ఆ మంత్రంతోనే దావణగేరి హరిజన క్వార్టర్స్లో సేవా బీజాన్ని నాటగలిగాను. ఆ పట్టణంలో ఒక వెజిటబుల్ ఆయిల్ కర్మాగారం ఉంది. ఎందుకంటే అక్కడ వేరుశనగ పంట అధికం, పత్తి బాగా పండే నల్లరేగడి నేల కావడం చేత పత్తి పంట కూడా అధికం. అందువల్ల అక్కడ 3 కాటన్ మిల్స్ కూడా ఉన్నాయి. ఒక పెద్ద హరిజనవాడ ఉండేది. 10 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పు ఉన్న ఒక గుడిసె హరిజనులచే రామమందిరంగా మలచబడింది. ఆ గుడిని మా కళాశాల సేవా కేంద్రంగా ఎన్నుకున్నాం. అక్కడే స్తంభాలను పాతి ఒక నెట్ కట్టి ఒక వాలీబాల్ కోర్టు ఏర్పాటు చేసుకున్నాం. అప్పటి నుండి మా కాలేజీ కుర్రాళ్లు హరిజన బాలురు చేయి చేయి కలిపి ఆడుతూ పాడుతూ ఆనందంగా గడిపేవారు. సంఘంలోని ఒక ఛాందస వర్గం వారు గోలపెట్టిన మా కాలేజీ పిల్లల ఆదర్శం, ఐక్యత ముందు వారి వాదన నిలవలేదు. మేము రామమందిరం గోడలపై బొమ్మలతో సహా వార్తా విశేషాలను అంటించేవాళ్లం. అక్కడి వృద్ధులకు ఆ వార్తలన్నీ వివరించి చెప్పేవాళ్లం. భజనలు, సంగీత కచేరీలు, చర్చలు, నాటకాలు ఇలా అనేక విధాలుగా ఏర్పాటు చేసుకుని ఆనందంగా కాలక్షేపం చేస్తూ ఉండేవాళ్లం. ఎవరైనా ప్రముఖులుగాని మంత్రివర్యులుగాని కాలేజీకి వచ్చినప్పుడు వారి చేత ఆ మందిరం వద్ద ఉపన్యాసం ఇప్పించేవాళ్లం. కొంతమంది మున్సిపాలిటీ కౌన్సిలర్లకు ఈ కార్యక్రమాలు నచ్చలేదు. ఇదంతా వట్టి ప్రదర్శన అని, బూటకమని, కాలేజీ మ్యాగజైన్స్ కోసం కేటాయించిన ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నామని దుష్ప్రచారం చేసేవారు. కాని మా విద్యార్థులు వాళ్ల దుర్బుద్ధికి నవ్వుకుని వారిమీద కూడా కొన్ని ప్రదర్శనలు ఇస్తూ ఉండేవాళ్లు. మున్సిపాలిటీ కౌన్సిలర్ల పిల్లలే కొంతమంది మా జట్టులో ఉండటం వల్ల పెద్ద పెద్ద ఉన్నతాధికారులను ఆ ప్రదర్శనకు ఆహ్వానితులుగా రావటం వల్ల మున్సిపాలిటీ వాళ్లు తప్పనిసరిగా ఆ హరిజన కాలనీ రోడ్లన్నీ వెడల్పు చేయించి మురుగునీటి పారుదల ఏర్పాట్లు చేసి ఆ కాలనీ వాళ్లకు వాళ్లు చేసిన అన్యాయాలకు బదులుగా ప్రత్యేక శ్రద్ద వహించి కాలనీ అంతా బాగు చేయించవలసి వచ్చింది. దావణగేరే కేంద్రంలోనూ, దగ్గరే ఉన్న మల్లదహల్లి గ్రామాల్లో కూడా నేను నా హరికథా కాలక్షేపాలు కొనసాగించాను. కాలేజీ ప్రిన్సిపల్గా నా అధికారం ఆఖరి రోజున ఆ హరిజన కాలనీలో నందనార్ కథా కాలక్షేపం ఏర్పాటు చేయించాను. నందనార్ అంటే 15వ శతాబ్దికి చెందిన ఒక హరిజన భక్తుడు. బ్రాహ్మణ పూజారుల చేత స్వయంగా చిదంబరంలోని శివాలయంలోనికి ఆహ్వానించబడిన గొప్ప భక్తుడు. ఈ కార్యక్రమం మైసూరు ప్రభుత్వ విద్యాశాఖామాచ్యుల అధ్యక్షతన రామమందిరం వద్ద నిర్వహింపబడింది. నేను మరొక నూతన గ్రామీణ పథకాన్ని కూడా తయారు చేశాను. కాలేజీ విద్యార్థి బృందం దానికి నాయకత్వం వహించింది. సంచార విద్యా విషయక ప్రదర్శనను ఏర్పాటు చేశాం. పెద్దవాళ్ల కోసం 150, పిల్లల కోసం 150 చిత్రపటాలను తయారు చేసి ఆ బొమ్మల ద్వారా ఎన్నో వైజ్ఞానిక విషయాలను తెలియజెప్పేవాళ్లం. అలాగే ప్రయోగశాలకు సంబంధించిన 120 భౌతిక రసాయన శాస్త్రాలకు సంబంధించిన ప్రయోగాలను వాళ్లకు చేసి చూపించడం ద్వారా వాళ్లలో ఆసక్తిని, కుతూహలాన్ని రేకెత్తించగలిగేవాళ్లం. ఆల్చిప్పలు, నత్తగుళ్లలు, శంఖాలు, పగడపు శాఖలు, పక్షిగూళ్లు, నెమలి ఈకలు ఇలాంటివన్నీ మేము పెద్ద పెద్ద పెట్టెల్లో పెట్టుకుని బస్సులోనో ఎడ్లబళ్లలోనో ప్రయాణిస్తూ ఆ చుట్టుపక్కల గ్రామాల్లో తిరుగుతూ ఉండేవాళ్లం. పాఠశాల హాలులో ప్రదర్శన ఏర్పాటు చేయటం, సరైన ఎత్తులో పటాలను వేలాడదీయటం, విద్యార్థులతో ప్రయోగాలు చేయించటం, అంతేకాకుండా

తోవ పొడవునా తోరణాలు జెండాలు కట్టి పెద్ద పెద్ద బ్యానర్లు కట్టి అలంకరించేవాళ్లు. మాతో పాటు తీసుకువెళ్లిన ఒక డప్పు వాయిద్యాన్ని ఒక స్కౌట్ విద్యార్థి గేటు దగ్గర నిలబడి వాయిస్తూ ఉంటే గ్రామంలోని స్త్రీ పురుషులు పిల్లలు అంతా వేరువేరు వరుసల్లో వచ్చి హాల్లో వినోద విజ్ఞాన ప్రదర్శన్ని తిలకించి ఆనందించేవాళ్లు. ఉపాధ్యాయులను కూడా విద్యా వ్యతిరేక కార్యకలాపాల నుండి మళ్లించవలసి వచ్చింది. ప్రతి 15 రోజులకు ఒకసారి ఉద్యోగులంతా తమ తమ కుటుంబాలతో కలిసి సరదాగా ఒక దగ్గర గడిపే ఏర్పాట్లు చేయటానికి ప్రయత్నించాను. వంతుల వారీగా ఒకరి తర్వాత ఒకరింట్లో ఈ విందులు ఏర్పాటు చేయబడుతూ ఉండేవి. ఈ విధానం వారిలో సోదరభావాన్ని పెంపొందింపజేసేందుకు దోహదం చేసింది. అతి త్వరలోనే ఎంతో ఉత్సాహభరితమైన వాతావరణం ఏర్పడటమే కాకుండా ఒకరితో ఒకరు పోటీ పడుతూ రకరకాల వంటకాలు చేసుకువచ్చి సరదాగా విందులు ఏర్పాటు చేసుకునేవాళ్లం. దావణిగెరేకి 10 మైళ్ల దూరంలో బొంబాయి ప్రెసిడెన్సీ, సుమారు 30 మైళ్ల దూరంలో మద్రాసు ప్రెసిడెన్సీ ఉండేవి. ఈ 2 ప్రెసిడెన్సీలు కూడా బాగా జనసమ్మర్దం కలిగి మైసూరు రాష్ట్రంతో వాణిజ్యపరంగానూ సాంస్కృతిక పరంగానూ సన్నిహిత సంబంధాలు కలిగి ఉండేవి. బొంబాయి మద్రాసు ప్రెసిడెన్సీల పరిధిలో వచ్చే దావణగెరేకి చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో కన్నడ భాష మాట్లాడే ప్రజల సంఖ్య చెప్పుకోదగ్గదిగా ఉండేది. నేను మా ఉపాధ్యాయ బృందంతో ఈ గ్రామాల్లో పర్యటించి కన్నడ కళలు సంస్కృతికి భాషాభివృద్దికి కృషి సలిపిన పండితులు సాహితీవేత్తలు గొప్ప గొప్ప మహాపురుషుల జీవితాలపై కన్నడ భాషలో ప్రసంగించేవాళ్లం. ఈ పథకాన్ని మరింతగా విస్తృతం చెయ్యాలని మా ఉపాధ్యాయ బృందం ఉత్సాహపడటం గమనించాను. మేమంతా కలిసి సాంస్కృతిక సంఘాలుగా ఏర్పడి దావణగెరే నుండి హుబ్లీ వరకు గల రైలు మార్గంలో ఉన్న ప్రతి పట్టణంలోనూ గదగ్ హోస్పేట్ రహదారిలో ఉన్న ప్రతి పట్టణంలోనూ కూడా విస్తృతంగా పర్యటించాం. 1954 ఏప్రిల్ నెలలో ప్రభుత్వ శాసనం ప్రకారం నేను 55 సంవత్సరాలు నిండగానే పదవీ విరమణ చేసి దావణగెరే నుండి బాబా వద్దకు వచ్చినప్పుడు బాబాతో, స్వామి, ఎంతో క్లిష్టమైన పరిస్థితులు నెలకొని ఉన్న ప్రాంతంలో కూడా 5 సంవత్సరాల పాటు ఎంతో ఆనందంగా హాయిగా గడపగలగడానికి మీ ఆశీస్సులే కారణం. నేను వచ్చేస్తున్నప్పుడు రైల్వే స్టేషన్లో ఎందరో విద్యార్థులు హరిజనులు వచ్చి వీడ్కోలు చెప్పి పూలదండలతో ముంచెత్తి వారి ఆప్యాయతతో ఉక్కిరిబిక్కిరి చేశారు అని చెప్తుంటే బాబా వెంటనే, చాలా సంతోషం, బాగుంది అంటూ తన హస్తచాలనంతో తులసిమాలను సృష్టించారు. అది చూడడానికి 4 అంగుళాలు పుట్టిగా అనిపించినా స్వామి నా మెడలో ఆ మాలను వేసినప్పుడు అది సరిగ్గా సరిపోయింది. మన ప్రతి అడుగు బాబా గమనిస్తూ తన సహాయాన్ని మనకు అందిస్తూ మనకు అప్పగించిన కార్యాన్ని చక్కగా నిర్వర్తించగాని కానుకలతో అనుగ్రహించి ప్రోత్సహిస్తారు. ఆయన కరుణాకటాక్షం వల్లనే మనం ఆయా కార్యక్రమాలను నిర్వహించినప్పటికీ మన కృషి వల్లనే అదంతా జరిగినట్లుగా అభినందిస్తూ ఉంటారు. ప్రిన్సిపల్ పదవీ బాధ్యత నుండి విరమించటానికి ముందు ఇంకా ఎన్నో అద్భుతమైన సంఘటనలు జరిగాయి. స్వామి బెంగుళూరు వస్తారు అనగానే మా అమ్మాయి ఎప్పటికప్పుడు నాకు సమాచారం అందిస్తూ ఉండటం వల్ల బాబా ఎక్కడ బస చేసినప్పటికీ దర్శించుకోవటానికి వారిని మా ఇంటికి రమ్మని ఆహ్వానించటానికి అవకాశం కలిగేది. నాకు గుర్తున్నంత వరకు స్వామితో అహంభావపూరితంగా ఉపయోగించిన మొదటి మాట అదే, మా ఇల్లు. ఓహో, అది మీ ఇల్లా, అలాగా అన్నారు ఆశ్చర్యంగా స్వామి. వెంటనే, కాదు కాదు స్వామి, అది నీ ఇల్లే. ఆ ఇంటిలోని అణువణువు, అందులోని వ్యక్తులు అంతా నీవే అని మొరపెట్టుకున్నాను. అప్పుడు స్వామి గట్టిగా, నా ఇంటికి ఆహ్వానించడానికి నువ్వెవరు? నేను నీ ఇంటా బయట నా ఇష్టం వచ్చినట్లు ఎక్కడైనా ఉంటాను, నువ్వెవరు అడగడానికి అన్నారు. ఒకానొక సందర్భంలో అంతా వినాయక చవితి పండుగ జరుపుకుంటున్నాం. నేను నా భార్య మా అమ్మ అంతా కలిసి బెంగుళూరులో ఉన్నాం. స్వామి మా ఇంటికి రావటానికి అంగీకరించారు. అలాగే మరికొంతమంది ఇళ్లకు కూడా వస్తానని స్వామి చెప్పినట్లు తెలిసింది. బాగా పొద్దెక్కేదాకా స్వామి కోసం హృదయపూర్వకంగా నిరీక్షిస్తూ ఉండి సుమారు 5 గంటల సమయంలో మేమంతా 12 మందిమి నిరాశతో దుఃఖంతో ఎర్రబడ్డ కళ్లతో తడారిపోయిన గొంతుకలతో స్వామి వద్దకు వెళ్లి వారి పాదాలపై పడ్డాం.
స్వామి ఈ దృశ్యాన్నంతా వినోదంగా తిలకిస్తూ, నేను ఇచ్చిన మాట ఎప్పుడూ తప్పను. నేను ఇచ్చిన మాట ప్రకారం మీ అందరి ఇళ్లకు వచ్చాను. మీ అందరికీ ఒక సూచన కూడా ఇచ్చాను. మీ ఇళ్లలో నా పటానికి వేసిన దండ రెండు ముక్కలై కింద పడిందా లేదా చెప్పండి అన్నారు. నిజమే, అందరి ఇళ్లల్లోనూ ఒకే సమయంలో ఈ సంఘటన జరిగింది. మా ముఖాలు ఆనందంతో వెలిగిపోయాయి. కృతజ్ఞతతో స్వామి పాదాలంటి నమస్కరించుకున్నాం. 1950లో పుట్టపర్తిలో దసరా ఉత్సవాలు జరగలేదు. అందుకు కారణం, స్వామి సూచనలకు అనుగుణంగా 2 సంవత్సరాలుగా రూపుదిద్దుకుంటున్న ప్రశాంతి నిలయం స్వామివారి 25వ జన్మదినోత్సవం నవంబర్ 23, 1950 పూర్తయింది. దీని ప్రారంభోత్సవానికి భారీ ఎత్తున ఉత్సవ కార్యక్రమాలు ఏర్పాటు చేయబడ్డాయి. స్వామి అవతార కార్యక్రమాల్లో ప్రశాంతి నిలయ నిర్మాణం ఒక ముఖ్యమైన ఘట్టం. నేను ఉత్సవాలకు కొద్ది రోజులు ముందుగానే పుట్టపర్తి చేరుకుని హైదరాబాదు, వెంకటగిరి, మద్రాసు, సేలం, ఇంకా బెంగుళూరు మొదలైన ప్రాంతాల నుండి వచ్చిన సోదరులతో కలిసి గ్రామ పారిశుద్ధ్య కార్యక్రమాల్లోనూ, మందిరం నుండి ప్రశాంతి నిలయానికి మధ్య ఊరేగింపు కొనసాగే 2 ఫర్లాంగుల తోవు పొడుగున స్వాగత తోరణాలు కట్టే ఏర్పాట్లు చెయ్యటంలోనూ పాలు పంచుకున్నాను. ఆ మార్గం చిన్న కాలువ, పచ్చని పొలాలు, పొదలగుండా సాగింది. ఆ నిర్మాణ కార్యక్రమంలో భాగం వహించిన బెంగుళూరుకు చెందిన ఒక ఇంజనీరు అక్కడ ఉన్న ఒక పొదను చూపిస్తూ, అందునుండి బాబా బొత్తాయిలు, యాపిల్స్ కోసి భక్తులకు ఇస్తూ ఉండేవారని చెప్పాడు. అంటే నిర్మాణ కార్యక్రమ పర్యవేక్షణకు భక్తులతో కలిసి ప్రశాంతి నిలయానికి వెళ్లినప్పుడు తనకు ఇష్టమైన విస్కీ స్వామి ఆ పొదలో నుండి తీసి ఇస్తే బాగుండునని తాను అనుకునేవాడినని ఏమాత్రం సిగ్గుపడకుండా అతను చెప్పాడు. ఆ ఉదయం అక్కడ వేలాది మంది ప్రజలు చేరారు. బెంగుళూరు నుండి వచ్చిన పువ్వుల కళాకారులు అద్భుతంగా, అతి సుందరంగా స్వామి పల్లకీని అలంకరించి సిద్ధం చేశారు. దట్టంగా గులాబీలు, మల్లెలు కూర్చిన దండల వరుసలతో ఆ పల్లకీ అత్యద్భుతంగా అలంకరించబడింది. బంగారు జరీపనితో నగిశీలు చెక్కబడ్డ పట్టు బాలీసులపై స్వామి ఆసీనులు కాగానే భక్తులు పల్లకీని భుజంపై ఎక్కించుకుని ఊరేగింపుగా బయలుదేరారు. బాబా అపూర్వమైన రీతిలో నిలయం వైపుకు తరలారు. ఒకవైపు బ్యాండు వాయిద్యాలు మోగుతుండగా మరొకవైపు భక్తులు ఎలుగెత్తి చేసే భజన పాటలతో ఊరేగింపు కొనసాగింది. అందరి కళ్లు భూమిపై శాంతిని స్థాపించి సత్సంకల్పాలను నెలకొల్పడానికి అవతరించిన ఆ దివ్య సుందరమూర్తిపై నిలిచి ఉన్నాయి. పరమశివుని త్రినేత్రాన్ని సూచిస్తూ అద్భుతంగా వెలుగుతున్న ఒక కాంతివంతమైన గుర్తును బాబా నొసటిపై చాలామంది చూడగలిగారు. పూలమాలల నుండి పూరేకులు తెంపి అరచేతి నిండా నింపుకుని స్వామి పల్లకి ఇరువైపులా విలాసంగా జల్లుతుండటం గమనించాను. కాని ఆ పూరేకులు భూమిపైకి లేదా భక్తుల శిరస్సుపైకి చేరగాని అవి పూలరేకుల్లా కాకుండా ఒకవైపు బాబా, మరొకవైపు షిరిడీబాబా చిత్రపటాలున్న వెండి బిళ్లలుగా మారిపోతున్నాయి. కేవలం వెండి బిళ్లలే కాదు, లాకెట్లే కాదు, అవి ఉంగరాలు, చాక్లెట్లు, జీడిపప్పులు, కిస్మిస్ పళ్ళు, ఇలా అవి ఏరుకున్న ప్రతి వ్యక్తికి ఎన్నో రకాలుగా అద్భుతమూ ఆశ్చర్యకరమూ అయిన కానుకలుగా లభించాయి. ఆ విధంగా ఉత్తరం నుండి దక్షిణం దాకా దివ్యత్వాన్ని వర్షిస్తూ ఆ ఊరేగింపు కొనసాగింది. పల్లకి భూమిని తాకబోయే ముందు భక్తుల హర్షధ్వానాల మధ్య బాబా పల్లకీ మోస్తున్నవారిని కొద్దిగా ఆగమని ఒక పెద్ద కుప్పలాగా ఉన్న పూరేకులను బయటకు వెదజల్లారు. ఆశ్చర్యం, అవి గులాబీ పూరేకులు కావు, మల్లెపూరేకులూ కావు. వృక్షశాస్త్రానికి అందని ఏ పూజాతి రేకులో స్వర్గం నుండి ముద్రించబడినవా అన్నట్లు మెరిసిపోతూ ఉన్న వెండి నాణాలుగా అవన్నీ కిందపడ్డాయి. వాటన్నిటిమీద బాబా రూపం స్పష్టంగా ముద్రించబడి ఉంది. అంతేకాక భయం ఎందుకింకా, నేనుండగా మీ చెత్త, వై ఫియర్ వెన్ ఐఎమ్ హియర్ అన్న అక్షరాలు స్పష్టంగా ఎన్నో భారతీయ భాషల్లోనూ ఆంగ్లంలోనూ చెక్కబడి ఉన్నాయి. భయం నుండి విముక్తిని కలిగించి శాంతి ప్రసాదిస్తాననే హామీ ఇస్తూ సాయిశకం ఉదయించినట్లు మాకు తెలియవచ్చింది. ప్రత్యేకంగా
ప్రశాంతి నిలయ ప్రారంభోత్సవ సమారోహాన్ని వీక్షించటానికై వచ్చిన ఇంజనీర్లు ఆ సామూహిక సమ్మోహన ప్రభావంలో పడటం ఇష్టంలేక వారి తర్కాన్నే సమర్థించుకుంటూ ఆ నాణాలను ఏరుకోవడానికి సందేహించారు. నేను ఏరుకున్న రెండు నాణాలను వారి చేతికిచ్చి పరీక్షించి నిజం తెలుసుకోమని చెప్పాను. కాని వారు తమ శుష్క సిద్ధాంతాల మాయలోనే ఉండి స్వామి దివ్యత్వాన్ని గుర్తించే అదృష్టానికి నోచుకోలేకపోయారు.

ఇంతవరకు మీరు శ్రీ కస్తూరి గారిచే ఆంగ్లంలో రచించబడిన లవింగ్ గాడ్ గ్రంథం యొక్క తెలుగు అనువాద గ్రంథమైన శ్రీ సత్యసాయి ప్రేమ సుధా స్రవంతి యొక్క పుస్తక పఠనం కార్యక్రమంలో 11వ భాగాన్ని విన్నారు. ఈ పుస్తక పఠనం చేసిన వారు శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్.

0: రేడియో సాయి శ్రోతులందరికీ సాయిరాం. ఇప్పుడు మీరు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ మొదటి వార్షికోత్సవ సందర్భంగా అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల 6వ భాగం యొక్క పునఃప్రసారాన్ని వింటారు.
1: ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి గ్లోబల్ హార్మనీ తెలుగు ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలకి మా శ్రోతలందరికీ మరోసారి స్వాగతం పలుకుతున్నాము. ఇంతవరకు మీరు సాయి కుల్వంత్ సభామండపంలో వేదపఠనం, ఆ తరువాత మహబూబ్ నగర్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల పర్తియాత్రను పురస్కరించుకుని వారు అందించిన అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాన్ని విన్నారు. ఈరోజు ఉదయం 6 గంటల నుండి ఇప్పటి వరకు జరిగిన అన్ని కార్యక్రమాలు స్వామి దివ్యానుగ్రహ ఆశీస్సులతో ఎంతో ఆనందంగా ముందుకు వెళ్తున్నాయి. కార్యక్రమం మనం నిర్వహిస్తున్నాము అనుకున్నంత వరకు లోటుపాట్లు జరుగుతాయి. కానీ ఎప్పుడైతే మనం అన్యథా శరణం నాస్తి అని అన్నీ స్వామికి సమర్పిస్తామో అప్పుడు ఆయనే మన జీవిత సారథి అయి మన గమ్యానికి చేరుస్తారు. ఈనాటి ఈ ప్రసారాల్లో తదుపరి కార్యక్రమం కుమారి శివాని వీణావాద్యం. కుమారి శివాని వయస్సు కేవలం 11 సంవత్సరాలే అయినా స్వామి దయవలన తన వీణావాద్యం ఎంతో మధురంగా ఉంటుంది. కుమారి శివాని స్వామి పాదాల చింత సమర్పించనున్న ఆణిముత్యాలను ఇప్పుడు విందాము.

మీరు ప్రస్తుతం రేడియో సాయి గ్లోబల్ హార్మనీ తెలుగు ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈ ప్రత్యక్ష ప్రసారాలు ఉదయం 6 గంటల నుండి మొదలైనాయి. ఈ సందర్భం రేడియో సాయి తెలుగు ప్రసారాలు తొలి వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించబడుతున్నాయి. అయితే ఇంతవరకు మీరు కుమారి ముదిగొండ శివాని స్వామి పాదాల చెంత సమర్పించిన వీణావాద్యాన్ని విన్నారు. కుమారి శివానికి స్వామి అనుగ్రహ ఆశీస్సులు దండిగా ఉండాలని, అంతేకాకుండా స్వామి చెంత తన వీణావాద్యాన్ని గావించే అవకాశాలు మరెన్నో లభించాలని కూడా వారిని ప్రార్థిస్తున్నాము. ఈరోజు మా కార్యక్రమాల్లో తదుపరి కార్యక్రమం నిర్వహించే ముందర ఒక 2 నిమిషాలు స్వామి భజన విందాము.

0: అది 2004 సెప్టెంబర్ 13వ తేదీ. విశాఖపట్నం నుండి ఒక భజన బృందం ప్రశాంతి నిలయానికి వచ్చారు. స్వామి పాదాల చెంత సమర్పించాలని ఎంతో ప్రేమతో ఒక భక్తి గీత సుమమాలను వారు తీసుకుని వచ్చారు. స్వామి ఆ భక్తి భావ గీత సుధను విన్నాక అందులో ఒక సభ్యుని పిలిచి, ఎవరు రాశారు ఈ పాటలు అని అడిగారు వారికి తెలియనట్లుగా. అప్పుడు ఆ రచయిత ముందుకు వచ్చి, స్వామి నేను నిమిత్తమాత్రుణ్ణి, స్వామే రాయించారు అన్నారు. స్వామి ఈ జవాబుకి తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ, నీవు నా పరీక్ష పాస్ అయ్యావు అన్న రీతిలో, అందుకే నువ్వు అలా అనుకుంటున్నావు, అనుకుంటూ రాశావు కాబట్టే అవి అంత బాగున్నాయి అన్నారు. ఆ రచయిత ఈనాడు శ్రీ సత్యసాయి కవితామృతం పేరిట మన సాయి భగవానుడు రచించిన ఆణిముత్యాల్లోని ఆంతర్యాన్ని గురించి మనందరికీ తెలియపరుస్తారు. ఇప్పటికే ఆయన గురించి అందరికీ అర్థమై ఉంటుంది. అవునండి, ఆయనే మన ఎంఎస్ ప్రకాశ్ రావు గారు. వారు స్వామి చిరకాల భక్తులే కాక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల్లో సాంస్కృతిక సమన్వయకర్తగా తమ సేవలను అందిస్తున్నారు. ఓవర్ టు ఎంఎస్ ప్రకాశ్ రావు గారు.
1: ఓం శ్రీ సాయిరాం. మన ప్రియతమ భగవాన్ శ్రీచరణాలకు అనంతకోటి ప్రణామాలు. శ్రోతలందరికీ ప్రేమపూర్వక సాయిరాం. అవతారాలన్నీ మానవ జాతిని ఉద్ధరించడానికే అవతరించిన శ్రీ సత్యసాయి అవతార విశిష్టత ఏమిటంటే, మానవ జాతి ఉద్ధరణకి సంహారాన్ని కాక సంస్కరణని ఎంచుకోవడం. వేదవేదాంగాలు పుక్కిటి పట్టిన శంకర భగవత్పాదులు తన భగవద్గీతా భాష్యంతో కాక ఆధ్యాత్మికత ఇమిడ్చి రచించిన స్తోత్రాలతోనే సామాన్యులకు దగ్గరయ్యారు. దీనికి భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అన్న ద్వాదశ మంజరికా స్తోత్రం గొప్ప ఉదాహరణ. అదేవిధంగా భగవాన్ తన సంస్కరణను మనసుకు హత్తుకునే గీతాల ద్వారా, పద్యాల ద్వారా, ప్రబోధాల ద్వారా, అన్నిటిని మించి ఆదర్శవంతమైన ఆచరణ ద్వారా సాధించారు. ఈనాడు కులమత భేదాల్ని, పేద గొప్ప తేడాల్ని మరిచిపోయి సత్యసాయి భక్తులు నిస్వార్థంగా సమాజ శ్రేయస్సు కోసం పాటుపడుతున్నారంటే అది స్వామి అనుగ్రహించిన సంస్కారం. ఇంతటి సంస్కారాన్ని మానవ జాతిలో తేగలిగిన వారి గీతాల్లో గొప్పతనం ఏమిటి? ఒక్కమారు పరిశీలిద్దాం. మృదు మధురము సలళితమూ అయిన పదప్రయోగం, పామరునికి కూడా అర్థమయ్యే సరళమైన భాష, హృదయానికి సూటిగా హత్తుకునే భావసంపద, గీత రచనకు వారు ఎంచుకున్న నేపథ్యం లేదా వాతావరణం, ఈ నాలుగు అద్భుతమైన లక్షణాలతో బాబావారి కవితాశ్రవంతి అమృతచరిగా జాలువారింది, సుధా మధుర్యములు చిందించింది. భగవాన్ కవితాశ్రవంతిలో కొన్ని ఉదాహరణలు పరిశీలిస్తే ఈ సత్యం అర్థమవుతుంది. ముందుగా మనలో ఆధ్యాత్మిక చైతన్య స్ఫూర్తిని నింపగల బాబావారి గీతం, సత్యధర్మ శాంతి ప్రేమలతో నిత్య జీవన యాత్ర సాగించు, ఆ గీతాన్ని విందాం.

తెలుగు నేల వ్యవసాయ నేపథ్యం గల రైతు బిడ్డలకు పుట్టినిల్లు. అందుచేత వ్యవసాయానికి సంబంధించిన వాతావరణాన్ని, పదప్రయోగాన్ని చేసి ఆధ్యాత్మిక వ్యవసాయానికి అద్భుతమైన సూచనలిచ్చారు స్వామి. ఈ గీతం పల్లవిలో జీవితం సుఖశాంతులతో గడవాలంటే మానవుడు ఏం చెయ్యాలో సామాన్యునికి కూడా అర్థమయ్యే రీతిలో స్వామి ఎలా సూచించారో చూడండి. దైనందిన జీవితం సత్యధర్మ శాంతి ప్రేమలనే పునాదిపైనే సాగాలి. మానవ ధర్మాన్ని గుర్తించి అలా చేసినప్పటికీ కూడా జయాపజయాలు మాత్రం దైవానుగ్రహంపైనే ఆధారపడి ఉంటాయని తెలుపుతూ, మానవ ధర్మానికి దైవానుగ్రహానికి ఉన్న అవినాభావ సంబంధాన్ని ఎంత స్పష్టంగా, సూటిగా, ఎంత సరళమైన భాషలో వివరించారో చూడండి. తన అనుగ్రహాన్ని ప్రసాదించడానికి పేద గొప్ప అనే తేడా కూడా పరిగణించడు భగవంతుడు. అందుకే భక్తితో నిరంతరం భగవంతుణ్ణి తలుచుకుంటూ భగవదర్పితంగా మన దైనందిన కార్యక్రమాలు చేస్తూ ఉంటే జనక మహారాజు వంటి రాజయోగికి లభించిన మోక్షం నీకు కూడా లభిస్తుందని, భగవంతుడు తరతమత భేదాలు బాటించడని అతి సులభగ్రాహ్యంగా చెప్పారు స్వామి. మంచి సాధన ఎలా ఉండాలి? వివేకమనే చర్ణాకోలతో సద్గుణాలనే కాడి ఎద్దుల్ని అదుపు చేస్తూ నీ హృదయ క్షేత్రాన్ని దున్నాలి. అలా నీ హృదయాన్ని సుక్షేత్రంగా మార్చి ప్రేమ అనే విత్తనాలను నాటు, ధైర్యమనే ఎరువు వెయ్యి, భక్తి అనే వర్షాన్ని కురిపించు. అప్పుడు బ్రహ్మానందం అనే పంట పండుతుంది అంటారు స్వామి. నిరక్షరాస్యుడైన పేద రైతు కూడా ఈ భావాన్ని అర్థం చేసుకుని ఆచరించి హలం ఒకచేత, కలం ఒకచేత పట్టిన పోతన్న కాగలడు. పామరుడికి కూడా అర్థమయ్యే ఉదాహరణనిస్తూ వారికి కొట్టిన పిండైన వ్యావహారిక భాషలోనే ఈ గీతాన్ని రచించారు భగవాన్. ఈ జన్మకు కారణం కర్మ, ఇది ప్రకృతి ధర్మం. ఉత్తమ జన్మకు కారణమయ్యే నామస్మరణ సాధనే భక్తునికి ఉండవలసిన మంచి లక్షణం. హరేర్నామం హరేర్నామం హరేర్నామైవ కేవలం కలో నాశ్చేవ నాశ్చేవ నాశ్చేవ గతిరణ్యథ అన్న సూక్తిని అరటిపండు ఒలిచినట్టు చెబుతారు స్వామి. కష్టసుఖాలు మన భావన మాత్రమే, ఇష్టపడి చేస్తే ఎటువంటి కష్టమైనా సుఖంగానే తోస్తుంది. పట్టుదలతో భగవంతుని పాదాలు సేవిస్తే ఎటువంటి కష్టం నుండైనా గట్టెక్కించడానికి దైవం సిద్ధంగా ఉంటాడు. ఎందుకంటే ఆయన కరుణకు ప్రతిరూపం. మొదటి ప్రయత్నంలోనే దేవుని పాదాలు గట్టిగా పట్టుకోండి. ఎన్ని బాధలు పడ్డా భగవచ్చింతన మాత్రం మానకండి. అప్పుడు ఆ కరుణామూర్తి మీ హృదయాన్ని వదిలి వెళ్ళగలడా అని ఎంత కరుణరసం కరుణరసభరితంగా చెప్పారో చూడండి స్వామి. ఇలా సులభగ్రాహ్యమైన భాష, ఉత్తేజపరిచే భావం విశ్వవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల్ని నామస్మరణ పట్ల ఉత్తేజపరిచి నిత్యం నామస్మరణలో పాల్గొనేటట్టు ప్రోత్సహించే కదా. అందుకే స్వామి కవితాచరి రసజ్ఞ మనోజ్ఞమైన మధుర ప్రవాహం. స్వామి దివ్య లేఖనం నుండి వెలువడిన మరొక అణుబుచ్చం శివశివ ఎనరాధ అన్న గీతాన్ని వినండి.

మానవుణ్ణి సరైన సాధనతో మాధవుని వైపు నడిపించగలిగేవి మనస్సు, ఇంద్రియాలు. ఆ మనస్సును, ఇంద్రియాలను ఏ విధంగా మనం అధీనంలో ఉంచుకోవాలో, మన సాధనకు వాటిని ఎలా వినియోగించుకోవాలో ఎంతో ప్రేమతో మనం అర్థం చేసుకోగల స్థాయికి దిగివచ్చి ఈ గీతంలో సూచించారు స్వామి. కమలాక్షు నచ్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ అన్న భాగవత పద్యంలోని భావాన్ని చిన్న చిన్న పదాలతో మనకు అర్థమయ్యే రీతిలో ఎంత చక్కగా చెప్పారో చూడండి. మనకన్నీ చింతలే. పుట్టుట ఒక చింత, భూమి నుండుట చింత, సంసారం ఒక చింత, చావు చింత, బాల్యమంతయు చింత, వార్ధక్యం ఒక చింత, జీవించుట ఒక చింత, చెడుపు చింత, కర్మలన్నీయు చింత, కష్టమ్ములొక చింత, సంతతమొక చింత, వింత చింత, సర్వచింతలు బాపిడు సాయీసు ప్రేమను గునుడు ఇకనైన జనులార కోర్కెమీర అంటారు స్వామి. అందుచేత హాయిగా ఆనందంగా శివనామస్మరణం చేసుకుంటూ మీ చింత నుండి బయటపడకూడదా? శివసాయి స్వరూపుడైన భగవాన్ శ్రీ సత్యసాయిని దర్శించుకుని మంచి చెడులు నిర్ణయించుకుని ఆచరించే విచక్షణా జ్ఞానాన్ని సంపాదించుకోకూడదా బంగారు అని ఈ గీతం పల్లవిలో లలితమైన పదాలతో సున్నితంగా సూచించారు స్వామి. ప్రాపంచికమైన సుఖభోగాల కోసం ఒళ్లు మరిచి తిరుగుతున్నావు, ఓ మనసా, నీకు సిగ్గులేదా? సుఖభోగాల కోసం అల్లల్లాడిపోతున్న నీకు చివరికి మిగిలేదేమిటో తెలుసా అని సూటిగా ప్రశ్నిస్తారు స్వామి. అలా ప్రేమగా మందలించకపోతే మన మనసు మారుతుందా? ఈ మందలింపులో కన్నతల్లి లాలన పాలన సూచించే పదాల పొందిక కనిపిస్తుంది మనకి. ఇక జ్ఞానేంద్రియాల గురించి ముచ్చటిస్తూ, ఓ చెవులారా, మీకు గాని వారికి గాని ప్రయోజనం చేకూర్చని ఊరివారి మాటలన్నీ శ్రద్ధగా వినటానికి సిద్ధపడతారే, ఏం బావుకుందామని? సాయి అవతారం ముచ్చటలు ముద్దుగా చెబుతుంటే చక్కగా వినయంగా వినకూడదా? కృష్ణనామ సంకీర్తనం చేయకూడదా అంటూ ఎంతో ప్రేమగా సలహా ఇస్తున్నారు స్వామి ఈ గీతంలో. సర్వేంద్రియాణాం నయనం ప్రధానమంటారు. భగవంతుడు మనకు ప్రసాదించిన గొప్ప వరం కళ్ళు. చూడకూడని దృశ్యాలు చూసి అపురూపమైన ఈ వరాన్ని మనం దుర్వినియోగం చేసుకుంటున్నాం. అందుకే స్వామి మీకు ఏ విధంగానూ ఉపయోగపడిన సినిమాలు మాటిమాటికే చూస్తారే, ఎంత చూసినా మీకు తనివి తీరదా? కనులారా, ఒక్క క్షణం దైవదర్శనం చేసుకోవడం అంత కష్టమా? ఆలోచించండి అని ప్రశ్నిస్తారు. అంటే మీ దృష్టిని దైవం వైపు మళ్లించి సద్వినియోగం చేసుకోండి అని నర్మగర్భంగా మళ్లీ మళ్లీ వినాలనే కుతూహలం రేకెత్తించల ముద్దు ముద్దుగా ఎంత చక్కగా చెప్పారో చూశారు కదా. మనకి కీర్తైనా అపకీర్తైనా సంపాదించేవి మన మాటలే. అందుకే మితభాష అతిహాయి, అతిభాష మతిహాని అని స్వామి సూక్తి. అందుకే ఓ నాలుక, అవినీతి గురించి అందరితో మాట్లాడడం నీ గౌరవం తెస్తుందా? శ్రీకృష్ణ పరమాత్మ నామస్మరణం నీకు అవమానమా అని ప్రేమగా మందలిస్తారు స్వామి. అంటే మన నాలికను నిరంతరం భగవన్నామ సంకీర్తనతో పునీతం చేసుకోవాలని సద్గురువుగా చక్కని హితబోధ చేశారు. పనీ పాటాలేని సునకల్లా అలసిపోయేలా ఎందుకు తిరుగుతారు బంగారు? భగవత్ కథలను వినిపించే సత్సంగానికి వెళ్లడానికి ఒక్క క్షణమైనా నీకు సాధ్యం కాదా అని ప్రశ్నిస్తారు స్వామి. అంటే సత్సంగానికి వెళ్లే సన్మార్గంలో మీ నడక సాగించండి అని సున్నితంగా కన్న తండ్రిలా హృదయానికి హత్తుకునేలా బోధించి చేయి పట్టి నడిపిస్తున్నారన్నమాట. మీకిష్టమైన చెడ్డ పనులు చేయటానికే భగవంతుడు మిమ్మల్ని సృష్టించాడా? ఒక్క క్షణం ఆలోచించండి. కాలం గడిచిపోయింది, ఇప్పటికైనా తెలివి తెచ్చుకుని ఊపిరి ఉన్నంత వరకు హరిపూజ చేయండి అని యశోద బాలకృష్ణుడికి బోధించినంత మృదువుగా హెచ్చరిస్తారు బాబా. భక్తిరస ప్రపూర్ణమైన భజనలు చేస్తాం, విన్నవి కన్నవి మంచి కథలు చెప్తాం, ఏం ప్రయోజనం? అవి ఆచరించడమే విజ్ఞుల లక్షణం. పెద్దలు నడిచిన బాటను మనం అనుసరిస్తే కేవలం సుఖమే కాదు, సుఖాల మూట దొరుకుతుంది బంగారు అంటారు స్వామి. కఠోరమైన సాధన చేస్తే కాని లభించని దైవదర్శనం ఏ సాధన చేయనవసరం లేకుండా సుందరమూర్తి శ్రీ సత్యసాయి బాబా వారిని దివ్య దర్శనం మనకు లభించింది, ఇంకా లభిస్తూనే ఉంది. సర్వేశ్వరుడైన శ్రీ సత్యసాయి ఎదురుగా ఉంటే జీవం లేని విగ్రహాలకు మొక్కుతూ జీవితం వృధా చేసుకుంటారా? దేవుణ్ణి ఎదురుపెట్టుకుని దర్శించలేకుండా ఉన్నావు బంగారు అని తానే పిలిస్తే పలికే దైవమని తెలియజేశారు స్వామి. ఈ గీతంలో దైవాన్ని తెలుసుకుని వారి దివ్యదర్శనం చేసుకుని ఆరాధించి వారి బోధనను విని మన జీవితాన్ని తరింపచేయవలసిన మనస్సు, ఇంద్రియాల్ని సద్వినియోగం చేసుకుని దైవానుగ్రహం పొందండి అనే హితబోధను సంటిబిడ్డకు తల్లి బోధించినంత ప్రేమతో సున్నితంగా చిన్న చిన్న పదాలతో గోరుముద్దలు తినిపించినట్టుగా ఈ గీతంలో రచించారు స్వామి. సామాన్యునికి అర్థమయ్యేదే సాహిత్యం, మానవులలో మార్పు తెచ్చేదే కవిత్వం,
మానవుణ్ణి సన్మార్గంలో నడిపించేదే కవిత్వం. అలాంటి అమృతతుల్యమైన కవిత్వాన్ని సృష్టించిన సృష్టికర్త భగవాన్ శ్రీ సత్యసాయి. ఈ గీతాలలో కోట్లాది మంది మనస్సుల్ని మార్చారు. దీనజనుల సేవలో జీవితం సార్థకం చేసుకునేటట్లు పరివర్తన తెచ్చి దైవం వైపు నడిపించారు భగవాన్ శ్రీ సత్యసాయి. లలితమైన పదాలు మనస్సుకు హత్తుకునే భావాలతో పాటు సునిశ్చితమైన హాస్యం కూడా స్వామి కవిత్వంలో వినిపిస్తుంది. దయచేత ధన్యులు కావలరా అన్న గీతం దీనికి గొప్ప ఉదాహరణ. ఆ గీతాన్ని విందాం.

సాధకుల్లో అప్పుడప్పుడు తన సాధనతో భగవంతుడికి చేరువవుతున్నాననే సాత్వికమైన అహంకారం తలెత్తుతూ ఉంటుంది. అటువంటి సాత్విక అహంకారాన్ని త్రుంచటానికి

తలెత్తుతూ ఉంటుంది. అటువంటి సాత్విక అహంకారాన్ని త్రుంచటానికి స్వామి అసురుడైనా భూసురుడైనా అఖండ తెలివి కలవారైనా దయచేత ధన్యులు కావలేరా అని బోధించి ఆ అహంకారానికి అడ్డుకట్ట వేస్తారు. ఎంతటి గొప్ప సాధకుడైనా తన సాధనలో సఫలీకృతం కావాలంటే భగవంతుని దయవల అది సాధ్యమవుతుంది. సాధకునిలో అహంకారాన్ని త్రుంచటం కవిత్వానికి ఎంత గొప్ప ప్రయోజనం ఆలోచించండి. మీరు గొప్ప విద్వాంసులు కావచ్చు, గొప్ప పాటలు పాడవచ్చు, కొండ గుహల్లో తపస్సు చేయవచ్చు, నిష్ఠతో జపం చేయవచ్చు, అయినా సరే ఆ జపతపాల ఫలితం మాత్రం దైవానుగ్రహం వల్ల మాత్రమే లభిస్తుందని ఈ గీతంలో హెచ్చరిస్తారు స్వామి. దీనివల్ల నా సాధనను అనుక్షణం భగవంతుడు గమనిస్తున్నాడు. ఎరుక సాధకుడిది ఏర్పడినై ఆ సాధన సక్రమంగా కొనసాగించగలుగుతాడు. తన కవిత్వాన్ని సాధకుణ్ణి సన్మార్గంలో పెట్టడానికి ఒక సాధనంగా స్వామి ఉపయోగించుకున్నారు. నామాలు, ఊర్ధ్వపుండ్రాలు, మత సంప్రదాయాలుగా ధరించి, గడ్డాలు పెంచి, కాషాయ వస్త్రాలు ధరించి, గొప్పగా యోగాభ్యాసాలు చేసి, మెడనిండా రుద్రాక్షమాలలు, తులసిమాలలు ధరించి, నిరంతరం జపమాలలు తిప్పుతూ గొప్ప భక్తులు అనుకుంటారు కొందరు. అలాంటి వారిలో కనువిప్పు కలిగించడానికి వారిని విమర్శించకుండా సునిశ్చితమైన హాస్యం జోడించి వాళ్లలో జ్ఞానోదయం కలిగించారు స్వామి. భగవంతుడి దగ్గరికి తీసుకువెళ్లదు బంగారు ఇట్లాంటి వేషాలన్నీ. అంతఃసాధన ముఖ్యం, అప్పుడే తన దయచేత మిమ్మల్ని ధన్యులు చేస్తాడు అని చక్కని చమత్కారాన్ని తన కవిత్వంలో ఆవిష్కరించారు స్వామి. బాగుగా గడ్డాలు పెంచినా గాని, పట్టెనామములు పెట్టినా గాని, కాషాయ వస్త్రములు కట్టినా గాని, కంఠమాల ధరించిన గాని, గడగడమని జపమాల తిప్పిన కడకు నియొద్దకు రావలే గాని దయచేత ధన్యులు కావలేరా అంటారు స్వామి. భగవంతుడికి బాహ్యంగా దగ్గరగా ఉంటే చాలదు, మానసికంగా దగ్గర కావాలి. అప్పుడే వారి దయచేత ధన్యులు అవుతామని స్వామి హెచ్చరిస్తారు గీతంలో. భక్తితో భగవంతుణ్ణి సేవించిన, పుట్టపర్తి వచ్చిన, ఆడంబరంగా పూజలు చేసిన, భూమిపై ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ తిరిగిన సాయి దగ్గరికి చేరుకోలేవు. త్యాగం చేత, అచంచల విశ్వాసము, నిరంతర చింతన, ఆజ్ఞాపాలన చేతన మాత్రమే దైకు పాత్రుడు అవుతావు, దయచేత ధన్యుడు అవుతావు అని నిజమైన సాధన భగవంతుని పట్ల ఎరుకతో మనఃపూర్వక ప్రార్థనతో చేయాల్సుమా అని సాధకుణ్ణి చేయి పెట్టి నడిపించడానికి ఉద్దేశించిన అపురూపమైన అనన్యమైనటువంటి గీతం ఇది. ప్రత్యక్షరము మానవుల్లో భక్తి చైతన్యాన్ని, అచంచల విశ్వాసాన్ని, సాధనలో పటిష్టతని చిగురింపచేసిన స్వామి కవితా సౌరభాలు, శిరోధార్యాలు, చిరస్మరణీయాలు, అనుసరణీయాలు. ఇంతటి గొప్ప కవితా ప్రసాదాన్ని మనకు అనుగ్రహించిన అమృత ప్రేమమూర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ జై సాయిరాం.

0: చరణాలు మధుకణాలు, అజ్ఞాన హరణాలు ఆనంద భరణాలు మా సత్య చరణాలు మణిగణాలు, కాంతి ప్రసరణాలు శాంతి సంక్రమణాలు మా సాయి చరణాలు మంత్రణాలు, దివికి అలంకరణాలు భువికి వితరణాలు మా స్వామి చరణాలు మార్గణాలు, చారుధార్మిక మంగళ తోరణాలు మత్సరగ్రస్త రాక్షస మారణాలు, పరమతత్వార్థ వరభద్ర వారణాలు ప్రభువు చరణాలు శరణాలు రక్షణాలు. చిరునవ్వుల వెనెళ్లు కురిపించే చల్లని స్వామి, పలుకల ముత్యాలు చిరుకు ప్రేమమూర్తి, భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంతకోటి ప్రణామాలు. రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వక సాయిరాం. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా శ్రీ సత్యసాయి దివ్య పాద సన్నిధి ప్రశాంతిలని నుండి సమర్పిస్తున్న ప్రత్యేక ప్రత్యక్ష తెలుగు ప్రసారాలలో భాగంగా ఇప్పుడు ప్రేమ ప్రభంజనం నాటిక వింటారు. సమర్పణ శ్రీ సత్యసాయి బాల వికాస్ చిన్నారులు పుట్టపర్తి. ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్న రేడియో సాయి బృందం సభ్యుడు ఎంఎస్ ప్రకాశ్రావు. ప్రేమ ప్రభంజనం నాటికి వినండి.
1: కావ్య, సౌజన్య, రాజు, దినేష్ ఇలా రండి. చారిత్రక స్థలాలైన హైదరాబాద్ కో, హంపీ కో, విహారయాత్రకు కాక ప్రశాంతి నిలయానికి మిమ్మల్ని ఎందుకు తీసుకువచ్చానో చెబుతాను.
2: చెప్పండి మాస్టారు.
1: ఈనాడు మన దేశమే కాదు, ప్రపంచమంతా అశాంతిలో అలజడులతో అతలాకుతలమవుతుంది. ఇది మీ అందరికీ తెలుసు. అశాంతితో అలమటిస్తున్న మానవ జాతి సుఖశాంతులతో వర్ధిల్లాలి. అందరి ముఖాలలో చిరునవ్వులు చిందాలి. కులమత భేదాలు మరచి అందరూ ఒకే కుటుంబంలా జీవించాలి.
2: అవును మాస్టారు, అలాంటి ప్రపంచం కోసం ఎందరో కవులు, కళాకారులు, నాయకులు కలలు కన్నారు.
1: కలలు కన్న మాత్రం చేత ప్రపంచం మారిపోదు కదా. దానికి నిండు మనస్సుతో, ప్రేమ త్యాగభావాలతో కృషి చేయాలి.
2: అలా కృషి చేయాలంటే వారు మహానుభావులు, మహర్షులు, అవతార పురుషులు అయి ఉండాలి.
1: నిజం రాజు, ప్రేమరాజ్యమే రామరాజ్యమని బోధించి తన అవ్యాజ ప్రేమని అందరికీ పంచి ప్రేమ సేవ మేళవించిన సేవలు చేపట్టి మానవులంతా ఒకే కులం, మానవ కులం, అందరిది ఒకే భాష, హృదయ భాష, అందరిది ఒకే మతం, ప్రేమ మతమని బోధించి కుల, మత, భాష, దేశ విభేదాలు మర్చిపోయి మానవులందరినీ ఒకే కుటుంబంగా మార్చిన అవతార పురుషుని జన్మస్థలానికి మనం విహారయాత్రకొచ్చాం.
2: ఆ అవతార పురుషులు ఎవరు మేస్తారు?
1: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు.
2: వారా ఈ పుట్టపర్తిలోనే పుట్టారా?
1: అవును. అదుగో చూడండి, భగవాన్ బాబావారు పుట్టిన పుణ్యస్థలం, ఆ శివాలయం ఉన్న ప్రదేశమే. ఆ ప్రదేశాన్ని భక్తిభావంతో స్పర్శించండి. ఆ ధూళిని శిరస్సును ధరించండి.
2: దానివల్ల లాభమేమిటి మాస్టారు?
1: రాజు, ఈ గాలిలో సత్యం ఉంది, ఈ ధూళిలో ధర్మం ఉంది. ఈ మట్టిని శిరస్సును ధరిస్తే మనలో కూడా సద్భావాలు పల్లవిస్తాయి.
2: నిజమా?
1: అవును. మన పవిత్ర భారతదేశంలో రాముని పాదధూళి రాయిని మహాపతివ్రతగా మార్చలేదా దినేష్?
3: మార్చింది మాస్టారు, నిజమే.
1: రండి, ఈ శివాలయంలో నమస్కరించుకుందాం.

ఇంతవరకు శ్రీ సత్యసాయి కవితామృతం ఎంఎస్ ప్రకాశ్రావు గారి విశ్లేషణ విన్నారు. సమర్పించిన వారు సాయికృష్ణ. ధన్యవాదాలు సాయికృష్ణ. ఓం శ్రీ సాయిరాం. బంగారు కిరణాలు గంగావతరణాలు మా స్వామి.

0: ఈశ్వరానుగ్రహ ప్రాప్తిరస్తు.
1: బాబా వారి తండ్రి పెదవెంకమరాజు గారు, తల్లి ఈశ్వరమ్మ గారు నివసించిన ఇల్లు ఇక్కడే ఉండేది. సత్యసాయిని బాలకృష్ణునిగా భావించిన కరణం సుబ్బమ్మ గారి ఇల్లు ఆ పక్కనున్నదే. కృతజ్ఞతకు బాబావారు ప్రతిరూపం. బాలకృష్ణునిగా భావించి తన ఆలనా పాలనా చూసిన కరణం సుబ్బమ్మ గారిని పునర్జీవితురాలని చేసి ఆమె నోటిలో తులసి తీర్థాన్ని పోసారు బాబా.
2: చనిపోయిన వారిని బ్రతికించారా?
1: ఏం ఆశ్చర్యంగా ఉందా? కానీ ఇది అక్షరాల నిజం. అది అవతార పురుషుని లక్షణం.
3: బాబా ఎప్పుడు పుట్టారు మాస్టారు?
2: నేను చెప్పనా మాస్టారు?
1: ఎవరమ్మా నువ్వు?
2: పుట్టపర్తి హై స్కూల్ విద్యార్థులం. వీరంతా మా స్నేహితులు హారిక, రోషిణి, ధరణి, నిత్య, గోపాల్.
1: అలాగే చెప్పమ్మా.
2: బాబా ఏ పదార్థాన్నైనా అక్షయం చేయగలరు, అందుకే అక్షయనామ సంవత్సరంలో పుట్టారు. ఆయన శివశక్తి స్వరూపుడు, అందుకే శివునికి ఇష్టమైన కార్తీక సోమవారం నాడు జన్మించారు. ఆయన ఆదిశేషునిపై పవలించిన అనంత పద్మనాభుడు, అందుకే పొత్తిళ్లలో ఉన్నప్పుడే నాగశాయిగా దర్శనమిచ్చారు.
1: ఎంత చక్కగా చెప్పావమ్మా.
2: నా పేరు హారిక మాస్టారు. బాబా చిత్ర విచిత్రమైన లీలలు ప్రదర్శించిన చిత్రావతి నదీ తీరానికి వెళ్దాం. పదండి, మేం రోజూ చిత్రావతి తీరంలో పాటలు పాడుకుంటూ ఉంటాం.
3: ఏం పాటలక్కా?

0: బాబా పదుష్పర్శతో పునీతమైన ఈ చిత్రావతి నదికి నమస్కరించండి.
1: అదిగో చూడండి, ఆ గుట్ట మీద ఉన్నదే కల్పవృక్షం.
0: అది చింత చెట్టు కదా.
1: అవును కావ్య, ఆ చింత చెట్టు నుండే రకరకాల పనులను సృష్టించి తన తోటి విద్యార్థులకు ఇచ్చేవారు బాబా.
0: ఆశ్చర్యపోకండి, ఆ గుట్ట మీద చంద్రోదయ సమయంలో ఒకరోజు స్వామి తన దివ్య సుందర ముఖాన్ని ఆ చంద్రునిలో చూపించారు.
2: చంద్రునిలోనా? తాను సర్వాంతర్యామినని బాబా నిరూపించారన్నమాట.
3: అవతార పురుషులు ఇన్ని మహిమలు చూపిస్తారా మాస్టరు?
2: వారు మహిమలు ప్రదర్శించారు. వారి ప్రతి మాట మంత్రము, వారి ప్రతిచేత ఒక మహిమ.
4: రండి మాస్టారు, ఇదే భక్తిసాయి దర్శనమిచ్చిన ప్రశాంతి నిలయం.
3: అదిగో ఎదురుగా విఘ్ననాయకుడైన వినాయకుడు. ఆ గణపతికి నమస్కరించండి.

0: మాస్టారు, ఈ పక్క విశాలమైన హాలు కనిపిస్తోంది, అదే భగవాన్ ప్రతినిత్యం భక్తులకు దర్శనమిచ్చిన సాయి కుల్వన్ సభా మండపం.
1: అదుగో పాలరాతితో దగదగా మెరిసిపోతూ రంగురంగుల రోజా పూలతో అలంకరింపబడిన వేదిక చూశారా? అదే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సమాధి. అందరూ నమస్కరించండి.
2: ఇక్కడ ఏ కార్యక్రమాలు జరిగేవమ్మా?
0: ఈ వేదిక మీద నుండే బాబా తమ దివ్య ప్రేమ సందేశాన్ని విశ్వవ్యాప్తంగా వినిపించారు, సేవాభావాన్ని చిగురింపజేశారు, విశ్వాన్ని ప్రేమనందనంగా మార్చారు.
1: అంతేకాదు, మృదు మధురమైన నామ సంకీర్తనతో మానవాళి హృదయాలలో భక్తి చైతన్యాన్ని మేల్కొలిపారు.
3: అపురూపమైన త్యాగభావాన్ని మానవాళి హృదయంలో నాటారు. అన్నిటినీ మించి కష్టాల కడిలిలో సమస్యల వలయంలో చిక్కుకుని సాయి అని ప్రార్థించిన వారిని ఓయి అని పలికి ఆదుకుని పిలిచిన పలికే దైవం శ్రీ సత్యసాయి అని కీర్తింపబడ్డారు.
4: 180 దేశాలలో కుల మత దేశ వర్గ విభేదం లేకుండా కోట్లాది మంది చేత దివి నుండి భువికి దిగివచ్చిన దైవంగా ఆరాధింపబడ్డారు.
0: బంగారు శిఖరాలతో మెరిసిపోతున్న భవనమే యజుర్మందిరం. స్వామి ఆ యజుర్మందిరంలోనే ఉండేవారు. వేద పురుషుడైన భగవాన్ నివసించిన మందిరం కాబట్టి దానికి యజుర్మందిరమని స్వామి నామకరణం చేశారు.
1: దానికి ఎదురుగా ఉన్నదే పూర్ణచంద్ర సభా మండపం, ఆసియాల్లోకెల్లా పెద్ద కళావేదిక. అందులో సుమారు 10,000 మంది ఆసీనులు కావడానికి అవకాశం ఉంది. ఇక్కడ వేదవిస్తృతను బోధించే ప్రశాంతి విద్వన్ మహాసభలు, వేద పురుష సప్తాహ యజ్ఞాలు నిర్వహించారు స్వామి. అదిగో కుల్వన్ సభా మండపంలో భగవాన్ అవతార వైభవాన్ని కీర్తిస్తున్నారు, వినండి.

0: అక్క, ఆ కొండ మీదది ఎవరి దేవాలయం?
1: అది దేవాలయమే అనుకోవాలి. దాన్ని హెరిటేజ్ మ్యూజియం అంటారు. సర్వ మతముల సారమే సాయి మతము అంటారు బాబా. అందుకే మతాలు, ఆ మత ప్రవక్తల బోధనలు, వారి పుణ్యక్షేత్రాల వైభవం అన్ని కళ్లకు కట్టినట్టు చూపించే మ్యూజియం అది. ఆ వైభవం చూస్తే భగవాన్ మత సమైక్యతకు ఎంత కృషి చేశారో అర్థమవుతుంది.
0: అన్ని మతాలను ప్రేమతో అక్కున చేర్చుకున్నారు కాబట్టి వివిధ మతాలకు చెందిన వారు బాబాను దైవంగా భావించి దర్శిస్తున్నారు. మత సామరస్యానికి అద్భుతమైన ఉదాహరణ భగవాన్ శ్రీ సత్యసాయి.
2: మానవాళి అంతా ఒకే కులం అన్న వారి బోధనల్ని అక్షరాల ఆచరించి చూపించారన్నమాట.
3: అవును, మా స్వామి అందుకే నా జీవితమే నా సందేశమన్నారు.
1: మాస్టారు, అదిగో అటు చూడండి, ఆ విశాలమైన మైదానమే హిల్వ్యూ స్టేడియం. ఇక్కడే విద్యార్థులు ఆటలాడుకుంటారు. స్వామి జన్మదినోత్సవానికి లక్షల్లో వచ్చే భక్తులకు ఇక్కడే దర్శనమిచ్చేవారు. నిత్య, విద్యాగిరి గురించి నువ్వు చెప్పు.
4: అందరు దేవతామూర్తుల్ని, మత ప్రవక్తల విగ్రహాల్ని స్థాపించారు, చూసారా? అదే విద్యాగిరి. ఆ కొండ శిఖరాన ఆంజనేయుని విగ్రహాన్ని పెట్టారు, అదిగో చూసారా?
0: అవును, చాలా అందంగా ఉంది.
4: అందమే కాదు, దీనిలో అంతరార్థం కూడా ఉంది. నిస్వార్థ సేవకు ఆంజనేయుడు ప్రతీక. సేవ చేసిన వారికి బాబా ఎంత గౌరవం ఇస్తారో దీన్ని చూస్తే అర్థమవుతుంది.
0: అంటే బాబా చేపట్టిన ప్రతి పనిలోనూ ఎంతో అంతరార్థం ఉందన్నమాట.
4: అవును, ఉంది, ఉంటుంది కూడా. అందుకే అవతార పురుషుడిగా వారు ఆరాధింపబడ్డారు.
0: చైనా నిర్మాణాన్ని పోలిన ఈ భవనం ఏమిటమ్మా?
1: దీని పేరు చైతన్య జ్యోతి. భగవాన్ అవతార మూర్తి అని తెలిపే వారి జీవిత విశేషాల్ని, వారి బోధనల్ని, బాబా జీవితంలో జరిగిన అనేక అద్భుతాల్ని కళ్లకు కట్టినట్టు చూపించే అద్భుతమైన మ్యూజియం ఇది.
4: తరతరాలకి బాబా జీవిత విశేషాలన్నీ, జరిగినవి జరిగినట్టు చూపించడమే దీని ఉద్దేశం.
0: ఎంత అద్భుతంగా ఉంది ఇది. చూస్తుంటే బాబా వారిని ప్రత్యక్షంగా చూసినట్టు, వారి మాటలు వింటున్నట్టు అనుభూతి కలుగుతుంది.
1: అదిగో సరస్వతీదేవి విగ్రహంతో ముచ్చటి గొలిపే ఆ భవనమే శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం. ఆ ఎదురుగా ఉన్నవి ఈశ్వరమ్మ హై స్కూల్, సత్యసాయి ప్రాథమిక పాఠశాల.
3: అది అక్షరాల సరస్వతి నిలయం, చదువుల తల్లి కొలువై ఉండే విద్యాలయం.
2: అక్క, బాబా ఆధ్యాత్మిక ప్రబోధాలు చేయాలి కదా, మరి వారు కూడా విద్యా సంస్థలు ఎందుకు పెట్టారు?
1: మంచి ప్రశ్న వేశావు సోజన్య. దీనికి స్వామి మంచి సమాధానమిచ్చారు. బంగారు, ఈనాడు విద్య వ్యాపారంగా మారిపోయింది. కేవలం చదువు తప్ప మానవతా విలువలని, మన దేశ సంస్కృతిని బోధించడం లేదు.
3: అందుచేత మన సంస్కృతిని, మానవతా విలువల్ని బోధించి ప్రతి విద్యార్థిని ఒక వివేకానందుడిగా మార్చడానికే ఈ విద్యా సంస్థలు స్థాపించారు బాబా.
0: బాబా వారిది ఎంత గొప్ప ఆలోచన. అయితే అక్క, ఇక్కడ నాకు ఒక సందేహం వస్తోంది.
3: ఏమిటది?
0: బాబా వారు ఆశించినట్టుగా ఇక్కడ చదువుతున్న విద్యార్థులు నిజంగా వివేకానందులుగా మారుతున్నారా?
5: వారు మారటమే కాదు, తమ సాటి వారికి, తోటి వారికి నిస్వార్థ సేవలు చేసి వారిని కూడా వివేకానందులుగా మార్చటానికి కృషి చేస్తున్నారు. దీన జనులకు వారు నిర్వహించే వైద్య శిబిరాలు యువతలో సేవా చైతన్యాన్ని నింపుతున్నాయి. వారు చేపట్టే కార్యక్రమాలు చూస్తే బాబా తన అవతార లక్ష్యాన్ని సాధించడానికి ఎన్ని వేల మంది ప్రహ్లాదును సృష్టించారో తెలుస్తుంది.
0: అమ్మా, విద్య వ్యాపారంగా మారిందన్నావు, నిజమే. మరి ఇక్కడ డబ్బుతో ప్రమేయం లేదా?
3: లేదు మాస్టారు, ఇక్కడ సత్యసాయి విద్యా సంస్థలో ఒక్క రూపాయి కూడా ఫీజు వసూలు చేయరు.
2: కేజీకి కూడా వేలు వేలు విరాళాలు వసూలు చేస్తున్న ఈ కాలంలో యూనివర్సిటీకి కూడా ఫీజులు లేవా? ఆశ్చర్యమే.
3: అదే స్వామి గొప్పతనం సౌజన్య. మానవులు చేయలేని అద్భుతాలు చేసి చూపించిన వారే అవతార పురుషులు. స్వామి సృష్టించిన మరొక అద్భుతం చూద్దాం, రండి.

0: అద్భుతం. శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి 100 కోట్ల ఖర్చుతో నిర్మించారు.
1: ఇది ఆసుపత్రి దివి నుండి భూమికి దిగిన నందనవనంలా ఉంది.
0: స్వామి చేసిన అద్భుతాలన్నీ ఇలాగే ఉంటాయి. వారేది చేసినా ఆదర్శంగా చేసేవారు.
2: ఈ భవనాన్ని చూడడానికి 2 కళ్ళు చాలవక్క. ఇది ఆసుపత్రిలా లేదు, దేవాలయంలా ఉంది.
3: అవును, అమెరికాలోని ఇంజనీర్లు ఇది దేవాలయంలా కనిపించడమే కాదు, ఇది రోగుల్ని దైవాలా సేవించే ఆధునిక దేవాలయం అన్నారు.
0: అవును, ఇక్కడ డాక్టర్లు, విద్యార్థులు, సేవాదళ సభ్యులు రోగుల్ని ఆత్మబంధువులు కంటే మిన్నగా ఆదరిస్తారు. ఒకసారి ఈ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న వారు జీవితాంతం మీ అనుభవాన్ని మర్చిపోలేరు.
3: ఇక్కడే చేసే వైద్య సేవలకి, ఆపరేషన్లకి 1 రూపాయి కూడా ఫీజు వసూలు చెయ్యరు. ఎంత ఖరీదైన ఆపరేషన్ అయినా ఉచితమే, మందులు, భోజనాలు కూడా.
1: నిజమా? నమ్మశక్యం కాకుండా ఉంది.
3: కానీ నమ్మాలి మాస్టారు, కళ్ళ ఎదుట కనిపిస్తున్న ప్రత్యక్ష సత్యం.
4: అన్నిటికంటే గొప్ప విషయం చెప్పనా మాస్టారు, ఈ ఆసుపత్రి కేవలం ఉచితంగా వైద్యం చేయడానికే కాదు, ఇక్కడ వైద్యం చేయించుకుని నయమైన వారు, ఇక్కడి డాక్టర్లు, సేవాదళ సభ్యులు, విద్యార్థులు ప్రేమతో చేసే సేవకు ప్రభావితులై దైవభక్తులు నిస్వార్థ సేవా తత్పరులుగా మారి వెళ్లాలి. అది బాబా వారి ఆశయం.
1: ఆరోగ్యాన్ని అందించడమే కాక వారిలో మానసిక పరివర్తన తీసుకురావడం వారి ఉద్దేశం అన్నమాట.
5: తమ అవతార లక్ష్యం నెరవేర్చేందుకు బాబా విద్య, వైద్యాన్ని ఎంచుకున్నారన్నమాట. అంతేకాదు కావ్య, అన్నిటినీ మించిన సాధనం దీనజనుల సేవ.
4: అవును, ఆంధ్ర రాష్ట్రంలో 1500 గ్రామాలకు మద్రాసు మహానగరానికి మంచినీరిచ్చి వారి దాహార్తిని బాపారు, రోగాల బారిన పడకుండా కాపాడారు.
0: తల్లి తండ్రి లేని అనాథల్ని తానే తల్లి తండ్రి అయ్యి ఆదరించి ఉచిత వసతి, భోజన సదుపాయాలు ఏర్పాటు చేసి చక్కగా చదివిస్తున్నారు.
5: చదివించడమే కాదు, ఆటలలో, పాటలలో, విద్యా వినయాలలో, వేద పఠనంలో మేటి విద్యార్థులుగా తీర్చిదిద్దుతున్నారు.
1: ఎంత అమూల్యమైన సేవ.
2: ఈ దీనజన సేవ పుట్టపర్తిలోనే చేస్తున్నారా?
4: కాదు, విశ్వవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో, దేశాల్లో దీన జనోర్ధరణ జరుగుతోంది.
5: భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా మన పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు బాబా సత్యసాయి పాఠశాల స్థాపించారు.
0: మారుమూల ప్రాంతాలలో పనిచేసే శక్తి లేక, ఆదరించే ఆత్మీయులు లేక, కాలేకడుపులతో జీవోత్సవాల బ్రతుకుతున్నా నిస్సహాయాలకు అన్నపూర్ణ అమృత కలశాలనిచ్చి వండిన ఆహారాన్ని అందించి లక్షలాది దీనజనులను ఆదుకుంటున్నారు.
6: అంటే బాబావారు కష్టాల కడలిలో మునిగి ఉన్న వారిని, కన్నీళ్లతో అలమటించేవారిని ఎక్కడున్నా తన ఆపన్న హస్తం అందించి ఆదరిస్తున్నారన్నమాట.
4: అవును, మానవాళికి సేవ చేయడానికి అవతరించిన దైవం శ్రీ సత్యసాయి బాబా 12 ఏళ్ల పసివయసులో మండుటెండలో కావడితో నీళ్లు మోసి అందరికీ పంచారు. తనకు పెట్టిన భోజనాన్ని ఆకలితో అలమటించే నిరుపేదకు అందజేశారు.
1: వారు చేసిన సేవలు తలుచుకుంటే మనస్సు కరిగిపోతోంది. ప్రజల కోసం ఇన్ని అద్భుతమైన సేవలందించిన బాబా ఇప్పుడు మన మధ్య లేరు.
4: లేరని అనకండి మాస్టారు, బాబా తన శరీరానికే పరిమితం కానని, విశ్వవ్యాపినని ఎన్నో మార్లు తెలియజేశారు.
5: వారు అవతారం చాలించిన తర్వాత కూడా దేశ దేశాల్లో అనేక అద్భుతాలు జరగడం, వారు దర్శనమయ్యడం జరుగుతూనే ఉంది. సాయి అని ఆవేదనతో పిలిస్తే ఓయి అని పలికి వారు ఆదుకుంటూనే ఉన్నారు.
1: నిజమా?
0: అవును మాస్టారు, హృదయపూర్వకంగా భగవాన్ బాబాని సర్వేశ్వరుడని నమ్మి చూడండి. వారు దర్శనమిస్తారు, అనుగ్రహిస్తారు, ఆశీర్వదిస్తారు.
1: అలా జరుగుతుందని మీరు చెప్తూ ఉంటే నాకు నమ్మకం కలుగుతోంది. కానీ బాబా ఇంత పెద్ద ఆసుపత్రులు, విద్యా సంస్థలు స్థాపించారే, ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది సేవా కార్యక్రమాలు తలపెట్టారే, ఇవన్నీ ఎవరు నిర్వహిస్తారు? బాబాలేని ఈ ప్రశాంతి నిలయానికి ఎవరు వస్తారు అని ప్రజలు సందేహపడుతున్నారు. దానికేం సమాధానమిస్తాం?
4: ఇలాంటి సందేహాలు మీ వంటి పెద్దలకు రాకూడదు. రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలు, భగవద్గీత, ఉపనిషత్తులు చదివితే ఇలాంటి సందేహాలు రావు.
5: ఎప్పుడు ధర్మం క్షీణిస్తుందో అప్పుడు తాను అవతరిస్తానని శ్రీకృష్ణ భగవానుడు చెప్పలేదా?
1: నిజమేనని అనుకోండి.
0: అనుకోవడం కాదు, నిజం. శ్రీరామచంద్రుడు సరయుగమనం చేసినప్పుడు రామరాజ్యాన్ని ఎవరు పరిపాలిస్తారు అని సందేహించారు. కుశలవడు రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించారు. త్రేతలో అవతారం చాలించిన రాముణ్ణి ఈనాడు కూడా దైవంగా ఆరాధిస్తున్నారు.
4: రాముడు, కలిలో కబీర్, రామదాసు, త్యాగరాజస్వామి మొదలైన భక్తుల్ని ఆదుకోలేదా? కన్న తల్లిలా రక్షించలేదా? రాముడు మన మధ్య లేడని, ప్రార్థిస్తే పలకడని ఎవరైనా అనుకున్నారా? దృఢ విశ్వాసం రాముణ్ణి మన దగ్గరికి రప్పిస్తుంది, సాక్షాత్కరింపజేస్తుంది. తెలుసా కావ్య?
5: సౌజన్య, ద్వాపరయుగంలో అవతరించిన కృష్ణుణ్ణి దైవంగా ఎవరైనా ఆరాధించారా? పాండవులు, కుంతి, ద్రౌపది, గోపికలు వంటి భక్తులు తప్ప కలియుగంలో ఆ సేతు హిమాచల పర్యంతం శ్రీకృష్ణ పరమాత్మను నేటికీ దైవంగా ఆరాధిస్తూనే ఉన్నారు.
0: శ్రీకృష్ణ భగవానుడు ప్రవచించిన భగవద్గీతను ఎంతో పవిత్రంగా పారాయణ చేస్తున్నారు, గీతా బోధనల్ని ఆచరిస్తున్నారు. కన్నమదాసు, మీరా, తుకారాం వంటి మహాభక్తులు ప్రత్యక్షంగా శ్రీకృష్ణ పరమాత్ముని అనుగ్రహ ఆశీస్సులు అందుకున్నారు, తరించారు.
5: చాలా బాగా చెప్పావు. నేటికి కృష్ణ అని ప్రార్థించిన వారి కష్టాలను తీరుస్తూనే ఉన్నాడు.
4: మరి కలియుగ వైకుంఠమైన తిరుమలలో ఏనాడో శిలగా మారిన శ్రీనివాసుడు ప్రతినిత్యం కోట్లాది భక్తుల కొంగు బంగారంగా కోరికలు తీరుస్తూనే ఉన్నాడు. అవిశ్రాంతంగా కోట్లాది భక్తులు తిరుమలలో శ్రీనివాసుని దర్శనం చేస్తూనే ఉన్నారు. మరి శ్రీనివాసుడు మన మధ్య నడియాడుతున్నట్టే కదా.
3: 2000 సంవత్సరాల క్రితం జీసస్ ను సిలువ వేశారు. నేటికి కోట్లాది భక్తుల ప్రార్థనలు ఆ ప్రభువు వింటూనే ఉన్నాడు, వారిని ఆదుకుంటూనే ఉన్నాడు. అందుచేత విశ్వవ్యాప్తంగా యేసు ప్రభు ఉనికిని భక్తులు అనుభవిస్తూనే ఉన్నారు.
6: షిరిడి సాయినాథుడు 90 సంవత్సరాల క్రితం సమాధిలో శయనించిన కోట్లాది భక్తులకు సమాధి నుండి సమాధానమిస్తూనే ఉన్నాడు. సాయినామ సంకీర్తనతో జగతిలో అనువనువు పులకిస్తూనే ఉంది.
4: మాస్టారు, ఏ అవతారమైనా ఇంతే. ఆ రాముడే, ఆ కృష్ణుడే, ఆ గోవిందుడే, ఆ ప్రభువే, ఆ సాయినాథుడే, భగవాన్ శ్రీ సత్యసాయి అని కోట్లాది భక్తుల నమ్మకం. వారి నమ్మకాన్ని, వారి అనుభవాల్ని మీరు కాదనగలరా?
1: అంటే వారు ఇప్పటికీ దర్శనమిస్తున్నారా? భక్తులు చేపట్టి నడిపిస్తున్నారా?
5: నిస్సందేహంగా. భగవాన్ విద్యాసంస్థలో చదువుకున్న విద్యార్థులు కింగ్డమ్ ఆఫ్ సత్యసాయి పేరుతో దీనుల సేవయే దీనానాథుని సేవని సేవా మార్గాన్ని అనుసరిస్తున్నారు.
6: నేటి సమాజంలో కరువైపోయిన నీతి నిజాయితీల్ని పాటిస్తూ ఆదర్శ పౌరులుగా దేశాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్నారు. లక్షలాది మంది సత్యసాయి సంస్థల సభ్యులు దీనుల సేవయే జీవన వేదంగా, బాబా ప్రేమయే పరమావధిగా భావించి గ్రామ సేవలలో దీనజనుల సేవలో తరిస్తున్నారు.
4: లక్షలాది మంది డాక్టర్లు, ఇంజనీర్లు వంటి నిస్వార్థ సేవాభావం గల ప్రతిభావంతులతో అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల ఆర్మీని నిర్మించారు బాబా. ఇది వారు చేయిపట్టి నడిపించడం కాదా? అనుగ్రహ వర్షం కురిపించడం కాదా?
5: అయితే ఇంతకు ముందులాగే ఈ సేవా పథకాలు కొనసాగుతాయన్నమాట.
0: ఇంతకు ముందులా కాదు, అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో కొనసాగుతున్నాయి. గ్రామ సీమలలో వేలాది గ్రామాలు సాయి సాయి అనే దివ్యనామంతో ప్రతిధ్వనిస్తున్నాయి. భగవాన్ సృష్టించింది ప్రేమ తరంగం కాదు, ప్రేమ ప్రభంజనం. అది విశాల విశ్వాన్ని చుట్టుముట్టింది.
4: భూమి ఆకాశం ఉన్నంత వరకు శ్రీ సత్యసాయి దీన జనోర్దన సాగుతూనే ఉంటుంది. వారి జీవితాలలో ఆశాజ్యోతులు వెలుగుతూనే ఉంటాయి. బాబా ప్రభులో ప్రతి క్షణము ప్రతి మనసును తట్టి మానవత్వం వైపు నడిపిస్తూనే ఉంటుంది.
1: కోట్లాది హృదయాలలో సేవా జ్యోతిగా వెలుగుతున్న బాబాను ఈనాటికైనా దర్శించుకునేందుకు వచ్చాం. మనదింత భాగ్యం చూసారా? కావ్య, సౌజన్య, రాజు, దినేష్, మనం పరిపూర్ణ ప్రేమావతార మూర్తిని దర్శించుకునేందుకు వచ్చామన్నమాట. అర్థమైందా?
5: బాబా కథ వింటూ ఉంటే వారి బోధనలను విని ఆచరించి తరించాలన్న ఉత్సాహము, సత్సంకల్పం కలుగుతున్నాయి.
2: బాబా అద్భుత లీలలు వింటూ ఉంటే వారి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించలేదనే బాధ కలుగుతోంది. మాస్టారు,
4: దిగులు పడుకు సౌజన్య. సాయి కుల్వన్ సభా మండపంలో ప్రతి అణువు సత్యసాయి పాదస్పర్శతో పునీతమైంది. ఆ పవిత్ర ప్రదేశంలో నిశ్శబ్దంగా కూర్చో, ఓం శ్రీ సాయిరాం అనే పంచాక్షరి మహామంత్రాన్ని జపించు. వారి దివ్య సుందర రూపం నీ కనుల ముందు సాక్షాత్కరిస్తుంది.
5: మృదు మధురంగా సాగే ఆ నామ సంకీర్తన విను, భక్తిభావంతో నీ హృదయం పరవశిస్తుంది.
3: బాబావారి మహాసమాధిని దర్శించు, నీ జన్మ ధన్యమవుతుంది.
0: ఆ సమాధిని స్పర్శించి భక్తితో చేతులు జోడించు, భగవాన్ బాబా నీ కనుల ఎదుట సాక్షాత్కరిస్తారు.
6: వారి పాదపద్మాలకు నమస్కరించు, వారు నీ చేయి పట్టి నిన్ను సన్మార్గంలో నడిపిస్తారు.
1: సన్మార్గమును వీడి చరించు వారలా పట్టి కాపాడుటే వ్రతము నాకు అన్నారు బాబా.
4: బాబాను కొలిచి వారిని దర్శించి వారి నామ సంకీర్తన గానం చేసి వారి దివ్య సందర్శనం చేసి వారి అమృతవాకులు విని ఎంతో మంది నాస్తికులు ఆస్తికులుగా మారారు. పైసా విదల్చని వారు పరమ త్యాగమూర్తులై దాన ధర్మాలు చేస్తున్నారు. కన్న తల్లిని కూడా ఆదరించని కఠినాత్ములు సైతం గ్రామసేవయే రామసేవని పరుగులు తీస్తున్నారు. సత్యసాయి భక్తులంటే త్యాగానికి ప్రేమభావానికి సేవాభావానికి ప్రతీకులుగా అందరూ భావిస్తున్నారంటే అది బాబా అనుగ్రహం, వారి ఆశీస్సులు.
1: బాబా ఆశీస్సులు మా పిల్లలు కూడా అందారని మీరు కూడా స్వామిని ప్రార్థించండి.
4: తప్పక మాస్టారు. పదండి సాయి కుల్వన్ సభా మండపానికి. శ్రీ సత్యసాయి ప్రేమామృత ధారలు ఎలా కురిసాయో గానం చేస్తున్నారు. విందాం, తరిద్దాం, రండి.

0: ఆహా, పుట్టపర్తి అంటే స్వామికి ఎనలేని ప్రేమ. అంతేకాదు, పిల్లలంటే కూడా స్వామికి ఎల్లలు లేని ప్రేమ. అయితే ఈ శుభదినాన రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ప్రథమ వార్షికోత్సవం నాడు పుట్టపర్తిపై పుట్టపర్తి బాలవికాస్ చిన్నారులు మనకి ఇంత అద్భుతంగా అందించిన ప్రేమ ప్రభంజనం నాటిక విని తప్పకుండా స్వామి ఎంతో ఆనందించుంటారు అనడంలో అతిశయోక్తి లేనేలేదు. ఆనందించడమే కాదండోయ్, ఈ బాలవికాస్ చిన్నారులందరిపై తమ దివ్య మాతృ ప్రేమ సుధలను, అనుగ్రహ జలును కురిపిస్తారని ఆశిస్తున్నాం. ఈ నాటికను రచించి రూపకల్పన అందించింది మరెవరో కాదు, మన ఎంఎస్ ప్రకాశ్రావు గారు. ఈనాటి ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాలలో తదుపరి స్వామి చెప్పిన 5Ds పై కుమారి అర్పిత, కుమారి నందిని, కుమారి సాయి ప్రీతి పాల్గొంటున్న ఒక చర్చా గోష్ఠి. ఓవర్ టు కుమారి అర్పిత.
1: రేడియో సాయి తెలుగు ప్రసారాల ప్రత్యక్ష వార్షికోత్సవం సందర్భంగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నాం.

0: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మములకు శతకోటి ప్రణామాలు సమర్పిస్తూ శ్రోతలందరికీ సాయిరాం. స్వామి బాటని అనుసరిస్తున్న మన సాయి భక్తులకి అందులో ఉన్న ప్రాముఖ్యత తెలియంది కాదు. సాయి మార్గంలో పయనించే వారి ఆనందం అంతులేనిది. అటువంటి ఆనందం మనం పొందాలని స్వామి ఎన్నో బోధనలు ఇచ్చారు. ఆ బోధనలలోంచి ఒక ఆణిముత్యం మీద ఇవాళ మనం చర్చిద్దాం. నాతో పాటు నా స్నేహితురాళ్లైన నందిని, ప్రీతి ఈ చర్చలో పాల్గొంటున్నారు. సాయిరాం నందిని.
1: సాయిరాం అర్పిత.
0: సాయిరాం ప్రీతి.
2: సాయిరాం అర్పిత, ఇవాళ మనం ఏ విషయంపై చర్చిస్తాము?
0: టాపిక్ చెప్పే ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఏదైనా ఒక లక్ష్యం సాధించాలంటే మనలో ఎలాంటి లక్షణాలు ఉండాలి?
2: ముందుగా ఆ లక్ష్యాన్ని సాధించాలి అని దృఢంగా నిశ్చయించుకోవాలి.
0: నందిని, మరి నువ్వేమంటావు?
1: ఆ లక్ష్యానికి కట్టుబడి ఉండాలి.
2: అర్పిత, మనకి ఏ లక్షణాలు కావాలో తెలుసుకునే ముందు ఆ లక్ష్యం సరి అయినదో కాదో కూడా చూసుకోవాలి కదా.
0: చాలా చక్కగా చెప్పావు ప్రీతి. అసలు మన లక్ష్యమే తప్పైతే మనం ఎంత కృషి చేసినా తప్పటడుగే వేస్తాం. ఇవాళ మనం చర్చించే విషయం మీరు చెప్పిన జవాబులతోనే ముడిపడి ఉంది. లక్ష్యాన్ని సాధించాలన్న దృఢ నిశ్చయం అంటే డిటర్మినేషన్, లక్ష్యానికి కట్టుబడి ఉండడం అంటే డెడికేషన్, లక్ష్యం సరి అయినదో కాదో చూసుకోవడం అంటే డిస్క్రిమినేషన్. ఇవన్నీ వింటుంటే స్వామి చెప్పిన ఏ బోధన మీకు గుర్తొస్తున్నది?
1: ఇవి స్వామి చెప్పిన 5 Ds లోకే వస్తాయి. డెడికేషన్ అంటే అంకితం, డివోషన్ అంటే భక్తి, డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ, డిస్క్రిమినేషన్ అంటే విచక్షణ, డిటర్మినేషన్ అంటే దృఢ నిశ్చయం. అవే మన 5 Ds.
0: కరెక్ట్ గా చెప్పావు నందిని. ఇప్పుడు మనం డెడికేషన్ అంటే అంకితంతో మొదలు పెడదాం. అసలు అంకితం అంటే ఏమిటి?
2: అంకితం అంటే అర్పణ. దేవుడికి ఏదైనా సమర్పిస్తే దాన్ని అర్పణం అంటాం.
0: అర్పణ గురించి మాట్లాడుకునేటప్పుడు మనం 2 విషయాలు తెలుసుకోవాలి. మొదటిది, అసలు మనం దేవుడికి ఏమిటి అర్పిస్తున్నామో తెలుసుకోవాలి. 2వది, ఆ అర్పణ ఎలా చేయాలో తెలుసుకోవాలి. ఇప్పుడు మనం మొదటి దాని గురించి మాట్లాడుకుందాం.
1: అసలు మనం దేవుడికి ఏమిటి అర్పించగలం? దేవుడిది కానిది మన దగ్గర ఏముందని అర్పించడానికి?
2: అవును, సృష్టిలో ఉన్న ప్రతిదీ భగవంతుడిదే కదా. మరి అన్నీ అతనివే అయినప్పుడు మనం ఇవ్వగలిగేదేముంది?
0: ఒకవేళ మనం ఎవరి దగ్గరైనా ఒక వస్తువు తీసుకుంటే అది తిరిగిచ్చేటప్పుడు ఎలా తీసుకున్నామో అలాగే ఇస్తాం, కాని దాన్ని పాడు చేసి ఇవ్వం కదా. అలాగే దేవుడు మనకిచ్చిన ఈ జీవితాన్ని స్వచ్ఛంగానే తిరిగివ్వాలి, కాని కలుషితం చేసి కాదు.
1: అంతే కదా అర్పిత, మనం స్వామికి ఒక పువ్విచ్చినా మంచి పరిమళంతో ఉండి ఇస్తామే, కాని వాడిపోయినది ఇవ్వం కదా. అలాగే మనల్ని మనం సమర్పించుకునే ముందు ఒక్కసారి చెక్ చేసుకోవాలి, దేవుడికి సమర్పించుకోగలిగేంత స్వచ్ఛంగా మనం ఉన్నామా లేదా అని.
2: సరే, మొదటిది అయిపోయింది, మరి 2వది? అదే, ఆ అర్పణ ఎలా చేసేది?
0: ఇప్పుడే నందిని చెప్పింది కదా, ఆ అర్పణ స్వచ్ఛంగా ఉండాలి. గాని మనెవ్వరం స్వచ్ఛంగా లేము.
2: అవును, మన ఇంద్రియాలతో ఇన్ని చెడ్డ పనులను చేస్తుంటే స్వచ్ఛత ఎక్కడ్నుంచొస్తుంది?
1: అయితే మనం ఎప్పటికీ స్వచ్ఛంగా మారలేమా?
0: ఎందుకు మారలేము? కానీ దానికొక మార్గం ఉంది, అదే సాధన.
1: కానీ సాధన చేయడం చాలా కష్టం కదా.
0: ఏమీ కాదు. అసలు సాధన అంటే ఏమిటనుకుంటున్నారు? ఒకటి చెప్పు నందిని, దేవుడి పేరు తలుచుకోవడం ఏమైనా కష్టమా?
1: కానే కాదు, స్వామి అని తలుచుకోవడంలో కష్టం ఏముంది
0: కదా. అదే మరి సాధనంటే. ఈ కలియుగంలో నామస్మరణకు మించిన సాధన లేదని స్వామి చెప్పారు.
2: కానీ నామస్మరణ స్వచ్ఛతతో ఎలా ముడిపడి ఉంది?
0: భగవంతుడి పేరు మనం నిరంతరం స్మరిస్తూ ఉంటే దేవుడు ఎల్లప్పుడూ మన పక్కనే ఉన్నాడన్న భావన కలుగుతుంది. విష్ణుమూర్తి నారద మహామునికి కూడా చెప్పింది ఇదే, మద్భక్తాః యత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. అంటే నా భక్తులు ఎక్కడైతే గానం చేస్తూ ఉంటారో నేనక్కడే తిష్ట వేసుకుని కూర్చొని ఉంటానని. అలా భగవంతుడు మన పక్కనే ఉన్నాడని అనిపిస్తే ఎప్పుడూ తప్పు పనులు చెయ్యం, దానివల్ల స్వచ్ఛంగా ఉండగలం.
1: అలా అయితే సేవ కూడా ఒక రకమైన సాధనే. అన్ని చెడు లక్షణాల్లోకి అతి హానికరమైన మన అహంకారాన్ని సేవతోనే తొలగించచ్చు.
2: అవును, ఆ అహంకారాన్ని వదిలేయడానికి సేవ కన్నా మార్గం ఇంకొకటి ఉంటుందా? మనం సేవ చేసినంతసేపు ఇది చేసేది మనం కాదు స్వామి అని గుర్తుపెట్టుకోవాలి. ఈ భావన మనలో కలిగించుకోగలిగితే అహంకారం అన్నదే ఉండదు.
0: అదొక్కటే కాదు ప్రీతి, ఎవరికైనా మనం సేవ చేసేటప్పుడు వాళ్లకి సహాయం చేస్తున్నామన్న భావనలో మాత్రం ఉండకూడదు. ఆ సేవని స్వామికి చేస్తున్నాం అనుకుని అర్పించాలి.
2: అర్పిత, ఒక సందర్భంలో స్వామి సేవ గురించి ఏం చెప్పారో తెలుసా? ఏ రీతిగా సేవ చెయ్యాలని ఒక భక్తుడు స్వామిని అడిగినప్పుడు స్వామిలా అన్నారట, సర్వ్ అంటిల్ సర్వీస్ బికమ్స్ యువర్ నేచర్, అంటే సేవ మన స్వభావం అయ్యేంత వరకు చెయ్యమని చెప్పారు. దాన్ని బట్టి చూస్తుంటే మనం ఇంకా మొదటడుగు కూడా వెయ్యనట్టే.
1: నిజమే, మనం చేసే సేవ మనలో మార్పు తీసుకురావాలి, అప్పుడే ఆ సేవకి అర్థం ఉంటుంది. మనం సేవ చేసే ముందు ఎలా ఉన్నామో చేసిన తర్వాత కూడా అలానే ఉంటే మనం ఏమీ నేర్చుకోనట్టే.
0: సరే, ఇప్పటి వరకు అర్పణ అంటే ఏమిటి, అది ఎలా చేయాలో మాట్లాడుకున్నాం. ఆ అర్పణ చేయడానికి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం ఏమిటో ఇప్పుడు చూద్దాం. డెడికేషన్ కి నమ్మకమే పునాది. ఆ నమ్మకం లేకపోతే ఎప్పుడూ సందేహం కలుగుతూనే ఉంటుంది. అలా ఉన్నప్పుడు మనల్ని మనం ఎప్పటికీ మనస్ఫూర్తిగా దేవుడికి అంకితం చేసుకోలేము. నమ్మకం అనేది మూడు స్థాయిలలో ఉంటుంది: భక్తి, ప్రపత్తి, శరణాగతి. మొదటి స్థాయి భక్తి. ఈ స్థాయిలో ఉన్న మనిషికి దేవుడి పట్ల కొంతవరకే భక్తి ఉంటుంది. అంటే తనకి కష్టం రాకుండా ఉన్నంతసేపే దేవుణ్ణి నమ్ముతాడు. ఏ క్షణమైతే కష్టం వస్తుందో ఆ క్షణం దేవుడిపై తనకి ఉన్న నమ్మకం సడిలిపోతుంది. అంటే తన భక్తి తాత్కాలికమైనదే కాని శాశ్వతమైనది కాదన్నమాట. ఇక రెండవ స్థాయి ప్రపత్తి. ఈ స్థాయిలో ఉన్న భక్తుడికి భగవంతుడిపై భక్తి ఉంటుంది కాని అన్ని వేళల్లోనూ భగవంతుడు ఆదుకుంటాడు అన్న సంపూర్ణ విశ్వాసం ఉండదు. జీవితంలో వచ్చే కష్టాలన్నింటినీ దేవుడు పెట్టే పరీక్షలని అనుకుంటాడు. ఆ కష్టాన్ని అనుభవించి దుఃఖపడతాడు. ప్రాణాంతకమైన పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే భగవంతుడి పాదాల రక్షణ కోసం ఆశ్రయిస్తాడు. కరుణామయుడైన భగవంతుడు ఆ భక్తుడిని ఆదుకుంటాడు. ఇక ఆఖరినొచ్చేది సర్వస్య శరణాగతి, అంటే కంప్లీట్ సరెండర్. ఈ స్థాయిలో ఉన్న భక్తుడికి కష్టం అంటే ఏమిటో తెలీదు. సుఖం దుఃఖం, గెలుపు ఓటమి, ఆనందం బాధ అన్నిటినీ సమాభావంతో స్వీకరిస్తాడు. ఏదైనా కూడా అది భగవంతుని వరప్రసాదమనే నమ్ముతాడు. అటువంటి భక్తుడిని భగవంతుడు తన బిడ్డలా భావించి అన్ని వేళల్లోని కన్న తల్లిలా కంటికి రెప్పలా కాపాడుతాడు.
2: అవును, ఎంతో గొప్ప భక్తుడైన త్యాగరాజుల వారి భక్తి కూడా ఇలాంటిదే. తంజావూరు మహారాజు త్యాగరాజుల వారిని తన సభలో పాడమన్నప్పుడు త్యాగరాజుల వారు ఒక్కటే ప్రశ్నించారు, నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా అని. రాముని పట్ల అతనికి ఎంత భక్తి నమ్మకం లేకపోతే ఆ మహారాజు ఇచ్చిన ఐశ్వర్యాలన్నీ కాదని రామతారక మంత్రాన్ని స్మరిస్తూ ఉండిపోతారు.
1: అమ్మో, అంత అపారమైన నమ్మకం ఉండడం చాలా కష్టమేమో కదా.
0: కష్టమా? సరే నందిని, నాకొక విషయం చెప్పు. నువ్వు భోజనం చేయాలంటే మీ అమ్మగారు నీకు పాడైపోయినవి పెడతారా, లేక అప్పుడే వేడిగా ఉండినవి పెడతారా?
1: పాడైపోయినవి ఎందుకు పెడతారు, వేడిగా ఉన్నవే పెడతారు.
0: అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? ఒకవేళ నీ మీద కోపం వచ్చినప్పుడు అలా పెట్టొచ్చు కదా.
1: ఏమీ కాదు, ఎంత కోపం ఉన్నా సరే అలా ఎప్పుడూ చెయ్యరు. ఎందుకంటే నా మీద వచ్చే కోపం కన్నా ప్రేమే చాలా ఎక్కువ. మా అమ్మగారికి నేనంటే చెప్పలేనంత ప్రేమ.
0: చూసావా, ఒక తల్లి ప్రేమ తన పిల్లలకి చెడు వస్తువునివ్వడానికి ఎప్పుడూ ఒప్పుకోదు. ఇక్కడ మనం ఒక్క తల్లి గురించే మాట్లాడుతున్నాం, మరి మన స్వామిది 1000 తల్లుల ప్రేమ. అలాంటప్పుడు స్వామి మనకి చెడు చేస్తారా? ఏది ఏమైనా స్వామి ఎప్పటికీ నాకు చెడు చెయ్యరు అన్న గట్టి నమ్మకాన్ని పెట్టుకోవాలి.
2: అవును, తన ప్రేమని సందేహిస్తే ఒక తల్లి ఎంత బాధపడుతుంది. అలాగే మన స్వామి కూడా. జీవితంలో ఎన్నో చిన్న చిన్న సమస్యలు వస్తాయి, అంతమాత్రానికే మనం స్వామిని ప్రేమనే అనుమానిస్తానే. అది స్వామికి ఎంత బాధని కలిగిస్తుందో మనం ఎప్పుడైనా ఆలోచించామా?
1: అవును, నిజమే ప్రీతి. నేనొకటి నిశ్చయించుకున్నాను, ఇవాల్టి నుంచి నాకు ఏ బాధ కలిగినా సరే, ఎంత కష్టం వచ్చినా సరే, స్వామి నన్ను ఎందుకింత బాధ పెడుతున్నావు, నా మీద నీకు ప్రేమ లేదా అని స్వామిని ప్రశ్నించడం మానేస్తాను.
0: ఎంత చక్కగా చెప్పావో నందిని. మనందరం కూడా ఈ ఒక్క విషయం గ్రహించగలిగితే స్వామిని ఎప్పుడూ బాధ పెట్టాం. కష్టాలు వచ్చిన ప్రతిసారి అడుగు తడబడుతుందంటే ఎలా అవుతుంది? స్కూల్లోని పరీక్ష రాస్తేనే కదా మనం ఆ పాఠం ఎంత బాగా నేర్చుకున్నావో మనకి తెలిసేది. ఇది కూడా అంతే. మనం నమ్మకం అనే పాఠాన్ని ఎంత బాగా అర్థం చేసుకున్నామో మనకి అర్థమవడం కోసం. ఎందుకంటే స్వామికి మన నమ్మకం గురించి ముందే తెలుసు. సో కేవలం మనకి అర్థమవడం కోసమే స్వామి కష్టం అనే చిన్న పరీక్షను పెడతారు. ఆ పరీక్షలో మనం డిస్టింక్షన్ లో పాస్ అవ్వాలని స్వామి ఎంత వేచి చూస్తారో తెలుసా? మరి దాని పట్ల మనకి ఎంత బాధ్యత ఉన్నట్టు.
1: అందుకే ఆ బాధ్యతని గ్రహించి భక్తికి ప్రపత్తుల స్థాయి నుంచి శరణాగతి స్థాయికి మనం ఎదిగే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే శరణాగతి భక్తికి శిఖర స్థాయి గనుక. అసలు భక్తి అంటే ఏమిటి? భక్తి అంటే చాలా మంది చాలా రకాలుగా అనుకుంటారు. కొంతమందికి పూజలు భజనలు చేస్తే అదే భక్తి అని అనుకుంటారు. మరికొందరు సేవనే భక్తిగా భావిస్తారు. ఇంకొంతమంది అయితే నమ్మకమే భక్తి అనుకుంటారు. ఇన్ని అభిప్రాయాల మధ్యన అసలు భక్తి అంటే ఏమిటో మనకి ఎలా తెలిసేది? కాబట్టి భక్తి అంటే ఏమిటో నేరుగా స్వామి మాటల్లోనే విందాం.
3: సాధన చేసేటువంటి వారు అనేక మంది ఉంటున్నారు లోకంలో. జపమాలలు చెప్తుంటారు, ధ్యానాలు చేస్తూ ఉంటారు, మౌనాలు ఉంటుంటారు, పూజలు చేస్తూనే ఉంటారు, అఖండ భజనలు ఆరాధనలు జరుపుతూనే ఉంటుంటారు. కానీ ఎన్ని జరిపినప్పటికీ కూడా గుణముల మాత్రం శుద్ధి లేకుండా పోతే అవన్నీ
2: వ్యర్థమే.
3: ఆధ్యాత్మిక సాధన లోపల సర్వజన సమాన ప్రేమ, ఈ విశ్వమాన ప్రేమను అభివృద్ధి
2: పరిచినామంటే
3: నడవడకంలోనేటువంటి ఆనందము ఆహ్లాదము ఎప్పటికీ సాధన కేవలం మంచి సర్వం చెప్పవచ్చునే కాదు, అందులో మాత్రం ఫలిత మాత్రం ఈ గుణములేకనని విడవకుండా అది
0: చేస్తారు.
3: వారు నిజంగా భక్తుడు కూడా కాదు. పూజలు చేయటము, వ్రతములు చేయటము, ధ్యానములు చేయటము, భజనలు చేయటము, జపములు చేయటము, ఇవన్నీ కొన్ని మంచి కర్మలుగా మనం భావించవచ్చు, సత్కర్మలు చెప్పవచ్చును. అంతేకాని భక్తి అని మాత్రం చెప్పడానికి అర్హత లేదు. భక్తి అనేది ఎప్పుడంటే అందరి ఎందు తన ఆరాధన దేవత ఉంటున్నాడు అనేటువంటి విశ్వాసమును బలపరిచి, కొంతవరకు ఆ బలము లేకుండా ఉన్నంత వరకు కూడాను ఏదో తనలో తనకు కలిగినటువంటి యొక్క ఈ అసూయ భావాలంతా కూడా అణగదొక్కుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడే దీనినే భూతదయ అంటారు. ఇలాంటి భూతదయను మనం పెంచుకున్నప్పుడే సర్వభూతాంతరాత్మ అనేటువంటి యొక్క పరమాత్మకు అనుగ్రహం కలిగి అతని యొక్క కరుణ ఇతరిపైన కరుగుతుంది, కదులుతుంది. అంతేకాని ఆ సర్వభూతముల యొక్క దయ అనేటువంటి దాన్ని మన హృదయంలో లేకుండా వినిపోతే ఏమీ ప్రయోజనం లేదు.
0: ఆహా, స్వామి గొంతుకు వింటే ఎంత ఆనందంగా ఉందో
2: కదా. స్వామి ఎంత సులువుగా చెప్పారో. ప్రతి మనిషిలోనూ భగవంతుణ్ణి చూడగలిగితే
3: బలపరిచి, కొంతవరకు ఆ బలము లేకుండా ఉన్నంత వరకు కూడాను ఏదో తనలో తనకు కలిగినటువంటి యొక్క ఈ అసూయ భావాలంతా కూడా అణగదొక్కుకోవడానికి ప్రయత్నం చేసిన

0: ఉందో
1: కదా. స్వామి ఎంత సులువుగా చెప్పారో, ప్రతి మనిషిలోనూ భగవంతుణ్ణి చూడగలిగితే అదే భక్తి అన్నారు స్వామి. స్వామి చెప్పిన ఈ మాటని మనం ఆచరించాలి. ఎందుకంటే ఆచరణ లేకుండా భక్తి ఎప్పుడూ సంపూర్ణం కాదు.
2: ఇలాగే మనం ప్రతిరోజు స్వామి బోధనలు అనుసరిస్తే అది మనకి ఖచ్చితంగా అలవాటైపోతుంది. ఆ అలవాటే క్రమశిక్షణకు దారితీస్తుంది. అసలు క్రమశిక్షణకి ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయో తెలుసా?
1: అవును, సూర్యుడు ఉదయించడం, అస్తమించడం, ఋతువులు మారడం, ఇలా ప్రకృతిలోని ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.
0: నిజమే, చిన్నప్పటి నుంచి మనం ఈ టైంకి తినాలి, ఈ టైంకి పడుకోవాలి అని మన తల్లిదండ్రులు ఎందుకు నేర్పిస్తారు? ఎందుకంటే మన శరీరం కూడా ఒక పద్ధతికి అలవాటు పడి ఉంది కాబట్టి. ఆ క్రమం తప్పితే మన శరీరం కూడా స్వీకరించదు. సమయానికి భోజనం చెయ్యకపోతే మన ఆరోగ్యం దెబ్బతింటుంది. అప్పుడు కూడా ఒక పద్ధతి ప్రకారంగా మందులు వేసుకుంటేనే మనకి నయమవుతుంది. చూసారా, ప్రతి చిన్న విషయం పద్ధతి ప్రకారమే నడుస్తున్నది.
2: క్రమశిక్షణ అన్నది ఒక మొక్క చుట్టూ కంచె వేయడం లాంటిది. ఆ కంచె ఎలాగైతే మొక్కల్ని జంతువుల నుంచి కాపాడుతుందో అలాగే మన క్రమశిక్షణ కూడా మనల్ని చెడు ప్రభావాల నుంచి రక్షిస్తుంది. క్రమశిక్షణలలో రెండు రకాలున్నాయి, శారీరక క్రమశిక్షణ, మానసిక క్రమశిక్షణ. శారీరక క్రమశిక్షణ అంటే మనం రోజూ పాటించే పద్ధతులను, నియమాలను, చేసుకున్న అలవాట్లు, ఇవన్నీ శారీరక క్రమశిక్షణలోకి వస్తాయి. మానసిక క్రమశిక్షణ అంటే మన బుద్ధిని సరైన మార్గంలో పెట్టుకోవడం. దానికి విచక్షణ అంటే డిస్క్రిమినేషన్ ఎంతో అవసరం.
0: అయితే ఆ విచక్షణ మనలో ఉన్నట్టు మనకెలా తెలుస్తుంది? అది మన మనస్సాక్షి వల్లనే తెలుస్తుంది. ఏది తప్పో ఏది ఒప్పో నిర్ణయించే జ్ఞానం మన మనస్సాక్షి ఇస్తుంది. దాన్ని బట్టి ఏది మంచో ఏది చెడో మనకు ముందే అర్థమవుతుంది. మంచి చెడ్డలంటే ఏమిటో అది చెప్పడానికి చాలా రకాలున్నాయి. కాని మనం ఇలా చెప్పుకుందాం, స్వామికి బాధ కలిగించకుండా ఉండే ఏ పనైనా మంచి పనే. అదే స్వామికి బాధ కలిగిస్తే అది చెడ్డ పనవుతుంది. అందుకని మంచి చెడ్డలను గ్రహించి మంచికే కట్టుబడి ఉండాలన్న దృఢ నిశ్చయం మనకుండాలి.
1: స్వామి బాటలో నడవాలన్న డిటర్మినేషన్ మనకుండాలి. మన పట్టుదలే స్వామి పట్ల మనకుండే ప్రేమని, భక్తిని వ్యక్తం చేస్తుంది. అయితే మనం ఇందాక చెప్పుకున్నట్లు స్వామి పట్ల మన ప్రేమ స్వచ్ఛమైనదే అయితే మనం చెడు మార్గం వైపు ఆకర్షింపబడము.
0: ఈనాడు మనం ఈ చర్చ ద్వారా ఒకటే నేర్చుకున్నాం, మనసునందు భగవంతునిపై భక్తిని పెంచుకొని తద్వారా క్రమశిక్షణతో మనం వ్యవహరిస్తూ విచక్షణతో ఏది మంచో ఏది చెడో తెలుసుకొని ఆపై మంచిని మాత్రమే మనం గ్రహించి ఆచరించాలన్న దృఢ నిశ్చయంతో మన ఈ జీవితాలని స్వామి దివ్య పాదాల చెంత సమర్పించుకోవాలి.

0: స్వామి, మా ఈ ప్రార్థనను మన్నించి దయతో అనుగ్రహించి మీరు బోధించిన ఈ ఐదు గుణములను అలవర్చుకొని ఆచరణలో పెట్టి మీ దివ్యోద్యమంలో పనిముట్లుగా మారే శక్తిని ప్రసాదించమని కోరుతున్నాము. శ్రోతలందరికీ సాయిరాం.
1: ఇంతవరకు మీరు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా శ్రోతలకు అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారంలోని 6వ భాగం యొక్క పునఃప్రసారాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం.

నా తల్లి, తండ్రి, గురువు, దైవం, సర్వమైన శ్రీ సాయిరాముని దివ్య చరణారవిందములకు శతకోటి నమస్సుమాంజల్లు. స్వామి తల్లి అయి ప్రేమిస్తారు, తండ్రి అయి బాధ్యతలు నిర్వర్తిస్తారు, గురువై దారి చూపిస్తారు, దైవమై రక్షిస్తారు. ఇది మనందరి జీవితాల్లో మనం తెలుసుకున్నటువంటి సత్యం. స్వామివారి కళాశాలలో 1974 సంవత్సరం ఆగస్టు 20వ తేదీన మొట్టమొదటిసారిగా నేను తెలుగు ఉపాధ్యాయునిగా అడుగుపెట్టాను. అడుగుపెట్టాక స్వామితో ఎంతో వింత అయినటువంటి అనుబంధం మాది. ఇప్పటి వరకు అది కొనసాగుతూనే ఉంది. మరి స్వామి పుట్టు పండుగ సందర్భంగా ఏ రకమైనటువంటి అనుభవాలున్నాయో చెప్పమంటే వాటిని మాత్రమే ఇక్కడ చెప్పవలసి వస్తుంది. 1975 సంవత్సరం, అంటే నేను చేరాక ఒక మొదటి సంవత్సరం, తర్వాత ఒక సంవత్సరం మాత్రమే నాకు అనుభవం ఉంది అప్పటికి. 75 సంవత్సరం ఇక్కడికి వచ్చాం. స్వామివారి 50వ జన్మదినోత్సవ సందర్భం అది. అప్పుడు ప్రిన్సిపల్ అయినటువంటి డాక్టర్ హేమలత గారు మమ్మల్ని అందరినీ తీసుకుని ఇక్కడికి వచ్చారు. స్వామివారి పుట్టినరోజు వేడుకల కోసం మేము నవంబర్ 2 తేదీ అనుకుంటాను వచ్చేసాం అందరం. రాగానే మరుసటి రోజు స్వామి మాకందరికీ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూ ఇచ్చి మేమందరూ వెళ్లి లోపల కూర్చోగానే అన్నారు, బంగారు మీరంతా వచ్చేశారా, నాకు చాలా ఆనందంగా ఉంది, ఏమిటో పనులన్నీ అటు ఇటుగా ఉన్నాయి, ఏ పని సక్రమంగా జరగలేదు, మీరందరూ వచ్చేశారు, నాకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది, ఇంకా పనులన్నీ జరిగిపోతాయని నిశ్చింతగా ఉంది అన్నారు. ఈ మాట వినగానే నాకు అనిపించింది, ఒక ఇంట్లో ఒక పెళ్లి పెట్టుకుని ఒక పెళ్లి పెద్ద పిల్లలు, కొడుకులు, బిడ్డలు అంతా వాళ్ళ రాక కోసం ఎదురుచూసి వాళ్ళు రాగానే మీరంతా వచ్చేసారు, నాకు చాలా ఆనందం, చాలా సంతోషం, ఇంకా మీరొచ్చాక నా బరువు బాధ్యత అంతా మీ నెత్తి మీద పెట్టి నిశ్చింతగా హాయిగా ఉంటాను అన్నట్లు తండ్రి మాట్లాడతాడు చూడండి, ఓ ఇంట్లో పెళ్లి పెద్ద అలాగ మాట్లాడుతున్నారు స్వామి అనిపించింది. స్వామి యొక్క కనుసన్నతో అన్ని జరిగిపోతాయి కదా, మరి స్వామి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అనిపించింది నాకు అక్షణం. స్వామివారు సంకల్పిస్తే చాలు సర్వమైన కార్యాలన్నీ రూపుదాల్చి అన్ని సఫలీకృతం అవుతాయి. స్వామివారి భౌతిక ఉపాధి యొక్క తదనంతరం కూడా వారి సేన ఏ విధంగా పనిచేస్తోందో మనం గమనించవచ్చు. కాబట్టి ఆయన సంకల్పంతో ఇన్ని జరిగిపోతుంటే స్వామి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని నా అజ్ఞానపూరితమైనటువంటి మనస్సుకి ఆ క్షణంలో అనిపించింది. కానీ తర్వాత ఆలోచిస్తే అనిపిస్తుంది నాకు, నా కార్యక్రమంలో మీకు పాలు పంచుకోవడానికి ఇంత భాగస్వామ్యం ఇస్తున్నాను, ఈ భాగస్వామ్యాన్ని మీరు ఆనందంగా అనుభవించండి అని మనకు ఒక ఉత్సాహపూరితమైనటువంటి చేయూతను అందించటానికి, మనం వారి కార్యక్రమంలో మన వంతు కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించటానికి వారు ఒక ఉత్సాహపూరితమైనటువంటి ఒక చేయూతను అందించడానికి అలా మాట్లాడారని తర్వాత అనిపించింది నాకు. ఆ రోజు అయిపోయింది, స్వామి అన్నీ చెప్పారు, ఏమేం కార్యక్రమాలు చేయాలో ఆ ఇంటర్వ్యూలు అన్నీ చెప్పారు, పుస్తకాలు అమ్మే పని, తర్వాత క్యాంటీన్ కూపన్లు అమ్మే పని, ఇలాంటి పనులన్నింటినీ చెప్పి ఇవన్నీ మీరు పంచుకోండి అని చెప్పారు. ప్రిన్సిపల్ గారు అందరినీ పిలిచి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పనిని ఏర్పాటు చేశారు. ఆ రకంగా నా వంతుగా నాకు పుస్తకాలు అమ్మేటటువంటి బాధ్యత వచ్చింది. కొంతమంది పిల్లలతో నేను పుస్తకాలు అమ్మాలి, స్వామి అంటే ట్రస్ట్ పబ్లికేషన్స్ అన్ని నేను అమ్మాలి. ఆ పుస్తకాలన్నీ తీసుకుని అక్కడ వెనకల ఇప్పుడున్న భవనాలు, అంతస్తులు అక్కడ ఉండేటటువంటివి కాదు, అక్కడ ఒక షెడ్స్ ఉండేవి. ఆ షెడ్స్ లో మేమందరం అమ్మటానికి వెళ్లాం. అక్కడ ఆ షెడ్ 2 భాగాలుగా విభజితమై ఉంటుంది. ఒకవైపు నుంచి మగపిల్లలు, అప్పుడు ఆ రోజుల్లో వైట్ ఫీల్డ్ లో మాత్రమే కాలేజీ ఉండేది, ఆ వైట్ ఫీల్డ్ పిల్లలు వచ్చి అక్కడ అటువైపు అమ్ముతున్నారు, మేము ఇటువైపున ఈ ఒకవైపుగా మేము అమ్ముతున్నాము. అమ్మాయిలు పెట్టుకుని నేను ఇంకొక టీచరు మేము ఇద్దరం కలిసి అందరం కలిసి అమ్ముతున్నాం పుస్తకం. పిల్లలు అన్నారు, మేడం పొద్దున్నే వచ్చేసాం మనం, స్వామి దర్శనం అంతా మిస్ అయిపోయాం ఈరోజు, స్వామి దర్శనం ఉంటే ఎంత బాగుండేది కదా, ఇంక ఈ రోజు నుంచి రోజు ఇదే పనే మనకు, కేవలం సాయంత్రం దర్శనం తప్ప మనకేం దొరకదు కదా అన్నారు. అమ్మ డ్యూటీ చాలా ముఖ్యమైనటువంటిది, మన విధి మన కర్తవ్యాలు మనం నిర్వర్తించాలి అని వాళ్ళకి ఏదో సమాధాన పరిచయం. అంతలో ఇంతలో అమ్ముతూ ఉన్నాం మేము. ఆ రోజుల్లో స్వామి ఎర్రటి కారులో వచ్చేవారు. నేను తల ఉంచుకుని గుంపంతా కూడి ఉన్నారు, అందరూ భక్తులందరూ చాలా మంది, చాలా పెద్ద గుంపుగా వచ్చారు అందరూ, అందరూ పుస్తకాలు అడుగుతున్నారు, మేమంతా తీసిస్తున్నాము. నేను తల ఉంచుకుని పుస్తకాలన్నీ ఏరి ఇస్తున్న సమయంలో పిల్లలు అన్నారు, నా విద్యార్థులు అన్నారు, మేడం స్వామి కారు వెళ్తోంది అన్నారు. నేను తల ఎత్తి చూసే లోపల స్వామి కారు 1 నిమిషంలో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే స్వామి ఉన్నారన్న విషయం కూడా మేము గమనించడానికి వీల్లేనంత తొందరగా ఆ కారు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన 10-15 నిమిషాల తర్వాత మేమంతా నించుని అమ్ముతున్నాము. స్వామి కారు వెళ్లిన 10-15 నిమిషాలకు 4 చీరలు,
ఒక్కొక్కళ్ళు కూర్చోవడానికి, టీచర్లు కూర్చోవడానికి చైర్లు, తర్వాత ఆ వైపు అబ్బాయిలు అమ్ముతున్నారు, ఈ వైపు అమ్మాయిలు అమ్ముతున్నారు, మధ్యలో ఒక తెరలు అన్ని వచ్చేసాయి అన్నమాట. సేవాదల వాళ్ళు వచ్చి తెరలు కట్టేశారు, టీచర్లందరూ కూర్చోవడానికి చైర్లు వచ్చేసాయి. ఇవంతా ఒక్క నిమిషంలో స్వామి కారు అలా ఒక్కసారి పాస్ అయి వెళ్ళింది. స్వామి ఒక్క క్షణంలో అన్నింటినీ చూశారు. ఒక్క నిమిషంలో ఇవన్నీ ఏర్పాట్లు జరిగిపోయాయి అన్నమాట. అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, స్వామి యొక్క అతి సూక్ష్మమైనటువంటి పరిశీలన దృష్టి చాలా గొప్పది. ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా పరిశీలనాత్మకంగా చూసేవారు స్వామి. అతి చిన్న విషయం నుంచి పెద్ద విషయం దాకా వారు తీసుకున్న జాగ్రత్త నాకు కనిపించింది ఆ సందర్భంలో. ఇది 75వ సంవత్సరంలో స్వామిది జరిగినటువంటి, స్వామి యొక్క 50వ బర్త్డే సందర్భంగా జరిగినటువంటి ఒక సంఘటన, నాకు గుర్తుండిపోయినటువంటి సంఘటన ఇది. తర్వాత 1985లో 60వ బర్త్డే సందర్భంగా మేమంతా కలిసి ఒక నాటకం వేశాం, జంతునాం నరజన్మ దుర్లభం అని. ఆ నాటకంలో ఇతివృత్తం ఏమంటే, భిన్న దేవతలకు భిన్న భిన్న వాహనాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు గణేశునికి ఎలక అనుకోండి, అలాగే సుబ్రహ్మణ్య స్వామికి నెమలి, అమ్మవారికి సింహం, ఇలాగా అన్నింటినీ ఆయా దేవతల వాహనాలు, అలాగే నైరుతికి వాహనం నరుడు, ఇలా అన్ని దేవతల వాహనాలని తీసుకుని అన్ని దేవతల వాహనాలు కంటే మానవుడు నేను చాలా గొప్పవాడు అంటాడు. కానీ ఆ దేవతల వాహనాలన్నీ కలిసి ఆ నరుడితో అంటాయి, నీ గొప్పతనం ఏముంది, నీలో స్వార్థం, చాలా స్వప్రయోజనం, అవకాశవాదం, ఇలాంటివన్నీ నీకు చాలా బలంగా ఉన్నాయి, మాలో అలాంటివన్నీ లేవు అంటూ ఆ పశువులన్నీ కూడా పశుపక్షాదుల్లో ఉండేటటువంటి గొప్ప గుణాలన్నీ ఏకరు పెట్టి మానవుని తిరస్కరించి జరుగుతుంది. ఆఖరికి మానవుడు తన లోపం తెలుసుకోవడం జరుగుతుంది. ఈ రకంగా ఒక నాటకం రాశాం మేమంతా. ఆ నాటకం వేసి, అది నాటకం స్వామి ముందు వేయాలనేటటువంటి సంకల్పంతో మేము వచ్చాం. అప్పుడు వస్తే స్వామికి వ్యక్తిగతంగా స్వామికి ఆడపిల్లలు స్టేజీ ఎక్కి వాళ్ళ స్త్రీత్వం అనేది పదుగురి కళ్ళ ముందు పడటం అనేది స్వామికి కొంత నచ్చేది కాదు. అందుకనే ఏమో చాలా తక్కువగా ఉండేటటువంటివి మాకు స్టేజ్ ఎక్కి ఏ రకమైనటువంటి ప్రదర్శనలు ఇవ్వడానికి స్వామి నుంచి అనుమతి లభించడం అనేది కొంచెం కష్టంగా ఉండేది ఆ రోజుల్లో. అలాంటిది హేమలత మేడం గారు, అంటే మా ప్రిన్సిపల్ గారు ఆవిడ, తెలుగు డిపార్ట్మెంట్ హెడ్ కూడా ఆవిడ ఆ రోజుల్లో, ఆవిడ స్వామి రాగానే స్వామికి చెబుదాం ఈ విషయము, మనం ఇలా నాటకం తయారై వచ్చామన్నటువంటి విషయం అని చెప్పి స్వామితో చెప్పారు. స్వామి, మేము విధంగా ఒక నాటకం తయారై చేసుకుని వచ్చాము, అందులో అమ్మాయిలు ఎవ్వరూ బయటికి కనపడరు స్వామి అని చెప్పారు. ఎందుకంటే స్వామి అనుమతి లభిస్తుంది అనేటటువంటి ఒక నమ్మకంతో ఆవిడ, అమ్మాయిలు ఎవ్వరూ బయట కనపడరు స్వామి తింటే, అలాగా ఎలాగ కనపడరు, ఎలాగ చేశారు అని అడిగారు. అందరూ ఒక్కొక్కళ్ళు ఆయా పశువుల యొక్క వేషధారణలో మునిగిపోయి ఉంటారు స్వామి, ఎవ్వరూ కనపడరు, ఒక్క నరుడు తప్ప ఇంకెవరూ కనిపించరు. దాని ఇతివృత్తం ఇది స్థూలంగా అంటూ స్వామికి అంతా వివరణాత్మకంగా చెప్పారు. చెప్తే స్వామి చాలా ఆనందించారు. ఆనందించి, ఇప్పుడే నేను చూస్తాను రిహార్సల్స్, ఒక్కసారి పూర్ణచంద్ర ఆడిటోరియంలో అందరు పిల్లలందరు నమ్మనండి, ఎలా వేస్తారో ఏంటో చూస్తాను అని అడిగారు. అంటే మేమంతా కలిసి అక్కడికి వెళ్ళాం. వెళితే స్వామి అక్కడ వచ్చి చూసి చాలా ఆనందించి, ఆ రోజు స్వీట్స్ అన్ని తెప్పించి, స్వామి రూమ్లో ఉన్నటువంటి స్వీట్స్ రకరకాలైనటువంటివి, ఎప్పుడు నేను జీవితంలో తిని చూడలేదు అలాంటివి, అలాంటి రకరకాలైనటువంటి తీపి పదార్థాలన్నీ తెప్పించి ఇచ్చి స్వామి చాలా విలక్షణంగా ఒక మాట మాట్లాడారు. స్వీట్స్ కి తీపులు అనేవారు, అది కేవలం రాయలసీమలో మాత్రమే ఉన్నటువంటి పదం అది. తీపులు అన్ని బాగున్నాయా, తిన్నారా అన్నారు. నేను అప్పటికి బాగా ఆస్వాదిస్తూ ఆనందిస్తూ ఉన్నానన్నమాట వాటిని. నాకు అప్పుడు చాలా నచ్చింది, ఎందుకంటే నేను రాయలసీమ దాన్ని, స్వామి రాయలసీమ సంబంధించినటువంటి వారు, తీపులు చాలా బాగున్నాయి స్వామి అని అన్నాను. అన్న తర్వాత అన్ని అందరికీ పెట్టి చాలా సంతృప్తిగా అందరు తినే వరకు ఉన్నారు, ఉండి ఇది వేయండి అన్నారు. మేము శాంతివేదిక మీద వేసాం దాన్ని, శాంతివేదిక మీద వేశాక దాన్ని, ఇది అది తెలుగులో రాశాను అప్పుడు నేను. ఆ తెలుగులో స్వామి అన్నారు, ఇది తెలుగులో ఉంటే కంటే కూడా ఇంగ్లీష్లో ఉంటే బాగుంటుంది, ఎందుకంటే చాలా మంది విదేశీయులు వచ్చున్నారు, అందరికీ అర్థం అవ్వాలి ఇది, ఎందుకంటే మానవుని యొక్క అల్పత్వం ఏమిటో తెలియాలి, మానవుని కంటే కూడా పశువులే శ్రేష్టమైనటువంటివి, నరజన్మ దుర్లభమైన, మానవుడు పాడు చేసుకుంటున్నాడు దీన్ని అని ఈ విషయాన్నంతా అప్పటికప్పుడు ఇంగ్లీష్లో రాయించి దాన్ని ఆ రోజుల్లో సైక్లో స్టైల్ చేయించేవారు, ఆ సైక్లో స్టైల్ చేయించి పేపర్లన్నీ కలిపి అందరికీ పంచిపెట్టండి అని చెప్పారు. అలాగే పంచిపెట్టాము కూడా అందరికీ, కనీసం దాని యొక్క సారాంశం అందరికీ అర్థం అవుతుంది అనేటటువంటి ఉద్దేశంతో. ఇలాగ స్వామి ఎన్నో అవకాశాలు ఇచ్చారు మా అందరికీ కూడా, చాలా రకాల అవకాశాలు ఇచ్చారు. అంటే మన కళలు కానీ, మనకున్నటువంటి కాస్తో కూస్తో ప్రతిభ కానీ అది ఆయన ముందు ప్రదర్శించుకోవటానికి చాలా మంచి అవకాశాలు ఇచ్చారు. ఇవి ఈ రెండింటిలో నేను గమనించింది ఏమిటి అంటే, స్వామి గురువుగా మనకు ఒక మార్గం చూపించిపోవటం అనేది. తర్వాత ఇంకొక 2 బర్త్డేస్లో నాకున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి అనుభవం ఒకటి ఉంది. 1998వ సంవత్సరంలో నేను ఇక్కడ అనంతపురం కాలేజీ డార్మెంటరీలో పడుకొని ఉన్నాను రాత్రి. ఆ సందర్భంలో నాకు ఒక కల వచ్చింది. నాకు అప్పటికి నా తండ్రిని పోగొట్టుకొని ఉన్నాను నేను.
ఆ కళ ఏమి అంటే, దాంట్లో నేను మా నాన్నగారు మా అమ్మగారు కలిసి మా ఊళ్ళో ఒక ఒక దారి వెంబట వెళ్తూ ఉండేవాళ్ళం. మా నాన్నగారు చనిపోయాక మా అమ్మ అనేవారు, చూసావా నాన్నగారు చనిపోయారు కానీ మన ఇద్దరం మాత్రం ఉన్నాం, అన్ని అలాగే ఉంటాయి కానీ మనుషులు మాత్రం ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతారు అని మా అమ్మ అంటూ ఉండేది. అప్పటికి మా అమ్మ ఉన్నారు ఇంకా అప్పటికి, కానీ నా కళలో నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను. నేను అనుకుంటున్నాను మా అమ్మ కూడా లేదు నాకు అని అనుకుంటూ, చాలా నైతికమైనటువంటి బలం నాకు మా అమ్మ, ఆ నైతికమైన బలం కూడా నాకు లేదు అనుకుంటూ వెళ్తున్నాను. ఆ కళలో వెనక్కు తిరిగి చూశాను, స్వామి కనిపించారు నాకు. అది తెల్లవారు లేచి, ఇంకా అది మా తెల్లవారుతూ ఉండగా వచ్చినటువంటి కళ ఇది. ఆ కళ తలుచుకోగానే నాకు చాలా దుఃఖం, విపరీతమైనటువంటి ఆవేశం, దుఃఖం చాలా పొంగులాగా వచ్చాయన్నమాట. ఈ నా విద్యార్థిని, ఈరోజు నాతో పాటు కొలీగ్ అయినటువంటి అమ్మాయికి ఆ ప్రఫుల్లకు అనే ఈ విషయం చెప్పాను. చూడు ఎందుకు ఇలా వచ్చింది, స్వామి ఎంత దయారహితంగా ప్రవర్తిస్తున్నారు, ఎందుకు ఇలాంటి కళ వచ్చింది నాకు. పైగా మరుసటి రోజు తెల్లవారితే బర్త్డే సందర్భం అది, అందుకని ఇలాంటి సందర్భంలో ఇలాంటి కళ వచ్చింది ఏమిటి నాకు అని చాలా బాధపడ్డాను, చాలా దుఃఖిస్తున్నాను, చాలా లోపల ఉన్నటువంటి దుఃఖం అంతా పొంగుకొని వస్తోంది నాకు. అప్పుడు అమ్మాయింది, మేడం ఇలాంటి కళలు వస్తే చాలా మంచి జరుగుతుంది, ఎందుకంటే మా అమ్మ మరణించినట్టు అనుకుంటున్నారు కానీ మరణం అనేది మీకు కళలో చూపించబడలేదు కదా, ఎందుకు అలా అనుకుంటున్నారు అంది అమ్మాయి. అన్న తర్వాత మేము ఇద్దరం కలిసి దర్శనానికి వెళ్ళాం. వెళ్ళి కూర్చున్నాం, స్వామి వచ్చారు. ఆయన అక్కడ చూస్తున్నాను, స్వామి దర్శనానికి బయలుదేరి వస్తున్నారు, పూర్ణచంద్ర ఆడిటోరియం నుంచి వస్తున్నారు స్వామి. చూస్తుంటే నాకు చాలా దుఃఖం, బాధ వెల్లువలాగా వస్తున్నాయన్నమాట. స్వామిని బాగా ఒక రకంగా తిట్టుకుంటున్నానని చెప్పాలి, తిట్టుకోకూడదు కానీ ఎవరిని తిట్టుకుంటాం, భగవంతుని తప్ప ఇంకెవరిని తిట్టుకోలేం కదా, ప్రపంచంలో ఎవరిని తిట్టుకుంటూ ఊరుకోరు కదా. అందుకని భగవంతుని స్వామిని తిట్టుకుంటూ ఉన్నాను, స్వామి ఎందుకు ఇలా చేస్తున్నావు, చరిత్రలో ఏమైనా దాఖలాలు ఉన్నాయా, నువ్వు బాగుపరిచిన దాఖలాలు ఎవరికైనా ఉన్నాయా, ఎవరిని బాగుపరిచిన దాఖలాలు ఉన్నాయి కాబట్టి నీ భక్తులైన వాళ్ళు ఇలా బాధపడుతూనే ఉండాలి అనుకుంటూ చాలా రకాలుగా అనుకుంటున్నాను నేను. స్వామి అలా వచ్చారు, స్వామి దగ్గరకు వచ్చేటప్పటికి దుఃఖం ఎవరు చూడకూడదని నేను తల ఉంచుకుని అలా దుఃఖిస్తున్నాను. ఆ పక్కన నా అమ్మాయి చెప్పింది, మేడం వెనకన అమ్మాయి అక్షింతలు పెట్టుకుని ఉంది పుట్టినరోజు సందర్భంగా. ఆ అమ్మాయి మీద ఏం వేశారో కానీ ఆ అక్షింతలను తీసిచ్చి మీ నెత్తిన వేశారు మొత్తం స్వామి, నేను చూశాను కాబట్టి మీరు దుఃఖించాల్సిన పని లేదు, బాధపడాల్సిన పని లేదు, మీ అమ్మగారికి ఏమీ కాదు అని చెప్పింది. ఇది 1998 బర్త్డే సందర్భంగా జరిగినటువంటిది. తర్వాత 1999 మా అమ్మ నవంబర్ 28 చనిపోయింది. ఆ సంవత్సరంలో జరగరానివన్నీ జరిగిపోయింది, ఆవిడ చనిపోయింది. ఆవిడ అంటే నేను అనుకుంటాను ఒక సంవత్సరం ముందు ఒక మానసికంగా ఒక సిద్ధపరిచారు నన్ను ఆయన. ఆ తర్వాత నేను చాలా తొందరగా తట్టుకోగలిగాను, బయటకు రాగలిగాను. నాకు ఆ బర్త్డే సందర్భంగా 1999 స్వామి బర్త్డే టైంలో వెళ్తున్నారు. ఆసారి కాన్వెంట్ పిల్లలందరూ కలిసి చాలా గొప్పగా స్వామి వెనకల ప్రొసెషన్లో వస్తున్నారు, రకరకాల నృత్య ప్రదర్శనలు ఇస్తూ స్వామి వెంట వస్తున్నారు. స్వామి చాలా కోలాహల ప్రియుడిలాగా, స్వామిని కోలాహల ప్రియ అయిన మహా అంటారు, చాలా కోలాహల ప్రియుడిలాగా ఉన్నారు స్వామి. ఆ రోజు విపరీతమైన కోలాహలం ఉంది, ఆ కోలాహలం మధ్యలో వస్తున్నారు స్వామి. నేను అక్కడ కాలేజ్ వాళ్ళ బ్లాక్ లో కూర్చున్నాను. అలా వెళ్తున్న స్వామి అంత ప్రొసెషన్లోనూ ఒక మాట నా వైపు చాలా దయగా, ఆయన కళ్ళల్లోంచి కరుణ, ఆ జాలి, ప్రేమ అలా పొంగుకొని వస్తున్నాయి. అది నేను ఒకటి 2-3 సందర్భాల్లో మాత్రమే నేను దాన్ని అనుభవించాను. నేను ఆ రోజు అలా అంత పొంగి పొరులుతున్నాయి వారి కళ్ళ నుంచి, అలా చూశారు నన్ను. ఆ చాలా ఆనందపడిపోయాను. ఆసారి మాకు మంచి గద్వాల చీరలు ఇచ్చారు స్వామి, ఆ గద్వాల చీరలు కట్టుకున్నాము. చాలా ఆనందం, నాకు చాలా నచ్చింది ఆ చీర, నేను కట్టుకుని ఆనందంగా ఉన్నాను. స్వామి నన్ను చాలా ప్రేమగా చూశారని చాలా ఆనందపడిపోయాను. ఈ దర్శనం నుంచి వెళ్లి వెళ్ళంగానే అక్కడ ఉన్నటువంటి మన టెలిఫోన్ బ్లాక్ వెళ్ళి మా అమ్మగారికి ఫోన్ చేశాను, అమ్మ నేను చాలా ఆనందంగా ఉన్నాను, చాలా సంతోషంగా ఉన్నాను, ఇలా స్వామి మంచి చీర ఇచ్చారు, నన్ను చాలా ప్రేమగా చూశాను, చాలా ఆనందంగా ఉన్నావు కదా, ఆనందంగా ఉన్నావు కదా, చాలు అంతే అంది మా అమ్మ. నాకు తెలీదు, ఆమెకు తెలీదు, ఇంకొక 5 రోజుల్లో ఆమె వెళ్ళిపోతుంది అన్నటువంటి సత్యం. ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, స్వామి చేసేటటువంటి ఒక సూచన ప్రతిదీ కూడా మనల్ని బాగుపరచడానికి, మనల్ని గట్టిపరచడానికి, జీవితంలో ఉన్నటువంటి చేదు నిజాల్ని గట్టిగా ఎదుర్కోవడానికి మాత్రమే అయి ఉంటాయి ఎప్పుడు కూడా. అది ఆయన తత్కాలంలో మనకు కష్టం అనిపించవచ్చు, తత్కాలంలో బాధ అనిపించవచ్చు, దాన్ని మనం స్వీకరించలేకపోవచ్చు, కానీ అది స్వీకరించేలాగు చేస్తారు, జీవితం యొక్క చేదు నిజాల్ని మనం తట్టుకునేలాగు చేస్తారు, మనల్ని గట్టిపరుస్తారు, మనల్ని సక్రమమైన మార్గంలో ఉంచుతారు, మనల్ని అలా ముందుకు నడిపిస్తారు. ఇది ఈ సత్యాన్ని నేను క్షణక్షణము వారి దగ్గర తెలుస్తూనే ఉంటుంది మనకు. అయినా సరే మనం ఒక మాట పునశ్చరణ చేసుకున్నప్పుడు ఇంకొంచెం బలపడుతుంది దాని యొక్క ఆ నమ్మకం కానివ్వండి, అదనండి, అవన్నీ బలపడేటటువంటి అవకాశం ఎక్కువ. అందుకని ఇలాంటి ఒక చిన్న చిన్న 4 అంటే పుట్టినరోజు సందర్భంగా అన్నారు కాబట్టి ఆ పుట్టినరోజు సందర్భంగా ఉన్న ఒక 4 అనుభవాల్ని నేను మీ ముందుంచడం జరిగింది. ఇలాంటి అవకాశం నాకు ఇచ్చినటువంటి గ్లోబల్ రేడియో సాయి వారికి, దాని యొక్క అథారిటీస్కి, అందరికీ కూడా నేను చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ముగిస్తున్నాను.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. సాయి భక్తుల జీవితం, సాయి రాముని సందేశం అన్న అంశంపై శ్రీ కోటా శివకుమార్ గారిచే నిర్వహింపబడిన చర్చాగోష్ఠి 3వ భాగం ఇప్పుడు మనం విందాం.

సాయి రాముని సందేశం అన్న అంశంపై శ్రీ కోటా శివకుమార్ గారిచే నిర్వహింపబడిన చర్చాగోష్ఠి మూడవ భాగం ఇప్పుడు మనం విందాం.

ఓం శ్రీ సాయిరామ్. రేడియో సాయి శ్రోతలకు అందరికీ జై సాయిరామ్. ఒకప్పుడు స్వామి ఒక చిన్న కథ ద్వారా మనకి ఎంతో నిగూఢమైన విషయం చెప్పారు. మహాభారత యుద్ధం అవుతోందిట. 10వ రోజు దగ్గర పడింది. భీష్ముడు రోజురోజుకి తన ప్రతాపం పెంచుతున్నాడు. ప్రతిరోజు 10 రోజుల వరకు అపజయం పాండవులదే అవుతోంది. అటువంటి ఒక సమయంలో ఆ రోజు భీష్ముడు ఎంతో ప్రతాపవంతుడిలాగా యుద్ధం చేసిన తర్వాత సాయంత్రం యుద్ధం నుంచి వెనకాలకు వస్తున్నారు రథ సారథి కృష్ణుడు, రథంలో ఉన్న రథికుడు అర్జునుడు. అయితే ఆ రోజు అర్జునుడు కూడా చాలా బ్రహ్మాండంగా భీష్ముడితో యుద్ధం చేసి తను చేయగలిగాడు ఇంత చక్కగా అని కొంత తనలో అతిశయం కలుగగా కాస్త గర్వంతో ప్రోటోకాల్ బట్టి మొదట శిబిరం దగ్గరికి వచ్చిన తర్వాత మొదట దిగవలసింది రథం నడిపే సారథి, తర్వాత రథకుడు దిగాలి అన్న భావంతో కృష్ణుని దిగమన్నాడట. అయితే కృష్ణుడు అంటాడట, లేదు అర్జున మొదట నువ్వు దిగాలంటాడు. అంటే అర్జున్ అట్లా కాదు, కృష్ణ మొదట సారథి దిగాలి కాబట్టి నువ్వు దిగు అంటే, ఈ విధంగా కొంతసేపు జరిగిన తర్వాత కృష్ణుడు ఇంకా చాలా గట్టిగానే గద్దించి చెప్పాట, అర్జున తొందరగా దిగు, నేను చెప్తున్నాను, దిగి లోపలికి వెళ్ళన్నాడు. అంటే అర్జునుడు ఇంకా ఏమీ చెప్పలేకపోయాడు. దిగి అక్కడ నుంచుంటే మళ్ళీ కృష్ణుడు అన్నాడు, కాదు దూరంగా లోపలికి వెళ్ళిపో అని చెప్పడం. అప్పుడు అర్జునుడు వెళ్లిపోతే కొంచెం దూరం వెళ్లిన తర్వాత కృష్ణుడు వెంటనే ఆ రథం నుంచి దూకేయగానే అంతవరకు అక్కడ చక్కగా ఉన్న రథం ఒక్కసారి బగ్గుమని మంటలతో మండిపోయింది మొత్తం. అర్జునుడికి ఏం అర్థం కాలేదు. అప్పుడు కృష్ణుడు అర్జున్ దగ్గరికి వచ్చి తన సహజ కరుణభావంతో అతని చుట్టూరా చేయి వేసి అన్నట్ట, చూడర్జున, ఈరోజు భీష్ముడు వదిలినటువంటి బ్రహ్మాస్త్రాలు అగ్నేయాస్త్రాలు ఎంత శక్తివంతమైనవంటే అవి రథంతో పాటు నిన్ను ఎప్పుడో కాల్చేసేవి. అయితే నా కరుడుతో వాటిని, నా శక్తితో వాటిని నా కాలు కింద అదిమి పెట్టాను. అందువల్ల నేను గనక ముందర దిగి ఉంటే రథం నుంచి నువ్వేమయ్యేవాడివో నువ్వు ఊహించుకోవచ్చు అంటే అర్జునుడు కన్నీరు కారుస్తూ స్వామి పాదాల మీద పడ్డాడట. ఈ విషయం

0: స్వామి చెప్తూ ఒక విషయం మనకి చెప్పింది కూడా రహస్యం ఏమిటంటే, భగవంతుడు ఏమి చేసినా ఏమి బోధించినా కూడా అంది మన మంచి కోసమే. రథం నడిపేవాళ్లగా మనకు కనిపించవచ్చు, కానీ మన జీవితం అనే రథాన్ని ఆయన సారథ్యం తీసుకుని ముందుకు వెళ్తున్నప్పుడు ఎక్కడా కూడా అహంకారము అన్నదానికి తావివ్వకుండా ఆయన చెప్పిన మాటను ప్రతి నిమిషము ప్రతి క్షణము కూడా గుర్తుపెట్టుకుని మసలుకోవాల్సిన అవసరం. అయితే స్టూడెంట్స్ లాగా అక్కడ ఇన్స్టిట్యూట్ లో ఉన్నప్పుడు ఒక కాలేజ్ పెట్టి సెక్యులర్ ఎడ్యుకేషన్ అన్న పేరుతో డిగ్రీలు ఇప్పించిన స్వామి, అంతకన్నా గొప్ప విషయం, అంతకన్నా ఎంతో గొప్ప విషయమైనది పరావిద్య స్వామి అందరు స్టూడెంట్స్ కి ఇవ్వడం జరిగింది. అయితే ఇది వేదం ద్వారా వేదాంతం ద్వారా కాకుండా చిన్న చిన్న మాటలతో రోజూ మసులుకునే విషయాల్లో ఎన్నో విధాలుగా స్వామి చెప్పారు స్టూడెంట్స్ కి. అవన్నీ కొంత ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాము, ఈ నలుగురు కూడా చెప్పడం జరిగింది కొన్ని విషయాలు అనుభవాల ద్వారా. అయితే వాటిని తీసుకుని మనం కార్యోన్ముఖులుగా అర్జునులుగా ముందరికి వెళ్లి చేయవలసిన కార్యక్రమం ఏమిటి, ఈ సత్యసాయి గీత అన్నది మనం తీసుకున్న ఈ ఉద్యమం ఏ విధంగా మనం జరుగుతున్నప్పుడు ఒక పాత్ర వహించాలి, మన జీవితాల్ని ధన్యం చేసుకుని వేరే వారికి వీలైనంత వరకు ఏ విధంగా సేవ చేసుకోవాలి అన్న అంశాలపైన ఇప్పుడు మాట్లాడదామండి. మొట్టమొదటిగా సర్వోత్తముడు గారు, మీరు స్వామి బోధలు స్వామి చెప్పిన విషయాలు ఎన్నో వినుంటారు, ఎన్నోసార్లు స్వామి ఇచ్చిన స్ఫూర్తితో చాలా సేవలు చేశారు, ఇది విషయం నాకు తెలుసు. అయితే ఇక ముందు వెళ్తున్నప్పుడు ఎటువంటి భావనతో మనం సేవ చేయాలి, ఏ భక్తుడైనా సరే ఏ విధంగా భావించాలి, ఎలా ముందరికి నడవాలి అన్న విషయం గురించి కొంచెం చెప్తారు.
1: సరేనండి, ఇందాక మీరు చెప్పినట్టుగా నిమిత్త మాత్రం భవసవ్య సాచి అని శ్రీకృష్ణ భగవానుడు ఏ విధంగా అయితే అర్జునుడు బోధించాడో అదేవిధంగా మనం కూడా స్వామి చేతిలో పనిముట్లు అని అనుకుని ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ప్రతి దాంట్లో కూడా విజయం ఖచ్చితంగా ఉంటుంది. ఇంకోటి ఆ విజయాన్ని కూడా మనకి మనం అట్రిబ్యూట్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఇంకా ఫలితం ఉంటుందని చెప్పి స్వామి పదే పదే చెప్పడం జరిగింది. అదేవిధంగా స్వామి ఒక చిన్న ఉదాహరణగా చెప్తూ, ఒక వ్యక్తి ఒక ఊళ్ళో వల్ల బాగా నీటి ఎద్దడి ఉంది, వారికి నీళ్లు ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఒక మంచి ఉద్దేశంతో ఒక బావిని తవ్వించాడు. తద్వారా ఊళ్ళో వాళ్ళందరూ కూడా మంచినీళ్లు అందజేయడం జరిగింది. అయితే స్వామి ఏం చెప్పారంటే, ఈ వ్యక్తి అరే నా వల్ల నేను ఇప్పుడు ఈ యొక్క బావిని తవ్వించడం వల్ల ఇంతమందికి వాటర్ వచ్చింది అని చెప్పి భావించినట్లయితే, అదే బావిలో పొరపాటున ఎవరన్నా ఒక వ్యక్తి అటు వెళ్తూ చిన్నపిల్లవాడో వ్యక్తో జంతువు ఏదో దాంట్లో పడింది అనుకోండి, పడ్డప్పుడు అది చనిపోతే దానికి వచ్చే దుష్కర్మ కూడా ఇతనే అనుభవించాలి. ఎందుకంటే మంచితనా మంచి కానీ చెడు కానీ ఈ రెండు భగవంతుడి ద్వారా ప్రాప్తిస్తున్నాయి, మన్ని పనిముట్టుగా భగవంతుడు చేసుకున్నాడు, అది మన అదృష్టంగా భావించాలి తప్ప దానికి మనం కర్తృత్వం వహించడం వల్ల మనం ఏం చేస్తున్నాం అంటే దాంట్లో వచ్చే మంచి చెడులు కూడా మనమే బాధ్యత వహిస్తున్నాం. సో అందుకు స్వామి ఏం చెప్తారంటే నిష్కామ కర్మ అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా స్వామి ఏది చేసినా కూడా అదేవిధంగా స్వామి చెప్తూ వచ్చారు, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అంటూ ఆయన జీవిత పర్యంతరం 25 సంవత్సరాలు కూడా నిష్కామ కర్మ, ఏది చేసినా స్వామికి ఏ విధమైన ఇది కూడా లేకుండా చేసేవారు స్వామి. అందుకే చెప్పారు స్వామి, నా నిస్వార్థంతో ఏది సంకల్పించినా కూడా అది పరిపూర్తి కావడానికి కారణం ఏంటంటే నేను నిస్వార్థంగా ఎదురు వ్యక్తికి మంచి జరగాలనే ఉద్దేశంతో చేస్తాను, ఈ ఉద్దేశంతో చేస్తే ఈవెన్ మీరైనా సరే దీన్ని సాధించవచ్చు అని చెప్పారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భగవాన్ బాబా స్థాపించిన సందర్భంగా స్వామి పిల్లలతో చెప్పారు, నేనే కాదు ఈ సంకల్పం మీరు చేసుకున్నా సరే అది ఖచ్చితంగా నిలబడుతుంది, ఎందుకంటే ఇది ఇతరులకు మంచి జరగాలి అనే తత్సంకల్పంతో మీరు స్టార్ట్ చేయండి, ఖచ్చితంగా మీరు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రతి ఒక్కరు కూడా స్టార్ట్ చేయొచ్చు అని చెప్పారు స్వామి. సో అంత సింపుల్ గా ప్రతి విషయాన్ని చాలా మనకి అరటిబండి ఒలిచిపెట్టినట్టుగా స్వామి చెప్తూ రావడం జరిగింది. నిజంగా చెప్పాలంటే మనం ఆ రోజుల్లో అక్కడ విద్యాభ్యాసం చేసిన రోజుల్లో మనం యూనివర్సిటీలో నేర్చుకున్న దానికంటే కూడా అక్కడ పోర్టుగోలో స్వామి చెప్పేదే నిజంగా మన జీవితాన్ని ఈ రోజున నడిపిస్తుందని చెప్పడానికి నాకు ఏ విధమైన సందేహం లేదు. స్వామి చెప్పినట్టుగా ఇహమున సుఖీంప హేమతారక విద్య, పరమున సుఖీంప బ్రహ్మ విద్య అని చెప్పారు స్వామి. సో ఆ విధమైన పరవిద్యని మనందరి కూడా మనకే కాదు మన ద్వారా 10 మందికి, స్వామి ఒకరికి చెప్తున్నారంటే అది స్వామి ఒకరికి చెప్తున్నట్టు కాదు చుట్టుపక్కల అందరికీ కూడా చెప్తున్నట్టు, తద్వారా వారు వెళ్లి వేరే వాళ్ళతో షేర్ చేసుకుంటారు, అంటే ఇంతమందిని కూడా స్వామి ఈ యొక్క దీని ద్వారా రీచ్ అవుతున్నారు. ఉదాహరణకి మనకి రాహుకాలం ఉందనుకోండి, స్వామి రాహుకాలం అంటే ఏంటి, ఓసారి పోర్టుగల్లో అడుగుతూ వచ్చారు, రాహుకాలంలో ఆ టైం లోపల సూర్యుడి నుంచి వచ్చే బ్యాడ్ రేస్ భూమి మీద పడుతుంటాయి, కాబట్టి ఆ సందర్భంలో మనం మంచి కార్యం కానీ మంచిది కానీ తలపెట్టకుండా ఉంటే బాగుంటుంది, ఎందుకంటే రేసెస్ బ్యాడ్ రేసెస్ పడుతుంటాయి కాబట్టి మన ఆలోచనలో కూడా దాని ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. సో అదేవిధంగా లైన్ లో వస్తుంటే ఒక భక్తుడితో అన్నారు, స్వామి ఈ రోజు నేను ఊరికి వెళ్తున్నానంటే నేడు అష్టమి రేపు నవమి ఎల్లుండి వెళ్ళు అన్నారు. అంటే అతను అసలు ఒక్కడికనే కాదు స్వామి, ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఆ యొక్క సందేశం ఒకరికి చెప్తున్నట్టు కాదు చుట్టుపక్కల అందరికీ కూడా చెప్తున్నట్టు, తద్వారా వారు వెళ్లి వేరే

0: మనతో షేర్ చేసుకుంటారు. అంటే ఇంతమందిని కూడా స్వామి ఈ యొక్క దీని ద్వారా రీచ్ అవుతున్నారు. ఉదాహరణకి మనకి రాహుకాలం ఉందనుకోండి. స్వామి రాహుకాలం అంటే ఏంటి? ఒకసారి పోర్టుగల్లో అడుగుతొచ్చారు. రాహుకాలంలో ఆ టైం లోపల సూర్యుడి నుంచి వచ్చే బ్యాడ్ రేస్ భూమి మీద పడుతుంటాయి, కాబట్టి ఆ సందర్భంలో మనం మంచి కార్యం గాని మంచిది కానీ తలపెట్టకుండా ఉంటే బాగుంటుంది, ఎందుకంటే రేసెస్ బ్యాడ్ రేసెస్ పడుతుంటాయి కాబట్టి మన ఆలోచనలో కూడా దాని ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. అదే విధంగా లైన్ లో వస్తుంటే ఒక భక్తుడితో అన్నారు, స్వామి ఈ రోజు నేను ఊరికెళ్తున్నానంటే నేడు అష్టమి రేపు నవమి ఎల్లుండి వెళ్ళు అన్నారు. అంటే అతను అసలు ఒక్కడికనే కాదు స్వామి, ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఆ యొక్క సందేశం. సో ఏది చెప్పినా కూడా 10 మందికి ఉపయోగపడేలా అందరికీ అందుబాటులో ఉండేలా స్వామి చెప్తూ రావడం జరిగింది.
1: అంటే ఇక్కడ ఒక విషయము, మన సంస్కృతిలోంచి మనం పాటించవలసిన విషయాలు కూడా అంటే మూఢంగా ఏదో నమ్మి చేయడం కాకుండా, ఎందుకంటే స్వామి కొన్ని మనము పూజా కార్యక్రమాలు అవి గంట ఉన్నవి అటువంటివి కూడా మనం చూసామండి. దాని అనవసరమైనవన్నీ కుదించేసి ఎంత కావాలో అంతే చేయడం మనం చూసాం స్వామి. కాకపోతే నిజంగా దేనికైతే యూనివర్సల్ గా క్రియేషన్ లో దానికి నెగిటివ్ ఎఫెక్ట్స్ వైబ్రేషన్స్ అనేవి ఉన్నాయో స్వామికి తెలుసు కాబట్టి అవి మాత్రం కొన్ని స్వామి ఆచరించి మనకి ఇవి అందివ్వడం జరిగింది. తన ఆచరించినట్టు ఒక నాటకం ఆడారు ఈ రాహుకాలాలు, ఇవన్నీ తన కూడా చేసినట్టు నాటకం ఆడారు.
0: సో దట్ ఎందుకంటే స్వామి మై లైఫ్ ఇస్ మై మెసేజ్ అన్నారు కాబట్టి ఆయన చేసి తద్వారా మనకు ఆదర్శంగా ఆయన నిరూపించడం జరిగింది. అదే విధంగా ఒకసారి కొడైకెనాల్ లో స్వామి నారాయణ సేవ చేయాలని చెప్పి తలంచారు. మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా అక్కడ నారాయణ సేవ కార్యక్రమం సాయి శృతిలో చేయడం జరిగింది. అదంతా అయిపోయిన తర్వాత స్వామి దాదాపు 1 గంట 2 గంటలు అవుతుంది. ఆ సమయంలో స్వామి కారులో బయలుదేరి వెనకాల జీప్ లో మళ్లీ వస్త్రాలు తర్వాత ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా వేసుకుని పిల్లలు తీసుకుని వెళ్లి ప్రతి స్ట్రీట్ లో వెళ్లి అక్కడ ఉండే బెగ్గర్స్ అందరు కూడా అక్కడ ఉండే నారాయణులందరూ కూడా స్వామి స్వయంగా వాళ్ళందరూ కూడా ఇచ్చి రావడం జరిగింది. తద్వారా స్వామి చెప్పారంటే ఈ రోజు మనం నారాయణ సేవ చేస్తున్నాం అనే విషయం ఒకటి వాళ్ళకి తెలియకపోవచ్చు, రెండు తెలిసినా కూడా రాలేని వాళ్ళు ఎంతో మంది ఉంటారు. సో కాబట్టి ఏది చేసినా కూడా పరిపూర్ణమైన మనసుతో చేయాలి, నిస్వార్థంగా చేయాలి, అందరికీ రీచ్ కావాలి అనేది క్లియర్ గా స్వామి ఒక లెసన్ మనకి దాని ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ విధంగా స్వామి ఏది చేసినా సరే దాంట్లో నిగూఢార్థాలు నిగూఢమైన మర్మాలు ఇవన్నీ ఇట్లాంటివి ఎన్నో కూడా మనందరూ కూడా బోధపడేలా అట్ ది సేమ్ టైం ప్లస్ అందరూ ఆచరణ యోగ్యంగా ఆచరించే విధంగా స్వామి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మన పర్సనల్ సాధన విషయంలో కూడా స్వామి సత్యసాయి సేవ ఆర్గనైజేషన్స్ ద్వారా భక్తులందరికీ కూడా ఇచ్చిన ఒక మంచి ఇదేంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా పర్సనల్ సాధనలో ఒక 5 విషయాలని ఖచ్చితంగా వాళ్ళు గుర్తుపెట్టుకోవాలని, ప్రతిరోజు జపధ్యానాలు చేయడం, అదేవిధంగా సాయి లిటరేచర్ చదవడం, ప్లస్ ఇతరుల గురించి చెడుగా మాట్లాడకపోవడం పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ, ఈ ఏదైనా కూడా స్వామి దానికి ఒప్పుకునేవారు కాదు. అదేవిధంగా ప్రేమతో మృదు మధురంగా ఎదుటి వాళ్ళలో ఒక శాంతి రావాలి తప్ప వాళ్ళు ఆవేదన గాని లేదా ఉద్వేగం రాకూడదు, ఆ విధంగా మాట్లాడాలని చెప్పి స్వామి చెప్తుండేవారు. అదేవిధంగా సీలింగ్ అండ్ డిజైర్స్ అనేది ఒక గొప్ప వరం భగవాన్ బాబా సత్సాయి భక్తులందరికీ ఇచ్చింది. ఎందుకంటే మన కోరికలను ఎప్పుడైతే మనం అదుపులో పెట్టుకుంటామో ఆటోమేటిక్ గా మనకి కష్ట నష్టాలు కూడా మనం దూరంగా అయినట్టు లెక్క. ఎందుకంటే కోరికలు ఎప్పుడైతే ఉంటాయో ఆటోమేటిక్ గా వాటికి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అన్ని కూడా మనం వాటికి రెడీగా ఉండాలి. సో వీటిని అదుపులో పెట్టుకోవడం ద్వారా ఆటోమేటిక్ గా మనం వాటి నుంచి కూడా మనం రక్షించబడతాం.
1: అండ్ మీరు చెప్పిన 5 కూడా స్వామి మనకి ప్రసాదించిన నవసూత్ర నియమావళి అన్న దాంట్లో
0: నవసూత్ర నియమాల్లో పర్సనల్ సాధనలో భాగంగా స్వామి చెప్పిన 5, మిగిలినవి ఫ్యామిలీ సాధన తర్వాత సొసైటీ పరంగా స్వామి చెప్పిన విషయాలు. సో 5 కూడా పర్సనల్ గా మనం అందరం కూడా పాటించాల్సిన విషయాలు, పాటించదగ్గవి. ఇదే కాకుండా స్వామి ప్రతి చిన్న విషయం కూడా అంటే మనం నిద్ర లేచిన మొదలుకొని పడుకునే వరకు మనం ఏ విధంగా ప్రవర్తించాలనేది కూడా స్వామి చెప్పారు, తెలియజేయడం జరిగింది. ఎట్లాగంటే మనం బ్రహ్మముహూర్తంలో లేవాలి, బ్రహ్మముహూర్తంలో లేవడం వల్ల ఆ టైంలో చాలా ప్రశాంతత ఉంటుంది, మనం ఏ చేసినా కూడా దాని ఎఫెక్ట్ చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పారు. అదేవిధంగా స్నానం ఎప్పుడు చేయాలి, దేవతా స్నానం, ఋషి స్నానం, మనిషి స్నానం అంటూ టైమ్స్ 3 నుంచి 4 వరకు దేవ ఋషి స్నానం, 4 నుంచి 5 వరకు దేవతా స్నానం, 5 నుంచి 6 వరకు మనిషి స్నానం, ఆ తర్వాత రాక్షస స్నానం అని చెప్పారు స్వామి. అంటే 6 తర్వాత ఎవరు స్నానం చేసినా అది రాక్షస స్నానంతో సమానం, అంటే దాని ఎఫెక్ట్ ఆ విధంగా ఉంటుంది. 3 నుంచి 4 ఋషి స్నానం ఎందుకంటే చాలా ప్రశాంతమైన టైం అది, చాలా బ్రహ్మముహూర్తం అంటే ఒక అద్భుతమైన ఇది, ఆ సమయంలో స్నానం చేయడం వల్ల నీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి. సో ఈ విధంగా స్నానంతో మొదలు పెట్టుకుని ప్రతి విషయం కూడా ఈవెన్ మనం బ్రషింగ్ దగ్గర నుంచి స్వామి చెప్పడం జరిగింది. స్వామి చెప్పారు నేను తిన్న ప్రతిసారి కూడా నా ఆరోగ్యానికి కారణం ఏంటంటే నేను తిన్న ప్రతిసారి కూడా బ్రష్ చేసుకుంటాను అని చెప్పారు స్వామి. విద్యార్థుల మెడికల్ క్యాంప్స్ అయిన సందర్భంగా ఈ డెంటల్ దాని గురించి ప్రస్తావిస్తూ స్వామి, ఒరే నా ఆరోగ్యానికి కారణం ఏంటంటే నేను తిన్న ప్రతిసారి బ్రష్ చేసుకుంటాను.
1: పరమాత్మ తను అందరికీ చెప్పగలిగి ఉండి మీరు చెయ్యండి రా అని కాకుండా తను తన ఎగ్జాంపుల్ తను చేస్తున్నట్టు
0: చేస్తూ మన ద్వారా ఎగ్జాంపుల్ గా. సో ఆ విధంగా చేయడం వల్ల మీకు ఆరోగ్యం బాగుంటుంది. ప్రతి చిన్న విషయం, అదే మీరు భోజనం చేసేటప్పుడు బ్రహ్మార్పణం చదువుకోండి. బ్రహ్మార్పణ

0: ఎప్పుడైతే నువ్వు చదువుతావో అది ఆటోమేటిక్ ప్రసాదంగా అయిపోతుంది. సో ప్రసాదంలో ఏ విధమైన దోషాలను కూడా అది దాని దోషం నివారణ చేస్తుంది. ఈవెన్ ఆహారం నియమాలు స్ట్రిక్ట్ గా వెజిటేరియన్ తీసుకోండి, ఏ విధమైన ఇవి తీసుకోకండి మీరు. సో శాకాహారం తిన్న దాని వల్ల ఎఫెక్ట్స్ ఏంటి, మైండ్ మీద ఏ విధంగా ఎఫెక్ట్ ఉంటుంది, నీ దినచర్యలో ఏ విధంగా ఉంటుంది. సో ప్రతి చిన్నది కూడా అడ్డిపండి నొలిచి పెట్టినట్లుగా దినచర్య మొత్తం కూడా స్టార్ట్ ద డే విత్ లవ్, స్పెండ్ ద డే విత్ లవ్, ఎండ్ ద డే విత్ లవ్, దట్ ఈస్ ద వే టు గాడ్. ఎంటైర్ డే యూ ఫిల్ యువర్ సెల్ఫ్ విత్ లవ్, దట్ విల్ టేక్ యూ టు గాడ్. ఈజియెస్ట్ వే ఫర్ టేకింగ్ ఎ పర్సన్ టు గాడ్ ఈస్ లవ్. దట్ ఈస్ వాట్ భగవాన్ సెడ్. అండ్ ఆయన చెప్పడమే కాదు, చేసి చూపించాలి. ఆయన కంప్లీట్ గా మూర్తి భావించిన ప్రేమతత్వం భగవాన్ బాబా. సో ఆయన ప్రతి దినచర్యలో ఈ విధంగా ఎంతమంది భక్తులు వచ్చినా సరే, ఈవెన్ సూర్యచంద్రులకు ఏమైనా రెస్ట్ ఉండేదేమో కానీ మనం చూసాం స్వామి కొన్ని ఏళ్లు ఈ చెస్ట్ ఒక గత 4-5 సంవత్సరాలు వదిలిపెట్టే సూర్యచంద్రులకన్నా రెస్ట్ ఉందేమో కానీ స్వామికి రెస్ట్ లేదు. ఈవెన్ 4-5 సంవత్సరాలు కూడా రెస్ట్ ఉండదు, ఎందుకంటే వీళ్ళందరూ వెళ్లి ప్రతి యాక్టివిటీ స్వామి చూడాల్సిందే. ప్రత్యక్షంగా స్వామి చూసేవారు, ప్రతి కన్స్ట్రక్షన్ గానీ, ప్రతి యాక్టివిటీ గానీ, ప్రతి ఫంక్షన్ గానీ, ఇది ఇట్లుండాలి, ఇది ఇట్లుండాలి, ఇది ఇట్లుండాలి. ఈవెన్ మొన్న 85th బర్త్డే సందర్భంగా స్వామి భక్తులకు ఎక్కడ భోజనాలు పెడుతున్నారు, ఎప్పుడు కూడా స్వామి దృష్టి భక్తుల మీదే. చాలా మంది అనుకుంటారు విఐపీస్ అది ఇదని, ఎప్పుడు కాదు, భక్తుల మీదే స్వామి దృష్టి. కారణం భక్తులకు ఎక్కడ పెడుతున్నారు భోజనాలని చెప్పి స్వామి స్వయంగా కారు వేసుకుని వెళ్లి వెనకాల మొత్తం ఎక్కడైతే భక్తులకి అరేంజ్ చేశారో అవన్నీ కూడా కారులో మొత్తం తిరిగి సంతృష్టులయ్యి వాళ్ళతో బాగుంది ఏర్పాట్లు అని చెప్పి మరి స్వామి వెళ్ళడం జరిగింది. అంటే అంత మైన్యూట్ గా స్వామి స్పందిస్తారు ప్రతి విషయంలో కూడా. సో
1: ఇన్ఫాక్ట్ మీరు అన్నట్టు గత 2-3 సంవత్సరాలు కాక గత సంవత్సరంలో చూసినా కూడా ఈ స్వామి జీవితాంతం ఇది చేస్తూనే ఉన్నారు. ఎంత ఫిజికలీ స్వామి ఎనర్జీ లేనట్టు వీక్ గా ఉన్నట్టు చూపెట్టినా కూడా ఆ చేతులు ఒక పేపర్ ను కూడా పట్టుకోవాలని అటువంటి శక్తి కూడా లేదు అనుకున్న టైంలో కూడా రాసిన ప్రతి లెటర్ అందరూ ఎదురుకుండా కూర్చుని పై నుంచి కింద వరకు చదవడం లాంటి ఒక ప్రక్రియ చేసి దాని ద్వారా ఎన్నో విషయాలు ఎన్నో రిజల్ట్స్ స్వామి చేస్తారు. ఏంటంటే అంతమందికి అక్కడ కూర్చుని ఎంతసేపు దర్శనం ఇవ్వడం, ఆ రాసిన వాళ్ళకి నేను చదువుతున్నాను సుమా అని చెప్పడం, అన్ని విషయాలు తెలిసిన ఇటువంటి ఎన్నో విషయాలు ఒకే చర్య ద్వారా స్వామి చేయడం జరుగుతుంది. నరేంద్రనాథ్ చౌదరి గారు, డాక్టర్ నరేంద్ర చౌదరి గారు చక్కని ఒక ఎక్స్పీరియన్స్ చెప్తారండి. ఆయన ఒకసారి స్వామి ఇంటర్వ్యూ రూమ్ లోకి తీసుకెళ్లి మాట్లాడుతున్నప్పుడు ఆయన చూస్తే ఆయన స్వామి కాలు మొత్తం కమిలిపోయిందిట. ఏమిటి స్వామి ఇలా ఉంది అంటే అన్నారట, ఏం లేదు, డోర్ స్టాప్ అప్పుడప్పుడు చూసుకోలేం కదా, డోర్ స్టాప్ లో పడిపోయింది నా కాలు అందుకని కమిలిపోయింది అని. అంటే ఆయనకి ద్రవించిపోయింది, స్వామి మీరు ఇమీడియట్ గా ఒక భక్తుడు ఆయన ఆర్తి అన్నట్ట, స్వామి మీరేమో అంగీ మొత్తం వేసుకుంటారు, మీరు ఇప్పుడు దర్శనానికి వెళ్తారు, భక్తులందరూ మీ పాదాలు పట్టుకుంటారు కాబట్టి దర్శనం వదిలేసేయండి స్వామి, మానేసేయండి, అందరూ ఆ పాదాలు పట్టుకుంది వాళ్ళకి తెలియదు మీకు ఉందని అందుకని ఒప్పుతారని. సరే స్వామి కళ్ళెర చేశారు టైం మీద, కళ్ళెర చేసి అన్నట్ట, దర్శనం ఇచ్చేది నువ్వా నేనా, నా కోసం వాళ్ళందరూ వచ్చి కూర్చుంటారు, నాకేమైనా పర్వాలేదు కానీ వాళ్ళకి దర్శనం ఇవ్వాలి అని. ఇటువంటి ప్రేమ స్వామి మీరు అంటున్నప్పుడు నాకు ఈ విషయం గుర్తొచ్చింది.
0: నిజంగా అండి, ప్రేమ స్వరూపులు, ఖచ్చితంగా స్వామి ప్రేమ స్వరూపులు. ఆయన జీవితాంతం అదే చేశారు, ప్రతి భక్తుల్ని కూడా ఒక ప్రేమ స్వరూపంగా వారు తయారు చేశారు. ఈ రోజున సత్సాయి సేవ ఆర్గనైజేషన్స్ కానీ, సాయి భక్తులు కానీ ప్రపంచ వ్యాప్తంగా చేస్తున్న సేవలన్నీ కూడా వారి స్ఫూర్తితోనే, ఖచ్చితంగా స్వామి స్ఫూర్తితో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. దానికి కారణం లవ్. స్వామి చెప్పారు, నేను చేస్తున్న బిగ్గెస్ట్ మెరాకిల్ ఏంటంటే లవ్ అని చెప్పారు స్వామి. సో ఆయన నిజంగా ఆ విధమైన దీంతో, ప్లస్ ఇంకోటి ఏంటంటే వ్యక్తిగతంగా మనం ఈ ప్రేమతత్వంలో ఈ స్వామి చూపించిన దీంట్లో మనం కలిక ముందుకు వెళ్ళినట్లయితే మన ద్వారా మన కుటుంబం, మన కుటుంబం ద్వారా మనం ఉండే సొసైటీ, సొసైటీ ద్వారా నేషన్, నేషన్ ద్వారా ప్రపంచం, ఈ విధంగా ఇది ఇది కూడా మరి స్వామి చెప్పింది. ఈ విధమైన రిఫార్మేషన్ మొత్తం దీంట్లో రావాలి అని అంటే ముఖ్యంగా వ్యక్తి
1: మొదలవుతుంది,
0: వ్యక్తి నుంచి మొదలవుతుంది. సో కాబట్టి వ్యక్తిగా మనం ఏ విధంగా మొదలుకోవాలి అనేది స్వామి ప్రతి చిన్న విషయం కూడా మనకి దైనందిన జీవితంలో చేయాల్సిన విషయాలతో సహా వారు మనకి తెలియజేయడం, వాటి ప్రకారం మనం నడుచుకున్నట్లయితే మనం ఖచ్చితంగా ఫ్రమ్ ఐ టు బి జర్నీ ఫ్రమ్ ఐ టు బి భగవాన్ సేస్.
1: అంటే వ్యక్తి నుంచి మొదలై సమాజం వరకు,
0: సమాజం వరకు ఏ విధంగా
1: వెళ్ళడం, ట్రాన్స్ఫర్మేషన్, పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం, సాధన కోసం భగవంతుడు ప్రతి అవతారంలోనూ ఎన్నో విషయాలు చెప్పి ఉపనిషత్తులు, వేదాంతము, ఇంత వాంగ్మయంలో ఎన్నో విషయాలు పెట్టినా కూడా మనం చూసుకుంటే ఇప్పుడు భగవద్గీతలో 12వ అధ్యాయంలో భక్తి యోగంలో చెప్పిన విషయాలన్నీ ఇప్పుడు ఈయన సర్వతముడు గారు చెప్పిన 5 పాయింట్లలో కవర్ అయినట్టు చూస్తాం. అనుద్విక గర్వం వాక్యం లాంటివి చెప్పినవన్నీ కూడా ఆ సంస్కృతము, ఆ పద్యాలు చదివి అర్థం చేసుకునే టైము, తత్వం ఎవరికి లేవు కాబట్టి వాటిని చాలా చిన్న చిన్న వాక్యాల్లో పెట్టి అందరికీ అర్థమయ్యే రూపంలో ఈ అవతారం తీసుకొచ్చి ఈ విధంగా మన పాట్ మన జీవితంలో పాట్ చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు, ఆపర్చునిటీ. అయితే అందుకే ఈ 5 సూత్రాలు నేను చెప్పినవి మాత్రం మన జీవితంలో పెట్టుకుని మనం ఆచరణ చేసుకోవడం మన డ్యూటీ. స్వామి ఇచ్చిన ఆపర్చునిటీ మనం చేసుకోవాల్సింది మన డ్యూటీ. చేసుకుంటూ ముందరికి వెళ్తే మనము వ్యక్తిగత లెవెల్ నుంచి సమాజానికి వెళ్లే ముందర మనకి కుటుంబం, మన చుట్టూరా ఉన్న ఇమీడియట్ సొసైటీ మనకు కుటుంబం. ఈ కుటుంబంలో కూడా ఒక వైబ్రేషన్, పాజిటివ్ వైబ్రేషన్ తీసుకురావడం చాలా అవసరం. చెప్పారు. అటువంటి విషయాలు ఏ విధంగా మనం ముందరికి తీసుకెళ్లొచ్చు స్వామి ఆశయాలు బట్టి అని తెలుసుకోవడానికి ఎంఆర్కే ప్రసాద్ గారిని అడుగుదాము. కుటుంబ సాధన ఏ విధంగా ఉండాలి ప్రసాద్?
2: స్వామి మై లైఫ్ ఈజ్ ఎ మెసేజ్ అని చెప్పడం, యువర్ లైఫ్ షుడ్ బి మై మెసేజ్ అని చెప్పడం మనం విన్నాం. కుటుంబ పరంగా మనం చేయాల్సిన కార్యక్రమాలు ఒక ఆదర్శం నింపాలి. అంటే ఎట్లా అంటే, తల్లిదండ్రులు అంటే పేరెంట్స్ షుడ్ నాట్ ఫైట్ అమాంగ్స్ ఈచ్ అదర్. ఇట్ ఈస్ ద ఫస్ట్ లెసన్ దట్ వీఆర్ గివింగ్ టు ద చిల్డ్రన్. ఇంకొకటి ఏమంటే, స్వామి ఎప్పుడైతే మనం నా మెసేజ్ మీరు అలా బయట తీసుకెళ్లాలి, బయట పంచాలి అనుకున్నప్పుడు అని చెప్పినప్పుడు మనకి మన మీద చాలా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ మన మీద ఉంది. ఒకటి, ఫస్ట్ మనం స్వామి చెప్పిన విధంగా ఫ్యామిలీ అనేది ఒక యూనిట్ కింద తీసుకున్నప్పుడు, ఫ్యామిలీ బాగుపడాలి అంటే అందరూ ప్రేమతో ఒక డైనింగ్ టేబుల్ మీద కూర్చుని భోజనం చేసే పరిస్థితి తీసుకురావాలంటే మంచి అవగాహన ఫస్ట్ ఒకటి మనం అలవాటు చేసుకోవాలి.
1: చక్కని మాట చెప్తున్నారు ప్రసాద్ గారు, ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్ అని అంటారు. ఇదే విషయాన్ని మీరు
2: వెరీ కరెక్ట్, వెరీ కరెక్ట్. ఇక్కడ మనం ఫస్ట్ మన పిల్లలు ఎలా బిహేవ్ చేయాలి అనుకున్న మనం అనుకుంటున్నప్పుడు ఫస్ట్ మనం ఎలా బిహేవ్ చేసాం, మన స్టూడెంట్స్ ఉన్న లైఫ్ లో, స్టూడెంట్ లైఫ్ లో మనం స్వామి దగ్గర నేర్చుకున్నవి ఎలా అలవర్చుకున్నాము, అలాంటివే మనం రెప్లికేట్ చేసి మన పిల్లల దగ్గర మనం నేర్పిస్తున్నావా లేదా అనేది ఫస్ట్ స్టెప్ టు గెట్ ఇన్ టు ఎ బెటర్ ఫ్యామిలీ. ఇక్కడ ఏమవుతుందంటే, స్వామి చెప్పారు ఎలా నడవాలి, ఎలా ఉండాలి, ఎలా కట్టుకోవాలి, బట్టలు ఎలా కట్టుకోవాలి, ఎలాగ మీరు తీర్చిదిద్దుకోవాలి, మీ లైఫ్ ఎలాగ మలుచుకోవాలి, ఇన్ని మనం చూసాం, విన్నాం, నేర్చుకున్నాం. ఇప్పుడు అది కానీ మనం మన పిల్లలకి మనం తెలియజేసి వాళ్ళని మంచి పద్ధతిలో అలవాటు చేయగలిగితే దానికన్నా మించిన మెసేజ్ మనం పాస్ చేసిందంటూ ఏమి ఉండదు ఇంకా. అలాగే ఇప్పుడు మన పిల్లలు బాల వికాస్కి వెళ్తున్నారు లేదా, ఆర్ వి మేకింగ్ దెమ్ కంఫర్టబుల్? బాల వికాస్ తీసుకెళ్లి వాళ్ళ విద్యాబుద్ధులతో పాటు వాళ్ళ లైఫ్ స్కిల్స్ మనం ఏ విధంగా మనం వాళ్ళకి నేర్పించగలుగుతున్నాం అనేది మనం ఫస్ట్ ఒకటి మనం చూసుకోవాలి. రెండు, స్పిరిచువలిజం ఎంతవరకు మన ఫ్యామిలీలో మనం అలవాటు చేసుకుంటున్నాం, ఆర్ వి ప్రేయింగ్ టుగెదర్ ఇన్ ఎ ఫ్యామిలీ అనేది ఒకటి మనం తప్పక అలవాటు చేసుకోవాలి. అలాగే ఎప్పుడైతే ఈ ఫ్యామిలీని మనం కానీ కాపాడుకొని పైకి తీసుకురాగలిగామంటే, అంటే బెటర్ పేరెంటింగ్ చేయగలిగామంటే మనం సంఘానికి మంచి పిల్లల్ని మనం పంపిస్తున్నాం. అంటే స్వామి మెసేజ్ ఉన్న పిల్లల్ని పంపిస్తున్నాం. ఫర్ ద నెక్స్ట్ 25 ఇయర్స్ వీళ్ళు వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చేంత అంత టైంలో మనం మంచి సొసైటీకి మంచి అందజేస్తున్నామని నా భావన.
1: చక్కని మాట చెప్పారండి. నిజమైన వారసత్వం అంటే ఇదేనేమో, ఒక ప్రతి పేరెంట్ కూడా యువ దగ్గ వారసత్వము ఒక వాల్యూనే కానీ వారి సంపద కాదన్న మాట సరిగా గోచరించింది మీరు చెప్పిన దాంట్లో. అంటారండి, రెండు పాయింట్ మీరు ఫ్యామిలీ గురించి చెప్పారు. స్వామి భోజనం చెయ్యరు ఎక్కువ, చేస్తే గనక ఎప్పుడు కూడా ఒక్కరూ తిన్నట్టు ఎవరూ చూడలేదు. స్వామి తను కూర్చుని తింటే గనక ఒక నలుగురిని చుట్టుపక్కల కూర్చోబెట్టుకుని వాళ్ళని తినిపిస్తూ తను తింటారు. ఇది ఒక ఎగ్జాంపుల్, పర్సనల్ ఎగ్జాంపుల్, ఫ్యామిలీగా ఎట్లా ఉండాలి అని చెప్పడానికి. రెండోది, స్వామి తన జీవితంలో ఎక్కువ టైం పిల్లలకి స్పెండ్ చేశారు. దీని ద్వారా మనకి రెండోది బాల వికాస్ అన్న విషయం కూడా బోధించారు. అంటే మనం అందరం కూడా చేయవలసిన పని ఏమిటంటే మన నెక్స్ట్ జనరేషన్ పైన మన ఫోకస్ పెట్టుకుని వారికి సెకండ్ వాల్యూస్ వస్తున్నాయా లేదా అనేది మనం చూసుకోకపోతే ఎవరు చూసుకోవాలి? కాబట్టి ఈ విషయం కూడా బాల వికాస్ ద్వారా అందరూ చక్కగా స్వామి భక్తులు అనుకున్న వాళ్ళందరూ ప్రతి సమితిలోనూ ప్రతి ఏ ప్లేస్ లో డిస్టిక్ లో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా బాల వికాస్ సంస్థ ఒకటి అక్కడ రూపొందుతోందా, దాన్ని ఏ విధంగా పెంచాలి అనేది చాలా గట్టి నిర్ణయం తీసుకుని ముందరికి తీసుకెళ్లాలండి. ఇది భవితవ్యానికి సాయి ఆర్గనైజేషన్స్ ఇచ్చే ఒక వరం.
2: ఇక్కడ ఒక సన్నివేశంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటుందంటే, బాల వికాస్ ని ఎలా అభివృద్ధి చేయాలి అనే ఆలోచనలో ఉన్నప్పుడు ఖైరదాబాద్ సేవా సమితి, సత్సాయి సేవా సమితి ఖైరదాబాద్ లో ఒక చిన్న ప్రక్రియ ఒకటి స్టార్ట్ చేశాం. ఎట్లాంటిదంటే, ఇంతమంది పిల్లలున్నారు ఖైరదాబాద్ ఏరియాలో, వాళ్ళకి ఎలాగ బాల వికాసం తీసుకురావాలి, వాళ్ళందరినీ బాల వికాసం తీసుకొచ్చి వాళ్ళని ఎలాగ అలవాటు చేయాలి, వాళ్ళకి మంచి విద్యాబోధులు విద్యతో పాటు బుద్ధుల్ని కూడా ఎలాగ మనం మార్చగలగాలి అని ట్రై చేస్తున్నాం సంవత్సరం కాలం నుంచి, కానీ వీలు కాలేదు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో చేసిన ప్రయత్నం ఏంటంటే ఒక బ్రోషర్ లాగా తయారు చేసి దాంట్లో ఇప్పుడు ఎగ్జిస్టింగ్ సర్కమ్స్టెన్సెస్ లో ఉన్న పిల్లలు ఎలా ఉన్నారు, టీవీల్లోనూ సినిమాల్లోనూ మునిగిపోయి తల్లిదండ్రులను లెక్క చేయక, వాళ్ళు చెప్పిన ఏది కూడా వినక ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అనేది ఒకటి ఒక ఫస్ట్ పేజ్ మీద డిపిక్ట్ చేస్తూ, సెకండ్ పేజ్లో ఇంత దీనికి కంప్లీట్లీ విరుద్ధంగా ఉన్న బాల వికాస పిల్లలు ఎలా ఉంటారు అనే కొన్ని సన్నివేశాలు కొన్ని ఫోటోగ్రాఫ్స్ ని వాళ్ళకి డిపిక్ట్ చేస్తూ, ఇటువంటి బాల వికాస్ పిల్లలకి ఎంత అవసరము అని ఒక పేరెంట్స్ ఒక లెటర్ లాంటిది ఒకటి అంట థర్డ్ పేజ్లో పెట్టి, ఫోర్త్ పేజ్లో మీరు బాల వికాసం చేర్పించాలంటే పిల్లలకి ఈ బ్రోషర్ చూసి అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి వాళ్ళ దగ్గర తీసుకొచ్చితే వాళ్ళకి బాల వికాస్ క్లాసెస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అని చెప్పి ఒక చిన్న క్యాంపెయిన్ స్టార్ట్ చేశాం.
1: ఇదాక మీరు చెప్పగా నేను విన్నానండి, ఈ చేసేది కూడా ఇదివరకు బాల వికాస్ లోకి వెళ్లిన పిల్లలు యూత్
2: అంతకుముందు అంటే బాల వికాస్ అలుమ్నై వాళ్లే చేస్తున్నారు ఇదంతా, ఎందుకంటే వాళ్ళు మారి కొత్త తరం వాళ్ళని కూడా మార్చుకోవాలి అనే తాపత్రయంతో చేస్తున్నట్టుగా అనిపించింది.
0: అంటే వాళ్ళు పొందిన అనుభూతిని 10 మందికి
1: పంచాలని.
2: సో ఇట్లాంటివి మనం గాని కంటిన్యూ చేస్తే ఒక రాబోయే ఒక సంవత్సర కాలంలో అట్లీస్ట్ ఒక ఆ ఖైరతాబాద్ సమితి నుంచి ఒక 50 నుంచి 100 మంది పిల్లల్ని మనం తీర్చిదిద్దగలిగితే దీంట్లో ఉన్న వాల్యూ ఇంకెక్కడా కనిపించదని నాకు అనిపిస్తుంది.
1: చాలా మంచి మాట చెప్పారండి. ఈ సిచ్యువేషన్ లో నేను అందరికీ శ్రోతలందరికీ చెప్పవలసింది ఏంటంటే ఖైరతాబాద్ అని ఏ ప్లేస్ గురించి అయితే ఎంఆర్కే ప్రసాద్ గారు చెప్పారు, ఆ మొత్తము సమితికి కన్వీనర్ గా ఎంఆర్కే ప్రసాద్ గారు ఉన్నారు. వారి అధ్వర్యంలో ఈ బాల వికాస్ ఇనిషియేటివ్ జరుగుతోంది. స్వామి అనుగ్రహం వల్ల ఇది చక్కగా సాగి ఎన్నో సమితులు అన్ని సమితులు అన్ని డిస్టిక్స్ లోనూ ఇదే కార్యక్రమం మళ్లీ ఇంకా పెద్ద పెట్టిన జరగాలని ఆశిస్తున్నాం. చాలా థ్యాంక్స్ అండి ఎంఆర్కే ప్రసాద్ గారు విషయం షేర్ చేస్తారు. అయితే మనము వ్యక్తిగత సాధన గురించి మాట్లాడుకున్నాము, కుటుంబంలో మన రెస్పాన్సిబిలిటీ మన ధర్మం ఏమిటనే దాని గురించి మాట్లాడుకున్నాము. ఇంకా కొంచెం ముందరికి వెళ్తే స్వామి మనకి ఇచ్చారు ఒక చక్కని ప్లాట్ఫామ్ ఇచ్చారు, దీన్ని సత్యసాయి ఆర్గనైజేషన్ అంటాము. సంస్థ ద్వారా మనము ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ కావచ్చు, నలుగురికి ఏ విధంగా ఉపయోగపడచ్చు అన్న విషయము సంస్థలో ఎన్నో సంవత్సరాలుగా సేవ చేస్తున్న ఎమ్మెల్యే స్వామి గారిని అడుగుదాం. స్వామి గారు, సంస్థ ద్వారా మన సాధన ఏ విధంగా కొనసాగించాలి, ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి?
3: మొట్టమొదటిసారిగా స్వామి భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి అనేటువంటిది స్థాపించి ఈ సంస్థ ద్వారా ప్రపంచవ్యాప్తంగా స్వామి చెప్పేటువంటి మానవతా విలువల్ని అందరికీ తెలియచేసేలాగా, అందరూ కూడా లవ్ ఆల్ సర్వ్ ఆల్ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అనేటువంటి 4 వేదాలని అందరికీ తెలియచెప్పేలాగా, సేవా కార్యక్రమాల్లో అందరూ పాలు పంచుకునేలాగా అనేక అనేక అనేక సదుపాయాలని మనకి కలిగించారు సత్యసాయి సేవా సంస్థ ద్వారా. శ్రీ సత్యసాయి సేవా సమితుల ద్వారా శ్రీ సత్యసాయి సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకం అనేటువంటి సేవా కార్యక్రమం, శ్రీ సత్యసాయి సంచార వైద్యశాల అనేటువంటి కార్యక్రమం, శ్రీ సత్యసాయి జాతీయ నిత్య నారాయణ సేవా పథకం అనేటువంటి కార్యక్రమం, శ్రీ సత్యసాయి దీన జనోద్ధరణ పథకం అనేటువంటి కార్యక్రమం, నారాయణ సేవా కార్యక్రమాలు, బాల వికాస్ కార్యక్రమాలు, ఇవన్నీ కూడా సంస్థలో చేరినటువంటి సభ్యులు అందరూ కూడా మహిళలు పురుషులు యువకులు యువతలు యువతులు పిల్లలు అందరూ కూడా బాలబాలికలు అందరూ కూడా పాలు పంచుకుని ఈ కార్యక్రమాలన్నీ కూడా స్వామిపై మిక్కిలి ప్రేమతో స్వామి చూపించినటువంటి బాటలో నడుస్తున్నారు. శ్రీ సత్యసాయి యూనివర్సిటీలో చదువుకున్న పూర్వ విద్యార్థులం అందరం కూడా స్వామి ఆశీస్సులతో స్వామి సన్నిధిలో ఎన్నో మెడికల్ క్యాంప్స్ నిర్వహణ చేయడం జరిగింది. ఒకసారి ఒక రాష్ట్రం వాళ్ళు సేవాదళ సభ్యులు స్వామి దగ్గరికి వచ్చి, స్వామి పుట్టపర్తి చుట్టుపక్కల గ్రామాలన్నింటిలో కూడా మెడికల్ క్యాంప్స్ చేద్దాం అనుకుంటున్నాం, తమ అనుమతి ప్రసాదించండి అని అడిగితే స్వామి ఏం చెప్పారంటే, వాళ్ళకి నా పిల్లలు మొదలుపెట్టి మెడికల్ క్యాంప్స్, వైద్య సేవా శిబిరాలు నిర్వహిస్తున్నారు, మీరు మీ మీ ప్రదేశాల్లో చేసుకోండి, నా పిల్లలు ఇక్కడ చేస్తారు అని. దీన్ని బట్టి స్వామికి పూర్వ విద్యార్థులు కానీ ప్రస్తుతం చదువుకుంటున్న విద్యార్థులు కానీ ఎవరి మీదైనా సరే ఎంతటి 1000 తల్లుల ప్రేమ ఉందో ఎప్పటికప్పుడు మాకందరికీ కూడా అవగతమవుతూ ఉంటుంది. ఈ మెడికల్ క్యాంప్స్ లో అందరం కూడా పాలు పంచుకుని స్వామి అనుగ్రహ ఆశీస్సుల్ని ఎల్లప్పుడూ పొందుతూ ఉండేవారం.
0: చెప్ప విషయం మెడికల్ క్యాంప్స్ అనే కాకుండా స్వామి అన్నది అంటే గ్రామ సేవా కార్యక్రమాలు, అంటే మా పిల్లలు ఆల్రెడీ గ్రామ సేవా కార్యక్రమాలు అంటే వివిధ రకాలైన సేవలు అందిస్తున్నారు అక్కడ అని చెప్పి చెప్పడం జరిగింది. జస్ట్
3: అవును. తర్వాత ఈ 16 సంవత్సరాలుగా పూర్వ విద్యార్థులం అందరం కలిసి స్వామి దగ్గర ప్రతి జనవరి 1 స్వామి సన్నిధిలో స్వామి సన్నిధిలో పండుగ జరుపుకుంటున్నాం. ఒకసారి స్వామి అందరికీ ఇంటర్వ్యూ ప్రసాదించి భజన హాల్లో ప్రతి ఏడాది 1-2 జనవరి 1-2 ఇక్కడికి వచ్చి పండగ చేసుకుని ఆనందంగా గడిపి వెళ్ళండి అని చెప్పి చెప్పడం జరిగింది స్వామి. ఆ విధంగా 2009 ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అయిన శ్రీనివాసన్ గారి చేత స్వామి అందరికీ కూడా పూర్ణచంద్రహారలో ప్రత్యేక సంభాషణ కార్యక్రమాన్ని ప్రసాదించారు. ఆ సందర్భంగా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అయిన శ్రీనివాసన్ గారు స్టూడెంట్స్ అందరినీ కూడా ఆర్గనైజేషన్ తోటి వచ్చి జాయిన్ అవ్వమని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి అందరు కూడా అన్ని రాష్ట్రాల్లో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సత్యసాయి సేవా సంస్థల్లో ఆఫీస్ బేరర్స్ గా చేరడం జరిగింది. చేరిన తర్వాత సేవా కార్యక్రమాల్లో అనేక విధాలుగా ఇంతకు ముందర ఆఫీస్ బేరర్స్ గా అయిన తర్వాత కూడా స్వామి సేవా కార్యక్రమాల్లో అనేక విధాలుగా పాల్పంచుకుంటూ స్వామి చూపించినటువంటి బాటలు నడుస్తున్నారు. ఈ విధంగా సేవా కార్యక్రమాలు సత్యసాయి సేవా సంస్థ ద్వారా జరుగుతున్నాయండి.
1: జరుగుతూనే ఉంటాయి. స్వామి గారు, ఎమ్మెల్యే స్వామి గారు పూర్వ విద్యార్థి, ఇంతకుముందు సంస్థల్లో గాంధీనగర్ జోన్ కి కోఆర్డినేటర్ కన్వీనర్ గా ఉన్నారు. ప్రస్తుతానికి రేడియో సాయి తెలుగు డివిజన్ కి ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఎన్నో గొప్ప కార్యక్రమాలు ఈ కార్యక్రమం జరుగుతున్నది కూడా ఆయన ఆధ్వర్యంలో జరుగుతోంది. కాబట్టి అదేవిధంగా ఇక్కడ సర్వోత్తముడు గారు మనకి ఈ ప్యానెల్లో ఉన్న ప్రశాంతి నగర్ అని శివం ఏ జోన్ లో ఉందో అదే ప్రశాంతి నగర్ కి కన్వీనర్ గా ఉన్నారు. ఇవి ఈ ఈ ఆర్గనైజేషన్ రెస్పాన్సిబిలిటీస్ ఏ విధంగా ఉన్నా కూడా స్వామిని హృదయంలో పెట్టుకుని ప్రతి నిమిషము కూడా ఈ సమితి మాది ఈ జోన్ మాది అనుకోకుండా ఆర్గనైజేషన్ లో ఎక్కడైనా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా ప్రపంచవ్యాప్తంగా అవసరమైతే ఎక్కడికైనా వెళ్లి ఏ సేవన్నా చేయడానికి రెడీగా అందరూ ఉన్నారండి. అటువంటి ఇది ఇది ఒక్క స్టూడెంట్స్ కి పరిమితం అని నేను అనట్లేదు. స్వామి ఎవరి జీవితాలైతే ఒకసారి టచ్ చేశారో, ఒక యూత్ కానివ్వండి, ఒక భక్తుడు కానివ్వండి, ఎటువంటి వారైనా కూడా ప్రతి సేవ చేయడానికి వారు ఉద్యుక్తులవుతున్నారు. ఎమ్మెల్యే స్వామి గారు, చివరిగా ఒక ప్రశ్న. ఇప్పుడు ఇంతవరకు చాలా పెద్ద పెట్టున ఇటువంటి సర్వీస్ యాక్టివిటీస్ ఇవన్నీ అవుతూనే ఉన్నాయి సంస్థలు. ఇప్పుడు ఇక ముందు జరగబోయే దాంట్లో నాకనిపిస్తుంది రెట్టించిన ఉత్సాహంతో స్వామికి మనందరము ఈ బాధ్యత తీసుకుని స్వామికి అప్పగించాలి అన్న తత్వంతో అందరూ యువత ఆర్గనైజేషన్ లో ప్రతి మెంబర్ ఇంకా ఎక్కువగా చేస్తారని నాకు అనిపిస్తుంది. మీరేమంటారు?
3: తప్పకుండానండి. ఈ సేవా కార్యక్రమాలు మొదలు పెట్టిన దగ్గర నుంచి ఇంటింతై వటుడింతై లాగా శాఖోపశాఖలుగా అన్ని దేశాల్లోనూ వ్యాప్తి చెందాయి. స్వామి చూపించినటువంటి బాట అందరు కూడా ఆ బాటలోనే పయనిస్తే అది నల్లేరుపై బండి నడకలాగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు, ఇంకా ద్విగుణీకృతం అవుతాయి, ఇంకా ఇంకా ఇంకా సహస్రంగా ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయని నా భావన అండి. సర్వోత్తమ గారు మీరేమంటారు?
4: ఒక విషయం అండి, స్వామి చాలా ఏళ్ల క్రితం ఒకసారి కస్తూరి గారు స్వామి దగ్గరికి వచ్చి కర్ణాటకలో ఒక ప్రదేశంలో ప్రతి ఇంటికి వెళ్తే ప్రతి ఇంటా స్వామి ఫోటో ఉందిట. చాలా ఆనందంతో స్వామి దగ్గరికి వచ్చి వారు చెప్పారు, స్వామి ప్రతి ఇంటా కూడా మీరున్నారు, మీరు వెలిశారు, ప్రతి ఇంట్లో కూడా ఉన్నారు ఇక్కడ ఆ ప్రదేశంలో అని చెప్తే స్వామి చెప్పారట, ఇల్లు కాదు ఇంచి ఇంచి స్వామి ఏమవుతుంది ఫ్యూచర్ లో అని చెప్పి స్వామి చెప్పడం జరిగింది. ప్రత్యక్షంగా ఈనాడు ఈ టీవీ మాధ్యమాలు అనుకోండి లేదా ఏదన్నా అనుకోండి, అది స్వామి సంకల్పమే. వాటి ద్వారా ఈరోజు చిన్న పిల్లవాడి దగ్గర మొదలుకొని స్వామి అంటే ఏంటో తెలుసు, స్వామి ప్రాజెక్ట్స్ ఏంటో తెలుసు, స్వామి ఏ విధంగా ప్రేమని పంచారు అనేది ప్రతి ఒక్కళ్ళు చిన్నపిల్లవాడు మొదలుకొని పెద్దవాడు వరకు ఈవెన్ నాస్తికులతో సహా స్వామి అంటే ఈ రోజు నాకు గౌరవం అనేది గౌరవభావం ఏర్పడింది. సో కాబట్టి ముందు ముందు రోజుల లోపల ప్రస్తుతం ఉన్న ఆర్గనైజేషన్ కాకుండా
0: వీరందరూ కూడా ఈ కొత్త వాళ్ళు ఎవరైతే ఈ రోజున స్వామిని తెలుసుకున్నారో వీరందరూ కూడా ముందుకు వచ్చి స్వామి యొక్క ప్రాజెక్ట్స్ లో పార్టిసిపేట్ చేయడం, స్వామి ఆర్గనైజేషన్ లో చేరడం, ఇవన్నీ కూడా జరగబోతున్నాయి. కాబట్టి ఇంకా ద్విగుణీకృతమైన దీంతో ఈ యొక్క కార్యక్రమాలు ముందుకు వెళ్తాయని చెప్పి నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా స్వామి కూడా సూక్ష్మ రూపంలో 1962 చెప్పారు, నేను కారు కానీ ఏరోప్లేన్ కానీ ఏమీ నేను ఉపయోగించను, ఫ్యూచర్ లోపల నేను ఎక్కడ తలుచుకుంటే అక్కడ ప్రత్యక్షమై ఆ విధమైన ఇది ఇస్తానని చెప్పి చెప్పారు స్వామి. అదేవిధంగా సాయి కులవంత టాప్ ఏది ఉందో సరిపోదు, ఆకాశమే నాకు లీనిగా ఉంటుందని చెప్పి చెప్పారు నా భక్తులకి. సో ఆ విధమైన రోజులు ముందు ముందు మనం చూడబోతున్నాం. స్వామి సర్వవ్యాప్తమైన స్వామి రూపంలో, అదేవిధంగా ప్రతి హృదయంలో స్వామి ఈ రోజును వెలిగించిన జ్యోతుల ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సత్సాయి ఉద్యమం లోపల ప్రవేశించి వారందరూ కూడా ఈ యొక్క ఉద్యమాన్ని, స్వామి యొక్క మిషన్ ని ముందుకు తీసుకెళ్ళడానికి దోహదపడతారని చెప్పి నేను భావిస్తున్నాను.
1: చాలా చక్కగా ఉందండి. మీరనేది బమ్మెర పోతన గారు చెప్పిన ఇందుగలడు అందులేడని సందేహం వలదు అన్నది ఇప్పటికన్నా ఎక్కువగా ఎప్పుడూ మనం ఎవరూ చూసుండకపోవచ్చు అన్న ఒక నిజం చూస్తాం. ప్రతి చోట స్వామి నిండిపోయి, విశ్వమంతా స్వామి నిండిపోయి, అన్ని చోట్ల అన్ని పనులు ఇంతమంది ద్వారా తానే చేస్తూ చేయిస్తూ ఈ ఉద్యమం ఇంకా ముందరికి వెళ్తూ ఉంటుంది. ఇది చాలా చాలా స్ఫూర్తినిచ్చే విషయం అండి. ఇక ముందరికి వెళ్దాము. స్వామి గారు, మీరేదో విషయం
3: కోట గారు, మీరు రాసినటువంటి ఆ పాట ఒక్కసారి పాడితే ఈ సందర్భంగా విశ్వమంతది అది చాలా సందర్భానుసారంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఒక్కసారి రెండు లైన్లు దయచేసి.

0: భగవంత్ అనే దాన్ని సమస్త లోకాసు గిరో భగవంత్ అని చెప్పి స్వామి దీన్ని మార్పు చేయడం జరిగింది. ఇది ఎగ్జాక్ట్ గా మీరు ఏదైతే చెప్తున్నారో దానికి పర్ఫెక్ట్ గా స్వామి చూపించిన ఇది అనుకుంటుంది.
1: చాలా బాగుంది, చాలా చక్కని సందేశం.
2: ఒక మనకు మహా అదృష్టం ఏంటంటే స్వామి దేవుడు అని తెలుసుకుని స్వామితో ఆడి పాడి స్వామిని అనుభవించిన వాళ్లను భక్తుడు అనే ఒక కొటేషన్ లో మనం దాంట్లో ఉన్నాం. కొంతమందికి అదృష్టం లేదేమో అనిపిస్తుంది, ఎందుకంటే విగ్రహారాధన చేసిన వాళ్ళందరికీ ఆ ఛాన్స్ దక్కలేదు. ఆ దేవుడితో
0: ప్రత్యక్షంగా భగవంతుడితో
2: మనకి ఆ అదృష్టం ఉందని అనిపిస్తుంది. స్వామి ఆ అనుగ్రహాన్ని మనకు ప్రసాదించేందుకు మనం సరదా కృతజ్ఞులుగా ఉండాలని.
0: బహుశా నేను అనుకోవడం స్వామి చెప్పినట్లు మనం పూర్వకాలం లోపల అంటే రామావతారంలో వానరులుగాను కృష్ణావతారంలో గోపికలుగాను ఉండి ఉండొచ్చు. అందుకే స్వామి ఆ పద్యంలో కూడా

0: కొనగవచ్చి అంటూ చెప్పినట్టుగా నిజంగా బహుశా మనం ఆ యుగాల్లో మనం ఉండింటాం. అందుకే స్వామి ఆ దృశ్యాన్ని మనందరి కూడా
1: కలిగి స్వామి దగ్గర మనం అందరం స్వామి భక్తులు అయిన వాళ్ళందరూ కూడా ఒకప్పుడు ఆత్మబంధువులే. అందుకనే మళ్లీ మళ్లీ మనం స్వామి దగ్గరే ఉంటాం, మళ్లీ ప్రేమ సాగర్ దగ్గర మళ్ళీ కలుసుకుందాం.
2: మీరు చెప్పిన మాటలండి అసలు భాగవతంలో చెప్పిన ప్రతి విషయంతో సరిపోతుంది. భాగవతంలో శ్రీమద్ భాగవతంలో చెప్తారు పోతన గారు, ఒక్క నిమిషం పాటు కలిగిన దర్శనం కోసం నారదుడు ఆయన ఎంతో తబిబ్బు అయిపోయి మళ్లీ అది అంతర్ధానం అయిపోతే అయ్యో ఆ దర్శనం మళ్లీ కలగట్లేదే అని కింద పడి కొట్టుకు నేలపైన కొట్టుకుని ఏడ్చాట. అయితే అశరీరవాణి పలుకుతుంట, నీకు సాకారంగా జరగవలసిన దర్శనం ఇంతే ఇప్పటికి, నువ్వు మళ్లీ ఆజన్మాంతము ఆ నామస్మరణ చేస్తూ ఉంటే తర్వాత నీకు సామీప్యము సారూప్యము అన్ని కలుగుతాయి అని చెప్పడం జరిగింది అని నారదుడికి పూర్వవృత్తాంతం భాగవతంలో చెప్పింది. అది నారద మహర్షి వంటి వారికి. తర్వాత ఈ కలియుగంలో మనం వస్తే మనకి ఒక కొన్ని శతాబ్దాల ముందర ఉన్న రామదాసు త్యాగరాజు వారు వాళ్ళు చూసుకుంటే వారి జీవితాంతం భగవత్ అన్వేషణలో వాళ్ళు గడిపారు, ఇంకా అన్ని వద్దనుకున్నారు. అటువంటి వారికి అవతారము ప్రత్యక్ష దర్శనం అనేది ప్రతి మినిట్ లేకపోయింది, అది ఆలోచించవలసిన విషయం అండి. అటువంటి వారు ఏం చేశారంటే వాళ్ళు వారి భక్తి అన్న ఒక గొప్ప శక్తితో నిరాకారతత్వాన్ని వాళ్ళు ఏ రూపం అనుకున్నారో ఆ రూపంలోకి సాకారం కొన్ని నిమిషాలు మాత్రం చేసుకోగలిగారు. వారి జీవితాలు చూసుకుంటే వారందరికీ దర్శనం జరిగింది. అయితే వారు ఏ రూపం అనుకుంటే రాముడు అనుకుంటే రాముడు, కృష్ణుడు అనుకుంటే కృష్ణుడు రూపాల్లో దర్శనం అంటూ జరిగిందని చెప్తారు. అయితే వారి శక్తితో వారి నిరాకారాన్ని భక్తి అనే శక్తితో నిరాకారతత్వాన్ని సాకారం చేసుకోగలిగారు. ఇది ఈ కలియుగంలో జరిగిన విషయం. ఇక మనోదృష్టం సంగతి మనం ఏం చెప్పుకోవాలండి, మనకి సాకారంగా మనం ఎదురుకుండా నడయాడుతూ వెళ్లిన ఒక శక్తి, ఆ శక్తిని మనము వారు సజీవ నిర్జీవాన్ని సజీవం చేసుకుని నిరాకారాన్ని సాకారం చేసుకుంటే మనం చేయవలసింది సాకారంగా సజీవంగా మనకి దొరికిన విషయాన్ని ఇక పోగొట్టుకోకూడదు. పోగొట్టుకోకుండా మన హృదయంలోని పెట్టుకుని ఆ భావన అదే విధంగా భావిస్తూ ముందరికి వెళ్లాలి, తరతరాలకి వచ్చే జనరేషన్స్ కి అందివ్వాలి తప్ప ఇది ఏదో యాజతికంగా జరిగిందని మాత్రం అనుకోకూడదు. ఇది చాలా గొప్ప విషయం మీరు చెప్పారు అండి ప్రసాద్ గారు. సురేష్ గారు, మనకి ఇప్పుడు జరగబోయే స్వామి ఉద్యమంలో కార్యక్రమాల్లో చాలా గొప్ప రెస్పాన్సిబిలిటీ ఉంది. సంఘంలో మనం ప్రతి ఒక్కళ్ళము ఒక స్వామి చేతిలో పనిముట్టులాగా చేయవలసిన పనులు ఎన్నో ఉన్నాయనిపిస్తుంది. సరే వ్యక్తిగత సాధన మనకి స్వామి ఇచ్చారు, ఒక కుటుంబంలో ఏ విధంగా మసలుకోవాలి అనేది చెప్పారు, అట్లాగే మనము అందరం కలిసి కట్టుగా చేసుకోవడానికి ఒక సత్సాయి ఆర్గనైజేషన్ ఇచ్చారు, బ్రహ్మాండమైన యాక్టివిటీస్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కాకుండా మనందరూ మన ఆలోచన దృక్పథం ఏ విధంగా ఉండాలి, సంఘంలో మనం ఒక మెంబర్ అయినందుకు ఆ సంఘం వైపు మన దృక్పథము, మనం ఏ విధంగా దానికి సర్వ్ చేయొచ్చు, మన జీవితం ఏ విధంగా ఆ విధంగా సాఫల్యం చేసుకోవచ్చు అనే విషయాలపైన మీరు కొద్దిగా షేర్ చేస్తారు.
3: సరేమండి, ఒక రెండు మూడు సన్నివేశాలు స్వామి చెప్పిన మాటలే నాకు గుర్తుకు వస్తున్నాయి. ఒక సన్నివేశంలో అబౌట్ ఒక 2 ఇయర్స్ బ్యాక్ సమ్టైమ్ అరౌండ్ 2007, ఇద్దరు స్టూడెంట్స్ వేరు వేరు సన్నివేశాల్లో స్వామిని ప్రే చేయడం జరిగింది. స్వామి వాళ్ళు ఏదో బిజినెస్ ఇష్యూ లోపల స్వామిని, స్వామి ఎలా చేయాలి, ఏంటి మీ అనుగ్రహం కావాలని కోరడం జరిగితే, ఈ రెండు సన్నివేశాల్లో స్వామి వాళ్ళని ఏమడిగారంటే సంతోషమ్మ గారు చేయండి అనుగ్రహం ఉంది అని చెప్పి, స్పిరిచువాలిటీ అంటే ఏంటి

0: అని అడగడం జరిగింది. అంటే సడన్ గా స్వామి బిజినెస్ లోంచి స్పిరిచువాలిటీలోకి వెళ్లి స్పిరిచువాలిటీ ఏంటి అని అడిగితే వీళ్ళు స్వామి వైపే చూస్తూ ఉండిపోయారు. ఎందుకంటే మనం చెప్పే కంటే స్వామి చెప్తేనే బాగుంటుంది అన్న ఉద్దేశంలో వీళ్ళు ఉన్నారు. ఉంటే స్వామి అప్పుడు ఇలా చెప్పారన్నమాట, బంగారు మీరు కాఫీ తాగుతారు, కాఫీ కలుపుకుని చక్కగా దాన్ని ఒక గ్లాస్ లోంచి ఇంకో గ్లాస్ లోకి పోసుకుని కాఫీ చల్లార్చుకుని తాగుతారు, అది ఎంత సింపులో ఎంత ఈజీయో కాఫీ తాగడం. స్పిరిచువాలిటీ కూడా అంతే ఈజీ అన్నారు. అంటే ఎలా స్వామి అన్నారు వీళ్ళు. అంటే స్వామి అన్నారు, చూడండి మీరు కాఫీ కలిపేటప్పుడు దాంట్లో షుగరు తర్వాత దాంట్లో కాఫీ పౌడర్ వేస్తున్నారు, వేసి చక్కగా తిప్పుతున్నారు కాఫీ కప్లో. ఆ సమయంలో మీరు ఏవో ఆలోచనలు పెట్టుకోకుండా మనసులో సాయిరాం సాయిరాం సాయిరాం అని ఒక నామస్మరణ చేసుకుంటూ ప్రేమగా దాన్ని కలిపి వాళ్ళకి అవతల వాళ్ళకి అందజేస్తే వాళ్ళది తాగినప్పుడు వాళ్ళల్లో కూడా ఆ ప్రేమతత్వము ఆ యొక్క నామస్మరణ యొక్క పవర్ వాళ్ళకి వెళ్తుంది. దట్ ఈస్ వాట్ ఈస్ స్పిరిచువాలిటీ. స్పిరిచువాలిటీ అంటే ఏదో ఊరికే మనం ధ్యానంలో కూర్చొని చేయడమే కాదు, మనం చేసే ఒక ప్రతి ఒక్క పని కూడా స్వామి నామస్మరణ చేసుకుంటూ స్వామియే చేపిస్తున్నారని దాన్ని ఒక మనసులో పెట్టుకుని చేయడం ద్వారా అది ఒక స్పిరిచువల్ వర్క్ కింద మారిపోతుంది అని చెప్పి స్వామి చెప్పడం జరిగింది. అలాగే ఇంకొక సన్నివేశంలో స్వామి ఒకసారి ఈ పూర్వం రోజుల్లో స్వామి సేవాదళ క్యాంప్స్ ఆర్గనైజ్ చేసినప్పుడు పుట్టపర్తిలో మాట్లాడుతూ ఉండేవారు, వాళ్ళకి ఒక డౌట్ క్లియర్ చేస్తూ స్వామి ఇలా చెప్పారు, బంగారులు మీరందరూ ఇళ్లల్లో వంట వండుకుంటూ ఉంటారు, ఒక హౌస్ వైఫ్ చపాతి ఒత్తుతున్నప్పుడు చపాతీని రౌండ్ గా ఒక ముద్దలాగా చేసి దాన్ని ఒత్తడం జరుగుతుంది, దాన్ని ఒత్తుతూ ఒత్తుతూ ఉంటే రౌండ్ గా పెద్దగా మారిపోతుంది చపాతి, ఒక ఉండ ఒక పెద్దగా మారిపోతుంది. అట్లాగే మన హృదయాలు కూడా అట్లా ఒత్తి పనిచేసేటప్పుడు అంటే కిచెన్ లో ఉండి అలా పనిచేసేటప్పుడు మనము స్ప్రే చేసుకోవాలంట. ఏమని, స్వామి నా హృదయం కూడా ఈ చపాతీలాగా బ్రాడ్ హార్టెడ్ అవ్వాలి, నా హృదయం కూడా దీనిలాగా విస్తారణంగా ఉండాలి, విశాలంగా పెరగాలి అని చెప్పి మనం ప్రే చేసుకుంటూ ఆ వంట కనుక వండినట్టయితే ఆ వంట సేవించిన వాళ్ళకు కూడా ఆ మంచి వాళ్ళకు కూడా అబ్బుతుంది అని స్వామి చెప్పడం జరిగింది. అలాగే ఇంకొక సన్నివేశంలో స్వామి ఒక డిస్కోర్స్ ఇచ్చారు మన పునశ్చంద్రాటంలో అబౌట్ 1985-86 సంవత్సరంలో. చెప్తూ ఇలాగన్నారు, మన ప్రేమతత్వం ఎట్లా ఎక్స్పాండ్ అవుతుంది. స్వామి చెప్పారన్నమాట, అప్పుడు చిన్న పిల్లవాడు పుట్టినప్పుడు తల్లిని ప్రేమిస్తున్నాడంట, ఎందుకంటే తల్లి ఆ చిన్న పిల్లవాడికి ద ఫస్ట్ పర్సన్. తల్లిని ప్రేమిస్తుంటే తల్లి ఏం చెప్తుంది, పక్కన ఫాదర్ ని చూపించి తండ్రిని చూపించి పలానా ఆయన మీ తండ్రి అంటే ఆ పిల్లవాడు తండ్రిని ప్రేమించడం మొదలు పెడతారు. ఫస్ట్ తల్లి తండ్రి, అలాగా బ్రదర్స్ సిస్టర్స్ అంకుల్స్ ఆంట్స్ ఇలాగా ఆ పిల్లవాడు ఒకళ్ళ నుంచి ఒకళ్ళని ప్రేమిస్తూ పెరుగుతాడు. కొంతకాలానికి పెద్దగైన తర్వాత పెళ్లి చేసుకుంటాడు, పెళ్లి చేసుకున్నప్పుడు భార్యని ప్రేమించడం మొదలు పెడతాడు, అలాగే భార్యను ప్రేమిస్తుండగా ఇన్లాస్ ఉంటారు, ఇన్లాస్ ని ప్రేమించడం మొదలు పెడతాడు, ఇంకా కొంతకాలానికి పిల్లలు పుడతారు వాళ్ళని ప్రేమించడం మొదలు పెడతాడు, ఇంకా కొంతకాలానికి తన గ్రాండ్ ఫాదర్ అయిపోతాడు వాళ్ళకి, అంటే పిల్లలకి ఇంకా పిల్లలు పుట్టినప్పుడు తన గ్రాండ్ ఫాదర్ అవుతాడు. ఇప్పుడు ఒక మనం ఆ పిల్లవాడు చిన్నప్పటి నుంచి ఎలా పెరిగాడో అని మనం ఆలోచిస్తే కంటిన్యూస్ గా ఒకళ్ళ తర్వాత ఒకరిని ప్రేమిస్తూ పెరుగుతున్నాడు ఈ పిల్లవాడు. స్వామి అది చెప్తూ వచ్చి ఇలాగా మన ప్రేమను మనం విస్తరించుకోవాలి, మన లవ్ ఎక్స్పాండ్ అవ్వాలి, ఇది మనం గ్రహించుకోవాలి. మనం ఊరికే పెరగట్లేదు ఈ ప్రపంచం లోపల, మనం ప్రేమిస్తూ పెరుగుతున్నాం అందరినీ, ఆ ప్రేమను ఇంకా దృఢంగా మనం పెంచుకుంటూ పోవాలి అని చెప్పి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. సో ఈ మూడు సన్నివేశాల్లో ఇప్పుడు నేను మాట్లాడిన వాటిల్లో స్పిరిచువాలిటీ అంటే మన నుంచి సెపరేట్ గా వేరేది ఏదో ఒకటి ఉందని అనుకునే కంటే మనం చేసుకునే ప్రతి పని లోపల అదే మనకి స్వామిని తలుచుకుంటూ దాన్ని మనం చేయగలిగితే, నామస్మరణతో చేయగలిగితే అదే కొంతవరకు స్పిరిచువాలిటీ కింద మారిపోతుందని మనకి చెప్పడం జరిగింది. సాయిరాం,
1: చాలా బాగుందండి. సురేష్ గారు, సర్వ కర్మాచరణ భగవత్ప్రీత్యర్థం అని స్వామికి స్పిరిచువాలిటీ సింప్లిఫైడ్ చేసి చూపెడతారు. అలాగే ఈ భవసాగరాన్ని దాటడానికి సేవా ప్రేమ అన్న రెండు రెక్కలు మనం పెట్టుకుంటే ఎగురుతూ వెళ్ళిపోవచ్చు అని చెప్తారు. ఎవరో కవి చెప్పినట్టు ఇది స్వామికి చాలా బాగా వర్తిస్తుంది. ఆశయాన్ని ఆచరణకు జత చేసిన దేవ, ఆదర్శం అడుగడుగున సృష్టి చేసిన ప్రభువ అని స్వామిని వర్ణించారు. తను చేసి ఆచరించి అవసరం తనకి లేకపోయినా ఆచరించి మనకు ఒక ఆదర్శం నిలిపిన మన స్వామిని ఎన్ని విధాలు మనం మాట్లాడుకుంటే ఆ సత్యసాయి గీతని మనము అవగాహన చేసుకోగలం. అయితే మీ అనుభవాలు, మీలో ఉన్న ఆలోచనలు ఎంతో ఆర్తితో ఆనందంతో పంచడానికి రేడియో సాయి స్టూడియోకి విచ్చేసినందుకు మీ నలుగురికి కూడా ఎంతైనా కృతజ్ఞతలండి. సర్వతముడు గారు, ఎంఆర్కే ప్రసాద్ గారు, సురేష్ గారు, స్వామి గారు, మళ్ళా మళ్ళా మరల సమయం దొరికినప్పుడు మీరు వచ్చి స్వామితో మీకున్న అనుభవాలు పంచుకుంటారని ఆశిస్తున్నాము. శ్రోతలందరూ విన్నారు కదా స్వామికి భక్తులకి మధ్య ఉన్న గాథలు అనంతం. అవి మనకి చెప్పుకోవడానికి సమయం స్వామి మళ్లీ మనకి ఇస్తారని ఆశిస్తున్నాము. మరలా రేడియో సాయి ద్వారా ఈ మాటలు చెప్పుకునేంత వరకు సెలవు. సాయిరాం.
0: సరే.
2: సరే. జై సాయిరాం.

ఇప్పటిదాకా సాయి భక్తుల జీవితం, సాయిరాముని సందేశం అన్న అంశంపై శ్రీ కోటా శివకుమార్ గారిచే నిర్వహింపబడిన చర్చాగోష్ఠి మూడవ భాగం మనం విన్నాం. ఇది రేడియో సాయి హైదరాబాద్ స్టూడియో వారి సమర్పణ.

ఓం శ్రీ సాయిరాం. అధ్యాత్మ విద్యా విద్యానాం. విద్యలన్నింటిలోకి ఆత్మవిద్యే ప్రధానం. ప్రాపంచిక విద్య పారమార్థిక విద్యను జోడించి నేటితరం యువతీ యువకులను సన్మార్గంలో నడిపిస్తున్నది సత్యసాయి విద్యా ఉద్యమం. నేటి శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థలు ఇప్పటికీ ఎన్నో వేల మంది విద్యార్థులను ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దింది. సమాజ అభ్యుదయానికి, దేశ ప్రాపంచిక శాంతికి అటువంటి విద్యార్థులే అవసరమని స్వామి ప్రబోధ. మరి ఈ విద్యా ఉద్యమానికి నాంది 1968లో స్వామి ప్రారంభించిన అనంతపురం శ్రీ సత్యసాయి మహిళా కళాశాల అన్నది గమనార్హం. ఈ సంవత్సరం అనంతపురం కళాశాల స్వర్ణోత్సవం జరుపుకుంది. ఇది మనందరికీ ఎంతో ఆనందభరితమైన వేడుక. స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా కళాశాల నాంది ప్రస్తావన, కళాశాల భవన నిర్మాణం, భవన ప్రారంభోత్సవం, అభివృద్ది సోపానాలు, ఉపాధ్యాయుల, విద్యార్థుల, ఇతర సిబ్బందుల అనుభవాలు, ఇంకా మరెన్నో అనుసంధాన అనుభవాలను శ్రోతలందరికీ అందిస్తూ రేడియో సాయి తెలుగు బృందం జూలై 20-21వ తేదీల్లో ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలను పలు శీర్షికలలో సమర్పించింది. వాటి పునఃప్రసారాన్ని శ్రోతలకు ఇప్పుడు అందిస్తున్నాం. స్వామి కాలేజీలో పనిచేయటం తమపై చూపిన ప్రభావం, నేర్చుకున్న విషయాలు, పొందిన అనుభవాలు గురించి ప్రస్తుతం అనంతపురం మహిళా కళాశాలలో పనిచేస్తున్న లెక్చరర్స్తో రేడియో సాయి తెలుగు బృందం జూలై 21వ తేదీన ముచ్చటించింది. ఆ కార్యక్రమ పునఃప్రసారాన్ని ఇప్పుడు మీకు అందిస్తున్నాం, వినండి.

0: స్వామి విద్యా సంస్థలు విద్యార్థులకే కాదు బోధకులకు కూడా శిక్షణా సంస్థలే. స్వామి కాలేజీలో పనిచేయటం తమపై చూపిన ప్రభావం గురించి, తాము నేర్చుకున్న విషయాల గురించి, వారు పొందిన అనుభవాల గురించి ప్రస్తుతం అనంతపురం మహిళా కళాశాలలో పనిచేస్తున్న లెక్చరర్స్తో ముచ్చటిద్దాం. అనంతపురం మహిళా కళాశాలలో లెక్చరర్స్గా సేవలందిస్తున్న ద్వారకారాణిగారు, ప్రఫుల్లగారు, గీతా బాలగారు ఈరోజు మనతో మాట్లాడటం కోసం రేడియో సాయి స్టూడియోలో ఉన్నారు. మీ అందరికీ రేడియో సాయి తరఫున, మన శ్రోతలందరి తరఫున హార్దిక స్వాగతం అమ్మా. మన శ్రోతలకి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుంటారా ద్వారకారాణి గారు?
1: నేను చాలా అదృష్టజీవి అనేసి ఎప్పుడూ భావిస్తాను. ఎందుకంటే మా అమ్మ గారు తన పెండ్లకు ముందే స్వామి దగ్గర వచ్చినారు, కాబట్టి నా జీవితం అంతా స్వామి మయమే అని నేను భావిస్తాను. మా అమ్మకి మా అమ్మ పేరు గిరిజ, గిరిజమ్మ అని పిలుస్తారు. మా నాన్నగారు సి బ్రహ్మరేశ్వరరావు. మా ఫాదర్ జబల్పూర్ లో ఉద్యోగం చేసేవాళ్ళు. అప్పుడు నేను పుట్టినాను. పుట్టిన తర్వాత మా తల్లిదండ్రి స్వామి దగ్గర పుట్టుపర్తి తీసుకుని వచ్చారు. నౌ దిస్ వాజ్ ఇన్ ద ఇయర్ ఇన్ ఎర్లీ 50s. అప్పుడు స్వామిని అంతా వేడుకునేవాళ్ళు, స్వామి పేరు పెట్టండి, చౌలు కుట్టండి, అన్నప్రాసం చేయండి, అక్షరాభ్యాసం చేయండి. సో ఇవన్నీ నేను చాలా అదృష్టం స్వామి దగ్గర నుంచి డైరెక్ట్ గా పొందుకున్నాను. ఈ కళాశాలలో ఎట్లా ప్రవేశం అయిందంటే, నేను ఎంఎస్సి ఎగ్జామ్ రాస్తున్నప్పుడు 1971, అప్పుడు మా అమ్మగారికి గురు పుట్టినమ్మకి పుట్టుపర్తి రావాలా అని ఒక కోరిక వచ్చింది. బట్ ఫ్యామిలీని వదిలిపెట్టి రావాలా, మేము 5 మంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరికీ స్వామి పేరు పెట్టినారు, స్వామి ఆశీర్వాదం. అట్లాంటిది మా మదర్ ఒక విష వచ్చింది మా మదర్కి, స్వామి దగ్గర పోవాలా గురు పూర్ణిమ ఫంక్షన్ కి. సరే మాకు ఎగ్జామ్స్ ఉంది కదా, నేను ఇంట్లో అండ్ ద ఎల్డెస్ట్ డాటర్, సో తన పైన అంతా పని పడుతుంది కదా టు టేక్ కేర్ మా తమ్ముళ్ళు చెల్లెలు చూసుకునేది అని వెనక్కేటేసింది. వద్దమ్మా, ఈ ఎగ్జామ్ చాలాసార్లు పోస్ట్పోన్ అయింది, నువ్వు వెళ్ళరా, అందరూ విల్ మేనేజ్ అనేసి చెప్పినా. సరే మా అమ్మ పుట్టుపర్తి వచ్చినారు గురు పూర్ణిమ ఫంక్షన్ కి 1971. పుట్టుపర్తి వస్తానే ఇంకా స్వామి గురు పూర్ణిమ అనంతపురంలో చేసుకుంటాము, కాలేజ్ ఇనాగ్రేషన్, మీరు అందరూ కాలేజ్కి వెళ్ళండి అనేసి అనంతపురం పంపించినారు. సో అనంతపురం వచ్చేసి కాలేజ్ వచ్చేసి అక్కడ సేవా కార్యక్రమాలు, బియ్యం వేరేది, పూలు కట్టేది, అవన్నీ జరుగుతూ ఉంటే ఆ అనుభవంలో ఉన్నప్పుడు కాలేజ్ ఇనాగ్రేషన్ రోజు అనుకున్నారు, నా కూతురు ఈ కాలేజ్ లో పనిచేస్తే ఎంత బాగుంటుంది అనేసి ఒక స్మాల్ విష్ షీ ఎక్స్ప్రెస్డ్. స్వామితో ప్రార్థన చేసుకుంది, ఇంటికి వెనక్కి తిరిగి వచ్చినప్పుడు నాతో చెప్పింది, ఇంక నీ పరీక్షలు అయిపోతా ఉన్నాయి కదా, స్వామి కాలేజ్కి అప్లై చేయి. నేను అప్పటికే బీఆర్సి, తర్వాత కాన్పూర్ ఐఐటీలో ఇంటర్వ్యూ అట్లా అంతా ఇచ్చింది, బికాస్ ఐ హ్యాడ్ డన్ మై ఎంఎస్సీ ఇన్ అప్లైడ్ ఫిజిక్స్ ఫ్రమ్ అన్ ఇంజనీరింగ్ కాలేజ్. సో ఆఫ్ కోర్స్ అప్లికేషన్ ఏమో వేసినాను స్వామి కాలేజ్కి వేసేసి. బట్ మా ఫాదర్ ఏమో ఫర్దర్ ఎడ్యుకేషన్ ఉండాలా అనేసి ఒక సైంటిఫిక్, బికాస్ ఫిజిక్స్ లో చేస్తున్నాను కాబట్టి ఒక సైంటిఫిక్ ప్లేస్ లో వర్క్ చేయాలా అనేసి అతని అభిప్రాయం ఆ టైంలో. వన్ డే సడన్లీ ఇన్ ఫిబ్రవరి ఐ గెట్ అ టెలిగ్రామ్. ఎవరి దగ్గర నుంచి అంటే మిస్ ముఖర్జీ దగ్గర నుంచి. ఏమంటే వెంటనే రావాలా, దేర్స్ అ వేకెన్సీ ఇన్ ఫిజిక్స్, వెంటనే బయలుదేరి రావాలా. సరే మా అమ్మను అడిగినాను, అమ్మ ఏం చేయమంటావు, అక్కడ పోమంటావా, ఇక్కడ పోమంటావా, ఎట్లా, నీ ఇష్టం, నువ్వు డిసైడ్ చేసుకో. మా ఫాదర్ దగ్గర పోయి అడిగితే అతను ఇట్లాగే చెప్తున్నారు, నీకేమనిపిస్తుందో నువ్వు ఆ విధంగా చెయ్యి. సరే ఐ టుక్ ద డిసిషన్, ఇంకా చదువేందుకు స్వామి దగ్గర పోయి స్వామి కాలేజ్ లో చేసుకుంటాం. సో ఈ స్ట్రేట్ గేమ్ నెక్స్ట్ డే ఐ హ్యాడ్ టు ట్రావెల్. వచ్చేసినాం అనంతపురం. వచ్చేసి ఎవరు నన్ను రిసీవ్ చేసుకోవాల్సిందే లోకల్ వాళ్ళు, వాళ్ళు ఎవరు కనపడలేదు. సో నేరుగా ఒక రిక్షా తీసుకుని అప్పటికి స్వామి కాలేజ్ చాలా దూరం అనిపించేది ఆ కాలంలో, ఎందుకంటే ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ వరకు ఏమీ ఉండేవి కాదు. ఎప్పుడైతే ఆ స్వామి బిల్డింగ్ కమలం కనిపించిందో ఒక హాయితనం వచ్చేసింది. వచ్చేసింది స్వామి కాలేజ్ అనేసి ఒక సంతోషపడిపోయి కాలేజ్ లోపల ఎంటర్ అయినాను. ఫస్ట్ ఒక ఇంగ్లీష్ లెక్చరర్ సుధానాయర్ మేడం కనిపించినారు, పుష్ప మేడం కనిపించినారు. సరే మళ్ళీ డిపార్ట్మెంట్ కి ప్రిన్సిపల్ ఆఫీస్ కి అట్లా వెళ్ళాను. సో దట్ వాజ్ మై బిగినింగ్ స్వామి కాలేజ్ లో ప్రవేశం కావటానికి.
0: ఇది ఏ సంవత్సరంలో?
1: 1972 ఫిబ్రవరి,
0: 72 ఫిబ్రవరిలో అప్పుడు జాయిన్ అయ్యారు.
1: అప్పుడు జాయిన్. సో ఇట్స్ హార్డ్లీ 20 ఇయర్స్ అండ్ నాకు ఎంత ఈ రోజు ఎంత ఆనందం అవుతుంది అంటే, స్వామి ఆ రోజు ఎట్లా చూసుకున్నారు, నాకు పేరు పెట్టిన రోజు ఎట్లా చూసుకున్నారు, నా జీవితం ఎట్లా చేసుకున్నారు, అవంతా ఒక అద్భుతమైన ఒక కథలాగా అనిపిస్తుంది ఈ రోజు కూర్చొని చూస్తున్నా.
0: చాలా సంతోషం అమ్మా. ఇంత కాలం నుంచి స్వామితో ఇంత అనుబంధాన్ని పెంచుకున్న మీతో మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. ఇవాళ
1: ఇంకొక మాట చెప్పాలంటే, కాలేజ్ చేరిన వెంటనే ఒక సంవత్సరం తర్వాత నాచురలీ పేరెంట్స్ పెళ్లి చేయాలని చూస్తూ ఉంటారు. సో మా ఫాదర్ ఒక 3 ప్రపోజల్స్ స్వామి దగ్గర తీసుకొని వచ్చారు అండ్ ఆ ఫొటోస్ అంతా స్వామికి చూపించి, స్వామి మనం మామూలుగా మనం ఏ విధంగా డిస్కస్ చేస్తాము ఆ విధంగా డీటెయిల్స్ అంతా అడిగి చేసి ఈ ఒక ఫోటో చూపించి, మా హస్బెండ్ ఫోటో చూపించి, ఈ అబ్బాయితో పెళ్లి చేస్తే మన అమ్మాయి మన దగ్గర ఉంటుంది అని స్వామి చెప్పారు. సో నాచురలీ ఐ గాట్ మ్యారీడ్ టు మిస్టర్ హరిబాబు. అండ్ ఆ రోజు అతను వేరే ఎక్కడో పనిచేసేవాళ్ళు, స్వామి అనుగ్రహంతో ఈ గాట్ ట్రాన్స్ఫర్ టు అనంతపుర్. ఇంకా ఆ రోజు నుంచి ఇంకా అనంతపుర్ లోనే ఉన్నారు. సో ఇది ఇంకొక లక్ అనిపిస్తుంది, దట్ స్వామి నన్ను ఇక్కడే అనంతపుర్ లో పెట్టుకున్నారు. వేరేజ్ మా ఫ్రెండ్స్ కొంతమంది అనంతపుర్ లో పుట్టిన పెరిగిన వాళ్ళు అనంతపుర్ వదిలేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది. వాళ్ళు ఎప్పుడు నన్ను చెప్పేవాళ్ళు, నీవు ఎక్కడి నుంచి, జబల్పూర్ నుంచి వచ్చి నువ్వు స్వామి దగ్గర ఇక్కడ ఉండిపోయినావు. సో అది స్వామి అనుగ్రహం నా పైన అని చాలా.
0: పేరు పెట్టడం నుంచి పెళ్లి చేయడం దాకా అంతా స్వామి చేతే చేంజ్
1: పెళ్లి అయిన తర్వాత ఇప్పుడు వరకు ఇంకా స్వామి ముందును స్వామి అని.
0: చాలా సంతోషం అమ్మా. ప్రఫుల్ల గారు మీరు చెప్తారా అండి.
2: నేను మొట్టమొదట స్వామిని నా 9వ సంవత్సరంలో చూశాను. అప్పుడు స్వామి మన కళ్యాణ మంటపం కట్టే సందర్భంలో అనంతపురంలో టవర్ క్లాక్ నుండి బ్రిడ్జి మీద ఉత్సవం వెళ్తుందన్నమాట. చుట్టుపక్కల వాళ్ళందరూ సాయిబాబా వస్తున్నారు, సాయిబాబా వస్తున్నారు అన్నారు. అంతకుముందు నాకు సాయిబాబా గురించి తెలీదు, ఆ పేరు వినలేదు కూడాను. ఎందుకంటే మా నాన్నగారు శివభక్తి పరాయణులు, నిత్యం రుద్రాభిషేకాలు చేసేటువంటి వాళ్లే, అమ్మ కూడా అట్లాగే. అయితే స్వామి గురించిన పరిచయం మాత్రం కుటుంబంలో లేదు. అప్పుడు పరిగెత్తుకుంటూ, చిన్నదాన్ని కదా, పరిగెత్తుకుంటూ ఇల్లు బ్రిడ్జికి దగ్గరగా ఉందన్నమాట, అందుకు పరిగెత్తుకుంటూ వెళ్లాను, స్వామిని చూశాను. ఏదో ఆనందం నాకు తెలియదు, ఇది ఆనందమనే సంగతి కూడా నాకు తెలియదన్నమాట. తర్వాత ఒక శివరాత్రి రోజు మా ఇంటి ఓనర్ ఈరోజు పాలల్లో రాత్రి సాయిబాబా కనిపిస్తాడు అని చెప్పారన్నమాట. వెన్నెల్లో పెడితే సాయిబాబా కనిపిస్తారు. నిజంగానే పాలగిన్నె తీసుకుని పోయి వెన్నెల్లో బయట పెట్టానన్నమాట. అదే బయటికి తీసుకుని వెళ్తే సాయిబాబా అక్కడ కనిపిస్తారు. ఆ వెన్నెల ఎంత ఉంటుంది, చిన్న శివరాత్రి ముందు అంత తక్కువ వెన్నెల ఉంటుంది కదా, కనిపించలేదు. ఏదో నీడలు కనిపిస్తున్నాయి, అదేదో బాధ. ఏదో సాయిబాబా కనిపిస్తారన్నారు, సాయిబాబా కనిపించలేదు. ఆ తర్వాత నేను 6వ క్లాస్ లో ఉన్నప్పుడు స్వామి కాలేజీలో సైన్స్ ఫెయిర్ ఒకటి పెట్టారు. నేను చదువుతున్న స్కూల్ విద్యారణ్య ఓరియంటల్ హై స్కూల్లో చదివేదాన్ని. అందరూ కూడా ముందు రోజు సైన్స్ ఫెయిర్ కని వెళ్లారు. మాకు తెలిసిన వాళ్లు నేను నిన్ను విడిగా తీసుకుపోతాలేవే, వీళ్లతో వద్దు అన్నారు. తర్వాత రెండో రోజు పొద్దున్నే స్కూల్ ఎగ్గొట్టేసి మా ఫ్రెండ్, నేను వాళ్ల ఫ్రెండ్, వాళ్ల పక్కింటి ఆవిడ అందరు కలిసి రిక్షాలో కాలేజ్ దగ్గరకు వచ్చాము. కానీ లోపల ప్రవేశించాము. ఇంకా అప్పుడు 6వ క్లాస్ అన్నమాట. నాకు ఎదురుకుండా సరస్వతి విగ్రహం కనిపిస్తోంది. లోపలికి నేరుగా వెళ్లిపోయాం ముగ్గురు, ఆ పెద్ద ఆవిడ, మేమిద్దరం కూడాను. అయితే ఒక లెక్చరర్ వచ్చి, మీరు ఇక్కడ రావడానికి వీల్లేదు, ఇప్పుడు స్వామి రెస్ట్ తీసుకుంటున్నారు, మీకు దర్శనం ఇయ్యరు అని చెప్పి పంపించేశారు. చాలా నిరాశ అయింది. కానీ ఆ క్షణంలో నేను నిర్ణయించుకున్నాను, చదివితే ఈ కాలేజీలోనే చదవాలి అని. ఆ తర్వాత మా నాన్నగారికి కూడా ఉన్న చక్కటి క్రమశిక్షణ ఉన్న రక్షణ ఉన్న కాలేజీ సత్యసాయిబాబా కాలేజీ కాబట్టి మా నాన్న కూడా నన్ను ఆ కాలేజీలో చేర్చడానికి ఇష్టపడ్డారు. తర్వాత 1979లో నేను మొట్టమొదటిసారి కాలేజీలో అడుగు పెట్టాను. ఇంటర్మీడియట్ కోర్సుకు అలా, ఇది బహుశా జన్మాంతర రుణమో, స్వామి అనుగ్రహం విపరీతంగా ఉండడం వల్ల కుటుంబంలో ఎవ్వరూ కూడా సాయిబాబా అన్న పేరు విన్నవాళ్లు కాదు, స్వామి భక్తులు కాదు. నన్ను అలా లాక్కుని తర్వాత క్రమంగా కుటుంబాన్ని దగ్గర చేర్చుకున్నారు స్వామి.
0: చాలా సంతోషం అమ్మా. సో స్వామి అనంతపురం కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుకున్నారు, ఆ తర్వాత డిగ్రీ కూడా అక్కడే చదివారు.
2: డిగ్రీ తర్వాత ఎంఏ తెలుగు. మధ్యలో పెళ్లయ్యి 2 ఏళ్లు గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత మళ్లీ ఎంఏకి చేరాను. ఆ తర్వాత మళ్లీ గ్యాప్, పిల్లాడు అప్పటి పెళ్లయింది, పిల్లాడు, మళ్లీ పీహెచ్డీకి జాయిన్ అయ్యాను. ఈ విధంగా 1979 నుంచి 1993 వరకు నేను
0: స్వామివారి కాలేజీలో విద్యార్థినిగా
2: ఉన్నాను. ఇప్పుడు కూడా నేను విద్యార్థినినే చెప్పాలంటే.
0: స్వామివారికి మనందరం ఎప్పటికీ విద్యార్థులు.
2: తర్వాత 1984లో పెళ్లయ్యాక మా వారికి అంత భక్తి భావం ఏమీ లేదు నిజంగా. కానీ నాకు కొంచెం బాధ అనిపించింది. అంటే అప్పటికి అనుభవం ఉన్న ఇంట్లో అటువంటి వాతావరణం లేకపోయినా, అత్తింటికి వచ్చిన తర్వాత కూడా దాన్ని భరించలేకపోయాను, అట్లా వ్యతిరేకతను భరించలేకపోయాను. కానీ ఎప్పుడు ఇంతవరకు మా వారు ఎప్పుడు ఏమీ చెప్పలేదు. కానీ ఎప్పుడు ఏం జరిగిందో తన విషయంలో ఇంతవరకు నాకు తెలియదు. కానీ స్వామి అనుగ్రహం ఏంటంటే, ఒకరోజు పువ్వు కోసి తెచ్చి స్వామి ఫోటో మీద పెట్టారు. ఇంకప్పటి నుంచి నాకు పరమానందం. ఈ రోజు తను ప్రతిదానికి స్వామి ఉన్నారు కదా అని నాకే ధైర్యం చెప్తారు.
0: చాలా బాగుందమ్మా, చాలా సంతోషం. మరి ఇప్పుడు మన గీతా బాల గారు ఏం చెప్తారో కూడా విందాము.
3: సాయిరామండి. నేను, నా పేరు గీతా బాల. నేను ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ లో మన కాలేజీలోనే వర్క్ చేస్తున్నాను. చదివిందేమో ఇంటర్మీడియట్ మాత్రమే మన కాలేజీలో. తర్వాత డిగ్రీ జాయిన్ అయ్యాను ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ ఇన్స్టిట్యూట్ కింద. కానీ మనకు ఆ వయసులో ఇదేదో స్ట్రిక్ట్, మనకి చేత కాదు. మేము 4 మక్కజల్లెళ్ళు అయితే 3 ఇక్కడే చదువుకున్నారు, అందరూ డిగ్రీ కూడా కంప్లీట్ చేస్తున్నారు. బట్ నేను వచ్చేసరికి కడగొట్టు చెడగొట్టు అన్నట్టు లాస్ట్ కదా. అందులో చిన్నతనంలోనే నాన్నగారు పోయారు. సో నేను అక్కడ చదవనుంటే మా అమ్మ ఇంకా యాక్సెప్ట్ చేసి బయట చేర్పించారు. బట్ ఎట్లానో స్వామి తెచ్చుకున్నారు. అదంతా ఒక పెద్ద స్టోరీ అవుతుంది. కాకపోతే స్వామిని చాలా చిన్న వయసు నుంచే చూశాను. మా నాన్నగారు అయితే కమ్యూనిస్ట్, పక్కా కమ్యూనిస్ట్. కానీ ఎప్పుడు అమ్మను దేవుళ్ళు గాని పూజలు గాని చేయొద్దనే వాళ్ళు కాదు. పండగలు అట్లా ఉంటే తను కూడా వంటింట్లో హెల్ప్ చేసేవాళ్ళు. మాది చాలా పెద్ద కుటుంబం, జాయింట్ ఫ్యామిలీ, 16 ఉండేవాళ్ళం ఇంట్లో. కానీ ఎప్పుడు మా అమ్మంతకు మా అమ్మ భగవద్గీత చదువుకుంటూనే వంట చేసేది, మా నాన్న ఆమె కూడా హెల్ప్ చేసేవాళ్ళు, అట్లా ఉండేది. కాకపోతే స్వామి ఎప్పుడు కూడా చాలా సార్లు, అంటే కాలేజ్కు ఎన్ని విజిట్స్ చేసినారు ఫస్ట్ లో కన్స్ట్రక్షన్ అప్పుడు, దాంట్లో దాదాపుగా సగం పైన సార్లు మా పెదనాన్నగారింటికి వచ్చారు. అంటే అమ్మ అక్క వాళ్ళ ఇంటికి.
0: వారి పేరండి?
3: పట్టాభిరాములు గారు. వెరీ ఓల్డ్ డివోటీ.
1: ఇక్కడ ఒక మాట చెప్పొచ్చా?
0: చెప్పండి ద్వారకారాణి గారు.
1: ఏమంటే, గీతా బాల గారు వాళ్ళ పద్మాన్ గురించి, పట్టాభి గారు గురించి చెప్తా ఉంటే, మా అదృష్టం ఏమంటే, మేము జస్ట్ పెండ్లైనాక ఈ కమలానగర్ లో పట్టాభి గారి ఇంటి పక్కనే హౌస్ తీసుకున్నాం. సో ఒక రోజు పటావి గారు వాళ్ళ భార్య అమ్మ పైన నుంచి మెదుపైన నుంచి పిలిచి, రాణి నేను కాలేజ్ నుంచి జస్ట్ రిటర్న్ అయినాను, ఇంకా కాళ్ళు చేతులు కడుక్కుంటా ఉంటే పైన నుంచి పిలిచి స్వామి వస్తున్నారు ఇంటికి, మీరు వస్తారా అనేసి పలికింది. మేము ఇంతవరకు పెళ్ళైనాక వెంటనే జాబ్ జాయిన్ అయిపోయినా. సో అది ఏమైందో ఏమో, ఆ రోజు మా హస్బెండ్ ఎప్పుడు 5 తర్వాతే వచ్చేవాళ్ళు ఇంటికి ఆఫీస్ నుంచి. ఆ రోజు జస్ట్ అమ్మ ఇట్లా పిలిచినారు, అతను ఫ్రంట్ డోర్ రింగ్ చేస్తే ఇంకా అతను వచ్చేస్తున్నారు, ఇట్లా స్వామి వస్తున్నారు అమ్మ చెప్పినారు పోతామంటే వెంటనే చెట్లు కడుక్కొని వెళ్ళాము. అండ్ దిస్ ఈస్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ద సిటీ, కమలానగర్ ఏరియా. అంటే మేము పోయినామో లేదో ఒక పెద్ద కార్, వైట్ కార్ వచ్చింది, దాంట్లో స్వామి దిగినారు, మేము పక్కనే ఉన్నాం. వెంటనే స్వామి నన్ను చూసి మా హస్బెండ్ ని షోల్డర్ పైన బాగా ప్యాట్ చేసి, ఇతను ఎవరు అనుకున్నావు, ఇతను బ్రహ్మరేశ్వరరావు అల్లుడు అని స్వామితో పాటు పట్టాభి గారి ఇంట్లో తీసుకుపోయి, ఇంకా ఆ రోజు స్వామితో హిజ్ ఫస్ట్ దర్శన్ ఆఫ్ స్వామి, దిస్ వాజ్ ద ఫస్ట్ దర్శన్. ఇంకా స్వామితో పాటు బొబ్బట్లు భోజనం గీజనం అంతా చేసుకుని, దట్ ఈస్ అ బ్యూటిఫుల్ మెమరీ వీ హ్యావ్ విత్ గీతా బాతాస్ తజ్ఞాన్ గారు వాళ్ళ ఇంట్లో.
0: చూసారా, ఒక నలుగురు భక్తులు కలిసి కూర్చుంటే ఎన్నేసి విషయాలు బయటకు వస్తూ ఉంటాయో, ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక రకంగా ఇంకొకరితో స్వామి అలా మనల్ని కనెక్ట్ చేసే ఉంచుతారు, అది మనం మాట్లాడుకున్నప్పుడే బయటకు వస్తుంది.
3: సో చాలా చిన్నతనంలో వచ్చేవాళ్ళు, స్వామి వస్తే ఒక పండగ వాతావరణం, పెద్దమ్మ వాళ్ళ ఇంటి ఇల్లంతా ఆరెంజ్ కర్టన్స్ అయిపోతాయి. అంటే ఐ యూస్ టు సీ దట్ గ్రాండియర్, గొప్పగా ఉంటుంది స్వామి దేవుడు అన్నది నాకు అప్పట్లో రిజిస్టర్ కాలేదు. అందరం పోతాం, భజనలు చేస్తాం, మంచి ఫుడ్ పెడతారు, మా పెద్దమ్మ గ్రాండ్ గా రెడీ. సో ఐ వాజ్ వెరీ స్మాల్, మేబీ 3rd క్లాస్ 2nd, అప్పటి నుంచే స్వామి వస్తే ఓకే. చాలా మంది రోడ్ బ్లాక్ అయిపోయేది. సో ఇప్పుడు స్వామి అనంతపూర్కి వచ్చినా మేము మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లే వాళ్ళము, అందరం భజన భోజనాలు అవన్నీ చేసుకుని, మా నాన్నగారు గారు కూడా వచ్చేవాళ్ళు. కాకపోతే హీ వాంట్స్ టు ఇంటర్వ్యూ స్వామి, హీ వాంట్స్ టు పుట్ ద క్వశ్చన్. నాకు తెలిసి స్వామి అడిగేవాళ్ళంటే ఏం డబ్బులున్న వాళ్ళకైనా మీరు లింగాలు ఇవ్వడము అట్లాంటివి అని. సో తర్వాత స్వామిని ఒకసారి సందర్భంలో అడిగారంట, స్వామి ఆడపిల్లలు ఇంతమంది ఉన్నారు కదా, ఎక్కడెక్కడ ఏదో చేస్తున్నారు, అనంతపూర్లో లేడీస్ కు కాలేజ్ ఎందుకు కట్టకూడదు అని. అంటే వాట్ ఐ హర్డ్, నాకు చాలా చిన్నతనంలోనే మా నాన్నగారు చనిపోయినారు, మా అమ్మ ద్వారా అయితేనే, మా మేనమామల ద్వారా అయితేనే విన్నది స్టోరీ. తర్వాత జ్వాలనయ్య గారు కూడా ఒక సందర్భంలో నేను కాలేజ్ చేరిన తర్వాత చెప్పినారు, మీ నాన్న ఇట్లా అడిగారు ఆ రోజు. సో తర్వాత ఇమ్మీడియట్ గా స్వామి సరే ఎవరైనా అడ్మినిస్ట్రేటివ్ థింగ్స్ అవన్నీ చూస్తే లక్ష్మీదేవమ్మ గారితో మాట్లాడి, జ్వాలనయ్య సార్ తో మాట్లాడి. సో ఆ ఒక్క రీజన్ వల్ల మమ్మల్ని అందరూ బీయింగ్ ఏ కమ్యూనిస్ట్ అయినా అందరినీ అనంతపూర్ లో స్వామి కాలేజీలోనే చదివించినారు మా నాన్న. హీజ్ అ సోషలిస్ట్, హీఈస్ డూయింగ్ సో మచ్, అంటే చాలా మంచి పనులు చేస్తున్నారు సమాజానికి, కాబట్టి అందరూ మీరు ఎక్కడనే చదువుకోవాలి, మనకు అనంతపూర్లో ఉంటూ ఒక ఆడపిల్లలకు ఒక కాలేజ్ ఉంది కదా అని. తర్వాత చాలా సార్లు అట్లా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో చూడడము, ఇంటర్మీడియట్ అందరూ ఇక్కడ చదువుకున్నారు కాబట్టి ఆటోమేటిక్ గా నా ఇంటర్మీడియట్ కూడా సత్సాయి కాలేజీలోనే చేసినాను.
0: అది ఏ సంవత్సరంలో?
3: 1980-82. నేను జాయిన్ అయిన తర్వాత ఇన్స్టిట్యూట్ కింద అడ్మిషన్ కూడా వచ్చింది, ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ గా జాయిన్ అయిపోయాను. బట్ వాట్ ఎవర్ మే బి ద రీజన్స్ వెళ్ళిపోయాను బయటికి. తర్వాత ఒక 1 మంత్ కోల్డ్ వార్ అనమాట, రోజు అన్నం తినకుండా పడుకునేదాన్ని. ఎందుకు అంటే నలుగురే సెలెక్ట్ అయినాం బిఏలో. స్వామి అప్పుడు బస్సులు కూడా రన్ చేయడం తగ్గించేసినారు, ఆర్టీసీ బస్ కోసం వెయిట్ చేయాలి, వచ్చేసరికి లేట్ అయిందంటే క్లాసెస్ స్టార్ట్ అయ్యేవి. దట్టు తెలుగు మీడియం స్టూడెంట్, ఇంగ్లీష్ మీడియం అర్థమయ్యేది కాదు, చాలా ఇన్ఫీరియర్ గా ఫీల్ అయ్యేదాన్ని కాంప్లెక్స్ డెవలప్ చేసుకుని. ఈ నెట్తో మొత్తానికి బయటకు వెళ్ళిపోయినాను. తర్వాత అదే పెద్దనాన్న వాళ్ళతో ఫంక్షన్స్ అంటే పుట్టబర్తికి రావడం, బర్త్డేస్ అట్లా చూడడము జరిగేది. నేను ఈ ప్రాసెస్ లో పీజీ అయిపోయింది, మళ్ళీ ఒక కాలేజీలో లెక్చరర్ గా జాయిన్ అయినాను ప్రైవేట్ కాలేజీలో. అక్కడికి మన పుట్టబర్తి అమ్మాయిలు ఉండేవాళ్ళు స్టూడెంట్స్ గా. ఒకసారి అమ్మాయి ఫోర్స్ ఇన్, మేడం మీరు ఒకసారి పుట్టబర్తికి రండి, స్వామి 70th బర్త్డేకి విల్ గో, హెయ్యూ స్టేడియం లో జరుగుతుంది అంతని. సో అప్పుడు చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత స్వామి దగ్గర నుంచి చూడడం, ఎందుకంటే ఈలోపు మా పెద్దనాన్న గారు చనిపోయినారు, స్వామి అనంతపురం రావడం తగ్గిపోయింది, వాళ్ళ ఇంటికి రావడం అన్ని. సో 80s తర్వాత ఇట్ వాజ్ ఆల్మోస్ట్ నిల్. మేమెప్పుడు వస్తే చూసేవాళ్ళం తప్ప అనంతపూర్ రావడం, ఆ క్లోజ్ ఇవన్నీ తగ్గిపోయినాయి అనమాట. తర్వాత పర్సనల్ లైఫ్ లో ఏదో కొంచెం డిస్టర్బెన్సెస్ రావడము, మిరాక్యులస్ గా అసలు స్వామి ఎట్లా తీసుకున్నారో అని కాలేజీలో లెక్చరర్ గా జాయిన్ అయిపోవడం, అదొకటి చెప్పాలంటేనే మీ 2 అవర్స్ ప్రోగ్రామ్ చేస్తే సరిపోదు. తర్వాత జరగడం అందరం, అంటే నేను ఇంటర్వ్యూలో కూడా రిజిస్ట్రార్ గారితో అడిగితే, మా ఇంట్లో అయితే అందరూ చదువుకున్నారు కానీ ఐ డోంట్ నో వెదర్ ఐ మే డివోటీ ఆర్ నాట్, బట్ ఐఎమ్ నాట్ అగెన్స్ట్ స్వామి అని చెప్పిన, అంటే ఏదో అది ఒక గొప్పతనం లాగా. బట్ ఆఫ్టర్వర్డ్స్ ఎవ్రీడే నేను చెప్పొచ్చు, ఎవ్రీడే హీ వాజ్ ఇన్ మై లైఫ్, గైడింగ్ మీ, గార్డింగ్ మీ, ఎవ్రీథింగ్. ఎవ్రీడే ఒక ఎక్స్పీరియన్స్.
0: మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారమ్మా స్వామి?
3: 1980 జాయిన్. 82 ఇంటర్మీడియట్.
0: అది ఇంటర్వ్యూ, సారీ ఇంటర్మీడియట్.
3: ఇమ్మీడియట్ గా డిగ్రీ 83 ఇన్స్టిట్యూట్ ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ జాయిన్ అయ్యి 1 మంత్ ఉండి తర్వాత టీసీ తీసుకుని వెళ్లడం జరిగింది.
0: ఇప్పుడు మరి లెక్చరర్?
3: లెక్చరర్ గా 98 లో, 20 ఇయర్స్ ఇది, 20th ఇయర్. 1998 డిసెంబర్ ఐ హావ్ జాయిన్డ్, ఇది 20th ఇయర్. సో అకాడమిక్ గా కానీ, పర్సనల్ లైఫ్ కానీ, ఫిజికల్ గా కానీ, మెంటల్ గా అన్ని రకాలుగా కూడా స్వామి చాలా, అంటే ఇంట్లో ఎవరు అగెనిస్ట్ కాదు అన్నవాళ్లు కానీ ఎవరైనా అట్లాంటి వాళ్ళు కూడా, దే స్టార్టెడ్ కమింగ్ టు పత్తి. మేం సిస్టర్స్ అందరం అంతా చాలా ఇష్టం స్వామి అంటే, ఎవరికి వాళ్ళకి పర్సనల్ లైఫ్ లో ఉన్నారు కాబట్టి అన్నవాళ్ళు మాత్రం ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు కదా, అట్లాంటిది దే ఆర్ ఆల్సో కమింగ్. ఏదైనా దూరం ఎక్కడో వాళ్ళ దగ్గర ఫస్ట్ లోనే పోవాలి, ముందర కూర్చోవాలి, స్వామి ఉన్నప్పుడైనా ఎక్కడో వెనకల నుంచి చూసేసి దర్శనం చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు, అంతే. అట్లా ఉండేది. సో ఆ రకంగా స్వామి, నేను కరెక్ట్ గా స్వామిని ఫీల్ అయింది మాత్రం, అంటే నాకు దేవుడు హీఈస్ ఎవ్రీథింగ్ అనిపించింది మాత్రం ఫ్యాకల్టీగా జాయిన్ అయిన తర్వాతనే. ఎన్ని రకాలుగా అంటే ఎవ్రీడే ఐ కెన్ టెల్ వన్ ఎక్స్పీరియన్స్. అట్లా
0: మీరు ముగ్గురు కూడా మోర్ దెన్ 40 ఇయర్స్, 40 సంవత్సరాలు పైగా స్వామితో, ఇంకా పైగానే పైమాటే స్వామితో కలిసి జీవిస్తూ వస్తున్నారు. స్వామి మీ జీవితాల్లో మీ చిన్నతనం నుంచే ఉన్నారు. మరి ఇన్ని సంవత్సరాల అనుబంధంలో మీరు మర్చిపోలేని సంఘటన, మీ మీద చాలా చెరగని ముద్ర వేసి ఎన్నో ఉంటాయి, కానీ వాటిల్లో మీ మనసుకి బాగా దగ్గరగా ఉన్న సంఘటన స్వామితో ఏమైనా షేర్ చేసుకుంటారమ్మా మన భక్తులందరితో?
1: నాకు చాలా సంఘటనలు ఉన్నాయి, ఏది చెప్పాలా, ఏది ముఖ్యమో, ఏది చిన్నది అని తెలియకపోతా ఉంది. సో పెద్ద క్వశ్చన్. చాలా విషయాలు గుర్తొస్తాయి, బట్ సమ్ ఛాలెంజింగ్ ఇష్యూస్ ఏమంటే, ఒకసారి మన కాలేజ్లో ఉన్నప్పుడు అస్తమానం హాలిడే వస్తే, ఏమైనా వస్తే వచ్చేసేవాళ్ళం అందరూ పుట్టపర్తికి వచ్చేసేవాళ్ళం. బట్ నాకే ఒక సంసారము, అత్త మామ అందరూ ఉండేసరికి ఇట్ వాజ్ నాట్ సో ఫ్రీ దట్ ఐ కుడ్ కమ్. సో కొంచెం చాలా బాధ వేసేది, ఏంటి ఇట్లా అయిపోయింది, మా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళారు పుట్టపర్తికి, స్వామి అక్కడ ఇంటర్వ్యూ ఇస్తా ఉంటారు, నేను ఇక్కడ వంట చేసుకుని నేను ఇక్కడ ఉన్నాను అని చాలా బాధ వేసేది. సో ఒకసారి పోయినప్పుడు ఐ వాజ్ లక్కీ, అప్పుడు స్వామి పిలిచినారు, ఇంటర్వ్యూకి పిలిచినారు. స్వామి పక్కనే, చైర్ పక్కనే కూర్చొని ఉన్నాను. అప్పుడు ఎంతో అందరూ ఏమేమో అడుగుతున్నారు స్వామిని, స్వామి పలుకుతా ఉన్నారు, ఆన్సర్ చేస్తున్నారు, ఇంకేమి ఇంకేమి అడగండి అడగండి అనేసి చెప్పేవాళ్ళు స్వామి. సో నేను గట్టిగా మనసు చేసుకుని, స్వామి నాకు ఈ బాధ ఉంది స్వామి, ఏమంటే నేను ఎప్పుడంటే ఎప్పుడు అందరిలాగా నేను స్వామి దగ్గర రాలేకపోతున్నాను, చాలా బాధ వేస్తుంది స్వామి, నేను ఏం చేయాలా స్వామి అని చెప్తే, ఎంత చక్కగా అన్నారు, స్వామి పక్కన కూర్చుంటే ఒకటే కాదు, స్వామిని మనసులో తెలుసుకున్నది గొప్ప. నువ్వు వంట చేసేటప్పుడు, వెజిటబుల్స్ కట్ చేసేటప్పుడు, కాయగూరలు కట్ చేసేటప్పుడు నీ ఈగో అంతా కట్ చేసుకో, చపాతి రోల్ చేసేటప్పుడు నీ మనసు అంతా ధారాళం చేసుకుని దాన్ని, ఆ ప్రేమని అందరిలో పంచుకో, ఆ విధంగా చేసుకుంటే గొప్ప. మా స్వామి దగ్గర పక్కన కూర్చునేది కాదు, స్వామిని మనసులో పెట్టుకునేది అది మోర్ ఇంపార్టెంట్ అనేసి స్వామి ఒకసారి అట్లా చెప్తున్నారు.
0: చాలా బాగుందమ్మా ఈ మాట విన్న మన శ్రోతలు ఎంతో మంది ఎంతో సంతోషిస్తూ ఉంటారు ఈ క్షణంలో. ఎంతో మంది ఎంత దూరంలో ఉంటారు, వారు పుట్టపర్తి రావాలన్నా కూడా ఎన్నో సంవత్సరాలకు ఒక్కసారి రాగలుగుతూ ఉండుంటారు. మీరు చెప్పి, స్వామి చెప్పారు అని మీరు చెప్పిన ఈ మాట వాళ్ళకి ఎంత సంతోషాన్ని ఇస్తుందో తలుచుకుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ప్రఫుల్ల గారు మీరు కూడా ఏమైనా చెప్తారా?
4: 1993లో నా పీహెచ్డీ అయిపోయింది. ఆ కాన్వకేషన్లో నా దురదృష్టమేమో, స్వామి చేతుల మీదుగా నేను సర్టిఫికెట్ అందుకోలేకపోయాను. కారణాలేవో మనకు తెలియదు, కానీ చాలా అంటే చాలా బాధేసింది. ఎందుకంటే నేను పూర్తిగా మానసికంగా, శారీరకంగా సంసిద్ధంగా అక్కడ నిల్చుకున్నాను. కాన్వకేషన్ స్టూడెంట్స్తో పాటుగా నేను కూడా ఉన్నాను, కానీ ఆ రాకపోవడం ఎందుకంటే ఒక్క చిన్నదైన స్వామి దగ్గర అందుకోవడం అన్నది చాలా గొప్ప విషయం. అది ఎందుకంటే స్వామి చాలా ఆ సమయంలో సర్టిఫికెట్ అందుకుంటున్నావు అంటే స్వామిని చాలా దగ్గరగా చూడొచ్చు, పాద నమస్కారం చేయొచ్చు. ఇదన్నమాట అత్యాశ. అది కాకపోతే ఆ రోజు దొరకలేదు, చాలా చాలా బాధేసింది. ఎందుకంటే ఎప్పటి నుంచో అనుకుంటున్న కోరిక అది, అది తీరలేదు. రెండవ రోజు అప్పటి ప్రిన్సిపల్, నా గైడ్ కూడా, హేమలత మేడం, రామ్మ ఇట్లా నా పక్కన వచ్చి కూర్చో అన్నారు. నేను వెనక లైన్లో కూర్చున్నాను, మేడం ముందొచ్చి కూర్చోమన్నారు. అక్కడ కూర్చున్న వాళ్ళు కూడా చాలా సహృదయంతో పక్కన జరిగి నాకు మేడం పక్కన చోటు ఇచ్చారు. స్వామి దర్శనానికి వచ్చారు. వచ్చాక మేడం చెప్పారు, స్వామి ఈ అమ్మాయి తెలుగులో పీహెచ్డీ పూర్తి చేసింది అని. నేనేమీ ఆశించలేదు, ఇంకా క్షణంలో పూర్తి నిరాశలో ఉన్నాను. ఆ సందర్భంలో స్వామికి నమస్కారం చేసుకోవడం ఒకటే నాకు తెలుసు. స్వామి ముఖం కూడా చూడలేదు నేను, స్వామి పాదాల మీద చేతులు పెట్టుకుని నమస్కారం చేసుకుంటున్నాను. స్వామి నా తల మీద చేయి పెట్టారు. స్వామి ఎంతసేపు పెట్టారో నాకు తెలియదు, నేను ఎంతసేపు ఉన్నానో నాకు తెలియదు. ఈ రోజుకు కూడా ఆ సన్నివేశం తలుచుకుంటే ఆ సుతిమెత్తని పాదాలను స్పృశించడం మాత్రమే గుర్తొస్తుంది, స్వామి నా తల మీద చేయి పెట్టడం మాత్రమే గుర్తొస్తుంది. ఏం జరిగింది అన్నది నాకు తర్వాత తెలియదు.
0: అది చాలా బాగుందమ్మా. భగవంతుడితో గడిపేది ఒక్క క్షణం చాలు ఒక జీవితాన్ని
4: నిజమే
0: ధన్యం చేసుకోవడం.
4: అది బహుశా ఒక్క క్షణమే, ఎందుకంటే దర్శనానికి వస్తున్న స్వామి ఎంతసేపు ఉంటారు నా ముందర,
0: కానీ ఒక్క క్షణమే సంవత్సరాలుగా గుర్తుండిపోయింది.
4: ఎంతో సేపు ఉన్నట్టు నా అనుభవం కూడా, స్వామి ఒక్క క్షణమే ఉండుంటారు కానీ ఎంతో సేపు ఉన్నట్టు నాకు అనిపించింది. అది నాకు జన్మలో మర్చిపోలేని అనుభవం.
0: చాలా బాగుందమ్మా. మరి గీతా బాలగారు ఏం చెప్తారో కూడా విందాం.
3: మనం ప్రార్థిస్తేనే భగవంతుడు మన దగ్గరికి వస్తాడు, మనకు అడిగితేనే వరాలు ఇస్తాడు అన్నది అస్సలు నేను నమ్మను. ఎందుకంటే నాకు దేవుడిని అడిగితే ఇస్తాడు అని తెలియనప్పుడు కూడా దేవుడు చాలా చేసినాడు, అది మన భగవంతుడు స్వామి. ముఖ్యంగా నా జీవితంలో రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్, చాలా మిరకల్స్ లేకపోతే ఎక్స్పీరియన్సెస్ ఉన్నప్పటికీ రెండు బాగా లైఫ్ లో గుర్తుపెట్టుకోదగ్గవి జరిగాయి. ఒకటి అడిగితే జరిగింది, ఒకటి అడగకుండానే జరిగింది. మిడ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ టైంలో, అంటే కాలేజ్కి వెళ్లేటప్పుడు మనం హడావిడిగా ఉంటాము, టైం అయిపోతూ ఉంటుంది, టైంకు పోవాలి, సైన్ చేయాలి, ఇవన్నీ కొన్ని ప్రెషర్స్ ఉంటాయి, టెన్షన్. సో దిస్ ఇస్ ఇన్ 2008 or 2007. వస్తున్నాను కాలేజ్కి, సప్తగిరి సర్కిల్ అనేది మాకు ఊర్లో చాలా సెంటర్, చాలా ట్రాఫిక్ ఉంటుంది. అక్కడ ఒక చిన్న లైన్ నుంచి బైక్ లో ఇంకొక అబ్బాయి, నేను కైనెటిక్ హోండాలో వస్తున్నాను, బైక్ లో ఇంకొక అబ్బాయి వచ్చేసి స్ట్రైట్ గా, ఐ వాజ్ గోయింగ్ వర్టికల్, హారిజాంటల్ వచ్చి నన్ను కొట్టేసినాడు, పడిపోయినాను. ఆల్మోస్ట్ ఫాస్ట్ గా వచ్చే మొత్తం ట్రాఫిక్ అంతా వెనకాల ఇంకా సడన్ బ్రేక్స్ తో ఆగాల్సి ఉంటుంది. రైట్ సైడ్ పడిపోయినా, స్కూటర్ నా హ్యాండ్ మీద ఉంది, నా కాల్ మీద ఉంది, లెఫ్ట్ హ్యాండ్ తో స్కూటర్ ని పక్కకు జరిగి లేపి కూర్చొని కాలేజ్కి వెళ్ళిపోయినాను. ఐ వాజ్ బ్లాంక్. మా క్లర్క్ అడిగినారు ఏమైతుంది, కొంచెం నిదానంగా రావచ్చు కదా, నేను మంచినీళ్ళు ఒకరు తెచ్చిచ్చినారు, అదేంది సంతకం చేసేసినాను. తొందరగా క్లాస్ లోకి వెళ్ళిపోయినాను ఎగ్జామ్ దీని తర్వాత. ఐ రియలైజ్డ్ నన్ను లేపినారు సంబడి ఫుల్ డే. తర్వాత పిఎల్ రాణి అని ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ లో ఉంది, తన దగ్గరికి వెళ్ళిన రాణి ఇక్కడ చూడు, ఐ కెన్ సెన్స్ అండ్ ఫీల్, అవి ఉన్నాయి, ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయన్నమాట. ఈజ్ ఇట్ సో ఈజీ, నేను ఒక 100 kgs ఉన్న స్కూటర్ ని, వెయిట్ ఉన్న స్కూటర్ ని లెఫ్ట్ హ్యాండ్ తో పైకి లేసి, మరి దాని మీద నార్మల్ గా ఏమి జరగట, అంత ట్రాఫిక్ లో వెనక వాళ్ళు ఎవరు ఒకరికొకరు ఏమి హిట్ చేయకోకుండా నార్మల్ గా వెళ్ళిపోవడం, అంటే నేను స్వామి అడగలేదు, ఏమి అడగలేదు, జస్ట్ పడిపోయినాను. అది ఎట్లా జరిగిందో అంతే, నన్ను ఇట్లా లేపేసినారు లెఫ్ట్ హ్యాండ్. ఐ కెన్ సీ దట్ ప్రెషర్ అండ్ వెంటనే కొంతసేపు బ్లాంక్ గా ఉన్నా, ఏదో జరిగింది అనేది తెలుసు కానీ, అంటే నాకేం కాకుండా కాలేజ్కి వచ్చేసిన టైంకి వచ్చినాను. బట్ ఎగ్జామ్ డ్యూటీ చేస్తున్నంతసేపు ఐ వాజ్ రికలెక్టింగ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఏం జరిగింది అంత అనుకుంటే, స్వామి ఇంకెవ్వరూ లేదు ఆ రోజుకి, నేనే కాదు మేజర్ భయ వెనక కూడా అన్ని జరగాల, ఎందుకంటే నేను సడన్ గా ఆపితే నా వెనకాల వాళ్ళు కూడా సడన్ గా ఆపాలి. అదే ఇట్స్ ఎ పీక్ అవర్, 8:40, 9 o'clock మధ్య స్కూల్ బస్సులు అన్ని ఉంటాయి. సో హూ ఎల్స్ స్వామి, నేను అడిగానా, అడగలేదు, సేవ్ చేసినారు కదా. సో అడిగితేనే చేస్తారు, నాస్తికులకు చెయ్యరు, ఆస్తికులకే చేస్తారనేది అబద్ధం. ఎవరెవరు, అమ్మ అడిగితేనే అన్నం పెడుతుంది, చిన్న పాపకు లేదు కదా. సో నెలల పిల్ల లేకపోతే 1 year 2 year బాయ్కి అసలు వాళ్ళకి ఆగలేదో తెలియదు, కానీ టైంలీగా అమ్మ పెడతా వస్తుంది. సో అడిగితేనే పెడుతుంది, మన అవసరాలకు తగ్గట్టు మనకేమి ఎప్పుడు ఏది అవసరం అది ఇచ్చేవాడు భగవంతుడు. దట్ ఈస్ వన్. సెకండ్ థింగ్, ఒకసారి తెలిసి తెలియక మనం ఏదో చేస్తుంటాం, ఎవరో ఫ్రెండ్స్ కష్టాల్లో ఉన్నారు అంటే ఈవెన్ వితౌట్ ఆస్కింగ్ సమ్ పెద్దవాళ్ళని కూడా అడగకుండా మనం సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. నాకన్నా జూనియర్ ఒక అబ్బాయి, 5 ఇయర్స్ జూనియర్. ఒకసారి ఇంకొక మన కాలేజీలో వచ్చే ముందు నేను వేరే కాలేజీలో వర్క్ చేసేదాన్ని. అక్కడ కరెస్పాండెంట్ వచ్చేసి ఎక్స్ ప్రెసిడెంట్ సంజీవ్ రెడ్డి గారి, ఆమె కూడా వెరీ స్ట్రిక్ట్, మగవాళ్ళతో మాట్లాడేది అవి ఉండదు గర్ల్స్ కాలేజ్. సో అబ్బాయి కాలేజ్ దగ్గరకు వచ్చినాడు, నీతో కొంచెం పని ఉంది అన్నాడు. నా భయం ఎంతసేపు ఆమె ఎక్కడ చూస్తుంది అందరు చూస్తారని ఏంటి అంటే దీని మీద ఒక సంతకం పెట్టేసి నేను మళ్లీ మాట్లాడతాను అన్నాడు. సంతకం పెట్టి పంపించినాను, తర్వాత అది మర్చిపోయినాను. ఒక 2 ఇయర్స్ అయింది, ఇంటికి నోటీసులు వచ్చినాయి. ఏమి అంటే ష్యూరిటర్ గ్యారంటర్ గా నేను సైన్ చేసినాను దాని మీద 1 లాక్ రూపీస్ కి. నేను ఇంకా అప్పటికి రెగ్యులరైజ్డ్ లెక్చరర్ కూడా కాదు, ఆమె డిపెండెంట్ ఆన్ మై బ్రదర్స్. సో నేచురల్ గా అన్న వల్ల కోపం వస్తుంది. మా పెద్దన వెరీ ప్రిన్సిపల్డ్, రాత్రి 10 గంటలప్పుడు పొరపాటున మనం రోడ్ రాంగ్ రూట్ లో పోయినా కూడా హీ విల్ స్టాప్ మీ అండ్ గివ్ మీ అ బిగ్ లెక్చర్. అంత ప్రిన్సిపల్డ్. అసలు ఎంత తెలివి లేకుండా ఎట్లా చేసినావు, ఎవరు నమ్ముతారు నువ్వు ఏమీ తెలియకుండా చేసినావు అంటే. దట్ టూ వాజ్ అ బాయ్, సొసైటీ ఉంది ఏది కానీ మాట్లాడడానికి. సో యాక్చువల్ గా అన్న నాతో మాట్లాడడం మానేసినాడు. హీ వాజ్ అ లాయర్, మా బ్రదర్ ఇన్ లా లాయర్, మా ఇంట్లో నలుగురు లాయర్స్ ఉన్నారు, కానీ అందరు కూడా నేను ఏదో తప్పు చేసినాను అన్నట్లు. కోర్టుకు నాకు అతి ముఖ్యమైన లైఫ్ లో దానికి నేను కోర్టు అటెండ్ కాలేదు. కోర్టుకు అటెండ్ కాకుండానే స్వామి నా లైఫ్ ని సెటిల్ చేసినాడు. అట్లాంటిది ఈ కేసు కోసం నేను కోర్టు పోలే, నలుగురు ముందు నేను నిలబడాలి, చెప్పాల్సి ఉంటది, అసలు నేను ఏమి చేయలేదు దాంట్లో నాది ఏమి. సో ఒకరోజు పుట్టుబడికి వెళ్ళినాను ధ్వజస్తంభం ముందర, మన సర్వధమ్మ స్థూపం, నేను ధ్వజస్తంభం అని అంటాను. అక్కడ ఐ క్రైడ్ అవుట్ స్వామి, నేను తెలిసి ఏం చేయలేదు, దిస్ ఈజ్ నాట్ మై ఫాల్ట్, నీవు తప్ప నన్ను ఇంకెవరు రక్షించలేరు. జస్ట్ ఐ క్రైడ్, అంటే దర్శనం కూడా చేసుకున్నా లేదు, వెళ్ళిపోయినాను. తర్వాత సో అండ్ సో డేట్ ఐ హావ్ టు గో టు ద కోర్ట్. మా బ్రదర్ ఇన్లా వాళ్ళ జూనియర్ కి అప్పగించినారు, బికాస్ మా అన్న సపోర్ట్ చేయనప్పుడు మా బ్రదర్ ఇన్లా సపోర్ట్ చేస్తే హీ విల్ ఫీల్ బ్యాడ్. సో ఆయన జూనియర్ ని పంపించినారు, అతను పోయినాడు కోర్టుకు. కోర్టులో వాళ్ళు చెప్పినారు సో అండ్ సో డేట్ వచ్చింది ఈమె సంతకం, ఆఫీస్కి వచ్చి సైన్ చేసిపోయింది అన్నారు. నేను ఆ ష్యూరిటీ దీని మీద వాళ్ళు చెప్పిన డేట్ కి నేను కొడైకెనాల్లో నా ఎంఫిల్ ఎగ్జామ్ రాస్తున్నా, హూ ఎల్స్ కెన్ డూ దిస్. వాళ్ళు ఇంకే డేట్ చెప్పినా కూడా నేను అయిపోతాను. వాళ్ళు ఈ పలానా డేట్ కి తను మా ఆఫీస్కి వచ్చి సైన్ చేసింది అని చెప్పినారు. నేను అవుట్ ఆఫ్ స్టేషన్, నా హాల్ టికెట్ ఉంది, ఎవ్రీథింగ్ ప్రూఫ్స్ ఉండే డేట్ చెప్పించినారు స్వామి. స్వామి తప్ప ఎవరైనా చేయగలరా ఇది, ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేదు. 81 లాక్ నేను కట్టాల్సిన చోట 1000 ఆయనకు గిఫ్ట్ ఇచ్చినాను జూనియర్ కంతే. ఎవరు సపోర్ట్ చేయని టైంలో గాడ్ కేమ్ టు మై రెస్క్యూ. మన వాళ్ళు సపోర్ట్ చేయకూడదని కాదు, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ప్రిన్సిపల్స్. ఏంటిది ఇంత ఫూలిష్ గా ఎట్లా చేస్తావు చదువుకొని, ఎకనామిక్స్ లెక్చరర్ నాకు తెలీదు, గ్యారంటర్ గా నేను ఉంటే ఏమైతుందో తెలీదు, అసలు నాకు వాడు ఎంతసేపు ఆమె కరెస్పాండెంట్ వస్తుంది కదా తొందర సైన్ చేసిపోదాం. ఆ లోపల ఆ కాలేజెస్ పెట్టి స్వామి కాలేజీలో చేరిపోయినాను నేను. 98 లో చేరిన, ఇది 96-97 లో జరిగింది. ఈ కోర్టు కేసు ఇదంతా తెలిసేసరికి 2003-2004. ఐ వాజ్ నాట్ ఈవెన్ అన్ అర్నింగ్ మెంబర్ ఫైనాన్షియల్, ఐ వాజ్ ఇంకా కన్సాలిడేటెడ్ పే మీద ఉన్నాను, నేనే అన్నవాళ్ళ మీద డిపెండెంట్. సో ఐ వాజ్ ఇన్ ట్రామా. ఇంతే నేను స్వామిని అడిగింది, స్వామి నేను ఏ తప్పు చేయలేదు, ప్లీజ్ హెల్ప్ మీ. వ్రతాలు చేయలేదు, పారాయణలు చేయలేదు, సచ్చరితలు చదవలేదు, ఉపవాసాలు ఉండలేదు. హి నోస్ వెన్ టు డూ వాట్ టు డూ, ఎవరికి ఏది ఎప్పుడు
2: రిప్యూట్.
3: నిజంగా సో
2: మీరు చెప్తుంటే చాలా నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి.
3: ఎగ్జాక్ట్లీ, వెన్ ఎవర్ ఐ థింక్ అలాంటివి, ఆ స్కూటర్ది అలాంటి ఇన్సిడెంటే నాకు. ట్రాఫిక్ అసలు కాలేజీ పోయి ఏమి దోచలేదు నాకు. కూర్చుంటే క్లర్క్, ఇప్పటికి సుబ్బలక్ష్మి అని క్లర్క్ ఉండదమ్మా, ఇట్లయితే అయిపోతావు, ఏమైతుంది, ఒక హాఫ్ డే లీవ్ అవుతుంది అంతే కదా, ఎందుకు ఇంత టెన్షన్. కానీ ఏదో జరిగింది, నేను చాలా డిస్టర్బ్డ్. సరే క్లాస్ లో ఇన్విజిలేషన్ చేసేటప్పుడు ఏమీ జరిగింది, అవును నాకు ఎందుకు ఇక్కడ నొప్పి ఇంతగా ఉంది, చాలా పెయిన్ వస్తా ఉంది, అంటే అలాంగ్ విత్ ద స్కూటర్ నా హ్యాండ్ ని లేపితే అది ఎవరికి చెప్పినా అది మనకు మనం ఎక్స్పీరియన్స్ కావాలి అంతే. చాలా ఇట్లాంటివి ఎన్నో. అసలు
2: గీత మీరు స్కూటర్ అని చెప్తుంటే నా స్కూటర్ విషయం కూడా గుర్తొస్తాం
3: నాకు. అందరికీ ప్రతి ఒక్కరికి జరుగుతుంటే, ఓన్లీ థింగ్ వీఆర్ నాట్ రిలేటింగ్ దెమ్, అది స్వామి వల్ల ఇది ఇట్లా జరిగింది, అది చేసుకుంటే మాత్రం రోజు గడవదు అయిపోతాను.
2: స్వామి భక్తుల్లో ఏ ఒక్కరిని కదిపినా కూడా ఒక భాగవతం అవుతుందమ్మా, ప్రతి ఒక్కరికి ఒక భాగవతం ఉంది స్వామితో.
1: సో ట్రూ.
2: మరి ఇన్ని సంవత్సరాలుగా స్వామి
0: అనుగ్రహాన్ని ఆయన ఆశీస్సుల్ని అనుభవిస్తున్నారు. ఆయనతో కలిసి ఆనందంగా మీ జీవితాన్ని జీవిస్తూ ఇంకొక 10 మందికి స్వామి విలువల్ని నేర్పించే చాలా గౌరవనీయమైన వృత్తిలో మీరున్నారమ్మా. ముగ్గురు కూడా సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లో మీరు లెక్చరర్స్ కింద ఇప్పుడు పనిచేస్తున్నారు. ద్వారకారాణి గారు ఫిజిక్స్ లెక్చరర్ కింద, అలాగే ప్రఫుల్ల గారు తెలుగు సంస్కృతం లెక్చరర్, అండ్ గీతాబాల గారు ఎకనామిక్స్. ఈ సబ్జెక్ట్స్ మీరు టీచ్ చేస్తూ వస్తున్నారు. నిన్నటి నుంచి మన అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవ సంబరాలని మేం కూడా చేసుకుంటున్నాం మీతో పాటు మన స్టూడియోలో. నిన్నటి నుంచి కొన్ని కార్యక్రమాలని ప్రత్యక్ష ప్రసారాలని మేము చేస్తూ వస్తున్నాం. దానిలో భాగంగా ఎంతో మందితో ఇంటర్వ్యూలు, వారు చెప్పిన అనుభవాలు అనుభూతులు ఇవన్నీ మేం కూడా వినడం జరిగింది. అటువంటి ఒక సందర్భంలో స్వామి ఇచ్చిన దివ్యోపన్యాసం ఇనాగురేషన్ రోజు విన్నామమ్మా. అందులో స్వామి చాలా క్లియర్ గా ఈ కాలేజ్ నేను అసలు ఎందుకు పెడుతున్నాను అనే విషయాన్ని చాలా క్లియర్ గా చెప్పారన్నమాట. అటువంటి ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో స్వామి ఇది స్టార్ట్ చేశారు కాలేజీని. మరి ఆ లక్ష్య సాధనలో మీరందరూ చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నారు. ఈ ఇప్పుడు వస్తున్న జనరేషన్ స్టూడెంట్స్ కానీ, లేదు మీ పూర్వ విద్యార్థులకు కానీ స్వామి ఆశయాల్ని మీరు ఎలా నేర్పిస్తున్నారు, వాటిని ఫాలో అవటానికి వాళ్లకు కావలసిన కాన్ఫిడెన్స్ ని ఎలా ఇస్తున్నారు, ఈ విషయమై మన శ్రోతలతో ఏమైనా చెప్తారా?
1: తప్పకుండా. నమ్మ వన్ ఏమంటే స్వామి ఎప్పుడు అన్నారు, బట్ స్వామి సబ్జెక్టు మీరు చెప్తారా లేదా అనేసి. మీరు ఫిజిక్స్ చెప్తారు, కెమిస్ట్రీ చెప్తారు, స్వామి సబ్జెక్ట్ చెప్తారా లేదా అని. స్వామి సబ్జెక్ట్ ఏమంటే స్వామి చెప్పింది ఇవి అన్ని, డిసిప్లిన్, డ్యూటీ, డివోషన్, డిటర్మినేషన్, అన్ని వాల్యూస్, ఆల్ హ్యూమన్ వాల్యూస్. ఎన్నెన్నో స్వామి కాలేజ్ పెట్టింది దేనికోసం. ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీ చెప్పేది ఒట్టి మనం ఒక ఏదో చూపించి స్వామి కాలేజీకి రప్పించుకుంటాము, స్వామి ఒక డిగ్రీ ఇస్తారు. బట్ యాక్చువల్లీ స్వామి ఇంటెన్షన్ ఏమి, ఈ ఆడపిల్లని ఒక మంచి ఐడియల్ సిటిజన్స్ గా చేయాలనేసి. రేపు వచ్చేసి వాళ్ళ ఐడియల్ మదర్ గా తయారు కావాలా, వాళ్ళ ముందు పిల్లలకి ఎంత బాగా పైకి తీసుకురావాలంటే ద హోల్ సొసైటీ, ద హోల్ నేషన్ హ్యాస్ టు డెవలప్ ఇన్ దాట్ ఫ్యాషన్. సో మాకేమనిపిస్తుంది యాజ్ అ టీచర్స్ ఇన్ స్వామీస్ ఇన్స్టిట్యూట్, స్వామి ప్రతిసారి చెప్తారు మా పిల్లల్ని బాగా చూసుకోవాలా, బాగా పైకి తీసుకురావాలని. కాబట్టి ప్రతి ఒక్క దాంట్లో, వెదర్ ఇట్ ఈస్ ఇన్ ద క్లాస్, వెదర్ ఇట్ ఈస్ అవుట్ సైడ్ ద క్లాస్, మరి అదే పనుగా వాళ్ళకి చెప్పాలని కాదు, బట్ అవసరాలు బట్టి సిచ్యువేషన్స్ బట్టి చెప్తుంటాం. ఒక్కొక్కసారి ఏమైతుందంటే, అఫ్కోర్స్ వాల్యూ ఇంటిగ్రేషన్ ఇన్ ద క్లాస్ తర్వాత వస్తాము, బట్ ఒక్కొక్కసారి క్లాస్ లో పిల్లలు టువర్స్ ది ఎండ్ ఆఫ్ ద సెమిస్టర్ లేదంటే క్లాసెస్ వద్దు మేడం ఈరోజు స్వామి గురించి
5: చెప్పండి అని మాత్రమే అడుగుతారు. మేడం ఈరోజు ప్లీజ్ క్లాస్ వద్దు మేడం, స్వామి గురించి చెప్పండి.
1: అప్పుడు ఏదేదో ఒక్కొక్క ఇన్సిడెంట్, ఒక్కొక్క స్టోరీ వదులుతా ఉంటాం. సో అవన్నీ, సో దాంట్లో ఎన్నో గిట్టి ఆడపిల్లలకి చాలా ఇంపార్టెంట్, తర్వాత జీవితంకి చాలా ఇంపార్టెంట్ అనేసి ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఇది ఒక సమ్వేర్ ఇన్ ద 80s జరిగింది. మనకి కుల్వంత్ హాల్ ఉండలేదు ఆ టైంలో, అంతా ప్రశాంతి మందిర్ ఇసుక పైన డివోటీస్ కూర్చునేవాళ్ళు. స్వామి దర్శనం టైంకి మ్యూజిక్ స్టార్ట్ అయితేనే ఇంటర్వ్యూ రూమ్ నుంచి బయటకు వచ్చారు. సో సమ్మర్ అనుకుంటాను, ఇట్ వాజ్ వెరీ హాట్. అట్లా ఆ ఇసుక పైన ఆ వేడిలో కూర్చున్నప్పుడు స్వామి బయటకు వచ్చారు. స్ట్రేట్ గా మేము టీచర్స్ కూర్చుండే లైన్ లోకి వచ్చి నా దగ్గర స్ట్రేట్ గా వచ్చేసి, మీ భర్త ఎక్కడున్నారు అని అడిగినారు స్వామి. అడిగితే విత్ ఆల్ మై ఇన్సెన్స్ నేను అన్నాను, స్వామి తను వాళ్ళ అమ్మ నన్ను చూసేకి గుంతకలు వెళ్లారు స్వామి అనేసి చెప్తున్నారు. స్వామి ఎంత దగ్గరగా నించుకున్నారంటే, స్వామి గౌన్ నా చీర టచ్ అవుతాను అంత పాదాలు దగ్గరగా ఉన్నాయి, అంత ప్రేమతో అడిగినారు స్వామి. నేను ఎప్పుడైతే ఈ ఆన్సర్ ఇచ్చినాను స్వామి, తన వాళ్ళ అమ్మ నాయనను చూసేకి గుంతకల్కి వెళ్లారు స్వామి అంటే వెంటనే రెండు స్టెప్స్ బ్యాక్ తీసుకొని చెయ్యి మీద చెయ్యి ఎదురు మీద పెట్టుకొని స్వామి ఏమి నీకు మా అత్త మామ అని చెప్పాక అయ్యలేదా అని కోప్పడినారు అనేసి ఒక లాగా చేసి ఒక టూ స్టెప్స్ ముందరికి వెళ్ళిపోయినారు. బట్ స్వామి ఒక ప్రేమ స్వరూపం కదా, ఆ కోపం క్షణికమై వెంటనే ఒక స్టెప్ వెనక్కి తీసుకొని రేపు రమ్మని చెప్పు అని చెప్తూ అప్పుడు నెక్స్ట్ డే వస్తే మమ్మల్ని ఒక ఇంటర్వ్యూ రూమ్ లో ఇంటర్వ్యూ పిలిచి అదొక బ్యూటిఫుల్ స్టోరీ ఆల్ టుగెదర్. సో క్లాస్ లో నేను ఈ ఎపిసోడ్ చెప్పినప్పుడు ది ఇంపార్టెన్స్ ఆఫ్ పెండ్లైన తర్వాత మన అత్తమామని మన ఫ్యామిలీస్ ని ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ ని ఏ విధంగా మన వాళ్ళు అనేసి మనం దగ్గర తీసుకొని వస్తామో అప్పుడు మనకి ఎంత ప్రేమ ఆప్యాయం అవన్నీ ఉంటాయి. సో మన స్టూడెంట్స్ చాలా మంది ఇప్పుడు వచ్చినారు కదా, కొంతమంది అట్లాగా పెండ్లైన తర్వాత పార్టీలో కలిసినప్పుడు అదన మేడం ఆ రోజు మీరు మాకు ఇన్సిడెంట్ చెప్తున్నారు కదా మేడం, మాకు ఎప్పుడైతే మా అత్తగారితో ప్రాబ్లమ్ నేను ఆ ఇన్సిడెంట్ గుర్తు పెట్టుకుంటాను మేడం అని చెప్తూ అప్పుడు వాళ్ళకి ఆ ప్రాబ్లం ఆ సిచ్యువేషన్ సాల్వ్ అయిపోతుందంట. సో అప్పుడు నాకు ఒకటి ఓహో స్వామి నాకు ఒకటే కాదు స్వామి మన పిల్లల జనరేషన్స్ కి ఈ రోజు ఆ అమ్మాయి మన స్పీచ్ ఇచ్చిన అమ్మాయి చెప్పింది స్వామి గురుదక్షిణ అడిగినారు, ఏం గురుదక్షిణ మీ అత్త అన్ని సంతోషంగా పెట్టండి ఆమె చెప్పకపోవచ్చు బట్ అహం మంచి అమ్మాయి ఇచ్చినారు నా కుటుంబంలో అని అనుకుంటే స్వామికి తెలిసిపోతుంది. సో స్వామికి కావాల్సిందేది టు హోల్ ద ఫ్యామిలీ టుగెదర్, అప్పుడే ఒక సొసైటీ స్టేబుల్ సొసైటీ హ్యాపీ సొసైటీ పీస్ఫుల్ సొసైటీ అయితే
4: అద్భుతంగా ఉందమ్మా.
3: స్వామి నా జీవితంలో ఇంకొక మంచి గిఫ్ట్ ఇచ్చినారని చెప్పేసి మా అమ్మ స్వామి దగ్గర. సో చాలా విషయాలు స్వామి చెప్పినారు, చాలా పుస్తకాల్లో మనం స్వామి చెప్పిన కథలు నీతి కథలు చిన్న కథలు అన్ని చాలా వింటున్నాం, చాలా లెసన్స్. దేవుని దయవల్ల అవన్నీ నేను స్వామి దగ్గరికి వచ్చేసరికి అమ్మ దగ్గర వినేసి వచ్చినాను. మా అమ్మ వరేషియస్ రీడర్, బాగా భాగవతం అన్ని నోటి చేతి మీదనే ఉండేది ఆమెకు. అట్లనే ఉపవాసాలు వ్రతాలు ఆ టైప్ కాదు తను, చాలా ప్రాక్టికల్ మనిషి. సో పిల్లలకు పాఠాలు చెప్పేటప్పుడు ప్రతి సందర్భానికి ఒక చిన్న కథ, శ్రద్ధ కొలది విద్య అంటే ఒక గురువు దగ్గర కొంతమంది శిష్యులు ఉంటారు చదువుకుంటా ఉంటారు, కానీ మామూలుగానే కదా శిష్యుల్లో కొంతమంది ఇంటెలిజెంట్స్ ఉంటారు ఇంట్రెస్టింగ్ స్టూడెంట్స్ ఉంటారు, కొంతమంది అటు ఇటు కాని వాళ్ళు ఉంటారు, కొంతమంది డల్ వాళ్ళు ఉంటారు. సో ఆ కాలంలో చదవాలి అంటే గురువు పత్తి చెప్పిన పనులన్నీ చేస్తూ గురువుకు తీరిక దొరికి విద్యను బోధించినప్పుడు వీళ్ళు నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఆటోమేటిక్ గా గురువు కూడా తెలిసిపోతుంది ఎవరికి ఇంట్రెస్ట్ ఉందా ఎవరికి లేదా అనేది. ఒక శిష్యుడు ఉండేవాడు ఆ గురువు దగ్గర, బాగా చదువుకొని స్వామి గురుపతిని చెప్పిన పనులన్నీ త్వర త్వరగా చేసేసుకుని ఎప్పుడు టైం దొరుకుతుందా ఎప్పుడు కొంచెం చదువుకుందామా అని. సో గురువు ఎప్పుడు కోట్ చేసాడు, వాడిని చూసి నేర్చుకోండి మీరు ఇట్లా. ఆటోమేటిక్ గా చదవని వాళ్ళకి వీడంటే జలస్ అయిపోతుంది, వీడు చదువుతా చదవటం వల్ల కదా మనకు అందరికీ ఇంత ప్రాబ్లం వస్తా ఉంది, వీడిని చదవకుండా డిస్టర్బ్ చేసేవాళ్ళు. ఆ కాలంలో నూనె దీపాలతో చదువుకునేవాళ్ళు. సో ఆ దీపం మారిపోయడము లేకపోతే చిన్నగా చేయడము ఏదో అట్లా. ఒకసారి ఇంకా వీళ్ళ బాధ భరించలేక వాడు దూరంగా వెలుగు కనిపిస్తా ఉంటే వెళ్లి చదువుకుంటాడు అక్కడ. ఎక్కడ అది ఏం ప్రదేశము ఏమి కాదు, అక్కడ వెలుగు ఉంది నేను ఇక్కడ చదువుకోగలను అని వెళ్తాడు. వెళ్తే తీరా చూస్తే అది ఒక శ్మశానము, అక్కడ ఒక బాడీ కాలుతా ఉంటుంది, ఆ వెలుతురులో చదువుకుంటా ఉంటాడు. అప్పుడు సరస్వతి చాలా ప్లీజ్ అయ్యి వచ్చి వాడి నోటి మీద బీజాక్షరాలు రాస్తుంది. అయినాక ఇంటికి వస్తాడు, ఆశ్రమానికి వస్తాడు. మరుసటి రోజు గురుపతిని భోజనం వడ్డిస్తా ఉంటే అమ్మ ఏమి ఈరోజు చేదుగా ఉంది వంట అంటాడు. ఆమెకు ఆశ్చర్యం అవుతుంది, రోజు పెట్టే వంటనే రోజు వేసినట్టే వేప నూనె వేసినాను ఒక్క మాట కూడా మాట్లాడకుండా తినేవాడు, ఈరోజు ఎందుకు గాను అమ్మ వంట చేదుగా ఉంది అంటున్నాడు. అప్పుడు గురువుకు చెప్తుంది మాట ఎందుకని తను ఇట్లా చెప్తున్నాడు అంటే గురువు ధ్యానంలో తెలుసుకుంటాడు వాడికి సరస్వతి సాక్షాత్కారం అయ్యింది, అందుకనే ఇన్ని రోజులు వాడికి చదువు తప్ప వేరే ధ్యాస లేదు కాబట్టి శ్రద్ధ కొలది వాడి విద్య నేర్చుకోవాలి, ఈరోజు సంపూర్ణ విద్యావంతుడైనాడు కాబట్టి వాడికి ఇవన్నీ తెలుస్తా ఉన్నాయని ఆశీర్వాదం చేస్తాడు. ఆ వెలుతురులో చదువుకుంటా ఉంటాడు. అప్పుడు సరస్వతి చాలా ప్లీజ్ అయ్యి వచ్చి వాడి నోటి మీద బీజాక్షరాలు రాస్తుంది. ఆయనక ఇంటికి వస్తాడు, ఆశ్రమానికి వస్తాడు. మరుసటి

0: సంపూర్ణ విద్యావంతుడు అయినాడు కాబట్టి వాడికి ఇవన్నీ తెలుస్తా ఉన్నాయని ఆశీర్వాదం చేస్తాడు. సో ఏమి ఇట్లాంటి కథలు అనమాట. శ్రద్ధ కొలది మీకు శ్రద్ధ ఉంటే మీరు నేర్చుకోగలుగుతారు. రెండోది వచ్చేసి పిల్లలకి స్వామి ఎన్నో చెప్పినారు మనకు సీలింగ్ ఆన్ డిజైర్స్. నేను ఎకనామిక్స్ చెప్తాను, ఆటోమేటిక్ గా మనకున్న ప్రాబ్లం అన్లిమిటెడ్ వాంట్స్ లిమిటెడ్ మీన్స్. పుట్టపర్తిలో మనకు లేనిది ఏముంది చెప్పండి? రాయల్ లైఫ్. ఇక్కడ లోపలికి వస్తే ఆశ్రమంలో బేకరీ ఉంది, నార్త్ ఇండియన్ క్యాంటీన్ ఉంది, ఎఫ్సి ఉంది, అన్ని ఉన్నాయి. ఎందుకని స్వామి మనకు ఆశ్రమం అంటూ ఇన్ని రకాల ఫెసిలిటీస్ ఇచ్చినారు, కంఫర్ట్స్ ఇచ్చినారు అని ఒకరోజు సూచన ఆలోచించుకున్నాను. అంటే ఏమీ దొరకనప్పుడు నువ్వు ఉపవాసాలు ఉండడం గొప్ప కాదు. అన్నీ ఉన్నా నీకు ఏం కావాలో అవి మాత్రమే స్టోర్స్ దొరుకుతూ ఉంది, నీకు కావాల్సినవన్నీ అక్కడ ఉన్నాయి, ఏమైనా కొనుక్కోవచ్చు, కానీ లిమిటెడ్ గా నీ అవసరానికి మాత్రమే తీసుకొని వస్తాయి. స్వామి స్ట్రెస్టింగ్ అస్, మనకి ఇన్ని పెట్టి మనం ఎంత మాత్రం ఆయన బోధనలు వింటున్నాము, ఎంత మాత్రం మనం సీలింగ్ ఆన్ డిజైర్ కి కట్టుబడి ఉన్నాము అని పెట్టడానికి ఒక టెస్ట్ ఏమో అనిపిస్తుంది. ఏ ఇక్కడ పోతాం ఎఫ్సీలో తినొస్తాము, అక్కడ పోతాం బేకరీ పోతాం, ఐస్ క్రీమ్లు అంటాం, ఇదంటాం, ఇది లేనిది లేదు. అన్నీ ఉన్నా మనం ఎట్లా ఉంటాం? ఏమీ లేకుంటే ప్రతి ఆశ్రమంలో ఉన్నట్లే ఏదో కందమూలాలు ఇచ్చో ఇంకోటి చూడండి, నేను కూడా తపస్సు చేసుకుంటా. కానీ ఇన్ని ఇచ్చి కూడా స్వామి తన డివోటీస్ ఎట్లా ఉంటారు, ఎట్లా మారుతారు, వాళ్ళని వాళ్ళు ఎట్లా తెలుసుకుంటారు అని చేయడానికి ఉంటుంది అని చెప్తా ఉంటాను పిల్లలకి. సో మనకి ఇక్కడ స్టోర్స్ ఉందా మా కాలేజీలో, హాస్టల్లో చేయని వంట లేదు, కానీ మీరు ప్రొద్దాకా స్టోర్స్ పోయి కొనుక్కొని తిరాల్సిన అవసరం లేదు. మనకు దొరికే ఫుడ్ ప్రసాదంతో సమానము. ఇంకా కొన్ని సందర్భాల్లో మనకు ప్రతిదానికి మనం పిల్లలు గ్రంబుల్ చేస్తాం, పొద్దునే లేయాలా, సుప్రభాతం పోవాలా, అది ఏదో చిన్న చిన్నవి ఉంటాయి. సో ఇక్కడ నేర్చేసుకుంటారు, హాలిడేస్ అంటేనే రాత్రి పొద్దున 10 గంటలకు లేస్తారు, టీవీల దగ్గరనే టిఫిన్లు తింటారు, రాత్రి 1 గంట వరకు టీవీలు చూస్తారు, ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో దిస్ ఈస్ నాట్ ద లైఫ్. దానికోసం మనం సత్యసాయిలో చదవడకుండా ఈ డిగ్రీ, ఇంతకన్నా మంచి డిగ్రీ ఎక్కడ పోయినా వస్తుంది. ఇంకా గొప్ప ప్రొఫెసర్లు, ఇంకా మంచి డెడికేటెడ్ టీచర్స్ ఉండింటారు. యు ఆర్ నాట్ హియర్ ఫర్ దాట్, నాట్ ఫర్ గెట్టింగ్ ద డిగ్రీ. అలాంగ్ విత్ ద డిగ్రీ యు ఆర్ గెట్టింగ్ సమ్ ట్రైనింగ్ టు ఫేస్ ద లైఫ్. మనం స్టాటిస్టిక్స్ క్లాస్ లో ఒక ప్రాబ్లం చెప్పిస్తాం, ఒక ఫార్ములా చెప్పి ఒక ప్రాబ్లం ఇస్తాం, ఎగ్జామ్ లో అదే ప్రాబ్లం వస్తుందా? రాదు. వాళ్ళు వేరే ప్రాబ్లం సాల్వ్ చేయాలి బేస్డ్ ఆన్ దిస్ ఫార్ములా. సో వాట్ ఎవర్ ట్రైనింగ్ వీఆర్ గెట్టింగ్, ఇటువంటి సిచ్యుయేషన్ రేపొదన కాకపోయినా నీకు పేషెన్స్ అని కానీ, అండర్స్టాండింగ్ అని, అకామిడేటింగ్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్ కానీ, ఇవన్నీ నేర్చుకోవడానికి మనకు హాస్టల్ లైఫ్ కానీ, స్వామి పెట్టిన ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. సో మీరు ఇవన్నీ మీరు సందర్భానుసారంగా మనం టీచ్ చేసేటప్పుడు దానికి తగ్గట్టు చెప్తూ, స్వామి టీచింగ్స్ చెప్తూ వస్తున్నాం. ఎందుకంటే స్వామినే ఇస్తాడేమో మనకు, అది ఎట్లా చెప్పాలి, హౌ వీ నీడ్ టు, ఆయన గైడెన్సే. మనం కోరినా కోరకపోయినా ఆయన కావాలనుకున్న రిజల్ట్ వచ్చేంత వరకు మనం ఉపయోగం చేసుకుంటారు మన ద్వారా. వీఆర్ జస్ట్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్, దట్ వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. నాకు ఏమీ తెలియదు, ఆయన మన ద్వారా తనకు కావాలనుకున్న రిజల్ట్ పిల్లల నుంచి తెచ్చుకుంటున్నారు. దానికి మనం ఒక ఇన్స్ట్రుమెంట్స్, నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ.
1: గీత వల్ల చెప్పినట్టు ఎన్నో అవకాశాలు ఇస్తారు స్వామి. యాక్చువల్లీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లో చూస్తామంటే అకాడమిక్స్ ఏ ఉంటాయి, పాఠాలు, ఎగ్జామ్స్, అంతగా అయితే కొన్ని ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. బట్ స్వామి మన కాలేజ్ లో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, డ్రామా, డాన్స్, పాటలు అవన్నీ కాకుండా ఒకటి యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ అనేది పెట్టారు. ఇది కాకుండా గ్రామ సేవ ఉండేది. ఈ ప్లాట్ఫామ్స్ అన్నిట్లో ఏం తెలుస్తుందంటే స్వామికి కావాల్సిన వాల్యూస్ అన్ని వికసిస్తాయి స్టూడెంట్ లో.
0: గివింగ్ ట్రైనింగ్ అంతే, ఇవన్నీ ట్రైనింగ్ పీరియడ్.
1: ఇట్స్ అ ట్రైనింగ్ పీరియడ్. ఇప్పుడు గీత చెప్పినట్టు ఒక స్టూడెంట్ కి ఒక ఎట్లాగా భక్తిభావం ఉండాలా, ట్రెడిషనల్ గా ఉండాలా, మోడర్స్ట్ గా ఉండాలా. స్వామి చాలా సార్లు కట్టు బట్టు జుట్టు గురించి మాట్లాడినారు. హౌ వి ఇన్సిస్ట్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ద హాస్టల్. చీర్ఫుల్ గా ఉండాలా, ఎప్పుడు స్మైలింగ్ గా ఉండాలా, అవసరం ఉన్నప్పుడు ఒక షైనెస్ ను ఉండాలా. అట్లా అది కాకుండా స్వామి మనకి స్పోర్ట్స్ మీట్ లో ఏం
0: చూపిస్తారు,
1: డేరింగ్ గా ఉండాలా, కరేజియస్ గా ఉండాలా,
0: ఏ సిచ్యుయేషన్ వచ్చినా ఫేస్ చేస్తే అట్లా. మనం లేడీసే కానీ మన లైఫ్ సెల్ఫ్ రిలయంట్. మనకు కావాల్సిన మనం చేయగలిగిన కెపాసిటీ ఉండాలి, రేపు ఎవరికైనా హెల్ప్ చేయగలిగిన శక్తి. నాకు డ్రైవింగ్ వచ్చు, నా ఒక్కదానికే కాదు, రేపు ఎవరికైనా సిక్ అనుకోని ఐ కెన్ టేక్ దెమ్ టు ద హాస్పిటల్. అట్లనే నేను ఆడపిల్లను నేను డ్రైవింగ్ ఎందుకు నేర్చుకోవాలో, నాకు అవసరం లేదు ఎవరో, అలా కాదు. మనల్ని మనం ఆడపిల్లలంతా అనంతపూర్లో దే ఆర్ ట్రైన్డ్ ఫర్ దట్ టు ఫేస్ ద వరల్డ్, టు ఫేస్ ద డిఫికల్టీ. అట్లనే వాళ్ళ జీవితాలంతా డిఫికల్టీస్ ఉంటాయనో ఇంకోటో ఇంకోటో, ఎలాంటి సిచ్యుయేషన్ వచ్చినా ఫేస్ కలిగే ట్రైనింగ్ త్రూ ఆల్ దీస్ థింగ్స్ వస్తాయి.
1: సో దీస్ ఆర్ సమ్ బ్యూటిఫుల్ సిచ్యువేషన్స్ దట్ స్వామి హ్యాస్ గివెన్. సో ఈ సందర్భంగా మామూలుగా మాకు స్పోర్ట్స్ మీట్ అయినప్పుడు రకరకాల ఐటమ్స్ చేసేవాళ్ళం. పోల్స్ మా పీడి సాయిమణి మేడం అనే ఉండే.

0: వాళ్ళు. అండ్ షీ యూజ్ టు మేక్ ఆల్ ద ఎఫర్ట్స్, 20 feet పైన పోల్స్ పైన పిల్లలే కల్హ, రోప్స్ పైన యోగాసన అంత హైట్ పైన సైనం సైనం సైనం చెప్పుకుంటూ స్వామే కాపాడతారు అనేసి అంత ధైర్యంగా ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. స్వామి ఎంత సంతోషపడేవాళ్ళంటే ఐటమ్స్ చూసి ఒక సంతోషం స్వామి ఫేస్ లో చేస్తా ఉంటే, ఆ సంతోషం చూసి మాకు సంతోషం, ఒక ప్రోత్సాహం, ఒక ఎంతూజియాజం అదంతా. సో ప్రతిసారి ఒక మనకి వెరైటీ ఆఫ్ ఐటమ్స్ కావాలంటే ఒకసారి ఏదో చిన్నగా మేము మోటార్ సైకిల్ ఐటమ్ స్టార్ట్ చేస్తాం. మోటార్ సైకిల్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఇంకా వీళ్ళ దగ్గర బోరో చేయాలా, వాళ్ళ దగ్గర బోరో చేయాలా, ఏదో అంతా కూడి ఒక ఫస్ట్ ఇయర్ 2 మోటార్ సైకిల్స్, నెక్స్ట్ ఇయర్ 4 మోటార్ సైకిల్స్. అట్ దిస్ జంక్షన్ నేను ఒక రియల్లీ రెసిప్రొకేట్, ఒకసారి మాకు నాసిక్ నుంచి ఒక సేవాదళ అతను వస్తే మా అమ్మగారు ఊరికే చెప్తున్నారు, వీళ్ళు కాలేజ్ లో మోటార్ సైకిల్ ఐటమ్ చేస్తున్నాను, మోటార్ సైకిల్ దొరికేది కష్టం అని. ఇతని పేరు మురళి అనేసి, హీస్ అ గుడ్ సేవాదళ మెంబర్. అతనే ఎందుకు మా సేవాదళ చెప్తామనేసి నాసిక్ నుంచి సమ్ 6 మోటార్ సైకిల్స్ తీసుకుని వచ్చారు. అండ్ స్వామి ఎప్పుడైతే పిల్లలు మోటార్ సైకిల్స్ చేసేవాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు, మంచి ధైర్యము మంచి ఇది అట్లా. ఒకసారి అంటే ప్రతిసారి ఏమై స్పోర్ట్స్ మీట్ ముందు ఏదైనా ఇట్లా డేంజరస్ ఐటమ్ చేయాలంటే స్వామి వచ్చి పర్మిషన్ తీసుకోవాలి. సో ఒక సంవత్సరం వచ్చేసి స్వామి నేను సాయిమండి మేడం పంపించారు, ప్రిన్సిపల్ హేమలత గారు మమ్మల్ని ఇద్దరిని పంపించి సరే స్వామిని అడిగేసరండి మోటార్ సైకిల్ మళ్ళీ చేస్తాం. సరే వచ్చి స్వామి దగ్గర లైన్ లో కూర్చొని అడిగితే స్వామి అనుకుని చేయండి పంపారు, తప్పకుండా చేయండి తప్పకుండా చేయండి. అండ్ యూ ఓంట్ బిలీవ్, 1 week తర్వాత స్వామి మన చిరంజీవి రావు గారు ద్వారా 6 బ్రాండ్ న్యూ మోటార్ సైకిల్స్, సుజుకి బైక్స్, బ్యూటిఫుల్ బ్లాక్ కలర్, అవి కాలేజ్ కి పుట్టుపర్తి నుంచి కాలేజ్ కి డైరెక్ట్ గా పంపించిన. మా హార్ట్స్ వర్ సో ఫుల్. ఏమంటే స్వామి ఎంత ఎంతోజియాజం స్వామికి, స్వామి ఎంత మగపిల్లలకి బైక్లు ఇవ్వలేదు, మగపిల్లలకి బైక్లు ఇవ్వలేదు కానీ ఆడపిల్లలు పంపించినారు. సో దిస్ ఇస్ జస్ట్ 1 instant టు షో దట్ స్వామి ఇస్ జస్ట్ నాట్ ఆస్కింగ్ గర్ల్స్ టు డూ భజన్, సేవ, వెజిటబుల్ కటింగ్, రంగోలీ, ఇవన్నీ కాదు. అన్ని విధాలు అన్ని విద్యలు రావాలి స్టూడెంట్స్ కి. And this is one of the beautiful features.
1: అదే మన కాలేజ్ లో ఈ స్పోర్ట్స్ మీట్ ఒకటి, గ్రామసేవ ఒకటి, సెల్ఫ్ రిలయన్స్ ఒకటి. ఇది అంటే మామూలుగా విలువలు క్లాస్ రూమ్ లోనే చెప్పాలని లేదు, ఇక్కడ ఈ కార్యక్రమాల వల్ల స్టూడెంట్ టీచర్లకు చాలా దగ్గర సంబంధం ఏర్పడుతుంది. అప్పుడు క్లాస్ లోనే కాకుండా క్లాస్ బయట తల్లి పిల్లలకు లాగా సంబంధం వల్ల తల్లి ఎట్లా పిల్లలకు బోధిస్తుందో అట్లా మంచి మాటలతో చక్కగా చెప్పే అవకాశం ఉంది. ఇటువంటి అవకాశం బహుశా ఇంకెక్కడెక్కడెక్కడ ఉండదు.
2: కనిపించను, మీరింట్లో ఉండే టైం చాలా తక్కువ, టీచర్స్ తో ఎక్స్పెండ్ చేసే టైమే చాలా ఎక్కువ, కాబట్టి మేమేదో మా పాఠం చెప్పినాం పోయినాం అనేది కాదు, మిమ్మల్ని కరెక్ట్ చేస్తాం, మీకు ఇష్టం ఉన్నా లేకున్నా కరెక్ట్ చేస్తాం. 10 సార్లు వింటే ఒక్కసారన్నా అది మైండ్ లెక్
0: పోతుంది.
2: వీఆర్ నాట్ హియర్ టు టీచ్, వీఆర్ హియర్ టు ప్రీచ్. డెఫినెట్ గా నేర్పించేకే ఉన్నాము, నేర్పిస్తాం. కాలు షేక్ చేసినా నేర్పు చెప్తాం, అది తప్పంటాము. గోల్డ్ దొరికినా తప్పంటాం, ప్రతిదీ అమ్మ దగ్గర ఉంటే అమ్మ చెప్తాది. సో మేము ఊరికే చూసి చూడటం బ్లైండ్ గా వెళ్ళిపోలేము కదా, తప్పు అని తెలిసినప్పుడు తప్పు అని చెప్పాం. వాళ్ళు ఎంతవరకు దాన్ని వింటారు లేదో అనేది రిపీటెడ్ గా చెప్తాం, ఏదో ఒకరోజు బాహీమైన వినలేక మొదలు పెడతారు. సో దట్ విల్ హెల్ప్ దెమ్.
1: టీచర్ క్లాస్ లోకి లోపలికి వెళ్ళంగానే స్టూడెంట్లు నేర్చుకోవాలి. అది ఒక్కొక్కసారి పిల్లలు ఏదో ధ్యాసల్లో ఉంటారు, కానీ ఒక్కటే చెప్పేది మాకు గౌరవం ఇవ్వాల్సిన పనుల. అక్కడున్న ఒక చైర్ ఒకటి ఉంటుంది, దానికి గౌరవం ఇవ్వండి. స్వామి తల్లి తండ్రి గురువు దైవం అన్నారు, కాబట్టి మీరు ఆ చైర్కి ఒకటి ఇచ్చినా పర్వాలేదు. ఎందుకంటే ఇక్కడి నుంచి వెళ్లిన తర్వాత ఎట్లో కూర్చోవడం, తర్వాత క్లాస్ రూమ్ లో కూర్చునే విషయం కూడాను స్వామి చాలా పద్ధతిగా ఉంటారు. క్లాస్ రూమ్ అన్న తర్వాత క్లాస్ రూమ్ లాగే ఉండాలి, అది ఏ రెస్ట్ రూమ్ లాగా ఉండకూడదు. క్లాస్ లో కూర్చున్నప్పుడు స్వామి ధ్యానానికి ఎట్లా కూర్చుంటారు, క్లాస్ రూమ్ లో కూడా అట్లాగే కూర్చోవాలన్నది స్వామి చెప్పేవాళ్ళు అన్నమాట. నిటారుగా కూర్చోవడం, దానివల్ల ఏకాగ్రత వస్తుంది. ఏకాగ్రత వల్ల పిల్లలు చక్కగా చెప్పిన విషయాన్ని గ్రహించగలుగుతారు. ఇదొకటి. తర్వాత క్లాస్ రూమ్ లో ఉన్నప్పుడు కూడాను వాళ్ళు కాన్సన్ట్రేట్ చెయ్యలేకపోతే కారణం తెలుసుకుని, ఎందుకంటే స్వామి ఒకసారి హేమలత మేడం గారు స్వామి వచ్చినప్పుడు, స్వామి మనకు 96% రిజల్ట్ వచ్చింది అని చెప్పారన్నమాట. అప్పుడు స్వామి ఇంకా అంటే 96 మంది సంతోషంగా ఉన్నారు, ఇంకా 4 బాధగా ఉన్నారు. అప్పుడు ఇది ఎట్లా ఆనందించదగ్గ విషయం అవుతుందన్నారు. అంటే ప్రతి వాళ్ళు కూడాను ప్రతి వాళ్ళు క్లాసులో పాఠాలు విని మంచి మార్కులు తెచ్చుకోవడం, అందుకని క్లాస్లో వినడం లేదు అంటే దానికి కారణం టీచర్ కనుక్కోవాల్సి ఉంటుంది. అనారోగ్యము, మరో కారణము, ఇంట్రెస్ట్ లేకపోవడము, ఏదో. కాబట్టి ఆ క్షణంలోనే వాళ్ళని అట్లా సరిచేస్తే తర్వాత ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పిల్లలు కొంచెం అందరూ ఒకలాగే ఉండరు, అందరూ ఒకలాగే ఉండరు కాబట్టి కొంచెం త్వరగా గ్రహించే వాళ్ళు ఉంటారు, మరికొందరేమో చాలా నిదానంగా గ్రహించే వాళ్ళు ఉంటారు. స్వామి కలిసిమెలిసి పెరుగుదామంటారు. అందుకు మేము ఒక ఆలోచన చేసేదేమంటే బాగా చదివే పిల్లలు క్లాస్లో ప్రతి వాళ్ల దగ్గర కూర్చుని మనం చెప్పలేం. మన దగ్గర వచ్చిన వాళ్ల దగ్గర మన దగ్గర మేడం నాకు ఈ డౌట్ ఉంది అంటే మనం సందేహాలు తీర్చగలం. కొందరు దానికి రావడానికి కూడా భయపడే వాళ్ళు ఉంటారు, ఎందుకంటే విద్యార్థులు రకరకాలు. అందుకని ఆ కలిసిమెలిసి చదువుదాం, కలిసిమెలిసి తిరుగుదామన్నారు, కలిసిమెలిసి చదువుదామని. నేను బాగా చదవగలిగిన పిల్లను ఒకళ్ళొకళ్ళు, విద్యార్థులైతే ఒకళ్ళొకళ్ళు భయం లేకుండా షేర్ చేసుకుని నాకు ఇది అర్థం కాలేదు, నాకు అది అర్థం కాలేదు అట్లా కలిపి చదివించడాలు కూడా ఉంటుంటాయి. ఇది ఎందుకంటే స్వామిని సంతోష పెట్టడం కోసం.
0: దీని నుంచి షేరింగ్ అండ్ కేరింగ్ యాటిట్యూడ్ అది వస్తుంది. సో విచ్ ఇస్ అగైన్ ఇంపార్టెంట్ ఇన్ ద ఫ్యూచర్ లైఫ్.
1: తర్వాత క్రమశిక్షణ అన్నది, స్వామి మన కాలేజీలో లోపల ప్రవేశించగానే ఒక బోర్డు ఉంటుంది స్వామి ఫోటోతో పాటు ఒకటి, అందులో ఈ కాలేజీలో మాధ్యమం ఏమంటే క్రమశిక్షణ. కాబట్టి ప్రతి విషయంలో కూడాను, ఎందుకంటే క్రమశిక్షణ ఉంటే విద్యార్థిగా కానీ, రేపు పొద్దున్న తల్లిగా కానీ, లేక ఇంకో కంపెనీలో ఉద్యోగస్తురాలిగా కానీ, ఆ క్రమశిక్షణ వల్లే వాళ్ళు సరి అయిన జీవితాన్ని, సంతోషంగా సుఖంగా జీవితాన్ని గడపగలరు. ఎప్పుడైతే ఆ క్రమశిక్షణ కొంచెం తేడా వస్తే మనసంతా కల్లోలం అయిపోతుంది. అందుకే స్వామి ఎప్పుడూ చెప్పేవాళ్లు కదా, సద్గుణంబులు సద్బుద్ధి సత్య నిరతి భక్తి క్రమశిక్షణ కర్తవ్య పాలనంబు నేర్పునదే విద్య నేర్వవలయం. అందుకు ఆ క్రమశిక్షణలో భాగంగా ఓసారి పిల్లలు కుర్చీలు లాగేస్తున్నారు, ముందుకు లాగేస్తున్నారు, ఆ కిర్ కిర్ కిర్ కిర్ శబ్దాలు వస్తున్నాయి, చాలా వినడానికి చిరాకుగా ఉంది. ఒక్కసారిగా ఎత్తి పెట్టలేరా అన్నాను. కానీ ఆ చిన్న విషయము తర్వాత ఒక విద్యార్థి ప్రభావితురాలై తర్వాత వచ్చి, మేడం నేను జన్మలో మర్చిపోను, మేడం పని చేసేటప్పుడు శ్రద్ధగా పని చెయ్యాలి అన్నది నేర్చుకున్నాను అని చెప్పిందన్నమాట.
0: గీత ప్రఫుల్ల, ఒక్కొక్కసారి నేను అనుకుంటాను స్వామి మన బిల్డింగ్ ని రౌండ్ బిల్డింగ్ చేస్తున్నారు. చూడండి, ఏ బాయ్స్ ప్రశాంతి నగర్ క్యాంపస్ లేదు, అట్లాగా వైట్ ఫీల్డ్ క్యాంపస్ లేదు, ముద్దనల్లి క్యాంపస్ లేదు, మన అనంతపూర్ కాలేజ్ ఆడపిల్లల కాలేజ్ మాత్రం రౌండ్ బిల్డింగ్. సో ఇది ఎందుకు అనేసి నేను చాలా సార్లు ఆలోచిస్తాను. ప్రతిరోజు కాలేజ్ ఎంటర్ అయితేనే స్వామి మమ్మల్ని అందరినీ ఎంత సంరక్షణగా పెట్టుకున్నారు, ర్యాపింగ్ హస్ ఇన్ హిస్ లవ్ అండ్ ఎంప్రెస్ అనేది ఫస్ట్ అనిపిస్తుంది. ఆడపిల్లలు అందరినీ అంత ప్రేమతో అంత అనురాగంతో పెట్టుకున్నారు. ఇంకో పాయింట్ ఏమనిపిస్తుందంటే, మనం వాల్యూస్ గురించి డిస్కస్ చేస్తున్నాం, పిల్లలకి అన్ని రకాల వాల్యూస్ రావాలా రైట్, దాంట్లో ఇంత ఇంతకే అనుకున్నాం, వాళ్ళకి డిసిప్లిన్ ఉండాలా, డివోషన్ ఉండాలా, భక్తిభావం ఉండాలా, మోడెస్టీ ఉండాలని నేను రిపీట్ చేస్తాను. బట్ దీస్ ఆర్ ద థింగ్స్ స్వామి స్ట్రెస్డ్ ఆన్. పైగా కరేజ్ ఉండాలా, బోల్డ్నెస్ ఉండాలా, సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎట్లా మాట్లాడాలా, ఎట్లా సిచ్యువేషన్ ని సాల్వ్ చేయాలా, దాన్ని మళ్ళీ ప్రాబ్లం గా చేయకుండా సొల్యూషన్ కరెక్ట్ దారిలో ఎట్లా తీసుకోవాలా, ఇవన్నీ స్వామి ఆడపిల్లలకి కంప్లీట్ క్యారెక్టర్ రౌండ్ అప్ నాలెడ్జ్ ఉండాలా, ఆల్ రౌండ్ ఇది ఉండాలా అనేసి ఎప్పుడు అనిపిస్తుంది. ఈ రౌండ్ బిల్డింగ్ పెట్టిన దానికోసం అని
2: ఒక అమ్మాయి ఫస్ట్ ఇయర్ బెంగాలీ గర్ల్ ఆంటనీ దేబ్, షీ కేమ్, షీ జాయిన్డ్. హాలిడేస్ అయిపోతానే అడుగుతాం మనం, సెమిస్టర్ హాలిడేస్ నా ఏం చేసినారు హాలిడేస్ లో అంత. ఫస్ట్ వన్ అవర్ నేను అందరినీ అడుగుతాను హాలిడేస్ లో ఏం చేసినారు, సో దట్ వాళ్ళని కొంచెం మన
1: చెప్తారు పిల్లలు.
2: సో ఈ అమ్మాయి చెప్పింది, మేడం ఐ ఎయిట్ ఫిష్. ఎందుకు అంటే నేను ఇక్కడ ఉన్న సెమిస్టర్ది తిన్నాను, హాలిడేస్ తిన్నాను, మళ్లీ ఉండబోయే సెమిస్టర్ది కూడా తిన్నాను. ఓకే, దాని గురించి డిస్కషన్ ఏం పెద్ద చేయలేదు. అలాంటి అమ్మాయి త్రూ ద టీచింగ్స్ ఆఫ్ స్వామి, పిల్లలు, పియర్ గ్రూప్, మనం క్లాస్ లో చెప్పే వాల్యూస్ అవి విని ఫైనల్ ఇయర్ కి వచ్చేసరికి షీ బికేమ్ వెజిటేరియన్. నన్ ఆఫ్ అస్ టోల్డ్ హర్ టు లీవ్ ద హ్యాబిట్స్. దట్ ఈస్ వాట్ అందరం ఇక్కడ నేర్చుకునేది, వచ్చే ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, వెదర్ యు విల్ ఆర్ యు ఆర్ నాట్, మనలో ఏదో మార్పు జరుగుతుంది ఫైనల్ గా. అలాంటిది స్వామి సిస్టమ్. టీచర్స్ లో కూడా అందరిలోనూ నేనెంతో మారిపోయినాను, ట్రాన్స్ఫర్మేషన్ నా నుంచే స్టార్ట్, నాకు తెలుస్తుంది కాబట్టి నేను పిల్లలకు చెప్పగలుగుతాను. సీ దిస్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్, దిస్ ఈజ్ హౌ ఐ యూస్ టు బి. అన్ని మనము ప్రతిదీ మన ఎక్స్పీరియన్స్ తో నేర్చుకోలేం. మన ఎక్స్పీరియన్స్ నేర్చుకోవాలంటే జీవితం చాలు. కొన్ని కొన్ని పెద్దవాళ్ళు చెప్పినవి వేరే వాళ్ళే. అమ్మ చెప్తుంది కాలే గిన్నె ముట్టుకోవద్దు, చేయి కాలుతుంది, లేదు చూస్తా అంటే నీ చేయి కూడా కాలుతుంది. సో వీ హ్యావ్ టు లిసన్ కొన్ని. సో అట్లా టీచర్స్, కొలీగ్స్, సీనియర్స్ కొలీగ్స్ వాళ్ళందరి దగ్గర విన్నవే అగైన్ వీ విల్ షేర్. పిల్లలకు కూడా చాలా ఉంటాయి, వాళ్ళు ప్రేయర్ టాక్స్ లో ఇస్తారు, అవి ఇస్తారు. ఓన్లీ థింగ్ సమ్ టైమ్స్ దే విల్ ఫర్గెట్, సమ్ టైమ్స్ దే మే నాట్ రిలేట్. మనం చెప్పి చూడు దీనివల్ల ఇది రిజల్ట్ ఉంటుంది, ఇట్లా మాట్లాడడం ఒకటే కాదు, దీన్ని మనం ప్రాక్టీస్ కూడా చేస్తే బాగుంటుంది. సో మేడం అనేది 24 అవర్స్ వీ విల్ నాట్ టీచ్ ఓన్లీ ద వాల్యూస్, వాళ్ళతో సరదాగానే ఉంటాము, అట్ ద సేమ్ టైం ఎప్పుడు అవసరం కాంటెక్చువల్ గా వాట్ స్వామి వాంట్స్, వాట్ స్వామి ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్ అనేది చెప్పడం జరుగుతుంది.
3: గీతాబాల్ గారు, మీరు ప్రఫుల్ల గారు స్వామి కాలేజీలోనే చదువుకున్నారు, మీరు పూర్వ విద్యార్థులు కూడా.
1: అవును,
3: మీరు 2 సంవత్సరాలు, మీరు దాదాపు 10 సంవత్సరాలు అమ్మ
2: అన్ని
3: పిహెచ్డి దాకా,
1: 5, 2, 7, 3, 10 సంవత్సరాలు.
3: మరి మీరు చదువుకున్న విద్యా సంస్థలోనే మీరు ఇప్పుడు లెక్చరర్స్ గా పనిచేస్తున్నారు ఇద్దరు. ఆ ట్రాన్సిషన్ ఎలా జరిగింది? మీరు నేర్చుకున్నవి ఇప్పుడు అంటే మీరు చదువుకున్నప్పుడు ఉన్న జనరేషన్ కి ఇప్పుడు వచ్చే జనరేషన్ స్టూడెంట్స్ కి మధ్యలో ఏమైనా తేడా మీకు అబ్జర్వ్ చేశారా? ఉంటే అది ఎటువంటిది, అంటే పాజిటివ్ గా పాజిటివ్ సైడ్ లోనే ఉందని మనం ఆశిద్దాము, దాని గురించి ఏమైనా చెప్తారా?
2: స్వామి ఏం చెప్పేవాళ్ళు, టీచర్ ఇస్ అ ట్యాంక్, వచ్చే వాటర్ నాలెడ్జ్ అదేను కదా. మాకు చెప్పిన టీచర్స్ అంతా చాలా డెడికేటెడ్, దే ఆర్ డైరెక్ట్లీ మోల్డెడ్ బై స్వామి. వాళ్ళు మౌల్డ్ చేయబడి వాళ్ళ దగ్గర మేము నేర్చుకున్నాం. సో అది కొంచెం లిక్విడేట్ అయింది మా దగ్గరకు వచ్చేసరికి, ఎందుకంటే మేము డైరెక్ట్ గా స్వామి దగ్గర నుంచి కాదు, మేము మళ్ళీ జనరేషన్ కు చెప్తున్నాము అంటే. సో ద సేమ్ ఇంటెన్సిటీస్ ల్యాకింగ్, కానీ ఆ బుక్కులు చదవడం వల్ల అయితేనే, మళ్లీ మళ్లీ వీళ్ళ నుంచి వినడం వల్ల అయితేనేమి పిల్లలకు. మేము చదువుకున్నప్పుడు సిచ్యువేషన్ ఇస్ టోటలీ డిఫరెంట్ అండి, టోటలీ డిఫరెంట్. అప్పుడు డే స్టూడెంట్స్ ఉండేవాళ్ళు, అసలు వాళ్ళు ఉండేవాళ్ళు, ఎవరు కూడా ఇంత ఓరియంటేషన్ ఉండేది కాదు.
1: అచ్చంగా డివోటీస్
2: అనేది ఏమీ లేదు, చెప్తున్నా కదా మా బ్యాక్గ్రౌండ్. కానీ అందరం చదువుకున్నాం అక్కడ, చదువుకోవడం సత్యసాయి కాలేజీలో సీట్ వస్తే ఒక అదృష్టం, అక్కడ చదువుకుంటే ఒక అక్కడ మంచి డిసిప్లిన్ ఉంటుంది. స్వామి
1: కేవలం
2: చాలా మంది
1: కాలేజీలో,
2: ఆ కాలంలో కూడా స్వామి గురించి పెద్దగా తెలియకుండా మా అమ్మాయి సెక్యూర్డ్ గా ఉంటుంది ఆ కాలేజీలో చదివితే అని పంపించిన పేరెంట్స్ నాకు తెలుసు. అనంతపూర్లోనే ఉమెన్స్ కాలేజ్ ఉండగా వేరే కాలేజీలకు ఎందుకు పంపించాలా అని కూడా చదివించినారు. కానీ అందరం కూడా ఇప్పుడు ఈ రోజు 68 నుంచి వచ్చినారు, చాలా మంది సీనియర్ టీచర్స్ నుంచి తెచ్చుకున్న నేర్చుకున్న వాల్యూస్ గురించే మాట్లాడతారు. ఈ రోజు హేమాన్ ఒక అమ్మాయి కనిపించింది, 16 ఇయర్స్ బ్యాక్ షీ వాజ్ మై స్టూడెంట్, మ్యామ్ టుడే ఐఎమ్ టీచర్ బికాస్ ఆఫ్ యూ, యూ ఇన్స్పైర్డ్. నాకు ఆశ్చర్యం, నేను నిన్ను కూడా ఇన్స్పైర్ అంటే నేను కూడా ఇన్స్పైర్ చేయగలనా? నేను స్టిల్ ఐఎమ్ ఇన్ ద ప్రాసెస్ ఇన్స్పైర్డ్ బై అదర్స్. ఆ అమ్మాయి చెప్తాను, లేదు మేడం ఆ రోజు ఆ క్లాస్ లో అసలు వదలట్లేదు, నేను వెళ్ళాలి ప్రఫుల్ల మేడం అక్కడ వెయిట్ చేస్తున్నారంటే, మేడం వెయిట్ వెయిట్ వెయిట్ అమౌంట్ టెల్, మళ్ళీ మీరు నాకు కనిపించారు. సో ఒక 2-3 ఇన్సిడెంట్స్ 16 ఏళ్ల క్రితం క్లాస్ లో జరిగినవి చెప్పినా అమ్మాయి మతికి పెట్టుకుంది. సో దిస్ ఇస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద టీచర్స్ హూ ఆర్ ట్రైన్ బై స్వామి. వాళ్ళ నుంచి ట్రైన్ నుంచి ఏదో కొంచెం మేము తెలుసుకున్నాం కాబట్టి మేము
0: ఈ విషయంలో మా చెప్తాను. ఏమంటే ఆ ముందు 70s నుంచి అప్పుడు స్వామి చాలా సార్లు వచ్చేవాళ్ళు కాలేజీకి. సో మచ్ సో నేను జాయిన్ అయిన సంవత్సరం 72లో జూలై మంత్, అంటే 8th జూలై రౌండ్ అబౌట్, స్వామి 5 రోజులు ఉన్నారు, 5 రోజులు. అండ్ కాలేజ్ జరుగుతూ ఉంటుంది, స్వామి ఉంటారు, స్వామి టీచర్స్ తో పలుకుతారు, గెస్ట్ తో పలుకుతారు, స్టూడెంట్స్ తో పలుకుతారు, మార్నింగ్ ఈవినింగ్ భజన్స్ ఉంటాయి. అవన్నీ వన్ సిట్యుయేషన్. ఏమంటే కాలేజ్ డే సెలబ్రేషన్స్ ఉండేది. సో స్వామి విల్ పర్సనలీ గో టు ది ఆడిటోరియం. అక్కడ అంతా సరిగ్గా పెట్టినారా లేదా, టేబుల్ పైన టేబుల్ క్లాత్ నీట్ గా స్ట్రేట్ గా వేసినారా లేదా, మైక్ సరిగ్గా పెట్టినారా, పాట్ సరిగ్గా ఉన్నాయా లేదా, డెకరేషన్ ఎట్లా ఉంది, ఇవన్నీ స్వామి సొంతంగా పోయి సూపర్వైజ్ చేసేవాడు. సో మేము టీచర్ ఏం లెసన్స్ నేర్చుకున్నాము, ఏదన్నా పని చేసినప్పుడు మనం పిల్లలకు చెప్పేస్తాము వెళ్ళండి చేయండి అట్లా అని, బట్ ఇట్ షుడ్ బి అవర్ రెస్పాన్సిబిలిటీ టు గో అండ్ సూపర్వైజ్. అది స్వామి నేర్పించింది. అదొకటే కాదు, ఇంకొక విషయం, పూర్ణచంద్ర ఆడిటోరియం లో ఒకసారి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతా ఉంది మన యాన్యువల్ స్పోర్ట్స్ డే తర్వాత. సో ఇంతకు చెప్తున్నాను కదా, సైమనీ మేడం ఫిజికల్ డైరెక్టర్, షీ అండ్ ఐ వాజ్ గివెన్ ద డ్యూటీ టు అసిస్ట్ టు అరేంజ్ ద ప్రైసెస్. సో ఇది పూర్ణచంద్ర ఆడిటోరియం లో ఈ ప్రైసెస్ అంతా, రైట్ సైడ్ గర్ల్స్ ప్రైసెస్, లెఫ్ట్ సైడ్ బాయ్స్ ప్రైసెస్. సో ఆ రోజుల్లో స్వామి హ్యాడ్ స్టార్టెడ్ స్టేయింగ్ ఇన్ ద పూర్ణచంద్ర ఆడిటోరియం. మేము మార్నింగ్ 5:30-6 అట్లా వెళ్ళి అంతా పెట్టేసి, అంత చక్కగా నీట్ గా అంతా బాగుందా అనేసి పెడుతున్నాం. సడన్ గా కర్టెన్ ఓపెన్ అయినట్టు అనిపించింది, వెనక్కి తిరిగి చూస్తే స్వామి. ఇట్ వాజ్ హార్డ్లీ 7:00. ఆశ్చర్యం అయిపోయింది మాకు, ఒక సంతోషము ఒక ఆశ్చర్యము, స్వామి ఇక్కడ స్టేజ్ పైన వచ్చేస్తున్నారు అనేసి. సరే ఆ సంతోషంతో స్వామి నమస్కారం చేసుకుని స్వామి తిరిగి ఆ ప్రైజెస్ పెట్టింది అయితే అంతా చూస్తున్నారు పైనుంచి కింది వరకు. చూసేసి ఒక ప్రైజ్ తీసుకుని స్వామి ఎంత బ్యూటిఫుల్ గా, ఎంత సాఫ్ట్ గా, ఎంత జెంటల్ గా, ఈ కప్పు ఇక్కడ పెడితే బాగుంటుంది కదా అనేసి అన్నారు. అంటే దట్ ఎస్థెటిక్ సెన్స్, దట్ ప్రొపోర్షనాలిటీ సెన్స్, దట్ అరేంజ్మెంట్ సెన్స్, అది నువ్వు పోనీ స్వామి డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా ఈ కప్ తీసేసి ఇక్కడ పెట్టండి బాగుంటుంది, కాదు ఇది ఇక్కడ పెడితే బాగుంటుంది కదా అనేసి అంత బ్యూటిఫుల్ గా, అంటే ఇన్ని విషయాల్లో ఎన్ని మాటలో మనం ఎన్ని నేర్చుకోవచ్చు అనేసి ఒకరికి చెప్పేటప్పుడు ఎట్లా చెప్పాలా ఒకరికి, అంటే ఇంప్రెషన్
2: దేవతలు వరాలు ఇస్తారని స్వామి ఎప్పుడు చెప్తా ఉంటారు డిస్కోర్స్.
0: అండ్ అగైన్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ పర్సనల్ సూపర్విజన్. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ యూనివర్సిటీ చేస్తాను, టీచర్స్ అరేంజ్ చేస్తా ఉన్నారు, స్టూడెంట్స్ హెల్ప్ చేస్తాను, బట్ స్వామి బీయింగ్ ద ఫౌండర్ ఛాన్సలర్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ హీ కమింగ్ డౌన్ టు దిస్ లెవెల్ అండ్ సూపర్వైజింగ్ థింగ్స్ దట్స్ అ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ ఐ థింక్ మన టీచర్స్ అందరికీ ఐ థింక్ వీ హ్యావ్ only taken
2: that's what swami. We need to learn and we need to pass on. So seniors who trained swami chetul dwara train aina vallu inka still they are existing and they are teaching, they are helping, vaal degurunchi mem telusukoneki vaallani observe chesi nerchukonevi unnai. So that we are, it's a continuous process. Jayama madam nunchi sharda vallu so okal tarvata okalu 4 generations aipoyindi.
0: తర్వాత ఇంకొక అడ్వాంటేజ్ ఏమంటే స్వామి ఆ రోజుల్లో చాలా వచ్చేవాళ్ళు కాబట్టి ఇంటరాక్షన్స్ ఎక్కువ ఉండేది, పర్సనల్ ఇంటరాక్షన్, ఒక చూపు, ఒక నవ్వు, దట్ ఇట్ సెల్ఫ్ ఫిల్స్ ద హార్ట్ ఆఫ్ అ పర్సన్. సో డిస్కోర్సెస్ ఇచ్చేవాళ్ళు. ఒకసారి జస్ట్ ఎగ్జామ్ ముందు వచ్చినారు. సో ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యక ముందు, ఆ రోజుల్లో మేము ఎస్వి యూనివర్సిటీ కింద ఉండేవాళ్ళు. సో స్వామి ఎగ్జామ్ ముందు వచ్చినారు అండ్ హీ సెట్ ఆడిటోరియం అరేంజ్ చేయండి డిస్కోర్స్. సో అందరూ స్టూడెంట్స్ టీచర్స్ అందరూ వెళ్ళాం. ఆ డిస్కోర్స్ లో స్వామి కంప్లీట్ గా ఎగ్జామినేషన్ గురించి మాట్లాడారు. స్టూడెంట్స్ ని అడిగినారు, మీరు ఎగ్జామ్ లో రాస్తారా చదువుతారా?
2: కోఆర్డినేషన్.
0: సో స్టూడెంట్స్ అందరూ, స్వామి మేము రాస్తాం, అందుకని మీరు ఊరికి చదువుకూడదు, రాసి చదువుకోవాలా.
2: ఇది సేమ్ ఫర్ బృందావన్ బాయ్స్ కి ఇంటర్వ్యూ కూడా, వీడియో కూడా ఉంది మనకు, స్వామి చెప్పినారు కోఆర్డినేషన్ ఉండాల,
0: రాసి చదువుకోవాలి. నెక్స్ట్ థింగ్ ఏమంటే హీ డైరెక్ట్లీ టోల్ ద టీచర్స్, ఏమంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ కరెక్ట్ చేయాలా, వాళ్ళ రైటింగ్ బాగుందా లేదా అని చూసుకోవాలా, ఈ బాధ్యత అంతా టీచర్స్ది. సో అంటే అట్లా చిన్న చిన్న చిట్కాలు ఎన్నో స్వామి మనకి ఇస్తున్నారు, And I feel so grateful to Radio Sai that it has documented all these things and doing such a great job of disseminating all this, the discourses, wonderful discourses of Swami.
1: Dwarkarani Madam cheppinattu, rayadam chala pradhanam pillalaku. Maa teacherlu running notes raskommane vallu. Ippatlaga xerox lu levu aa rojullo. Kabatti nenu chachinattu raskovalsindi. అదే అది నాకు విద్యార్థిగా ఒక మంచి అభ్యాసం అని
2: చెప్తారు కదా, 10 సార్లు చదివే కన్నా ఒకసారి రాయడంలో పర్ఫెక్షన్ వస్తుంది అని.
1: అందుకే ఈ రోజుకు కూడా నేను నోట్సులు ఇవ్వను, వాళ్ళు క్లాస్ లో నేనేం చెప్తున్నానో అప్పుడు రాసుకోవాల్సిందే అనమాట. ఎందుకంటే స్వామి చెప్పారు, ఇప్పుడు మేడం కూడా చెప్పారు కదా, పరీక్షల్లో రాయాలంటే ఆ జిరాక్స్ మిషన్ వచ్చి రాయట్లేదు. ఇదే మాటే చెప్తాను నేను, జిరాక్స్ మిషన్ రాయదు. తర్వాత మీరు అక్కడ యుద్ధకాలే శస్త్రాభ్యాస అని మీరు ఆ క్షణంలో చదువుకుంటే రాదు, కాబట్టి మీరు రాసుకుంటే మీకు వస్తుంది. ఇదే మాటే చెప్తుంటాను అన్నమాట. తర్వాత నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు కొంచెం వాదనలు ఎక్కువ చేసేదాన్ని. అది క్రమంగా అది స్వామి దగ్గర కాలేజీలో ఉండడం వల్ల క్రమ పరిణామంలో కొంచెం చొరవ ఎక్కువగా చూపేదాన్ని. క్రమక్రమంగా స్వామి బోధనల వల్ల నాలో ఆ ఎక్కువ చొరవ తీసుకోవడం, దాన్ని ఇంగ్లీష్ వాళ్ళు అగ్రెసివ్ అంటారేమో తెలియదు, అటువంటిది వాదించడం అన్నది నాకు పోయింది. ఇప్పుడు పిల్లలకు కూడాను ఒకటే మాట, ఎందుకంటే స్వామి చెప్పారు, స్వామి విషయమై స్వామి గురించి మీరు ఎవరితో వాదించొద్దండి అని. స్వామి గురించి ఒక్కటే కాకుండా ఏ విషయమే వాదించకపోతే మనశ్శాంతి ఉంటుంది
0: అనిపించింది.
2: ఇక్కడ స్వామి చెప్పే పాయింట్ మనం ఒకటి గుర్తు చేసుకోవాలి, యూ కెనాట్ ఒబ్లైజ్ ఎవ్రీబడి బట్ ఆల్వేస్ యూ కెన్ స్పీక్ ఒబ్లైజింగ్లీ. అదే మనకు తెలుగులో మాటలకు మగ్నులై దేవతలు వరాలు ఇస్తారు. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు రాక్షసులు అని తెలుసు, వాళ్ళు తపస్సు చేస్తే వినాశనానికే వాళ్ళు వరాలు అడుగుతున్నారని తెలుసు. మళ్ళీ దేవుడు ఎందుకు ఇస్తున్నాడు? ఇంద్రుడు చంద్రుడు అంటే దేవుడే పడిపోతాడు, నువ్వు నేను ఎంత సో మంచిగా మాట్లాడు, తీయగా మాట్లాడు, నీకు కావాల్సిన ఇంగ్లీష్ వాళ్ళు మనకు నేర్పించిన బ్యూటిఫుల్ వర్డ్స్ అవే, ప్లీజ్ సారీ థ్యాంక్ యూ, అంతే కదా. సో అదే స్వామి మనకు చెప్పినారు మంచిగా మాట్లాడమని, ఒబ్లైజింగ్ గా నీకు కావాల్సిన పని నువ్వు చేయించుకో కానీ మంచిగా మాట్లాడు. మాట్లాడడం వల్ల అమ్మో ఎట్లా హౌ యూఆర్ డెలివరింగ్ అనేది కూడా మ్యాటర్స్.
0: అట్ ద సేమ్ టైం స్వామి క్యాస్ట్రల్ ఫేసెస్
1: పెట్టండి,
0: స్మైలింగ్ ఫేసెస్ పెట్టండి, దాంతో ఎంతో
3: చక్. మీ టీచర్స్ గురించి చాలా గొప్పగా చెప్పారమ్మా ప్రఫుల్ల గారు, గీతా బాల గారు. ఒక మంచి టీచర్ చాలా బాగా చెప్పగలిగితే ఒక గొప్ప టీచర్ చాలా బాగా చేసి చూపిస్తారట. మరి మీకు ఉన్న రోల్ మోడల్స్ మీ టీచర్స్ అందరూ అలా వాళ్ల లైఫ్ లో స్వామి చెప్పినవన్నీ ప్రాక్టీస్ చేసి మీకు చూపించారు కాబట్టి మీరు నేర్చుకుని మీ విద్యార్థులకి చూపిస్తున్నామని వారికి మీ ఆ క్రెడిట్ అంతా వారికి ఆ తర్వాత స్వామికి ఇచ్చారు. మరి ఇప్పుడు గీతాబాల్ గారు ఒక చిన్న ఇన్సిడెంట్ షేర్ చేసుకున్నారు, అలాగే ప్రఫుల్ల గారును ద్వారకరాణి గారు కూడా వారి పూర్వ విద్యార్థులు వారి దగ్గరికి వచ్చి మన స్వామి సంస్థలో నేర్చుకున్న విద్యాసంస్థలో నేర్చుకున్న విలువలు జీవితంలో వారికి ఎలా ఉపయోగపడ్డాయి, వారికే కాకుండా వారి పరిసరాలకు కూడా, వారి చుట్టుపక్కల ఉన్న వారికి కూడా ఎలా అవి ప్రభావితం చేశాయి అనే ఇన్సిడెంట్స్ మీతో మీ పూర్వ విద్యార్థులు షేర్ చేసుకున్నవి ఏమైనా ఉంటే మన శ్రోతలు కూడా విని సంతోషిస్తారు.
1: ఒక అమ్మాయి మన డిగ్రీ అయిపోయిన తర్వాత ఎంబీఏ చేరడానికి వెళ్ళిందని, ఎంబీఏలో సాధారణంగా మనకిక్కడ స్వామి చెప్పినటువంటి విషయాలు ఎన్నో పనికొస్తాయి. మేనేజ్మెంట్ అంటేనే స్వామి మనకు ట్రైనింగ్ ఇస్తున్నదంతా మేనేజ్మెంట్, మ్యాన్ మేనేజ్మెంట్. ఇక్కడున్న విలువలతో తర్వాత మన పాఠాలు, మన తరగతిలో చెప్పినటువంటి పాఠాలు, తర్వాత ఆ అమ్మాయి సంస్కృతం స్టూడెంట్ కావడం వల్ల సంస్కృతం శ్లోకాల గురించి అవన్నీ కూడాను తనకు ఆ విలువలు, స్వామి చెప్పినటువంటి విలువలు, క్లాసులో తను నేర్చుకున్నటువంటివి అవన్నీ కూడా చాలా ఎంబీఏ క్లాసుల్లో చాలా చాలా ఉపయోగపడ్డాయని, ఇటువంటి వాతావరణంలో చదవడం తన అదృష్టం అని ఒక అమ్మాయి ఒకసారి చెప్పింది. నాకు చాలా సంతోషం అనిపించింది.
2: ఒకసారి ఇక్కడ మేడం ఒకటి గుర్తొచ్చింది, ఒక అమ్మాయి ఉండింది, క్లాస్ జరుగుతా ఉంది ఎకనామిక్స్ మేజర్ క్లాస్, వాళ్ళు చిట్స్ ఏదో పాస్ చేసుకున్నారు, ఫైనల్ గా తీసుకుని చూసాం. బోరింగ్ ఎకనామిక్స్ క్లాస్, ఇంకా ఎంతమంది టైం, దట్ వాజ్ ద థింగ్. సో ఖచ్చితంగా ఎప్పుడైనా మనకు డోసు నిద్ర రావచ్చు, ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, ఏదైనా ఉండొచ్చు. మనం వాళ్ళ మీద రియాక్ట్ అయ్యి బయటికి పంపించడం వల్ల వీఆర్ నాట్ గోయింగ్ టు గెట్, ప్లస్ వాళ్ళకి ఒక నెగిటివిటీ వస్తుంది. సో అక్కడికి చెప్పడం ఆపేసి వాళ్ళతో పాటు ఏదో స్వామి ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుని క్లాస్ కంటిన్యూ అయిపోయింది. ఒక 1 వీక్ వదిలేసి తర్వాత ఒకరోజు కూర్చోబెట్టుకున్నాం. తప్పదు, నీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు మేజర్ తీసుకోమని నోబడీ ఫోర్స్డ్ యూ. ఎందుకు నువ్వు మేజర్ తీసుకున్నావు? తీసుకున్నావా ఇంకా తప్పదు, నీకు డిగ్రీ అంటూ రావాలి కాబట్టి చదువుకోవాలా అని స్వామి టీచింగ్స్ అవి ఇవి చెప్పేసరికి ఫైనల్ గా తను పీజీ ఎకనామిక్స్ చేసి టీచర్ గా ఎకనామిక్స్ టీచ్ చేస్తూ బెంగళూరులో ఉంది. ఎప్పుడు చెప్తుంది మేడం, బోరింగ్ క్లాస్ బికేమ్ మై లైఫ్ అని. మేడం అన్నట్లు అందరూ ఒక్కలాగా ఉండరు కదా, ప్లస్ ఒకే మూడ్స్ లో కూడా ఉండరు. మనం వీ హ్యావ్ టు వాళ్ళ మూడ్స్ కి వాళ్ళ ఇంట్రెస్ట్ కి ఒక క్లాస్ పోయిందనుకున్నా మళ్ళీ రికవర్ చేసుకోవాలి. ఆ టైంలో వాళ్ళకి తగ్గినట్టు మనం చేస్తేనే మనం ముందు పోగలం.
1: ఈ తరంలో ఒక్కొక్కళ్ళే పిల్లలు ఉండడం వల్ల వాళ్ళకి ముద్దు ఎక్కువ,
2: కాన్సన్ట్రేషన్
1: కూడా టీచర్ల నుండి
2: అటెన్షన్ కావాలి. వాళ్ళకి పేరెంట్స్ దగ్గర ఎట్లాంటి అటెన్షన్ ఉందో అదే అటెన్షన్ దే విల్ ఎక్స్పెక్ట్ హియర్.
3: ఇంకొకసారి ఏమవుతుందంటేనండి, ఇద్దరు పేరెంట్స్ వర్క్ చేస్తూ ఉండడం వల్ల
2: వాళ్ళకి అటెన్షన్ ఇవ్వక
3: అటెన్షన్ తక్కువ అవుతుంది. అదంతా వాళ్ళ టీచర్స్ ద్వారా పొందాలనే అనుకుంటున్నాను.
2: అసలు ఒక అమ్మాయి చెప్పింది, నేను 5 సెమిస్టర్స్ లో ఒక్క పేరెంట్స్ మీటింగ్ కూడా మా పేరెంట్స్ మిస్ కాలేదు మేడం. అది ఒక ప్లస్ పాయింట్. అంటే ఎంత హౌ ఇంపార్టెంట్, మీరు చూస్తే నన్నేం పట్టించుకోరు అనే ఉద్దేశం అట్లా ఉంటుంది.
0: నేను ఒక ఇన్సిడెంట్ స్వామితో జరిగింది షేర్ చేస్తాను స్టూడెంట్స్ తో పాటు. ఏమంటే ఒకసారి స్వామి వచ్చినప్పుడు మా కామన్ రూమ్ అనేది ఒకటి ఉంటుంది కాలేజ్ లో. సో స్వామి అక్కడ ఇంపార్టెంట్ గెస్ట్ వాళ్ళందరితో మాట్లాడతారు. సో ఒకసారి స్వామి టీచర్స్ అందరినీ పిలిచినారు స్వామి మాట్లాడతారనేసి. సో ఆ ఓబుల్ టేబుల్ ఒకటి ఉంటుంది. సో దాని సోఫాలో కూర్చొని స్వామి ఆ టేబుల్ చుట్టూరు అందరూ టీచర్స్ దగ్గర కూర్చున్నాం. దిస్ ఇస్ అబౌట్ లైక్ సమ్వేర్ ఇన్ ద 80s. సో అప్పుడే మనకి కొన్ని స్టాఫ్ క్వార్టర్స్ ఒక 4 కట్టినారు. సో కొన్ని 3 క్వార్టర్స్ లో దాంట్లో ప్రిన్సిపల్ డాక్టర్ హిమలతో ఉండేవాళ్ళు, వేరే ఫ్యామిలీ టీచర్స్, ఇంకో క్వార్టర్స్ లో 7-9 మెంబర్స్ టీచర్స్ అన్మ్యారీడ్ టీచర్స్ ఉండేవాళ్ళు. సో అందరూ ఉన్నాము ఈ కాంగ్రిగేషన్ లో. అండ్ దెన్ స్వామి అందరూ కూర్చున్నాక ఏం సమాచారం చెప్పండి అనేసి ఇంకా మొదలు పెడతారు కాన్వర్సేషన్. అండ్ అందరూ ఎంత ఫ్రీగా ఉండేవాళ్ళు అంటే స్వామితో కొంతమంది పర్సనల్ ప్రాబ్లం, కొంతమంది స్వామి దగ్గర పోయి చెవుల్లో మాత్రం స్వామికి మాత్రం తెలియాలా ఇంకెవరు తెలియకూడదు, కొంతమంది ఓపెన్, అట్లా అంతా హాస్టల్ వార్డెన్స్ వాళ్ళైతే హాస్టల్ ప్రాబ్లమ్స్ కాలేజ్ ప్రాబ్లమ్ అంతా చెప్పుకుంటా ఉంటే దిస్ గ్రూప్ ఆఫ్ టీచర్స్ ఈ 4th క్వార్టర్స్ లో ఉండేవాళ్ళు. దాంట్లో ఒక టీచరు, స్వామి మా క్వార్టర్స్ కష్టంగా ఉంది స్వామి అనేసి దే రేసిస్ట్. స్వామి ఎంత ఏమి కష్టము స్వామి, మేము 9 మంది ఉన్నాము స్వామి, అందరికీ వంట చేయాలా స్వామి, తర్వాత హేదో సమ్ దేవర్ ఆల్ క్రిబ్బింగ్ అనమాట స్వామి, మాకి కష్టంగా ఉంది స్వామి, కష్టంగా ఉంది స్వామి. స్వామి అంతా ఎంతో పేషెన్స్ తో ఎంతో ప్రేమతో అందరిది ప్రాబ్లమ్స్ విన్నారు. విన్న తర్వాత ఒక పెద్ద ఘోషణ ఏమంటే, స్వామి అన్నారు ప్రేమ అభిమానం ఉంటే ఒక రూఫ్ కింద 100 పీపుల్ ను జీవించవచ్చు, అండ్ వన్ రూఫ్ ఈవెన్ 100 పీపుల్ కెన్ స్టే ఇఫ్ దేర్ ఇస్ లవ్ అండ్ అండర్స్టాండింగ్ అంత చెప్పి ఇంకా ప్రశాంతం అయిపోయింది మొత్తం స్టాఫ్ సభ.
2: స్వామి
0: సో ఈ ఇన్సిడెంట్ స్టూడెంట్స్ తో నేను షేర్ చేస్తాను. సో దే ఆర్ సమ్ గర్ల్స్ హూ గెట్ బ్యాక్ అండ్ దెన్ టెల్ మీ హౌ దే హ్యావ్ దే లివ్ ఇన్ జాయింట్ ఫ్యామిలీస్. సో జాయింట్ ఫ్యామిలీస్ లో నాచురలీ ఉండాలన్నప్పుడు ఎంతో ఇంకా ఇట్లాంటి వాల్యూస్ దే బికమ్ మోర్ ప్రొడామినెంట్ అండ్ దే హ్యావ్ ఆల్వేస్ సెడ్ హౌ దిస్ వన్ లెసన్ of eating together, being together, living together, taking care of grandparents, grand uncles, little children in the house, idantha with that one formula madam, love and understanding, ఈ ఒక్క ఫార్ములాతో మేము జీవితం హాయిగా జరిపిస్తా ఉన్నాం. ఎవ్రీ వన్ ఇన్ ద హౌస్ ఇస్ హ్యాపీ విత్ అస్. ఎందుకంటే వీ యూజ్ దిస్ శస్త్రం ఆఫ్ లవ్ అండ్ అండర్స్టాండింగ్. సో దాట్స్ ద బ్యూటీ ఆఫ్ అవర్ గాడ్.
3: చాలా బాగా చెప్పారండి. స్వామి చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ లో మనం ఏ ఒక్కటి తీసుకుని ఫాలో అయినా జీవితం హ్యాపీగా జరిగేలా
2: ఉంటుందంటే, నల్లమహారాజు అడవుల దగ్గర ఉన్నప్పుడు ధనలక్ష్మి వచ్చిందంట, నేను వెళ్ళిపోతున్నాను సెలవు ఇచ్చేదంటే పొమ్మన్నారంట. సో దెన్ అష్టలక్ష్మిలో మిగతా 7 మంది కూడా ఫాలోడ్ హీ సెడ్ హ్యాపీలీ మీరు వెళ్ళండి అని. లాస్ట్ కు ధైర్యలక్ష్మి వచ్చిందంట, నేను వెళ్తానంటే మిమ్మల్ని చూసుకునే కదా వాళ్ళందరినీ బొమ్మన్నాను, మీరు వెళ్తే ఎట్లా అంటే షీ స్టేడ్ బ్యాక్ వన్ ఆఫ్టర్ దదర్ అందరి అష్టలక్ష్మిలు వచ్చి ఉన్నారు. అట్లా స్వామి ఒక మెసేజ్ మనం ఫాలో అయితే మిగతావన్నీ ఆటోమేటిక్ గా మనం కంటిన్యూ చేస్తాం. ఏదైనా ఒక్కటి నేను పిల్లలకు చెప్తా, మీరు ఒకటి కూడా మంచిది నేర్చుకోదండి, మీలో ఉన్న ఒక్క బ్యాడ్ క్వాలిటీ వదిలేయండి, ఆటోమేటిక్ గా ఇట్ విల్ గివ్ స్పేస్ టు లర్న్ సంథింగ్
3: సంథింగ్ గుడ్.
2: మనలో ఈ వీటిలో పెట్టుకుని కొత్త నేర్చుకోవాలంటే ఎక్కడి నుంచి నేర్చుకుంటాం, నేనైతే అదే చేస్తానమ్మో, సో యూ ఆల్సో ప్రాక్టీస్ దట్. మనం అందరము ఎవరం దేవుళ్ళం కాదు, అందరిలో మైనస్లు ఉంటాయి, అట్లా అట్ ద సేమ్ టైం ప్లస్లు ఉంటాయి. ఏవి ఎక్కువ ఉన్నాయి, ఏవి తక్కువ ఉన్నాయి, లెట్ అస్ రైట్ డౌన్. ఏం మొహమాట మొదలు ఎవరితో షేర్ చేసిన ఒక్కటి మాత్రమే పెట్టుకో, అదొక్కటి నువ్వు గెట్టడే, ఆటోమేటిక్ గా ఆ స్పేస్ లో స్వామి మంచి బుద్ధులు ఇచ్చేస్తాడు.
3: చాలా బాగుందండి. ఇంకొక ప్రశ్న లెక్చరర్స్ అందరికి, గురువులందరికీ. స్వామి ఎన్నోసార్లు మనతో చెప్పడం మనం విన్నామండి, ఆధ్యాత్మ విద్య విద్యానామ్ అని. అంటే మనం చదువుకునే ఈ చదువులు సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా మనల్ని ఒక వేరే స్థాయికి తీసుకెళ్లడానికి కేవలం మెట్లు మాత్రమే కానీ ఇవి మార్గం కాదు, అక్కడికి వెళ్లడానికి ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ అంతే అని చెప్పడం విన్నాము. స్వామి అయితే మనకి కావలసిన జీవిత పాఠాలన్నింటినీ చాలా సులువుగా నేర్పించేస్తారు. చిన్న కథ అంటారు, అందులో జీవితం అంత గొప్ప సత్యం ఉంటుంది. మరి మీరు గురువులు కాబట్టి ఇటువంటి స్పిరిచువల్ కాన్సెప్ట్స్ ని, స్పిరిచువల్ ప్రిన్సిపల్స్ ని మీరు టీచ్ చేస్తున్న సబ్జెక్ట్స్ లో ఎలా అంతర్లీనంగా స్టూడెంట్స్ కి చెప్పే అవకాశం ఉంది, ఉందా, ఉంటే అది ఏ విధంగా చెప్పచ్చు?
2: ఇందాక అన్నాం కదా చిన్న చిన్న కథల ద్వారా సందర్భానుసారంగా చెప్పడమే అంతే. ఒక అమ్మాయికి ఇలా చెప్తేనే అర్థమవుతుంది, అది మళ్ళీ అందరికీ అప్లై చేయడానికి కూడా ఉండదు. సో డిపెండింగ్ అపాన్ ద సిచ్యుయేషన్ నీట్. స్వామి మనకు పుంఖాను పుంకలుగా ఇచ్చినారు, సో దాంట్లో నుంచి ఏదో ఒకటి మనకు పనికి వస్తుంది,
3: ఏదో ఒకటి ఏ సబ్జెక్ట్ లో అయినా చేర్చి చెప్పచ్చు అంటారు.
2: మా ఎకనామిక్స్ వాళ్ళు అయితే సీలింగ్ అండ్ డిజర్స్ తీసుకుంటాము, దాని మీద ఎంతైనా చెప్పేస్తాము. ఎక్కువ లీజర్ కావాలనుకున్నా అది మంచిది కాదు ఆరోగ్యానికి అని చెప్తాను మేడం, ఎందుకంటే స్వామి సీలింగ్ అని అది కూడా సీలింగ్ చేసుకోవాలి మనము, సో లీజర్ కూడా ఎక్కువ ఉండకూడదు మనకు.
1: ఇక నాది పూర్తిగా సాహిత్యం, సాహిత్యం రసోవై సహా అన్నారు కాబట్టి అవకాశం అవసరం ఉన్నప్పుడల్లా కూడాను ఏదో ఒక విషయం స్వామి చెప్పిన విషయం అక్కడ అందించడం, తర్వాత పాఠాన్ని కంటిన్యూ చేయడం అవుతుంటుంది. ఎందుకంటే సాహిత్యం మొత్తంగా విలువలతో కూడినటువంటిది. పైగా ఇంతకుముందు గీత బాలగారు చెప్పినట్టు ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగేందుకు అవకాశం ఇచ్చేటువంటిదే సాహిత్యం కాబట్టి స్వామి బోధనలన్నీ కూడాను మన సాహిత్యంలో ఉండనే ఉంటున్నాయి. మనకు పాఠాలు కూడాను స్వామి చెప్పినటువంటి పద్యాల్లో నుంచి, తర్వాత స్వామి చెప్పిన ఉపన్యాసాలు మనం పాఠాలుగా కూడా పాఠ్యాంశాలుగా కూడా పెట్టుకున్నాము కాబట్టి మాకు ఇంకా సులభం అవుతుంది అట్లా చెప్పడం.
2: మనకున్న ఈ అవేర్నెస్ క్లాసెస్ ఇవన్నీ కూడా చాలా హెల్ప్ చేస్తాయి.
3: అంటే ఈ ప్రశ్న నేను మిమ్మల్ని ఎందుకు అడిగానంటేనమ్మా, మన సత్యసాయి విద్యా సంస్థలో మీరు గురువులుగా పనిచేస్తున్నారు, మన సిలబస్ కానీ మన పాఠ్యాంశాలు కానీ స్వామి విలువలకు దగ్గరగా ఉంటాయి, డీమ్డ్ యూనివర్సిటీ కాబట్టి. మన భక్తుల్లో ఎంతో మంది టీచర్స్ గా లెక్చరర్స్ గా పనిచేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. మనం మేము వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్లలో కొంతమంది ఇలా ఒక చిన్న మోరల్ లెసన్ లాగా 5 మినిట్స్ ఒక పీరియడ్ లో పెట్టుకుని ఒక చిన్న కథ చెప్పడం ఇలాంటివి మొదలు పెట్టారు. ఎందుకంటే వారు పనిచేస్తున్న విద్యా సంస్థలన్నీ ఎక్కడెక్కడో ఏవేవో సంస్థల్లో పనిచేస్తూ ఉంటారు. ఈ ప్రశ్న నేను మిమ్మల్ని ఎందుకు అడిగానంటే వాళ్లకు కొద్దిగా క్లారిటీ వస్తుంది, ఎటువంటి సబ్జెక్ట్ నైనా మనం ఒక చిన్న స్పిరిచువల్ కాన్సెప్ట్ ని ఎలా దానిలో ఇంటర్ట్వైన్ చేసి చెప్పొచ్చు అనే ఐడియా వాళ్లకు కూడా వస్తే వారి ద్వారా ఎంతో మంది విద్యార్థులకి కొంత మంచి జరుగుతుందనే ఉద్దేశంతో మిమ్మల్ని ఈ ప్రశ్న అడిగానన్నమాట.
0: అఫ్కోర్స్ స్వామి పదే పదే చెప్పేవాళ్ళు సబ్జెక్ట్ టీచ్ చేసేటప్పుడే మనం ఫ్యామిలీ ఇంటిగ్రేషన్ జరగాలి. సో ఇది చాలా ఇప్పుడు ప్రఫుల్ల మేడం చెప్పినట్టు వాళ్ళ సబ్జెక్ట్ లో కొంచెం ఈజీ అనిపిస్తుంది, బట్ మా లాంటి సబ్జెక్టు ఫిజిక్స్ లో ఇది చెప్పాలంటే ఇట్ ఈస్ ఛాలెంజింగ్. బట్ విత్ స్వామీస్ గ్రేస్ ఐ థింక్ వీ కెన్ రియల్లీ డూ వండర్స్. సో ఇప్పుడు కొన్ని కొన్ని చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి క్లాస్ లో, యాజ్ అండ్ వెన్ ఇట్ కమ్స్ అప్పటికప్పుడు ఆ పాయింట్ బయటకు వస్తుంది అండ్ వీఆర్ ఏబుల్ టు ఇంటిగ్రేటెడ్. జస్ట్ ఒక పాయింట్ ఇప్పుడు నేను స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ చెప్తాం. సో దీంట్లో స్వామి ఐన్స్టీన్ ఇచ్చింది ఇది స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. స్వామి ఒకసారి డిస్కోర్స్ లో ఐన్స్టీన్ ది ఒక కథ చెప్పినారు. ఏం కథ, సైన్స్ గురించి ఏం కాదు, బట్ హౌ ఐన్స్టీన్ బికమ్ ఎ ఫేమస్ మ్యాన్ అండ్ ఒక క్వీన్ ఐన్స్టీన్ ని ఇన్వైట్ చేస్తుంది వాళ్ళ కింగ్డమ్ వచ్చేసి అండ్ టు ఆనర్ హిమ్. సో ఐన్స్టీన్ అతనికి ఒక వయలిన్ అనేది ఇష్టము, ఒక బ్యాగ్ తగిలించుకొని ట్రైన్ లో వెళ్తారు. అక్కడ స్టేషన్ దిగినప్పుడు ఆ క్వీన్ హ్యాస్ సెంట్ హిమ్ అ బిగ్ కార్ అండ్ మనుషులందరినీ పంపిస్తుంది టు రిసీవ్ ఐన్స్టీన్ అండ్ బ్రింగ్ హిమ్ టు ద కింగ్డమ్. బట్ ఐన్స్టీన్ ఏమి హాయిగా దిగి ఏదో నడుచుకుంటూ ఎక్కడుంది కింగ్డమ్ అనేసి నడుచుకుంటూ వెళ్ళిపోతారు. అప్పుడు స్వామి చెప్తారు ఐన్స్టీన్ లో ఎంత హ్యూమిలిటీ ఉండేది, అతను ఏమి క్వీన్ మాకు ఇది పంపిస్తుంది అనేసి అనుకోను అనుకోలేదు, హాయిగా తినేసి చక్కగా నడుచుకొని వెళ్ళిపోతారు. అట్లాంటి హ్యూమిలిటీ ఉండాలి, ఆ ట్రూలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ విల్ బి ఫిల్డ్ విత్ హ్యూమిలిటీ. విద్యా వినయతి
1: విద్యాధి
0: వినయం అనేసి. సో అంటే అంత గొప్ప వాళ్ళు అయినాను, అప్పటికే అతను అంత ఫేమస్ అయిపోయినారు, బట్ అంత హంబుల్ గా ఉండేవాళ్ళు. సో ఇట్లాంటి లెసన్స్ స్వామి చెప్పేవాళ్ళు నేర్చుకోవాలని. సో క్లాస్ లో ఇప్పుడు ఎప్పుడు ఐన్స్టీన్ కథ వస్తుంది, నేను రిలేటివిటీ పాఠం చెప్పినప్పుడు వస్తుంది. సో అట్లాగే అంటే అఫ్ కోర్స్ వీ కెన్ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, బట్ జస్ట్ టు యాడ్ వన్ మోర్, ఇప్పుడు ఎలక్ట్రిసిటీ చెప్తాను. ఇప్పుడు స్వామి అంటారు కరెంటు ఈ వైర్ లో నుంచి పోతాంది, మైక్ లో నుంచి వెళ్తాంది, మనకు కనిపిస్తుంది ఆ కరెంటు, కనపడదు. సో అట్లాగే దేవుడు అన్ని చోట్ల ఉంటారు, మనకు కనపడదు, బట్ వీ షుడ్ హ్యావ్ సమ్ రిసీవర్. ఎప్పుడైతే మన మనసుల్ని మనం ట్యూన్ చేసుకుంటామో అప్పుడు మనం వీ కెన్ ఫీల్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. సో ఇట్లా ఎగ్జాంపుల్స్ వచ్చినప్పుడు
2: అసలు మన అదృష్టానికి స్వామి లిటరేచర్ చాలా ఉంది, చదివితే ఎలాంటి వాళ్ళనా మనం విన్నాము, డిస్కోర్సెస్ వింటున్నాం కాబట్టి ఏదో చదువుతున్నాం. అట్లనే మిగతా వాళ్ళు ఎవరైతే వాళ్ళు కూడా స్వామి వాల్యూస్ ని కానీ జనరల్ వాల్యూస్, స్వామి వాల్యూస్ అంటే స్వామి ప్రత్యేకంగా అందరికీ మంచి జరిగేవే చెప్పినారు స్వామి కూడా. సో అవి ఎలాంటి సనాతన సారథి కాబట్టి. సో స్వామి లిటరేచర్ చదవడం అన్నది ఒకటి అలవాటు చేసుకుంటే ఎలాంటి టీచర్ అయినా వాటిని ఇన్కార్పొరేట్ చేసి చెప్పగలదు, సందర్భానుసారంగా స్వామి ఇచ్చేస్తాడు ఏది మనం కోట్
0: చేయగలుగుతాము.
2: దానికోసం ఏదో ప్రిపేర్ అయ్యి ఆలోచించుకోవాల్సిన చదువుతుంటే ఇట్ విల్ బి హియర్ అకార్డింగ్ టు ద కాంటెక్స్ట్ ఇట్ విల్ కమ్ అవుట్.
0: జస్ట్ ఇంకో ఎగ్జాంపుల్ జస్ట్ ఇస్తాను. క్లాసికల్ మెకానిక్స్ సెకండ్ ఇయర్ కి చెప్పేటప్పుడు ఒక డాంపింగ్ ఫోర్స్ సింపుల్ హార్మోనిక్ మోషన్ అనేది ఒక చాప్టర్ ఆసిలేషన్స్ వస్తుంది. దాంట్లో ఈ డాంపింగ్ ఫోర్సెస్ అంటే పెండులం అల్లాడుతూ ఉంటే కాసేపు అయినాక అది ఆగిపోతుంది, ఎందుకు ఆగిపోతుంది, ఎయిర్ రెసిస్టెన్స్ ఉంటుంది అవన్నీ. సో దాంట్లో షార్ప్నెస్ ఆఫ్ రెసిస్టెన్స్ అవన్నీ వస్తాయి. సో ఈ డాంపింగ్ కి కారణం ఏమి, రెసిస్టివ్ ఫోర్సెస్. సో పిల్లల్ని నేను నెక్స్ట్ క్వశ్చన్ వేస్తాం. ఇప్పుడు మీరు చదువుతా ఉంటారు ఇదంతా మీ ఎగ్జామినేషన్ మీ లైఫ్ లో మీకు మంచి పీక్ పర్ఫార్మెన్స్ రావాలంటే వాట్ ఆర్ ద డాంపింగ్ ఫోర్సెస్. వాళ్ళు కథ కథ వాళ్ళే చెప్పేస్తారు, మేడం లేజినెస్, మేడం స్లీప్, మేడం నాట్ బీయింగ్ ఆనెస్ట్, మేడం ఇది అన్ని వరుసగా వాళ్ళే చెప్పేస్తారు. సో మనకి ఎగ్జాంపుల్ ఏమొచ్చేసింది, మీ డాంపింగ్ ఫోర్సెస్ అన్నిటినీ తగ్గించినారంటే మీ షార్ప్నెస్ ఆఫ్ రెసిస్టెన్స్, మీ పర్ఫార్మెన్స్ లెవెల్స్ దే విల్ బికమ్ వెరీ గ్రేట్. సో అట్లాగా స్వామి కొన్ని ఐడియాస్ అంతా మనకి అప్పుడు ఇస్తా ఉంటారు.
2: యాక్చువల్ గా పూర్ణ మేడం ప్రిన్సిపల్ గా ఉన్నప్పుడు ప్రతి ఒక్క టీచర్ ని రాయమన్నారు వాల్యూస్ రిలేటెడ్ కొన్ని. సో అప్పుడు కూడా లిటరేచర్ స్వామి లిటరేచర్ చదవడం జరిగింది దానికి తగ్గట్టుగా.
3: ఈ ప్రశ్న అడిగిన గురువులు టీచర్స్ ఈ ప్రోగ్రాం వింటున్నారని వాళ్లకి మీ సమాధానం ద్వారా మంచి సూచన గైడ్ లైన్ దొరికిందని మనందరం ఆశిద్దాం. లేదన్నా కూడా మేము వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తామండి ఈ లింక్ గురించి, మీరు చెప్పిన సమాధానం గురించి. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఎందుకంటే ఆ ఆలోచన వచ్చిన వారికి అది ఎలా ఆచరించాలనే మార్గం కనిపిస్తే దే విల్ ఫీల్ వెరీ హ్యాపీ.
2: మనకు ముందు పురాణ కాలం కానీ లేకపోతే గురుకులం సిస్టమ్ లో కానీ ఉంది ఇది. వాళ్ళు సబ్జెక్ట్ సబ్జెక్ట్ రూపంగా చెప్పలేదు, రిలేట్ చేసి చెప్పినారు కథల ద్వారా, ఎక్స్పీరియన్సెస్ ద్వారా. సో అదే సిస్టమ్ మనం ఫాలో కావచ్చు. కాబట్టి మనకు ట్రెజర్ ఉంది, స్వామి లిటరేచర్ అనే ట్రెజర్ ఉంది. సో దాని ద్వారా ఇంకా ఈజీ అవుతుంది మనకు.
0: అంటే స్వామి ఆల్సో యూజ్ టు ఇన్సిస్ట్ సెపరేట్ గా చెప్పకుండా తూత సబ్జెక్ట్ ఫిజిక్స్ లో, కెమిస్ట్రీలో, మ్యాథ్స్ లో, అంటే సబ్జెక్ట్ ద్వారానే మీరు వాల్యూస్ ఇంటిగ్రేట్ చేయాలని పదే పదే.
2: అట్లాంటప్పుడు అది పర్మనెంట్ గా ఉంటుంది. వాల్యూని వాల్యూగా చెప్తే ఇప్పుడు వింటాం అప్పుడు మర్చిపోదాం, సబ్జెక్ట్ ద్వారా వింటే ఇట్ విల్ బి దేర్.
1: స్వామి చెప్పారు కదా ఈ కళాశాలలో జీవశాస్త్రంతో పాటు ప్రకృతిని గురించి కూడా పరిచయం చేయడం జరుగుతుంది, భౌతిక శాస్త్రంతో పాటుగా ఆధ్యాత్మిక విద్య బోధించడం జరుగుతుంది అని స్వామే చెప్పారు.
3: చాలా బాగుందమ్మా. అమ్మా మీరు ముగ్గురు ఇంతకు ముందరే మనం అనుకున్నట్టు 4 దశాబ్దాలకు పైగా స్వామితో కలిసి ఉండటం, స్వామి విద్యా సంస్థలో మన రాణిగారైతే 46 సంవత్సరాల అమ్మా, ఇప్పటికి 46 సంవత్సరాలుగా సత్యసాయి విద్యా సంస్థలో స్వామిని సేవించుకుంటున్నారు. మీ అందరికీ కూడా 2011 ముందర ఎటువంటి సందేహాలున్నా, లేదు ఎలాంటి క్వశ్చన్స్ అయినా, క్లారిఫికేషన్స్ కావాలన్నా స్వామి దగ్గరికి వెళ్లి స్వయంగా స్వామి నుంచి సూచనలు తీసుకునే అదృష్టం భాగ్యం దక్కింది. మరి 2011 తర్వాత అది ఏ విధంగా జరుగుతూ?
2: నేను ఇప్పుడు చేరేటప్పటికే స్వామి దగ్గరికి క్లోజ్నెస్ తగ్గింది. అంటే ఇచ్చిన మాస్ ఇంటర్వ్యూస్ మొత్తం టీచర్స్ కి, అవుట్ గోయింగ్ బ్యాచ్ కి. నాలాంటి వాళ్లకు స్వామి దగ్గర పర్సనల్ ఇంటర్వ్యూస్ పొందడం అనేది నాకు ఒకటి కూడా లేదు. కానీ ఐ ఆల్వేస్ యూజ్ టు కనెక్ట్ స్వామి ఫిజికల్ గా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ త్రూ ద చిట్స్. ఏదైనా డెసిషన్ కావాలి, ఐఎమ్ ఇన్ డైలమా, లేకపోతే నాకు పర్మిషన్ కావాలి అంటే ఐ ఆల్వేస్ ఫీల్ దట్ ఐ కెన్ కనెక్ట్ స్వామి త్రూ ద చిట్స్. రాసేసి ఆయన ముందర పెట్టి ప్రేయర్ చేసుకుని తీసుకుని ఐ విల్ స్టిక్ ఆన్ టు దట్. ప్రాబిలిటీ లాగా 3 టైమ్స్ వేసుకొని 5 టైమ్స్ వేసుకొని ఎన్నిసార్లు ఎక్కువ వస్తే అది చేయను, ఒకేసారి తీస్తాను వాట్ ఎవర్. ఒకసారి 75th బర్త్డే అప్పుడు అక్టోబర్ లో గ్రామ సేవ తర్వాత దసరాకు మామూలుగా మేము ఇంట్లో బట్టలు పెట్టుకుంటాం, అమ్మ ఒక్కళ్లే ఉన్నారు, పెద్దలకు బట్టలు పెట్టాలి, ఒక్కళ్లే పని చేసుకోలేరు అనేసి వెళ్లాలనుకున్నా. కానీ ఆ రోజు స్వామి అడిగినారు ఎంతమంది నంబర్ అడిగినారంటే స్వామి చీరలు ఇస్తారు. స్వామి చీరలు ఇస్తారంటే పక్కన పోవడం అన్నది సమస్య లేదు, కానీ నాకు ఇంటికి పోవాలి, అమ్మ ఒక్కతే ఉంది కదా అన్న ఫీలింగ్. సరే రూమ్కి వచ్చినాను, డామెట్రీలో చిట్స్ వేసుకున్నాను, గో అని వచ్చింది, తీసుకున్నాను, లగేసి వెళ్ళిపోతున్నా. కామర్స్ లెక్చరర్ ఫ్యాకల్టీ ఎదురు వస్తున్నారు, అదొక రే స్వామి నంబర్ అడిగినారు, యూ వాంట్ టు గో అని. ఆయనే చెప్పినారు చిట్ వచ్చింది, ఎస్ ఐఎమ్ గోయింగ్ అన్న. పోయినాను, మరీ ఓవర్ కాన్ఫిడెన్స్ కదా, స్వామి ఈవినింగ్ చీరలు ఇచ్చేసినారు. ఓకే మేబీ నాకు లేదేమో లేదు, స్వామి నోట్స్ కదా అనుకున్నాను. పండగ అయిపోయింది, 75th బర్త్డేకి అందరం వచ్చినాం, ఇక్కడే ఉన్నాం. ఒకరోజు దర్శన్ గ్రౌండ్ లో స్వామి అనౌన్స్ చేయించారు ఏమి అంటే అందరికి స్వామి చీరలు ఇస్తారు అని. ఇంకా ఆ రోజు స్వామి డిస్ట్రిబ్యూట్ చేసినారు, అనిల్ కుమార్ సార్, చిరంజీవి గారు, పబ్లిక్ వాజ్ లైక్ దిస్. అటువైపు చూస్తే వైజాగ్ టీచర్స్ కూర్చున్నారు, స్వామి అక్కడ కూడా ఇచ్చినారు. అప్పుడే రియలైజ్ అరే స్వామి 75th బర్త్డేకి అందరూ కట్టుకుంటే నేను ఒక్కతే మిస్ అయిపోతానే, నాకు చీరలేదే అని. సో ఈ లోపల ఇటువైపు అనమాట స్వామి యజుర్మందిర్ నుంచి వస్తారు, అక్కడ కూర్చున్నాము. ఈ లోపల పిల్లలు మ్యామ్ మ్యామ్ దట్ సైడ్ స్వామి ఈజ్ గివింగ్, అక్కడ రాణి మేడం, కోమలం మేడం వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళకి అటువైపు ఇస్తున్నారు స్వామి. కానీ స్వామి వరండాలో ఉన్నారంటే మనం నిల్చుకొని పోతే బాగుండదు కదా, ఇంకా పిల్లల మధ్యలో చేసుకున్న వెసక పుష్ప మేడం రిటర్న్ ఇచ్చేస్తారు. సుబ్బలక్ష్మి అక్క, ప్రఫుల్ల మేడం అందరూ కూడా అప్పుడు మిస్ అయిన వాళ్ళందరికీ ఆనంద కల. ఇంకా అప్పుడు ఫస్ట్ టైం ఎఫెక్ట్, అంతవరకు ఫిలాసఫీ మాట్లాడినాను, స్వామి ప్రాప్తం అంటే వస్తుంది లేకపోతే లేదు. వెరీ ఫస్ట్ టైం ఐ ఫెల్ట్, నాకు తెలియకనే కంట్లో నీళ్ళు వచ్చేసినాయి, అది అందరికీ స్వామి ప్రసాదం వచ్చింది నాకు లేదా అని. దెన్ పుష్పడు ఎక్కడ మేము ఇంతసేపు అన్నారు, మేము అక్కడ కూర్చున్నాను అంటే, దెన్ షీ వెంట్ టు స్వామి అండ్ షీ టోల్డ్ మేడం స్వామి ఇంకొకళ్ళు వెళ్ళిపోయినారంటే స్వామి లుక్డ్ అట్ మీ అండ్ హీ పిక్డ్ వన్ సారీ అండ్. సో అది చీర వచ్చింది ఎందుకంటే ఆ రోజు నువ్వు వెళ్ళమంటే వెళ్ళాను, నో అంటే ఉండిపోయేదాన్ని కదా. దట్ ఈస్ హౌ ఐ విల్ కనెక్ట్. నా వరకు నేను పిల్లలకు కూడా అందరూ అన్ని డిపార్ట్మెంట్స్ లో కూడా పిల్లలు 108 చిట్లు పెట్టుకుని ఉంటారు, మెసేజ్లు పొద్దున్న రాగానే మెసేజ్ పిక్ చేస్తారు. చాలా యాప్ట్ గా డోంట్ బంక్ ఫుడ్ అనే దగ్గర నుంచి ఉంటుంది, కీప్ యువర్ రూమ్ క్లీన్, లేకపోతే డోంట్ బీ సో టూ మెస్సీ, అట్లాంటివన్నీ కూడా ఉంటాయి. సో ఐ ఫీల్ దట్ దట్ ఈస్ ద వే వీ క్యాన్ కనెక్ట్. నేనైతే అలాగే కనెక్ట్ అవుతున్నాను, నా పిల్లలకు కూడా అలాగే చెప్తా. చాలా వరకు వీఆర్ గెట్టింగ్ ద ఆన్సర్స్ అని అనిపిస్తుంది నాకు. ఐ బిలీవ్ వెరీ స్ట్రాంగ్లీ. సో స్వామి ఉన్నప్పుడు, తర్వాత వీళ్లకున్న అదృష్టం మాకు లేదు. అఫ్ కోర్స్ ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు బి ఇన్ స్వామిస్ కాలేజ్, కానీ మేడం వాళ్ళకి అన్ని దొరికినంత పర్సనల్ ఇంటర్వ్యూస్ కానీ అవి ఏమీ దొరకలేదు. అఫ్ కోర్స్ పాద నమస్కారాల వరకే మాది పరిమితము. కానీ అప్పటి నుంచి కూడా స్వామి ఫిజికల్ గా ఉన్నప్పుడైనా ఇప్పుడైనా నేను ఓన్లీ త్రూ చిట్స్. ఏం కారు కొనుక్కోవాలి స్వామి, ఈ ఇల్లు కలర్ ఏం కొట్టించాలి స్వామి, చిట్స్ ప్రతి ఒక్కటి, ప్రతి చిన్నది, వెదర్ ఐ కెన్ స్టే హియర్ ఆర్ గో అవుట్, నాకు వచ్చేసిన చిట్.
0: Well, I have a very distinct example to quote for this. Mit chapnattu before 2011 em ainnanu swam dagar padagatocche vallum cheppe vallum ledante maa cheppe kaakunna ante principal ki cheppi warden jayam madam cheppi adigiche vallu anta swam college lo pan chesin daniki ado adbhutamaina anugraham ankonne vallum manam. It used to be so beautiful. So one incident in 2007 was swam nan principal chesnaru of the campus. So okka sari em ayindante BA department lo Dr. Lulla anesi one retired teacher am undeval. So amke about 70 years, just 68 69 atla undedi. సో ఒక రోజు మనం అందరూ పత్తికొచ్చినాము. పత్తికి వచ్చే ముందే ఆమె కొంచెం షీ వాజ్ ఫీలింగ్ హెవీ ఇన్ ద చెస్ట్. సరే అనేసి టీచర్స్ వచ్చేసి హాస్పిటల్ తీసుకెళ్లారు. తీసుకెళ్లి వెనక్కి వచ్చేసరికి వాళ్ళేమో మీరు సూపర్ స్పెషాలిటీలో హాస్పిటల్లో చూపించాలా మేడం అనేసి చెప్తున్నారు. సరే నెక్స్ట్ డే షీ వెంట్, ఇట్ కేమ్ బ్యాక్ సీరియస్ హార్ట్ ప్రాబ్లం. దెన్ స్వామికి చెప్పాలా అనేసి ఆ స్వామి ఇంటర్ బయటకు నించుకొని, లులా మేడం నేను ఇద్దరు నించుకొని స్వామి బయటకు వస్తానే చెప్పినాం, స్వామి ఇట్లా ఇట్లా ఉంది ఇట్లా ఇట్లా, ఏం లేదు చూస్తాము అని చెప్పేసి. నెక్స్ట్ డే షీ అగైన్ రిటర్న్ బ్యాక్, యాంజియోగ్రామ్ అదంతా చేస్తున్నారు. సో ఆ రిపోర్ట్స్ అంతా తీసుకుని మళ్ళీ వచ్చినారు, మళ్ళీ నించుకున్నాం. నించుకుంటే ఇంకా అక్కడ అంతా విని అక్కడ డాక్టర్ చౌదరి కూర్చున్నారు. ఆ రోజుల్లో హీ యూజ్ టు కమ్ ఫ్రమ్ యుఎస్ అండ్ పర్ఫార్మ్ డూ హిస్ సేవ ఇన్ ద హాస్పిటల్, కార్డియాలజిస్ట్. స్వామి జస్ట్ అంతా విని జస్ట్ టర్న్ టువర్డ్స్ హిమ్, పిలిచి అతన్ని ఆమె ఆపరేషన్ చేసేసే రేపు అంతే. తర్వాత మాకేం తెలుసునంటే ఆ రోజు ఈవినింగ్ డాక్టర్ చౌదరి అక్కడ కూర్చొని స్వామికి, నేను యుఎస్ ఫ్లైట్ నా టికెట్ బుక్ అయింది, ఆ రోజు ఈవినింగ్ హీ వాజ్ సపోజ్ టు గెట్ బ్యాక్ టు యుఎస్. స్వామి మాట చెప్తున్నారు, హీ క్యాన్సల్డ్ హిస్ టికెట్, స్టేడ్ బ్యాక్ నెక్స్ట్ డే. నెక్స్ట్ డే ఆమె ఆపరేషన్ చేసేసి వెళ్లారు. ఇదంతా అంటే సమ్మన్ హ్యాస్ టు సైన్, ఆ సైన్ చేసేకి వాళ్ళు ఇంత వాళ్ళను ఇంకా వచ్చేకి టైం కాలేదు, అంటే వీలు పడలేదు, బరోడా నుంచి రావాల్సింది. స్వామి ఒక్క మాట, ఒక పెద్ద హార్ట్ ఆపరేషన్ అట్లా జరిగిపోయింది. రైట్, నో టెన్షన్, నో మనీ, మీన్స్ నథింగ్ ఇన్వాల్వ్ ఎక్సెప్ట్ స్వామిస్ లవ్ అండ్ గ్రేస్. అంత బ్యూటిఫుల్ గా, సరే దట్ ఈస్ అవర్ ఫార్చ్యూన్ అంత ఇది అనుకుని, దట్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ ది ఎపిసోడ్. దిస్ సంథింగ్ హ్యాపెన్ ఐ థింక్ 2007 అండ్ 10 మధ్యలో. నా పోస్ట్ 2011 ఐ వాజ్ స్టిల్ ద డైరెక్టర్ ఆఫ్ ద క్యాంపస్. మా ఆఫీస్ లో ఒక అటెండర్ విజయ అనేది ఉండేది. ఒకరోజు ఆమె సాయంత్రం వచ్చేసి, మేడం నిన్న సాయంత్రం ఏదో బాగలేకుండా ఉంటే డాక్టర్ దగ్గర పోయినాను, అదేదో బ్రెస్ట్ లో ఏదో సిస్ట్ ఉన్నాయి, ఏదో ఇంకా కొంచెం ముందు చూపించుకుంటే బాగుంటుంది అనేసి అన్నారు మేడం. ఏం చేయమంటారు మేడం అట్లా? ఫస్ట్ స్వామి హాస్పిటల్ పోమ్మా, జిహెచ్ పో, అక్కడ పోయి టెస్ట్ చేయించుకుని రా అనేసి నెక్స్ట్ డే లీవ్ ఇచ్చి పంపించేస్తాను. సరే అక్కడి నుంచి వెనక్కి వచ్చేసరికి షీ టోల్ మీ దట్ డాక్టర్ ఉమా హెస్ టోల్ దట్ హైదరాబాద్ అన్నా బెంగళూరు అన్నా వెళ్ళాలా ఈ కేసుకి. So then I called back Dr. Uma and said, "Hey, Uma, what is the problem?" And he said, "Madam, GH lo deen gurinchi em ledu." సో తప్పకుండా షీ హాజ్ టు గో ఇదర్ టు హైదరాబాద్ ఆర్ టు బెంగళూర్. సరే ఫోన్ పెట్టేస్తున్నాము. నా బై దిస్ టైమ్ వి వర్ ఆల్ గెస్సింగ్ వాట్ ద కేసెస్. షీ ఈజ్ అన్ అటెండర్, వాళ్ళ హస్బెండ్ అటెండర్, వాళ్ళ కూతురు డెలివరీకి వచ్చింది. ఇన్ అనదర్ వీక్ ద డెలివరీ హ్యాస్ టు టేక్ ప్లేస్. సో ఏదో మనసు అనిపించింది. స్వామి చైర్ చూస్తున్నాను, స్వామి వేర్ ఆర్ యూ? మీరు ఉండింటే వెంటనే సాయంత్రం వచ్చేసి స్వామి అడిగేవాళ్ళు ఏం చేయాలా, స్వామి మార్గం చూపించేవాళ్ళు, ఏం చేయమంటారు స్వామి అనేసి ప్రే చేస్తాను. ఐ గేవ్ బ్యాక్ అ కాల్ టు డాక్టర్ ఉమా, ఏం చేయమంటా ఉమా, వాట్ ఈజ్ యువర్ ఫీలింగ్, వాట్ షుడ్ వీ డూ, ఎట్లా గైడ్ చేస్తాం, నీకు తెలుసు కదా తన అటెండర్, అట్లా అనేసి తను చెప్పింది, మేడం ఇక్కడ జీహెచ్ లో ఏం చేసేయట్లేదు మేడం, బట్ ఓకే ఇఫ్ యూ ఆస్కింగ్ ఫర్ సమ్ సజెషన్ ఐ విల్ ఆస్క్ యూ టు కన్సల్ట్ డాక్టర్ నరసింహన్ హూ ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ద మొబైల్ క్లినిక్ అండ్ ఫోన్ నంబర్ ఇస్తాను, మీరు మాట్లాడండి మేడం, కావాలంటే రిపోర్ట్స్ ఇది అడిగితే పంపిస్తారు. సరే మై నెక్స్ట్ ఫోన్ కాల్ వాస్ టు డాక్టర్ నరసింహన్. ఐ డోంట్ నో హిమ్, ఐ హావ్ నెవర్ మెట్ హిమ్. ఇట్లా ఇట్లా కేసు ఉంది అని చెప్పినాం. మేడం రిపోర్ట్స్ పంపించండి. సార్ హైదరాబాద్ పంపిమంటారా? నో, యు ఫస్ట్ సెండ్ మీ ద రిపోర్ట్స్. రిపోర్ట్స్ స్కాన్ చేసేసి మెయిల్లో పెట్టినాం. దెన్ హీ గెట్స్ బ్యాక్ టు వన్ లోకల్ డాక్టర్, డాక్టర్ సతీష్, అండ్ గివ్స్ హిమ్ సమ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ టెల్స్ మీ యూ టెల్ దిస్ లేడీ టు గో అండ్ మీట్ హిమ్. సో తను పోయి అతను ప్రిలిమినరీ టెస్ట్ ఏదో వాళ్ళ నర్సింగ్ హోమ్ లో అంతా చేయిస్తారు. టు కట్ ద స్టోరీ షార్ట్, ద మొబైల్ క్లినిక్ కేమ్ విత్ ఇన్ 2 డేస్. షీ హ్యాడ్ టు అండర్గో ఆపరేషన్, పేరు మర్చిపోయినాను, బట్ హర్ బ్రెస్ట్ వాజ్ రిమూవ్డ్. దిస్ ఆపరేషన్ డస్ నాట్ టేక్ ప్లేస్ ఇన్ జీహెచ్, బట్ డాక్టర్ నరసింహన్ బ్రాట్ అన్ ఆంకాలజిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్ టు పుట్టపర్తి అండ్ ఈ ఆపరేషన్ జరిగింది. అవర్ విజయ బెంగళూరు పోయి పని ఉండలేదు, హైదరాబాద్ పోయి పని ఉండలేదు. స్వామి మొత్తం తీసుకొని ఇక్కడ చేయించినారు. నా దట్ వాజ్ నాట్ ద ఎండ్ ఆఫ్ ఇట్. ఈ ఆపరేషన్ బ్రెస్ట్ తీసేస్తున్నారు, ఇది అయినాక షీ హ్యాడ్ టు అండర్గో కీమోథెరపీ అండ్ ఇదంతా చాలా కాస్ట్లీ ప్రాసెస్. సో వాట్ నెక్స్ట్? సరే స్వామి విల్ గివ్ యూ సొల్యూషన్, అందరూ కలుస్తాము అందరూ చేస్తాము అనేసి అనుకుంటా ఉంటేనే డాక్టర్ నరసింహన్ కాల్డ్ అప్, ఆమె ఆరోగ్యశ్రీ కార్డ్ ఉందా? చూస్తే లేదు. సరే అల్టిమేట్లీ ఏం చేస్తున్నారంటే హీ హ్యాస్ పుట్టర్ అండ్ ద సీఎంస్ ఏదో ఒక బెనిఫిషరీ కింద వేసేస్తున్నారు. అండ్ ఫ్రమ్ దెన్ ఆన్వర్డ్ షీ హ్యాడ్ టు ఓన్లీ గో టు హైదరాబాద్, బస్ మనీ మాత్రం పే చేయాలా, but not a single naya paisa on her treatment. That is her story post 2011. Swami is sitting with us getting all this done. Oncologist comes from Hyderabad and treats her here. Now deen kante na kaita inka aascharyam esesi kandullo neele vachesi swami ko letter rasi akkada pettanu. Swami nu ekkada anni chotlu unnavu swami. You are so much with us that today also you will help us, you will guide us, you will take care of us. దాంట్లో సంశయం అనేది లేదు అని తెలుస్తుంది.
3: ఇటువంటి విషయాలు ఇప్పుడు స్వామిని ఫిజికల్ ఫామ్ లో చూసి ఉన్న భక్తులకి, స్వామిని ఫిజికల్ ఫామ్ లో చూడని భక్తులకు కూడా ఇలాంటి విషయాలు ఈ సమయంలో వినడం చాలా ఇంపార్టెంట్ అమ్మా, చాలా అవసరం. స్వామి మీ ద్వారా చాలా మంచి విషయం చెప్పించారు ఇవాళ. ఇంకొక ప్రశ్న అడుగుతానమ్మా మిమ్మల్ని. సత్యసాయి విద్యా సంస్థలో అడ్మిషన్ దొరికి అక్కడ చదువుకోవడం అనేది ఎన్ని జన్మల పుణ్యమో నాకు తెలీదు, నాకు అదృష్టం లేకపోయింది, కానీ చాలా అదృష్టం ఉంటే కానీ అది జరగదు. కానీ ప్రతి తల్లిదండ్రులు వారు భక్తులు అయినా అవ్వకపోయినా కూడా, అలాగే ప్రతి గురువు తన విద్యార్థులు, ఆ గురువులు భక్తులు అయినా అవ్వకపోయినా, అంటే మన స్వామి గురించి తెలిసి ఉన్నది ఉండకపోయినా అని నా ఉద్దేశం, పిల్లలు డిసిప్లిన్డ్ గా ఉండాలని అందరూ కోరుకుంటారు. అటు తల్లిదండ్రులు గాని ఇటు టీచర్స్ గాని క్రమశిక్షణతో ఉండాలి, కొన్ని విలువల్ని జీవితంలో కొన్ని విలువల్ని నేర్చుకుని పాటించాలనే ఈ ఇద్దరు కూడా కోరుకుంటారు సమానంగా. మరి మీరు ఈ క్రమశిక్షణని, మానవతా విలువల్ని బయట విద్యాసంస్థల్లో గురువులు వారి పిల్లలకి, వారి విద్యార్థులకు కానీ, తల్లిదండ్రులు వారి పిల్లలకు కానీ ఎఫిషియెంట్ గా, ఎఫెక్టివ్ గా నేర్పించే సూచనలు మీరు ముగ్గురు ఒక్కొక్క సూచనగా ఇస్తే ఉపయోగపడుతుందమ్మా, అందరికీ ఉపయోగంగా ఉంటుంది.
0: ఐ బేసిక్లీ థింక్ దట్ మనం పాటించేది లైఫ్ లో మన నడక ద్వారా, మనం మీన్స్ ద వే వీ కండక్ట్ ఇన్ ఆర్ లైఫ్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అది చూసి పిల్లలు చాలా గ్రహిస్తారు. Whether it is coming in time to the class, the way we talk, the way we talk with elders, the way we talk with youngsters, chinna pillalaina valku oka respect iyala, oka love and affection iyala. So I think walking the talk that Swami has given us, that becomes very, very important. So dhani chusukoni pillalu chala grahistaru. సో మచ్ సో దట్ మన నేను ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఫస్ట్ ఇయర్ లో ఒక అమ్మాయి వస్తుంది, వి సీ హర్ యాజ్ ఇట్ ఇస్, థర్డ్ ఇయర్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అది చూసి పిల్లలు చాలా గ్రహిస్తారు. వెదర్ ఇట్ ఈస్ కమింగ్ ఇన్ టైమ్ టు ద క్లాస్, ద వే వీ టాక్,

థర్డ్ ఇయర్ వచ్చేసి అమ్మాయికి ఇంగ్లీష్ మాట్లాడేదేను సరిగ్గా రాదు, భయం భయంగా ఉంటుంది, ఎప్పుడు ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెట్టుకొని ఉంటుంది. బట్ స్వామి వర్క్స్ త్రూ దెమ్ ఇన్ సచ్ అ వే, ఎంత సటిల్ ఫామ్ లో వర్క్ చేస్తారు విత్ ద హెల్ప్ ఆఫ్ టీచర్, విత్ ద హెల్ప్ ఆఫ్ పియర్ గ్రూప్. ఏమైనా చెప్పండి, దట్ అట్ ది ఎండ్ ఆఫ్ 3 ఇయర్స్ అట్లాంటి అమ్మాయి వచ్చేసి ఆడిటోరియం లో 500+ పీపుల్ ముందర ఒక ప్రేయర్ టాక్ ఇస్తుంది 15-20 minutes. And I sit back in the auditorium watching this girl. Ekkadi nunchi dhairyam vachindi, ekkadi nunchi english maatladedi vachindi, ekkadi nunchi smile vachindi, ekkadi nunchi confidence vachindi. It is only what Bhagwan's system of education has given, and for that we have to all work together. If work together gurinchi oka incident cheptanu, if you don't mind, and if you are not running short of time. This happened in the Kulwanthal, sports meet tarvata, prize distribution day it was, or one day before. Swami andariki inka sports meet ayin tarvata oka excitement, swami vastaru, item bagundi, idi ledu, poplin item, item bagalakunda ante swami cheppese vallu. Atla ఆ ఎక్సైట్మెంట్ అంతా జరుగుతా ఉంటే స్వామి బ్రాట్ లాట్ ఆఫ్ గిఫ్ట్స్ స్మాల్ చిల్డ్రన్ కి, స్కూల్ చిల్డ్రన్ కి పెన్సిల్ బాక్సెస్, టాయ్స్, ఇవి అవి అంతా ఇంకా చాలా బండిల్స్ బండిల్స్ లో వచ్చేస్తాయి. సో అట్లాగా దీంట్లో డిస్ట్రిబ్యూషన్ లో నేను ఎక్కడో వెనక్కిపోతా ఉంటే ఎవరో వచ్చి స్వామి పిలుస్తా అన్నారు. ఐ వాజ్ స్టిల్ ద డైరెక్టర్ ఆఫ్ ద క్యాంపస్ అప్పుడు. సో పిలుస్తాన్నారు పిలుస్తానని చెప్తే ముందుకు పోయినాను. స్వామి కుల్వంతాల్ సెంటర్ లో హీ వాజ్ సీటెడ్. స్వామి చేతిలో ఒక వెల్వెట్ బ్యాగ్ ఉంది అండ్ సమ్ బాయ్స్ వర్ సిట్టింగ్. స్వామి ఎంతమంది స్పోర్ట్స్ మీట్ కి పనిచేసినారు అని ఐ గేవ్ ద టోటల్ నంబర్. ఆ రోజు 63 ఎంత ఉంటే నంబర్ చెప్పినాను. ఐ మే నాట్ బి కరెక్ట్ విత్ నంబర్స్ బట్ టోటల్ నంబర్ ఆఫ్ టీచర్స్, ఎంతమంది టీచర్స్ పనిచేస్తున్నారు స్పోర్ట్స్ మీట్ గురించి అని చెప్తే కరెక్ట్ గా నంబర్ చెప్పినాను స్వామికి. స్వామి దగ్గర కూర్చుని కరెక్ట్ గా చెప్పు ఎంతమంది పనిచేస్తున్నారు, రిపీటెడ్ ద నంబర్ స్వామి ఇంతమంది అట్లా అనేసి. తర్వాత స్వామి ఆ మెల్లగా ఆ వెల్ఫేర్ బ్యాగ్ నుంచి ఏదో తీస్తున్నారు. దిస్ వాజ్ 2010 ఇఫ్ ఐ రిమెంబర్, 2009 మేబీ. సో అది తీసేకి ఏదో కష్టపడుతూ ఉంటే అక్కడ బాయ్స్ లేస్తున్నారు, మళ్ళీ వాళ్ళని వద్దనేస్తున్నారు. మళ్ళీ ఇంకా హీ పుట్ హిస్ హ్యాండ్ టువర్డ్స్ మీ. సో ఏదో నా హెల్ప్ తీసుకొని తీయాలా అనేసి దేవునికి ఎవరు ఏం హెల్ప్ చేసేది అంటే జస్ట్ ప్రటెన్షన్ అనేసి ఒక మనోభావం ఏమి అనేసి అట్లా తీస్తా ఉంటే దాని నుంచి ఒక బ్యూటిఫుల్ సిల్వర్ కప్ తీస్తున్నారు, మంచి సాలిడ్ కప్ విత్ 4 స్టాండ్ తీసేసి చెప్పు కరెక్ట్ గా నంబర్ చెప్పు ఎంతమంది పనిచేస్తున్నారు స్పోర్ట్స్ మీట్ కి. ఐ రిపీటెడ్ అన్నమ్మ నువ్వు కరెక్ట్ గా చెప్తాం లేదు. లేదు స్వామి అందరూ చేస్తున్నారు స్వామి అనేసి ఎంతో ప్రార్థించిన. మళ్ళీ స్వామి స్వామి ఇంతో అంత అందరూ చేస్తున్నారు స్వామి ఇంతో అంత అందరూ చేస్తున్నారు దెన్ హి సెడ్ ఆ వాయిస్ ని ప్లేట్స్ అవన్నీ తీసుకున్నా ఇదే అందరికి అనేసి డిస్ట్రిబ్యూట్ చేయమన్నారు. సో ఈ ఒక లెసన్ లో ఏమి మరి అందరూ కలిసిమెలిసి పనిచేయాలి రైట్, ఇంతో అంతా సరే పర్వాలేదు బట్ వీ హ్యావ్ టు ఆల్ వర్క్ టుగెదర్ ఫర్ స్వామీస్ మిషన్. దట్ వాజ్ అ బ్యూటిఫుల్ థింగ్ వెర్ హీ డింట్ లీవ్ లూజ్ ఇట్ దిస్ వెంట్ ఆన్ ఫర్ 4-5 టైమ్స్ అండ్ ఐ డెంట్ వాంట్ టు గివ్ ఐ డెంట్ నో ఆల్సో బికాస్ అందరూ మనం లిస్ట్ చేసుకుని కొంతమంది యాక్టివ్ గా ఫీల్డ్ లో ఉంటారు, కొంతమంది మ్యూజిక్ లో ఉంటారు, కొంతమంది ఐటమ్ యాక్సెసరీస్ చేసే దాంట్లో ఉంటారు, కొంతమంది కామెంటరీలో ఉంటారు, కొంతమంది మ్యాచ్ పాస్ ప్రాక్టీస్ లో ఏదో ఒక విధంగా ఎక్కువ పని తక్కువ పని ఉండొచ్చు నో డౌట్. బట్ గీతా వాళ్ళ మేడం షాపింగ్ ఇన్ఛార్జ్ గా ఉంటారు, ప్రఫుల్ల మేడం ఏదో కామెంటరీ రాసేకుంటారు అండ్ ప్లస్ యాక్సెసరీస్ అంతా బిల్డప్ చేసేకి ఆ విధంగా ఏదో ఒకటి ఆల్ ఆఫ్ అస్ పార్టిసిపేట్ టుగెదర్. బట్ స్వామి వాజ్ సో క్లియర్ దట్ ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ టు. యాక్చువల్లీ ఫస్ట్ స్పోర్ట్స్ మీద గుర్తొస్తా ఉంటే స్వామి అడిగినారు, ఆ రోజుల్లో అంత యాక్టివ్ పార్టిసిపేషన్ ఉండేది కాదు, కొంతమంది టీచర్స్, ఇట్ వాజ్ హార్డ్లీ సమ్ 7-8 టీచర్స్ ఉపాధి. స్వామి వాళ్ళని మాత్రం

0: పిలిచి చీరలు ఇచ్చినారు. మీన్స్ హీ వాజ్ షోయింగ్ దాట్ యూ హ్యావ్ టు ఆల్ వర్క్ టుగెదర్. నెక్స్ట్ ఇయర్ ఇంకొంచెం ఇంక్రీజ్ అయినారు. ఇన్ థర్డ్ ఇయర్ కి అందరూ ఆహా స్వామి వాన్స్ ఆల్ ఆఫ్ అస్ టు వర్క్ టుగెదర్ అనేసి నో వి గాట్ ఆర్ లెసన్స్ దట్
1: హీ అండ్ ఓన్లీ షోయింగ్ ద వే బై గివింగ్ ఇన్సెంటివ్ గెటింగ్ ద వర్క్. సో మనం ఎంత కాబట్టి పిల్లలకు ఓగ్రేట్ తెచ్చుకుంటే గిఫ్ట్స్ ఇస్తాం ఈ రోజుకి. దట్ వీఆర్ కంటిన్యూయింగ్ నాట్ దట్ దే కెన్ నాట్ పర్చేజ్, కానీ అదేదో ఒక ఇన్సెంటివ్. భగవంతుడు నేర్పించినాడు మేము ప్రాక్టీస్ చేస్తాము.
0: అట్లాగే గ్రామ సేవ, క్రిస్మస్ గ్రామ సేవకి ఎంతమంది ఫుల్ గా చేస్తున్నారు. ఫుల్ గా చేశాను అంటే ఆల్ ద 10 డేస్, ఆల్ ద 10 డేస్ చేసిన వాళ్ళకే చీరలు ఇచ్చినారు అంటే అంత. సో నెక్స్ట్ ఇయర్ కి ఇంకా కొంతమంది ఎంతూసియాజం వచ్చి దిస్ ఆర్ ఇస్ యునో వెరీ సటిల్ వేస్ ఆఫ్ టీచింగ్. మీరు వచ్చి చేయండి అట్లాగని కాదు, బట్ వెరీ వెరీ సటిల్ అండ్ బ్యూటిఫుల్ వేస్ ఆఫ్ హ్యాండ్లింగ్ యూనో. అందుకనే నేను చాలా సార్లు అనుకున్నా స్వామి కంటే అడ్మినిస్ట్రేటర్ ఇంక ఎవరు ఉండొచ్చు. అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్, దట్ ఈస్ వండర్ఫుల్ లెసన్ వి లెర్న్ ఫ్రమ్ భగవాన్.
2: పైగా టీచర్లు ఎట్లా ఉంటే స్టూడెంట్లు కూడా అట్లాగే ఉంటారు. ఎట్లా తల్లిని చూసి బిడ్డను చూడంటారు. గురువులు కూడా తమను మాటలతో చెప్పాల్సిన పనులే. ఎట్లా నడుచుకుంటున్నారు ఆ విధంగానే పిల్లలు కూడా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. మనం ఒకటి చేస్తూ వాళ్లను మనం లేట్గా క్లాస్కి వెళ్లి నువ్వు టైంకి రాలేదు అంటే వాళ్లలో వాళ్లైనా మాట్లాడుకుంటారు. ఈ మేడం క్లాసుకి టైంకి రాకుండా మనల్ని మాట్లాడుతారు.
1: ఒక డాక్టర్ ఏం చేసినా పట్టించుకోరు, ఒక లాయర్ ఏం చేసినా, ఒక టీచర్ పర్సనల్ లైఫ్ ప్రైవేట్ లైఫ్ రెండు కావాలి, ఎందుకంటే వీఆర్ మోడల్స్. అది చాలా జాగ్రత్త. చాలా ఏళ్లు నేను టీచింగ్ ప్రొఫెషన్ లోకి రావాలనుకోలేదు, ఎందుకంటే యాజ్ ఎ స్టూడెంట్ 3 ఇయర్స్ ఒక క్లాస్ బైకౌట్ చేసిందాన్ని నేను. ఆ సార్ నచ్చక, ఆయన టీచింగ్ నచ్చక. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్. మనం సాటిస్ఫై చేయాలంటే మన కప్ ఆఫ్ టీ కాదు అనుకున్నాం, కానీ భగవంతుడు తీసుకొచ్చినాడు ఏదో.
2: కానీ స్వామి చెప్పారు, ఒక స్టూడెంట్ చెడిపోతే వాడు మాత్రమే చెడిపోతాడు, కానీ ఒక టీచర్ చెడిపోతే మొత్తం విద్యార్థి వర్గం అంతా కూడా చెడిపోతుంది, దాని నుంచి సమాజం చెడిపోతుంది. కాబట్టి బోధనా విషయంలో, బోధనా వృత్తిలో ఉన్న వాళ్ళు తప్పనిసరిగా అన్ని విషయాల్లోనూ చాలా జాగ్రత్తగా, అంటే ఎన్ని కళ్ళు చూస్తుంటాయో అన్ని కళ్ళల్లోనూ అంత జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఆచరతీతి ఆచార్య అని అందుకు మనం ఏం చేస్తామో పిల్లలు కూడా అదే చేస్తారు. కాబట్టి ప్రతి విషయంలో కూడా ప్రతి నడక మేడం చెప్పినట్టు కట్టు బొట్టు జుట్టు దగ్గర నుండి మాట తీరు కూడా, ప్రవర్తన మాట తీరు అన్నీ కూడాను స్వామి మార్గంలో స్వామి చెప్పినట్టుగా మనం నడుచుకుంటే స్వామి కళాశాల ఇంకా ఇంకా వృద్ధి చెందుతుంది అని నా అభిప్రాయం అండి.
3: అలాగే మీరందరూ చెప్పినట్టు టీచింగ్ బై ఎగ్జాంపుల్ మనం చేసి చూపిస్తే బహుశా అది చూసి ప్రతి కళాశాల స్వామి కళాశాల లాగానే అన్ని విద్యార్థులు నేర్చుకుంటారేమో. అందరు టీచర్స్ స్వామి టీచర్స్ లాగానే ఉంటే
2: తప్పక.
0: దీనికోసం ఒక ఉదాహరణ కనగా, నేను ఫస్ట్ చేరినప్పుడు 1972 చేరినప్పుడు, యాక్చువల్లీ నా బీఎస్సీ నేను ఐ డిడ్ ఫ్రమ్ సెంట్ అలోషియస్ కాలేజ్ జబల్పూర్, అండ్ ఆ రోజుల్లో ఇట్ వాజ్ కన్సిడర్డ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజెస్. ఇట్ వాజ్ అ కో ఎడ్యుకేషన్ కాలేజ్, బట్ ఎంత స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళు అంటే నో బాయ్ కుడ్ టీచ్ అ గర్ల్, నో స్టూడెంట్ ఆర్ టీచర్ కుడ్ పార్టిసిపేట్ ఇన్ అ స్ట్రైక్. స్ట్రైక్ వర్ ర్యాంపెంట్ దోస్ డేస్. తర్వాత హోల్ జబల్పూర్ యూనివర్సిటీలో మా రిజల్ట్స్ చాలా చాలా బాగుందండి. సో మచ్ సో దట్ మెరిట్ లిస్ట్ 10 స్టూడెంట్స్ పేర్లు అనౌన్స్ చేసేవాళ్ళు. ఆల్మోస్ట్ 7 to 8 స్టూడెంట్స్ విల్ బీ ఫ్రమ్ అవర్ కాలేజ్ ఇన్ ఈచ్ స్ట్రీమ్, వెదర్ ఇట్ ఇస్ సైన్స్ ఆర్ ఆర్ట్స్. అంత డిసిప్లిన్ ఉండేది. ఇట్స్ మిషనరీ కాలేజ్. సరే కథ ఏమిటంటే, నేను ఇక్కడ 72 జాయిన్ అయినప్పుడు నేను ఫిబ్రవరిలో వచ్చినాను అని చెప్తున్నాను కదా. సో బిట్వీన్ ఫిబ్రవరి అండ్ ద ఫస్ట్ సమ్మర్ కోర్స్ విచ్ ఐ అటెండెడ్ 72, ఈ టైంలో స్వామి నాతో ఒకసారి మాట్లాడలేదు. ఐ హావ్ టు గో ఆఫెన్. మా ఫాదర్కి లెటర్ రాసేదాన్ని. ఏమంటే, స్వామి నన్ను మర్చిపోయినారు, మీరు స్వామికి లెటర్ రాయండి, నేను ఇక్కడు ఉన్నాను అనేసి. ఏమంటే, నేను చెప్పుకోవచ్చు కదా స్వామితో నేను వచ్చినాను అని, బట్ సమ్ ఫీలింగ్ ఇన్ మీ దట్ స్వామి షుడ్ టాక్ టు మీ. ఆ ఫీలింగ్ ఒకటి చాలా ఉండేది. సరే ఈ సమ్మర్ కోర్స్ అయిపోయింది, వన్ లాంగ్ సమ్మర్ కోర్స్, ఇంతగా ఒక స్టూడెంట్ సమ్మర్ కోర్స్ లో స్వామి చిన్న చిన్న ఫొటోస్ ఇచ్చినారు లాస్ట్ డే ఇంటర్వ్యూలో. దట్ ఈవెన్ ఐ కాట్ ఇచ్చేటప్పుడు చూసి ఇచ్చినారు, బట్ ఏం పలకలేదు, ఏం మాట్లాడలేదు. వెన్ ఐ వెంట్ హోమ్ హాలిడే సమ్మర్ కోర్స్ అయినాక జగపూర్ ఇంటికి వెళ్ళిపోయినా. ఇంటికి వెళ్తే నెక్స్ట్ డే ఒక స్టూడెంట్ ఆఫ్ ద బృందావన్ క్యాంపస్ అబ్బాయి వచ్చినాడు జల్పూర్ నుంచి. ఒక అబ్బాయి, మేము ఇంట్లో బాబు అని పిలిచేవాళ్ళం, ఆ అబ్బాయి పేరు ప్రభాకర్ సంథింగ్, రైట్. సో అతను వచ్చినాడు. వస్తే ఆ సమ్మర్కి వస్తే బాగా జరిగింది కదా దీది అనేసి అంతా మాట్లాడు. తర్వాత మా ఫాదర్ చెప్తున్నారు, అంకల్ అంకల్ స్వామి మీ గురించి దీది గురించి మాట్లాడు. ఏం మాట్లాడినారు స్వామి నేను ఉన్నట్టే తెలీదు అని. ఇట్ సీమ్స్ అంటే ఆ త్రై బృందానికి ముందు పాత బిల్డింగ్ ఉండేది స్వామిది వైట్ ఫీల్డ్ లో. సో అక్కడ స్టూడెంట్స్ వైట్ ఫీల్డ్ కాలేజ్ స్టూడెంట్స్ ఎప్పుడంటే అప్పుడు స్వామి దగ్గర పోయేది, బైక్ రూమ్ పోయేది వచ్చేది, అవన్నీ జరిగేది. సో ఒకరోజు స్వామి కిందకు వచ్చేటప్పుడు ఈ అబ్బాయి కలుసుకున్నా, ఏమి నీ పేరేమి ఎక్కడి నుంచి వచ్చినావు అంటే జౌలపురం. ఓహో అని మా ఫాదర్ ప్రేర్ బ్రహ్మేశ్వర వాలూరు నుంచి అంటే, అవును స్వామి అతను మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ స్వామి అనేసి అన్నారు. వాళ్ళ కూతురు మా కాలేజ్ లో చదువుకొని ఇప్పుడు మా కాలేజ్ లో లెక్చరర్ గా ఉంది అనేసి అన్నారు. అంటే ఈ అబ్బాయి అనుకుని, లేదు స్వామి తను స్వామి కాలేజ్ లో చదువులేదు స్వామి, అయితే ఇప్పుడు లెక్చరర్ గా ఉంది అని చెప్తున్నారు. లేదు లేదు స్వామి అన్నారు, తను మన కాలేజ్ లో చదివి మన కాలేజ్ లోనే పనిచేస్తా ఉంది అని చెప్తే ఈ అబ్బాయికి, హీ వాజ్ షూర్ ఐ డిడ్ స్టడీ ఇన్ స్వామీస్ కాలేజ్, హీ వాజ్ అ ఫస్ట్ స్టూడెంట్ టు కమ్ టు స్వామీస్ కాలేజ్ ఐ థింక్. లేదు స్వామి రాణి దీది అక్కడ చదువులేదు, అంతా జబల్పూర్ లో చదువుకుంది అనేసి. నేను సెంట్రల్ ఆఫీసర్స్ లో బీఎస్సీ చేసినాను, ఎంఎస్సీ ఏమో గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ అప్లైడ్ ఫిజిక్స్ లో చేసుకున్నాను. హీ వాజ్ 100% షూర్ ఐ డిడ్ స్టడీ ఇన్ స్వామీస్ కాలేజ్. సరే థర్డ్ టైం రిపీట్ చేస్తున్నాడు, ఫోర్త్ టైం రిపీట్ చేసేసరికి స్వామి పదే పదే లేదు తను నా కాలేజ్ లో చదివి నా కాలేజ్ లో టీచ్ చేస్తాను. ఇంకా హీ కాన్ గో ఆన్ ఆర్గ్యూయింగ్ విత్ స్వామి, ఇంకా నోరు మూసుకొని. అప్పుడు స్వామి మా అమ్మమ్మ నంజమ్మ గారి గురించి మాట్లాడి, హౌ వీ యూస్ టు కమ్ టు స్వామి ఎవ్రీ వెకేషన్ వీ యూస్ టు కమ్ హుంట్లీ టు పుట్టపర్తి అండ్ బాస్క్ ఇన్ స్వామీస్ గ్రేస్, అవన్నీ స్వామి ఆ అబ్బాయితో అంతా డిస్క్రైబ్ చేసి మా అమ్మ గురించి చెప్పి అంతా చేసి, అండ్ దెన్ హీ టుక్ హిస్ పార్థి నమస్కారం అండ్ కేమ్ అవే. ఇదంతా చెప్తా ఉంటే నాకనిపించింది, నేను అక్కడ స్వామి ముందర ఫిబ్రవరి నుంచి May 30th వరకు ఉంటే నాకు ఒక్క మాట స్వామి నువ్వు వచ్చినావా అని నేను చెప్పలేదు అనేసి ఇంకా ఒకలాగా కంట్లో అఫ్ కోర్స్ మళ్ళీ జూలైలో హ్యావ్ టు అపియర్ ఫర్ అ రెగ్యులర్ ఇంటర్వ్యూ డాక్టర్ భగవంత్ అమీన్ అదంతా అయినప్పుడు ఇంకా అప్పుడు మన టీచర్స్ అందరికీ పిలిచి ఒకసారి స్టాఫ్ మీటింగ్ ఏదో ఉంటే మళ్ళీ నన్ను అందరు టీచర్స్ కి ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు, వీళ్ళు వీళ్ళ అమ్మమ్మ గురించి మా అమ్మ గురించి అట్లా అనేసి. బట్ ఇట్ టుక్ హౌ మెనీ డేస్, సో మెనీ మంత్స్. నా పాయింట్ ఇక్కడ ఏమంటే మీరు అన్నారు కదా ప్రతి కాలేజ్ అట్లా అయిపోవాలా, ప్రతి కాలేజ్ లో స్వామి ఇది రావాలి. సో ఆ రోజుల్లోనే స్వామి హీ ప్రూవ్డ్ దట్ ఎనీ కాలేజ్, సో మచ్ సో నేను చెప్తాను మీకు ఆ కాలేజ్ లో ఒక అబద్ధం మాట్లాడితే టీసీ ఇచ్చి పంపించేసా. వీ షు హ్యావ్ వన్ వెరీ స్ట్రిక్ట్ ప్రొఫెసర్, ప్రిన్సిపల్ ఆఫీస్ పోయి టీసీని రికార్డ్ రాయకుండా ఉంటే నిజం చెప్పు, అబద్ధాలు మాత్రం చెప్పదు. అంత ప్రిన్సిపల్స్, సో వెరెవర్ స్వామీస్ ప్రిన్సిపల్స్ ఇస్ దేర్ దట్ ఈస్ స్వామీస్ కాలేజ్. సో యూ వెరీ రైట్లీ సెడ్ అన్ని కాలేజీలు అట్లా అయిపోయినాయంటే ఎంత ఆనందంగా ఉంటుంది. ప్రతి కాలేజ్ విల్ బి స్వామీస్ కాలేజ్, ఆల్ టీచర్స్ విల్ బి స్వామీస్ టీచర్స్.
3: చాలా బాగుందమ్మా. మీరు మొదలు పెట్టినప్పుడేమో స్వామి పక్కన కూర్చుంటేనే స్వామితో కలిసి ఉన్నట్టు కాదు, స్వామి చెప్పిన మాట వింటూ ఎక్కడున్నా స్వామితో కలిసి ఉన్నట్టే అని చెప్పారు. ఇప్పుడు స్వామి ప్రిన్సిపల్స్ ని ఫాలో అయ్యేది, ఏ కాలేజీ అయినా స్వామి కాలేజే, అవి ప్రాక్టీస్ చేసేవాళ్లు ప్రతి వాళ్లు స్వామి దగ్గర చదువుకున్నవారే అని ఎంతో ఆనందంగా ఉంది వింటూ ఉంటే. నేను ఒక 10 నిమిషాలు ముందరే అనుకుంటాను మీతో అన్నాను, స్వామి కాలేజీలో చదువుకునే అదృష్టం నాకు దొరకలేదు, స్వామి నాకు ఆ భాగ్యం ఇవ్వలేదని. కానీ ముగ్గురు గురువుల్ని నా ముందర కూర్చోబెట్టి ఒక గంట సేపట్లో మీరు నేను అక్కడ చదువుకుంటే ఎంత ఆనందం నాకు కలిగేదో అంత ఆనందాన్ని ఇచ్చారు. అలాగే మన శ్రోతలందరూ కూడా మీ మాటలు విని అంత ఆనందాన్ని అనుభవించారని నాకు గట్టి నమ్మకం.
0: ఈరోజు ఇంకో పాయింట్ చెప్పాలేమనుకుంటాను అన్నట్టే, ఇంతమంది స్టూడెంట్స్ మేము టీచర్స్ చూస్తా ఉంటే ఎంత సంతోషంగా ఉంది.
1: మీ ఆనందీకృతమవుతుంది. మీరు కాసేపు మాతో మా స్టూడెంట్స్ మధ్య తిరిగితే
0: దే హ్యావ్ ఎ స్టోరీ టు టెల్ that how they are implementing Swami's ideals in their offices, in their teaching, in their
1: family.
0: Household and all. The two talks mein morning innaru chusnaru vallu entento pedda padalu padavallo vellintaru, but one thing that when they have Swami in their heart they are doing wonderful jobs. Entha baga work and Swami they are taking it forward. That itself thinker, our example can think him Kaval. They are proofs, solid proofs. Our students are solid proofs that you know Swami's
1: educational mission how it is. Our college nunchi bayat kochina students oka vaipu padte it's matching.
0: It's wonderful matching. ఇంకోటి ఏమంటే, ఈ రోజు స్వామి శారీస్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు కదా అంకిత ప్రభులో, ఇదంతా సమ్ యెల్లో శారీస్ అట్లా వీళ్ళంతా ఏమి, వీఆర్ కాలింగ్ ఇట్ ద గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్. సో ఈ రోజు అందరూ గోల్డ్ కలర్ శారీస్, యెల్లో కలర్ శారీస్ వేసుకోవాలా, డెకరేషన్ అంతా యెల్లోగా ఉంది, వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేసిన శారీస్ యెల్లోగా ఉంది. సో నాకు వచ్చి ఈ ప్యాకెట్ ఇస్తే ఎదురుగా చీఫ్ గెస్ట్ షీ ఓపెన్ ఆ బ్యాగ్, ఐ సా యెల్లో శారీ. ఈ యెల్లో శారీ చూస్తానే ఒక బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ గుర్తొచ్చేసింది. ఏమంటే, ఆ రోజుల్లో స్వామి చేత్తో ఇచ్చేవాళ్ళు. స్వామి ఒక్కో టీచర్ కి దగ్గర వచ్చి, మేము లేచిపోయే పని లేదు, స్వామి మా దగ్గర వచ్చి ఇచ్చేవాళ్ళు.
2: కలర్లు కూడా చూసేవాళ్ళు,
0: డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్.
2: గురు పూర్ణిమ
0: ఈ కలర్ గురించే కథ. ఏమంటే, సమ్ టైమ్స్ ఇట్ విల్ బి ఆల్ యూనిఫామ్ సారీ, సమ్ టైమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్. సో కొంతమంది టీచర్స్ కి ఒక కలర్ ఇస్తే, స్వామి నాకు వేరే కలర్ కావాలా అంటే, స్వామి సో లవింగ్లీ సో దిస్ చేంజ్ చేసి ఇచ్చేవాళ్ళు. నాకేమంటే, స్వామి ఏదిస్తే దట్ ఈస్ అన్ అక్సెప్టెన్స్, అదే ప్రసాదం అను. బట్ దట్ డే స్వామి కొన్ని బనారసి చీరలు తీసుకుని వచ్చారు ప్రఫుల్ల. సో దాంట్లో డిఫరెంట్ కలర్స్, ఏమంటే ఆరెంజ్ కలర్, డార్క్ పింక్ కలర్, లైట్ పింక్ కలర్, లైట్ ఎల్లో, డార్క్ ఎల్లో, అన్ని అంతా ఇట్లా బయటకు వస్తున్నప్పుడు, స్వామి నాకు ఈ ఆరెంజ్ ఈ ఎల్లో మాత్రం ఇవ్వద్దాను స్వామి, చాలా బ్రైట్ గా ఉంది, నేను అంతవరకు ఆ బ్రైట్ ఎల్లో వేసుకునేదాన్ని కాదు. సో అట్లా మనసులో ఒకటి వచ్చింది, స్వామి వచ్చినారు, ఇంకా ఇస్తా అన్నారు, కొంతమంది చేంజ్ చేసుకున్నారు. కరెక్ట్ గా నా దగ్గర వచ్చేసరికి ఒక మంచి బ్రైట్ ఎల్లో, గోల్డెన్ ఎల్లో సారీ నాకు ఇచ్చినారు. సరే స్వామికి దండం పెట్టుకుని, ఇది స్వామి ప్రసాదం అని స్వామి ప్రార్థనాస్కారం తీసుకుని సంతోషపడ్డాను. ఆల్దో ఐ డిడ్ంట్ వాంట్ దట్ కలర్, స్వామి రెండు పాదాలు ముందుకేసి వెనక్కి వచ్చి, ఇది మంచి కలర్ కట్టుకో అని చెప్తున్నారు. సో ఈ రోజు అంత డిస్ట్రిబ్యూషన్ ఎల్లో సారీస్ అవుతా ఉంటే నాకు అదే మాట గుర్తొచ్చింది, స్వామి అందరికీ చెప్తాను చెప్తా అన్నారు, ఇది ఒక శుభమైన కలరు, పసుపు కలర్ ఇది, అంత అదే మాట మంచి కలర్ కట్టుకోండి అనేసి పిల్లలందరికీ చెప్పాలని అనుకుంటా ఉన్నాను.
3: అమ్మా, స్వామి ఎన్నోసార్లు అన్నారు నా స్టూడెంట్స్ అయి నా ప్రాపర్టీ అని. మీరు చెప్తున్న ఈ మాటలన్నీ వింటూ ఉంటే, స్వామి దగ్గర చదువుకుని బయటికి వెళ్లిన స్టూడెంట్స్ వాళ్ల జీవితాలని ఎలా గడుపుతున్నారు, అందరినీ వాళ్ల చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా ఎలా ప్రభావితం చేస్తున్నారు అనేది చూస్తుంటే, అలాగే స్వామి అంటారు మీ లైఫ్ నా మెసేజ్ కావాలి అన్నారు.
0: ఎగ్జాక్ట్లీ
3: వాళ్ళు ఆ వాక్యానికి తగినట్టు, స్వామి చెప్పిన మాటకి తగినట్టు ఉండడమే స్వామికి మనం ఇచ్చే గురుదక్షిణ ఏమో అనిపిస్తుంది. మీతో ఈ రోజు మాట్లాడితే నాకు మీకు ఎలా ధన్యవాదాలు చెప్పాలనేది కూడా అర్థం అవటం లేదు. ఒక్కొక్కసారి వి బికమ్ స్పీచ్ లెస్. స్వామిని చూసినప్పుడు ఎలా మనకి నోట్లోంచి మాట రాదో అలాంటి పరిస్థితిలో ఉన్నా ఈ రోజు నేను ఇంత ప్రేమను, స్వామి ప్రేమను మీ దగ్గర నుంచి అనుభవిస్తున్నావు ఇవాళ, అదొక్కటే చెప్పగలను నేను. ఇంత సమయాన్ని మన రేడియో సాయి శ్రోతలందరి కోసం మీరు ఈ రోజు ఇంత బిజీగా ఉండి కూడా వచ్చి ఇంత సమయాన్ని మాకు ఇచ్చినందుకు శ్రోతలందరి తరఫున, రేడియో సాయి వారి తరఫున మీకు మా ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ సో మచ్.
2: అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు.
1: కృతజ్ఞతలు.

ఇంతవరకు మీరు అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవం సందర్భంగా జూలై 20-21వ తేదీల్లో రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాల్లో 5వ భాగం విన్నారు. ఈ కార్యక్రమంలో 6వ భాగాన్ని రేపు మీరు వింటారు. అంతవరకు సెలవు. సాయిరాం.

0: ఓం శ్రీ సాయిరాం. భగవద్గీతపై భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయిబాబా వారు ఇచ్చిన ఉపన్యాస పరంపరలో 10/9/84 నాడు చెప్పిన నీతి కథను బాల వికాస్ విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించడానికి అనువుగాను నీతి బోధకంగానూ ఉంటుందన్న భావంతో ఇది భగవాన్ సంకల్పం అన్న ఆనందంతో చతుష్పాద మహాసభ అన్న పేరుతో నాటికగా మలచటమైనది. బాబావారి ఆశీస్సులను అర్థిస్తూ
1: చతుష్పాద మహాసభ.

పులి గాండ్రింపు. భయమేస్తోందిరా రాము. అరే అదిగోరా నక్క, పారిపోతున్నది. పదరా పద, వెంటాడి వేటాడదాం.

0: ఏమిట్రా, నా అక్క ఉన్నట్టుండి మాయమైపోయింది. ఎటు పోయింటుందబ్బా?
1: నువ్వు ఒట్టి పశువురా, చక్కని ఛాన్స్ పోగొట్టావు.
0: నోరు అదుపులో పెట్టుకో. పశువు ఏమిట్రా, అలాగేనా మాట్లాడేది?
1: మరి లేకపోతే ఏమిట్రా, వేటకొచ్చేవాడైనా అదిగో రప్పులి, ఇదిగోరా నక్క అంటూ పెద్దగా అరుస్తారా? నువ్వు అలా అరవబట్టే అవి ఎలర్టీ తప్పించుకున్నాయిరా.
0: ఓరిదద్దమ్మా, వాటికి మన భాష తెలుసా ఎలర్ట్ అవడానికి? దీన్ని బట్టి తెలుస్తోంది ఎవరు పశువు.
1: నువ్వు ఒట్టి పశువు కాదురా, పశువున్నర పశువువి. వాటికి భాష తెలియాలిట్రా ఎలర్ట్ అవ్వటానికి. నీ అరుపుల గొడవకే ఎలర్ట్ అయిపోయినారా తెలివి తక్కువ వెధవా.
0: ఒరేయ్ నువ్వు,
1: నువ్వు మళ్లీ నోరెత్తావంటే చంపుతాను. అజ్ఞాని, అడ్డగాడిద, బావురు పిల్లి.
0: ఒరేయ్ ఒరేయ్ ఆగరా, అరణ్యంలో ఒక్కడిని వదిలి వెళ్లిపోతావురా. జిత్తులు మారినక్క.
1: నేను జిత్తుల మారిన అక్కనైతే నువ్వు కుక్క, పిల్లి, పంది, అన్నీ కలిసిన పెద్ద మృగానివి.
0: ఒరేయ్ రాము రాము రాము. నక్క, కుక్క, పిల్లి, పంది, అన్నీ కలిసి అడవి మృగానివి. వాళ్ల మాటలు వింటుంటే చిర్రెత్తుకొస్తున్నది. అడవి మృగంట, అక్కడికి వాళ్లేదో గొప్పవాళ్లైనట్టు. వాళ్ల బొంద గొప్ప, పక్కనే పొదలో దాక్కుంటే కనుక్కోలేకపోయారు దద్దమ్మలు. అసలు ఈ మనుషులు ఏ రకంగా గొప్పో తేల్చుకుంటారు. ఇక్కడ ఈ మారుమూల అరణ్యంలో మా మానాన మేం బతుకుతుంటే మమ్మల్ని వేటాడి చంపుతారు. అది వాళ్లకు వినోదంట, వాళ్ల బొంద వినోదం. ఎవరి గురించైనా చెడ్డగా చెప్పాలంటే వాడొట్టి గాడిద, జిత్తుల మారి నక్క, కుక్క అని హీనంగా మాట్లాడతారు. అసలు మానవ ఐక్యత లేక వీళ్లు ఇలా చెలరేగిపోతున్నారు. గాని మేమంతా ఒక్కటైతే ఈ మనుషుల పని ఇంతే సంగతులు. అవును, ఎవరో ఎందుకు అందరినీ ఒక్క తాటి మీదకు తీసుకొచ్చే ప్రయత్నం నేనే ఎందుకు చేయకూడదు? నాది ఎంత గొప్ప బుర్రా. ఆలస్యం అమృతం విషమన్నారు, అందుకని ఇప్పుడే కార్యక్రమం మొదలు పెడతాను. గజరాజు ఇటే వస్తున్నాడు, కాస్త విచారం నటిస్తాను.
1: ఏమిటి నక్కబాబా, ఎప్పుడూ లేనిది విచారంగా ఉన్నావు.
0: ఏం చెప్పను గజరాజా, నా విచారం వల్ల మన అరణ్యంలోని జంతుజాలం గురించి.
1: ఇప్పుడు మన జంతుజాలానికి ఏమైంది?
0: మానవులు మనల్ని చాలా హీనంగా చూస్తున్నారు. మానవుల కంటే మనం ఏ రకంగా తక్కువ?
1: అవును నిజమే, మానవుల ప్రవర్తన నన్ను చాలా బాధిస్తోంది. మమ్మల్ని చంపి మా దంతాలతో వ్యాపారం చేసి కోట్లకు పడగలెత్తుతున్నారు. చర్మంతో బొమ్మలు తయారు చేసి అమ్ముకుని విలాసవంతంగా బతుకుతున్నారు. పెద్ద పెద్ద బంగళాలలో, భవనాలలో దంతాలతో ఉన్న మా తలలను గోడలకు అలంకరించి తమ గొప్పతనాన్ని చాటుకుంటున్నారు.
0: అవును గజరాజా, నువ్వు చెప్పినవన్నీ వింటుంటే గుండె తరుక్కుపోతున్నది. అందుకనే మనం అందరం కలిసి ఆ మానవుల గొప్పతనం ఏమిటో తేల్చాలి.
1: నువ్వు చెప్పింది ముమ్మాటికీ నిజం నక్క బాబా. నీకంటే తెలివిగలవాడు మన అరణ్యంలో ఎవరున్నారు? అందుకని నువ్వే ఏదన్నా ఆలోచన చెయ్యి. వస్తాను నక్క బాబా.
0: అడుగు మృగరాజు. అదేమిటి అటెటో వెళ్తున్నాడు? మెల్లిగా ఈయనను నా త్రోవలోకి లాక్కు రావాలి. మృగరాజా, మృగరాజా! హా పవయ్యా, నీ గాండ్రింపులు అవతల ముప్పు ముంచుకొస్తుంటేను.
1: ముప్పా?
0: నీ గాండ్రింపులతో మమ్మల్ని భయపెట్టడమే గాని ఆ మానవులేమో మనల్ని చాలా హీనంగా చూస్తున్నారు.
1: ఎవరు నన్ను హీనంగా చూస్తోంది చెప్పు, వాళ్ల పని పడతాను.
0: బావా, నీకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ.
1: ఈ మృగరాజుతో వేళాకోళాలా?
0: అబ్బా అది కాదు మృగరాజా, అసలు విషయం విను. ఆ మానవులు వినోదం అంటూ వేటంటూ అడవిలోని జంతువులను వెంబడించి నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపుతున్నారు కదా. మృగరాజులని మీ జాతినేమైనా వదులుతున్నారా? మిమ్మల్ని చంపి చర్మం ఒలిచి.
1: అధిక ప్రసంగం. అసలు విషయం చెప్పు.
0: వాళ్ల ఆగడాలను ఎలా అంతమొందించాలో ఆలోచించాలి.
1: మనదంతా ముక్కుసూటి వ్యవహారం. ఆ ఎత్తులు జిత్తులు నువ్వు ఆలోచించి చెప్పు, నేను అమలు పరుస్తాను. వస్తా.
0: మృగరాజా, ఆ మాత్రం భరోసా ఇచ్చావు చాలు. ఇహ నే నడిపిస్తా చూడు. ఈ మనుషుల అంతూ తేలుస్తాను. ప్రియాతి ప్రియమైన మిత్రులారా, మానవులు మనపై చూపిస్తున్న ఆధిక్యత గురించి కొంతకాలంగా మీ అందరితో చర్చిస్తూ వచ్చాను. కానీ ఈ మహారణ్యంలో ఎందరితో చర్చించినా కొందరు మిగిలిపోతూనే ఉంటారు. అందుకని అందరి అభిప్రాయాలు తెలుసుకోవాలంటే మనం సంఘటితమై ఒక సభ జరుపుకోవాలి.
1: ఏం సభ అది?
0: చతుష్పాద మహాసభ.
1: ఆ సభలో ఏం చర్చిస్తాం?
0: అదే ఆ అంశాలనే ఇప్పుడు నిర్ణయించాలి.
1: మానవులు తల్లి గర్భం నుండి పుట్టిన వారే. మనము తల్లి గర్భం నుండి పుట్టిన వారమే. కాని వాళ్లకు మానవులని మనకు జంతువులని వేరువేరు పేర్లెందుకుండాలి? అందువల్ల వాళ్లను కూడా జంతువులని పిలవాలి, లేకపోతే మనల్ని కూడా మానవులని పిలవాలి. ఈ విషయాన్ని మనం ముందుగా చర్చించాలి. ఇహో రెండవ విషయం. మానవుడు జ్ఞానవంతుడని, జంతువులు అజ్ఞానంతో కూడినవని మనకొక చెడ్డ పేరున్నది. కాని నా ఉద్దేశ్యములో మానవులు మనకంటే ఏ రకంగానూ జ్ఞానవంతులు కారు. కనుక ఇరువురికి ఒకే జ్ఞానము అన్న దానిని మనం స్థిరం చేసుకోవాలి.
2: మనం క్రూరులమని, తాను సాత్వికుడనని మానవుడు చాటుకుంటున్నాడు. మనలను క్రూరంగా కాల్చి చంపి మన మాంసాన్ని ఆహారంగా తీసుకునేవాడు సాత్వికుడెలా అవుతాడు? మనం అనవసరంగా ఎవరి జోలికి పో, మన జోలికి ఎవరైనా వచ్చినప్పుడు ఆత్మరక్షణ కోసం ఎదిరిస్తాం. కనుక మానవుల కన్నా మనమే సాత్వికులమన్న సత్యాన్ని మనం ప్రపంచానికి చాటాలి.
0: మనం చర్చించవలసిన అంశాలు చక్కగా తయారైనాయి. మరి మహాసభను ఎప్పుడు ఏర్పాటు చేసుకుందాం?
1: ఈ మహారణ్యంలో నివాసముంటున్న వేల వేల జంతు మిత్రులందరికీ విషయం తెలియచేయడానికి సమయం కావాలి. గనుక వచ్చే నెల ఇదే రోజున ఇక్కడే ఇదే సమయానికి మనం సమావేశమవుదాం.
3: మరి సభకు అధ్యక్షుడెవరు?
0: అదిగో ఆ తటాకం పక్కన గుహలో తపస్సు చేసుకుంటున్నాడే ముని, ఆయనే మనకు అధ్యక్షుడు.
2: చతుష్పాద జంతువుల మహాసభకు ద్విపాది అయిన మానవుడు అధ్యక్షుడా?
1: మానవుల మీదకు దండయాత్రకు సిద్ధమవుతూ మానవుడినే సభ అధ్యక్షుడిగా పెట్టుకోవడం ఎంతవరకు సమంజసం?
0: అక్కడే ఉంది అసలు విషయం. మనుషులకు మనకు కదా గొడవ. ఆ మనుషులతో ఉండలేకనే కదా ఈ మునులందరూ అరణ్యాలకు వచ్చి మన మధ్య హాయిగా తిరుగుతూ తపస్సు చేసుకుంటున్నారు. అంటే దానర్థమేమిటి? మనుషులు హానికరమైన వాళ్లు, మనం సాధు ప్రాణనమనే కదా. అందుకని ఓ మనిషినే మన మహాసభకు అధ్యక్షుడిగా పెట్టుకుని ఈ విషయాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం.

0: ఈనాటి చతుష్పాద మహాసభకు విచ్చేసిన మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. నిజంగా మన జంతువుల యందుండే శౌర్య సాహసములు, తెగింపు, పరాక్రమం, పటుత్వం మానవుల యందు లేనేలేవు. నేను మృగరాజునైనప్పటికీ అన్యాయ అక్రమ అనాచారములలో అడుగు పెట్టలేదు. ఆకలైనప్పుడు మాత్రమే ఏదో భుజిస్తాను. వ్యర్థంగా నేను ఏ ప్రాణిని తినటం లేదు. ఈ ధైర్యం, ఈ సాహసం, ఈ నీతి నియమాలు మానవుల యందు కనిపించటలేదు. కనుక మనము మానవుల కంటే ఎంతో గొప్పవారం. మానవులు నా మోకాలంతలేరు. ఆకారంలో నాది గొప్ప ఆకారం. ఇక తెలివి విషయానికి వస్తే నాది గజ తెలివి.
1: ధైర్య సాహసాలకు మృగరాజు పెట్టింది పేరైతే, ఆకారానికి తెలివితేటలకి గజరాజు మరో పేరు. మరి ఆ మాటకొస్తే ఈ శునకరాజు ఏమన్నా తక్కువ తిన్నాడా?
0: విశ్వాసమనే మహాగుణంలో మానవుడు నా ముందు దిగదుడుపే.
1: మానవుడు తన యజమానిని హింసించడానికి ప్రయత్నిస్తున్నాడు. తన యజమానిపై కుట్ర పన్ని హింసకు పాల్పడుతున్నాడు. తిన్నింటి వాసాలు లెక్కబెట్టడంలో వారికి వారే సాటి. కృతజ్ఞత లేనేలేదు. నన్ను పెంచుతున్న యజమాని శిక్షించినా విశ్వాసంగానే ఉంటాను.
0: వెనక నుంచి గోతులు తీయటం మా జాతిలో లేనేలేదు.
2: బాగుంది. చాలా కాలం నుంచి మీ అందరితో కలిసి అరణ్యంలో నివసిస్తున్న వాడిని. మీ అందరి గుణగణాలు నాకు తెలుసు.
3: అధ్యక్ష, అన్నీ తెలుసున్నవారు కనుక మా గుణగణాల ముందు మానవుల గుణగణాలు ఏపాటివో వివరించమని కోరుతున్నాను.
2: తప్పకుండా. ఓ మృగములారా, మీరు చెప్పిన విషయములు సత్యములే. మానవుడు ఎదురుగా నమస్కరిస్తాడు, వెనుకకు పోయి దూషిస్తాడు. ఎదురుగా ప్రశంసించి వెనుకగా పోయి హతమార్చటానికి ప్రయత్నిస్తాడు. అయితే జంతువుల కంటే మానవులలో ప్రత్యేకత ఒకటి ఉంది. మానవుడు ప్రయత్నిస్తే ఎటువంటి క్రూరత్వమును గాని ఎటువంటి దుర్గుణమును గాని మార్చుకొనగలడు. ప్రయత్నము చేత పరివర్తన పొందే శక్తి మానవుని ఒక్కనికే ఉన్నది. దానిని జ్ఞానమంటారు. ఎట్టి ప్రయత్నము చేసినప్పటికీ మృగములందు పరివర్తన పొందే శక్తి లేదు. విచక్షణ, వివేకం, పరివర్తన ఇవే మానవులకు పశువులకు ఉన్న భేదం.
3: స్వామి, మీరు చెప్పినది వాస్తవమే. కాని వారికి మార్చుకునే శక్తి ఉన్నప్పటికీ వారు మార్పు చెందటం లేదని నా అభిప్రాయం.
2: చక్కని మాట చెప్పావు నక్కబావ. మానవుడు పుట్టింది మానవుడుగా తను చాలించటానికి కాదు, తనలో అంతర్గతముగా వ్యాపించి ఉన్న భగవత్ శక్తిని తెలుసుకుని మానవోత్తముడుగా, మహిమాన్వితుడుగా, మహాత్ముడుగా, పరమాత్మగా పరిణామము చెంది మహోన్నత స్థితికి చేరుకోవాలి. కాని నేటి మానవుడు ప్రాపంచిక అశాశ్వత విషయ వాసనల ద్వారా ఆశామోహములని పంజరంలో చిక్కుకుని పోతున్నాడు. వరప్రసాదంగా లభించిన జ్ఞాన నిధిని సద్వినియోగపరచుకుని మార్పు చెందని మానవుడు ముమ్మాటికి మానవుడుగా పిలవబడడానికి అనర్హుడు. మృగముల కంటే హీనుడు, అధమాధముడు. ఆ ఆవేదనతోనే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు

0: النار.
1: నిశ్శబ్దం నిశ్శబ్దం. జ్ఞానహీనుడైన మానవుడు
2: జంతువుల కన్నా అధముడు, జంతువుల కన్నా అధముడు.
1: పరమాత్మ నెరగని మానవుడు
2: పశువుల కంటే హీనుడు, పశువుల కంటే హీనుడు.

రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను, సుస్వర నాదాలను విన్నాం.

నెక్స్ట్ సాంగ్ ఇస్ బండూరి తికోలు హంసనాదం.

Ni da ni ni ni da ni da ni ni ni ba ma ba ni ni ni ba ma ba ma ma ma.